0: పోషించాలి.
1: దే షుడ్ డెవలప్ ఐడియల్ క్వాలిటీ.
0: సమాజాన్ని తీర్చిదిద్దాలి.
1: దే షుడ్ మోల్డ్ అండ్
0: షేప్ సొసైటీ. సమాజంలో చేరిన మాలిన్యాన్ని చక్కగా తుడిచివేయాలి.
1: దే షుడ్ క్లీన్ ద డర్ట్ ఇన్ సొసైటీ.
0: ఇది మనం ఈనాడు చేయవలసినటువంటి.
1: దిస్ వాట్ వీ హావ్ టు డూ.
0: ఏదో చదువుకున్నామంటే ఉద్యోగ నిమిత్తమై మీ ప్రాకలాడకండి.
1: డోంట్ స్ట్రగుల్ ఫర్ ఎ జాబ్.
0: ఎందుకనగా మీ ఉద్యోగం ఏమిటి?
1: వాట్ ఈస్ యువర్ జాబ్?
0: యోగమే ఉద్యోగం.
1: ఉద్యోగ యోగ ఈజ్ ఉద్యోగ జాబ్.
0: కనుక మొట్టమొదటి యోగమే యోగమును ఉద్యోగము అనగా దాన్ని ఉత్పత్తి చేయాలి.
1: ఉద్యోగ యూ షుడ్ ఎంటర్ స్టెప్ ఇన్ టు ది ఫీల్డ్ ఆఫ్ యోగా.
0: ఈ యోగాన్ని మీరు సాధించాలి.
1: అండ్ యూ షుడ్ అచీవ్ సక్సెస్.
0: ఈ యోగము
1: వాట్ ఈస్ దిస్ యోగ?
0: సేవనే యోగము.
1: సర్వీస్
0: సమాజ సేవలో పాల్గొనాలి.
1: సర్వీస్ టు సొసైటీ ఇస్ యోగా.
0: సమాజ సేవ కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బియాండ్ సర్వీస్.
0: ఆదర్శవంతమైన సమాజ సేవలో అహంకారాన్ని నిర్మూలం గావిస్తుంది.
1: వైల్ సర్వింగ్ సొసైటీ యూ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: అహంకారమే మానవుని అతపతనం గావిస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
0: కనుక సేవలో మనం పాల్గొన్నప్పుడు అహంకారము సహజంగా తప్పిపోతుంది.
1: ఇన్ సర్వీస్ నేచురలీ యూ విల్ లూజ్ ఆల్ యువర్ ఈగో.
0: కనుక హృదయపూర్వకంగా మనం సేవ చేయాలి.
1: సో వీ హావ్ టు సర్వ్ హోల్ హార్ట్.
0: పవిత్రమైన భావంతో మనం సేవ చేయాలి.
1: వీ షుడ్ సర్వ్ విత్ సేక్రెడ్ ఐడియల్.
0: ఫలితరహితమైనటువంటి సేవ చేయాలి.
1: వితౌట్ ఎనీ ఫ్రూట్.
0: మనకు ఏమిటి ఫలితం ఈ సమాజంతో?
1: వాట్ ఈస్ దట్ యు గెట్?
0: ఆనందమే ఫలితము.
1: The bliss is the result, consequence to your
0: action. ఇంతకంటే మనకు ఫలితం ఏం కావాలి?
1: What more you expect?
0: అది ఏ భగవత్ స్వరూపము.
1: That is divine.
0: నిత్యానందం.
1: The eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme bliss.
0: కేవలం జ్ఞానమూర్తిం.
1: It's the one of wisdom.
0: ద్వంద్వాతీతం.
1: It's non-dual.
0: గగన సదృశం.
1: It's ethereal.
0: యోగి యుధ్యాన గమ్యం.
1: It dwells in the hearts of the yogis.
0: Nityam, satyam, vimalam, achalam, sarvadi sakshibhutam.
1: It is pure, it's unsullied, it's unwavering, it stands there, eternal witness.
0: Triguna rahitam.
1: It's beyond all comprehension, without any attribute.
0: Idiye nityanandam.
1: This is eternal.
0: ఇది యోగానందం.
1: This is the bliss.
0: ఇది అద్వైతానందం.
1: Non dual.
0: ఇది ఆత్మానందం.
1: This is the bliss of the self.
0: ఇది ఆత్మానందం ఎవరితోనో పుచ్చుకునేటువంటిది కాదు.
1: Such bliss you cannot receive from anybody.
0: అది సహజమైనటువంటిది.
1: It's quite natural.
0: అది నీ సొంతమైనటువంటిది.
1: It's your own.
0: అది నీ own property.
1: That's your own property.
0: ఈ own property ని విడిచిపెట్టి
1: you give up your own property.
0: ఎవరి ప్రాపర్టీ కోసమో నీవు ప్రాకులాడుతున్నావు?
1: You want others' property.
0: వద్దు, ఇతరులు మనకు అక్కర్లేదు.
1: డోంట్ బాదర్ అబౌట్ అదర్స్.
0: మనది మనకు చాలు.
1: ఇట్స్ ఎనఫ్. యు
0: హావ్ దిస్ ప్రాపర్టీ. మనకు ఉంటుండాలి.
1: యు హావ్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఇట్.
0: మనకి ఏ తక్కువ లేదు.
1: దేర్స్ నో షార్టేజ్.
0: ప్రపంచమంతా మనలోనే ఇమిడి ఉంటుండాలి.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇన్ యు.
0: అలాంటి పరిస్థితిలో నీవు ఇంకొక దాన్ని ఆశించడం ఎందుకు?
1: దెన్ వై డూ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ అవుట్
0: సైడ్? ప్రతి ప్రపంచం యొక్క దృశ్యం అంతా కూడాను నీ నుండి ఆవిర్భవించినటువంటిది.
1: ఆల్ దట్ సినారియో ఇన్ ద వరల్డ్ ఇస్ just out of you only.
0: కన్నును మూస్తే ఏమీ కనిపించదు.
1: When once you close your eyes, కన్నును
0: తెరిస్తే సర్వము కనిపిస్తుంటుంది.
1: When you open your eyes,
0: కాబట్టి ఈ కనిపించబడేటువంటి దృశ్యమంతా ఎక్కడి నుంచి వచ్చింది? నీ నుంచినే కన్నుల ద్వారా వచ్చింది.
1: So all the scenery outside is just out of your eye.
0: కానీ ఈనాటి మానవుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
1: But man today is not able to know his own nature.
0: కానీ లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షానికి మాత్రం ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ హి అండర్టేక్స్ ట్రావెల్ టు ద లాక్స్ ఆఫ్ మైల్స్ టు స్పేస్.
0: తన అంతరాత్మకు ప్రయత్నం చేయటం లేదు.
1: హాఫ్ ఇంచ్ హి డజంట్ గో విత్ హిమ్.
0: తన లోపల తాను ప్రవేశించటం లేదు.
1: హి డజంట్ గో
0: బయట ప్రయాణాలు జరుపుతున్నాడు.
1: హి మేక్స్ ఔటర్ ట్రావెల్.
0: ఎన్ని బయట ప్రయాణం జరిపినప్పటికీ ఇది వ్యర్థమే, వ్యర్థమే, వ్యర్థమే.
1: ఆల్ దిస్ స్పేస్ ట్రావెల్ ఈస్ యూస్లెస్.
0: నీవు అర ఇంచ్ లోపలికి నీవు ప్రయాణం చేయి.
1: గో విత్ హిమ్ అట్లీస్ట్ హాఫ్ ఎన్ ఇంచ్.
0: అంతే చాలు.
1: దాట్స్ ఎనఫ్.
0: అన్ని నీకు కనిపిస్తాయి.
1: యూ విల్ సీ ఎవ్రీథింగ్.
0: కాబట్టి కనిపించేటువంటిదంతా ఎక్కడ నుంచి వచ్చినాయి?
1: సో ఆల్ దట్ యు సీ వేర్ డస్ ఇట్ కమ్?
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: ఆల్ ద మ్యాన్షన్స్ దట్ యు ఫైండ్ ద డ్రీమ్ యూ డోంట్ ఫైండ్ దమ్ వెన్ యూ ఓపెన్ యువర్ ఐస్.
0: కలలో ఎన్నో చూస్తున్నాం మనము.
1: దేర్ ఇన్ ఎ డ్రీమ్ యు
0: సీ ఎన్నో అనుభవిస్తున్నాం మనము.
1: ఎక్స్పీరియన్స్
0: కానీ మేలుకొన్నప్పటికీ ఏది లేదు.
1: ద మూమెంట్ యూ వేక్ అప్ యూ డోంట్ ఫైండ్ ఎనీ.
0: కాబట్టి అది నైట్ డ్రీమ్.
1: That is the night dream.
0: ఇప్పుడు పగలపూట మనం అందరినీ చూస్తున్నాము.
1: డే టైమ్ వీ సీ ఆల్.
0: అన్ని చేస్తున్నాము.
1: వీ డూ ఎవ్రీథింగ్.
0: అన్నింటినీ అనుభవిస్తున్నాము. కానీ నిద్రపోతే ఇవన్నీ ఒకటి లేదు.
1: బట్ ఇన్ స్లీప్ వీ డోంట్ ఫైండ్ ఎనీ.
0: దిస్ ఈస్ డే డ్రీమ్. దట్ ఈస్ నైట్ డ్రీమ్.
1: దిస్ ది డే డ్రీమ్ అండ్ దిస్ ది నైట్ డ్రీమ్.
0: నైట్ డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: నైట్ డ్రీమ్ యువర్ దేర్.
0: డే డ్రీమ్ లో నీవు ఉన్నావు.
1: డే డ్రీమ్ యువర్ హియర్.
0: అంటే డే డ్రీమ్ లో నైట్ డ్రీమ్ లేదు, నైట్ డ్రీమ్ లో డే డ్రీమ్ లేదు.
1: ఇన్ ద నైట్ డ్రీమ్ దేర్ ఇస్ నో డే డ్రీమ్, దేర్ ఇస్ నో డే డ్రీమ్ ఇన్ ద నైట్ డ్రీమ్.
0: రెండింటి యందు నీవు ఉంటున్నావు.
1: ఇన్ బోత్ యు ఆర్ దేర్.
0: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
1: యు ఆర్ ఆమ్నిప్రెజెంట్.
0: కనుకనే నీవే ముఖ్యమైనటువంటి ఒక తత్వంగా భావించాలి.
1: యు షుడ్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ వెరీ ఇంపార్టెంట్.
0: అదే అనేక పర్యాలు చెప్పాను. నీవే దైవము.
1: You are God.
0: నీకంటే దైవం ప్రత్యేకంగా లేదు.
1: There is no God separate from you.
0: నీ అంతర్వాణి నీకు అనేక విధములుగా బోధిస్తూనే ఉంటుంది.
1: Your inner voice teaches you.
0: So, నేనే దైవము. I am God. అని నీ అంతర్వాణి ఎంతో బోధిస్తుంది.
1: Your inner voice teaches you that I am God repeatedly.
0: కానీ నీవు దానిని ఏమాత్రము లక్ష్యం చేయటం లేదు.
1: But you simply neglect the
0: teaching. పౌలు చెప్పిన దానిని నీవు పాటిస్తున్నావు.
1: You follow others.
0: నిన్ను నీవు నమ్మటం లేదు.
1: You have no faith in yourself.
0: తనను తాను నమ్మనటువంటి వాడికి ఎవరు నమ్మగలడు?
1: The one who has no faith in one's own self, how do you expect to believe anybody? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దీని ద్వారానే మనం సెల్ఫ్ సాక్రిఫైస్ కావాలి.
1: అవుట్ ఆఫ్ దాట్
0: దీని
1: వల్లేషన్
0: జరగాలి.
1: దెన్ సెల్ఫ్ రియలైజేషన్.
0: కనుకనే మొట్టమొదట మిమ్మల్ని మీరు నమ్మండి.
1: ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: నీ ఎందే ఉంటున్నాడు దైవత్వం.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం అనేది ప్రేమ స్వరూపంగా ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ది ఎంబాడీమెంట్
0: ఆఫ్ లవ్. ప్రేమను నీవు వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్
0: ఈ ప్రేమను నీవు పవిత్ర మార్గంలో ప్రవేశపెట్టు.
1: సీ దట్ లవ్ ఇస్ రన్స్ అలాంగ్ ది సీక్రెట్
0: పాత్. అపవిత్రంలో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: నెవర్ గోయింగ్ ఆన్ ది
0: సీక్రెట్ పాత్. అపమార్గంలో ప్రవేశపెట్టవద్దు.
1: నాట్ ఇన్ ది రాంగ్ వే.
0: తుచ్చమైనటువంటి దేహవాంఛలతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: డోంట్ గో అలాంగ్ ది మీన్ డిజైర్లీ వే.
0: ధన ప్రాంతంతో నీవు ప్రవేశపెట్టవద్దు.
1: లవ్ ఇస్ నాట్ ఫర్ మనీ.
0: ఈ ప్రేమ ఫర్ ప్రేమ. లవ్ ఫర్ లవ్.
1: ఇట్స్ లవ్ ఫర్ లవ్ ఓన్లీ.
0: అంతేకాని ఇంకొక దీనికోసం కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఇంత ప్రేమ తత్వాన్ని మనం పెట్టుకుని
1: విత్ సో మచ్ ఆఫ్ లవ్ ఇన్ యూ.
0: దైవాన్ని ఎన్ని విధములుగా మనం ప్రార్థిస్తున్నాము.
1: వి ప్రే టు గాడ్ ఇన్
0: ఒక్క దైవ ప్రేమ అణు మాత్రమైనా మనం పొందినప్పుడు అనంతాన్ని మనం అనుభవించవచ్చు.
1: ఇఫ్ యూ ఎంజాయ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ డివైన్ లవ్ యూ కెన్ ఎంజాయ్ ఇన్ఫినిటీ.
0: బాధలంతా దేని వల్ల తీరినాయి?
1: హౌ డు యూ
0: కృష్ణుని యొక్క చిన్న ప్రేమ వల్లనే తీరినాయి.
1: All the poverty of Kuchela was completely taken out because of the fistula of wheat and rice.
0: కణమాత్రంలో మనకు లభిస్తే చాలు.
1: With the divine grace a little you can achieve.
0: కణమాత్రం ఉంటే చాలు.
1: A fraction is enough.
0: అంతా మనం సాధించవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది ఏమీ లేదు.
1: విత్ లవ్ దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ అకంప్లిష్.
0: శత్రువు కూడాను మిత్రులైపోతారు ప్రేమ చేత.
1: ఎనిమీస్ బికమ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ ఆఫ్ లవ్. దూరం
0: వారు సమీపులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ ఎట్ డిస్టెంట్ కమ్
0: క్లోజ్. యోగులు కూడాను సంయోగులైపోతారు ప్రేమ చేత.
1: దోస్ ఆర్ సెపరేటెడ్ విల్ కమ్ బ్యాక్.
0: అట్టి పవిత్రమైన విలువైన ఘనమైనటువంటి ఈ ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ దట్ మైటీ గ్రేట్ గ్రాండ్ లవ్.
0: ప్రేమ అదృశ్యం కావటం చేతనే ప్రపంచమంతా దుఃఖంలో మునిగి ఉంటుండాలి.
1: యాస్ ద లవ్ ఇస్ టోటలీ మిస్సింగ్ today the whole world is in misery.
0: బిడ్డలకు ప్రేమ లేదు.
1: There's no love
0: among the children. ప్రేమ లేదు.
1: There's no love among the brothers.
0: భార్యలకు ప్రేమ లేదు.
1: There's no love among the couples.
0: ప్రేమ ఎక్కడ పోయింది?
1: What happened to it?
0: కేవలము ప్రేమ అనేటువంటి దాన్ని మనము అదృశ్యం చేసుకున్నాం.
1: The love is missing in our
0: life. అంత కృత్రిమమైనటువంటి ప్రేమతో మనం జీవిస్తుంటున్నాము.
1: We lead our life with artificial love.
0: Artificial love. Artificial love.
1: Everything is artificial.
0: Art is outside, heart is inside.
1: Art is outside, heart is inside.
0: కనుక ఆర్ట్ అంతా హార్ట్ నుంచి వచ్చినటువంటిది.
1: దేర్ఫోర్ ఆర్ట్ హెస్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఈ సత్యాన్ని విద్యార్థులు గట్టిగా గమనించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ అబ్జర్వ్ దిస్ ట్రూత్.
0: ఆర్ట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆర్ట్.
1: ది ఆర్ట్ కమ్స్ ఫ్రమ్ ది హార్ట్.
0: కనుకనే మనం హార్ట్ నుంచి మనం అన్ని రావాలి.
1: సో ఎవ్రీథింగ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: ఉంటుంది భగవంతమైన బలమైన ప్రేమ.
1: దేర్ యూ ఫైండ్ ద స్ట్రాంగ్ లవ్.
0: కనుక
1: సో
0: ఈ ప్రేమ చేతనే మనం సర్వమును సాధించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎవరీ ఎఫర్ట్ టు అచీవ్ ఎవ్రీథింగ్ విత్ దిస్ లవ్.

0: నాస్తికా బుద్ధి ఎచ్చే కురువన్నను భక్తి పోయే. భక్తికి ఆస్తిక బుద్ధి పోయే మర్యాదల ధర్మము రూపుమాపే బల్ నాస్తిక బుద్ధి ఎచ్చే గురువన్నను భక్తి పోయే. భక్తికి స్వక్తి సనాతన ప్రభకు స్వస్తి వహించడి కాలమయ్యే. నిస్తుల గౌరవాదరణ నేలకు కోలకు వచ్చే నేటికి నిస్తుల గౌరవం ఆదరణ గోలకు నేలకు వచ్చే నేటికి.
1: థియస్టిక్ టెంపరమెంట్ ఇస్ గాన్. దేర్ ఇస్ నో కాండక్ట్ ఆర్ మొరాల్ ఇన్ ద సొసైటీ. Atheistic tendencies are on the rise. There is no devotion to one's own teacher. There is no devotion which has been the hallmark of the ancient times is ending. And noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinamu.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamalaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: గణాలకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ గణాస్.
0: అనేక గణములు జగత్తును పోషిస్తూ ఉంటాయి.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ సస్టైన్డ్ బై గణాస్.
0: అట్టి గణములకంతా కూడాను నాథుడైనటువంటి వాడే గణపతి.
1: గణపతి ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ ది గణాస్ దట్ మెయింటైన్ ది కాస్మాస్.
0: అందరికీ ఒక మాస్టర్ ఉంటాడు, గురువు ఉంటాడు, కానీ గణపతికి ఎట్టి గురువు లేడు, తనకు తానే గురువు.
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్, ఎ బాస్ ఓవర్ హిమ్, బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్.
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము.
1: దిస్ ఇస్ the birthday of the master of masters who has none above him.
0: Intiye kaka ganapati ki mushika vahanudu ani peru.
1: Ganapati has another name, mushika vahana, who has mushika the mouse as chariot.
0: Ratri ki chihnamu.
1: Mushika symbolizes dark night.
0: Ee chikati ende ee mushikam sancharistu untadi.
1: The rats of the mouse move in darkness.
0: Chikati anaga ajnana andhakarame.
1: Darkness stands for ignorance.
0: Ajnana andhakaram nandu sancharinchetvantide mushikam.
1: It is the rat that moves about in darkness.
0: Modalu vinayakuni yokka swaroopanni vinayakuni yokka gunagadamalanu చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది.
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక.
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ. ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: The main principle of Bhagavad Gita emphasizes, you surrender unto me, giving up all kind of activity whatsoever you do, and I confer liberation unto you.
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు, సమస్త దుఃఖములు, సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: The one with body attachment will be full of anxiety, worry and problems.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: In fact, the thought originates in this body.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: Krishna wanted us to give up all this body or physical attachment.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: The inner significance lies here is to experience the unity in diversity.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without vyashti, the individual, you cannot think of samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta mota vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, vyashti.
0: Ee vyashti dwarane samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the vyashti individual, you can know the society, samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యు కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి డివైన్ హింసెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుకు మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: There is not much of the difference between the individual soul and the cosmic spirit.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: Individual carries on his life sojourn basing on his individual nature.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకములు కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: When once we know the nature of samishti, the society, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga aneetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: ఇది ఏ బుద్ధి.
1: This is the intellect.
0: Na అనేటువంటిదే విజ్ఞానము.
1: Na stands for vijnana, wisdom.
0: బుద్ధి విజ్ఞానముల యొక్క తత్వమే వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The chief aim, the message of Vinayaka, lies in these two, the intellect and wisdom.
0: ఈనాటి లోకములో వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక అనగా ఇతరికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: లోకములో వినాయకుడిని పూజించేటువంటి వారు ఉన్నారు, కానీ వినాయకుడు మరొకరిని పూజించడం ఎక్కడా జరగటం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ మెనీ మెనీ దట్ వర్షిప్ వినాయక, బట్ యూ డోంట్ కమ్ అక్రాస్ వినాయక వర్షిపింగ్ ఎనీ వన్ ఎల్స్.
0: ఈశ్వరుడు కూడాను తన కుమారుడైన వినాయకుడిని పూజిస్తాడు, కానీ వినాయకుడు ఈశ్వరుని పూజించడు.
1: వీ ఫైండ్ ఈశ్వర ద వెరీ ఫాదర్ వర్షిపింగ్ ద సన్ వినాయక, అండ్ యూ డోంట్ ఫైండ్ వినాయక వర్షిపింగ్ ఎనీబడీ.
0: కనుక సర్వులకును నాయకుడైనటువంటి వాడే వినాయకుడు.
1: సో వినాయక ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: ఈనాటి లోకంలో వ్యష్టి సమష్టి చూసుకుంటున్నారు.
1: ద హోల్ వరల్డ్ సెంటర్స్ అరౌండ్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్, ద ఇండివిజువల్ వ్యష్టి.
0: ఈ అన్నింటినీ సృష్టియే మూల కారణమని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: In fact, Parameshti, God himself, is the master of this srishti creation full of samishti, the society.
0: Lokamulo enniyo karyamulu jarugutunnavi chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti, samishti,
0: community. Ee anni ki srishtiye moolakaranamani gurtinchadaniki.

0: చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ అండ్ బ్యాడ్ డూ హ్యాపన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేమో కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: ఇట్ ఈస్ ద థాట్ ఆఫ్ ద మ్యాన్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ గుడ్ అండ్ బ్యాడ్ టు ఫాలో.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: బికాస్ ఆఫ్ బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఇన్ వీ ఫైండ్ బ్యాడ్ థాట్స్.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ విల్ గివ్ రైజ్ టు గుడ్ థాట్స్.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there's perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవుడికి చెడుగు జరుగుతుంటది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యమునకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: హ్యూమన్ లైఫ్ హ్యాస్ 12 వరీస్.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతా చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: దిస్ వరీ ఈజ్ మెయిన్ థింగ్ కవరింగ్ ఆల్ దీస్ 12 ఫేసెట్స్.
0: మానవులకు చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: వితౌట్ చింత ద వరీ దేర్ కెనాట్ బి సంతస హ్యాపీనెస్.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: అవుట్ ఆఫ్ దీస్ చింత డిఫికల్టీ యూ హ్యావ్ సంతోష హ్యాపీనెస్.
0: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
1: ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దేర్ లైస్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవమునందు కూడాను కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానము యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి వీ హావ్ స్పెషల్ ఆఫరింగ్స్ టు గాడ్.
0: ఈ వినాయకులకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: ఆన్ దిస్ డే వినాయక చవితి నో ఆఫరింగ్ ఈజ్ మేడ్ out of oil.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There is nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the til seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: jaggery is mixed,
0: బియ్యం పిండిని తీసి,
1: rice flour,
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్,
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్,
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: స్పెషల్ ఆఫరింగ్ సాక్రిషియల్ ఫుడ్ బై నేమ్ కుడుములు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ మేడ్ ఆన్ ది స్పెషల్ డే.
0: ఈ ఆయిల్ అగ్ని సంస్కారము చేరకుండా పోవటం చేతనే మానవులకు నిత్య ఆరోగ్యం అనుభవిస్తాడు.

0: Since the offering preparation has no oil there, man will be healthy.
1: అట్టి ఆహారమును భుజించేవాడు కనుకనే వినాయకునకు ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
0: Since Vinayaka has partaken such food free from total oil, he is healthy.
1: ఈ నువ్వుల వల్ల ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
0: The steam and the tulsi seeds will be curative for eye ailments.
1: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాల కూడాను మంచిని చేకూరుస్తుంది.
0: The steam will help for proper digestion and assimilation of the food partaken.
1: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
0: Things that are boiled and kept in steam will be curative for blood pressure and blood sugar.
1: ఈ ఆయిల్ వల్లను ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
1: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
0: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
1: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
0: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
1: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
0: This is the main principle for long life.
1: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతడు ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
0: వినాయక పార్టేక్ సచ్ ఫుడ్. హీ హాస్ గాట్ వెరీ బిగ్ బ్రాడ్ స్టమక్ బట్ యట్ హీ ఈస్ వెరీ హెల్దీ.
1: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
1: ఇంతే కాదు ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
0: హీ హాస్ అనదర్ నేమ్ విఘ్నేశ్వర.
1: ఎట్టి బాధలకు కానీ ఎట్టి సుఖములకు కానీ ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
0: There will be no obstacles. There will be no problems in between on his way to bliss and happiness.
1: Vignayaka pujana valla sarva vigramulu kuda nu dooram aipothuntai.
0: By praying to Vinayaka, you will be free from all obstacles.
1: Ee Vinayakuni valla konni rakamulainatuvanti okka melu chekurutuntadi prakrutamainatuvantivi.
0: Praying to Vinayaka, you will also have the fulfillment, success, achievement in the world.
1: ప్రవృత్తి నివృత్తి అని రెండు లక్షణములు భగవంతునికున్నవి.
0: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
1: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
0: ది అవుట్వర్డ్ మేనిఫెస్టేషన్ ఈస్ ద బాడీ.
1: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
0: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఈస్ ది ఇంటెలెక్ట్.
1: కనుక బుద్ధికి సంబంధించినటువంటివి ఎప్పటికీ మార్పు చెందవు.
0: That which is related to intellect is changeless.
1: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
0: The physical changes happen quite often.
1: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
0: Through our food and other habits, we should make every effort to reduce the body attachment.
1: ఈ ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
0: The weight is because of the food and habits.
1: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
0: And when you have overweight, the heart will not be in a position to pump.
1: మన దేహము లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: Whenever the heart beats, pumps the blood, it would reach 12,000 miles.
1: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తము ప్రయాణమయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది.
0: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లైయింగ్ బ్లడ్ టు 12,000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
1: దేహము బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
0: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
1: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
0: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
1: కానీ ఏడు పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
0: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
1: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
0: Each of the heartbeats would supply blood that would extend to the distance of 12,000 miles.
1: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
0: We should see that heart is not put to overwork.
1: వినాయకుడు చేసే పని అదియే.
0: That is the job of Vinayaka.
1: అన్ని భుజిస్తుంటాడు.
0: We eat all.
1: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
0: But Vinayaka has no problems.
1: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
0: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్ ఆఫ్ హెల్త్.
1: భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యంకు మూల కారణము.
0: ద మెయిన్ కాజ్ ప్రిన్సిపల్ బిహైండ్ ద హెల్త్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
1: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
0: సో వీ షుడ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: మూషికం ఒకటి ఉంటుండాలి.
0: వీ ఆల్సో హ్యావ్ దిస్ ర్యాట్.
1: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
0: వీ జస్ట్ టేక్ ఇట్ యాజ్ ర్యాట్ ఇన్ ద లిటరల్ సెన్స్ బట్ ఇట్స్ నాట్ సో.
1: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
0: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి మొదలు పెడుతుంటాడు.
0: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
1: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
0: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
1: మూషికము చాలా చిన్నది.
0: ఇట్ ఈస్ సో స్మాల్.
1: వినాయకుడు చాలా గొప్పవాడు.
0: వినాయక ఇస్ మైటీ.
1: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
1: మూషికం అనగా ఎలుక కాదు.
0: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
1: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
0: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
1: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
0: సో ఇట్ ఈస్ డార్క్నెస్ ఓన్లీ.
1: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
0: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
0: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
1: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నియో ఉంటున్నవి.
0: There are lots of inner meanings behind the celebration.
1: ఈనాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
0: And today there's a special worship making use of grass garika.
1: ఇది ఏ విధంగా వచ్చింది?
0: What is its origin?
1: ఒకానొక సమయంలో పార్వతి పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
0: At one time Parvati and Parameshwara were playing dice.
1: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారు అనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధమైన నందిని పెట్టుకున్నారు.
0: యాజ్ ఎన్ అంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
1: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
0: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
0: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
1: ఇది కేవలము వంచన చేస్తుందా ఈ నంది?
0: అండ్ హి థాట్ ద అంపైర్ నంది ఇస్ చీటింగ్.
1: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
0: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
1: నీవు కుష్టి రోగంతో చీరించిపోవుగాక.
0: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
0: Nandi went on to pray like this, Mother, it's not any cheating or any deceit like that.
1: Ishwari yokka sankalpamu chaala vajja sankalpamu.
0: The will of God is so strong.
1: Kalaki aatane vajja sankalpame sthiramainatundi sankalpamu.
0: God's will happen.
1: Aa sankalpaparam chetane vijayanni sadhisthu vachadu.
0: It is the will of God that's behind the victory.
1: Kalaku nannu kshaminchamani kortadi.
0: So Nandi said, pardon me.
1: Appudu cheptadu.
0: Then he said,
1: Parvati, Bhadrapada Chaturdashi dinamu,
0: on the fourth day of this month, Bhadrapada,
1: neeku garakata poojisturu gaaka, aa garaka yokka deeni valla nee rogam nivarana avudu gaaka ani cheppindi.
0: You will be worshipped on the fourth day of Bhadrapada and this garika grass will be offered to you.
1: ఈ గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
0: This garika grass will give a relief from indigestion.
1: మీరు చాలా మందికి తెలుసును,
0: Many of you know this.
1: కుక్కలు పెంచేటువంటి వారకు లాన్లో విడిచినప్పుడు ప్రతి వారం కూడా నువ్వు దాన్ని లాన్లో వదులుతుంటారు.
0: And you know those that maintain dogs at the residences, we get them free to move around the lawn.
1: గ్రాస్ ఒకటి ఉంటుంది గరక.
0: And these dogs will catch one of the white grass.
1: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
0: As the dog starts eating the white grass, it will be free from constipation.
1: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
0: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
0: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
1: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
0: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
1: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
1: మనం పూజించడం చేత
0: యాజ్ వి వర్షిప్
1: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుందనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
0: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ది మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
1: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ స్థితి ద పొజిషన్ మతి ద మైండ్ గతి ద డెస్టినేషన్ సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లోయన్స్.
1: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
0: We are misusing all these three facets.
1: ee dirvinjivam cheskovatam chethane manavuni yandunnatundi energy kramakramina cheeninchi pothundadi.
0: Because of the misuse we are losing energy by and large.
1: Intiye kaadu,
0: not only this,
1: bhagavantulu anugrahinchinatundi okka gunamulu kudanu naalugu unnai.
0: In fact there are certain divine qualities within us.
1: ee kama krodha lobhamulu.
0: And we do have other qualities like the desire.
1: ఈ నాలుగు గుణములను కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుష్కమలకు గురి అవుతున్నారు.
0: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
1: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
0: Desires have no bounds.
1: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండవ వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
0: When one desire is fulfilled, we move on to the next.
1: దీనికి అంత్యమే లేదు.
0: It has no end.
1: కనుకనే ఇది కామం.
0: This is
1: క్రోధము.
0: Then anger.
1: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
0: And this is very bad.
1: ఇది తనను తన బంధువులను తన మిత్రులను తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడా క్షీణింపజేస్తుంది.
0: In fact, anger will make you away from your relations, your friends, your near and dear.
1: కోపము కలిగిన వారికి
0: the one who is angry
1: ye paniyu parimpakundu
0: will never be successful.
1: Yegunu galugun
0: he'll have difficulties.
1: Papa panulanu cheyuchu
0: he'll be committing sinful acts.
1: Pommani pinchukunta chekuruchumi
0: and he'll be put to all insults and humiliation.
1: Tana kopam tana shatruvu
0: his anger is his enemy.
1: Tana kopam tanaku satcha
0: and in fact then happiness gives you protection and your compassion is your relation.
1: Tana santosham is swargamu
0: the very happiness is the hell.
1: Tana dukkham is narakam andru
0: and your misery is the hell.
1: Kanuka manavuniki ee krodham aneetundi chaala cheeninpa chestundi.
0: Therefore anger will lead to the decline and the ruin.
1: Dveshamu
0: and hatred
1: ee dvesham aneetundi krodhamuniki minchinatundi
0: and hatred is more devilish ఎవరిని
1: మనం ద్వేషించకూడదు.
0: వీ షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
0: అండ్ బికాస్ ఆఫ్ ది హేట్రిడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
1: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాది.
0: బికాస్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితం తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 samvatsaram betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramuke cheenchipothunnadu.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40
1: because
0: of his bad habits.
1: Ee kamakrodha dveshamula vallane thana yokka aayushyam kudanu arimpa chestundadi.
0: The main reason is because of these three reasons, the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతుష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
0: When these three things are totally removed, we
1: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
0: We may be met with any accident in future, but we'll never lose our life.
1: మన దుర్గుణమరే ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీజన్స్ గా వచ్చి మనల్ని బాధిస్తూ ఉంటున్నాయి.
0: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction,
1: కనుక
0: reflection,
1: ఈ కామ క్రోధ ద్వేషములను మొట్టమొదట మనము తరిగింపు చేసుకుంటూ రావాలి.
0: Therefore, we should kill these three evil traits, the anger,
1: వచ్చినా
0: కూడా
1: మనం ఇది నా యొక్క గుణములు కావు.
0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
1: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
0: If these animal qualities find a place in me, I too become an animal.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: నేను మనిషి.
0: I am a human being.
1: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
0: Then once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
0: We develop desires, grow more in this age.
1: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణా మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: The excessive desire will spoil our future.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేడ.
0: Human life is a four-storied mansion.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: The first one is celibacy.
1: రెండవది గృహస్థము.
0: Householder.
1: మూడవది వానప్రస్థము.
0: Recluse.
1: నాలుగోది సన్యాసం.
0: Fourth one, renunciant.
1: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదటి పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
1: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
0: The foundation is the state of celibacy.
1: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యమే ఈ నాటి బాలురు ముక్కాల భాగం లైఫ్ అంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత దుశ్చింతన చేత దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్ బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: అది ఏ బ్రహ్మచర్యము.
0: That is the state of celibacy.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: Celibate, brahmacharya, means the one who moves about Brahma.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: Not merely remaining unmarried.
1: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: మీ మనోభావం నిరంతరం కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య, ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని
0: స్మరించు. We should think of God, chant his name.
1: పవిత్రతను నీవు అనుభవించు.
0: Experience the sacredness of life.
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
0: End your life in love.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: This ensures the safety and the strength of the foundation.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: You see the wall.
1: భవనం కనిపిస్తుంది.
0: You see the building.
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: You see the beauty and elevation.
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాస్ ఇట్స్ లైస్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్, విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్టీ.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ డెకరేషన్.
1: గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ది ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద ఫౌండేషన్.
1: కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రం యోచించడం లేదు.
0: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: వీ గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
1: నిరంతరం కొన్ని దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యమనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: ప్రిసెప్టర్స్ సే టుడే.
1: ఆచార్యుడు అంటాడు.
0: ఏ ప్రిసెప్టర్ ఇస్
1: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
1: ఆచరించకుండా ఊరికి అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagate is a
1: teacher. ఉపాధ్యాయుడు కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు కానీ
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనో నిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: He cannot be of any help to you.
1: ఆచార్యుడైనటువంటి వాడు మనో నిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: A true ఆచార్య preceptor will help you to control your mind.
1: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
1: ఈ ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్ట్ ఇస్ ఇన్ ఆర్చరీ.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ దేర్
1: హృదయ సంకల్పములంతా కూడా పవిత్రం గావిస్తుంటూ వచ్చాడు.
0: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
1: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
0: హీ ఒబేయిడ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: And he was the recipient of the grace of the mother.
1: Kanukane adanu goppa gnani.
0: As he obeyed his parents, he was one of wisdom.
1: Gnananiga emti?
0: What is wisdom?
1: Kevalam goppa goppa grandamanta chadavatam kada gnanam.
0: It's not textual knowledge or information.
1: Advaita darshanam gnanam.
0: The vision of non-dualism is wisdom.
1: ఒక్క దైవత్వం తప్ప అన్యము స్మరించకూడదు.
0: One should not think of anything other than the
1: దైవత్వానికి మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికి మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికి మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవత్ ప్రీత్యర్థం.
0: All accept should be satisfying to God.
1: నీ ప్రీత్యర్థం కోసం నీవు పాటుపడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యర్థంగా శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచారి స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శరతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavaru
0: for 58 days.
1: Dehamanta kudanu ambulu chaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kaani
0: yet
1: oka neeraina kudu gutikiti taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kaani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of
1: talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadiki poye munduga
0: before leaving the body
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్. హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులు ఇంత ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున, పాల్గొన, పార్థివ, కీర్తి, సేతువాన, బీభిత్య, జయకృష్ణ, సవిశాచి, ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఈ ధనుంజయ
1: అర్జున, అర్జున నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున,
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ది బెడ్ ఫర్ మీ.
1: తాతగారు, యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయంలో అపకార ఉపకారములని ఏమాత్రం కూడా పాటించరాదు.
0: ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వీ డోంట్ అబ్జర్వ్ ద హార్మ్.
1: నీవు వేశావు అందులో, నేను వేశాను అంబులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ షాట్ ఆరోస్ ఎట్ మీ సో ఐ డి.
1: నీవు వేసినటువంటి అంబులు నిరపరాధి అయినటువంటి కృష్ణుని కూడా కొట్టినాయి.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఆరోస్ దట్ యూ షాట్,
1: కృష్ణ దేహమంతా రక్తమయమైపోయింది.
0: అండ్ దేర్ఫోర్ ద హోల్ బాడీ వాస్ బ్లీడింగ్.
1: కానీ దీనికి మేమేమైనా వస్తున్నారా?
0: ఆర్ యూ సఫరింగ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్?
1: ఇది యుద్ధ సమయము.
0: ఇట్ ఈస్ బ్యాటిల్ టైమ్.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: డ్యూరింగ్ వార్
1: జయాపజయములకు మాత్రమే ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది ట్రయంఫ్ విక్టరీ దట్ మ్యాటర్స్.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: వాట్ ఎవర్ యూ వాంట్, వాట్ ఎవర్ బూన్ యూ వాంట్ మీ, ఐ విల్ గ్రాంట్ నౌ.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: భీష్మ వాంటెడ్ వన్.
1: నాయన, నాకు దాహము, ఇది అంత సమయము.
0: దిస్ ఇస్ ది లాస్ట్ మోమెంట్. ఐ యామ్ థర్స్టీ.
1: 58వ దినము ప్రాణం వదులుతున్నాను.
0: 58th day I'm leaving this body.
1: కనుకనే నా తల్లిని తెచ్చి నా నోట్లో పోయమన్నాడు.
0: See that my mother shower water.
1: తల్లి గంగాదేవి.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: ఆ తల్లిని తెచ్చి నా యొక్క నోట్లో పోయమని చెప్పాడు.
0: See that Ganga water is brought to me.
1: తక్షణమే అమ్మును చూసి భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమిలోపు కొట్టాడు.
0: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అండ్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మా దేవ్.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: భీష్మ ఇస్
1: అటువంటి జ్ఞాని. భీష్ముడు
0: ఇస్ ది వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్ముడు సర్వజ్ఞాన సంపన్నుడు.
0: హి ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్
1: ఆఫ్ నాలెడ్జ్. సర్వజ్ఞ సంపన్నుడు.
0: హి హస్ గాట్ ఆల్ ఫ్లూయెంట్.
1: సమస్త సాధనలు చేసినటువంటి వాడు.
0: హి డిడ్ ఎవ్రీథింగ్.
1: ఎవరికి అపకారం కోరడు.
0: హి డిడ్ హార్మ్ ఎనీబడీ.
1: కనుకనే ఆ తల్లి యొక్క జలమును తన నోట్లో పోసిన తక్షణమే భీష్ముడు తన యొక్క కన్నులు మూసాడు.
0: ఆఫ్టర్ డ్రింకింగ్ ద వాటర్ he ended his life.
1: Adiye Arjun valla jariginatundi pramadamu Arjun thodane dinni samapti kuda jarigindi.
0: As he was put to that situation by Arjuna, the relief also was given to him.
1: Kan
0: by
1: Arjuna anetundi padamulu ento mandi pettukuntaru.
0: Many people have this name Arjuna.
1: Kaadi artham telisi pravartincharu.
0: But their conduct is not in accordance to the meaning of the name.
1: Ee shayanam lopala kudanu
0: there in Shishe
1: Arjuna Mallikarjuna Brahmaramba ani untundadi.
0: And who have names? బ్రహ్మరాంబ మల్లికార్జున శ్రీశైల మల్లిక
1: మల్లికార్జున బ్రహ్మరాంబ
0: మల్లికార్జున బ్రహ్మరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటుంది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ
0: భ్రమరాంబ.
1: అంబ అనగా తల్లి.
0: అంబ ఇస్ మదర్.
1: భ్రమర అనగా తుమ్మెద.
0: భ్రమర ఇస్ హనీ బీ.
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీ బీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
0: as the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar and then gets its life redeemed.
1: Kanukane arjunatvamu chaala aneka arthalakanta kuda moola kaaranamu.
0: Arjuna has got so many interpretations and meanings.
1: Kanuka arjunudu chaala goppa vaadu.
0: Arjuna is a great soul.
1: Unnatvanti brothers lopala arjunudu maatrame vandinchadaniki moola kaaranam emti?
0: What is the reason that Arjuna is extolled?
1: Yavari paina kodunu nishkaranamga tane villinu prayoga pettina vatti vaadu kaadu.
0: In fact he didn't fight with anybody without any reason.
1: Edo yuddhamu cheyavalsi vachinappudu chesadu.
0: He had to fight in war times.
1: Kaani krishnudu kudanu
0: krishna
1: arjuna rayabaraniki pamputunnaru meeru నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: యు ఆర్ సెండింగ్ మీ యాజ్ ఎన్ ఎమిసరీ, హూమ్ షుడ్ ఐ
1: కాంటాక్ట్. యుద్ధం జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన తన యొక్క అస్త్రమును వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బి ద చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హీ ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డూ.
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్రం?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్. ఈ పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం, బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్?
1: కనుకనే ధృతరాష్ట్రుడి యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్, బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జున్ దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జునకి,
1: అర్జున
0: అర్జున,
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: ఐ వాజ్ నాట్ ఫ్రూట్ఫుల్ ఇన్ మై అటెంప్ట్.
1: విఫలమైపోయింది.
0: ఐ వాజ్ ఎ ఫెయిల్యూర్.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: సో బీ రెడీ టు ఫైట్.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: దెన్ అర్జున వాజ్ అఫ్రైడ్ ఆఫ్ దిస్
1: సిచువేషన్. అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: ఇన్ దిస్ డ్యూరింగ్
1: ఎవరికి ఎవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: During war, many people are going to be killed. Those who are not in...
1: Krishna chakkana soochamainatundi vishayam cheppadu.
0: Who are not on the wrong side are going to be killed. Krishna said,
1: Arjuna,
0: Arjuna,
1: yuddhamulaku vachinatundi varu yuddhamuku chestare kaani yuddhamulaku raanatundi vaadu ee yokka group lo cheraru.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: Kanukane yuddhamulo పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్ వన్ ఈజ్ రెడీ టు గివ్ లైఫ్ ఆర్ టేక్ లైఫ్.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: దేర్ ఆర్ నన్ హూ ఆర్ నాట్ గిల్టీ.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: ఆల్ ఆర్ గిల్టీ.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: సో బీ రెడీ టు ఫైట్
1: అప్పుడు చెప్పాడు.
0: దెన్ హీ సెడ్,
1: కానీ కృష్ణ,
0: కృష్ణ,
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏ మాత్రం కూడాను సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: కనుక దీనికి ఒప్పుకున్నారు, ఇంకా అయిపోయింది.
0: They accepted to fight.
1: అన్నగారికి వినయం చేయమన్నాడు.
0: And they prayed to their brother.
1: ధర్మజాన దగ్గరికి పోయాడు.
0: They went to Dharmaja.
1: ధర్మజాకు యుద్ధం అంటే అసలు గిట్టదు.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడాను ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: He too had to concede.
1: నకుల సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారు అయినప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజునికి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్, దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ,
0: కృష్ణ,
1: యుద్ధం సిద్ధమనక కాలహరణ మీకేలా?
0: వీఆర్ రెడీ టు ఫైట్, వై డిలే?
1: నీవు యుద్ధం సిద్ధమని చెప్పించావు.
0: యు సెడ్ దట్ వి షుడ్ బి ప్రిపేర్డ్.
1: కానీ
0: బట్
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: ద బ్రదర్ ఇన్ లా కృష్ణ రిటర్న్ సేఫ్.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: హి సేఫ్ రిటర్న్ వాస్ కన్వేయ్డ్.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: ద రిటర్న్ ఆఫ్ కృష్ణ ఇన్ ఆల్ సేఫ్టీ మేడ్ us ఆల్ హ్యాపీ.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ అవర్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆనందాన్ని అనుభవించినటువంటి వాళ్ళు నకుల సహదేవులు మాత్రమే.
0: నకుల సహదేవ ఎక్స్పీరియన్స్ ద స్టేట్ ఆఫ్ బ్లిస్ నోటీసింగ్ ద సేఫ్ రిటర్న్.
1: కృష్ణుని యొక్క క్షేమాన్ని కోరినటువంటి వాడు నకుల సహదేవులే.
0: నకుల సహదేవ వాంటెడ్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ.
1: అర్జునుడు కోరాడు.
0: అర్జున్ ఆల్సో డిజైర్.
1: కానీ
0: బట్
1: తన స్వార్థాన్ని కూడా ఉపయోగపెట్టుకుంటూ వచ్చాడు.
0: బట్ హీ హ్యాడ్ గాట్ హిజ్ ఓన్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్.
1: కాలకూటమున విషయం జరిగించబేళ.
0: ఇస్ ఇట్ పాసిబుల్ టు ఆఫర్ పాయిజన్?
1: కాలకూటమున
0: ఇన్ పాయిజన్
1: విషమను జల్ల వీలా
0: అండ్ ఈజ్ ఇట్ ప్రాపర్ టు
1: బైట దావాకులో మల్లె పూల విజదళ్ళు లీలా
0: ఈజ్ ఇట్ పాసిబుల్ టు త్రో ఫ్లవర్స్ ఆన్ ఫైర్
1: ముష్కరుండి బ్రోలా
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఈ
1: పికెట్ ఇతోక్తుని మేలా
0: విత్ ద లిసన్ టు గుడ్ వర్డ్
1: జాలా ఏల ఈ సంధి మాట నీకు గోపాలా
0: Why this role of an ambassador, oh Gopala? Because people are ready to fight.
1: Gopala.
0: No more of speaking anymore.
1: He
0: said so. They are ready to
1: fight.
0: When they were proceeding ahead,
1: అర్జునికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున్ వాస్ ఫియర్ స్ట్రికెన్.
1: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు, ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: నాట్ దట్ హీ కాంట్ ఫైట్ బట్
1: కూడవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: ఇట్ ఈస్ a factor that created fear because
1: అవుతారే కానీ
0: గుడ్ పీపుల్ ఎవరిని
1: చంపుతామో ఏమో.
0: హు ఆర్ గోయింగ్ టు బి కిల్డ్ హి డస్ నో.
1: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: పేరెంట్స్ విల్ సర్టన్లీ ఫీల్ మిజరబుల్
1: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: మెనీ పీపుల్ విల్ ఫీల్ వెరీ బ్యాడ్
1: బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: దే విల్ సర్టన్లీ ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్ ఇన్ సక్సెషన్.
1: కనుకని అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: దాట్ వాస్ ది ఫీలింగ్ ఆఫ్ అర్జున.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఇంక వద్దాం,
0: లెట్స్ గో,
1: ఇంటికి వెళదామన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళదామన్నాడు.
0: లెట్స్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధం తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రొవోక్డ్ మీ టు ఫైట్ and having come here you wanted me to return.
1: ilanti bhayam kosam nee vidyaniki enduku raavali.
0: Why should you come here when you are fear stricken, afraid?
1: Indari bandhu putra purut guru putrunu champi bharinchutettulu.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna, Krishna, indari bandhu mitru guru putrulu champi bharinchutettulu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Naa kannulu tiriguchunnavika.
0: My head is reeling.
1: కాలము గడుపు కదలం ఇంటికి అన్నాడు.
0: లెట్ అస్ రిటర్న్ టర్న్ బ్యాక్ దిస్ చారియట్.
1: ఇందుకోసం వచ్చావు నీవు
0: అర్జున
1: పిరికి పంద అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్ వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
1: ఇంకా మాత్రమునకై నీవెందుకు రావాలి.
0: వై షుడ్ యు కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున.
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: He was ready to fight now.
1: Kani taan cheyalekapoyadu.
0: But yet he could not pick up strength.
1: Appudu Arjunudiki balam andinchalani uddeshamto Krishnudu dumkadu.
0: And Krishna jumped to the chariot.
1: Nenu yuddham chestanu annadu.
0: I am ready to fight, he said.
1: Yuddham cheyanani cheppavu.
0: In the beginning you
1: made yuddham chesti mee maatra odipoyinattu avutundi Krishna. Meeru odipovachunu kani mee maatra maatram odipovakoodadu.
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
1: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: Bhishma is watching the Krishna approaching.
1: కుంపించిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొలగాయి.
0: The ear rings were just shining like everything all over the
1: sky. ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాల వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: గాడ్ హూ ఇస్ అప్రోచింగ్ మీ టు కిల్ మీ షుడ్ ఓన్లీ కమ్ టు మై రెస్క్యూ అండ్ రిలీఫ్. నో వన్ కెన్ సేవ్ మీ.
1: నేడు భీష్ముని చంపదు.
0: ఐఎమ్ రెడీ టు కిల్.
1: నిన్ను కాదు
0: ఐల్ ప్రొటెక్ట్ యువర్
1: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
0: Arjuna, leave me, I am prepared to kill Bhishma.
1: Kerala chanadanchu devunde dikku naaku annadu.
0: Therefore God only should come to my refuge.
1: Evaro naaku dikku kaadu nannu champudamani vacheetvanti yokka aa yokka krishnude naaku dikku annadu.
0: Krishna, who is prepared to kill me now, can only protect me.
1: Chuchara evaru champadaniki vachunnaro atane naaku dikku annadu.
0: The killer will be the protector.
1: Atti Bhishmudu dreshulu kudanu durmargulu kudanu తనకి ప్రియమైనటువంటి వాడు.
0: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఆర్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
1: ఇలాంటి జ్ఞానం గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
0: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
0: భీష్మ రిప్రజెంట్ ద టోటాలిటీ ఆఫ్ విజ్డమ్.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు.
0: భీష్మ ద వైజ్
1: కట్టకడకు తన అభిష్టము నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్.
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: అండ్ దెన్ గాట్ హింసెల్ఫ్ pacified, remained peaceful.
1: ప్రేమ స్వరూపులార,
0: embodiments of love.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను,
0: the history which is sacred,
1: ఎన్నో అంతరాత్మంతో కూడినటువంటి పవిత్రతలంతా ఉన్నాయి,
0: has got so many subtle secrets behind.
1: కానీ పిల్లలు ఎవరు ఏ చరిత్రను కూడా చదవరు.
0: But the students do not read the history.
1: ఈ నావల్స్ కథలంతా చదువుకుంటూ కూర్చుంటారు.
0: But they read novels and stories.
1: ఈ కథల్లో ఏ మాత్రం కూడా మీనింగ్ ఉండదు.
0: The novel stories are meaningless.
1: ఈ కథలు చదవటం అంతా వ్యతనే.
0: It is all vyatha, the misery.
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: The history shows you the divine path.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: What is the history?
1: His story is history.
0: His story is history.
1: కరుగది దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: It is the history of God.
1: దాన్ని మనం చదవాలి.
0: We should read that.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: There is useless to read remaining.
1: కరుగనే మహాభారతము, భాగవతము, రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత, రామాయణ, భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్రలు కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకనే సర్వ దేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
1: కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: చాలా మంది విద్యార్థులందరూ కూడా గ్రంథములంతా కూడా వినాయకుడి దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: వినాయక అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛలు కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికి అంత అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించే దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వ జ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి నది హరి భజన వినాశిక శాంతి నది

పరమ పావనమైన భారతావనియందు సహనమన్నదే మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము మధుర భావం వేది మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్దీ.

పుట్టెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతుల రసి వేసే విచిత్ర స్వేచ్ఛయను

0: ఈయ వీరసుతుడా వినుడు భారతీయ వీరసుతుడా.
1: ఇట్స్ నో నేషన్ విదౌట్ మొరాలిటీ. ద రెస్పెక్ట్ అండ్ ద రెప్యుటేషన్ ఆఫ్ ద నేషన్ డిపెండ్స్ ఆన్ ద మొరాలిటీ. Without that, the nation will ruin itself. And it is a nation that has got the character in the true perspective.
0: Vidyarthulara.
1: Students.
0: Eenati madhavattvamlo medha shakti miti meeri pothunnadi.
1: Among human beings today, we find intelligence more and more.
0: Telivitetalu హద్దులేని రీతిగా పెరిగిపోతున్నవి.
1: దే హ్యావ్ లిమిట్లెస్ ఇంటెలిజెన్స్ నో డౌట్.
0: కానీ గుణము మాత్రము కించిత్తైన కూడాను కలగటం లేదు.
1: బట్ నాట్ ఈవెన్ ఎ ట్రేస్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ నోటీస్డ్.
0: ఈనాటి మానవుడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రమును విరివిగా పెంచుకుని కేవలము మానవుడు పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు.
1: మ్యాన్ హెస్ ప్రోగ్రెస్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ హీ ఫ్లైస్ లైక్ ఎ బర్డ్ క్రాస్ ద స్కై.
0: మత్స్యం వలె జలములో సంచరించటం కూడాను నేర్చుకున్నాడు.
1: హి హాస్ ఆల్సో లెర్న్డ్ ది ఆర్ట్ ఆఫ్ స్విమ్మింగ్ లైక్ దట్ ఆఫ్ ఎ ఫిష్ ఇన్ వాటర్.
0: పక్షుల వలె ఆకాశంలో సంచరించటము, మత్స్యం వలె జలములో సంచరించటము, జీవించటము అతి కుశలమైనటువంటి బుద్ధితో నేర్చుకున్నారు.
1: విత్ ఆల్ హిస్ స్కిల్స్ అండ్ అబిలిటీస్ హీ హాస్ నోన్ హౌ టు ఫ్లై లైక్ ఎ బర్డ్, హౌ టు స్విమ్ లైక్ ఎ ఫిష్.
0: కానీ
1: బట్
0: మానవుడు మానవునిగా ఈ భూమిపై జీవించటం మాత్రము నేర్చుకోవటం లేదు.
1: బట్ మ్యాన్ హాస్ నాట్ లెర్న్డ్ హౌ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ మ్యాన్ ఆన్ ఎర్త్.
0: మానవుడు భూమిపై జీవించటం నేర్చుకోవాలి, కానీ ఆకాశంలో జీవించుకోవటం నేర్చుకోవటం, దీనివల్ల వచ్చిన ఫలితం ఏమీ లేదు.
1: ఆఫ్టర్ ఆల్ దర్ ఇస్ నో ప్రాఫిట్ ఇన్ లెర్నింగ్ హౌ టు ఫ్లై అండ్ హౌ టు స్విమ్. యు షుడ్ నో హౌ టు లివ్ ఆన్ ఎర్త్.
0: మానవునికి భూమియే ఆధారము.
1: ఫర్ మ్యాన్ కైండ్ ఎర్త్ ఈస్ ది బేస్.
0: ఆధారమైన భూమిని వదిలి ఆకాశం నుండి సంచరించటం నేర్చుకున్నంత మాత్రమున మానవుని యొక్క తెలివితేటలు పెరిగినవని భావించరాదు. ఇది కేవలం ఒక భ్రాంతియ మాత్రమే.
1: వీ షుడ్ నెవర్ కన్సిడర్ అట్ ఆల్ దట్ హీస్ ఇంటెలిజెంట్ బై లెర్నింగ్ హౌ టు ఫ్లై అక్రాస్ ద స్కై లీవింగ్ ది ఎర్త్ విచ్ ఈస్ హిస్ వెరీ బేస్.
0: తాళము తప్పిన మాట ఆట, భూమిని విడిచిన మాట మాట ఏమాత్రము పనికి రాదు.
1: What all that you talk and what all you play, what all that you play, when once you leave this earth, they are useless.
0: ee naati telivitetalu ekatvanni anekatvanga vibhajinchetvanti yokka medha shaktulu abhiruddhi avutunnaru.
1: Today we have many intellectuals who would view multiplicity in unity.
0: Kaani anekatvamlo undinatvanti ekatvanni gurtinchetvanti yokka telivitetalu gunamulu ee naadu marchipothunnaru.
1: Today we are forgetting the virtues so as to realize unity in diversity.
0: Kanuka anekatvamlo unnatundi ekatvanni gurtinchatame manavuni pradhana kartavyam, kaani ekatvanni anekatvanga vibhajinchatamu idi manavuni yokka alpa buddhi yokka lakshanalu.

0: The man's responsibility and the prime duty is to know and experience unity in diversity. But to view this unity as diversified, it is a sign of foolishness. This cloth which is one single piece can be cut into bits.
1: అనేక ముక్కలుగా ఉండినటువంటి దానిని ఏకంగా చేసుకోవటం చాలా కష్టం.
0: To unify all these bits of cloth into one is
1: ఆ ఏకత్వమునందే మన యొక్క ఉపయోగం కానీ ఆనందం కానీ జీవితం యొక్క అనుకూలం కానీ చేరి ఉంటుండాలి.
0: The utility and the conveniences and the bliss depend on this unity.
1: ఈ మానవత్వంలో ఏకత్వము భిన్నత్వము రెండింటి యొక్క సమత్వం కూడాను మనం గుర్తించాలి.
0: We have to recognize in this human life the difference between unity and diversity.
1: విద్యార్థులు ఉన్నారు.
0: There are students.
1: ఒక షర్ట్ కుట్టించుకోవాలనుకుంటే 2 meters క్లాత్ తీసుకుని పోతారు.
0: Students, you collect 2 meters of cloth. If you want to have a shirt, stitch.
1: 2 meters పూర్తి ఒక్కటిగానే ఉంటుంటారు.
0: 2 meters cloth is just one piece.
1: టైలర్ దగ్గరికి వెళ్తారు.
0: You go to the tailor.
1: టైలర్ నాకు ఒక బుష్ కోట్ కుట్టాలి అంటాడు.
0: You say, "Tailor, stitch a bush coat for me."
1: అప్పుడు టైలర్ ఈ 2 meters ఉండినటువంటి క్లాత్ ను ముక్కలు ముక్కలు ముక్కలు ముక్కలు చేస్తాడు.
0: Tailor, what he does is, this 2 meter cloth, one piece, is cut into bits.
1: ఈ ముక్కలుగా చేయకపోతే బుష్ కోట్ తయారు కాదు.
0: Unless he cuts, he cannot stitch a bush coat for you.
1: చేతులు వేరుగా ఉండాలి, పాకెట్స్ వేరుగా ఉండాలి, కాస్ వేరుగా ఉంటుండాలి, ఈ కలర్ వేరుగా ఉంటుంది, అన్నిటికీ కాలర్స్ అన్నింటి ఎందు భిన్నంగా కనిపిస్తుంటాయి.
0: హీ కట్స్ సో హ్యాస్ టు ఫిట్ ఇన్ ది వేరియస్ పార్ట్స్ లైక్ కాలర్ హ్యాండ్స్ అండ్ ద పాకెట్స్.
1: ఈ 2 meters క్లాత్ ను భిన్నంగా అనేక ముక్కలుగా చేస్తాడు.
0: హీ కట్స్ దిస్ క్లాత్ ఇన్ టు బిట్స్.
1: అనేక ముక్కలుగా చేసేది ఏది?
0: వాట్ ఈస్ దట్ కట్స్?
1: సీజర్, కత్తెర.
0: ఇట్స్ ఓన్లీ ది సీజర్స్ దట్ కట్.
1: అనేక ముక్కలు తిరిగి ఏకంగా కూడా చేస్తాడు షర్ట్ కుట్టడానికి.
0: ద టైలర్ విల్ అగైన్ మేక్ ఆల్ దీస్ బిట్స్ ఇంటూ వన్ షర్ట్.
1: ఆ ఏకంగా చేసేది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యూనిఫై?
1: అదే ఆ విధమైనటువంటి ఒక నీడిల్, అంటే సూది.
0: ఇట్ ఈస్ ద నీడిల్ దట్ యూనిఫైస్ ఆల్ దీస్ బిట్స్ ఇంటూ ఎ షర్ట్.
1: అన్నింటినీ ఏకం చేసేటువంటిది నీడిల్.
0: ఇట్ ఇస్ ద నీడిల్ దట్ యునైట్స్.
1: ఏకత్వాన్ని భిన్నంగా చేసేటువంటి కత్తెర.
0: One is made into many by scissor.
1: ఈ నాటి ప్రతి మానవుడు కూడాను కత్తెరగా తయారవుతున్నాడు, కానీ ఏకం చేసేటువంటి నీడిల్గా తయారు కావటం లేదు.
0: Today every man has become a scissor but not a needle.
1: ఇది ఒక పెద్ద తెలివితేటలు అనుకుంటున్నారు.
0: And he thinks that he is intelligent.
1: ఇది కాదు మన తెలివితేటలు.
0: It's not intelligence at all.
1: ఈనాడు తెలివితేటలను విస్మరించి యుక్తి ప్రభుక్తులతో జీవితాన్ని నిరర్థకం గావించుకుంటున్నాడు.
0: We give up the true intelligence in the correct sense and we follow all knacks and lead our life sojourn.
1: ఒక కుటుంబం ఉంటుంది.
0: There is a family.
1: తల్లి, తండ్రి, కుమారుడు.
0: There is a family, the mother, father and the son.
1: తండ్రి కష్టపడి సంపాదించి ఇంటికి ధనం తీసుకొచ్చినప్పుడు ఈ తల్లి చాలా ఆనందపడేటువంటిది.
0: When father works day and night and earns money, mother is extremely happy.
1: ఏ నాడు పని చిక్కక ఒట్టి చేతులతో ఇల్లు చేరిన ఆ తండ్రిని చూచి తల్లి చాలా కోప్పడేటువంటిది.
0: When the father returns home without earning money, without any job, mother feels sad.
1: ప్రతి దినము కూడాను ఈ యొక్క సుఖానందములతో నా దుఃఖంతో నా కూడాను కలిగినటువంటి ఈ సంసారాన్ని చూస్తూ వచ్చాడు ఈ పిల్లవాడు.
0: The son has been noticing the sadness and the happiness that happened every day.
1: జీవితము సుఖదుఖముల యొక్క సమత్వము.
0: Life is the combination of pain and pleasure.
1: సుఖదుఃఖే సమేకృత్వా లాభమునా విజయాజాత్. లాభ నష్టములు, సుఖ దుఃఖములు, మంచి చెడ్డలు, చీకటి వెలుగులు, ఇవన్నీ కూడా ఒకదానికోటి ప్రతిబింబములు.
0: Profit and loss, the defeat and success, they are just one is the object, the other is the reflection.
1: ఈ బాధను భరించుకోలేక తండ్రి ఒక కాళికా దేవాలయంకు వెళ్ళాడు.
0: As father could not bear the suffering any longer, he went to the temple of Kali.
1: తల్లి, దేవి, నేను ఈ బాధను భరించుకోలేను.
0: He prayed there to Goddess, Mother, I can't bear the suffering any longer.
1: ఈ భార్యతో నేను జీవించలేను.
0: I can't live with this wife.
1: కనుక ఆమెకు త్వరగా మరణం సంభవించేటట్టుగా చేయమని చెప్పాడు.
0: He prayed to Goddess, Mother, see that his wife dies soon.
1: తథాస్తు అన్నది దేవి.
0: The goddess said, yes, let it happen.
1: మరణించింది తల్లి.
0: The mother died.
1: ఈ దృశ్యాన్ని చూచాడు కుమారుడు.
0: The son watched the scene.
1: అదే కుమారుడు తిరిగి కాళికా దేవాలయానికి వెళ్ళాడు.
0: The very son went to the temple of Kali.
1: దీర్ఘమైనటువంటి మనసుతో ప్రార్థించాడు కాళికా దేవిని.
0: He prayed to goddess Kali fervently, unceasingly. Kali manifested there in front of him.
1: నాయన ఏం కావాలి అని ప్రశ్నించింది.
0: She said, "Oh son, what do you want?"
1: నా తల్లిని బ్రతికించు అన్నాడు.
0: He said, "See that my mother come back to
1: life." తల్లి.
0: The Kali said, "Yes, let it happen."
1: తండ్రి చావును కోరాడు, కుమారుడు జీవితాన్ని కోరాడు.
0: ద ఫాదర్ ప్రేడ్ ఫర్ డెత్ వైల్ ద సన్ ప్రేడ్ ఫర్ లైఫ్.
1: ప్రార్థన ఏమిటి? చావు జీవితము, ఈ మరణము జననము, ఈ రెండింటి మధ్యతోనే జీవితం అంత్యమైపోయింది.
0: దేర్ ఫర్ వాట్ హ్యాపెన్ టు ది ప్రేయర్? వన్ ప్రేయర్ ఫర్ బర్త్ అండ్ అనదర్ ప్రేయర్ ఫర్ డెత్.
1: తల్లికి మంచి గుణములు సంపాదించుకునేటట్టుగా కోరుకోవటం ఎంత హాయిగా ఉంటుంది.
0: How fine it would it be if he prays for the
1: quality of his mother.
0: Can't the father pray to Devi Kali for
1: good quality?
0: What happened, the ultimate result of their prayer? It led to birth and death. Why should you pray?

0: ఉడమతి.
1: వాట్ ఈస్
0: పునరపి జననం పునరపి మరణం.
1: The cycle of
0: birth. జననము మరణము జననము మరణము ఈ రెండింటి మధ్యలో పనే మన జీవితం అంత్యం గావించుకోవటమా? మన యొక్క జీవితం యొక్క కర్తవ్యం ఏమిటి? వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
1: వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ లైఫ్?
0: ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ లైఫ్?
0: మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిదిగా భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హ్యూమన్ లైఫ్ హైలీ
0: సేక్రెడ్. జంతువునాం నరజన్మ దుర్లభం. ఏమిటి ఈ దుర్లభం?
1: హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్. వై?
0: ఇది కాదు మనం కోరవలసినటువంటిది.
1: ఇట్స్ నాట్ దిస్ దట్ వి షుడ్ ప్రే ఫర్.
0: మన యొక్క జీవితం యొక్క గమ్యం ఆదర్శవంతమైన జీవితంగా నిరూపించాలి.
1: We should demonstrate idealism, ideals in our life.
0: Mana vice chancellor cheppadu.
1: The vice chancellor said,
0: pillalu maraninchinatundi talidandrulaku oka vidhamainatundi shraddham idustuntaru konni shraddato samvatsaramulaku oka paryayamaina konni oka krutagnatam chupeyatundi reetiga kanti daralato vaari krutagnatam chuptarani.
1: The vice chancellor said, the sons expressed their gratitude after the death of their parents. They observe annual ceremonies and they shed tears at that moment.
0: దీనికి ఈ annual ceremony కి ఏమని పిలిచారు?
1: What is the name given to this annual ceremony?
0: తత్ దినం. ఇది తత్ దినం.
1: It is తత్ దినం.
0: అనగా మరణించినటువంటి దినాన్ని ఆనాడు స్మరించి వారు ఈ జన్మను ప్రసాదించినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను తెలుపుతూ రెండు దారలైనా కూడా కంటి దారలు వాళ్ళకి వచ్చడం అది ఏ నిజమైనటువంటి తర్పణం.
1: On that day what they do is they think of the departed near and dear and shed tears as a mark of gratitude and respect.
0: Motta motta talligannulaku manam kritagnatanu andinchali.
1: First we should express gratitude to parents.
0: Deni kosam?
1: What for?
0: Nee blood.
1: Your blood.
0: Nee food.
1: Your food.
0: Nee head.
1: Your head.
0: Nee duddu.
1: Duddu money.
0: Parents gift.
1: That is the parents gift.
0: కనుకనే మొట్టమొదటి వాడికి మనం గ్రాట్యూస్ అందించాలి.
1: సో వీ షుడ్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్.
0: వాడు మరణించిన దినము తత్ దినం. ఆ తద్దినానికి మనము ఆనాడు స్మరించి వారి యొక్క ప్రేమతత్వాన్ని వారి యొక్క మనం అభివృద్ధి గావించినటువంటి జీవితాన్ని మనం స్మరించి వారికి ఒక కంటిదారంతో మనము తర్పణమిడ్చాలి.
1: దట్ డే దే లెఫ్ట్ us has got to be remembered and we should express our gratitude shedding a tear.
0: ఇది ప్రతి పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము.
1: ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సన్.
0: నీవు ఈనాడు ఆ యొక్క పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించినప్పుడే భవిష్యత్తులో నీకు సేమ్ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: ఇఫ్ యూ పర్ఫార్మ్ సచ్ సేక్రెడ్ రిచువల్స్ విచ్ ఆర్ ఎ మస్ట్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ ఫేస్ ఎవ్రీథింగ్.
0: ఈనాడు నీవు తండ్రిని ప్రేమించినప్పుడే రేపటి దినం నీ బిడ్డలు నిన్ను ప్రేమిస్తారు.
1: Today if you love your parents you will be loved in turn by your children tomorrow.
0: ee naadu nee talidannulu nee mosam chesinappudu ninnu nee biddalu mosam chestaru.
1: If you deceive, if you cheat your parents you will be cheated in turn by your children.
0: kanuka ee prakrutamainaatundi yok jagattunandu
1: in this physical world
0: ఈ భౌతికమైన జగత్తునందు
1: ఇన్ దిస్ వరల్డ్ మండే
0: ఈ అనిత్యమైన జగత్తునందు
1: టెంపరీ వరల్డ్
0: రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఉంటుంటాయి.
1: దట్ బౌండ్ టు బి రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
0: కనుకనే ఇది తప్పించడానికి ఎవరు తరము కాదు.
1: నన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్.
0: కనుక మనము ఈ కృతజ్ఞతను మనము హృదయం నందు భద్రంగా ఉంచుకొని దానికి తగినటువంటి యొక్క ఆదర్శాన్ని మనం అందిస్తూ పోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ ప్రిజర్వ్ ది స్పిరిట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ సెట్ అన్ ఐడియల్ టు అదర్స్.
0: కానీ తెలివితేటలు పెంచుకుంటున్నారు కానీ ఈనాటి విద్యార్థులు
1: స్టూడెంట్స్ ఆర్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: గుణములు అనేటువంటిది ఎక్కడా కనిపించటమే లేదు.
1: బట్ దర్ ఆర్ నో వర్చ్యూస్ ఎట్ ఆల్ నాట్ ఇన్ ట్రేస్ ఎనీవేర్.
0: చదువులందు హీరో గుణమునందు జీరో.
1: వన్ ఈజ్ ఎ హీరో ఇన్ స్టడీ అండ్ ఎ జీరో ఇన్ క్యారెక్టర్.
0: ఓ గ్రేడ్ వస్తుంటుంటారు స్టడీ లోపల.
1: ఇన్ స్టడీస్ దే సెక్యూర్ ఓ గ్రేడ్.
0: నూటికి నూరు మార్క్స్ తీసుకుంటారు.
1: దే సెక్యూర్ 100%.
0: కానీ గుణములో చూస్తే 100కి ఒక మార్క్ కూడా అక్కడ రావటం లేదు.
1: బట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టర్ దే డోంట్ సెక్యూర్ ఈవెన్
0: 1%. క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
1: 3/4 ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఇస్ యూజ్లెస్.
1: ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ యూస్లెస్.
0: కనుకనే ఈ గుణమును మనం మొట్టమొదటి సంపాదించుకోవాలి.
1: Therefore, we should develop character.
0: నీవు గొప్ప ధనవంతుడు కావచ్చును.
1: You may be rich.
0: గొప్ప మేధావి కావచ్చును.
1: You may be intellectual.
0: నీవు గొప్ప అధికారి కావచ్చును.
1: You may be in position.
0: నీవు గొప్ప బలవంతుడు కావచ్చును.
1: You may be physically
0: strong. జనబలము, భుజబలము, ధనబలము, సర్వబలములు కూడాను సంపాదించవచ్చును.
1: You may have various forms of strength and power.
0: దైవ బలము ఒక్కటి లేకపోతే అన్ని కూడాను వ్యర్థమే.
1: But without the strength of the divine, the rest will be useless.
0: మహాభారత యుద్ధమునందు
1: you know what happened in Bharat war.
0: భుజబలంబు గొప్ప బుద్ధి బలంబుండి.
1: With the physical strength and intelligence,
0: దైవ బలము లేక దీనుడగును.
1: Without the support of God, one becomes weak.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: Such one of valor and courage, Karna, what happened to him ultimately?

0: வீரசுத்துட.
1: ஓ வேலியன் சன் ஆஃப் பாரத், லிசன் டு திஸ்.
0: பூர்வமும்
1: அர்லிய
0: டெல்லியின் 7821 சக்கரவர்த்தி,
1: எ கிங் ஹூ ரூல் டெல்லி,
0: மொஹம்மடன்ஸ் గా ఉండేటువంటి వారు.
1: హి వాస్ ఎ ముస్లిం.
0: అతను మహాభారతం యొక్క పవిత్రతంతా కూడా చక్కగా శ్రవణం చేశాడు.
1: హి హర్డ్ ద మిస్టరీ గ్రేట్నెస్ ఆఫ్ మహాభారత.
0: మహాభారత యుద్ధంలో పంచపాండవులు చాలా గొప్ప గుణవంతులు, గొప్ప ఆదర్శ పురుషులు అనేటువంటి సత్యాన్ని గుర్తించాడు.
1: హి రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఫైవ్ పాండవర్స్ దే స్టాండ్ ఫర్ వర్చ్యూ అండ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క గుణములను తాను కొంతవరకును తనకు తగినట్టుగా చేర్చుకోవాలనే ఉద్దేశంతో అష్ట దిగ్గజములను పరిపించాడు.
1: హీ వాంటెడ్ టు అక్వైర్ దట్ క్యారెక్టర్.
0: నన్నయ్య భట్టు, చిక్కన సోమయాది, ఎర్రప్రగడ, మాదరగాలమన్న, పింగళ సూరన్న, రామరాజు భూషణుడు, తెనాలి రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు పండితులు.
1: హీ సమండ్ ఆల్ ది స్కాలర్స్.
0: నన్నయ్య భట్టు, తిక్కన సోమయాది, ఎర్రాప్రగడ, మాదనగారి మల్లన్న, పింగళి సూరన్న, రామరాజు భూషణుడు, రామకృష్ణుడు, వీళ్ళందరూ కూడా అష్ట దిగ్గజములు.
1: వీళ్ళందరినీ
0: పిలిపించి గొప్ప కాన్ఫరెన్స్ జరిపాడు.
1: హీ కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
0: కాన్ఫరెన్స్ లో ఏం చెప్పాడు?
1: వాట్ డిడ్ హి సే దేర్?
0: ఓ మహాపండితులారా,
1: ఓ గ్రేట్ స్కాలర్స్,
0: మీకు గొప్ప బహుమతులు నేను అందిస్తాను.
1: ఐ గివ్ యూ రివార్డ్స్.
0: ఈ మహాభారత యుద్ధము, ఈ మహాభారతంలో ఉండినటువంటి యొక్క చరిత్రలంతా కూడాను నాకు పోలిక చేయనట్టుగా మీరు రాయండి అన్నాడు.
1: ఓ స్కాలర్స్, రైట్ ఎంటైర్ మహాభారత్ యాజ్ మై స్టోరీ.
0: మహాభారత యుద్ధంలో గొప్ప సత్యవంతుడు, ధర్మరు, ధర్మస్వరూపుడైనటువంటి వాడు ధర్మజుడు.
1: ఇన్ ది ఎంటైర్ మహాభారత్ the one who signifies truth and dharma is dharmaja.
0: Dharmajuniga meeru ennukondi.
1: You portray me as dharmaja.
0: Andulo nannayya bhattu cheppadu.
1: Then nannayya bhattu said,
0: tanisha, mimmalu dharmaraju ga mem polchukuntam kaani meeku narugulu sodarulu undalane vaadani evarini nirminchtaavu annaru.
1: Nannayya bhattu said, tanisha, we can compare you with dharmaja, then how about our other four brothers?
0: Yochana chesadu. నా మంత్రుల లోపల నాకు చాలా ఇష్టమైనటువంటి వాడు ఉన్నారు, ఆ నలుగురిని నేను ఇస్తాను అన్నాడు. వాళ్ళు నా సోదరులు మాదిరి అన్నాడు.
1: తానీషా సెడ్, ఐ విల్ పిక్ అప్ ఫోర్ అమాంగ్ మై మినిస్టర్స్ హూ ఆర్ వెరీ క్లోజ్ టు మీ అండ్ ఐ కన్సిడర్ దెమ్ యాజ్ మై బ్రదర్స్.
0: తానీషా గారు, దీనిలో కౌరవులు కూడా ఉండాలి, దీన్ని ఎవరిని వర్ణిస్తారన్నారు.
1: అండ్ దెన్ సెడ్, సార్ తానీషా, వీ నీడ్ కౌరవస్ నౌ, హూ ఆర్ ద కౌరవస్ హియర్?
0: నా విరోధులందరూ కౌరవులే.
1: All my enemies are Kauravas.
0: వాళ్ళు వందల కొద్ది ఉంటున్నారు సోదరులు.
1: We have hundreds of the Lord.
0: కాబట్టి నాకు ద్వేషంగా ఉండేటువంటి వారందరినీ కౌరవులుగా మీరు నిర్ణయించుకోండి.
1: యూ జస్ట్ నరేట్ ఆల్ దోస్ అగేన్స్ట్ హిమ్ యాజ్ కౌరవ.
0: అందరూ చక్కగా వింటూ ఉండినారు. తెనాలి రామకృష్ణుడు లేచాడు.
1: As everyone was listening, Tenali Ramakrishna got up.
0: తానీషా గారు,
1: he said, తానీషా సార్,
0: పాండవులంతా సరిపోయినారు.
1: పాండవస్,
0: మీ మంత్రులు నలుగురిలో ఎవరినో ఒకరిని తీసుకుంటాము, మీరు ధర్మజుడుతారు. ఇందులో భుజబలం ఉన్నటువంటి వాడు భీముడు అవుతాడు, బుద్ధిబలం ఉన్నటువంటి వాడు అర్జునుడు అవుతాడు, ఇంకా క్లవర్ గా ఒక తెలివితేటలు కలిగినటువంటి వారంతా నకులు సహదేవులు అయిపోతారు.
1: తానీషా, యూ స్టాండ్ ఫర్ ధర్మజ. ద వన్ అమంగ్ యువర్ మినిస్టర్స్ హూ స్టాండ్ ఫర్ ఇంటెలిజెన్స్ ఈజ్ అర్జున. ద వన్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఈజ్ భీమా.
0: కనుక మీరు ధర్మజుడు అయినప్పుడు మీ భార్య ద్రౌపది కావాల్సి వస్తుంది అన్నాడు.
1: When you are portrayed as Dharmaja, you need a Draupadi, your wife.
0: అప్పుడు తన భార్య ద్రౌపది అయినప్పుడు ఈ మంత్రులకంతా కూడా తాను కూడా ద్రౌపది కావాలి.
1: When he has a Draupadi,
0: ఆమె పాంచాలి.
1: When he has got his wife Draupadi to play the role,
0: కాబట్టి దీనికి మీరు ఎవరిని నిర్ణయిస్తారన్నాడు. నాకు భారతమే వద్దన్నాడు.
1: He said, who is going to play the role of Draupadi? Then this Tanisha said, I don't know.
0: మహాభారతంలో ఉండినటువంటి కీలకము,
1: the secret
0: life source,
1: life source,
0: దానిని గుర్తించిన తర్వాతనే ఈ విధమైన కథలకు మనం ప్రవేశించాలి.
1: Then once we realize the life source, we can listen to the story of Mahabharata.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను ఒక్కొక్క వ్యక్తికి, ఒక్కొక్క పదార్థములకు, ఒక్కొక్క విషయములకు ఒక లైఫ్ సోర్స్ ఉంటాయి.
1: Therefore for every individual, for every material, for every object, there is a life source.
0: ఆ లైఫ్ సోర్స్ ను మనం గుర్తించినప్పుడే మనం దీన్ని సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు.
1: Then once we recognize this life source, we can understand.
0: కనుక ఈ లైఫ్ సోర్స్ తెలియనటువంటి వారికి ఇదే గతి అవుతుంటాడు.
1: The one who do not know this life source, this is the
0: plight.
1: All the intelligence today is along the wrong
0: path. They are
1: very intelligent, no doubt. What is the use? In spite of all
0: intelligence,
1: with all the intelligence, there should be character also to be
0: successful.
1: You may be elderly people with all the degrees, MAs and BAs.
0: Sampadalundiyu sadhana parulaina pudami kittini ganna punyulaina.
1: You may be meritorious people, the people of charity, with all the fluence and wealth.
0: Ayurarogyambu. Ayurarogyambu lanavaratambundi.
1: You may have long span of life and physically strong.
0: Satatambu japamulu tapamulu jeyuchu vedambulanu nerpu viprulaina.
1: You may be scholars doing penance, uttering truth and repeat chant Veda.
0: Satiraru bhaktuniki yenatikaina.
1: They are never equal to a devotee.
0: Nidu bhaktulu gani de radu mukti.
1: If they are not your devotees, they will never attain liberation. Jintakannanu
0: geredhiyaruga paratu sadhu sadguna ganyulavu vidyarthulara.
1: What else is to be communicated to you, to this assembly of noble souls of students?
0: Vidyarthulara.
1: Students.
0: Inta pavitramainatundi yokka Bharatadesham nandu udbhavinchi.
1: Having been born in sacred
0: heart.
1: Along with intelligence, we have to develop character. Intelligence will help you to fulfill certain tasks.
0: But character will bring you good name.
1: We have to possess only
0: two.
1: These two are eternal truths. What are they?
0: Dharmam kirti dvayam sthiram.
1: One is dharma, righteousness. Second, fame, kirti. They are permanent.
0: Anityam jivanam loke.
1: This life is transient.
0: Idanta anityam enti.
1: Everything is momentary.
0: Anta kadalipoye megamlo vantivi.
1: Everything is like a passing cloud.
0: Puttinadu.
1: When a child is born, everybody started addressing
0: after
1: the newborn as child.
0: Boy, boy, boy, and pilchincharu.
1: After some period of time, they address him as boy.
0: 30 years, man, man, and pilcharu.
1: At the age of 30, he was addressed as man.
0: 75 years, grandfather, grandfather, and pilcharu.
1: And later, he is called addressed
0: child,
1: as grandfather.
0: Boy, man, and grandfather, wakade.
1: Child, boy, man and grandfather.
0: Kani unnadi oke vyaktitvame.
1: Only one person is there.
0: Kani vayasunu patti ee vidhamaina vyathyasamulu payaljettu vachayi.
1: Basing on the age, he gets all
0: this title. Ee lokamulo bhagavantudu andinchinatvanti okka pradhanamaina viluvainatvanti okka shakti okkate okkati.
1: What God has given the most valuable thing in this world is only one thing.
0: Adi time, kaalam.
1: That is time.
0: Time is very, very important.
1: Time is very, very important.
0: Don't waste time.
1: Don't waste time.
0: Time waste is life waste.
1: Time waste is life waste.
0: Time is God.
1: Time is God.

0: time, huh? Everything is time.
1: Everything is time.
0: జనన మరణాలకు కూడాను కాలమే ప్రధానము.
1: ఫర్ బర్త్ అండ్ డెత్ టైమ్ ఇస్ ఎసెన్షియల్.
0: ఏదైనా ఎవరైనా కూలిపోతే వాడి కాలం తీరిపోయిందిరా అంటాడు.
1: ఇఫ్ ఎనీవన్ డైస్ వి సే దట్ హిస్ టైమ్ ఇస్.
0: ఒక చెట్టు పైన పుట్టినటువంటి కాయ అయినా కూడాను కాలం వల్లనే అది పరిపక్వం అయిపోతుంది.
1: ఏ ఫ్రూట్ ఆల్సో రైపెన్స్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్.
0: కనుకనే కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇట్ ఇస్ ది ఎవిడెన్స్.
0: విద్యార్థులారా, ఈనాడు ఈ పవిత్రమైనటువంటి కాలమును 3/4 టైం ను వేస్ట్ చేస్తున్నారు.
1: స్టూడెంట్స్, యు ఆర్ వేస్టింగ్ 3/4 ఆఫ్ యువర్ టైం.
0: ఉన్నది ఒక భాగము, దాంట్లో తిండి నిద్రలతో కలిసిపోతుండాలి. ముక్కాలు భాగం ఏం చేస్తున్నారు?
1: What is that you are doing?
0: వీరిని గురించి, వారిని గురించి, వారిని గురించి, వీరిని గురించి అనవసరమైనటువంటి ఒక మాటల తోపల కాలం వ్యర్థం చేస్తున్నారు.
1: యు వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వెయిన్ గాసిప్, థింకింగ్ ఆఫ్ అదర్స్.
0: ఇంకా పరులను దూషించడము, విమర్శించడము, హాస్యం చేయటము, ఇలాంటి పరిహాసాల్లో కూడాను కాలమును వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆల్సో వేస్ట్ యువర్ టైమ్ అక్యూజింగ్, క్రిటిసైజింగ్, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్.
0: పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు.
1: If you accuse others, you will be committing a sin.
0: విడువదన్నటికిని విశ్వమందు.
1: You can never run away from the consequence.
0: పరులు పరులు కాదు.
1: The so-called others are not others in the real
0: sense.
1: They are divine, truly
0: speaking.
1: Listen to this, valiant
0: పరులు పరులు కాదు.
1: Others are not others in the way.
0: పరమాత్ముడే.
1: They are divine.
0: కనుక నీవు పరమాత్ముడే దూషించిన వాడవుతావు.
1: It amounts to accusing God.
0: ఎవరిని మనం విమర్శించకూడదు.
1: We should never criticize anybody.
0: దీంతోనే కాలం అమితంగా నష్టం చేస్తున్నాం.
1: We are wasting time in
0: criticizing. వీరిని వారు ఒకరినొకరు దూషించుకోవటం, విమర్శించుకోవటం.
1: We criticize each other.
0: ఎందుకంటే ఇంకా దమ్ముడి పని లేదా మీకు?
1: Don't have any other job to do.
0: ఏ పని లేకపోతే పరిపేసుకుని పడుకొని నిద్రపో.
1: If you don't have any other work, come on, sleep.
0: ఎందుకు ఈ మాటలతో మీరు కాలంని వ్యర్థం చేస్తున్నారు?
1: Why should you waste your time in gossip?
0: కాలమును అపవిత్రం చేసినటువంటి వాడు మహాకర్మపాపి అయిపోతాడు.
1: The one who makes the time unsacred is worse than the sinner.
0: నిజముగా మన భారతదేశం లోపల కష్టించి పని చేసినప్పుడు భారతదేశము అన్నపూర్ణ స్వరూపమైనటువంటిది.
1: Truly speaking, if everybody works hard in Bharat, there will be no dirt for food.
0: మన భారతదేశంలో భూమికి తక్కువ లేదు.
1: There is no dirt for the
0: భారతదేశంలో జీవనదులకు తక్కువ లేదు.
1: There is also number of people working here.
0: ఎంతైనా పంటను పండించవచ్చు.
1: Yes, we can grow crop.
0: భారతదేశంలో ఉండినటువంటి అనుకూలములు మరి ఏ దేశంలో కూడా లేవు.
1: కన్వీనియన్సెస్ ప్రెసెంట్ హియర్ ఆర్ నాట్ అవైలబుల్ ఎనీవేర్.
0: కష్టించి పనిచేసేటువంటి వానికి భారతదేశము గొప్ప సంపత్తు వంటిది.
1: ఇఫ్ యు రియలీ వర్క్ హార్డ్, దిస్ ఇస్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్.
0: కానీ ఈనాడు కష్టించి పనిచేసేటువంటి వ్యక్తులు లేకపోవడం చేతనే అన్నము కోసమైన కూడాను పరులను దేహి అని అడగవలసి వచ్చింది.
1: Today we don't have anybody who works really hard. Therefore we have to beg others.
0: ఎన్ని దేశం నుంచి అప్పు తీసుకుని వస్తుండాలి.
1: We take loans from many countries.
0: ఎందుకు ఈ అప్పులు?
1: Why?
0: మన దగ్గర కుప్పలుగా ఉంటుండాలి.
1: We have lots of money with us.
0: దాన్ని సద్వినియోగం చేసుకోండి.
1: We have to make proper use of it.
0: దాన్ని పవిత్రంగా భావించుకోండి.
1: Make it sacred.
0: కష్టపడి పని చేయండి.
1: Work hard.
0: డొక్కలాడితే రెక్కలాడతాయి అన్నాడు.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ లివ్.
0: రెక్కలాడితే డొక్కలాడతాయి.
1: ఇఫ్ యు వర్క్ హార్డ్ యూ కెన్ ఫీల్.
0: రెండు చేతుల నుంచి పని చేస్తే ఒక పొట్టను మనం నింపుకోలేమా?
1: ఇఫ్ యు వర్క్ విత్ బోత్ హ్యాండ్స్ కాంట్ యూ ఫిల్ వన్ స్టమక్.
0: ఈనాడు రెండు చేతులు ఇచ్చినప్పటికీ ఒక పొట్టను నింపుకోలేకపోతున్నాం, బలహీనమైపోయి.
1: దో వీ హావ్ టూ హ్యాండ్స్ బట్ వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఫిల్ అప్
0: రెండు చేతులు నింపుకుని పని చేయి.
1: Work hard with both hands.
0: Do your duty sincerely. Hard work chaval.
1: Hard work is essential.
0: Appude mana jeevitham kudum chaala aarogyanga untadi.
1: Then our life will be healthy.
0: Aarogyame kaadu aanandamga kuda untadi.
1: Not only health, it will be.
0: Kaani ee naati paniki pararu, tindiki tayaru.
1: But we run away from work, but we are ready for food.
0: Inka arguments.
1: Then we indulge in argumentation.
0: Argument cheseetundu vaadu poorthi matte untunde thallo.
1: He is a dunce, dull-headed if he argues.
0: Ustukamula ninda menduga chaduvunde.
1: Books contain knowledge.
0: Mastakamula ninda matti mendu.
1: The head is full of mud.
0: Em prayojanam?
1: What is the use?
0: Pustakallo untunnadi goppa prabhilta.
1: There's lot of expertise and knowledge, information in books.
0: Pustakanni mastakanga marchuko.
1: But transform the book into your mind.
0: కానీ మస్తకాన్ని పుస్తకంగా మార్చవద్దు.
1: But never transform your mind into a book.
0: తెలియనటువంటి వాడే ఆర్గ్యుమెంట్ లో ప్రవేశిస్తాడు.
1: A fool only argues.
0: ఫూల్ ఫూల్ ఫూల్
1: ఏ ఫూల్ ఫూల్ డబుల్ ఫూల్
0: ఆర్గ్యుమెంట్ కి మనం పోకూడదు.
1: వీ షుడ్ నాట్ బి ఫూలిష్.
0: ఏం తెలిసింది నీకు, నీవు ఆర్గ్యుమెంట్ చేస్తావు?
1: వాట్ ఇస్ దట్ యు నో టు ఆర్గ్యూ?
0: నీవు చంద్రమండలం తర్వాత ఏమిటి అని యోచించేస్తా ఉన్నా.
1: యూ థింక్ వాట్ ఈజ్ ఇట్ బియాండ్ ద మూన్?
0: నీవు చూడలేదు.
1: యూ హావ్ సీన్?
0: నీవు దాన్ని ఏ విధంగా నీవు ఆర్గ్యుమెంట్ చేయగలవు?
1: ఆన్ వాట్ బేసిస్ యూ ఆర్గ్యూ?
0: ఏది ఉందని నీవు నిర్ణయించగలవు?
1: వాట్ ఇస్ దట్ యు కెన్ డిసైడ్?
0: నీ కాళ్ళ కింద ఏముందంటే మట్టి ఉంది భూమి ఉంది అని చెప్పొచ్చు.
1: యూ కెన్ సే దేర్ ఇస్
0: ఎర్త్ అండర్ యువర్ ఫీట్ అండ్
1: మైండ్.
0: కానీ నీకు తెలియనటువంటి దానిపైన ఆర్గ్యుమెంట్ చేస్తే ఏమి నీకు ఫలితం వస్తుంది?
1: హౌ డు యూ ఆర్గ్యూ ఆన్ దట్ యూ డు నాట్ నో?
0: టైం వేస్ట్.
1: It's waste of time.
0: Energy waste.
1: Energy waste.
0: Memory power waste.
1: Memory power is wasted.
0: Inte kaadu.
1: Not only this.
0: Dantlo energy chaala napasakti kuda potuntundi.
1: You lose your memory also.
0: Very soon old age prarambhamavutundi.
1: Very soon you turn old, you become old.
0: Old age.
1: Old age.
0: ఈ తెలియనటువంటి దాంట్లో మనం ప్రవేశించడం చేతనే ఓల్డ్ ఏజ్ కిక్ లో మనలో ప్రవేశిస్తుండాలి.
1: ఇఫ్ యూ ఆర్గ్యూ ఆన్ దోస్ మ్యాటర్స్ దట్ యు డు నాట్ నో, ఏజ్ అడ్వాన్స్. స్టూడెంట్స్,
0: నాది చెప్పటము తలచటము చేయటము ఒక్కటే. మీరు నమ్మినా నమ్మకపోయినా,
1: వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వాట్ భగవాన్ థింగ్స్, వాట్ హీ సేస్, వాట్ హీ డస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: కనుకనే నాకు ఏ మెమరీ పవర్ కానీ,
1: ఏదర్ పవర్ ఆఫ్ మెమరీ,
0: ఏ విధమైనటువంటి బలహీనత కానీ ఎప్పుడు నాకు ఏ నాడు ఎక్కడ రాలేదు.
1: దేర్ ఇస్ నో లాస్ ఆఫ్ మెమరీ, దేర్ ఇస్ నో వీక్నెస్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: పిల్లలు చూడండి, 18 ఇయర్స్, 17 ఇయర్స్, 20 ఇయర్స్ పిల్లలు.
1: You see students here,
0: 17, 18,
1: how are their faces?
0: అంత క్యాస్ట్రాయిల్ ఫేస్ మాదిరి లొట్టలు పడిపోయింది.
1: ఫేస్ ఇస్ లైక్ ఎ క్యాస్ట్రాయిల్ ఫేస్.
0: హ్యాపీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి.
1: యూ షుడ్ బి హ్యాపీ ఆల్వేస్.
0: మంచి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి ఆల్వేస్
0: చురుకుగా ఉంటుండాలి.
1: యూ షుడ్ బి అలర్ట్.
0: ఏ పని చేయాలన్నప్పటికీ మనం జాగ్రత్తగా ముందుకు నడచాలి.
1: యూ షుడ్ బి డైనమిక్ అండ్ రెడీ టు స్టెప్ ఫార్వర్డ్.
0: అప్పుడే దీనికి తగినటువంటి యొక్క భద్రత, శాంతి దేశానికి కూడాను ఒక విధమైనటువంటి యొక్క భద్రత ఏర్పడుతుంది.
1: దేర్ లైస్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్.
0: ఈనాడు దేశంలో ఇలాంటి పని చేసేటువంటి వాళ్ళు తక్కువ కావడం చేతనే మనం విదేశాలపైన ఆధారపడవలసి వస్తుంది.
1: యాజ్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ ప్రిపేర్ టు వర్క్ హార్డ్ సిన్సియర్లీ, వీ డిపెండ్ ఆన్ ఫారిన్ కంట్రీస్.
0: ఒక్కసారి మీరు వెనుకకు తిరిగి చూడండి.
1: జస్ట్ లుక్ బ్యాక్ వన్ ఇన్స్టెన్స్.
0: ఈ బ్రిటిష్ వారు భారతదేశాన్ని వశం చేసుకున్నారంటే ఏ విధంగా చేసుకున్నారు?
1: బ్రిటిషర్స్ క్యాప్చువేటెడ్, క్యాప్చర్డ్.
0: భారతదేశంలో పాకిస్తాన్ కూడా భారతదేశంలో చేరినప్పుడు 48 కోట్ల జనాభా ఉంటుండాలి.
1: అవర్ పాపులేషన్ దెన్ వాస్ 48 crores.
0: ఎప్పుడు?
1: వెన్?
0: 50 సంవత్సరాలకు పూర్వం.
1: 50 ఇయర్స్ ఎర్లియర్.
0: ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఎంతమంది?
1: హౌ మెనీ బ్రిటిషర్స్ వర్ హియర్?
0: వాళ్ళందరూ చూస్తే 1 కోటి కూడా లేరు.
1: దే ఆర్ నాట్ ఈవెన్ 1 crore పాపులేషన్.
0: ఇంత తక్కువ అయినటువంటి ఒక బ్రిటిష్ దేశము ఇంత పెద్దదైనటువంటి ఒక భారతదేశాన్ని ఎట్ట వశం చేసుకున్నారు?
1: సచ్ ఎ స్మాల్ కంట్రీ లైక్ బ్రిటన్, హౌ ఇస్ దట్ ఇట్ వుడ్ కాంకర్ ఇండియా?
0: ఇది కేవలము తమకు తాము ద్రోహం చేసుకున్నారు.
1: They have cheated themselves.
0: Dhanam kosam longipoyaru.
1: They have submitted to money.
0: Swartha prayojanaal kosam dehanni andincharu.
1: They just submitted themselves for money, selfishness.
0: Panikeyaleinatundi somarluga tayaraipoyaru.
1: They have become lazy bugs.
0: Kalukine vaadu sulabhanga kudani idli minginattu mingesesesaru ee deshanni.
1: Therefore they could swallow whole Bharat as if it's an idli.
0: కానీ మనం ఏనుగుల వంటి వారము.
1: But we are mighty elephants.
0: ఏనుగెట్టుల తన బల మెరుగలేదు.
1: Just as elephant does not know its strength.
0: తన బలం ఎంత ఉందో తనకే తెలియదు.
1: Elephant cannot estimate its strength.
0: ఒక తోకతో కొడితే 90 అడుగులు పోయి దూరం పోయి పడిపోతాడు.
1: It can just wag its tail and throw him 90 feet apart.
0: మావుట ఒక అంకుశాన్ని చూపిస్తే అడిగిపోతుంది పాపం.
1: But such a mighty elephant will submit itself to an iron rod of the mouth.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తన యొక్క తెలివితేట తనకు తెలియదు.
1: బికాస్ ఇస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఇంటెలిజెన్స్.
0: అట్లనే ప్రతి వ్యక్తి ఎందుకును, ప్రతి పిల్లవాడి ఎందుకును గొప్ప శక్తి ఉంటుండాలి.
1: లైక్ వైజ్ ఎవ్రీ మ్యాన్, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ దట్ మైటీ పవర్.
0: ఎంతనో శక్తి ఉంటుండాలి,
1: లాట్ ఆఫ్ పవర్.
0: ఎంతనో ఎనర్జీ ఉంటుండాలి,
1: సో మచ్ ఆఫ్ ఎనర్జీ.
0: ఒక్క నిమిషంలో ఏమైనా చేయవచ్చును.
1: ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం
0: ఎంత విజయాన్నైనా సాధించవచ్చును.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: సంకల్పించుకుంటే సాధించలేనిటువంటిది జగత్తులో కాననే రాదు.
1: ఇఫ్ యూ విల్ ఇట్, యూ విల్ సర్టన్లీ డూ ఇట్.
0: కనుక సాధించవచ్చును.
1: ఎస్ యు క్యాన్.
0: కానీ ఆ శక్తి తనకు ఆవిర్భావం చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: బట్ హీఈస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ అవుట్ దట్ లేటెంట్ ఎనర్జీ.
0: ఎగరటానికి ప్రయత్నం చేస్తే గరుడ ఎన్ని మైళ్ళ దూరమైనా వెళ్లిపోతుంది.
1: ద బర్డ్ ఇఫ్ ఇట్ వాంట్స్ టు ఫ్లై, ఇట్ కెన్ ఫ్లై టు మైల్స్ ఇన్ మైల్స్.
0: కానీ ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక అడుగైనా ముందుకు పోలేదు.
1: ఇఫ్ ఇట్ డస్ నాట్ వాంట్ టు ఫ్లై, ఇట్ కెనాట్ గో ఫార్వర్డ్.
0: చీమ చిన్నది.
1: ant is so small.
0: నడవడానికి ప్రయత్నం చేస్తే ఎన్ని మైళ్ళు అయినా నడిచిపోతుంటది.
1: And if it wants to walk, it can walk miles of distance.
0: కనుకనే చీమ యొక్క శక్తిని త్యాగరాజు వర్ణిస్తాడు.
1: The power of an ant is described by Chagaraja.
0: చీమలో బ్రహ్మలో
1: in an ant and Brahman.
0: శివకేశవాదులలో
1: in ant and Brahman, Shiva and Keshava.

0: Rama, you are present in Antin Brahman. You are present in Shiva and Keshava. You come here and protect me. That's the prayer.
1: Chimalo, Brahmalo.
0: You are Antin in Brahman.
1: Shiva Keshava Dulalo.
0: Also in Shiva and Keshava.
1: Shiva Keshava Yavaru.
0: Who are Shiva and Keshava?
1: Shiva Keshava and Bhagav Manavude.
0: Shiva and Keshava are truly man himself.
1: Jivitam no unna 20 vade Shivudu.
0: The one in life, alive, is
1: Jivitam lena 20 vade Shavamu.
0: The one without life, the one dead.
1: Kabat Shivudu and Manavude.
0: So Shiva means
1: Shiva
0: man.
1: Shiva Keshava Dulalo.
0: In Shiva and Keshava.
1: Prema Mira Velasi Yunde.
0: You have installed yourself there with full of love.
1: Prema, prema.
0: Love.
1: Birudu vakinchina sita ramanannu rovara.
0: You have installed yourself in full of love. You have got the title, you have got the
1: attitude. Adhe Tyagaraja kuda cheppar.
0: And same Tyagaraja said another instance.
1: Yemiti? Prati okati ni bhagavat shaktiye.
0: Everything is the divine power.
1: Walking, talking, reading, writing, eating, anni bhagavanti yokka shaktile.
0: Walking, talking, eating, writing, everything is divine power.
1: Anta kudunu bhagavanti yokka shaktile.
0: Everything is the divine power.
1: Kani.
0: But.
1: Okanoka samayam lopala Tyagaraja koncham visugu puttindi.
0: At one time, Tyagaraja was disgusted.
1: Tyagaraja anna ainatunte Raghunathudu aa poojinchetunte yokka vigrahalu teeskoni pai kaveriloo vadali pettadu.
0: The elder brother of Tyagaraja, Raghunatha, has thrown out all the idols of Ramchandra
1: Rama,
0: into the river Kaveri.
1: Yemiti naaku ee badhalu kaliginchadam?
0: Rama, why should I suffer?
1: Naalo bhakti leda?
0: Don't have devotion?
1: Leka neelo shakti leda?
0: Or don't you have power, strength?
1: Neelo shakti leda? Lekapothe naalo bhakti leda?
0: Don't you have power or don't I have
1: devotion?
0: If I have devotion, do you ever leave me? If you have power, in the true sense, will you ever put me in suffering? And he gave a scope for ego.
1: Because
0: Rama has no power. I have devotion, I always think of you.
1: Ninnu prarthinchinatundi nimisham ledu.
0: I pray every moment.
1: Ninnu aaradhinchinatundi samayam ledu.
0: I worship throughout the day.
1: Kanuka naalo bhakti undi.
0: So I have devotion.
1: Neelone shakti ledannadu.
0: But you have no power, Rama.
1: Aadeji chatagane appudu dolodu pai narchadata.
0: When one cannot dance properly, you will blame the drum.
1: Tarvata prarthana chesadu.
0: Then he prayed later.
1: Chi naadu chaala porapatu.
0: Oh, it's my mistake.
1: రాములు మహా గొప్ప శక్తివంతుడు.
0: రామా ఇస్ హైలీ పవర్ఫుల్.
1: అప్పుడు చెప్తున్నాడు.
0: దెన్ హి స్టార్టెడ్ టెలింగ్.
1: కపివారధి దాటున.
0: విల్ ఎ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ది ఓషన్?
1: కలికి రోటగట్టున.
0: కెన్ ఇట్ ఎవర్ బి టైడ్ టు ఎ మోటర్?
1: లక్ష్మీదేవి వలచున.
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి లవ్ హిమ్?
1: లక్ష్మణుండు కొలచున.
0: విల్ లక్ష్మణ సర్వ్ యు?
1: సూక్ష్మబు తిగల భరతుడు చూచి చూచి మృక్కున. అపరామ భక్తి ఎంతో గొప్పరా. నీ యొక్క ఇది ఎంత గొప్పదో చెప్పడానికి వీలు కాదు.
0: హౌ మైటీ, హౌ పవర్ఫుల్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్ రామ.
1: నీ శక్తి లేకపోతే కపివారధి దాటున.
0: వితౌట్
1: ఒక కోటి పెద్ద సముద్రాన్ని ఎట్లా దాటింది?
0: క్రాస్ దిస్
1: రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని నామస్మరణతోనే దాటింది.
0: దట్ మంకీ కుడ్ క్రాస్ దిస్ ఓషన్ చాంటింగ్ యువర్ నేమ్ రామ్.
1: లక్ష్మీదేవి ఎవరు? ప్రపంచమంతా లక్ష్మీదేవిని ఆరాధన చేస్తుంటారు.
0: హూ ఇస్ లక్ష్మి? గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్. ఎవ్రీవన్ విల్ వర్షిప్
1: గాడ్ ఇస్ ఆఫ్ వెల్త్.
0: God is a
1: poor and vaadu ledu.
0: There's no one who
1: pichi vaadu kuda naaku dhanam kavalanu kortadu.
0: Even mad fellow also wants wealth.
1: Alanti lakshmi devi ninnu kolustunda swami?
0: Swami, will that goddess of wealth
1: Lakshmi
0: ever worship
1: devi
0: you?
1: Lakshmi devi kolachuna.
0: Goddess of wealth.
1: Neeru shakti lekapothe aame vachi ninnu kolustundi.
0: If you have no power, why should she serve you?
1: Suchabuddhi

0: Will that highly intelligent bird, Bharata, serve you? Your power
1: Yanta
0: is mine.
1: Ni shakti, Swami.
0: How great is
1: there
0: your power? We are fools that
1: నా పాత్ర చిన్నదిగా ఉంటుందని.
0: My feeling is so narrow.
1: కాబట్టి నా పాత్ర ఎంతో అంతే పట్టింది నీ యొక్క అనుగ్రహం నాకు.
0: The vessel is so small, therefore I could collect
1: కాబట్టి
0: only that
1: కాదు
0: much.
1: దోషము నేను పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: The mistake does not lie
1: ఈ పాత్రను పెద్దదిగా చేసుకుంటే నీ అనుగ్రహం అనేటువంటి ప్రేమ కూడాను పాత్రలో దండిగా నింపుతుంది.
0: Let me widen my vessel. Let me bring bigger vessel.
1: కనుక భగవంతుడు ప్రేమ స్వరూపుడు.
0: God is love.
1: Live in love. ఆ ప్రేమ తత్వాన్ని మనం నింపుకోవాలనుకుంటే హృదయం అనేటువంటి పాత్రను పెద్దదిగా చేసుకోవాలి.
0: If we want to fill it up with love, we have to widen our hearts.
1: కనుక మన హృదయాన్ని కేవలం సంకుచితమైనటువంటి హృదయంగా పెట్టుకుని భగవంతుని నిన్నపై నిందలు వేస్తే ఇది ఎవరి తప్పు?
0: With a narrow heart, a small heart, whom do you blame?
1: ఈనాటి విద్యా విధానం యొక్క దోషమే దీనికి మూల కారణం.
0: This is the mistake in the modern education system.
1: ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల సరైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికము శూన్యమైపోయింది.
0: In the present education system there are no moral ethical
1: spiritual. ఒక ప్రాచీన సాంప్రదాయం కలిగినటువంటి ఒక పండితుని కుమారుడు ఉన్నాడు.
0: A scholar of ancient wisdom has a son.
1: నిరంతరం కూడాను ఆ తండ్రి వల్ల సంధ్యావందనం చేయించుకోవటము, గాయత్రి మంత్రాన్ని జపించడము, ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి మార్గంలో తన జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
0: The boy has learned from his father how to offer his morning prayers.
1: Tell me your company, I shall tell you what you are. ఈ దుస్సంగం ఒకటి చేరిపోయినాడు ఈ పిల్లవాడు.
0: The boy was in a bad company at one moment.
1: ఈ బ్యాడ్ కంపెనీ వల్ల ఏమైపోయింది?
0: What happened because bad company?
1: Father, నేను కూడా అమెరికాకు పోవాలా అన్నాడు.
0: The son said, Father, I want to go to America.
1: నా ఫ్రెండ్స్ అంతా పోతున్నారు, నేను పోవాలన్నాడు.
0: My friends are going, let me go.
1: ఒరే నాయన, అమెరికా లోపల మన సాంప్రదాయము, మన సిద్ధాంతము, మన యొక్క మడి, మన యొక్క ఇది సిస్టమ్ అంతా అక్కడ సరిగా ఉండదు.
0: The father said, you cannot follow our tradition and culture.
1: అక్కడ గాయత్రి మంత్రాన్ని కూడా జపించడానికి అవకాశం ఉండదు.
0: There is no chance to repeat Gayatri mantra.
1: సంధ్యావందనం చేసుకోవడానికి అవకాశం ఉండదు.
0: You cannot offer your morning prayer.
1: నీవు ఇవన్నీ చేస్తుంటే వీడెవరో పిచ్చి ఇండియన్ వచ్చాడు అని నిన్ను గేలి చేస్తారు.
0: If you do that, people will make fun of you.
1: కనుక నీవు పోనక్కర్లేదు.
0: So better you don't go, he said.
1: కాని ఈ మొండి బిడ్డ చాలా పట్టుబట్టాడు.
0: But this foolish fellow determined to go.
1: కాని ఒకే కుమారుడు.
0: But he's the only son.
1: ధనేష్ణ, ధారేష్ణ, పుత్రేష్ణ, ఈ ఈశ్వరత్రయములు తండ్రిని తల్లిని ఊరివేస్తున్నాయి.
0: These three attachments for wealth, the wife and son will strangle
1: ఈ కుమారుని యొక్క బాధను తట్టుకోలేక సరే ఒప్పుకున్నాడు.
0: Out of disgust, he conceded.
1: వెళ్ళాడు ఢిల్లీకి, వెళ్ళాడు పాస్పోర్ట్ వీసా ఈ పాస్పోర్ట్ తీసుకున్నాడు.
0: He went to Delhi, got his passport and visa.
1: వచ్చింది, రేపటి దినం ఇంకా వెళ్లిపోవాలి.
0: He got the visa and passport, he is to leave next day.
1: తండ్రి ఆ చిన్న పిల్లవాడిని తీసుకుని, నాయన నీవు ఎక్కడికి పోయినప్పటికీ మన కులదేవత.
0: And his father told his son, wherever you may go, our family deity is there.
1: మన కాళికా మాతను నీవు నిరంతరము హృదయంలో చింతిస్తూ ఉంటుండు.
0: You think of our family deity every day.
1: గాయత్రి దేవిని నీవు చింతిస్తూ ఉంటుండు.
0: You chant Gayatri.
1: భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని నీవు మర్చకుండా ఉంటుండాలి అన్న.
0: Never forget Gayatri mantra any day.
1: సరే ఎట్టోట అమెరికాకు పోయి చేరిపోతే చాలు, అమెరికా ఏదో స్వర్గం అనుకున్నాడు వాడు.
0: He wanted to reach America somewhere other because
1: అంత చెడ్డది మరొకటి లేనే లేదు.
0: Then nothing other much worse than that.
1: ఇండియా ఎంత పవిత్రమైనటువంటిది.
0: ఇండియా ఇస్ సో సేక్రెడ్.
1: ఎంత పుణ్యవంతమైనటువంటిది.
0: What virtuous no
1: పుణ్యభూమి, త్యాగభూమి, ధన్యభూమి, కర్మభూమి.
0: It's the land of redemption, it's the land of liberation and sacrifice.
1: Artificial life, artificial life.
0: Their life is artificial.
1: సరే ఏదో చూడాలని వెళ్ళిపోతున్నాడు.
0: He wanted to go and experience.
1: తండ్రి మాట తీసుకున్నాడు.
0: And father took promise from his son.
1: నీవు ఎక్కడికి వెళ్ళినప్పటికీ
0: you may go anywhere.
1: తెల్లవారి సాయంకాలము సంధ్యావందనం చేయాలి.
0: You offer your prayers morning and in the
1: evening. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడాను నీవు దేవిని మాత్రం మరవద్దు.
0: Under any circumstances never forget our family deity.
1: సరే ఇచ్చాడు.
0: మీరు
1: ఇండియా దాటిపోతే సరిపోనుకున్నాడు. మాటకు ప్రాణము సత్యము, మాటకి ఇప్పుడు సత్యమే లేదు.
0: He made a promise because he is in a hurry to go.
1: పోయాడు, ఒక ఐదేళ్ళు అక్కడ చేరిపోయాడు.
0: హీ స్పెండ్ 5 years there.
1: ఐదేళ్ళు చేరిపోయేటప్పటికి ఇండియన్ లాంగ్వేజ్ కూడా మర్చిపోయాడు.
0: హీ ఫర్గాట్ ది లాంగ్వేజ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అమ్మాతో ఫోన్ లో మాట్లాడాలంటే తెలుగు రావటం లేదు.
0: హీ కుడ్ నాట్ స్పీక్ ఇన్ తెలుగు హిజ్ మదర్ టంగ్.
1: ఏదేదో మాట్లాడుతున్నాడు.
2: ఈ స్పీకింగ్ సంథింగ్ నాట్
1: ఈ తల్లికి ఈ భాష తెలియదు పాపం.
2: మదర్ డజంట్ నో దిస్ లాంగ్వేజ్.
1: ఈ ప్రాచీన సాంప్రదాయంతో ఉండేటువంటి తత్వంలో ఆమెకు ఏమాత్రం ఈ ఆధునికము తెలియదు.
2: లేడీ ఆఫ్ ట్రెడిషన్.
1: సరే, తండ్రికి ఇచ్చింది, తండ్రికి ఇచ్చింది.
2: అండ్ షీ వాంటెడ్ ఫాదర్ టు టాక్ టు హిమ్. అండ్ హి టోల్డ్ ద
1: ఫాదర్, ఇంకా నేను 5 ఇయర్స్ ఇక్కడ ఉండాలి.
2: ఏం
1: చదవాలని పోయినాడు, అదే ఇంకా పూర్తి కాలేదు.
2: అండ్ రియలీ హాస్ నాట్ కంప్లీటెడ్ ద స్టడీ ఫర్ విచ్ హాస్ గాన్ ఆల్ ద వే.
1: నాన్న అమ్మల పంపేటువంటి ధనంతో తింటూ తిరుగుతూ కూర్చున్నాడు.
2: హీ ఇస్ ఓన్లీ స్పెండింగ్ ది మనీ సెంట్ టు హిమ్ బై హిస్ పేరెంట్స్.
1: పని లేని మంగళవాడు పిల్లి తలగొరిగాడట.
2: A barber who has no other work to do started shaving the head of a cat.
1: ఎవరు చిక్కలేదు, పిల్లిని బట్టి కొరుగుతూ వచ్చాడట.
2: హీ డిడ్ంట్ ఫైండ్ ఎనీబడీ, దేర్ఫోర్ క్యాట్ బికేమ్ హిస్ క్లయింట్.
1: ఈ విధంగా కాలం తిరుగుతూ వచ్చేసాడు.
2: హీ వాస్ స్పెండింగ్ ద టైమ్ లైక్ దిస్.
1: తర్వాత తల్లికి చాలా సీరియస్ అయిపోయిందని టెలిగ్రామ్ ఇచ్చాడు తండ్రి.
2: మదర్ పొజిషన్ వాస్ సీరియస్.
1: శివాన్ని ఇచ్చే వదిలిపెట్టి ఇంకా మరి ఇండియా కూడా రాడని తల్లికి సీరియస్ గా ఉంటుంది. వెరీ డేంజర్, కమ్ ఇమీడియట్లీ అన్నారు.
2: దే సెంట్ ఏ మెసేజ్ టు సన్ దట్ మదర్స్ పొజిషన్ ఇస్ క్రిటికల్, హైలీ డేంజరస్. దే వాంటెడ్ ద సన్ టు రిటర్న్.
1: పోతే తిరిగి డబ్బు పంపిస్తాడో లేదో నాన్న అని భయంతో వచ్చాడు.
2: అవుట్ ఆఫ్ ఫియర్ వెదర్ ఫాదర్ వుడ్ సెండ్ మనీ ఆర్ నాట్, అల్టిమేట్లీ హి రిటర్న్.
1: ఏమో వస్తున్నాడని తల్లిదండ్రులు చాలా ఆనందించారు.
2: ద పేరెంట్స్ ఆర్ హ్యాపీ.
1: జాబ్ లో కూడా నేను తల్లిని మర్చటం లేదు, గాయత్రి పూజ చేస్తున్నాను అని అనేక అబద్దాలంతా రాస్తూ వచ్చాడు.
2: ఇన్ ఎవ్రీ లెటర్ హీ స్టార్టెడ్ రైటింగ్ ఆల్ లైస్, ఫాల్స్హుడ్, టెలింగ్ దట్ హీ హాస్ నాట్ ఫర్గాటన్ గాయత్రి.
1: ఎయిర్ డ్రోమ్ లో పోయి తండ్రి రిసీవ్ చేసుకున్నాడు.
2: ఫాదర్ రిసీవ్డ్ హిమ్ దేర్ దేర్
1: పెట్టుకున్నాడు.
2: అండ్ హీ వాస్ దేర్.
1: నేరుగా ముందు కాళికాదేవి దగ్గరికి వెళ్ళాడు.
2: అండ్ టుక్ హిస్ సన్.
1: ఎందుకంటే పంపించేటప్పుడు ఆమె ఆశీర్వాదాలతో పంపించాడు.
2: హీ టుక్ హిస్ సన్ స్ట్రైట్ టు ది టెంపుల్ ఆఫ్ కాళి బికాస్ హీ డిడ్ ఇట్ ఎర్లీ.
1: ఆమె యొక్క ఆశీర్వాదం తీసుకుని ఇంటికి తీసుకుని పోవాలని తండ్రి యొక్క ఆశ పాపం.
2: హీ వాంటెడ్ ది బ్లెస్సింగ్స్ ఆఫ్ కాళి బిఫోర్ ది రీచ్ హోమ్.
1: అక్కడికి పోయా, నాయన నమస్కారం చేయరా అన్నాడు.
2: అండ్ హీ వాంటెడ్ హిస్ సన్ టు డు నమస్కార్ టు మదర్.
1: హౌ ఆర్ యు మమ్మీ, హౌ ఆర్ యు మేడం అని అడిగాడు.
2: అండ్ ద బాయ్ సెడ్ హౌ ఆర్ యు మేడం టు మదర్ కాళి.
1: హౌ ఆర్ యు మేడం,
2: హౌ ఆర్ యు మేడం.
1: తండ్రికి కోపం, నీ పిండం అన్నాడు వాడు. ఏమిటి మేడం, ఇలా నువ్వు నేర్చుకుని రావటము?
2: ఇస్ ఇట్ వాట్ యు హావ్ పిక్డ్ అప్ దేర్?
1: చీ, ఇలాంటి వాడు నా కొడుకే కాదు, బయట వెళ్ళిపోమన్నాడు.
2: అండ్ హి సెడ్ యు ఆర్ నాట్ మై సన్.
1: ఈ విధంగా పోయి తల్లిని దేవత అని అనడానికి వీళ్ళు కదా, హౌ ఆర్ యు మేడం.
2: కాంట్ హి సే ఓ మదర్ గాడెస్? వై షుడ్ హి సే మేడం?
1: మీకు ఎంత పొగరు, ఇది మానవత్వమా?
2: ఆర్ యు హ్యూమన్?
1: ఇది చదువుకున్నటువంటి వారి లక్షణమా?
2: ఇస్ ది క్వాలిటీ ఆఫ్
1: రాక్షస లక్షణము?
2: ఇస్ ఎ డెమోనిక్ క్వాలిటీ.
1: అలాంటి వాళ్ళు ఎంత చదువు చదివినప్పటికీ వీళ్ళు మానవులే కాదు.
2: యు కెనాట్ బి హ్యూమన్ బీయింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ యువర్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్.
1: ఇలాంటి పిల్లలుగా తయారైపోతున్నారు ఈనాడు.
2: అండ్ వీ ఫైండ్ ది స్టూడెంట్స్ ఆఫ్ దట్ టైమ్.
1: కనుక మొట్టమొదటి నైతికం కలవాలి.
2: ఫస్ట్ మోరల్ వాల్యూస్,
1: మోరల్ మోరల్
2: మోరల్ వాల్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
1: అది లేకపోతే ఇంకేమాత్రము జీవితం కానే కాదు.
2: వితౌట్ విచ్ ఇస్ నో ట్రూ లైఫ్ ఎట్ ఆల్.
1: ఈనాడు దేశమంతా కూడా ఇన్ని విధములైనటువంటి చిన్న భిన్నం కావడానికి ఈ మోరల్ క్యారెక్టర్ లేదు.
2: ది కంట్రీ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ది అబ్సెన్స్ ఆఫ్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: కాబట్టి మొరాలిటీ కావాలి.
2: సో మొరాలిటీ ఇస్ నీడెడ్.
1: పాప భీతి,
2: ఫియర్ ఆఫ్ సిన్,
1: దైవ ప్రీతి,
2: లవ్ ఆఫ్ గాడ్,
1: సొసైటీలో మొరాలిటీ,
2: అండ్ మొరాలిటీ
1: మొరాలిటీ ఇన్ సొసైటీ,
2: మొరాలిటీ ఈ
1: మూడు ఉంటున్నప్పుడే మనం త్రిమూర్తి స్వరూపులుగా తయారవుతాం.
2: When these three are there, it will be a unity in this Trinity.
1: కనుక ఎంత గొప్ప చదువురే అయినప్పటికీ
2: ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ హై ఎడ్యుకేషన్
1: దైవ విశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు.
2: నెవర్ లూజ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అది లేనటువంటి వాడు శవంతో సమానమే.
2: వితౌట్ దట్
1: డెడ్ బాడీ, డెడ్ బాడీ, డెడ్ బాడీ.
2: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్
1: డెడ్ బాడీ నడవలేదు.
2: డెడ్ బాడీ,
1: చచ్చిపోయిన పులి యొక్క చర్మమైన పనికి వస్తుంది.
2: ద స్కిన్ ఆఫ్ ఎ డెడ్ టైగర్ ఇస్ యూస్ఫుల్.
1: చచ్చిపోయిన చిన్న మృగాల యొక్క మాంసమైన ఎవరైనా తినేటువంటి వారు కొంటారు.
2: అండ్ దేర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఈట్ ది మటన్ ఆర్ ద ఫ్లెష్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్. చర్మమైన
1: ఒక పనికి వస్తుంది చెప్పులు కుట్టడానికి.
2: అండ్ ద స్కిన్ ఇస్ యూస్ఫుల్.
1: కానీ మానవుని దేహం చచ్చిన తర్వాత దేనికి పనికిరాదు.
2: బట్ ది హ్యూమన్ బాడీ ఆఫ్టర్ డెత్ ఇస్ యూస్లెస్.
1: చర్మం కూడా పనికిరాదు.
2: ద స్కిన్ ఇస్ యూస్లెస్.
1: అలాంటి మానవత్వంలో దివ్యమైనటువంటి ఒక కీర్తిని సంపాదించుకోవాలి.
2: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్,
1: అది ఏ ఐడియల్ లైఫ్,
2: రెప్యుటేషన్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: దైవ ప్రీతి, దైవ ప్రీతి, దైవ ప్రీతి. దైవం అంటే ప్రేమను పెంచుకోవాలి.
2: దిస్ యూ కెన్ ఎక్వైర్ రెప్యుటేషన్.
1: ఆ ప్రేమనే సర్వస్వాన్ని కూడా చేర్చుకుంటుంది.
2: దట్ లవ్ విల్ ఎన్సర్కిల్ ఎవ్రీథింగ్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

0: The green vegetable that one purchases is worth 12 paise, 2 anas, beda. But to fetch it home, he pays 4 anas, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదము.
0: Of all the divine gifts, the most precious, the most highly valuable is that of time.
1: భగవంతుని ప్రసాదములు అన్నియూ అమోఘమైనటువంటివి.
0: God's gifts are very valuable.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకొనలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ ఫార్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల ద సెంటర్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులములు యందు.
0: In those Gurukul centers, the centers of learning, there was no scope for any bad practice or bad company.
1: Kanukane aanati vidyarthulu yendu samyamamu aneetundi emito chakkaga artham chesukuneetundi varu.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: Samyamam anagane indriya nigrahamu.
0: Samyamamu means control over the senses.
1: అట్టి తరుణము చేతనే మానవుడు ఆనాటి విద్యార్థి యావత్ సమాజమునకు యావత్ పౌరులకు ఆదర్శవంతమైనటువంటి యొక్క విద్యార్థిగా నిరూపించుకునేటువంటి వాడు.
0: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ కుడ్ బి ఎన్ ఐడియల్ టు ది ఎంటైర్ సొసైటీ అండ్ సిటిజన్స్ దేర్.
1: అట్టి విద్యావంతులను ఆనాటి కాలములో సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: సచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇన్ సాంస్క్రిట్ వర్ కాల్డ్ సాక్షర.
1: సాక్షరుడనగా సర్వేంద్రియమును నిగ్రహించి సర్వ విద్యలను తాను నేర్చుకుని సమస్తమును గుర్తించి సమాజమునకు సుక్షేమాన్ని అందించేటువంటి

0: యొక్క దాత అని పేరు.
1: ద వర్డ్ సాక్షరా మీన్స్ ద వన్ హూ హెస్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, ద వన్ హూ ఇస్ ఎడ్యుకేటెడ్ అండ్ హూ ప్రేస్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యొక్క సంయమము అనేటువంటిది ఎక్కడా కనిపించటం లేదు.
1: బట్ ఇన్ మోడర్న్ స్టూడెంట్స్ దిస్ సంయమ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్ ఈజ్ మిస్సింగ్.
0: చూడరాని దృశ్యాలు చూస్తున్నారు.
1: They see all the scenes they are not supposed.
0: వినరాని విషయాలు వింటున్నారు.
1: They listen to that which they are not.
0: పోరాని ప్రదేశములకు పోతున్నారు.
1: They go to places where they should not.
0: తినరాని తిండ్లు తింటున్నారు.
1: And they consume same old thing.
0: కనుకని ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకొనక ఇంద్రియములకు స్వేచ్ఛా విహారం నసంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
1: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way, and therefore they waste their life.
0: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
1: They even cannot understand the respect and the affection of parents.
0: మొట్టమొదట తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
1: In the first instance, we should respect our parents.
0: తల్లిదండ్రులను సరైనటువంటి రీతిలో వారిని ఆనందపరచాలి.
1: We should make our parents happy.
0: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
1: That is the main ideal of every son.
0: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయం నందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
1: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas.
0: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
1: మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వేస్టింగ్ టైం.
0: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
1: హాఫ్ ఆఫ్ ది టైమ్ ఈజ్ స్పెండ్ ఫర్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు శోభరత్వానికి వినియోగించుకుంటున్నారు.
1: ఇన్ ద రిమైనింగ్ హాఫ్ త్రీ పార్ట్స్ ఆర్ స్పెంట్ ఇన్ లేజినెస్.
0: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
1: దే డోంట్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ వర్క్.
0: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు. కానీ తల్లిదండ్రులకు కించిత్తైన కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు.
1: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
0: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
1: Parents also don't command them, don't ask them to do.
0: అయ్యో పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
1: The parents feel, why should I?
0: ఇది శ్రమ కాదు.
1: Children suffer.
0: ఇది తన యొక్క కర్తవ్యము.
1: It's not any strain, it's one's own duty.
0: పనులను చూసుకోవాలి.
1: One has to attend to household
0: work. తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు కూడాను నీవు పాల్గొనాలి.
1: You should also associate with
0: వారికి నీ చేతనైన రీతిగా సహాయం చేయాలి.
1: You should help them in the way you can.
0: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
1: That is the meaning and the purpose of the parents praying for a son.
0: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main aim of every son should be to make his parents very happy.
0: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ ఎందు కూడా చూడండి, ఏ కళాశాల ఎందైనా చూడండి, ఏ యూనివర్సిటీనైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
1: As the time is wasted like this, as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction, in all colleges and universities, 76% are mental people.
0: మానసిక టెన్షన్ ఉండకూడదు.
1: Students, youngsters, should not pass through this mental tension.
0: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
1: This tension is more among youngsters than elders.
0: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద మెంటల్ టెన్షన్ వరీ వీ ఫాల్ సిక్.
0: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
1: ద మెంటల్ వైబ్రేషన్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద బాడీ.
0: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
1: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్ also the environment surroundings that will also
0: ee tension valla aneka vidhamainaatvanti yokka gnapa shaktini kuda nu kolipothunnadu.
1: Because of this mental tension he loses memory.
0: Memory power maatrame kaadu,
1: not only memory power,
0: medha shakti kuda nu kolipothunnadu.
1: He loses intelligence.
0: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
1: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
0: వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నారనేటువంటిది తల్లిదండ్రులు కూడాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
0: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: Therefore the students don't have what they need, the encouragement and bubbling enthusiasm, therefore they are dull.
0: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి ఒక విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
1: The divine power has got to be used in the proper way. This is not seen among students.
0: Manavuni yandu samasta shaktulu kudanu imidi untunnavi.
1: Man has all faculties latent.
0: Ilanti shakti undi kudanu taanu anubhavinchalekapothunnadu.
1: With all the inherent capacities he is not able to experience and enjoy.
0: Karanam emiti?
1: Why?
0: Indulo unchi vachetundi tension dwara temper, jealousy, ego, ఈ ట్రేడ్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
1: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలసీ ఈగో టెంపర్
0: జడమైనటువంటి ఒక పదార్థం ఎందుకు కూడాను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
1: ఈవెన్ ది ఇనర్ట్ మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
0: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: ద వైబ్రేషన్ షుడ్ బి సీక్రెట్.
0: చిన్న ఉదాహరణ,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్,
0: చాలా మంది తెలుసు పిల్లలకు,
1: మెనీ స్టూడెంట్స్ నో దిస్,
0: హైదరాబాద్ లోపల,
1: దేర్ ఇన్ హైదరాబాద్
0: సెంటర్ రోడ్ లోపల
1: సెంట్రల్
0: చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
1: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ బై నేమ్ చార్మినార్.
0: అది ఏ కాలం నందో ఏ మహనీయులో ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు.
1: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్ యాంటీక్.
0: ఈ భవనం పునాదులు చాలా భద్రమైన
1: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాజ్ స్ట్రాంగ్.
0: కానీ 24 అవర్స్ కూడాను ఈనాడు ఆ దాని చుట్టూ కూడాను కార్లు బస్సులు ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
1: దేర్ ఈస్ కాన్స్టెంట్ ఆటోమొబైల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అరౌండ్ చార్మినార్.
0: అన్ని పట్టణాలు ఎందుకు ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు బస్సులు ఇవన్నీ కూడాను దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
1: బికాస్ ఆఫ్ ద కన్వేయన్స్ అండ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టెన్షన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది సిటీస్.
0: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంక పైన ప్రయాణాలు ఎవరు కూడా చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
1: Therefore it is decided there should not be any
0: చార్మినార్ భవనం కూలిపోతుంది అన్నారు.
1: That this Charminar building will collapse quite soon.
0: మన దేహము ఒక భవనం వంటిది.
1: Our body is like a mansion building.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
1: Body is the temple, indweller is the
0: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
1: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యూ కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
0: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఏమి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
1: ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ వైబ్రేషన్స్ దేర్ బి మెంటల్ టెన్షన్.
0: మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
1: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బ్లిస్ఫుల్.
0: మానవుడు అనగా ఆనంద పిపాసీ.
1: A human being pines for bliss.
0: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
1: He desires the state of bliss.
0: దేని వల్ల తాను ఆనందం నుంచే ఆవిర్భవించాడు.
1: Because he is the product of bliss.
0: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
1: Having been the product of bliss, he wants to be blissful.
0: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
1: But the modern students, no face is blissful.
0: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు.
1: But our institute students smile all the time.
0: ఎందుకంటే ఈ చుట్టూ ఉండినటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
1: Because they are surrounded by divine vibrations.
0: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుడ్డు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
1: You cannot buy bliss paying money.
0: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
1: This bliss cannot be gifted by friends from
0: outside. ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
1: Nor can it be supplied by company. హృదయం నుండి
0: ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
1: It should be born, originate from our heart.
0: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
1: This vibration is natural.
0: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
1: యు సీ ఎనీవేర్ అవుట్ సైడ్
0: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
1: ఇట్ అపియర్స్ యాజ్ ద స్టూడెంట్స్ ఆర్ స్మైలింగ్.
0: నిజంగా చూస్తే అది నవ్వు కాదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఇట్స్ నాట్ ఎ స్మైల్.
0: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటది.
1: ఫ్రమ్ టాప్ టు టో హీస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
0: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
1: Because he is restless, it appears as
0: though he is smiling.
1: Even in that smile you see a castor oil face.
0: కారణం ఏమిటి?
1: Why?
0: అన్నెసెసరీ, అనవసరంగా యోచనలు మనసులో చేర్చుకుంటారు ఈ పిల్లలు.
1: బికాస్ ది స్టూడెంట్స్ ఎంటర్టైన్ అన్నెసెసరీ థాట్స్.
0: విద్యార్థులుగా ఉండినటువంటి సమయం నందు విద్యా విషయం తప్ప మరొక విషయాన్ని దేన్ని చేర్చుకోకూడదు.
1: As a student, we should not entertain any other thought other than our study.
0: Vidyarthi anetunte padamunaku sariyaina arthamu.
1: That is the true meaning of this word, student vidyarthi.
0: Atthaiti vidyaha. Ee naadu vidyarthulu vishayarthuluga maaripothunnaru.
1: But vidyarthi, the student, is now a vishayarthi.
0: Ee vishayarthiga maaripothun chetane తన ఎందుంటున్నటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ విషయార్థి హీ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
0: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ది పాజిటివ్ వైబ్రేషన్ దట్ విల్ ఎంకరేజ్ us.
0: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహమో లేక సంబంధమో లేక బాంధవ్యమో ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోతారు.
1: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
0: కనుక మనం కంపెనీని కూడాను మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి.
1: Therefore, we should see that our company will be good.
0: ఏ విధంగా ఉండాలి?
1: How should it be?
0: చూడు, భూమి పైన మట్టి ఉంది.
1: You find the sand on the
0: మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు.
1: ద శాండ్ విల్ గో అప్ నాట్ బికాస్ ఆఫ్ ద వింగ్స్ ఇట్ హ్యాస్.
0: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
1: నాట్ డస్ ఇట్ గో డౌన్ విత్ లెగ్స్.
0: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి.
1: యాజ్ ద శాండ్ ఈజ్ ఇన్ కంపెనీ ఆఫ్ ది ఎయిర్ ఇట్ విల్ బి డస్ట్ దట్ విల్ షూట్ అప్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంటలో ఎక్కువ వరకు దిగుతుంది.
1: ఇన్ అసోసియేషన్ విత్ వాటర్ ఇట్ విల్ గో డౌన్ ఇన్ టు ద పిట్.
0: క్రిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ దీనికి మూల కారణము.
1: ఫార్ ద రైజ్ ఆర్ ఫాల్ ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: ఖురాన్ మీకు తెలుసును.
1: యు నో ఖురాన్.
0: ఇస్లాం మతం లోపల ఖురాన్ ఒక పవిత్రమైనటువంటి గ్రంథము.
1: ఇన్ ఇస్లామిక్ ఫెయిత్ ఖురాన్ ఇస్ ద మోస్ట్ సేక్రెడ్.
0: భారతీయులకు రామాయణము, మహాభారతము, భగవద్గీత ఏ విధమైనటువంటివో ఈ మహమ్మద్ అనుకుంటున్న ఖురాన్ అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
1: జస్ట్ యాజ్ రామాయణ, భారత, భాగవత్ ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఇస్ హైలీ సీక్రెట్.
0: దాంట్లో ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ స్టోరీ దేర్.
0: అందులో నమూద్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
1: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్, నమూద్.
0: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
1: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్ దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
0: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
1: దే ఆర్ ది పీపుల్ దట్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్.
0: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
1: దీస్ పీపుల్ హర్ట్ harm the poor people without any kindness or compassion.
0: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
1: And the place where these people settled are so beautiful.
0: సరి గడ్డితో కలకలలాడుతూ ఉండేటువంటిది ఆ భూమి.
1: The whole area is full of greenery.
0: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనంతా కూడాను కళకళలాడుతుండేటువంటిది.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వాటర్, దేర్ ఇస్ లేక్.
0: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని గొర్రెలు కాని వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
1: ద షీప్ అండ్ గోట్ దే టెండర్ వుడ్ రన్ ఆఫ్టర్ ద గ్రీనరీ ఫర్ ఫాడర్.
0: కానీ ఈ పాలగాళ్లు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
1: బట్ దీస్ సర్వెంట్స్ విల్ నెవర్ అలౌ దెమ్ టు గో దేర్.
0: ఆ యొక్క పంటలో పంట కాదది, గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్, ఇట్ ఇస్ ఓన్లీ ద గ్రాస్ అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్.
0: ఈ బీదలకు మరొక స్థానం లేకపోయింది. ఎక్కడ
1: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
0: చాలా బాధపడుతూ వచ్చారు.
1: దే ఆర్ ఫీలింగ్ సాడ్.
0: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
1: దే ప్రే టు గాడ్.
0: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
1: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్, నాట్ ఫర్ ఎనీబడీ.
0: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
1: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్.
0: గడ్డి ఉండి కూడాను దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
1: దో ద ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
0: ఓ భగవంతుడా,
1: ఓ గాడ్,
0: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
1: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్ యెట్ ద కౌస్ ఆర్ నాట్ ఏబుల్.
0: ఏదైనా ఒక అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
1: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
0: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు. అనగా ఏమి, దైవము గొప్పవాడు అని పేరు.
1: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్.
0: అప్పుడు అతను సాలిహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
1: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలిహా.
0: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద మెసెంజర్ సాలిహా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
0: ఈ పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిదే కానీ మనుషులకు అందించినటువంటిది కాదు.
1: హి సెడ్ ద ఫాడర్ ఇస్ మెంట్ ఫర్ కౌస్ నాట్ ఫర్ హ్యూమన్.
0: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
1: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్ దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
0: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
1: వై డు యూ అబ్జెక్ట్?
0: ఇది మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ ప్రాపర్.
0: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
0: అనేక విధములుగా కూడాను ఈ సాలిహా బోధించాడు.
1: ది సాలిహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వెరీ వే.
0: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రం లెక్క చేయలేదు.
1: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీడ్ టు దిస్ టీచింగ్.
0: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
1: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దే ఐస్ దేర్ వాస్ స్లాటర్.
0: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద వంటను సృష్టించి ఈ వంటను ఆ పంటలో వదిలిపెట్టాడు.
1: దేర్ అట్ ద టైమ్ ఏ క్యామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
0: వంట అనగా వారికి చాలా ప్రీతి.
1: దే లవ్ ది క్యామెల్స్.
0: ఆ వంట పోయింది, అందిన గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
1: దిస్ క్యామెల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫాడర్ అవైలబుల్.
0: కానీ ఈ పాలెగాళ్ళు దీనిని సహించలేకపోయారు.
1: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
0: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ వంటని కూడా చంపివేయండి అన్నారు.
1: ది సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామెల్ టు బి కిల్డ్ దేర్.
0: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును.
1: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్స్.
0: పెద్దలకంతా తెలుసును.
1: ఎల్డర్స్ టు నో.
0: మహనీయులకంతా తెలుసును.
1: గ్రేట్ పీపుల్, నోబుల్ సోల్స్.
0: గృహస్థులకంతా తెలుసును.
1: ఆల్ హౌస్ హోల్డర్స్.
0: అందరికీ తెలుసును.
1: ఆల్ నో దిస్.
0: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
1: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
0: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
1: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
0: కడపటికి ఇంకొక మార్గము లేదని దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
1: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
0: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
1: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ద మిస్టేక్స్, నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
0: కానీ ఈ వంటను సంహరించడం కూడా, నేను పంపించిన వంటను కూడా సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
1: గాడ్ వాస్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద క్యామెల్
0: ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
1: హి వాస్ సో పేషెంట్ దట్ హి వాంటెడ్ టు గివ్ దెం సమ్ మోర్ టైం.
0: శరీరవాణి కింద ఒక శబ్దం వినిపించింది.
1: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
0: నాయనలారా,
1: చిల్డ్రన్,
0: నీకు ఈ పని సరి అనేటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
0: దైవ ప్రసాదమైనటువంటి వంటిని కూడా నువ్వు సంహరించారు.
1: you have also killed this camel god.
0: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపపడడానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
1: I grant you a week's time to repent for this cruel act.
0: కానీ వారం కాదు, 10 రోజులు కాదు, నెల కాదు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
1: They never repented, they never regretted for that cruel act for a week or 10 days or a month.
0: పాషాణ హృదయులు,
1: they're stone hearted.
0: పరమ కఠినులు,
1: they're so strong, cruel.
0: ఈ హృదయం ఎట్లా కరుగుతుంది?
1: How do you expect them to melt?
0: ఏమీ కరగలేదు.
1: Nothing whatsoever.
0: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
1: one night God came.
0: నమోదు.
1: He was smiling.
0: సారే వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
1: He sent all these people to another
0: place. మీరెవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
1: None of you need to be here.
0: ఇంతవరకు క్షమించాను.
1: I pardon you so far.
0: నేను క్షమించటకు అవకాశం లేదు.
1: It's not possible to pardon you any longer.
0: అందరినీ ఒక గ్రామానికి, సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
1: They were all sent to another safe place and here there was an earthquake all of a sudden.
0: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
1: The whole village has completely ruined because of this earthquake.
0: ఇది జరిగిన తర్వాత
1: after this
0: సాలెహ్ చెప్పాడు, ప్రభు ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము ఇది న్యాయమా అన్నారు.
1: The Saul had a messenger pray to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
0: తప్పు చేసినది ఒక్కడే నాయనా.
1: Only one person committed a mistake.
0: కానీ ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
1: But there are the others who supported this mistake.
0: దాని ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
1: Though it was possible to control and stop this evil to happen, they didn't do
0: that. అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
1: Though there are some who know it's a mistake, they didn't prevent it.
0: వీళ్ళు కూడాను ఈ చంపిన వారిలోని భాగాలే.
1: They are only parts and partners of this sin.
0: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
1: సో ఇట్స్ నాట్ ద వన్ దట్ కిల్ దిస్ క్యామెల్,
0: అందరికీ భాగం ఉంటుండాలి.
1: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
0: కనుక నీ గ్రామాన్ని అంతా కూడా నేను భస్మం చేశాను.
1: దేర్ ఫార్ ఐ బ్రాట్ డౌన్ ద హోల్ విలేజ్ టు యాషెస్.
0: ఎట్లనగా ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
0: రాత్రి భోంచేసి నిద్రిస్తున్నారు.
1: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
0: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
1: One or two mosquitoes have bitten you.
0: కానీ రాత్రంతా కూడా చాలా బాధపడ్డారు.
1: You felt so sad on the night.
0: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
1: నెక్స్ట్ డే హి హస్ కలెక్టెడ్ ఎ పవర్ఫుల్ ఫ్లిట్.
0: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నింటినీ కొట్టాడు.
1: హి స్ప్రెడ్ దిస్ ఫ్లిట్ అండ్ కిల్డ్ ఆల్ ది మస్కిటోస్.
0: అనేక దోమలు మరణించాయి.
1: మెనీ మస్కిటోస్ డైడ్.
0: అయితే వీళ్ళని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
1: ఆఫ్టర్ ఆల్ హీస్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్. దట్స్ ఆల్.
0: మస్కిటోస్ అంతా వీడు ఎందుకు చంపాడు?
1: వై షుడ్ హీ కిల్ ద రెస్ట్ ఆఫ్ ది మస్కిటోస్? వై?
0: ఈ కుట్టిన మస్కిటోస్ అవన్నీ ఫ్రెండ్సే.
1: ఆల్ అదర్ మస్కిటోస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ దీస్ టూ మస్కిటోస్ దట్ హావ్ బిటెన్ హిమ్. ఇవన్నీ
0: కుట్టేటువంటివే.
1: దే ఆర్ ఆల్సో బౌండ్ టు బై. దానికి
0: ఛాన్స్ చిక్కలేదు కాబట్టి కుట్టలేదు.
1: యాజ్ ఇన్ డిడ్ ఫైండ్ ఎ ఛాన్స్ దే డిడ్ బైట్.
0: కుట్టింటారు.
1: ఇఫ్ నాట్ యు దే విల్ బైట్ సమ్వన్ ఎల్స్.
0: ఇది కుట్టటమే దీని స్వభావము.
1: దిస్ కైండ్ ఆఫ్ బైటింగ్ టెండెన్సీ ఇస్ ఇట్స్ నేచురల్ హ్యాబిట్.
0: అదే విధంగానే
1: సో ఆల్సో
0: ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైనటువంటి దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్ కమిట్స్ ఎ మిస్టేక్ ది అదర్ అసోసియేట్స్ ఆల్సో మస్ట్ నెసెసరీలీ బి కిల్డ్.
0: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరైనటువంటిదిగా తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ లీడ్ ది
0: సొసైటీ. ఎవరైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుని స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాడ్ మ్యాన్ వి షుడ్ రన్ అవే ఫ్రమ్ హిస్ కంపెనీ.
0: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. వానితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమల మనకు కూడా ఈ ఫ్లిట్ కొట్టవలసి వస్తుంది.
1: ఇఫ్ వి ఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ నేచురలీ యూ హావ్ టు బి ఎక్స్పోజ్డ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫ్లిట్.
0: కనుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాయన, ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
1: భగవాన్ టెల్స్ us రిపీటెడ్లీ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్.
0: తిరిగి చదువుల తర్వాత మీ గ్రామాలకు మీ యొక్క స్వస్థానాలకు పోతుంటారు.
1: ఆఫ్టర్ యువర్ పీరియడ్ ఆఫ్ స్టడీ యూ గో బ్యాక్.
0: దీని లోపల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
1: వై షుడ్ యూ హ్యావ్ అసోసియేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టే?
0: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
0: మంచిది కాదు.
1: ఇట్స్ నాట్ గుడ్.
0: ఎందుకనగా
1: వై
0: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
0: అందులోనే ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
1: In Kali age, better we don't speak about friends.
0: మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి.
1: We have enough of money in
0: the pocket. మన ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
1: Father is in a good position.
0: Oh, hundreds of friends, hello, hello, hello, అని వస్తారు.
1: We have hundreds of friends who will come to you saying, hello, hello.
0: కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో.
1: Though they say,
0: ఏమీ నీ పైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు.
1: Though they say hello outside, it is hollow inside.
0: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం, లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
1: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
0: కనుక నేను ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
1: ఫ్రెండ్షిప్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ.
0: హలో హలో,
1: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్ట్.
0: హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
1: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 steps. హలో హలో, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై.
0: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీస్ డెవలప్ ద
0: నేచర్. కొంతమంది పిల్లలు,
1: బట్ సమ్ స్టూడెంట్స్,
0: అది ఏమిటో విచిత్రం కానీ,
1: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
0: స్వామి అంటే ప్రేమనే,
1: దే లవ్ భగవాన్.
0: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
1: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
1: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
0: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ పాట్.
0: మట్టి కుండ.
1: ఇట్ ఇస్ ఎ మడ్ పాట్.
0: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
1: ది అర్థన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టాము, ఎవరు టచ్ చేయకుండా.
1: యు కీప్ దిస్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్.
0: Nobody
1: will ever touch
0: దోమలు కూడా నువ్వు వాడటం లేదు.
1: నాట్ ఈవెన్ ఎ మస్కిటో.
0: కానీ
1: బట్
0: రెండు దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు రెండించులు తగ్గిపోయి ఉంటాయి.
1: After 2 days time, you just watch that earthen pot, the level of the water will come down.
0: కారణం ఏమిటి?
1: Why?
0: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
1: Because this earthen pot can absorb water.
0: దాని స్వభావం అది.
1: It's its quality.
0: అదే విధంగానే
1: likewise
0: అదే మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ ఒక పాటను పెట్టండి.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ అర్థన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్
0: మంతమైన కూడా నీరు తగ్గవు.
1: ఇట్స్ లెవెల్ విల్ నాట్ కమ్ డౌన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
1: ద వాటర్ ఈస్ సేమ్ ఇన్ ద
0: దాని చుట్టూ ఉన్నది నీరే.
1: అండ్ ఇట్ సరౌండెడ్ బై
0: కనుక కుండలో ఉండినటువంటి నీరు ఏ మాత్రము తగ్గకుండా ఉంటుంది.
1: దేర్ఫోర్ వాటర్ లెవెల్ విల్ నెవర్ రిడ్యూస్.
0: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
1: యువర్ హార్ట్ ఈస్ ఎ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్లేటప్పటికీ ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
1: The moment you go to your native place, what will happen? The outer surrounding is
0: probably absorbed.
1: Therefore, the effect of Bhagavan's love.
0: అక్కడ కూడా మీరు సత్సంగమైనటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి, ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
1: But on the other hand, if you are in the good company,
0: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
1: Therefore, you need good company.
0: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
1: Then this love will never decrease.
0: ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఇక్కడ ఉండేటప్పుడు.
1: యూఆర్ హియర్ సో అఫెక్షనేట్ లవింగ్.
0: ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
1: భగవాన్ టీచర్స్ అస్ రిపీటెడ్లీ,
0: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్.
0: మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
1: భగవాన్ వాంట్స్ us టు బి గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
1: అండ్ భగవాన్ వాంట్స్ us టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్.
0: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావం తల్లిదండ్రులు కూడా రావాలి.
1: ద పేరెంట్స్ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ గుడ్ సన్.
0: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
1: భగవాన్ వాంట్స్ us టు గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
0: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
1: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ us.
0: అందిస్తూనే ఉంటున్నా.
1: భగవాన్ విల్ గివ్ అస్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫార్.
0: కానీ మంచి మాట చెప్పినప్పుడు వినుకోకుండా పోతున్నారు.
1: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా, చెడ్డ మాట లట్టే చెవికి చేర్చు.
1: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise here.
1: అక్కడ పోయి మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవరిపైన కోపం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ యాంగ్రీ.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like dislike.
1: చాలా ఇష్టమే నాకు.
0: భగవాన్ లైక్స్ ఎవ్రీబడి.
1: కానీ
0: బట్
1: వారితో నేను మాట్లాడను.
0: బట్ భగవాన్ డస్ నాట్ స్పీక్ టు దెమ్.
1: అదే పెద్ద పనిష్మెంట్.
0: ఇట్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagavan's words, naturally
1: నా మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he does not talk to you.
1: ఆ ఉద్దేశంతో నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపు చూడటం లేదు అంటే నేనే పిల్లినా కొర్రినా మీ వైపునే చూచుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagavan is not looking at me, Bhagavan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagavan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యూ కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైజ్
1: సరైనటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: Likewise, if you behave well, Bhagavan's looks will be directed towards you.
1: కనుక నా దృష్టిని మరల్చుకునేటువంటి ఒక శక్తి మీలో ఉంది కానీ నాలో కాదు.
0: That capacity is in you, not with Bhagavan.
1: నాకు ఎవ్వరూ ద్వేషం లేరు.
0: Bhagavan doesn't hate anybody.
1: అందరిపైన ప్రేమని.
0: Bhagavan loves all.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: He does not dislike anyone. He likes everyone.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: But it's only your temperament.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోషపెట్టలేనప్పుడు ఇంక నేనెట్ల మిమ్మల్ని చూచేది?
0: When you cannot make your parents happy, how do you expect Bhagavan to look at you?
1: White dress వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికి, ఓ సత్యసాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరూ.
0: When you put on the white dress, go over there, people will call you, oh, he is a student of
1: such. ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనందం పెట్టండి, నాకు ఆనందమే.
0: You make your parents happy, Bhagavan will be happy.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: The parents are not even happy.
1: నీకు ఆనందం లేదు.
0: You are not happy.
1: నాకు ఆనందం లేదు.
0: So also Bhagavan.
1: ఏ ప్రయోజనం ఇంకా?
0: What is the use of all this?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: At least you be happy.
1: నీకు కూడాను ఆనందం లేదు.
0: You are not happy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అయ్యో స్వామి మాటను నేను తప్పిపోతున్నాని అనేటువంటి గిల్టీ కాన్షియస్, అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యు హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్, యు నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాసింగ్.
1: ఇటువంటి ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి.
0: Why should you have such a feeling?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యూ మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదాని కూడా నువ్వు మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ పుట్టింగ్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్.
1: కనుకనే మీరు సమాజాన్ని సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచివారు అవుతారు.
0: When you are good, your associates also will be good.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: How should you be?
1: హృదయంలో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: If there is goodness in our heart, everything else is bound to be.
1: కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటారు?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశిస్తుంటారు.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ దెమ్ ఇన్ ద నారో పాత్.

0: ఎ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఎ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: Watching that man, there is a
1: కారణమోర్వ లేక,
0: a person full of jealousy.
1: అపకారము చేయుట వాని విద్యగా,
0: it is his skill to harm such a good man.
1: ఎట్లా?

0: కలంబు.
1: యు హ్యావ్ గాట్ ది సారీస్, ప్రెషస్ వాల్యుబుల్ సారీస్ ఇన్ ఎ ట్రంక్.
0: బెనారస్ సారీ 5,000 రూపాయల సారీ తెచ్చి పెట్టిలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటారు ఈ యొక్క వైడ్స్.
1: సో ద 5,000 కాస్ట్లీ సిల్క్ సారీస్ ఆర్ ఆల్సో స్పాయిల్డ్ బై దిస్ సిల్వర్ ఫిష్.
0: వంటలో ఉండేటువంటి మసిగుడ్డను పోయి కొడుతుంటారు ఈ యొక్క వైట్ ఫిష్.
1: అండ్ దీస్ వైట్ హ్యాండ్స్ ఆల్సో విల్ స్పాయిల్ ది అదర్ రెస్ట్ ఆఫ్ ది సారీ.
0: మసిగుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
1: ఏ చీప్ సారీ అండ్ ఆల్సో కాస్ట్లీ సారీ. Both of them are spoiled.
0: కొట్టడమే దాని స్వభావము.
1: Spoiling is its
0: అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారు, కొంతమంది
1: some have the nature of
0: సంతతి వాళ్ళు, కొంతమంది చీమ సంతతి వాళ్ళు, కొంతమంది ఈ విధంగా అనేక సంతతులంతా ఉంటుంటాయి.
1: సో సమ్ బిలాంగ్ టు దిస్ ప్రోజెనీ ఆఫ్ వైట్ హ్యాండ్స్ అండ్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్.
0: కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు.
1: బట్ స్టూడెంట్ షుడ్ నాట్ బిలాంగ్ టు దట్
0: దైవ సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి.
1: వి బిలాంగ్ టు ద డివైన్ ట్రైబ్, డివైన్ ఫ్యామిలీ.
0: అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిగా కూడా గౌరవిస్తుంది.
1: అండ్ దెన్ యు విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ది కంట్రీ.
0: ఒక దేశమునకే కాదు, యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు.
1: నాట్ ఓన్లీ టు దిస్ కంట్రీ, యు విల్ బి ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది వరల్డ్.
0: ఆ విధమైనటువంటి గుణాలు మీరు పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ సచ్ నోబుల్
0: క్వాలిటీ. ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
0: ఆ విధమైనటువంటి విద్యను మీరు అభ్యసించాలి.
1: యూ షుడ్ అక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
0: మొట్టమొదట
1: ఫస్ట్
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: నేను ఆశించేది అది ఒక్కటే.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
0: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
1: యూ మే బి ఎనీవేర్, ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
0: కానా
1: సో
0: చదువు కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
0: గుణము ముఖ్యము.
1: ఇట్ ఇస్ ద వర్చ్యూ క్యారెక్టర్ దట్ ఇస్
0: గుణము కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్.
0: ప్రవర్తన ముఖ్యము.
1: ఇట్స్ యువర్ బిహేవియర్.
0: ప్రవర్తన కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద బిహేవియర్.
0: ప్రేమ ముఖ్యము.
1: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: అన్నింటికంటే కూడా ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపమందే ఉంటుండవు.
1: ఇఫ్ యు హావ్ దట్ సుప్రీం లవ్ ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
0: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వముని మార్చుకోకుండా ఉంటుండాలి.
1: యు మే గో ఎనీవేర్, నెవర్ చేంజ్ ది నేచర్, యువర్ ఓన్ నేచర్.
0: అది నేను కోరేటువంటిది.
1: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
0: ఏ శాశ్వతమైనటువంటిది.
1: దట్ ఈస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
1: గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
1: ది యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
0: అస్థిరం జీవనం లోకే.
1: ద లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
0: అస్థిరం యవ్వనం ధనం.
1: ద యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
0: అస్థిరం ధారా పుత్రాది.
1: ద వైఫ్ అండ్ ద చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో టెంపరరీ.
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ట్రూత్ and a good name, reputation, they are permanent.
0: Avu rendu viru techukondi.
1: Have these two things.
0: Aadina maata tappakunda.
1: Never go back the word, the promise you made.
0: Apakichinu paalu kaakunda.
1: Never go in the wrong path.
0: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi yokka sunkamu gauravame anta chaalu maaku. Bhajana bina sukha shanti nai.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October
1: 2nd, 1987. Vivida Shastra Jayamu, Veda Vedangamu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chircharevu, Vivida Shastra Jayamu, Veda Vedangamu, Jeevi Manasu Teranu Chilchalevu, Jeevudi Valanundu, Devuda Valanundu, Karyamilanu Avala Karanambu, Jeevudi Valanundu, Devuda Valanundu, Karyamilanu Avala Karanambu, Karyamilanu Avala Karanambu, Devudi Valanundu.
2: A study of Vedas, Vedangas and all the scriptures cannot rent asunder the kartar of the mind. Jeevi, individual soul, would be on one side of the curtain, and on the other side would be God, the divinity.
3: Manasu samatvamunaku maraka peru tripti.
2: Contentment is another name for the satisfaction of the mind.
3: Sankalpamu chetane samasta drishtiyantainu gocharamavutunnadi.
2: Everything in the created world is seen by the sankalpas.
3: Sankalpam yettido manava jeevitam attidi.
2: The life of man depends upon his thinking.
3: Jeevitamanaga sankalpamula yokka aatane.
2: Life consists of different types of activity.
3: Sankalpamu sajeevamainatundi.
2: Sankalpa is full of life.
3: Idi mahashaktivantamainatundi.
2: It is extremely powerful.
3: మానవుని ఒక మనసు నుండి మరొక వశమున మనసునకు ప్రయాణం చేయుచుండును.
2: ఇట్ విల్ మేక్ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు అనదర్ స్టేట్.
3: ఒక మనిషిని మరొక మనిషిగా తీర్చిదిద్దును.
2: ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్ వన్ టైప్ ఆఫ్ పర్సన్ ఇన్ టు అనదర్.
3: ప్రాచీన మహర్షులు తత్వ సమయంలో పామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది.
2: The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into
3: kiratika vrittiga jeevinchutunnatvanti ratnakaruni valmiki maharshiga marchagalinatvanti sankalpame.
2: It is the very sankalpa which has transformed an ordinary robber into valmiki.
3: పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే.
2: ఇట్ ఇస్ ది వెరీ సంకల్ప విచ్ హస్ ట్రాన్స్ఫార్మ్డ్ రామకృష్ణ ఇంటూ రామకృష్ణ పరమహంస.
3: అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములని శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు.
2: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సంకల్పాస్. సంకల్పాస్ విచ్ ఆర్ పొల్యూటెడ్ అండ్ డర్టీ అండ్ సంకల్పాస్ ప్యూర్.
3: పవిత్రమైనటువంటి కార్యములు ఎందు, పరోపకారమైన కార్యములు ఎందు, పరమాత్మ తత్వమునందు, దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావములను ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు.
2: ప్యూర్ సంకల్పాస్ ఆర్ దోస్ విచ్ మేక్ వన్ సంకల్పాస్ మర్జ్ ఆర్ టేక్ ది ఫార్మ్ ఆఫ్ సేక్రెడ్ థాట్స్, హెల్ప్ఫుల్ థాట్స్, థాట్స్ ఆఫ్ సర్వీస్ అండ్ థాట్స్ అసోసియేట్.
3: లోక కళ్యాణ నిమిత్తమై, ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై, లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ హ్యుమానిటీ ఆర్ ఆల్ ప్యూర్ సంకల్పాస్.
3: స్వార్థమును ఆశించక, స్వప్రయోజనమును పాటించక, నిరంతరము కూడాను దేశము యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి విశ్వసించి పంచేటువంటి సంకల్పములన్నీ కూడా సాత్విక సంకల్పములే.
2: ఆల్ దోస్ సంకల్పాస్ ఆర్ సాత్విక సంకల్పాస్ విచ్ ఆర్ మెంట్ ఫార్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ విత్ వెల్ఫేర్ ఆఫ్ ది హ్యూమానిటీ నాట్ హ్యావింగ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
3: దుష్టభావములచే
2: విత్ వికెట్ థాట్స్
3: ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో
2: జెలసీ ఫుల్ ఆఫ్ జెలసీ
3: పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ
2: ఫాలోయింగ్ ద పాత్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ జెలసీ అండ్ హార్ట్ బర్నింగ్ వెన్ వన్ సీస్ ది
3: జెలసీ యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో
2: ఇట్ ఇస్ ద స్టేట్ వెన్ వన్ డస్ నాట్ పార్టేక్ ద జాయ్స్ ఆఫ్ అదర్స్
3: ఇతరుల యొక్క చెడ్డను గురించి ఇతరుల యొక్క కీడును గురించి ఇతరుల యొక్క అపకారమును గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడా మనని సంకల్పములు.
2: అండ్ ఆల్ దోస్ సంకల్పాస్ విచ్ ఆల్వేస్ థింక్ బ్యాడ్ ఆఫ్ అదర్స్ ఇల్ ఆఫ్ అదర్స్ క్రిటిసైజింగ్ అదర్స్ ఆల్ దీస్ ఆర్ సంకల్పాస్ విచ్ ఆర్ డర్టీ అండ్ పొల్యూటెడ్.
3: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
3: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్, ది అదర్ ఈజ్ ద డివైన్ నేచర్.
3: మానవుని ఎందుగల కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం అనేటువంటి ఒక ఐషద్వర్గములకు లోనై
2: మ్యాన్ హూ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సిక్స్ టైప్స్ ఆఫ్ ఎనిమీస్ లైక్ డిజైర్ అండ్ యాంగర్ హేట్రెడ్ జెలసీ అండ్ ప్రైడ్.
3: దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని గతిని స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక
2: నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివన్ టు
3: తత్వమును కలవు.
2: మ్యాన్ హ్యాస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్యూటీస్.
3: ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము.
2: దేర్ ఆర్ టూ టైప్స్, వన్ ఈజ్ ద అనిమల్ నేచర్.

0: స్థితిని సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకునక నాట్ బీయింగ్ ఏబుల్ టు యూజ్ ఆల్ ద ఫ్యాకల్టీస్ అండ్ పవర్స్ గివన్ టు హిమ్ ఫార్ గుడ్ పర్పసెస్ దుస్సంస్కారముల చేత విత్ బ్యాడ్ టెండెన్సీస్ వివేక భ్రష్టుడై లూజింగ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి. సో సఫరింగ్ ఎ స్టేట్ విచ్ ఇస్ వర్స్ దాన్ దట్ ఆఫ్ ఎన్ అనిమల్ ఈజ్ పశు సంపత్తి. అట్లు కాక తన మనసును తన కాయమును తన కర్మను తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి ఆన్ ది అదర్ హ్యాండ్ హిజ్ బాడీ హిజ్ మెంటల్ ఫ్యాకల్టీస్ హిజ్ ఇంటలెక్ట్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిజ్ టైమ్ మస్ట్ బి యూజ్ ఫార్ గుడ్ థింగ్స్. ఇంతియే కాక సాధనలు సల్పచు తన యొక్క నిష్ఠాపరిష్ఠలను సక్రమమైన మార్గములందు అనుభవిస్తూ నాట్ మియర్లీ దిస్ అండర్టేకింగ్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్ అండ్ మేకింగ్ యూజ్ ఆఫ్ మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ పర్ఫార్మింగ్ యాక్టివిటీస్ విచ్ విల్ బ్రింగ్ అబౌట్ గుడ్ అండ్ దైవత్వాన్ని పొంది ఒప్టేనింగ్ డివినిటీ దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం డెడికేటింగ్ హిజ్ లైఫ్ ఫార్ డివినిటీ అండ్ గాడ్లీనెస్. ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తులు ఎందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: వెన్ హీఈస్ హ్యావింగ్ దీస్ టూ పవర్స్ హీఈస్ గివింగ్ అప్ ది డివైన్ నేచర్ ఇన్ హిమ్ అండ్ హీఈస్ టేకింగ్ టు ద రాంగ్ పాత్ అండ్ బికమింగ్ ఎ డెమన్ అండ్ సఫరింగ్ అనిమల్ నేచర్.
0: ఏ దేశమునందైనను ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామాలచే కాని లేక రూపరేఖలచే కాని తలంపులచే కాని విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు గెట్ టూ పీపుల్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ఇన్ ఎనీ కంట్రీ హూ ఆర్ అబ్సల్యూట్లీ సిమిలర్ ఇన్ దర్ ఫ్యాకల్టీస్ అండ్ ఇన్ దర్ ఫిజికల్ ఫీచర్స్.
0: సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు.
1: The power of creation is so extraordinary and astonishing that not two people anywhere in the world
0: ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా?
1: Other people who are having the same amount of satisfaction and contentment
0: ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానము కలిగి ఉంటున్నారా?
1: Are they having same amount of wisdom and knowledge?
0: కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది.
1: దేర్ హాస్ ఆల్వేస్ బీన్ ఏ లిటిల్ అమౌంట్ ఆఫ్ డిఫరెన్స్.
0: దీనికి భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వం ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు.
1: రికగ్నైజింగ్ దిస్ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ దే ఆర్ అండర్టేకింగ్ టు ప్రీచ్ డిఫరెంట్ థింగ్స్ టు డిఫరెంట్ పీపుల్.
0: కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అడిగి ఉంటున్నందు దానిని ప్రవేశపెట్టక దానిని అనుభవించక దానిని విచారించక పరిశోధనలు చేయక పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
1: మ్యాన్ హ్యావ్ ది పవర్ అండ్ ఫ్యాకల్టీ టు సే యూనిటీ ఇన్ మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ బట్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ ఫ్యాకల్టీ అండ్ పవర్ హీఈస్ వేస్టింగ్ హిస్ టైమ్ ఇన్ ఓన్లీ సీయింగ్ ది మల్టిప్లిసిటీ అండ్ డైవర్సిటీ ఇన్ లైఫ్.
0: ఆత్మానం రచనం విద్ధి శరీరం రచనం వచహ కథం వచహ అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పినది ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ఎ ఫిజికల్ బాడీ విచ్ మే బి కంపేర్ టు ద చారియట్ అండ్ ఆత్మ విచ్ మే బి కంపేర్ టు ద చారియటియర్.
0: ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నావా?
1: డస్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావ్ టూ చారియట్స్ టూ ఫిజికల్ బాడీస్?
0: ఏ రథమునికైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా?
1: కెన్ ఎనీ చారియట్ హ్యావ్ టూ డ్రైవర్స్?
0: వేరువేరు సమయమునందు వేరువేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయమునందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు.
1: దేర్ కెన్ బి ఓన్లీ వన్ చారియటియర్ అట్ ఎ టైమ్. దేర్ మే బి చారియటియర్స్ టూ ఆర్ త్రీ కమింగ్.
0: కానీ ఆత్మతో మట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ.
1: But in case of human beings and human chariot, there will be only one charioteer, charioteer of Atma, occupying Bhakta.
0: That is one hrudayam.
1: And that is...
0: Rendu hrudayamulu kaliginatuvanti manavudu jeevinchaledu.
1: A person with two hearts cannot live.
0: Okka dehamu, okka hrudayame.
1: One physical body and one heart.

0: ಬರೀ ಎಂದು ಸಮತ್ವಮೇ.
1: ದಿಸ್ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಆಲ್ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ಸ್.
0: ಜನನ ಮರಣವನ್ನು ಪ್ರತಿ ಒಕ್ಕ ಮಾನವನಿಗೆ ನೀ ಸಹಜಮೇ.
1: ಬರ್ತ್ ಅಂಡ್ ಡೆತ್ ಆರ್ ನ್ಯಾಚುರಲ್ ಫಾರ್ ಎವ್ರಿ ಹ್ಯೂಮನ್.
0: ಸಮಾನಮೇ,
1: ದೇ ಆರ್ ಈಕ್ವಲ್.
0: ಕೋಟೀಶ್ವರನೇ ಆಕಾಶದ ನುಂಡಿ ಹುಟ್ಟಿಪಡೆದು.
1: ಈವನ್ ಇಫ್ ಇಟ್ ಈಸ್ ಎ ಹೈಲಿ ವೆಲ್ತಿ ಮ್ಯಾನ್,
0: ಕೋಟಿ ಪೇದೆಯಲ್ಲಿ ತಲ್ಲಿ ಗರ್ಭಂ ನುಂಡಿ ರಾಡು.
1: ಅಂಡ್ ಈವನ್ ಇಫ್ ಇಟ್ ಇಸ್ ಎ ಪೂರ್ ಮ್ಯಾನ್, ಇಟ್ ಇಸ್ ನಾಟ್ ಡಿಫರೆಂಟ್.
0: ಕೋಟೀಶ್ವರನು ಕೋಟಿ ಪೇದೆಯು ಕೂಡ ತಲ್ಲಿ ಗರ್ಭಂ ನುಂಡಿ ಆವಿರ್ಭವಿಸುತ್ತಾರೆ.
1: ರಿಚ್ ಮ್ಯಾನ್ ಆರ್ ಪೂರ್ ಮ್ಯಾನ್, ದೇ ಕಮ್ ಫ್ರಮ್ ದ ವೂಮ್ ಆಫ್ ಮದರ್ಸ್.
0: ಆಕಲಿ ದಪ್ಪುಲು ಅಂದರಿಕೀ ಸಮಾನಮೇ.
1: ಸಿಮಿಲರ್ಲಿ ಥರ್ಸ್ಟ್ ಅಂಡ್ ಹಂಗರ್ ಆರ್ ಈಕ್ವಲ್ ಫಾರ್ ಆಲ್ ಪೀಪಲ್.
0: ಶ್ರೀಮಂತುಡು ಪಂಚಭಕ್ಷ ಪರಮಾನವನ್ನು ಭುಜಿಸವಚ್ಚನು.
1: ಎ ವೆಲ್ತಿ ಮ್ಯಾನ್ ಮೇ ಈಟ್ ಡೆಲಿಷಿಯಸ್ ಅಂಡ್ ವೆರಿ ಕಾಸ್ಟ್ಲಿ ಡಿಶಸ್.
0: ಬೀದವಾಡು ಅಂಬಿಲಿಗಂಜಿ ತ್ರಾಗವಚ್ಚನು.
1: ಪೂರ್ ಪರ್ಸನ್ ಮೇ ಬಿ ಸ್ಯಾಟಿಸ್ಫೈಯಿಂಗ್ ಹಿಮ್ಸೆಲ್ಫ್.
0: ಕಾಣಿ ಇರುವರಿಕೀ ಆಕಲಿ ಒಕ್ಕಟೆ.
1: ಬಟ್ ಹಂಗರ್ ಈಸ್ ಕಾಮನ್ ಫಾರ್ ಬೋತ್.
0: ಕನುಕ ಆಕಲಿ ದಪ್ಪುಲು, ಜನನ ಮರಣಮುಲು, ಹೃದಯವು ದೇಹಮುಲು ಅಂದರಿಕೀ ಸಮಾನಮನೆಯ ಯೊಕ್ಕ ಏಕತ್ವಾನ್ನಿ ಮನವು ಗುರ್ತಿಂಚಡಂ ಅತ್ಯವಸರವು.
1: ಹಂಗರ್ ಅಂಡ್ ಥರ್ಸ್ಟ್ ಅಂಡ್ ಜಾಯಿಂಟ್ಸ್ ಆರ್ ಫಿಸಿಕಲ್ ಬಾಡೀಸ್ ಅಂಡ್ ಹಾರ್ಟ್ಸ್, ದೇ ಆರ್ ಈಕ್ವಲ್ ಅಂಡ್ ಕಾಮನ್ ಫಾರ್ ಆಲ್ ಪೀಪಲ್. ದಿಸ್ ಮಸ್ ಬಿ ರೆಕಗ್ನೈಸ್.
0: ಮಾನವನಿಗೆಂದು ದುಷ್ಟ ಸಂಕಲ್ಪಮುಲು ಕಾಣಿ, ಸತ್ಯ ಸಂಕಲ್ಪಮುಲು ಕಾಣಿ ರಾವಡಾನಿಕಿ ಕೊನ್ನಿ ಕಾರಣಗಳು ಉಂಟುನ್ನಾಯಿ.
1: ದೇರ್ ಆರ್ ಸರ್ಟನ್ ಕಾಸಸ್ ವಿಚ್ ಆರ್ ರೆಸ್ಪಾನ್ಸಿಬಲ್ ಫಾರ್ ಬ್ಯಾಡ್ ಥಾಟ್ಸ್ ಆರ್ ಗುಡ್ ಥಾಟ್ಸ್ ಎಮನೇಟಿಂಗ್ ಫ್ರಮ್ ಮ್ಯಾನ್.
0: ಕಾರ್ಯ ಮಿಲನು ಅವಲ ಕಾರಣಂಬು, ಕಾರಣಮು ಲೇನಿ ಕಾರ್ಯವು ಜರುಗಡಾನಿಕಿ ವೀಲು ಕಾದು.
1: ಆನ್ ಒನ್ ಸೈಡ್ ದೇರ್ ಇಸ್ ದಿ ಕಾಸ್, ಆನ್ ದಿ ಅದರ್ ಸೈಡ್ ದೇರ್ ಇಸ್ ದಿ ಎಫೆಕ್ಟ್.
0: ವಿಥೌಟ್ ಕಾರ್ಯ ಕಾರಣ ಸಂಬಂಧವು ಅವಿನಾಭಾವ ಸಂಬಂಧವು.
1: ದ ರಿಲೇಷನ್ಶಿಪ್ ಬಿಟ್ವೀನ್ ಕಾಸ್ ಅಂಡ್ ಎಫೆಕ್ಟ್ ಈಸ್ ಇನ್ಎಕ್ಸ್ಪ್ಲಿಕಬಲ್.
0: ಈ ಅನ್ಯೋನ್ಯಾಶ್ರಯಮು,
1: ದೇ ಆರ್ ಮ್ಯೂಚುವಲಿ
0: ಜಗನಾರಿನ ಒಕ್ಕಟಿ ಬದಲು ಉಂಡಲೇವು.
1: ಒನ್ ಕೆನಾಟ್ ಬಿ ವಿಥೌಟ್ ದಿ ಅದರ್.
0: ಕನುಕ ಕಾರಣವು ಲೇನಿ ಕಾರ್ಯವು ಜಗತ್ತಿನಂದು ಕಾಣಲಾದು.
1: ದೇರ್ ಕೆನಾಟ್ ಬಿ ಎನಿ ಎಫೆಕ್ಟ್ ವಿಥೌಟ್ ಎ ಕಾಸ್ ಇನ್ ದ ವರ್ಲ್ಡ್.
0: ಐತೇ ಒಕ್ಕದಾನಿಕ ಮಾತ್ರ ಎಟ್ಟಿ ಕಾರಣವು ಲೇಕುಂಡಾ ಪ್ರವೇಶಿಸ್ತು ಉಂಟುಂಡಾರಿ.
1: ಬಟ್ ದೇರ್ ಇಸ್ ಒನ್ ವಿಚ್ ಎಂಟರ್ ವಿಥೌಟ್ ದೇರ್ ಬೀಯಿಂಗ್ ಎನಿ ಕಾಸ್ ಅಟ್ ಆಲ್.
0: ಅದಿಯೇ ಅಹಂಕಾರಮು.
1: ಅಂಡ್ ದಾಟ್ ಈಸ್ ಈಗೋ ಆರ್ ಅಹಂಕಾರ.
0: ಇದು ಮಹಾಕಾರವು, ಇದು ಮಹಾಕಾರವು.
1: ದಿಸ್ ಈಸ್ ರಾದರ್ ಬಿಗ್ ಆರ್ ವೆರಿ ಪಂಜೆಂಟ್.
0: ಇದು ಆಕಾರವನ್ನು ಕೂಡ ಮರೆಪಿಂಪಜೇಸ್ತುಂದಿ.
1: ದಿಸ್ ಮೇಕ್ಸ್ ಒನ್ ಫರ್ಗೆಟ್ ಒನ್ ಸೋನ್ ಫಾರ್ಮ್.
0: ತನ್ನನ್ನು ತಾನು ಕೂಡ ಮರೆಪಿಂಪಜೇಸ್ತುಂದಿ.
1: ಇಟ್ ಈವನ್ ಮೇಕ್ಸ್ ಒನ್ ಫರ್ಗೆಟ್ ಒನ್ ಸೆಲ್ಫ್.
0: ತೋಟಿ ಮಾನವನನ್ನು, ಸಾಟಿ ಮಾನವನನ್ನು ಕೇವಲ ಗಟ್ಟಿಪರಿಚಗಳೇ ಭಾವಿಸುತ್ತಿ.
1: ದಿಸ್ ಮೇಕ್ಸ್ ಪೀಪಲ್ ಕನ್ಸಿಡರ್ ದೇರ್ ಫೆಲೋ ಹ್ಯೂಮನ್ ಬೀಯಿಂಗ್ಸ್ ಆಸ್ ವರ್ತ್ಲೆಸ್.
0: ಅಧಿಕರು ಲೇಡನ್ನು ಕೂಡ ವಿಶ್ವಸಿಸುತ್ತಿ.
1: ಇಟ್ ಆಲ್ಸೋ ಮೇಕ್ಸ್ ಒನ್ ಫೀಲ್ ದಟ್ ದೇರ್ ಇಸ್ ನೋ ಒನ್ ಈಕ್ವಲ್ ಟು ಹಿಮ್.
0: ಇದೆಯೇ ದಾನಿ ಮುಖ್ಯ ಮಹತ್ಯಮು.
1: ದಿಸ್ ಈಸ್ ದ ಗ್ರೇಟ್ನೆಸ್ ಅಂಡ್ ಯುನಿಕ್ನೆಸ್ ಆಫ್ ದಿಸ್ ಈಗೋ.
0: ಈ ಮತ್ತೊಲೋ ಮುಣಿಗಿನಟುವಂಟಿ ಮಾನವುಡು ಉನ್ಮತ್ತುಡೈ ನಿರಂತರಮು ಕೂಡ ಕಣ್ಣನ್ನು ಮುಸುಕುನಿ ಉಂಟಾಡು.
1: ದ ಒನ್ ಹೂ ಈಸ್ ಇಂಟಾಕ್ಸಿಕೇಟೆಡ್ ವಿತ್ ದಿಸ್ ಈಗೋ ವುಡ್ ಆಲ್ವೇಸ್ ಬಿ ಇಂಟಾಕ್ಸಿಕೇಟೆಡ್ ವಿತ್ ಮ್ಯಾಡ್ನೆಸ್ ಅಂಡ್ ಯುನಿಕ್.
0: ಈ ಅಹಂಕಾರಕ್ಕೆ ಏ ಮಂಚಿ ಚೆಡ್ಡಲು ಕೂಡ ಏಮಾತ್ರವೂ ಕಲ್ಪಿಸವು.
1: ಪರ್ಸನ್ ಹೂ ಈಸ್ ಫುಲ್ ಆಫ್ ಈಗೋ ವುಡ್ ನಾಟ್ ಬಿ ಏಬಲ್ ಟು ಡಿಸ್ಕ್ರಿಮಿನೇಟ್ ಬಿಟ್ವೀನ್ ಗುಡ್ ಅಂಡ್ ಬ್ಯಾಡ್.
0: ಇಟ್ಟಿ ಅಹಂಕಾರ ಉಂಡಿನಂತ ವರಕು ಮಾನವನ ಯೊಕ್ಕ ದಿವ್ಯತ್ವ ಬಲೇಟಿ ದಾನಿಕ್ ಏಮಾತ್ರ ಅರ್ಥಂ ಕಾದು.
1: ಸೋ ಲಾಂಗ್ ಆಸ್ ಮ್ಯಾನ್ ಹ್ಯಾವ್ ದಿಸ್ ಈಗೋ ಹಿ ವುಡ್ ನಾಟ್ ಬಿ ಏಬಲ್ ಟು ರೆಕಗ್ನೈಸ್ ಹಿಸ್ ಓನ್
0: ಪವಿತ್ರಂ ಕಟ್ಟೆ ದಾನವತ್ವಂ ಕಟ್ಟೆ ಹೀನುಡೈಪೋತುಂಟಾಡು.
1: ಹಿ ವುಡ್ ಬಿಕಮ್ ವರ್ಸ್ ದ್ಯಾನ್ ಆನ್ ಅನಿಮಲ್ ಆರ್ ಈವನ್ ಎ ಡೆಮನ್.
0: ಈ ಅಹಂಕಾರವು ನಿರ್ಮೂಲನ ಗಾವಿಂಚುಕುನೇ ನಿಮಿತ್ತಮೈ ಮನಮು ಈನಾಡು ಅರ್ಪಿತಮು ಗಾವಿಂಚವಲ್ಸಿನಟುವಂಟಿ ಅರ್ಪಿತಮು ಹೋಮಮು ಅದಿಯೇ ದುರ್ಗುಣಮುಲು ಅರ್ಪಿತಮು ಗಾವಿಂಚಟಂ.
1: ಇಟ್ ಈಸ್ ಟು ಡಿಸ್ಟ್ರಾಯ್ ದಿಸ್ ಈಗೋ ವಿ ಹ್ಯಾವ್ ಟು ಆಫರ್ ಆಲ್ ಬ್ಯಾಡ್ ಕ್ವಾಲಿಟೀಸ್ ಇನ್ ದ ಹೋಮ.
0: ಕಾನಿ ಮಾನವತ್ವಮು ಈ ವಿಧಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ದಿವ್ಯತ್ವಂನಂದು ಕಾನಿ ಪವಿತ್ರತೆ ಎಂದು ಕಾಣಿ ಪ್ರಯಾಣವು ಸಲಪಟಾ ಲೇದು.
1: ಬಟ್ ಹ್ಯುಮಾನಿಟಿ ಈಸ್ ನಾಟ್ ಮೇಕಿಂಗ್ ಪ್ರೋಗ್ರೆಸ್ ಇನ್ ದಿಸ್ ಡೈರೆಕ್ಷನ್ ಆಫ್ ಡಿವಿನಿಟಿ ಅಂಡ್ ಸೇಕ್ರೆಡ್ನೆಸ್.
0: ಎನ್ನಿ ವಿಧಮೈನಟುವಂಟಿ ಯೊಕ್ಕ ಉಪನ್ಯಾಸಮುಲು విన్నప్పటికీ ఎంతకాలము సత్సంగములో ప్రవేశించినప్పటికీ 30 సంవత్సరములు 40 సంవత్సరములు 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది.
1: ఈవెన్ ఆఫ్టర్ లిజనింగ్ టు ద డివైన్ డిస్కోర్సెస్ ఫర్ ఎనీ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో స్పెండింగ్ ఎనీ లాంగ్ పీరియడ్ ఇన్ దీస్ థింగ్స్ ది మైండ్ రిమైన్స్ వేర్ ఇట్ ఈస్.
0: కేవలం విషయాలతో, శాస్త్రాలతో, లేక గ్రంథాలతో తనను నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: ఎవ్రీ పర్సన్ ఈజ్ ఓన్లీ ట్రైంగ్ టు ఫిల్ హిమ్సెల్ఫ్ విత్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ ఫ్రమ్ ది టెక్స్ట్ అండ్ స్క్రిప్చర్స్ బట్ నాట్ ఫిల్లింగ్ హిస్ హార్ట్ విత్ లవ్.
0: కేవలం వింటున్నారే కానీ ఈ ఆనందాన్ని తింటూ ఉంటాం ప్రయత్నం చేయడం లేదు.
1: దే ఆర్ ఓన్లీ మియర్లీ లిజనింగ్, దే ఆర్ నాట్ బీన్ ఏబుల్ టు పార్టేక్ యాజ్ ఫుడ్ టు దేర్.
0: ఎన్ని సమక్రమంలో మీ సమావేశంలో పాల్గొంటున్నారు?
1: We have been participating in this kind of assemblies.
0: ఎన్ని ఉపన్యాసములో వింటున్నారు?
1: For a long number of years.
0: ఎన్ని సంవత్సరముల నుంచినో కూడా ఆశ్రమ వాసం చేస్తున్నారు?
1: We have been living in the ashram for a long time.
0: కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది, అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు.
1: బట్ ఈచ్ వన్ వాంట్ టు ఎంక్వైర్ ఇన్ టు హిమ్సెల్ఫ్ అండ్ అంటు హిమ్సెల్ఫ్ టు వాట్ ఎక్స్టెంట్ హెస్ బీన్ ట్రాన్స్ఫార్మ్డ్ హీ ఫైండ్స్ ది ఆన్సర్ ఈజ్ నో.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును, కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు.
1: If you take a small stone and put it in water, not a drop of water can enter into the stone, even though it remains
0: silent at the time. The reason
1: is our hearts have become like stones.
0: Sila hudayulu avutunnare kani kevalamu oka pavitramainatundi oka prema hudayulu kavatam ledu.
1: We are becoming stone hearted rather than people with love filled hearts.
0: కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి.
1: ట్రై టు బికమ్ పీపుల్ విత్ లవ్ ఫిల్డ్ హార్ట్స్.
0: ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు.
1: ఓన్లీ వెన్ హీ హాస్ లవ్ ఇన్ హిస్ హార్ట్ హీ విల్ బి ఏబుల్ టు అండర్టేక్ సీక్రెట్ టాస్క్.
0: ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ ఇన్ యూ, యూ హ్యావ్ నో లైఫ్ అట్ ఆల్.
0: కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా నువ్వు చేయటం లేదు.
1: యూఆర్ నాట్ ఆల్సో ట్రైంగ్ టు నో వాట్ వుడ్ బి యువర్ ఫ్యూచర్.
0: తాత్కాలిక జీవితమునకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు.
1: ఓన్లీ ఫార్ ద ప్రజెంట్ థింగ్స్ యూఆర్ ఓవర్ జాయిడ్.
0: కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ స్ట్రెంగ్,
0: ఎన్ని సంపదలు ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ పవర్స్ యు మే హావ్,
0: ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడు అయినప్పటికీ,
1: వాట్ ఎవర్ నాలెడ్జ్,
0: ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ,
1: వాట్ ఎవర్ గ్రేట్ స్కాలర్షిప్,
0: దైవ బలమే లేకుండినా సర్వము కూడా నువ్వు దుర్బలములే.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ, ఆల్ ద అదర్స్ ఆర్ అబ్సల్యూట్లీ వీక్.
0: భుజ బలము మరియు బుద్ధి బలమును దైవ బలము లేక దీనుడగును కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. వాట్ ఎవర్ కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి.
1: వాట్ ఎవర్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ పవర్ ఆఫ్ వెల్త్ యు మే హ్యావ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూజ్లెస్. వాట్ హ్యాపెన్ టు కర్ణ?
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ దీస్ సేక్రెడ్ థాట్స్.
0: దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి.
1: వీ షుడ్ రిఫ్లెక్ట్ అండ్ రిమెంబర్ ద గ్రేట్ థాట్స్ విచ్ ఆర్ గివెన్ టు అస్.
0: యాగాది క్రతువులంతా ఆచరించడము జీవిత నిమిత్తము.
1: ఆల్ దీస్ యజ్ఞాస్ యాగాస్ అండ్ సాక్రిఫైసెస్ ఆర్ పర్ఫార్మ్డ్
0: మన జీవితమే ఒక యజ్ఞము
1: ఫర్ ద సేక్ ఆఫ్ అవర్ లైఫ్.
0: మానవులకు 116 సంవత్సరములు ఆయు.
1: Man is supposed to live 160 years.
0: కాని మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటాది.
1: ఫస్ట్ 24 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఈ స్పెంట్ ఇన్ ప్లే.
0: తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటాది.
1: ద నెక్స్ట్ 40 ఇయర్స్ ఆఫ్ మేబీ
0: అనగా అది శిక్షణమై
1: ఇట్ ఈస్ వెరీ సివియర్
0: ఇండియ ప్రోద్బలము చేత
1: ప్రోక్డ్ బై ది
0: విషయావాసనలో మునిగి
1: filling himself with sense
0: viveka vijnanamulu marachi
1: forgetting all the powers of discrimination
0: kannulu teravaka
1: closing one's eyes
0: bujabalam unnadani
1: thinking of his
0: own veravigatamu
1: getting overjoyed
0: ivi 40 samvatsaramuluga jarugutayi.
1: For 40 years man spends his life like
0: that. Tadupari 48 samvatsaramulu
1: next 48 years
0: kaayam samayanga maaripothundi.
1: That becomes the twilight period
0: anaga vruddhapyamu prarambhinchinappudu
1: ఓల్డ్ ఏజ్ కమెన్సెస్.
0: ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకుని
1: హీ కంట్రోల్స్ ఆల్ దోస్
0: తారాపుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై పరితపిస్తూ ఉంటాడు.
1: హీ స్టార్ట్స్ వరీయింగ్ హిమ్సెల్ఫ్ అబౌట్ ది ఫ్యామిలీ అండ్ ది చిల్డ్రన్.
0: దేహములో కండబలం ఉన్నంత వరకును కళ్ళులో కొవ్వు బలము లేకుండా పోదు.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ హ్యాస్ ద ఫిజికల్ పవర్ he will have pride and ego and arrogance.
0: కనుక దేహబలమును చూచి మనం మిర్చిపోరాదు.
1: One should not be overjoyed by merely physical.
0: ఈ దేహమనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణమునకు దీని ఆయు ప్రమాణం కరిగిపోతూ ఉంటాది.
1: ద స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ మెల్ట్స్ అవే లైక్ స్టోన్ ఆఫ్ ఐస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఇంకా ధనబలము చూస్తామంటే అది ధనబలం మరింత అనిత్యము.
1: సేమ్ థింగ్ ఇస్ ట్రూ ఆఫ్ ది పవర్ ఆఫ్ వెల్త్.
0: ధనము ఉండినంత వరకు తాను అనేక రకమైనటువంటి యొక్క పాటను పడవచ్చును.
1: యాజ్ లాంగ్ యాజ్ హీ కమాండ్స్ వెల్త్ హీ మే బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్.
0: ధనము తరిగిపోగానే అతని ముఖం చూచేటువంటి వారు ఎవరు కూడా ఉండరు.
1: ద మోమెంట్ హీ లూజెస్ వెల్త్ దెర్ విల్ బి నన్ హూ ఈవెన్ లుక్ అట్ హిస్ ఫేస్.
0: అతి అంధకారము కమ్ముకుంటుంది.
1: He will be filled with blindness and darkness.
0: ఇది కేవలం మంచు వంటి ఒక మించు వంటిది.
1: This is like a flash and a
0: మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది.
1: When there is
0: light, వెను వెంటనే అంధకారం క్రమ్ముకుంటుంది.
1: The moment that there is lightning, there is effulgence.
0: కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచుటకు ఏమాత్రం కూడా ఆధారం లేదు.
1: Therefore, we should not take shelter under this physical power and power of wealth.
0: Kanuka nee gunabalamunu chuchi neevu jeevinchadaniki prayatninchu.
1: Make efforts to live a life full of good qualities.
0: Bhagyamulandu nunchi
1: right from your childhood
0: jeevitamni pavitramaina margamulo pravesha pettadaniki punukovali.
1: Enter your life into a sacred way.
0: Oka satyanni sadinche nimittamai Harishchandrudu enni vidhamainatundi kashtamulaku guriyayadu.
1: For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected himself
0: patini anukarinche nimittamai aa chandramati enni vidhamainatundi sahanamulu pundinadi.
1: To follow the husband and the path laid down by husband,
0: vallidanna aadrani sirasavahinchi aa yokka mohitasudu enta vinayanni prakatitam gavinchadu.
1: Mohitasya also followed in order to obey the parents what amount
0: anuka Harishchandrani vanti satyamunu.
1: That is therefore you have
0: chandramati vanti sahanamunu
1: పేషెన్స్ ఆఫ్ చంద్రమతి
0: లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని
1: అండ్ పీస్ విచ్
0: వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి.
1: ఎవ్రీ స్మాల్ చైల్డ్ హ్యాస్ టు టీచ్ టు యువర్ పేరెంట్స్.
0: ఈ లేత హృదయం నుండి ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరైనటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు నుండి వారు అనేక విధమైనటువంటి సుఖ సంతోషములు అనుభవించగలరు.
1: ఓన్లీ వెన్ ద చిల్డ్రన్ ఆర్ యంగ్ ఇఫ్ సచ్ గుడ్ లెసన్స్ ఆర్ టాట్ ఇన్ ఫ్యూచర్ దే విల్ బి హావింగ్ ఎ హ్యాపీ లైఫ్.
0: మానవత్వములో జగత్తులందు ఉండేటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము.
1: దేర్ ఈజ్ ద గ్రేట్ నీడ్ టు హ్యావ్ ఎ ట్రాన్సెండెంటల్ పవర్ మానిఫెస్టెడ్ ఇన్ హ్యూమన్ బాడీ మచ్ మోర్ దాన్ ద ఫిజికల్ పవర్స్.
0: కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్యశక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం.
1: వేద హ్యాస్ ప్రూవ్డ్ మచ్ మోర్ దాన్ ద మెటీరియల్ పవర్ అండ్ స్ట్రెంగ్, ఇట్ ఈస్ ది డివైన్ పవర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము అనుభవించడానికి పరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమలు పడాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్స్ ఇన్ ఆర్డర్ టు ఎంజాయ్ సచ్ డివైన్ పవర్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ ద సేమ్ టు ఏ ఫ్యూ అదర్స్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: మనలో కొంతమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడా కేవలం దుర్వినియోగం చేసిన వారం అవుతాం.
1: If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life.
0: All enta kaalam nundi yokudunu prashanthi nilayam ostunnaru.
1: You have been coming to prashanthi nilayam for a long period of
0: aneka mandi 40 samvatsaram 45 samvatsaram anta kudalu swami yokka bodhanalu vintune ostunnaru.
1: There are people here who have been listening to swami's teachings for
0: gaani dinadinamunaku vaari yokka korikalu మితిమీరిపోతున్నవి. కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం పనులు అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు.
1: బట్ డే ఆఫ్టర్ డే దేర్ డిజైర్స్ ఆర్ గ్రోయింగ్, దే ఆర్ నాట్ అట్ ఆల్ డిక్లైనింగ్, దే ఆర్ నాట్ ప్రిపేర్ టు హ్యావ్ సాక్రిఫైస్ అండ్ రినౌన్సియేషన్ ఈవెన్ టు ఎ స్మాల్ డిగ్రీ.
0: కొంత మాత్రమైన ఆశలను అదుపులో పెంచుకోరాదా?
1: టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్ షుడ్ యు నాట్ కంట్రోల్ యువర్ ఓన్.
0: ఉన్నది ఆశ్రమంలో చింతించడమంతా సంసారములు.
1: యు ఆర్ లివింగ్ ఇన్ ఆశ్రమ్ బట్ Inside you are living in a family life in your own heart.
0: సరి అయినటువంటి సాధన కానేరదు.
1: This cannot be a good sadhana.
0: ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు.
1: One day or the other you have to give up your body.
0: దనకనక వస్తువు అనాదులు మారక తప్పదు.
1: You have to just give up all your possessions and wealth and
0: అవి మనలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు.
1: That person is a great hero. Who is prepared to give them up before
0: our ani kunu manam vadalin tarvata mana vicharamto mana dehanni vadali prayojanam emti.
1: when all those properties and the physical body gives up, what is the use of our
0: tyagam ane ga emti pavitramainatundi yokka phalamunu tyagam cheyadane nijamainatundi tyagamu.
1: What do you mean by tyaga or sacrifice? It is sacrificing.
0: కుళ్ళిపోయినటువంటి ఫలమును ఎవరైనా త్యాగం చెప్పడానికి వీలవుతుందా?
1: సాక్రిఫైసింగ్ గుడ్ అండ్ టేస్టీ స్టఫ్స్, ఇట్ ఈస్ నాట్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ రాటన్.
0: కనుక శరీరంలో బలముండినప్పుడే,
1: ఓన్లీ వెన్ యూఆర్ హ్యావింగ్
0: మనోశక్తి వికసించినప్పుడే,
1: ఓన్లీ వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్
0: బుద్ధి ప్రకటించినప్పుడే,
1: ఓన్లీ వెన్ యువర్ ఇంటలెక్ట్ ఈజ్
0: కాలకృత్యములు స్వల్పకమునుపే,
1: ఓన్లీ బిఫోర్ ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ టూ లేట్
0: కాలం యొక్క శాపము అనగా పాశము మన పిల్లల పైన కదలక మునిపే,
1: బిఫోర్ ద గాడ్ ఆఫ్ డెత్ మేక్స్ హిస్ కాల్ ఆన్ us,
0: మనం అతి జాగ్రత్తను వహించి
1: వీ హావ్ టు ఎక్సర్సైజ్ గ్రేట్ కేర్ అండ్
0: చేయవలసినటువంటి యొక్క సత్కార్యంలో మనం పాల్గొనాలి.
1: వీ హావ్ టు అండర్టేక్ యాక్టివిటీస్ విచ్ ఆర్ సీక్రెట్ అండ్ విచ్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: అది ఏ జనసేవ,
1: దట్ ఈస్
0: అది ఏ సమాజ సేవ,
1: దట్ ఈస్ దిస్ సర్వీస్ టు ది సొసైటీ.
0: అట్టు కాకుండా కేవలం అహంకారంతో వెర్రవీగినంత మాత్రమున ఇది జీవితం సార్థకం కాదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఓన్లీ ఆరోగేట్ యువర్ సెల్ఫ్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్, ఇట్ ఈస్ నో యూస్.
0: రావణుడు దేహరీతిగా మహా బలవంతుడు,
1: ఫిజికలీ స్పీకింగ్ రావణ వాజ్ అ గ్రేట్,
0: కుబేరుని కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు.
1: హీ హాడ్ ఈవెన్ కాంకర్డ్ కుబేరా అండ్ గాట్ వెల్త్.
0: విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేకతే కానీ మరి యొక్క విధమైనటువంటి గోకర్ణ శ్రీకందములు అనేటువంటి యొక్క విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు.
1: హీ వాజ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ అకాంప్లిష్ పర్సన్, వెదర్ ఇట్ ఇస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్.
0: వీటన్నింటినీ చూచి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేసింది.
1: ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆల్ హిస్ అకాంప్లిష్మెంట్ ద ఈగో డెవలప్డ్ ఇన్ హిమ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
0: ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు.
1: He was a great devotee of Isha.
0: ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: But what is the use of having any amount of
0: ఎంత ధనం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of having strength?
0: ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of having any power?
0: కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడాను భస్మం గావించుకున్నాడు.
1: But in his conduct and behavior, he was not taking the right path, and therefore he was responsible for the burning down of Lanka.
0: Yantati vaijnanikudainappatikini chandramandalamlo kaalu pettinappatikini kaalu jarithe mukkala mukkala aipothadu, bhoomi vachi cheripothadu.
1: Whatever accomplishments one might have done as a scientist, even if he goes to, if he can go to moon itself, but if he slips, he will come
0: to moon. Ee ahankaram aneetundi manavullo praveshiste ఎంతటి హీనస్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలజేస్తుంది.
1: ద మొమెంట్ ఈగో ఎంటర్స్ ఎ మ్యాన్, వెదర్ హీఈస్ ఎ గ్రేట్ సన్యాసిన్, ఎ గ్రేట్ స్కాలర్ ఆర్ ఎ వెల్తీ మ్యాన్,
0: వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు.
1: బై మియర్లీ పుట్టింగ్ ఆన్ ది డ్రెస్ వన్ కెనాట్ బికమ్ ఎ సన్యాసిన్.
0: ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడా మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు.
1: యూ రియలీ బిలీవ్ దట్ ది డ్రెస్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ట్రూ సన్యాసిన్, రావణ ఓర్ ద డ్రెస్ వన్ అండ్ హీ కుడ్ ఆల్సో బి కాల్డ్
0: అర్జునుడు కూడా తనకు ఆవరించినటువంటి యుద్ధంలో మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేయుల దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్లాడు.
1: ఈవెన్ అర్జున in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes.
0: Kevalamu dehamto kaadu sannyasamu,
1: it is not one should not become sannyasin only
0: gunamuto kaadu sannyasamu,
1: not by dress either,
0: gunamuto sannyasi kaavali.
1: One should become a sannyasin by the qualities and attributes.
0: Ilanti vishayam lopala manam ee naadu anekatanga kodanu chaala కొన్ని రకములైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము.
1: టుడే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ వీఆర్ సబ్జెక్టెడ్ టు ట్రెమెండస్ వీక్నెస్.
0: చెప్పునది వేరు, చేయనది మరికొన్ని.
1: వీ టెల్ సంథింగ్ అండ్ వీ డూ సంథింగ్ డిఫరెంట్.
0: ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం.
1: దిస్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ ఇగ్నోరెన్స్ ఇన్ ప్రివేలింగ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్.
0: అయితే ఈనాడు ప్రతి మానవుని ఎందుకు అంతో ఇంతో అహంకారం ప్రవేశించి
1: today in every human being ego has asserted itself in some degree or the other.
0: Tarattanu maripinchi
1: it is making everyone forget oneself.
0: Jagatlo magnam aipothunnadu,
1: he is getting lost in the world.
0: Mundu emi jarugunu aneetvanti vishayanni kuda yochinchukolekapothunnadu,
1: he is forgetting what is going to happen in him to him in future.
0: Vittalu pettina takshame chettai balam nandinchadu.
1: The moment you sow a seed, it is not going to become a tree.
0: Ee chesinatvanti yokka doshamulaku, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలములకైనా ఇది దీని ఫలితములు అందిస్తుంటాయి.
1: ఫర్ ఆల్ ద ఫాల్ట్స్ అండ్ సిన్స్ దట్ యు హావ్ కమిటెడ్ అండ్ ఆల్ ద లైస్ దట్ యు హావ్ టోల్డ్ యు ఆర్ గోయింగ్ టు రీప్ ది ఫ్రూట్ దేర్ ఆఫ్ వన్ డే ఆర్ ది అదర్.
0: కనుకనే సద్భావమును పెంచుకొని
1: డెవలప్ గుడ్ క్వాలిటీస్,
0: సత్ప్రవర్తనలో మునిగి
1: ఎంటర్ ఇన్ టు గుడ్
0: సదాచారంలో జీవించి
1: లివ్ ఇన్ గుడ్
0: రక్షణను అభివృద్ధి పరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: టేక్ ఏ వౌ టు లివ్ ఏ లైఫ్ విచ్ ఇస్ సేక్రెడ్.
0: ఈ ఆరు సప్తాహం సమాప్తము.
1: టుడే ఈజ్ ది ఎండ్ ఆఫ్
0: సమాప్తమనగా బ్రహ్మప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి.
1: సమాప్తి రిఫర్స్ టు రీచింగ్ బ్రహ్మ.
0: బ్రహ్మప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మప్రాప్తి.
1: బ్రహ్మప్రాప్తి రిఫర్స్ టు రికగ్నైజింగ్ మల్టిప్లిసిటీ ఆఫ్
0: సర్వులు ఎందు ఉండేటువంటి ఒక సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము.
1: ఫర్మ్లీ బిలీవింగ్ ద సర్వేశ్వర తత్వం విచ్ ఈస్ ఆల్ ప్రొవైడింగ్ అండ్ ఫౌండ్ ఎవ్రీవన్.
0: ఈనాడు మనలో ఉండేటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలను, దుర్భావములను ఒక విధమైన ఈ అగ్ని అనేటువంటి దైవత్వములో ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి.
1: టుడే యూ షుడ్ స్టార్ట్ అట్లీస్ట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు గివ్ యాజ్ ఆఫరింగ్స్ ఇన్ టు ఫైర్ ఆల్ యువర్ బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్ అండ్ స్టార్ట్ డెవలపింగ్ గుడ్ థాట్స్, గుడ్ క్వాలిటీ.
0: జీవితం అనేటువంటిది ఎండనీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖముండదు.
1: దేర్ ఇస్ నో హ్యాపీనెస్ వితౌట్ సన్.
0: ఎక్కడ ఎండ ఉండనో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది.
1: వేర్ దేర్ ఇస్ లైట్ దేర్ కెన్ బి
0: షేడ్. నీడలు అనేకము, ఎండ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ లైట్ ఇస్ వన్, షేడ్స్ మే బి డిఫరెంట్.
0: ఏ విధముగా?
1: హౌ?
0: ఒక చెట్టు పైన సూర్యుని రశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే.
1: వెన్ ద రేస్ ఆఫ్ ద సన్ ఫాల్ అపాన్ ఎ ట్రీ,
0: అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు.
1: అన్ అకౌంట్ ఆఫ్ ది డెల్యూషన్ ఆఫ్ ది బాడీ వీ సీ యూనిటీ ఆఫ్ మల్టిప్లిసిటీ,
0: కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే.
1: బట్ ది లైట్ ఆఫ్ ఆత్మ,
0: నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము.
1: వీఆర్ థింకింగ్ దాట్ సైన్స్ హస్ మేడ్
0: నిజంగా విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు.
1: ట్రూలీ స్పీకింగ్ ఈ విజ్డమ్ హస్ గ్రోన్ దట్ షుడ్ నాట్ బి ఇగ్నోర్డ్.
0: ఈ విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుంటారు ఈనాడు.
1: అలాంగ్ విత్ ద గ్రోత్ ఆఫ్ సైన్స్ ఇగ్నోరెన్స్ ఆల్సో ఇస్ గ్రోయింగ్.
0: ఇది సరైనటువంటి విజ్ఞానం కాదు.
1: దిస్ ఇస్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ నాలెడ్జ్.
0: లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకుకుంటారా?
1: ఇఫ్ యూ పుట్ ఆన్ ద టార్చ్ లైట్ కెన్ దర్ బి డార్క్నెస్ దేర్?
0: కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉందంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట.
1: If you are operating the torch, you get darkness.
0: Bulb ledannamata.
1: There is neither bulb
0: nor bulb cells. So rendu undinte ee vidhamainaatu cheekadu raavadaniki avakasam ledu.
1: If there is bulb and cells in the torch, then there will be
0: light. Kaabatti vijnanam kevalam swarthamu swaprayojanamuto abhirudhiga unchutunnade kaani vishalamainaatu hrudayamuto pavitramaina bhavamuto jagat kalyanamuto jarigeetunti yokka abhirudhi kaaneradu.
1: All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance.
0: ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావముల.
1: One country is trying to destroy another.
0: ఇది సైన్స్ చేసేటువంటి అభివృద్ధి.
1: Is it that what science has to
0: do? ఇది సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము.
1: Is it the knowledge which science has?
0: ఇది పరిపూర్ణ అజ్ఞానమే.
1: This is complete ignorance.
0: కానీ కీడు కీటకమైన చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది.
1: ఏ వర్మ్ ఆల్సో కెన్ హార్మ్.
0: నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది.
1: బట్ టు డూ గుడ్
0: కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము.
1: హార్మింగ్ కెన్ బి డన్ బై ఎనీ పర్సన్ బట్ గుడ్ కెనాట్ బి డన్ బై ఎవ్రీ పర్సన్.
0: మనసునందు మంచి,
1: ఇన్ యువర్ మైండ్
0: మాటలందున మంచి,
1: ఇన్ యువర్ వర్డ్ ఆల్సో
0: నడతలందున మంచి,
1: ఇన్ యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్
0: ఇదమకున్నా సాయి ఎట్లు మెచ్చి సంతోషం మీకిచ్చు.
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ గుడ్ ఇన్ ఆల్ దీస్ త్రీ థింగ్స్, హౌ కెన్ సాయి బి హ్యాపీ అండ్ డి యూ ఆల్ జాయ్?
0: మంచి నడతలు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ గుడ్
0: మంచి పలుకులు లేవు,
1: యూ డు నాట్ యూజ్ గుడ్ వర్డ్
0: మంచి మనసులు లేవు,
1: యూ డు నాట్ హ్యావ్ ఎన్ గుడ్ మైండ్.
0: భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్ట వచ్చి వరాలు ఇస్తాడు?
1: ఇఫ్ గాడ్ షుడ్ బి సో ప్లీజ్డ్ విత్ యూ అండ్ గివ్ యూ ఆల్ బూన్స్, హౌ కెన్ హి గివ్ యూ?
0: ఇది కేవలం పూర్ణ అజ్ఞానము.
1: దిస్ ఇస్ కంప్లీట్ ఇగ్నోరెన్స్.
0: భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి పరచుకోవాలి.
1: యూ వాంట్ గెట్ బోన్స్ ఫ్రమ్ గాడ్, యూ మస్ట్ డెవలప్ ఎ గుడ్ మైండ్.
0: మంచి పలుకును మనం ఉచ్చరించాలి.
1: ఆల్వేస్ స్పీక్ స్వీట్,
0: మంచి నడకలో ప్రవేశించాలి.
1: యూ ఎంటర్ ఇన్ టు గుడ్ కాండక్ట్.
0: ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటిది అక్కడ ఉట్టి పడుతుంది.
1: వెన్ యూ యునైట్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ కంబైన్ దీస్, దెన్ గాడ్ అపియర్.
0: మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం, అట్టి మహత్తరమైనటువంటి యొక్క స్థితిని పొందుతాం.
1: Only when we there is unity of word, mind and deed, you will have
0: manas anyat, vachas anyat, karman anyat, duratmanam,
1: If your thinking is something, word is different and action is different, then you are a duraka, a wicked one.
0: అలాంటి పరిస్థితి అండి. అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు.
1: టుడే మోస్ట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ సఫరింగ్ బికాజ్
0: అయితే మంచి వారు కూడా ఈ జగత్తులో లేకపోలేదు.
1: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ గుడ్ పీపుల్ ఆల్సో
0: ఉన్నారు.
1: దేర్ ఆర్
0: అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ అదర్స్ ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రికగ్నైజ్ సచ్ గుడ్ వర్క్స్.
0: మంచి వారే ఈ జగత్తునందు లేకున్నా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు.
1: If there are no good people in the world, the people, the world would not have
0: jagati yandu punya purushulu lekunna jagamunattu velugu pagulugaanu.
1: How would there have been day and light in the world?
0: Nijamuga jantuna narajanma dullabamu manava janmam etti pashulakante heenanga pravartistunnarante veellu manavulani ee vidhanga cheppadaniki veel avutundi.
1: It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone,
0: nirantaramu dhaneshana dhareshana putreshana,
1: all the three times aspiring for money, aspiring for wealth, and
0: daiveshana anetundi ekkada kanipinchadam ledu,
1: aspiring to perform dharmic
0: appudu part time devotion appudu gnapakam ostayi uruga nanjukunnattuga nanjukuntaru.
1: This is only remembered occasionally and very rarely. Like
0: yad bhavam tad bhavati, nee vettido attide phalatam.
1: As you think you become, as you do, the fruits will depend upon your action.
0: Yanta matramuna evaru talachinam anta matrame neevu annamacharya cheppadu.
1: Annamacharya
0: okkokaru enta matram talustaro anta matrame vastundi.
1: Annamacharya has declared God appears to them depending upon their
0: samudramulo kavalsinanta jalam untundadi.
1: There is plenty of water in ocean.
0: Yavaravaru enta patram teesukoni potaro anta patrake dani neeru teesukuntaru.
1: The water which you can bring depends upon the vessel.
0: Samudramulo dandiga jalam unnadi kadani chinna patram teesukoni poi ekku jalam kavalante adi sadhyamavutunda.
1: If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more, can you get more water?
0: Prati prapattulanta kodunu aasthitike untunnayi.
1: Today's devotion and prapatti are like that.
0: Mundu oka veshamu venaka maroka veshamu.
1: Before there is one type,
0: mundu oka narata venaka maroka narata.
1: There is a difference in your
0: jagatane mosam chesinattiga pravartistunnaru.
1: You are trying to deceive the world.
0: Idi sariyainatunti okka bhavam kaadu.
1: This is not correct.
0: ఇలాంటి ప్రవర్తనలు చూచియే నాస్తికులు అధికమైపోతున్నారు.
1: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ కాండక్ట్ అండ్
0: బిహేవియర్. నాస్తికులే కారణం.
1: It is only the people who believe who are responsible.
0: చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్
0: భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము.
1: యువర్ కాండక్ట్ ఈజ్ నాట్ అకార్డింగ్ టు ది డివోషన్ విచ్ యూ ప్రొక్లెయిమ్ అండ్ విచ్ టు హ్యావ్.
0: కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములు సదాచారములు సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి.
1: From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least, you should live a good life based upon good thinking, good conduct, good behavior,
0: baga vinnamu aneetundi kaadu naaku jawabu kavalsindi.
1: I don't want your a reply from you that you
0: are chaala baga unnai aneetundi kaadu nenu kore jawabu.
1: I don't want your appreciation of the divine discourse.
0: Baga marinaamu aneetundi kaavali jawabu.
1: You should be able to say that we have transformed ourselves into good
0: people. మార్పు రావాలి.
1: Such change must come over you.
0: అప్పుడే భక్తికి సరైన గుర్తు.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ సైన్ ఆఫ్ గాడ్.
0: వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి?
1: యూ సే దేర్ ఈస్ ఏ వెరీ హెవీ రెయిన్ అండ్ ది అర్త్ ఈస్ నాట్ వెట్, హౌ కెన్ యూ సే దట్?
0: మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైనా ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తు ఏమిటి?
1: యూ యు డిక్లేర్ యువర్ సెల్ఫ్ ఆఫ్ గ్రేట్ డివోటీస్, దెర్ మస్ట్ బి ఇట్ మస్ట్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ యాక్షన్, అదర్వైజ్ వాట్ ఈస్ ది యూస్?
0: ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు.
1: అదర్వైజ్ ఇట్ ఈస్ నో ప్రూఫ్ ఆఫ్ యువర్ డివోషన్.
0: చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి.
1: కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ యూ టాక్.
0: మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు.
1: వెన్ గుడ్ థింగ్స్ ఆర్ టాట్ పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్ టు లిసన్ టు ఇట్, బట్ వెన్ సమ్ బ్యాడ్
0: వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టి వారు సత్యం ఎరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము.
1: Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either?
0: మంచి మాటలు చెప్తే ఒక చెవిలో దూరి మరొక చెవిలో వెళ్లిపోతాయి.
1: వెన్ గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యు లిసన్ ఇన్ వన్ ఇయర్,
0: చెడ్డ మాటలంటే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకుని వింటారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్ వర్డ్స్, బోత్ ఇయర్స్ కమ్ టుగెదర్ అండ్ గెట్ యునైటెడ్ టు హియర్ సచ్ బ్యాడ్ వర్డ్స్.
0: ఇది ఆ మన మానవుని యొక్క ప్రవర్తన.
1: కెన్ దిస్ బి కాల్డ్ హ్యూమన్ కాండక్ట్ అట్ ఆల్?
0: ఇది కాదు.
1: దిస్ ఇస్
0: మంచిని వినాలి.
1: యూ షుడ్ హియర్ ఆల్వేస్ గుడ్ థింగ్స్.
0: అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి.
1: Here is a small story to illustrate this.
0: పూర్వము ఇన్ సనమోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు.
1: ఇన్ ద ఓల్డెన్ డేస్ ది డెమన్స్ యూస్ టు గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఉపాసన.
0: నోటితో ఓంకారమును ఉచ్చరించినట్టు చచ్చడమే, అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధములైన చెడుపులు చేస్తూ వచ్చారు.
1: ద మూమెంట్ దిస్ ఓంకారా ఈజ్ అట్టర్డ్ త్రూ ద వర్డ్ ఆఫ్ మౌత్ ది డెమన్స్ యూస్ టు సీ దట్ బ్యాడ్ ఓడర్ ఎమనేట్స్ ఫ్రమ్ దర్ మౌత్స్.
0: కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు.
1: దీస్ రిషీస్ గేవ్ అప్ రిసైటింగ్ బై వర్డ్ ఆఫ్ మౌత్.
0: చెవులతో ఈ యొక్క పవిత్రమైన శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు.
1: దే వాంటెడ్ టు హియర్ ది సేమ్ సౌండ్ త్రూ దర్ ఇయర్స్.
0: ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కలుచుకుంటూ కావించుకుంటూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ బిగాన్ డెవలపింగ్ బ్యాడ్ సౌండ్ ఇన్ ద ఇయర్స్ ఆఫ్ ది
0: నాసికలతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ప్రాక్టీసింగ్ దిస్ ప్రణవ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎగ్జేలింగ్.
0: మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు.
1: డెమన్స్ ఆల్సో ట్రై టు స్పాయిల్ దాట్.
0: ఇది సరి అయినది కాదని విశ్వసించారు దేవతలు.
1: గాడ్స్ టోల్డ్ దెమ్సెల్వ్స్ దట్ దిస్ ఇస్ నాట్ రైట్.
0: ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు.
1: దే బిగాన్ ఫాస్టరింగ్ దిస్ ప్రణవ కీపింగ్ ఇట్ ఇన్ దర్ లైఫ్ బ్రెత్.
0: కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు.
1: డెమన్స్ హ్యావ్ ది పవర్ టు గో అప్ టు ద లిమ్స్ ఆఫ్ ద బాడీ, దే కెనాట్ గో అప్ టు ద లైఫ్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్.
0: అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు.
1: దెన్ డెమన్స్ ఫెయిల్డ్ ఇన్ దర్ ఎఫర్ట్స్ టు కాజ్ ఎనీ హార్మ్ అండ్ డిస్టర్బెన్స్.
0: ఆనాటి నుండి ఋషులు దేవతలంతా కూడా ఈ ప్రణవాన్ని ప్రాణముతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సల్పుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన.
1: ది గాడ్స్ అండ్ ది రిషీస్ ఆఫ్ దోస్ డేస్ ఫాస్టర్ దిస్ ప్రణవ ఇన్ దర్ ప్రాణ ఇన్ దర్ లైఫ్ ప్రిన్సిపల్ అండ్ దిస్ ఈస్ ది ప్రణవోపాసన.
0: ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి వారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు.
1: గాడ్స్ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ది ఇన్ఫ్లుయెన్స్ అండ్
0: ఈ ప్రణవమే దైవము.
1: దిస్ ప్రణవ ఇస్ గాడ్, దిస్ ప్రణవ ఇస్ బ్రహ్మ.
0: అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ,
0: కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణమునో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణమునో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి.
1: వి షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఓం ఆత్మ అండ్ బ్రహ్మ ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ షుడ్ కీప్ దిస్ ఇన్ అవర్ ప్రాణ ఇన్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఫాస్టర్ ఇట్ అండ్
0: సూచన. సాయిరాం బయటట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం?
1: Externally and physically you say Sai Ram, but internally you do not have such sacred.
0: Nijamuga Sai Ram anetundi hudaya nadam nunchi kudana prarambham kavali.
1: That word Sai Ram should come from the core of the heart.
0: Ivanni kudaru kevalamu jagattunu mosaginchetundi yokka pravartanlu.
1: All these acts are only meant for deceiving the world.
0: Sattakai samasthalu endukani mari ye prantamunandu kani mari ye desamunandu kani mari ye bhakti pravartanu endu kani మనసు ఒక్కటిగానే ఉంటుండాలి.
1: వెదర్ ఇట్ ఈస్ ఇన్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ ఆర్ ఎనీవేర్ ఎల్స్ మైండ్ ఈజ్ వన్.
0: ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే, ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధి గావించుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ ద ఫెయిత్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ చారియట్ అండ్ ద హ్యూమన్ బాడీ.
0: కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? పిఎటి కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, కోడు కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి, ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది, దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు.
1: జస్ట్ యాజ్ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ బ్రాండ్స్ ఆఫ్ కార్స్, సో ఆల్సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బాడీస్.
0: కానీ డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ.
1: బట్ ఆల్వేస్ హ్యావ్
0: కాబట్టి అన్ని కార్లు ఎందుకు కూడాను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు.
1: ఇన్ ఆల్ దీస్ ఫిజికల్ బాడీస్ విచ్ మే బి కంపేర్డ్ టు కార్ దేర్ ఇస్ ఓన్లీ వన్ డ్రైవర్.
0: మన దేహములంతా కూడా నువ్వు కారులుగా భావించుకొని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రతికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి వుడ్ మేక్ ఎఫర్ట్ టు డెవలప్ ద ఫీలింగ్ దాట్ ఆల్ దీస్
0: అక్కడ భిన్నత్వంలో ఏమాత్రం కూడా నువ్వు అభివృద్ధి కాదు.
1: There will be no diversity at that time.
0: ఏకత్వం ప్రాప్తిస్తుంది.
1: There will be unity in our own feeling at that time.
0: అందుకోసమే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు.
1: దెర్ ఈజ్ ఓన్లీ వన్ రిసైడింగ్ ఇన్ డిఫరెంట్ బాడీస్.
0: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలు కూనుకోండి.
1: రికగ్నైజ్ దిస్ ట్రూత్ at least from today onwards, try to bring about a change in your devotion and in your conduct to some extent.
0: Andarni sodha bhavanato penchukondi.
1: Consider everyone as your brother.
0: Okarikokariki ye vidhamainatundi yokka abhipraya bhedam undinappudiki dani savarinchukotaniki krushi cheyali.
1: There may be some differences of opinion between one and the other. Try to adjust. అండ్
0: ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం కావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకొని పోవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డిస్ట్రాయ్ ది ఈగో ఇన్ యూ, అడ్జస్ట్మెంట్ బికమ్స్ ఈజీ, ఎవ్రీథింగ్ బికమ్స్ పాసిబుల్.
0: కనుక ఈనాడు అజ్ఞానం ఆహృతి చేసిన వారిగా మనం భావించాలి.
1: వి షుడ్ కన్సిడర్ అవర్సెల్ఫ్ అస్ పీపుల్ హూ హావ్
0: అహంకారాన్ని ఆహృతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి.
1: హూ హావ్ ఆఫర్డ్ ఈగో ఇన్ టు ది అగ్నిగుండం.
0: ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క పాషాణం వల్లే ఉండేటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తజనంగా దానికి అందించాలి.
1: ట్రాన్స్ఫార్మ్ యువర్ స్టోనీ హార్ట్ ఇంటూ యువర్ సాఫ్ట్ హార్ట్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యర్థం గావించరాడు.
1: We should not rest satisfied by merely telling that we went to Dasara, listen to the divine discourses and then came back.
0: ఒకటి రెండు మాటలైన ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ ఆర్ టూ థింగ్స్ విచ్ స్వామి హస్ సెడ్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 6th discourse on Gita Bhagavan delivered on 7th August 1984. In this deeply inspiring discourse, Bhagavan shows us the 3 stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God. Bhagavan depicts these 3 stages in a sweet and touching love story of a cowherd boy. Sri Bhagavan Uvacha.
1: Dhatum drashtuncha tatvena pravestuncha parantap.
2: ఓ పరంతప,
1: ఈ వాక్యము సాధకుని పారమాత్మిక క్రమ వికాసమును చక్కగా చిత్రించుతూ వచ్చింది.
2: దిస్ సెంటెన్స్ జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టంచ పరంతప clearly and picturesquely describes the different stages in the process of the way that a sadhaka has to follow.
1: Bhakti yogamulo mumuchinaku ee vakyamulu pradhanamaina sopanamuluga nirupistuvachindi.
2: In the bhakti yoga, the yoga of devotion, this has been shown for the person who is seeking liberation.
1: Jnatum anaga shastram guru dwaranu leka ye mahaneeru yokka vakyam chetanu ye grantha patanam chetanu భగవంతుడు ఉన్నాడు అనేటువంటి యొక్క విషయాన్ని విశ్వసింపచేస్తుంది.
2: జ్ఞాతుం రెఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ నోయింగ్ ది ట్రూత్ ఎయిదర్ త్రూ శాస్త్ర స్క్రిప్చర్స్ ఆర్ త్రూ ద వర్డ్ ఆఫ్ ద టీచర్ ఆర్ బై ఎనీ అదర్ ప్రాసెస్.
1: ఇట్టి శ్రవణము చేతను పఠనము చేతను భగవంతుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మాత్రమే విశ్వసిస్తాడు సాధకుడు.
2: సాధక కమ్స్ టు బిలీవ్ ఎయిదర్ బై లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ ది టీచర్ ఆర్ బై రీడింగ్ ద స్క్రిప్చర్స్ దట్ దేర్ ఈస్ గాడ్.
1: ఉన్నాడు భగవంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుండినంత మాత్రమున వీనికి తృప్తి చేకూరదు.
2: బై మియర్లీ నోయింగ్ that God exists, a sadhaka does not get satisfaction.
1: Idi kevalam prathamika sthanam.
2: This is only a basic or the primary stage.
1: Idi dvaita tattvam.
2: This is a principle of dualism.
1: Deeniki ye matram kudanu sadhakudu trupti undadu.
2: By merely this, sadhaka would not get any amount of satisfaction.
1: ఈ ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలి, దర్శించాలి అనేటువంటి యొక్క తాపము క్రమక్రమేణా సాధకుల్లో అభివృద్ధి చెందుతుంది.
2: గ్రాడ్యువలీ ది విల్లింగ్నెస్ టు హ్యావ్ ఎ లుక్ టు టేక్ ఎ లుక్ అండ్ టు హ్యావ్ దర్శన్ ఆఫ్ ద లార్డ్ ఈస్ డెవలప్డ్ ఇన్ సాధక.
1: ఇది కేవలము తాపము చెందినంత మాత్రమున కాదు.
2: బై మియర్లీ pining for it or aspiring for it, he is not going to see.
1: Nirantaramu atanu chucheetvanti yokka apechanu tana manasu lopala chedurtune undali, kalutune undali.
2: Continuously he has to develop the aspiration to see.
1: Daniki taginatunte swaroopanni tanu pondali aneetunte abhilashanu abhiruddhi pachukovali.
2: Whatever form or nature of God he has learnt by reading or by listening, he has to develop the aspiration to have a direct look and direct experience of it.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: Here is a small example for this.
1: ఒక పసలి కాపరి ఉండేటువంటి వాడు.
3: Cowboy.
2: There was a cowboy.
1: ఇతను స్థితి యందు తాను చాలా దుస్థితిగా ఉండినప్పటికీ భగవత్ విషయమునందు అనంతమైనటువంటి భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వాడు.
2: బై సర్కమ్స్టాన్సెస్ హి వాస్ ఇన్ ఎ డిఫికల్ట్ సిచ్యుయేషన్ బట్ ఇన్ హిస్ ఆస్పిరేషన్ టు సీ గాడ్ హి హాడ్ ఇంటెన్స్ డిజైర్.
1: అదే గ్రామంలో ఒక పౌరాణికుడు ఈ పురాణము చెప్పుతూ సాయంకాలం ఈ విధంగా ప్రేక్షకులకు తగినటువంటి భక్తి మార్గంను ప్రబోధిస్తూ ఉండేవాడు.
2: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ ప్రీచింగ్ అండ్ హూ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ది ఫిలాసఫీ డ్యూరింగ్ ది ఈవినింగ్ టు ఆడియన్స్.
1: ఈ పసల కాపరికి తన యొక్క వృత్తిని మాని జీవించటం అసాధ్యం కనుక తన వృత్తిని యథారీతిగా చేసుకుంటూ సాయంకాల సమయమునకు పశువులన్నీ కూడాను తమ తమ ఇంటికి చేర్చి ఈ యొక్క సమావేశంలో పాల్గొనేటువంటి వాడు ఈ పసల కాపరి.
2: ఫర్ దిస్ కౌ హెర్డ్ బాయ్ ఇట్ వాస్ నాట్ పాసిబుల్ టు గివ్ అప్ హిస్ ప్రొఫెషన్ యాజ్ సచ్. దేర్ఫోర్ త్రూఅవుట్ ద డే హీ వుడ్ అటెండ్ హిస్ జాబ్. బై ది ఈవినింగ్ హీ వుడ్ లీవ్ ది అనిమల్స్ ఇన్ టు దర్ ప్లేస్ అండ్ దెన్ గో ఓవర్ టు ద ప్లేస్ వేర్ దిస్ ది హరికథ వాస్ ఆర్ శ్రవణం వాస్ గోయింగ్ ఆన్ అండ్ దెన్ హీ వుడ్ లిసన్ టు ఇట్ విత్ ఆల్ కేర్.
1: ఆనాడు ఈ పౌరాణికుడు విష్ణు యొక్క స్వరూప లక్షణాలను చక్కగా వర్ణిస్తూ వచ్చాడు.
2: ఆన్ ఎ పర్టికులర్ డే దిస్ పర్టికులర్ పర్సన్ హూ వాస్ డెలివరింగ్ ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ హీ వాస్ డిస్క్రైబింగ్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ విష్ణు.
1: ఇతను నల్లటివాడు, తెల్లని గ్రద్దని ఎక్కుతాడు, తెల్లని నామములు పెట్టుతాడు. ఇతను ఆరాధన చేసేటువంటి భక్తుల యొక్క అభిష్టంను నెరవేర్చును, వారు పెట్టినటువంటి నైవేద్యమును స్వీకరించును. ఇది పరమ సత్యము, భక్తి కలిగినటువంటి వారికి ఇది సాధ్యము అని పదే పదే బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ది కోర్స్ ఆఫ్ దట్ డే డిస్కోర్స్ రిపీటెడ్లీ హీ వాస్ టెలింగ్ ది పర్సన్ హూ వాస్ గివింగ్ డిస్కోర్సెస్ వాస్ టెలింగ్ డిస్క్రైబింగ్ హరి యాజ్ ద వన్ హూ వాస్ డార్క్ అండ్ హూ రైడ్స్ ఎ వైట్ కైట్ అండ్ హూ వేర్స్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ and who is prepared to go to the rescue of all those people who seek shelter in him and he is prepared to accept anything that is given as naivedyam or offering to him and he was repeatedly describing this.
1: ఈ పండితుడు వర్ణించినటువంటి చిత్రమును తన హృదయములోకి హత్తుకుంది.
2: This particular description which was given by Pandit made an indelible impression on the heart of that boy.
1: ఇంతే కాదు, ఈ పౌరాణికుడు నారాయణుడు గానలోలుడు కనుక భగవంతుని ప్రార్థన గానము చేత కరిగింపచేయటానికి వీలవుతుందని, ఈ గానమునకు భగవంతుడు లొంగుతాడని, వశుడవుతాడని కూడాను వర్ణించాడు.
2: దిస్ పండిట్ వాస్ డిస్క్రైబింగ్ దట్ గాడ్ ఈజ్ అ లవర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ హీ కుడ్ బి వన్ బై సింగింగ్ ది ప్రేయర్ ఇన్ ది ఫారం ఆఫ్ మ్యూజిక్.
1: ఇతను దినము ఇంటి నుండి మధ్యాహ్న భోజనములకై అంబలి తీసుకుని పోయేటువంటి వాడు.
2: దిస్ కవర్డ్ బాయ్ యూజ్ టు క్యారీ సమ్ ఈటబుల్స్ డ్యూరింగ్ ది ఆఫ్టర్నూన్ టైం.
1: మధ్యాహ్న సమయము అయ్యేటప్పటికీ ఈ అంబలిని నారాయణకు నైవేద్యం చేసి తదుపరి నేను భుజించాలి అని ఆ పురాణికుడు చెప్పినట్టుగా భగవంతునకు నైవేద్యంగా అర్పిస్తూ గానం చేస్తూ వచ్చాడు.
2: దిస్ లిక్విడ్ ఫుడ్ విచ్ హి క్యారీడ్ ఫర్ హిస్ ఓన్ పర్పస్ హి యూజ్ టు జస్ట్ ఆఫర్ టు గాడ్ విత్ ఆల్ సిన్సిరిటీ అండ్ విత్ ఆల్ డివోషన్ అండ్ ప్రే టు హిమ్ టు పార్టేక్ ఇన్ ఇట్.
1: తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదా మెల్లగాను రావయ్యా. తెల్లగద్ద నెక్కినవు నల్లనయ్యా, ఈ చల్లదాగా మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: హి బిగన్ ప్రేయింగ్ అండ్ సింగింగ్ దిస్ సాంగ్. ఓ డార్క్ లార్డ్ యు రైడ్ ఆన్ ఎ వైట్ కైట్ ఐ యామ్ టోల్డ్ యు ప్లీజ్ కమ్ అండ్ పార్టేక్ దిస్ పర్టిక్యులర్ ఈటబుల్.
1: ఈ విధంగా ఒక వారం వరకు చేశాడు. భగవంతుడు ఆరగించినటువంటి ఈ యొక్క అంబిలి నేను ఆరగించటమా, ఇది సరికాదని ఆ అంబిలిని ఇంటికి తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ విధంగా జరిగేటప్పటికీ ఒక వారం లోపల ఈ యొక్క ఫసల కాపరి బలహీనుడయ్యాడు.
2: దిస్ పర్టికులర్ కవర్డ్ బాయ్ ఫర్ వన్ వీక్ కంటిన్యూస్లీ హీ బిగాన్ ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ది వే దట్ ది పండిట్ హ్యాడ్ డిస్క్రైబ్డ్ హిమ్ అండ్ హీ డిడ్ నాట్ పార్టేక్ దట్ పర్టికులర్ థింగ్ అట్ ఆల్ బికాస్ దట్ వాస్ నాట్ షేర్డ్ బై ద లార్డ్ దట్ వాస్ నాట్ టేకన్ బై ద లార్డ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ హీ బికేమ్ వెరీ వీక్.
1: ఈ వారం జరిగిన తర్వాత తనలో తాను చాలా అర్థపించాడు, నా గానము సరిగా లేదేమో, భగవంతునికి ప్రీతి కలిగే రీతిగా నేను పాడలేదేమో అని ఈ పాటను ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు.
2: హీ సఫర్డ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ యాంగ్విష్ దట్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు సింగ్ ప్రాపర్లీ దేర్ఫోర్ హీ హాజ్ నాట్ బిన్ ఏబుల్ టు గెట్ ద లార్డ్ హూ రెస్పాన్స్ టు ఎ ప్రేయర్.
1: హృదయాన్ని కరిగించే రీతిగా తన భావాన్ని మరించుకున్నాడు.
2: హీ ప్రాక్టీస్ సింగింగ్ అండ్ హీ థాట్ దట్ హీ బి ఏబుల్ టు.
1: బలహీనుడై అరణ్యానికి చేరాడు పసులను తోలుకొని.
2: వీక్ యాజ్ హీ వాస్ ఫిజికలీ హీ రీచ్డ్ ది ఫారెస్ట్.
1: ఆకలి వేసింది.
2: హీ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హంగ్రీ.
1: భగవంతునికి అర్పితము గావించకుండా భోజించటం తనకు ఇష్టం కాలేదు.
2: హీ వాస్ నాట్ ప్రిపేర్డ్ టు టేక్ వితౌట్ ఆఫరింగ్ ఇట్ టు ద లార్డ్.
1: తాను ప్రాక్టీస్ చేసుకున్నటువంటి యొక్క రాగములు తెల్లగద్దెనెక్కినవునల్లనయ్యా నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.
2: ఇన్ ది మోస్ట్ మెలోడియస్ వే దట్ స్వామి సేడ్ హీ ప్రేయర్ టు ద లార్డ్ ఆస్కింగ్ ద లార్డ్ టు కమ్ డౌన్ అండ్ పార్టేక్ దట్ డ్రింక్ విచ్ హాస్ జస్ట్ బ్రాట్ ఫర్ హిమ్.
1: ఈ రాగము తాళము భావము శృతి నాలుగు ఏకమైపోతానే నారాయణుడు దిగి వచ్చాడు.
2: There was perfect harmony in the feeling, in the tone, tune, and in the content and in the song, and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమైనటువంటి యొక్క రాగములు తెల్లగద్దెనెక్కినవో నల్లనయ్యా నీవు చల్లగాను మెల్లగాను రావయ్యా అని గానం చేశాడు.

0: in the song and Narayana descended.
1: అయితే ఏ విధంగా ప్రత్యక్షమయ్యాడు? తాను ఒక బ్రాహ్మణ రూపంతో ప్రత్యక్షమయ్యాడు.
0: How did he appear before him? He appeared in the form of a Brahmin.
1: ఈ అసలు కాపరి ప్రశ్నించాడు, ఎవరయ్యా మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, బాటసారులా, ఏమిటని ప్రశ్నించాడు.
0: This cowherd boy questioned him, may I know who you are please? Are you a traveler here?
1: నారాయణుడు చెప్పాడు, నేను నారాయణుడను, నీవు ప్రార్థించటం చేతనే నీకు దర్శనమిచ్చే నిమిత్తమే వచ్చాను అన్నాడు.
0: నారాయణ డిక్లర్డ్ దట్ ఐఎమ్ నారాయణ హిమ్సెల్ఫ్, హావ్ ప్రేయర్ ఫర్ మీ, దేర్ఫోర్ ఐ కమ్ డౌన్.
1: అప్పుడు నారాయణ గానం ఇష్టం కదా అనుకుని, బాపనయ్య చెప్పినట్టి రూపులేదే అందచందములు చూడ అతను కాదే అన్నాడు.
0: Thinking that Narayana likes music very much, he gave in the form of a song, said that you don't conform to the description given by the Pandit, therefore I don't accept you as Narayana.
1: Aa Babanaki cheppadu, nallani mukhamulo tellani naamalaga untuntai, graddaniki vastadu ani cheppade, aa vinnatvanti vishayamu ee naadu pratyakshanga kanipinchadam lede ani chavadu drashtum. Chudandi aa gnatumunu drashtum ఈ యొక్క రూపకంగా చూడాలని చెప్పని ఆశిస్తూ వచ్చాడు ఈ సాధకుడు.
0: దిస్ పర్టికులర్ కవర్ బాయ్ సాధక, హీ జస్ట్ సే దట్ పండిట్ డిస్క్రైబ్ నారాయణ యాజ్ ద వన్ హూ ఇస్ డార్క్, వేరింగ్ ఎ వైట్ మార్క్ ఆన్ ద ఫోర్హెడ్ అండ్ రైడింగ్ ఎ వైట్ కైట్ విల్ బి కమింగ్, బట్ ఇట్ డజంట్ సీమ్ టు బి ట్రూ. సో హియర్ యూ కెన్ సీ దట్ వాట్ ఎవర్ హీ హర్డ్ యాజ్ డిస్క్రిప్షన్ హీ వాంటెడ్ టు ఎక్స్పీరియన్స్ బై సైట్.
1: కానీ భగవంతునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్వరూపం అనేటువంటిది లేదు.
0: But God does not have a specific form as such.
1: Sahasra Shirsha Purushaha Sahasraksha Sahasrapada. Aneka netramulato, aneka hastamulato, aneka shirasulato undetunte oka bhagavantunaku okka roopam anetundi deeritiga kalpinchadaniki sadhyamavutundi. Kani bhaktini yokka preeti nimittamai వాడు ఆశించినటువంటి, వాడు చింతించినటువంటి, వాడు విన్నటువంటి యొక్క స్వరూపాన్ని దర్శనమివ్వటకై తాను సిద్ధమై ఉంటాడు.
0: God has thousands of eyes, ears, hands, feet. But in order to please and satisfy the devotee who is aspiring, he takes whatever form he has been prayed for.
1: ఇది భక్తుని యొక్క భావ స్వరూపమే కాని భగవంతుని యొక్క నిజ స్వరూపము కాదు.
0: This is not the true form of God, but it is only form which has been aspired and desired for by the devotee.
1: భగవంతుడు భావప్రియుడు కనుక ఈ భావమును పురస్కరించుకొని భక్తునికి ఆయా రూపంలో దర్శనమిస్తుంటాడు.
0: God is a person who loves feelings and therefore in keeping with the feeling of the devotee he gives his darshan.
1: ఈ పసలకాపరి అభిష్టమును నెరవేర్చే నిమిత్తమై శ్రీమన్ నారాయణ యొక్క ఆకారంలో దర్శింపచేశాడు.
0: God being the one who pleases the devotees, he took the form of Vishnu to satisfy this cowherd boy.
1: విన్నాను, కన్నాను, కానీ అతనితో చేరేది ఎట్లా అని ఈ పసలు కాపరి యోచిస్తూ వచ్చాడు.
0: ద నెక్స్ట్ థాట్ దట్ దిస్ కవర్డ్ బాయ్ గాట్ వాస్ ఐ హర్డ్ ఐ సా, హౌ టు రీచ్ హిమ్ ఇస్ ది నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హి వాస్.
1: విన్నంత మాత్రమున తృప్తి కలుగుడు సాధకుడు.
0: బై మీర్లీ లిజనింగ్ ఏ సాధక వుడ్ నాట్ బి సాటిస్ఫైడ్.
1: కన్నంత మాత్రమున ఇతనికి తృప్తి కలగదు సాధకుడు.
0: He doesn't get satisfaction even by merely having a vision of him.
1: Atanito cherali,
0: he has to get merged into him.
1: Appude ee sadhakuniki paramanandam,
0: then only he would get the sadhaka would get bliss.
1: Darshanam ichchadu, narayanu antarthanam ayyadu.
0: Narayana gave darshan and then he disappeared.
1: Adhe chitramunu హృదయమునందు చిత్రించుకుని పసలి కాపరి ఇల్లు చేరి అతన్ని చేరేటువంటి విధానం ఏమిటి అని నిరంతరము కూడాను చింతిస్తూ వచ్చాడు.
0: హీ పిక్చర్డ్ ది ఫార్మ్ ఆఫ్ నారాయణ యాజ్ హీ సా ఇన్ హిస్ ఓన్ హార్ట్ అండ్ దిస్ కవర్డ్ బాయ్ రీచ్డ్ హోమ్. హీ కంటిన్యూస్లీ బిగాన్ ఎంక్వైరింగ్ అండ్ థింకింగ్ యాజ్ టు హౌ టు రీచ్.
1: అదే విధముగానే సాధకుడు శాస్త్రము చేతను, గురువుల చేతను, అనుభవజ్ఞుల చేతను దైవం ఇటువంటి వాడు ఇట్ట ఉంటాడు అని మాత్రమే వింటూ వచ్చారు. ఇది ఏ జ్ఞాతు.
0: ఇన్ ది సేమ్ వే సాధకాస్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లిజనింగ్ టు ద లర్నెడ్ పీపుల్ ఆర్ రీడింగ్ స్క్రిప్చర్స్ ఆర్ లర్నింగ్ ఫ్రమ్ ది ఎక్స్పీరియన్స్డ్ వన్స్

0: got an idea about what God is like.
1: నిజమైనటువంటి సాధకుడు దీనితో తృప్తి నొందడు.
0: A true sadhaka would not be happy or satisfied.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది విన్నా, ఏది తలచినా ఆ చిత్రమునందే తాను తాదాత్మ్య భావాన్ని పొందాలి.
0: Whatever he does, whatever he thinks, whatever he sees, whatever he listens, he has to become one with the picture which he read and learned.
1: తనలో మొట్టమొదట విన్నటువంటి విషయాన్ని ఊహ చిత్రంగా అభివృద్ధి పరచుకోవాలి.
0: The thing which he has heard should become a form of imagination in his own heart.
1: ఈ ఊహ చిత్రమే భావ చిత్రంగా రూపొందుతుంది.
0: The form of imagination should become a form of feelings.
1: ఈ భావ చిత్రమే సాక్షాత్కార రూపకంగా కూడా పరిణమిస్తుంది.
0: This will transform itself into a real experience.
1: క్రమంగా క్రమంగా క్రమంగా అది అభివృద్ధిగాంచి ఒకనొక దినములకు ప్రత్యక్షంగా దైవాన్ని దర్శింపగలుగుతాడు.
0: గ్రాడ్యువలీ దిస్ విల్ ఇంప్రూవ్ అండ్ మేక్ ప్రోగ్రెస్ అండ్ ఆన్ ఎ పర్టికులర్ డే హి విల్ హావ్ ఎ రియల్ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: కేవలం దర్శించడం మాత్రమే కాదు, ముఖాముఖిగా కూడాను అతనితో మాట్లాడటానికి కూడాను అవకాశం ఏర్పడుతుంది.
0: Not merely will he get a darshan of the Lord whom he has aspired to see, but he will have an opportunity to converse with him.
1: Not face to face.
0: He will have an opportunity to converse face to face with the Lord.
1: ఈ విధంగా దైవముతో యథారీతిగా ప్రత్యక్షంగా మాటతో మాటు మాటతో మాటు ఈ విధంగా జరపటం చేత తాను కొంతవరకు తృప్తి పడతాడు.
0: After seeing him and talking to him face to face, he will have a little more of satisfaction.
1: అయితే నిజమైనటువంటి సాధకునకు ఇది కూడాను అంత సంతృప్తి చేకూర్చదు.
0: But for a true sadhaka, even this golden opportunity would not give him a satisfaction, full satisfaction.
1: అతన్ని చేరాలి.
0: He wants to reach him, merge in him.
1: విన్నాను, చూచినాను, కానీ అతన్ని పొందాలి.
0: I have heard, I have seen, but I should reach him.
1: ఈ చూడటం మాత్రమే ద్రష్టుం చ.
0: ద్రష్టుం రిఫర్స్ టు సీయింగ్.
1: ఇంకా ప్రవేశం కావాలి.
0: ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ప్రవేశం.
1: అతన్ని ఏ రీతిగా చేరడం,
0: హౌ టు రీచ్ హిమ్ అండ్ హౌ టు ఎంటర్ ఇన్ టు హిమ్.
1: ఇది నేను వేరు అతను వేరు అనేటువంటి యొక్క అతని అంశమనే అనేటువంటి ఒక భావము ద్రష్టుంతో ఏర్పడిపోయింది.
0: The feeling that I am one aspect of the Lord is reached by seeing him.
1: Puram gnanam tro gnatamlo daivam veru nenu veru aneetvanti okka bhedam yerpadindi.
0: In the stage of gnatum or knowing, there was a feeling that God is separate and he is separate.
1: Drashtum aneetvanti okka bhavam cheta nenu atani amshamu aneetvanti visishta advaitanga roopondindi.
0: In the next stage, when he sees the Lord, he gets the feeling that he is one of the aspects of the Lord, which is true of visishta advaita.
1: Atanu nenu okkate aneetundi advaitam cheradaniki margam enti?
0: What is the way to get the feeling that myself and Lord are one and the same?
1: Deeniki sadhakudu yochistadu.
0: Sadhaka thinks about this.
1: Nenu atanulonaina aikyamaipovali leka atanaina naalo leenamaipovali
0: eda
1: appude ekamaipothundi ani vicharistadu.
0: Either I should get merged into him or he should become one with me, then only there will be unity.
1: Nadi pravahanga undinanta varaku dani roopa nama ruchulu veruga untayi.
0: So long as it remains as a river and a flow, there is a separate name and separate identity for the river.
1: Samudramulo aikyamaina tarvata ee nadi yokka roopa nama ruchulanta kolipoyi kevalamu samudram yokka roopame, samudram yokka namame, samudram yokka ruchine pondutadi.
0: Once this river goes and merges into the ocean, it gets the name of the ocean, it gets the taste of the ocean, it gets the form of the ocean.
1: Kanukane bhagavantunilo nenu jeenam kavalante bhagavantuni bhavame naalo undali, bhagavantuni charyale naalo untundali, bhagavantuni yokka bhavamle naalo untundali, sarvamu bhagavatmayam kavali ani tadatva bhavana pondutadu.
0: If he wants to become one with the God, he has to get the feeling of the Lord, he has to get the form of the Lord, he has to get that particular characteristic of the Lord himself, then only he can become
1: atani gunaganamule naalo abhruti kavali.
0: The characteristics and the attributes of the Lord should manifest themselves in me.
1: Atani vishala hrudayame naalo undali.
0: His broad-mindedness should become a part of
1: atani endunnatundi swarthrahitamainatundi bhavam naalo undali.
0: The selfless feeling which dominates the Lord should become a part of me.
1: I and you are one anukunnappudu iddari oka tattvamlo ekamai povali.
0: When you get the feeling I and you are one, there should be unity of feeling.
1: Kanukane ఈ యొక్క భావముల నిమిత్తమై తాను అనేక విధములుగా కూడాను పోరాటం జరుపుతాడు.
0: ఫర్ గెటింగ్ దిస్ పర్టికులర్ ఫీలింగ్ హీ మేక్స్ ఎవ్రీ ఎఫర్ట్.
1: ఈ పోరాటంతో ఏనాటికైనా ఒకనాటికి ఇతను అభీష్టాన్ని నెరవేర్చుకుంటాడు.
0: హీ కంటిన్యూస్లీ స్ట్రైవ్స్ ఫర్ దిస్ అండ్ వన్ డే ఆర్ ది అదర్ హీఈస్ గోయింగ్ టు గెట్ ది ఫుల్ఫిల్మెంట్.
1: ఇదే జీవితం యొక్క పరమ లక్ష్యం.
0: This is the ultimate goal of life.
1: Yachata putte nachatiki neegutanaitemu prani kotiki ekkadi nunchi vachado akkadiki cheripoyinappude tani yokka jeevita rahasyamu poorthi avutundi.
0: For the living beings, only when they reach the place or the spot from where they have come, the fulfillment will be there.
1: Laukika jagatlo manam oka vishayanni chakkaga vicharidam.
0: In the secular life we can see one particular aspect clearly.
1: మనకు చాలా ఇష్టమైనటువంటి కొన్ని మామిడి పండ్లు ఉంటుంటాయి.
0: సడన్ మ్యాంగో ఫ్రూట్స్ మే బి దేర్ విచ్ యు లైక్ ఇమెన్స్లీ.
1: నీకు ఇష్టమైనటువంటి బంగన్పల్లి మామిడికాయో లేక బందర్ రసమో చక్కగా నీకు అభిష్టంగా ఉంటుంటుంది, అభిరుచిగా ఉంటుంటుంది.
0: ఏ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ మ్యాంగో, బందర్ రసం ఆర్ అనదర్ టైప్ ఆఫ్ మ్యాంగో యు మే లైక్ వెరీ మచ్.
1: ఈ పండ్లు బజారుకు వచ్చినాయి అని ఎవరు నీ మిత్రుల ద్వారా వింటావు.
0: యు కమ్ టు నో త్రూ యువర్ ఫ్రెండ్ దట్ దట్ పర్టికులర్ బ్రాండ్ విచ్ యువర్ లైక్ హస్ కమ్ టు బజార్.
1: వింటానే ఒక విధమైనటువంటి ఆనందం వస్తుంది.
0: ది మోమెంట్ యు హియర్ ఇట్ యు గెట్ ఎ పర్టికులర్ టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్.
1: ఆనందం వచ్చింది కానీ అనుభవం కాలేదు.
0: యు హావ్ గాట్ ద జాయ్ బట్ యు హావ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్.
1: ఈ విన్న తక్షణమే ఈ స్టాక్ అయిపోతుందో ఏమో అని ఆతృతతో బజారుకు వెళుతాడు.
0: The moment you get the news, you rush to the bazaar to find out whether they are exhausted or
1: chustad.
0: You have a look at it.
1: Marinta tripti avutundi.
0: Then you get a little more satisfaction.
1: Kani avishtam neraveyaledu.
0: But still you are not completely satisfied.
1: Daniki dabbu ni istadu, aa phalamunu kontadu.
0: You pay for it and you acquire that particular thing.
1: Aa konna phalamunu bazaar nundi intiki vacchenta varaku chustune ostuntadu.
0: Until he reaches home, the one which he has purchased, the food which he has purchased, he goes on.
1: దీనికి కారణం ఏమిటి? ఆ ఫలము పై ఉన్నటువంటి యొక్క ప్రీతిని.
0: What is the reason for such an action on his part?
1: Because ఫలం అంటే అతనికి చాలా అభిమానము, చాలా ఇష్టం.
0: He has a great liking for that particular fruit.
1: ఈ ఇష్టం యొక్క రియాక్షన్ ప్రతిబింబమే తన యొక్క యాక్షన్ కు సరైనటువంటి యొక్క గుర్తు.
0: Action proves what type of liking he has for that particular fruit.
1: Kanuka manalundu undinatuvanti oka prati bhavam kudanu bahirmukhamlo chuchinappudu adi oka vidhamainatuvanti tripthini chekurustundi.
0: When we see externally our feelings reflected or taking the form, we feel a lot of joy.
1: Baita manamu chuchetuvanti prati vishayam kudanu mana lopala yokka bhavam yokka chittamuli.
0: Whatever you see externally is only a reflection of your inner thought.
1: Reflection of inner being.
0: Reflection of inner being itself.
1: Kanuka manalayandu oka pratyekamainatuvanti oka bhavamulu sthiramga nilichi untuntayi.
0: In us, there will be certain form, certain desires and
1: ee sthiramga nilichinatuvanti bhavamulu bahirmukhamulo anubhavinchadaniki manam prayatnapurvakanga sadhanalu salapali.
0: These tendencies and feelings which are strong in us, we'll have to just try to experience externally.
1: Intiki teesukostadu ee phalamunu.
0: This fruit is brought home.
1: Chakkaga kadugutadu.
0: He washes it nicely.
1: Totimini periki vestadu.
0: He removes the hairs from the skin.
1: Tadupari tana notiki andistadu.
0: Then he starts eating.
1: Aanandanga rasamunu churrukuntadu.
0: Blissfully he enjoys the juice.
1: Aa taruvata పండు వేరు లేదు.
0: వన్స్ హీ పార్టేక్స్ ఇట్
1: ఈ రసము వేరు లేదు, బయట లేదు.
0: ది జ్యూస్ ఈస్ నాట్ దేర్ అవుట్ సైడ్.
1: ఈ రసము తనలో లీనమైపోయింది.
0: ఇట్ బికమ్స్ ఎ పార్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్.
1: దీనితో తాను సంతృప్తి పడతాడు.
0: విత్ దాట్ హీ గెట్స్ ఇమెన్స్ జాయ్.
1: తన పూర్ణానందాన్ని పొందుతాడు.
0: హీ గెట్స్ కంప్లీట్ బ్లిస్.
1: ఎప్పుడు ఈ పూర్ణానందాన్ని పొందాడు?
0: వెన్ డిడ్ హీ గెట్ దిస్ కంప్లీట్ జాయ్ అండ్ బ్లిస్?
1: మొదలు తనకు ఇష్టమైనటువంటి యొక్క ఫలములు బజార్లోకి వచ్చాయి అనేటువంటిది వినటమే నాటు.
0: The first thing is he came to know, he heard about the particular fruit having come to the bazaar. This is gnatum.
1: Vinna tachaname edo bazaar ku vachinaya naalu dabbu ledu ani cheppi nirutsahaniki chaanam ivvaledu.
0: After coming to know it, after hearing about it, he did not get discouraged that
1: naa ichchani nerveechukune nimittamai appaina asappaina emaina chesina sare naaku aa phalamunu pondali choodali aneetunte oka teevramainatunte oka apechchatanlo abhruddhi kavali.
0: He developed an intense desire to satisfy the particular act of having and enjoying it, so he went to the bazaar.
1: Kanukane ee aatrutcheta thanu bazaar ki velladam phalamunu chootam drashtum.
0: With great intensity of desire going to the bazaar and taking a look at it is drashtum.
1: Ee choochina phalamunu thanu pondatam pondina phalamunu anubhavinchatam idi praveshtum.
0: Afterwards he sees the fruits, he acquires it and he eats it. This is tatvena praveshtu.
1: Aithe ee naati sadhakulu yokka bhavamulu ee reethiga unnava?
0: But today sadhakas, the feelings of today sadhakas, are they like this?
1: Enni granthamulu chadivinappatikini, endari mahaneela yokka vakyamulu vinnappatikini, ఎన్ని ఉపన్యాసములో మనం ప్రవేశించినప్పటికీ భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు అంతట్లోనే మనం తృప్తి పడిపోతున్నామే కానీ అతన్ని చూడాలి చూడాలి అనేటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క అపేక్ష మనలో అభివృద్ధి కావాలి.
0: ఆఫ్టర్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ అండ్ ఆఫ్టర్ రీడింగ్ ఎ లాట్ ఆఫ్ స్క్రిప్చర్స్, ఆఫ్టర్ నోయింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఎగ్జిస్ట్, we will have to develop an intense desire to see him, otherwise there is no use.
1: మనకు ముందు అభివృద్ధికి తగినటువంటి యొక్క అవకాశానికి మనం తగినటువంటి పాటు పడాలి.
0: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ అండ్ స్ట్రైవ్ ఫర్ మేకింగ్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ ది డైరెక్షన్ ఆఫ్ హావింగ్ ఏ విజన్ ఆఫ్ ద లార్డ్.
1: అనేక మంది ఇక్కడ విద్యావంతులు విద్యార్థులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ క్వైట్ ఎ ఫ్యూ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హియర్.
1: ఒక విద్యార్థి ప్రథమ క్లాస్ లో ప్రవేశించగానే దానితో తృప్తి పడడు.
0: A student after entering into the very first standard,
1: ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క సంవత్సరముకు ఒక్కొక్క క్లాసుకు మారి ఉన్నత స్థాయికి పోవాలని అభిలషిస్తుంటాడు.
0: He would not get satisfaction by merely joining first standard. He aspires to go for higher standards.
1: ఒకే క్లాస్ లోపల రెండు సంవత్సరం ఉన్నాడంటే వాడికి ఒక విధమైనటువంటి నిరుత్సాహం బయలుదేరుతుంది.
0: If a student is in the same class for 2 years, he develops a sort of despair and despondency.
1: నిరుత్సాహం మాత్రమే కాదు, తోటి విద్యార్థులతో అవమానం కూడా అనుభవిస్తాడు.
0: నాట్ మియర్లీ డిస్కరేజ్మెంట్ బట్ హీ ఇస్ పుట్ టు ఎ లాట్ ఆఫ్ రిడిక్యూల్ బై హిస్ కలీగ్స్.
1: అదే విధంగానే మనం నిరంతరం కూడాను ద్వైతంలోనే ద్వైతంలోనే ద్వైతంలోనే కాలం గడిపితే సాధకుల మధ్య మనకు చాలా ఒక విధమైన చౌక బారిపోతాం.
0: వీ బికమ్ చీప్ ఇన్ ద ఐస్ ఆఫ్ అదర్ సాధక, రిమైన్ ఇన్ ది సేమ్ ఫస్ట్ స్టేజ్ కంటిన్యూస్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఇతర సాధకుడప్ప చాలా సంవత్సరం నుంచి కూడాను చదువుతున్నాడు, గ్రంథాలు చదువుతున్నాడు, ఉపన్యాసాలకు వెళ్ళుతున్నాడు, వేదాలను పఠిస్తున్నాడు, ఏమి ప్రయోజనం? ఉన్న స్థాయిలోనే ఉన్నాడు.
0: అదర్స్
1: అనేటువంటి యొక్క హేళనకు గురి అవుతాడు.
0: అదర్స్ వుడ్ రిడిక్యూల్ బై టెలింగ్ దిస్ పర్సన్ హెస్ బీన్ గోయింగ్ అండ్ లిసనింగ్ టు ఎ నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్, రీడింగ్ ఎ నంబర్ ఆఫ్ స్క్రిప్చర్స్, బట్ వాట్ ఈస్ ది యూస్? దేర్ డజంట్ సీమ్ టు బి ఎనీ ప్రోగ్రెస్.
1: ఇది తమో గుణం యొక్క లక్షణాలు.
0: దిస్ ఈస్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ తమో గుణం.
1: ఈ తమస్సును మనం దూరం చేయాలి.
0: వీ హ్యావ్ టు రిమూవ్ దిస్ తమస్.
1: ఈ ద్వైతం నుంచి విశిష్టాద్వైతంలో ప్రవేశించాలి.
0: వి హావ్ టు ఎంటర్ ఇంటూ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ విశిష్టాద్వైత ఫ్రమ్ ద్వైత స్టేజ్.
1: అనగా ఏమిటి? మనం విన్నటువంటి విషయాలను మనము ధ్యానమునందు లేక జపమునందు మరే విధమైనటువంటి చింతనయందు ఈ దైవత్వాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి.
0: In meditation or continuous contemplation, we have to just try to get a vision of what we have heard.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆవేదనతో తాపముతో మనం భగవంతుని దర్శించినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో మాట్లాడినంత మాత్రమున తృప్తి చెందరాదు. భగవంతునితో ఆడుకుని పాడుకుని ఆనందాన్ని అనుభవించినంత మాత్రమున తృప్తి చెందరాదు. అతనిలో ఏకమైపోవాలి, అతనిలో లీనమైపోవాలి, ఇద్దరూ ఒక్కటైపోవాలి. ఈ తత్వాన్ని మనం హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇదే తాపం చేతనే
0: బై ఇంటెన్స్ డిజైర్ వి మే జస్ట్ Getting an opportunity to have a vision, to have an opportunity to face see him, converse with him, serve him, and all these opportunities. Even then, we should not be satisfied. We will have to try to go to the next stage.
1: ఈ అద్వైతమైనటువంటి యొక్క ఏకత్వమునకు చేరేంత వరకు కూడాను దీనికి ఏమాత్రం కూడాను శాంతి విశ్రాంతి ఉండకూడదు.
0: There should be never rest or peace of mind and contentment until he reaches the stage of Advaita.
1: కానీ ఈనాటి మానవుడు దేహం యొక్క విశ్రాంతిని మానసిక శాంతిని కోరుతున్నాడు. అంత మాత్రమే కానీ ఆత్మశాంతి కావాలి.
0: బట్ టుడేస్ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ ఫర్ రెస్ట్ ఫర్ ది బాడీ, పీస్ ఆఫ్ ద మైండ్, బట్ దిస్ ఇస్ నో గుడ్.
1: ఆత్మశాంతి ఎప్పుడు ఆత్మతో ఆత్మ చేరినప్పుడే ఆత్మశాంతి.
0: హ్యాస్ టు ట్రై టు గెట్ ద పీస్ ఆఫ్ ఆత్మ ఓన్లీ వెన్ యూ బికమ్
1: ఆత్మ. నిరంతరము శాంతి స్వరూపమే
0: ఆత్మ. Continuously, the very embodiment of peace.
1: Aithe amsharupamto undinatvanti oka jeevaatma tattvamu paramaatmato ekam kavali.
0: But the aspect of the jeevaatma, it has to become one with paramaatma.
1: Ee nadi samudram nunche puttindi.
0: River is born from ocean.
1: Meghamuluga tayaraindi.
0: It has become clouds.
1: Meghamuluga tayarinappudiki dvaitanga yerpadipoyindi. Samudram veru, meghamulu veraindi.
0: Once it became clouds, there was dualism, there was separation. Clouds are separate, ocean is separate.
1: Aithe ee dvaitam lopala advaitanni, visishta advaitanni oka ruchi roopakanga maarchukundi.
0: This must take the form of a particular taste in the form of visishta
1: advaita. Samudrapu neeru
0: the waters like the ocean would be salty.
1: Cloud ga maareteppudu teeyaga roopondutundi. Ide visishta advaitam.
0: Once it becomes a cloud, it becomes sweet. This may be compared to visishta advaita.
1: Ee tiyadanam aneetvanti oka visishta advaitam aneetvanti din nunchi kudanu prema binduvulu aa bhagavantuni painatvanti premonmattudainatvanti ee binduvule varshanga roopondutayi.
0: This particular water which has become clouds, it has to come in the form of rain, in the form of the rain of love.
1: Aanandam aneetvanti pravahamulo idi parigetti potundi tana yokka swasthanamu cheyataniki.
0: This water which comes from the clouds becomes a river, and with great enthusiasm wants to join again the ocean.
1: Idi drashtuni yokka aavedanam.
0: This is the anguish or the ask.
1: Ee visishtamto chernatvanti yokka ee pravahamu advaitam tana yokka swasthanamaina samudramto leenamaipothundi.
0: This particular special form of the water in the form of river has to get itself merged into the ocean and reach its home.
1: Kanuke manavuluga puttam, manavuluga jeevisthunnamu, sadhakuluga bayaladeeramu.
0: We are born as men, living as men, and we have taken up the path of
1: satsangamto cherinamu.
0: We have joined good company.
1: సర్వేశ్వరత్వాన్ని శ్రవణం చేస్తున్నాము.
0: వీఆర్ లిజనింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ సర్వేశ్వర.
1: కానీ సాక్షాత్ సర్వేశ్వరుని దర్శించడానికి పూనుకోవాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ నౌ మేక్ ఎన్ ఎఫర్ట్ టు హావ్
1: దర్శించినంత మాత్రమే మన తృప్తి నొందరాదు.
0: టు హావ్ ఎ విజన్ ఆఫ్ ద లార్డ్ అండ్ వీ షుడ్ నాట్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ దట్.
1: దైవంతో సంభాషణ జరిపినంత మాత్రమే తృప్తి నొందరాదు.
0: బై మియర్లీ హావింగ్ ఎన్ ఆపర్చునిటీ టు టాక్ టు ద లార్డ్ వీ షుడ్ నాట్ బి హ్యాపీ.
1: తనతో ఏకమైపోవాలి.
0: వీ షుడ్ బికమ్ వన్ విత్ హిమ్.
1: అప్పుడే ఈ జీవితానికి ఒక విధమైన సార్థకత ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దిస్ లైఫ్ గెట్స్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్.
1: ఈ విధంగా ధనంజయునకు బోధించాడు.
0: దిస్ పర్టికులర్ వే కృష్ణ టాట్ అర్జున. ధనంజయ
1: అనేక పేర్లు ఉంటున్నాయి. అర్జున, పాల్గొన, పార్థివ, కిరీటి, సేతువాన, వివిచేయ, జయకృష్ణ, సవిజాతి, ధనంజయ అని. ఈ ధనుంజయ అనేటువంటిది కడపటి పేరు, కడపటి బిరుదు.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ నేమ్స్ గివెన్ టు అర్జున. అర్జున, ఫల్గుణ, పార్థి అండ్ ధనుంజయ.
1: ఈ ధనుంజయ అనేటువంటి దానికి ప్రతి ఒక్కటి లోకరీతిగా సంపాదించుకున్నటువంటివి.
0: ఆల్ దీస్ టైటిల్స్ విచ్ అర్జున హాస్ గాట్ హావ్ బీన్ వన్ ఇన్ ఎ వరల్డ్లీ వే.
1: ప్రపంచము లోపల అనేక మందికి అనేక బిరుదులు ఉంటాయి. పద్మశ్రీ, పద్మవిభూషణ, ఇలాంటివి ఎవరిస్తున్నారు? ప్రభుత్వం యొక్క ప్రధాన స్థానం నుంచి వస్తుంటాయి.
0: ఇన్ ది వరల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైటిల్స్ ఆర్ కన్ఫర్డ్ ఆన్ పీపుల్ లైక్ పద్మశ్రీ, పద్మవిభూషణ. హూ కన్ఫర్స్ ఇట్?
1: అర్జునుడికి ఈ టైటిల్ అంతా ఎవరిచ్చారు? సాక్షాత్ కృష్ణుడే ఇచ్చారు.
0: అర్జున హూ కన్ఫర్డ్ ఆల్ దీస్ టైటిల్స్? ఇట్ ఈస్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ డివినిటీ దట్ ఇస్
1: కట్టకడపటి. కట్టకడపటి యొక్క టైటిల్ ఏమిచ్చాడు? సున్వంతి విజయ అమృతస్య పుత్ర అన్నాడు. నాయన నీవు అమృత పుత్రుడు కాదు, అమృత పుత్రుడవు అని, నీవు ఈ అనుతత్వాన్ని ఏమాత్రం కూడా నీవు లెక్క చేయొద్దు అని చెప్పాడు.
0: విచ్ ఇస్ ది టైటిల్ అర్జున అండ్ ద టైటిల్ ఆఫ్ ఓ అర్జున యు ఆర్ ది వెరీ సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ ఇట్సెల్ఫ్ అండ్ యూఆర్ నాట్ ది సన్ ఆఫ్ మార్టాలిటీ.
1: కనుక ఈ ధనంజయ అనేటువంటి దానికి అనేక సందర్భముల లోపల అతనికి ఈ విధమైనటువంటి బిరుదును అందుకోగలుగుతూ వచ్చాడు.
0: ధనంజయ అర్జున హాస్ బీన్ ఏబుల్ టు గెట్ ఏ నంబర్ ఆఫ్ టైటిల్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టాన్సెస్.
1: గాంధీవమును పొందే నిమిత్తమై ఏకస్తంభం పైన అనేక వర్షములు తపస్సు ఆచరించాడు.
0: టు గెట్ ద వెపన్ ఆఫ్ గాంధీవ హీ డిడ్ గ్రేట్ పెనన్స్.
1: కట్టగడపటికి తీవ్రమైనటువంటి వైరాగ్యము చేతను, తీవ్రమైనటువంటి దీక్ష చేతను, పట్టుదల చేతను, దృఢము చేతను, ధైర్యము చేతను అనేక ఇబ్బందులు అతనికి ఎంటాడినప్పటికీ ఎదుర్కొని ఈ యొక్క ధనుస్సును సాధించాడు.
0: హీ ఫేస్డ్ ఎ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది ప్రాసెస్ బట్ విత్ ఎ లాట్ ఆఫ్ కరేజ్, కన్విక్షన్, ఫెయిత్, డిటర్మినేషన్, రిజాల్వ్ హీ వన్ అల్టిమేట్లీ ద వెపన్.
1: ఈ ధనుస్సును సాధించడం పూర్వము పంచభూతములు కూడాను అతన్ని ఎదురు తిరిగినాయి. దానిని లెక్క చేయక తాను సాధిస్తూ వచ్చాడు.
0: He did not care for them. He was firmly resolved.
1: ధనుస్సును సాధించినటువంటి వాడు కనుక అర్జున నీవు ధనుంజయవు, ధనుంజయుడవు అన్నారు.
0: Because he was able to win that ధనుస్, Lord conferred a quarrelly in the normal way, he was also called later on as ధనుంజయ.
1: దీనికి కూడా అర్థం లేకపోలేదు.
0: There is a meaning for this.
1: రాజసూయ యాగం చేయడానికి ధర్మరాజు పూనుకున్నాడు.
0: ధర్మరాజ అండర్టూక్ రాజసూయ యాగం.
1: కానీ దుర్తులైన దుర్మార్గులైనటువంటి యొక్క ధృతరాష్ట్ర కొడుకులు దుశ్శాసన దుర్యోధనాలు రాజ్యం ఎదుతున్నారు.
0: డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం అన్ఫార్చునేట్లీ దేర్ వర్ దిస్ వికెట్ బ్యాడ్ పీపుల్ ది సన్స్ ఆఫ్ ధృతరాష్ట్ర ఇన్ ది ఫార్మ్ ఆఫ్.
1: కానీ పాండవులకు ఖజానాలో ఏమాత్రము పైసా లేదు.
0: ఇన్ ద ట్రెజరీ ఆఫ్ పాండవ దేర్ వాస్ నో మనీ.
1: ధర్మజుడు అర్జునుడికి చెప్పాడు, తమ్ముడా మనం రాజసూయ యాగం చేయటం అంటే ఇది సామాన్యమైనటువంటిది కాదు. కృష్ణుడేమో చేయమని చెప్తున్నాడు, కానీ దీనికి తగినటువంటి ధనం కూడా మనకు అవసరమే కదా, ఎక్కడ దీనిని పోగు చేసుకోవటం అని అన్నాడు.
0: ధర్మరాజు టోల్డ్ అర్జున, అర్జున ఇట్ మీన్స్ ఏ హెవీ ఎక్స్పెండిచర్ టు పర్ఫార్మ్ దిస్ యజ్ఞ అండ్ దేర్ఫోర్ హౌ టు గెట్ దిస్ పర్టికులర్ మనీ.
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు, కల్పవృక్షంలో దగ్గర పెట్టుకుని మనకి ఈ కంగారు ఎందుకు అన్నా, సర్వరక్షకుడైనటువంటి కృష్ణుడే మన రక్షకుడిగా ఉంటున్నప్పుడు ఈ ధనమునకేమి తక్కువ, తన ఒక్కతూరి ఆశీర్వదించి పంపితే కావలసినంత ధనమును తెస్తానన్నాడు.
0: అర్జున రిప్లైడ్ ధర్మరాజా, వై షుడ్ వి బి అఫ్రైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫర్ గెటింగ్ మనీ అట్ ఆల్ వెన్ వి ఆర్ హావింగ్ ద విష్ ఫుల్ఫిలింగ్ ట్రీ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కృష్ణ. వై షుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ గెటింగ్ మనీ అట్ ఆల్. వన్స్ కృష్ణ బ్లెసెస్ మీ ఐ కెన్ గెట్ ఎనీ అమౌంట్.
1: అర్జునుడు ఈ రాజసూయ యాగము నిమిత్తమై ధనము నిమిత్తమై డొనేషన్లకు బయలుదేరాడు.
0: అర్జున వెంట్ రౌండ్ ఫర్ గెటింగ్ వెల్త్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డొనేషన్ ఫర్ దిస్ పర్టికులర్ యాగ.
1: ఎప్పుడు ధర్మజుడు ఈ విధమైన రాజసూయ యాగం చేస్తున్నాడనేటువంటిది వినేటప్పటికీ ఎవ్వరు కూడా నువ్వు వెనుకంజ వేయలేదు, ఎవ్వరు తలుపులు కూడా దగ్గరికి పోనక్కరలేదు. రాజులే వచ్చి ఈ యొక్క అర్జునుడు చూచి కావలసినంత ధనమును ఇస్తూ వచ్చారు.
0: Ruling various nations, they came to know that Dharmaraja was performing this yaga. They came of their own and offered wealth to Arjuna.
1: ఈ యొక్క ధనమును ఏనుగులతో తీసుకుని వచ్చాడు అర్జునుడు.
0: He brought wealth in such huge quantities they were to be carried on elephants.
1: ధనము రాసులుగా బయలుదేరినాయి.
0: There were heaps of wealth and money.
1: కృష్ణుడు వచ్చి చూచాడు, ఏమీ తెలియనటువంటి వాణిగా ధర్మజ ఇంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది అన్నాడు.
0: లార్డ్ కృష్ణ కేమ్ యాక్టెడ్ యాజ్ హి డిడ్ నాట్ నో అండ్ అర్జున్ ధర్మజ హౌ డిడ్ యు గెట్ సో మచ్ ఆఫ్ వెల్త్ ఫ్రమ్ వేర్ డిడ్ యు కేమ్.
1: అప్పుడు కూడాను ధర్మజుడు మన సోదరుని యొక్క ప్రభావం అని అర్జునుడు చూపించాడు.
0: ధర్మజ ఇన్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ హి వాస్ జస్ట్ టెల్లింగ్ ఇట్ ఇస్ ఆల్ అకౌంట్ ఆఫ్ మై బ్రదర్ హు హావ్ గాట్.
1: అప్పుడు కూడాను కృష్ణుడు Dhananjaya ani pilichadu.
0: Then again Krishna just called Arjuna Dhananjaya.
1: Dhanamunu prabhu chesinadu kanuka, dhanamunu jayinchinadu kanuka, ధనం చేయుడని, ధనస్సును జయించినటువంటి వాడు కనుక ధనం చేయుడని ఈ విధమైనటువంటి యొక్క పేరు రావటం చేతనే కృష్ణుడు మాటి మాటికి ధనంజయ పార్థ అనేటువంటి యొక్క పేరుతో అతన్ని సంబోధిస్తూ వచ్చాడు.
0: అప్రిషియేటింగ్ హిమ్ దట్ హీ హస్ బీన్ ఏబుల్ టు కాంక్వర్ సో మచ్ ఆఫ్ వెల్త్ అండ్ అక్యుములేట్ సో మచ్ ఆఫ్ వెల్త్ కృష్ణ బిగాన్ అడ్రెస్సింగ్ హిమ్ క్వైట్ ఆఫన్ ధనంజయ ధనంజయ.
1: కృష్ణుడు అర్జునుకు పార్థ అని కూడాను ప్రధానమైనటువంటి ఒక పేరు.
0: Another name that is given to Arjuna is Partha.
1: Prithvi putrudu kanuka atariki Parthudu ani oka arthamu.
0: He is the son of the earth and therefore that name is appropriate. Prithvi putraha Partha.
1: Munmundu ee Arjuna yokka perlaku taginatvanti yokka arthani kuda manam gurtinchi dani chakkareeti roopala manam aacharanalo pettadaniki prayatnistam.
0: In future we will try to know a little more of the names of Arjuna and after knowing it we'll try to put it into practice.
2: That was the sixth discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 7th August 1984, Bhagavan showed us the three stages in the journey of a devotee towards God: knowing about God, seeing God, and becoming one with God.

0: One may get by heart and repeat all sacred texts, Vedas and Vedangas. One might even compose poems, poetry and prose, which is most impressive. But without the purity of heart, one ruins himself. Do not forget this good word.
1: Prema Sarupunara.
0: Embodiments of love.
1: Vedamu Dvaitamaniyu. వేదాంతము అద్వైతమనియు అనేక విధములైనటువంటి ఆదర్శముల చేత ఆధారముల చేత శంకరుల వారు ప్రచార ప్రబోధన సలుపుతూ వచ్చారు.
0: శంకర ప్రాపగేటెడ్ హిస్ డాక్ట్రిన్ అండ్ థియరీ దట్ వేద ఈజ్ డ్యువలిజం వైల్ వేదాంత ఈజ్ నాన్ డ్యువలిజం బేసింగ్ ఆన్ సో మెనీ ఎవిడెన్సెస్.
1: వేద వేదాంతములకున్నటువంటి యొక్క వ్యత్యాసములు, మానవ శరీరంలో ఉండినటువంటి అంగములకు శరీరములకు ఉండినటువంటి వ్యత్యాసమే.
0: ద డిఫరెన్స్ బిట్వీన్ వేద అండ్ వేదాంత ఈజ్ సేమ్ యాజ్ డిఫరెన్స్ బిట్వీన్ ద వేరియస్ లింబ్స్ అండ్ ద బాడీ.
1: కన్నులు, చెవులు, ముక్కు, నోరు, చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడాను దేహములకు అంగములు.
0: ఐ the ear, the mouth, nose, all these are the different parts of the body.
1: దేహములు సమాజమునకు అంగము.
0: Body is a limb of the society.
1: సమాజము మానవతకు అంగము.
0: The society is a limb of the humanity.
1: ఈ మానవత్వము ప్రకృతికి అంగము.
0: Humanity is a part of nature.
1: ప్రకృతి పరమాత్మ అంగము.
0: Nature is a limb of the divinity.
1: కనుక అంగాంగముల యొక్క వ్యత్యాసము లోతులకు దిగి విచారించినప్పుడు అన్ని ఒక్కటిగానే ఏర్పడతాయి.
0: Therefore, when we go into the depth and inquire, we understand the same relationship among the various limbs of the same body.
1: కాశీలో పండిత సమావేశములో అనేక విధములైనటువంటి యొక్క సమస్యలు ప్రారంభమై ఆ సమస్యలు అనేక విధములైనటువంటి వాదోపవాదం చేత వాదనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: దేర్ ఇన్ కాశీ ఇన్ ద కాంగ్రిగేషన్ ఆర్ అసెంబ్లీ ఆఫ్ వేరియస్ స్కాలర్స్ మెనీ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ టేకెన్ అప్ అండ్ దే ఆర్గ్యూడ్
1: వెహిమెంట్లీ. నవ్వుతూ శంకర్ల వారు వాదే వాదే వర్జితే వైరం అన్నాడు. ఈ వాదనల వల్ల కేవలం వైరం అభివృద్ధి అవుతుంది కానీ శాంతి చేకూరదు జగత్తునకు.
0: శంకర స్మైలింగ్ హి సెడ్ బై ఆర్గ్యూయింగ్ లైక్ దిస్ is only enmity that would be the result.
1: Kanuka vadam anetunte yokka naamamu deeniki sariyainte saarthakam kaadu.
0: Therefore argumentation is not the proper procedure.
1: Samasyalu pariharam cheskotamu manavuni yokka pradhana samasya.
0: The main problem lies in finding out a solution.
1: Jeevithamantayikunu samasyalu yokka thoranangane roopondutundi.
0: Life is full of problems as such.
1: Manavudu tana nitya jeevithamulo చింతలేనటువంటి యొక్క సమయం అనేటువంటిదే కనిపించదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్స్ నో టైమ్ లెఫ్ట్ విదౌట్ యాంగ్జైటీ అండ్ వరీ.
1: పుట్టుట ఒక చింత,
0: బర్త్ ఇట్ సెల్ఫ్,
1: భూమి నుండుట చింత,
0: లైఫ్ ఆన్ ఎర్త్,
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ,
1: సావు చింత,
0: డెత్,
1: బాల్యమంతయు చింత,
0: చైల్డ్హుడ్,
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్,
1: జీవించుట ఒక చింత,
0: అవర్ లివింగ్,
1: చెడుపు చింత,
0: ఫెయిల్యూర్,
1: కర్మలన్నీ చింత,
0: ఆల్ యాక్షన్,
1: కష్టము ఒక చింత,
0: డిఫికల్టీ,
1: సంతసం ఒక చింత,
0: వింత
1: చింత,
0: ద మిస్టరీ, ఆల్ అవర్ ప్రాబ్లమ్స్,
1: సర్వ చింత.

0: O people, at least desire wholeheartedly love for God. That would be a solution for all our problems and anxieties.
1: Samasta chintalaku premane pariharamunaku moolakaranam.
0: It is the love which is the only solution for all problems.
1: Prema unna chota dvesham undadu.
0: Where there is love, there is no hatred.
1: Prema unna chota vyatyasam kanipinchadu.
0: Where there is love, there are no differences.
1: Prema unna chota asuya aradu.
0: There cannot be jealousy.
1: ప్రేమ సర్వ సమత్వమునకును సమన్వయము కావించేటువంటి యొక్క సమస్త శక్తివంతమైనటువంటి
0: లవ్ ఇస్ సో పవర్ఫుల్ దట్ కోఆర్డినేట్స్ అండ్ ఇంటిగ్రేట్స్.
1: కానీ వేదమునందు ఇట్టి ప్రేమకు కొంత స్థలం తక్కువగా ఉన్నది.
0: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ స్కోప్ ఫర్ లవ్ ఇన్ వేద.
1: వేదము నిరంతరం కూడాను ఆశించినదే కాని అనుభవించినది కాదు.
0: వేద ఆల్వేస్ ఎక్స్పెక్ట్స్ but doesn't show path to experience.
1: లోకములో అనేక మంది వేద పండితులు ఉంటున్నారు.
0: There are thousands of scholars in the world.
1: కానీ వేదమును వల్లి వేస్తున్నారు.
0: They repeat Veda.
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకు వేదమును ఉచ్చరిస్తున్నారు.
0: From dawn to dusk they go on chanting Veda.
1: కానీ ఇది ప్రకటితం మాత్రమే కాని ఆచరణ తక్కువ.
0: It is only expression but not practice.
1: కనుకనే ఇది ద్వైతము అని చెప్తూ వచ్చాడు శంకర్ల వారు.
0: సో శంకర్ కాల్డ్ ఇట్ డ్యుయలిజం.
1: సుఖంచమే తుదినంచమే యుద్ధంచమే నిద్రంచమే అంతా చమే చమే చమే చమే. కావాలి కావాలి కావాలి అని ఆశపడటం.
0: ఆల్ మంత్రాస్ కన్వే ది సేమ్ మీనింగ్. ఐ వాంట్ ఐ వాంట్.
1: కావాలి అనేటువంటి ఒక వాంఛ ద్వైతమునకు మూల కారణం.
0: ద డిజైర్ ఇస్ ద బేసిస్.
1: ఏదో ఒకటి ప్రత్యేకంగా ఉండినప్పుడు కదా అది నాకు కావాలి అని ఆశించటం.
0: బికాస్ ఆఫ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎ సెపరేట్ ఆబ్జెక్ట్ యు డిజైర్ ఇట్.
1: ఇక్కడ ఆశించే వ్యక్తి ఆశింపబడేటువంటి వస్తువు రెండు ప్రత్యేకంగా ఉంటున్నాయి.
0: హియర్ దేర్ ఆర్ టూ, ద వన్ హూ డిజైర్స్ అండ్ ద డిజైర్డ్.
1: కనుకనే ఆశ ఆశించేటువంటి వాడి ఏకత్వమే నిజమైన అద్వైతం.
0: దేర్ఫోర్ ద యూనిటీ ఆఫ్ ద డిజైర్ అండ్ ద డిజైర్డ్ ఇస్ నాట్.
1: ఆశించేవాడు ఆశించే పదార్థమున కంటే భిన్నంగా ఉండినప్పుడు ఇది ద్వైతమే ఏర్పడుతుంది.
0: ద వన్ హూ డిజైర్స్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డిజైర్డ్ దట్ ఈస్
1: కర్చీఫ్.
0: దిస్ ఇస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ నాకు కావాలి.
0: ఐ వాంట్ దిస్ కర్చీఫ్.
1: ఈ కర్చీఫ్ ప్రత్యేకంగా ఒకటి ఉండినప్పుడే కదా నేను దానిని ఆశిస్తున్నాను.
0: బికాస్ కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఐ వాంట్ ఇట్.
1: ఈ కర్చీఫ్ వేరు నేను వేరు.
0: కర్చీఫ్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ మీ.
1: కనుక ఇది ద్వైతంగా రూపొందుతుంది.
0: దిస్ ఇస్ డ్యుయలిజం.
1: ఇదే కర్చీఫ్ లోపల అద్వైతాన్ని మనం చక్కగా నిరూపించవచ్చు.
0: వి కెన్ ఆల్సో ప్రూవ్ నాన్ డ్యుయలిజం త్రూ ది సేమ్.
1: ఇది ఏమిటి?
0: వాట్స్ దిస్?
1: ఇది ఒక హ్యాండ్కర్చీఫ్.
0: దిస్ ఇస్ ఎ హ్యాండ్కర్చీఫ్.
1: ఇది ఒక బట్ట.
0: దిస్ ఇస్ ఎ క్లాత్.
1: కానీ దీనిని విచారణ చేసి పరిశోధన చేసినప్పుడు ఇది వస్త్రం కాదు, ఇది దారముల యొక్క చేరిక.
0: ఇఫ్ యు ఇన్వెస్టిగేట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్ యు విల్ నో ఇట్స్ బండిల్ ఆఫ్ థ్రెడ్స్.
1: ఇది దారములు కాదు, ఇది ప్రత్తి.
0: ఇట్స్ నాట్ ఈవెన్ థ్రెడ్, ఇట్స్ కాటన్.
1: ప్రతి దారము బట్ట మూడు ఒక్కటే.
0: కాటన్ థ్రెడ్ అండ్ క్లాత్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: కనుకనే త్రిదళం త్రిడరాకాలం త్రియోత్యంతి త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్నాడు శంకరుడు. త్రిగుణం త్రిదళాకారం.
0: దేర్ ఆర్ త్రీ అట్రిబ్యూట్స్. ఇట్ ఇస్ త్రీ ఫోల్డ్.
1: త్రినేత్రంచ త్రియాయుధం
0: త్రీ ఐడ్ అండ్ ఫైడ్ అండ్
1: త్రిజన్మ పాప సంహారం
0: అండ్ అటోన్స్ ఆల్ ది సిన్స్ ఆఫ్ త్రీ
1: బర్త్స్. అది అద్వైతం.
0: దట్ సరెండరింగ్ టు గాడ్ ఈజ్ నాన్ డ్యుయలిజం.
1: ఇక్కడ రెండు విధములైనటువంటి యొక్క విభాగమును మనము విచారించాలి.
0: హియర్ వీ హావ్ అండర్స్టాండ్ ద డైకాటమీ.
1: ప్రత్యక్షం పరోక్షము.
0: వన్ ఇస్ డైరెక్ట్, అదర్ ఇస్ ఇండైరెక్ట్.
1: అయితే ప్రత్యక్షంగా అనుభవించినటువంటిది కొందరు దాని యొక్క విషయమును ప్రత్యేకించి చెప్పలేకపోతారు.
0: Those that have direct evidence or experience cannot say it out openly.
1: ఒక మూగవాడు చెడ్డ సోపేతమైనటువంటి యొక్క పదార్థములంతా భుజించాడు.
0: A dumb person has partaken delicious items.
1: కానీ ఒక్కొక్క దాని రుచి ఏ విధంగా ఉన్నదని తనకు తెలియనే కాని దానిని విచారించి వర్ణించి వివరించి మరొకరికి చెప్పడానికి వీలు కాదు.
0: He knows the taste of every item served. But he cannot explain the taste of every item.
1: చెప్పలేడు కూడాను.
0: He cannot express.
1: కనుకనే అద్వైతంలో ఉండినటువంటి ఆనందము మానవులకు దాన్ని వెలుబుచ్చడానికి వీలు కానటువంటిది.
0: Therefore, the bliss in the state of non-dualism is beyond expression.
1: అనుభూతిలో మనకు అర్థమవుతుందే కానీ దాన్ని వివరించి ప్రజలకు విబోధించటము వీలు కాదు.
0: యు కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ బట్ యు కెనాట్ ప్రొఫెస్ ఆర్ ఎక్స్ప్రెస్.
1: ఇక్కడ పరోక్షమే లేకుండా ప్రత్యక్షమే శూన్యం.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ నో దిస్ ఇన్ డైరెక్ట్ అప్రోచ్ యు కెనాట్ హావ్ డైరెక్ట్.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు ప్రత్యక్షమునకే ప్రమాణం ఇస్తున్నారు కానీ పరోక్షమునకు ఏమాత్రము అవకాశం అందించడం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ వీ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: పరోక్షాన్ని విశ్వసించడం లేదు.
0: వీ హావ్ నో ఫెయిత్ ఇన్ ఇన్ డైరెక్ట్.
1: ఇది ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఐసు గడ్డ ఉంటుంది.
0: హియర్ ఇస్ అన్ ఐస్ బాల్.
1: ఈ ఐసు గడ్డ ప్రత్యక్ష ప్రమాణము.
0: దిస్ ఐస్ మాస్ ఆర్ బాల్ ఇస్ అ డైరెక్ట్ ప్రూఫ్.
1: కానీ పరోక్షమైనటువంటి జలము దీనికి ఆధారంగా ఉంది.
0: బట్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఫర్
1: ఈ పరోక్షమైన జలమే లేకపోతే ప్రత్యక్షమైన ఐసే లేదు.
0: వితౌట్ దట్ వాటర్ విచ్ ఇస్ ఇండైరెక్ట్ బేసిస్ యూ డోంట్ హ్యావ్ డైరెక్ట్ ఐస్.
1: కనుకనే ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి ఒక ఐసు గడ్డకు పరోక్షమైనటువంటి జలము ఆధారము.
0: దేర్ ఫోర్ ఫర్ ది ఐస్ దట్ యు సీ డైరెక్ట్లీ ద వాటర్ ఇస్ రెస్పాన్సిబిలిటీ.
1: కాబట్టి ఈ ప్రత్యక్షమునికి ఏది ప్రధానము ఏది ప్రమాణము? పరోక్షమే ఆధారము పరోక్షమే ప్రమాణము.
0: సో ఫర్ ద డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ది ఇండైరెక్ట్ ఎవిడెన్స్ ఈస్ ద బేస్.
1: కనుకనే దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునికి అంతా కూడాను పరోక్షమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క దివ్యత్వం ఆధారం.
0: Therefore, for all this apparent world, the divinity behind is the base.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
0: without knowing this truth,
1: మానవుడు
0: మ్యాన్
1: వేదమే వేదాంతంగా భావించుకుని వేదమే అద్వైతంగా విశ్వసించి వేదమునే ఉచ్చరించుతూ వేదములో ఉండినటువంటి యొక్క విషయములను అనుభవించటకు ప్రయత్నిస్తుంటాడు.
0: కన్సిడర్స్ దట్ వేద అండ్ వేదాంత ఆర్ వన్ అండ్ ద సేమ్ అండ్ థింగ్స్ దట్ వేద స్పీక్స్ ఆఫ్ నాన్ జూలిజం అండ్ గోస్ స్పెండ్స్ ఆల్ హిస్ లైఫ్
1: చాంటింగ్ వేద. ప్రాకృతమైనటువంటి జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: మ్యాన్ స్పెండ్స్
1: భౌతికమైనటువంటి యొక్క జీవితంలో కాలం గడుపుతున్నాడు.
0: హి లీడ్స్ ఎ వరల్డ్లీ లైఫ్.
1: అనిత్యమైనటువంటి యొక్క ప్రకృతి యందు కాలం గడుపుతున్నాడు.
0: హి స్పెండ్స్ ఇన్ దిస్ మొమెంటరీ వరల్డ్.
1: కానీ ప్రకృతి ప్రాకృతమైనటువంటిది.
0: దిస్ నేచర్
1: ప్రవృత్తితో కూడినటువంటిది.
0: ద నేచర్ స్పీక్స్ ఆఫ్
1: నివృత్తి వేరే ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎటర్నల్ ఇన్వర్డ్ పాత్.
1: ఈ నివృత్తికి ఆధారమైనటువంటిదే పరతత్వము.
0: దేర్ఫోర్ ది ఇన్వర్డ్ పాత్ ఇస్ యాక్చువల్లీ స్పిరిచువల్.
1: ఇట్టి పరతత్వాన్ని బోధించే నిమిత్తమై
0: to teach the spiritual principle
1: మూలాధారమైనటువంటి యొక్క తత్వాన్ని గురించి నిమిత్తమై
0: to declare the fundamental basis
1: అనేక రకములైనటువంటి శ్రమలను ఒడిగట్టుకున్నాడు.
0: శంకర వాస్ ప్రిపేర్ టు అండర్టేక్ ఆల్ ఎఫర్ట్స్
1: అన్ని ఎదుర్కొంటూ పోయాడు.
0: అండ్ స్టార్టెడ్ ప్రూవింగ్ డెమోన్స్ట్రేటింగ్.
1: గౌడపాదుడైనటువంటి గురువు అనేక విధమైనటువంటి ఉత్సాహములు కూడా కల్పిస్తూ వచ్చాడు.
0: హిస్ ప్రిసెప్టర్ గౌడపాద ఆల్సో ఎంకరేజ్డ్ హిమ్.
1: వయసు చిన్నదైనప్పటికీ కానీ విషయం లోపల చాలా దృఢ సంకల్పడే ఇదించాడు శంకర్ల వారు.
0: దో శంకర వాస్ క్వైట్ యంగ్ హి హస్ గాట్ స్ట్రాంగ్ కన్విక్షన్ ఇన్
1: 16వ సంవత్సరం వయసునందే ఇంతమంది పండితులతో వాదోపవాదము జరిగి అందరినీ కూడాను అద్వైత మతం నందు ప్రవేశపెట్టి తాను ఆనందించడానికి మూల కారణము వెనుక ఉండినటువంటి దివ్య శక్తియే.
0: At the age of 16, he could argue with everybody and defeat them totally, convince them and transform them into the theory of non-dualism. It is non-dualism which is the main basis, fundamental. What do you mean by that?
1: అన్నింటి యొక్క ఏకత్వమే దీనికి అద్వైతము అని.
0: The harmony, the unity of all.
1: మీరు చాలా మంది పిల్లలు చూచి ఉంటారు.
0: మెని స్టూడెంట్స్
1: చక్కెరతో కొన్ని బొమ్మలు చేసి పెడతారు.
0: దేర్ ఆర్ సర్టన్
1: నక్క కుక్క ఏనుగ పిల్లి ఇలాంటివంతా చేసి పెడతారు.
0: వి గాట్ సో మెనీ డాల్స్ మేడ్ అప్ ఆఫ్ క్యాండీ షుగర్.
1: కానీ పిల్లలు రూపాన్ని మాత్రమే చూస్తారు.
0: చిల్డ్రన్ వాచ్ ద ఫామ్.
1: నాకు నక్క కావాలి నాకు కుక్క కావాలి.
0: ఐ వాంట్ ఫాక్స్ ఐ వాంట్ డాగ్.
1: నక్క కుక్క రూపనామములు వేరువేరుగా ఉన్నాయి కానీ అన్నింటి ఎందు చక్కెర ఒక్కటే.
0: The dog and fox are separate, but the candy sugar is one and the same.
1: A nakkalo unnatundi chevunu koncham gilli notlo vesko tiyagundi.
0: If you just cut off the ear of the fox and eat it, is sweet.
1: A nakkalo unna tokanu koncham gilli notlo vesko tiyagundi.
0: Cut off the tail, yet it is sweet.
1: Ee sarva swaroopamanta kudunu madhuryame.
0: The entire form is nectarine sweet.
1: Ade vidhamgane
0: likewise
1: jagatanta kudunu kalvidam brahma.
0: The entire universe is divine.
1: Ishavasyam idam jagat.
0: God is present in this cosmos.
1: Ishvara sarvabhutanam.
0: God is present in all creatures.
1: Daivattam sarvatra untunnadu anetundi oka satyanni taru gurtinchi prabodhisthu vachadu Shankara.
0: Shankara recognized and propagated the basic fundamental principle that divine is present
1: everywhere. Ee bhakti yokka bheda bhavam chetane bhagavantunaku oka pratyekatanu istukuntu tana aaradhana swaroopanike pratyekatanu nandistu మిగతా దానికి ఏమాత్రం కూడా నువ్వు స్థానం ఇవ్వకపోవటమే ఈ ద్వైతానికి మూల కారణం.
0: It's only differences are because of the feelings and the sentiments of the devotees who always think of a name and a form.
1: ఒక శ్రీమంతుడైనటువంటి వాడు,
0: ఎ రిచ్ మ్యాన్,
1: ద్వైత భావంతో కూడినటువంటి భక్తితో,
0: విత్ ఎ డ్యూయలిస్టిక్ మైండ్,
1: కృష్ణ అంటే చాలా ప్రేమ,
0: హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ కృష్ణ,
1: ఈ కృష్ణ విగ్రహాన్ని చేయించుకుని నిత్యము కృష్ణుని పూజించాలి, కృష్ణాభిషేకం చేయాలి, ఈ అభిషేక తీర్థము నేను దినము రోలాలి అనేటువంటి సంకల్పం చేసుకున్నాడు.
0: హీ డిటర్మిన్ టు వర్షిప్ ద ఐడల్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఎవ్రీ డే అండ్ పార్టేక్ ప్రసాద్ ఆర్ సాక్రిఫిషియల్ ఫుడ్ దేర్ ఆఫ్టర్.
1: ఇవంతా కూడాను కాలం అనేటువంటిది చాలా మార్పుతో కూడినటువంటిది.
0: ద టైమ్ నేచురల్
1: కష్ట సుఖములు కావడి కుండలు,
0: ద డిఫికల్టీస్ అండ్ ద హ్యాపీనెస్ దే కమ్.
1: ఏ నిమిషానికి ఏమి జరుగును ఎవరు హించెదరు.
0: వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద నెక్స్ట్ మినిట్ హూ కెన్ ఇమాజిన్.
1: ఏ నిమిషమునకు ఏ విధమైనటువంటి యొక్క పరిస్థితి సంభవిస్తుందో ఎవరు ఊహించడానికి వీలు.
0: ఎట్ వాట్ మూమెంట్ ఆఫ్ టైమ్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ స్టోర్ ఫర్ యూ.
1: శ్రీమంతుడిగా ఉంటున్నాడు,
0: ఇస్ ఎ రిచ్ మ్యాన్ నౌ.
1: ఒక 20 కాసులు ఇచ్చి కంసాలితో కృష్ణుని విగ్రహాన్ని చేయించుకున్నాడు.
0: హీ గేవ్స్ సిల్వర్ టు ద గోల్డ్ స్మిత్,
1: గోల్డ్
0: అండ్ గాట్ మేడ్ అన్ ఐడల్ ఆఫ్ గోల్డ్, కృష్ణాస్ ఐడల్.
1: తర్వాత 20 కాసులు ఇచ్చి కృష్ణునికి ఒక గోవును చేయించాడు.
0: అండ్ హీ ఆల్సో గాట్ స్పెషల్లీ మేడ్ కౌ ఆఫ్ గోల్డ్.
1: ఇంకా 20 కాసులు ఇచ్చి ఒక నెమలిని దగ్గర పెట్టుకునేటట్టుగా కృష్ణునికి ప్రక్కలో పెట్టాడు.
0: అండ్ హీ ఆల్సో మేడ్ పీకాక్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: అభిషేకం చేయడానికి 20 కాసులు ఇచ్చి ఒక కప్పును చేయించుకున్నాడు.
0: ఫర్ అభిషేక పర్పసెస్ హీ గాట్ మేడ్ ఎ గోల్డ్ కప్.
1: నిత్యము ఆ కప్పుతో కృష్ణునికి అభిషేకం చేయటము, ఆ తీర్థం గోరటము, ఆనందించడం ఈ రకంగా జరుగుతూ వచ్చింది.
0: ఎవ్రీ డే హీ డస్ దిస్ అభిషేక అండ్ డ్రింక్స్ దట్ తీర్థ ఆఫ్టర్ ది ప్రాస్ రిచువల్.
1: కానీ కాలం ఏనాటికి సమంగా ఉండదు.
0: టైమ్ విల్ నాట్ బి ద సేమ్ ఆల్వేస్.
1: కాలం ఎప్పుడు కూడాను ప్రవహించేటువంటి ప్రవాహం వంటిది.
0: టైమ్ ఆల్వేస్ రన్స్ కంటిన్యూస్లీ.
1: ఇది కాల ప్రవాహము.
0: ఇట్స్ ఎన్ ఎటర్నల్ ఫ్లో.
1: ఎప్పుడు హెచ్చు పల్లంలో జరుగుతుందో తెలియడానికి వీలు కాదు.
0: నో వన్ కెన్ సే వెన్ దేర్ విల్ బి బంప్స్ అండ్ జంప్స్ ఇన్ లైఫ్.
1: ఈ యొక్క క్షీణే పుణ్యే మధ్య లోకం విశంతి.
0: As the merit is exhausted,
1: all the merit of the past is exhausted.
0: The position of the rich man is
1: not that good. దినానికి జరగటమే చాలా కష్టమైపోయింది.
0: He could not carry out his daily living.
1: ఇంకా భరించుకోలేక,
0: he couldn't bear.
1: ఈ పదార్థములు ఇంకొక శ్రీమంతుని దగ్గరికి తీసుకెళ్లాడు.
0: He collected all these golden objects and took it to another rich man.
1: అతనికి దీన్ని అమ్మి డబ్బు తీసుకోవాలని ప్రయత్నించాడు.
0: హీ వాంటెడ్ టు డిస్పోజ్ దెమ్ ఆఫ్ మనీ.
1: మొట్టమొదట గిన్నెను, అభిషేకం చేసే గిన్నెను తూకం వేశాడు.
0: ఫస్ట్ హీ వెయిడ్ దట్ కప్ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ అభిషేక.
1: ఇది 20 కాసులు, 20 కాసులు ఉంటుంది.
0: హీ సెడ్ ఇట్స్ ప్రైస్ ఇస్
1: 60,000 rupees. సరే. తర్వాత ఒక నెమలిని తూకం వేశాడు.
0: అండ్ దెన్ పీకాక్ ఇస్
1: ఇది 60,000 rupees.
0: ఇట్స్ ప్రైస్ 60,000.
1: తర్వాత గోవును తూకం వేశాడు.
0: అండ్ ఆల్సో కౌ వే
1: 60,000 rupees.
0: ఇస్ ఆల్సో 60,000.
1: తర్వాత కృష్ణుని తూకం వేశాడు.
0: దెన్ కృష్ణ ఇస్
1: ఇదని కూడా 60,000 rupees ఉన్నాడు.
0: ఇట్స్ ప్రైస్ ఇస్ 60,000.
1: అబ్బా ఏమిటి, గోవు, నెమలి, కప్పు, కృష్ణుడు అందరూ ఒకే వెళ్ళినా నేను భరించలేను.
0: He said, I can't bear this. What is
1: the same price?
0: You should pay more for Krishna. You can't pay same to the peacock and to the cup and cow.
1: చెప్పాడు.
0: That rich man said,
1: మీకు కృష్ణ రూపము, నెమలి రూపము, గోరూపము, కప్పు రూపంగా ఉంటుంటారు, నాకు తూకం ప్రధానము అన్నాడు.
0: That rich man said, you go by the form, whether it's a peacock or a cow or a cup or Krishna. But I go by the weight.
1: దానికి వాల్యూ ఇస్తూ వచ్చున్నాడు.
0: I attach value to the total weight.
1: బంగారు తూకమునకు వాల్యూ ఇస్తూ వచ్చాడు, కానీ రూపానికి వాల్యూ ఇవ్వలేదు.
0: The value is attached to the weight of the gold, but not
1: the form. అదేవిధంగానే భిన్న భిన్న రూపములతో ఉండినటువంటి మానవత్వానికి మనము విలువలిస్తున్నామే కానీ అందరి యందు ఉండినటువంటి పంచభూతముల యొక్క పరమాత్మ తత్వానికి మనం విలువనివ్వటం లేదు.
0: Therefore we attach value to the diversity and the multiplicity of the mankind, but not the unity.
1: భూతముల యొక్క పరతత్వమునకే అద్వైతం అన్నారు.
0: And therefore the essential basic
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ పంచభూతము తప్ప మరొక భూతం ఇంకొకటి అధికంగా లేదు.
0: In every person five elements are present.
1: ఆరవ భూతమే లేదు.
0: There is no sixth element as such.
1: కానీ మనము మరొకటి ఏదో ఉన్నదని ఆశించి భ్రమించి దీనికి అనేక విధమైనటువంటి ప్రయత్నాలు సల్పుతూ ఉంటున్నాం.
0: బట్ వీ ఇమాజిన్ వీఆర్ డెల్యూటెడ్ విత్ ది ఫీలింగ్ దట్ దేర్ సమ్ అదర్
1: థింగ్. దురాశే దుఃఖమునకు కారణం.
0: దిస్ ఇస్ ద కాజ్ ఫర్ గ్రీఫ్.
1: ఆశలు ఉండాలి.
0: వీ హావ్
1: ఆశకు కూడా ఒక పరిమితం ఉండాలి.
0: దేర్ షుడ్ బి సమ్ లిమిట్స్.
1: మీరందరూ చాలా మంది పిల్లలు చదివింటారు మైదాస్ యొక్క చరిత్ర.
0: మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మస్ట్ హావ్ గాన్ త్రూ ది స్టోరీ.
1: మైదాస్ ఇతను ఒక శ్రీమంతుడే.
0: హిస్ ఎ రిచ్ మ్యాన్.
1: కానీ మహాభక్తుడు.
0: హిస్ ఎన్ ఆర్డినరీ డివోటీ.
1: ఇతనికి చాలా దురాశ.
0: Has excessive desire.
1: తన ఆరాధన దేవతను అమితంగా ప్రార్థిస్తూ వచ్చాడు.
0: He prayed repeatedly to the deity.
1: Day and night, తెల్లవారి మొదలు రాత్రి వరకు ఆరాధన సల్పుతూ వచ్చాడు.
0: Day and night he offered prayers, worshipped.
1: దేవత ప్రత్యక్షమైంది.
0: The deity appeared.
1: ప్రార్థనలకు ప్రత్యక్షమయటము దేవతల యొక్క లక్ష్యం.
0: ఇట్ ఇస్ నేచురల్ ఫర్ ద డైటీ టు అపియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డివోటీ.
1: ప్రార్థన చేయటము అతని యొక్క కర్తవ్యము.
0: గాడ్ రెస్పాండ్స్ టు ద ప్రేయర్స్.
1: ఈ విధంగా జరుగుతూ వచ్చింది.
0: థింగ్స్ వెంట్ ఆన్.
1: ఒకనాడు
0: వన్ డే
1: మైదాస్ ప్రార్థించాడు తల్లి.
0: మైదాస్ ప్రేయర్ మదర్.
1: ముట్టినంతా బంగారు కావాలి, ఆ వరం నాకు ప్రసాదించమన్నాడు.
0: కన్ఫర్మ్ మీ దట్ బూన్ సో దట్ వాట్ ఎవర్ ఐ టచ్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు గోల్డ్.
1: సరే ఇచ్చినాను వెళ్ళు అన్నాడు.
0: కానీ
1: మొట్టమొదటి దేవత చెప్పింది.
0: The deity said,
1: నీవు కోరరాని కోరికను కోరుతున్నావు.
0: యూ ఆస్క్ దట్ విచ్ యు ఆర్ నాట్
1: సపోజ్. చాలా దురాశతో కూడినటువంటిది.
0: ఇట్స్ ఎక్సెసివ్. దీనివల్ల
1: నీకు సుఖం ఉండదు.
0: యు విల్ నాట్ బి హ్యాపీ ఐదర్.
1: చాలా కష్టములకు గురి అవుతావు.
0: యు విల్ బి పుట్ టు సఫర్.
1: బాధలకు గురి అవుతావు.
0: యు విల్ సఫర్.
1: కట్టేటువంటి జీవితమే ఒక వ్యర్థం అయిపోతుంది.
0: అల్టిమేట్లీ యు విల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: కనుక ఈ వరం నీవు కోరవద్దు అన్నింది.
0: సో డోంట్ ఆస్క్ ఫర్ సచ్ ఎ బూన్.
1: నా వ్యవస్థ నాకుండని నీవు తప్పక ఇవ్వవలసిందే అని పట్టుబట్టాడు ఈ మైదాస్.
0: This Maidas determined that the boon should be granted irrespective of the problems that he is likely to face.
1: Sari cheppina maata vinnappudu em chestundi neevu nashtam raasina vaata kanna kaladaanu urendu chintinam vellu inga nee avastha nu anubhavinchunnaru.
0: The deity fell so that who can escape from the from destiny. All right, you hang yourself, he said.
1: Varavu pondadu intiki vachadu.
0: After the boon is granted, he returned home.
1: Parupu paina kurchunnadu.
0: He sat there on the bed.
1: దిండిని తీసి పక్కన పెట్టాడు.
0: He kept the pillow on one side.
1: పరుపు దిండు అంతా కూడా బంగారైపోయింది.
0: The bed and pillow transformed into gold.
1: ఇవి మాత్రమే బంగారైనాయా, మిగతావంతా అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.
0: Every book.
1: అన్ని బంగారైపోతూ వచ్చింది.
0: Everything transformed into gold.
1: కడపటికి అరిచిపోయాడు.
0: He was tired.
1: బిడ్డని పిలిచాడు.
0: He called his children. అమ్మకు
1: టీనో కాఫీనో తీసుకునిరా అన్నాడు.
0: He said, bring coffee or tea for me now.
1: టీ కాఫీ తీసుకొచ్చింది.
0: They brought tea and coffee.
1: దాన్ని ముట్టాడు.
0: He touched.
1: బంగారైపోయింది.
0: It also became
1: gold. ఆకలి పెరిగిపోతుందా అది.
0: And more he wanted.
1: కానీ ఏది ముట్టినా బంగారైపోతుందా అది.
0: But whatever he touched,
1: it turned. ఏం చేసేది, బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారైపోయింది.
0: స్టాచ్యూగా
1: తయారైపోయింది.
0: Ultimately, what is to be done? He touched his son, who also turned into gold.
1: అవుతుందో కాదో అని తిరిగి కంపౌండ్ లోపల ఉద్యానవనంలో ప్రవేశించాడు.
0: Then he entered, stepped into his garden.
1: ప్రతి వృక్షాన్ని ముట్టాడు.
0: He touched every tree.
1: ప్రతి పూల మొక్కను ముట్టాడు.
0: Every flowering plant.
1: ప్రతి పుష్పాన్ని ముట్టాడు.

0: చేతిని బిడ్డను ముట్టాడు, బిడ్డ కూడా బంగారు అయిపోయింది, స్టాచ్యూ తయారైపోయింది.
1: అల్టిమేట్లీ వాట్ ఈస్ టు బి డన్, హి టచ్ హిస్ సన్ హు ఆల్సో టర్న్డ్ ఇంటు గోల్డ్.
0: అప్పుడు బుద్ధి వచ్చింది మైదాస్.
1: Then Maidas was transformed. See, he could know the truth.
0: Devi cheppina kuda nenu murkhudunaine vinlekapoyanu.
1: I was so foolish, though deity told me, I didn't pay heed to her words.
0: Vidhi ane atvanti.
1: This is the destiny.
0: Kanuka tirigi devi daggariki vellaadu.
1: So he again went to the
0: teevramainatundi yokka prarthana cheta vedamu cheta oka vidhamainatundi vedana cheta ఆమెను ప్రార్థించాడు.
1: విత్ యర్నింగ్ అండ్ సఫరింగ్ షీ ప్రేడ్ టు ద ఫ్యామిలీ డైటీ.
0: ప్రత్యక్షమైంది.
1: షీ మానిఫెస్టెడ్.
0: నాయన, నా మాట వినలేదు నీవు.
1: యూ హావ్ నాట్ హర్డ్ మై వర్డ్.
0: ఈ గతి పట్టింది.
1: దిస్ ఈస్ ది ప్లైట్ నౌ.
0: ఇప్పుడు ఏం కావాలన్నాడు.
1: వాట్ డు యు వాంట్ నౌ?
0: నీవు ఇచ్చిన వరం తీసుకోమన్నాడు.
1: ప్లీజ్ టేక్ బ్యాక్ ద వెరీ బూన్ యూ గ్రాంటెడ్.
0: అప్పటి నుంచి తాను బ్రతుకుతూ వచ్చాడు.
1: సిన్స్ దెన్ హీ స్టార్టెడ్ ఎ నార్మల్.
0: మానవత్వంలో ఉండినటువంటి ఒక ఆశలు ఇంత ప్రమాదమునకు గురి చేస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది డిజైర్ దట్ విల్ పుట్ us ఆల్ టు డేంజర్.
0: దైవ ఆజ్ఞను శిరసా వహించి ప్రవర్తించినప్పుడు వారికి ఎంతైనా సుఖము శుభములు కలుగుతూ ఉంటాయి.
1: ఇఫ్ వన్ ఫాలోస్ ద కమాండ్ ఆఫ్ గాడ్ దే విల్ బి హ్యాపీ, దే విల్ బి ప్రాస్పర్.
0: కనుకనే శంకర్ల వారు లోకము లోపల దీనికి అర్థం చెప్తూ వచ్చారు.
1: శంకర
0: వల్లదు ధన దాహము నరుడా.
1: ఓ మ్యాన్ డోంట్ హ్యావ్ థర్స్ట్ ఫర్ మనీ.
0: వలదు వలదు ధన దాహము నరుడా, మంచి బుద్ధితో మానుము కోర్కెలు.
1: విత్ ఆల్ గుడ్ మైండ్ గివ్ అప్ ఆల్ డిజైర్స్.

0: All you have got is only wealth of all the reaction, the consequences of your past actions. Be satisfied with the Lord.
1: Oh, manavuda.
0: Oh, man.
1: Durashaku neeku guri kavaddu.
0: Don't have too many desires.
1: Aasani pettuko.
0: Have some desire and
1: kaani, but atanni ponde enta varaku neeku prema kavali.
0: Until you attain divinity.
1: Aa premane nee sarvasvamu istundi.
0: And that very love will give you.
1: Eppudu ekkada ye vidhi kavallo taane anugrahistundi.
0: Where and when, how you receive God knows.
1: Oh, manasa adugaku vevo manasa.
0: Oh, mind, don't ask.
1: అడుగుకొలది అది అడుగునబడునని అడుగకున్న పని వడిగానగునని అడుగకువే ఓ మనస.
0: The more and more, oh mind, you ask for, it will be ignored or neglected.
1: అడుగని శబరిని ఆదరించడే.
0: Without asking, శబరి was ready.
1: అడుగక తనకై మడియు జటాయువు కడకునేగి సద్గతి గలిగించడే. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస.
0: ఓ మైండ్, డోంట్ ఆస్క్ వితౌట్ మీ ఆర్ ఆస్కింగ్. జటాయు హ్యాడ్ సచ్ ఎగ్జాల్టెడ్ హైట్స్, కుడ్ రిడీమ్.
1: దశరథ మహారాజు ఎంతనో ప్రార్థించాడు.
0: దశరథ ప్రేడ్ ఫర్
1: నాయన, నా అంత్య సమయంలో నీ హస్తంతో నాకు నీరు పోయమని.
0: He wanted that son to be present with the end of the process.
1: దశరథునికి ఏ మాత్రం కూడా నువ్వు తాను మనసు కుదరలేదు.
0: బట్ హీ డిడ్ వాంట్ టు డు ఒబ్లైజ్.
1: అడుగని జటాయుకు మోక్షం అందించాడు.
0: వితౌట్ ఆస్కింగ్
1: జటాయు అడగకపోయినప్పటికీ తన నోటిలో తన హస్తం ద్వారా నీరు పోసి దానికి సార్థకం గావించాడు.
0: వితౌట్ ప్రేయింగ్ ఆస్కింగ్ జటాయు
1: ఆదరించండి.
0: వితౌట్ ఆస్కింగ్ శబరి
1: లేదు. కానీ నిరంతరం కూడా నువ్వు రామచింతన చేస్తూ వచ్చింది.
0: యట్ షీ వెంట్ ఆన్ థింకింగ్ ఆఫ్ రామా కంటిన్యూస్లీ.
1: రాముడు అరణ్యంలో ప్రవేశించాడట.
0: రామా వాజ్ ఇన్ ద ఫారెస్ట్.
1: ఈ మార్గంలో వస్తాడో ఏమో.
0: హి మే కమ్ అలాంగ్ దిస్ వే.
1: ఆ విధంగా తలుచుకోవటము, ఆ మార్గాన్ని అంతా ఊడ్చి శుభ్రం చేయటం.
0: ఎవ్రీ డే షీ వాజ్ క్లీనింగ్ స్వీపింగ్ ద పాత్ అలాంగ్ విచ్ రామా మైట్ కమ్ ఎనీ డే.
1: ఒక రేగి పండు చెట్టు కింద కూర్చుంది.
0: షీ సాట్ అండర్ ఎ ట్రీ.
1: అయ్యో, అరణ్యానికి వచ్చాడట సీతా సమేతుడై రామచంద్రుడు. ఈ మార్గంలోనే వచ్చి అమ్మా ఏమైనా పండ్లు ఇస్తావా అని అడుగుతాడో ఏమో అని భ్రమ. ఆ ప్రేమ యొక్క ఇది అంత తీవ్రంగా ఉంటుంది.
0: She has got intense love for Rama, thinking that Rama might come along that path accompanied by Sita and Lakshmana. ఆ విధమైన
1: భావంతో ఒక్కొక్క పండు తినటము, తీయగా ఉన్నదాన్ని పెట్టుకోవటం.
0: She started collecting all sweet berries, fruits and keeping them aside.
1: యద్ భావం తద్ భవతి.
0: As is the feeling, so is the reward experience.
1: వారి వారి పవిత్రమైనటువంటి భావం కొలది, దివ్యత్వమైనటువంటి ఒక దైవత్వం అటు అనుగ్రహాన్ని అందిస్తూ వస్తుంటాయి.
0: Basing on their sacred thoughts, the divine will grant all that they want.
1: Kanukane daivatvam anetundi anugrahamto koodinatundide kaani aagrahamto koodinatundide kaadu.
0: God is full of anugraha grace but not aagraha or anger.
1: Sadhakuri yokka buddhulu aneka vidhamulainatundi yokka margamlo praveshinchatu cheta daanini puraskaram.

0: ఉంచుకొని యద్భావం తద్భవతి ఆ విధంగా పోవలసి వస్తుంది.
1: ఆస్పిరెంట్స్ ఫాలో డిఫరెంట్ పాత్స్, దే హావ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్. దేర్ఫోర్
0: ఒక నిలువుటద్దం ముందు నీవు చేరావు.
1: You are in front of a big
0: mirror. నిలువుటద్దం ముందు నీవు పోయి
1: స్టాండింగ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్
0: ఆ నిలువుటద్దంలో నీ ప్రతిబింబం కనిపించింది.
1: యు సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్ ఇన్ ఎ మిర్రర్.
0: కానీ ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేస్తే అది కూడా ఆ నమస్కారం నీకు వెనుక ఇచ్చింది.
1: ఇఫ్ యు డూ నమస్కార్ యు విల్ గెట్ బ్యాక్ ది సేమ్ నమస్కార్ ఫ్రమ్ ద రిఫ్లెక్షన్.
0: ఆ ప్రతిబింబాన్ని నీవేమైనా దండిస్తువా అది కూడా నిన్ను దండిస్తుంది.
1: ఇఫ్ యు పాయింట్ అవుట్ యువర్ ఫోర్ ఫింగర్ యు విల్ ఆల్సో గెట్ బ్యాక్.

0: As a scholar, you may go through number of books. You may offer prayers fervently to your family deity.
1: ఎట్టి కర్మం చేస్తావో అట్టి ప్రతిబింబమే నీకు వస్తుంటారు.
0: As is the object, so will be the reflection.
1: ఇక్కడ నిలువుట అద్దం ఏమిటి?
0: What is the mirror here?
1: ఈ మిర్రరే ప్రకృతి.
0: This mirror is the very nature.
1: ఆ యొక్క బింబమే దైవత్వము.
0: That very object is divine.
1: విష్ణువే కారకుడు.
0: God is the cause.
1: ప్రకృతియే కార్యము.
0: And
1: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
0: The whole world is just the relationship between the cause and effect.
1: కనుకనే నీవు ఆ ప్రకృతి అనేటువంటి మిర్రర్ లోపల ఏమి చేస్తే ఆ ప్రతిబింబం అంతా నీకు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ నీకు వస్తుంటాయి.
0: Therefore what will come back to you as a reaction reflection is sound. In fact, object is one.
1: ఇదియే ఏకత్వము.
0: This is unity.
1: బింబము ప్రతిబింబము.
0: The object and reflection.
1: అద్దం ద్వారా కలిగేటువంటివి కానీ అద్దం లేకపోతే ఏదీ లేదు.
0: The object and the reflection exist because of the mirror.
1: అది ఏ ప్రకృతి యొక్క విచిత్రమునకు పరమాత్మని యొక్క చిత్రమునకు ఈ విధమైనటువంటి వ్యత్యాసము.
0: This is the peculiarity and the mystery of God.
1: త్రైలోక్య పవిత్రమ్ములు,
0: సంజలాల
1: విత్తమ్ములు, సన్మిత్రమ్ములు, మునిజనవన పౌత్రమ్ములు, విష్ణుదేవు చారిత్రములు.
0: They are so endearing, sacred to all the three worlds, mysterious, incomprehensible. That is the story of God.
1: Prakriti lopala ikkada enni unnai? Neevu, nee pratibimbamu, addamu enni unnai? Moodu unnai.
0: How many are here now? You,
1: neevu, nee pratibimbamu, addamu.
0: You, your reflection in the mirror.
1: Kabatti ee moodu untunnai.
0: Three are present.
1: Moodu lo okati pothe enta ani ఒక ఫస్ట్ స్టాండర్డ్ బాయ్స్ అడిగినా కూడాను మూడులో ఒకటి పోతే రెండు అంటాడు వాడు.
0: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ టు ఫస్ట్ స్టాండర్డ్ బాయ్ 3-1 వాట్ ఇస్ వాల్యూ, హీ విల్ సే 2.
1: వాడికి కూడాను ప్రపంచ సంబంధమైనటువంటి యొక్క ఈ యొక్క లెక్కల విషయంలో బాగా తెలుస్తుంది.
0: హీ టూ నోస్ లిటిల్ మ్యాథమెటిక్స్.
1: 3-1 ఏంటంటే 2 = 2 అంటాడు.
0: 3-1 = 2.
1: కానీ దైవం దీనిని అంగీకరించడు.
0: బట్ గాడ్ డస్ నాట్ యాక్సెప్ట్.
1: ఇట్ ఇస్ రాంగ్ అంటాడు.
0: హీ సేస్ ఎ రాంగ్ ఆన్సర్.
1: ఎట్లా?
0: హౌ?
1: 3-1 = 1 అంటాడు.
0: 3-1 = 1.
1: ఈ భగవంతుడు ఏ స్కూల్లో చదవలేదేమోటో, ఇతనికి ఏం మ్యాథమెటిక్స్ తెలియదే అని అనేక మంది భగవంతుని కూడా హేళన చేస్తారు.
0: మెనీ మే మేక్ ఫన్ ఆఫ్ గాడ్ బికాస్ హీ డిడ్ నాట్ అటెండ్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజ్ ఎనీథింగ్.
1: ఇక్కడ నీవు, నీ ప్రతిబింబము, అద్దము.
0: హియర్ 3, యూ, యువర్ రిఫ్లెక్షన్ మిర్రర్.
1: అద్దాన్ని తీసినాయి.
0: ఓ మ్యాట్ క్యాప్, రిమూవ్ ద మిర్రర్.
1: ప్రతిబింబం కూడా పోయింది.
0: నో రిఫ్లెక్షన్.
1: ఉన్నది ఒక్కటే అయిపోయింది.
0: ఓన్లీ వన్ ద ఆబ్జెక్ట్ దట్ ఎగ్జిస్ట్.
1: ఇదే
0: దిస్.
1: కనుకనే లోక సంబంధమైనటువంటి విషయాల లోపల చాలా ప్రాకృతికంగా ఆధ్యాత్మికంగా వ్యత్యాసం అనేకంగా కనిపిస్తుంటుంటాయి.
0: దేర్ఫోర్ యూ ఫైండ్ ద వైడ్ గల్ఫ్ బిట్వీన్ ద వరల్డ్లీ ఇష్యూస్ అండ్ ద స్పిరిచువల్ మ్యాటర్.
1: మెనీ పీపుల్ సే మనీ మేక్స్ మెనీ థింగ్స్.
0: మెనీ పీపుల్ థింక్, మెనీ పీపుల్ సే దట్ మనీ మేక్స్ మెనీ థింగ్స్.
1: మనీ మేక్స్ మెనీ రాంగ్స్.
0: But Bhagavan says money makes many wrongs.
1: Money makes many things antar prapancham lo.
0: But in the world we say money makes many things.
1: Money makes many wrongs.
0: But Bhagavan says money makes many wrongs.
1: ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడే మనల్ని సద్వినియోగం చేయడానికి వీలవుతుంది.
0: When once you understand the truth, you will make proper use of money.
1: ఇది శంకరుల వారి యొక్క ఏకత్వంలో ఉండేటువంటి యొక్క ప్రత్యేకత.
0: దిస్ ఈస్ ది స్పెషాలిటీ ఇన్ ద డాక్ట్రిన్ ఆఫ్ శంకరాస్ ఫిలాసఫీ.
1: చిన్న చిన్న నిత్య జీవితంలో జరిగేటువంటి దాన్ని కూడా ఏకత్వంగా దాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ ప్రూవింగ్, డెమోన్స్ట్రేటింగ్, ప్రాపగేటింగ్.
1: మృత్పిండమేకం బహుభాండ రూపం సువర్ణమేకం బహుభూషణాని. మట్టి ఒక్కటే కానీ కుండల యొక్క రూపనామాలు వేరు వేరు.
0: ది క్లే ఈజ్ వన్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
1: బంగారం ఒక్కటే.
0: గోల్డ్ ఇస్ వన్.
1: కానీ దీని యొక్క ఆభరణములు వేరు వేరు.
0: బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: దైవత్వం ఒక్కటే. ఏకం సత్ విప్రా భవదావదంతి.
0: గాడ్ ఈజ్ వన్, హీస్ కాల్డ్ ఇన్ మెనీ నేమ్స్ బై పీపుల్.
1: అల్లా అని చెప్పండి.
0: వన్ మైట్ సే అల్లా.
1: జీసస్ అని చెప్పండి.
0: జీసస్.
1: బుద్ధ అని చెప్పండి. జొరాస్ట్రియం అని చెప్పండి. రామ అని చెప్పండి. హరి అని చెప్పండి. హర అని చెప్పండి. అంతా చేరి ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ ఓన్లీ.
1: ఎట్లా? ఇది ఒక చిన్న నిత్య జీవితంలో అనుభూతి.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక ఇంటి యజమానుడు ఉంటాడు.
0: ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది హౌస్.
1: హౌస్
0: ఆఫ్ ద హౌస్.
1: హౌస్ ఓనర్.
0: హౌస్ ఓనర్.
1: భార్య వస్తుంది, మై డియర్ హస్బెండ్ అంటుంది.
0: వైఫ్ కమ్స్ అండ్ సేస్
1: మై డియర్. సంబంధం ఆ రకంగా ఉంటుండాలి.
0: దట్ ఈస్ ది రిలేషన్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్.
1: కొంతసేపటి లోపల మనముడు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై గ్రాండ్ ఫాదర్ అంటాడు.
0: గ్రాండ్ సన్ హై గ్రాండ్ ఫాదర్.
1: ఈ ఇద్దరు మాట్లాడుతుండగానే ఒక బ్రదర్ వస్తాడు.
0: యాజ్ ది కన్వర్స్ బ్రదర్
1: మై డియర్ బ్రదర్ అంటాడు.
0: అండ్ హి విల్ సే మై డియర్ బ్రదర్.
1: ఇవి జరుగుతుండే కొడుకు వస్తాడు.
0: ఇన్ ది మెయిన్ టైమ్
1: మై డియర్ ఫాదర్ అంటాడు.
0: హి విల్ సే మై డియర్ ఫాదర్.
1: కొడుకు వస్తుంది, మై డియర్ ఫాదర్ ఇన్ లా అంటుంది.
0: డాక్టర్ నా కమ్స్ దర్ సేస్ మై డియర్ ఫాదర్. బ్రదర్ల
1: ఒక్కడే
0: మాస్టర్
1: ఇంతమంది ఇన్ని రకమైనటువంటి సంబంధాన్ని పెట్టుకోవడం చేత అన్ని రకమైనటువంటి పేర్లు కూడా అక్కడ
0: సో మెనీ అసోసియేషన్స్ రిలేషన్షిప్స్ హి హస్ గాట్ సో మెనీ నేమ్స్ నౌ
1: ఇదంతా కూడా కేవలము ఆ రిలేషన్షిప్
0: దిస్ ఎవ్రీథింగ్ ఇస్ రిలేషన్షిప్ హియర్

0: అంతా నీవే.
1: ఎవ్రీథింగ్
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత పిచ్చితనం చూడండి.
1: వాట్ మ్యాడ్నెస్ ఈజ్ దిస్.
0: ఓ భగవంతుడా, నీవే నా తండ్రి, నీవే నా తల్లి, నీవే నా మిత్రు, నీవే నా బంధువు, నీవే నా సకుడు, నీవే నా సర్వస్వం.
1: వి సే ఓ గాడ్ యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్.
0: దీనిని శంకరుల వారు ఖండిస్తూ వచ్చారు.
1: శంకర కాంట్రడిక్టరీ,
0: చాలా పొరపాటు మీది.
1: హి సెడ్ యు ఆర్ టోటలీ రాంగ్.
0: త్వమేవ మాతా చ,
1: యు ఆర్ మై మదర్.
0: త్వమేవ,
1: యు ఆర్ మై ఫాదర్.
0: నీవు నా తండ్రివి.
1: యు ఆర్ మై ఫాదర్.
0: అట్టయితే తండ్రి తండ్రిగానే ఉంటాడు, కొడుకు కొడుకుగానే ఉంటాడు.
1: అండ్ దెన్ ఫాదర్ విల్ బి అపా.
0: ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ దిస్?
0: కాదు కాదు, రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం చేయాలి.
1: వి షుడ్ యూనిఫై బౌత్.
0: కనుకనే త్వమేవ మాత చ పితాచ అని అనుకోడు.
1: సో వీ షుడ్ నాట్ సే యువర్ మదర్ అండ్ యువర్ ఫాదర్.
0: యూఆర్ ఐ, ఐఆమ్ యూ.
1: యు ఆర్ ఐ, ఐఎమ్ యూ.
0: యు అండ్ ఐ ఆర్ వన్.
1: యు అండ్ ఐ ఆర్ వన్.
0: ఇది అద్వైతంలో ఉన్నటువంటి పటుత్వము.
1: This is the strength underlying principle of non-dualism.
0: దీనిని పరిశీలించుకునే వేదము తత్త్వం అసి.
1: Basing on this Veda said తత్త్వం అసి.
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి, ఐ యామ్ బ్రహ్మన్.
0: ఈ విధమైనటువంటి ఏకత్వం చేత ఎంతైనా ఆనందం మనకు కలుగుతుంది.
1: This principle of unity, oneness will give you joy and bliss.
0: శంకరులు వారు అద్వైతాన్ని ప్రకటిస్తూ వచ్చారు.
1: That is the teaching of Shankara.
0: అయితే అది అంత సులభం కాదు.
1: However, that's not simple and easy.
0: కానీ దానికి అనేక రకములైనటువంటి యొక్క విచారణ జరగాలి.
1: వన్ మస్ట్ ఇన్వెస్టిగేట్ అండ్ ఎంక్వైర్.
0: దీనికి తగినటువంటి సంస్కృతి సంస్కారం కూడా ఉండాలి.
1: వన్ షుడ్ హ్యావ్ దట్ రిఫైన్.
0: ఈ సంస్కారం అనేటువంటిది పరిపక్వత దిశలో రావాలి.
1: అండ్ వన్ షుడ్ రీచ్ దట్ మెచ్యూరిటీ.
0: ఈ సంస్కారం పరిపక్వమైనప్పుడు అంతా ఒకటనేటువంటి భావం సులభంగా మనకు వస్తుంది.
1: వెన్ హిస్ సాధన ఆస్పిరేషన్ మెచ్యూర్స్
0: దట్ కలిగినటువంటి వాడు ఎంత అదృష్టవంతుడు.
1: రియలీ హిస్ ద లక్కీ సోల్ హూ అటైన్స్ దట్ స్టేట్.
0: అతని కంటే ఇంకా అదృష్టవంతుడు మరొక జగత్తులో లేడు.
1: దేర్ ఇస్ నో లక్కీయర్ పర్సన్ అదర్ దాన్ హిమ్.
0: కాబట్టి అట్టి భావం కలిగేటువంటి వాడు మహాపుణ్యాత్ముడు.
1: ద వన్ విత్ సచ్ నాన్ డ్యూయల్ ఫీలింగ్ ఇస్ మెరిటోరియస్.
0: వాడే గొప్ప జగత్తుకంత కూడా రాజు.
1: హి ఇస్ ద కింగ్ ఆఫ్ దిస్
0: వరల్డ్. రాజమకి రాజ మహారాజ రాజ. ఎవరు రాజు?
1: హు ఇస్ ద కింగ్?
0: ఆత్మరాజు. ఆత్మ సామ్రాజ్యమునకు ఇతను రాజు.
1: He is the king of the kingdom of the spirit.
0: ఈ ఆత్మ సర్వలు ఎందుకు నక్షక పర్యంతము ఉంటుండాలి?
1: This soul is present to everyone from top to toe.
0: అమృతత్వాన్ని గుర్తించలేనటువంటి వారే విషయాన్ని ఆశిస్తూ ఉంటారు.
1: Those who could do not understand this immortality, అమృతత్వ,
0: అమృతమనేటువంటిది ఇక్కడ ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించుకుంటే మాడు మరొక విషయానికి ప్రయత్నం చేయడు.
1: When once he knows the value of immortality, he will never ask for
0: poison. అమృతము అనేటువంటిది తెలియనటువంటి వాడే విషయం కోసం ప్రయత్నం చేస్తుంటాడు.
1: బికాస్ దే డు నాట్ అండర్స్టాండ్ ద టేస్ట్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, దే హీ ఇస్ ఆఫ్టర్ పాయిజన్.
0: కనుకనే మొట్టమొదటి ఈ అమృతానుభవంను కొంతవరకు మనం కలిగించుకోవడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ ది స్వీట్ నెక్టరైన్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్.
0: కనుకనే శంకర్ల వారు అద్వైత సిద్ధాంతాన్ని కేవలం పల్లె మొదలుకొని పట్టణం వరకు కూడాను, విద్యాహీనుడు మొదలుకొని విద్యావంతుడు వరకు కూడాను ఈ ఏకత్వం అనేటువంటి భావము తెప్పించాలని అనేక విధమైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు డిన్ ఇన్ టు ది ఇయర్స్ ఆఫ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద విలేజ్ ఇన్ ది సిటీ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్ టు ఎ లెవెల్ ఆఫ్ ఎ స్కాలర్.
0: కాశీ క్షేత్రంలో సభలు జరుగుతూ ఉండగా
1: దేర్ ఇన్ కాశీస్ ఎస్టాబ్లిష్డ్ స్కాలర్స్
0: వర్ టాకింగ్ ఒక్కడి కూడా నువ్వు శంకర్ వారు ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చారు.
1: శంకర్ హ్యాస్ సెట్ ఎన్ ఐడియల్ ఇన్ ఎవ్రీ ఇష్యూ, ఎవ్రీ మ్యాటర్.
0: ఇల్లు వదిలే సమయంలో తల్లికి వాగ్దానం ఇచ్చాడు.
1: He gave a promise to his mother when he left his house.
0: Nayana, neevu illu vadilipothunnavu.
1: Son, you are leaving the
0: sanyasam naaku ishtam lekapoyinappudiki neevu sweekarinchavu.
1: Though I don't want you to be, you have chosen to be a
0: nun. Anta samayam lopana maatramu ninnu choodalaneetundi oka pichi aasanaku unnadi.
1: I got a desire to see you as the end approaches.
0: Kanuka naa anta samayamlo neevu naa daggara undalani aasinchindi.
1: Therefore you should be by my bedside when the end comes.
0: Maha pavitramaina hrudayudu ganaka ఆ చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు కనుక తన వాగ్దానాన్ని తప్పక చెల్లించుకోవాలని సంకల్పించుకున్నాడు.
1: బికాజ్ ఇస్ ఎ సేక్రెడ్ సోల్ అండ్ ఎ నోబుల్ సోల్.
0: చిత్తశుద్ధి కలిగినటువంటి వారికి చెప్పిన మాట సత్యమే అవుతుంది.
1: ద వన్ విత్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వాట్ ఎవర్ హీ సేస్ ఇస్ బౌండ్ టు బి ట్రూ.
0: ఏది చెప్పినా సత్యమే అవుతుంది.
1: వాట్ ఎవర్ హీ సేస్ ఇట్ ఇస్ ట్రూ.
0: ఇది పుష్పం కాదు అనుకుంటే ఇది పుష్పం కాకుండానే పోతుంది.
1: If he says it's not a flower, it will not be a flower.
0: ఆ సత్యాన్ని గుర్తించాలి.
1: వన్ షుడ్ నో ద ట్రూత్.
0: అది ఏ భగవద్గీత లోపల కూడాను
1: That in Gita,
0: Amavasya yudhamu prarambhamavutundi yuddhamu.
1: The war starts on the dark night Amavasya.
0: Chaturdashi dinamu Arjunudu Krishnunu teesukoni aravaku vellaadu.
1: On Chaturdashi, fourth day,
0: repati dinamu ye vidhanga yuddhamu saginchali. ఎవరెవరు ఏ ఏ స్థానంలో ఉంటుండాలి, ఎవరెవరు ఏ ఏ విధమైనటువంటి యొక్క శంఖం ఊదాలి అనేటువంటి దాన్ని మాట్లాడుకుంటూ పోయారు.
1: They were just discussing the war strategy.
0: భగవంతుడు ఎప్పుడు కూడా మొట్టమొదట ఈ అనుగ్రహాన్ని అందించే ముందుగా ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాన్ని పరీక్షిస్తాడు.
1: Before God confers grace, he will test the deservedness of the devotee.
0: అప్పుడే ఆ ఇచ్చినటువంటి దానిని దక్కించుకోవడానికి అర్హుడైతాడు.
1: Then only the devotee deserves what is given.
0: తిరిగి నానా అర్జున చీకటి అయిపోయింది ఇంకింటికి వెళ్ళిదామన్నా.
1: అర్జున, ఇట్స్ ఓవర్, బెటర్ యూ గో బ్యాక్.
0: ఊరుకుండకుండా ఇంటికి వెళ్దామన్న కృష్ణుడు అక్కడ పరీక్ష ప్రారంభించాడు.
1: దేర్ కృష్ణ స్టార్టెడ్ టెస్టింగ్.
0: అర్జున చూడు, ఆ చెట్టు పైన ఉన్నది నెమలే కదా అన్నాడు.
1: ఆన్ ద ట్రీ టాప్ ఇస్ దేర్ నాట్ పీకాక్?
0: అవును స్వామి, పీకాక్ అన్నాడు.
1: హి సెడ్ yes swami, it's peacock.
0: పిచ్చివాడ, అది నెమలి కాదు,
1: అది
0: గరుడపంతుడు.
1: ఇట్స్ ఎ బర్డ్,
0: గరుడ అన్నాడు.
1: ఇట్స్ గరుడ, హి సెడ్.
0: అవును స్వామి, గరుడే అన్నాడు.
1: yes swami, it is garuda.
0: ఏమిట్రా, నేనేది చెప్తే దానంతా ఒప్పుకుంటున్నావు? ఇది సత్యమా కాదా అనేటువంటి విచారణ అక్కర్లేదా? విచక్షణా జ్ఞాన శూన్యుడైపోయినాడు, నీవు ఎంత యుద్ధం చేయగలవు?
1: He said, you endorse what all I say. You have no discrimination. You don't inquire it is true or not.
0: Arjunudu,
1: Krishna,
0: nenadi nemali kadante neevu nemaliga marchavachchu.
1: If I say it is not peacock, you will make a peacock.
0: Neevu garuda kadu nante nenu trigaruduga marchavachchu neevu.
1: If I say it is not a bird, you will
0: kabatta nemala garuda anetuvanti vicharam naaku akkarledu.
1: So I am not bothered as peacock or garuda.
0: Okay, naaku kavali.
1: I want what you say, your command.
0: నీ యొక్క వాక్యమే నాకు సత్యం అన్నాడు.
1: వాట్ ఎవర్ యు సే ఇస్ ట్రూత్.
0: అప్పుడే చెప్పాడు కృష్ణుడు,
1: మన్మనాభమద్
0: భక్తో మధ్యాజీ మాం నమస్కరే మామ్యే వైశ్యసి సత్యం తే ప్రత్యానే ప్రయోజనమే. మన్మనాభమద్ భక్తో, ఇప్పుడు నీవు నా భక్తుడవు.
1: నౌ యు ఆర్ మై డివోటీ.
0: నా మాట పైన విశ్వాసం అధికంగా ఉంటుండాలి.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ వాట్ ఐ సే.
0: కనుకనే నీవు ఇంక అన్నిటినీ జయించగలవు అని చెప్పి అప్పుడు ఇంకా గీతను బోధించడం ప్రారంభించాడు.
1: Therefore you are sure to win. Then he started.
0: విశ్వాసం లేనటువంటి వాడికి ఎంత బోధించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of teaching to a fellow who has no faith?
0: 84 అర్జునుడికి, 86 కృష్ణుడికి.
1: They were aged 84 and 86 age.
0: కానీ అంతవరకు ఏనాడు కూడా గీతను గురించి చెప్పలేదు.
1: Till then he did not choose to teach Gita.
0: కాల కర్మ కారణ కర్తవ్యం కలిసి వచ్చినప్పుడే ఈ దైవానుగ్రహం కూడా చేరి వస్తుంది.
1: It's only at the right time, at the right opportunity.
0: 84 years కూడా ఎప్పుడు కూడా ఏ విధంగా కూడా వేదాంతమే మాట్లాడలేదు అర్జున్తో.
1: Till the age of 84 there was no discussion on spiritual matters. అప్పటికి
0: గుర్తుపడినట్టుగా వేదాంతం ప్రారంభిస్తూ వచ్చాడు.
1: Everything just fell immediately at the right appropriate moment.
0: వీరందరూ ఎవరు?
1: అర్జున, హూ ఆర్ దే?
0: వీరంతా నా బంధువులు అనుకుంటున్నావు.
1: యూ థింక్ దే ఆర్ యువర్ రిలేషన్స్?
0: కాదు, వారు నీ బంధువులు కాదు.
1: దే ఆర్ నాట్ యువర్ రిలేషన్స్.
0: నీవు వారికి ప్రత్యేకంగా లేవు.
1: అండ్ యు ఆర్ నాట్ సెపరేట్.
0: నీవు, నేను, వారు అందరూ ఒక్కటేను అన్నాడు.
1: యూ, ఐ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వన్ ఓన్లీ.
0: అక్కడ మరింత పిచ్చి పెట్టిపోయింది అర్జునికి.
1: దెన్ అర్జున టర్న్డ్ మ్యాడ్.
0: అది ఎట్ట అవుతుంది? అంతా ఒకటి ఎట్ట అవుతుంది? అంతా ఒకటైతే యుద్ధమే అనవసరమే.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ దెన్ వై వార్?
0: పిచ్చివాడా, దీనికి ఒక విద్యం ఉంటుందని.
1: దేర్ ఇస్ ఎ ప్రొసీజర్ హియర్.
0: ఇది నాకు తెలుసు, నీకు తెలియదు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: నీవు మరుపులో ఉన్నావు, నేను ఎరుకులో ఉన్నాను.
1: ఐఎమ్ ఇన్ అవేర్నెస్, యు ఆర్ ఇన్ ఫర్గెట్ఫుల్ స్టేట్.
0: తారక మంత్రము ఎరుపు అనే పనుకుండా జాగ్రత్త నిరత మగ స్వప్నాశ సుప్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము గరుచిమన్నా.
1: Therefore one should know that eternal principle.
0: తెలుసుకున్నవాడు నేను, తెలియని వాడు నీవు.
1: ఐ నో అండ్ యూ డూ నాట్ నో.
0: కనుక నీవు, నీకు వారికి ప్రస్తుతపు దేహ సంబంధాన్ని నీ గురించి చెప్తున్నావు.
1: యూ ఓన్లీ థింక్ ఆఫ్ ది బాడీ రిలేషన్షిప్ అటాచ్మెంట్.
0: పాస్ట్ నీకేమీ తెలియదు.
1: యూ డోంట్ నో ఎనీథింగ్ ఆఫ్ ది పాస్ట్.
0: అని తెలుసును, కానీ మర్చిపోయినావు.
1: యూ నో బట్ యు హావ్ ఫర్గాటన్.
0: స్వామి,
1: స్వామి,
0: నీవు ఉన్నావు, నేను ఉన్నావు, వారు ఉన్నారంటున్నావు, నీకు మాత్రం తెలుసు, నాకెందుకు తెలియటం లేదు?
1: స్వామి, యు ఆర్ హియర్ అండ్ ఐఎమ్ హియర్, దోస్ పీపుల్ ఆల్సో ఆర్ దేర్.
0: ప్రాకృతమైనటువంటి దృష్టిలో నీవు చూస్తున్నావు కనుక నీకు మరపు వచ్చింది.
1: బికాజ్ కృష్ణ సెడ్, బికాజ్ యూ హ్యావ్ దిస్ వరల్డ్లీ విజన్,
0: నేను నివృత్తి దృష్టిలో చూస్తున్నాను కనుకనే త్రికాల బాధ్యమైనటువంటి వాడు భగవంతుడు.
1: God knows all, that omniscient, omnipresent.
0: కనుక నాకు ఎప్పుడు ఎరుకగానే ఉంటుండాలి.
1: So I am always in total awareness.
0: నీవు మర్చిపోయినావు అన్నాడు.
1: You have forgotten.
0: దానికి చక్కగా ఒక చక్కని ఎగ్జాంపుల్ చెప్తూ వచ్చాడు కృష్ణుడు.
1: Krishna gave very good example.
0: అర్జున,
1: అర్జున,
0: నీవు ఒకనొక అంటే పేర్లు వేరు వేరు, మీకు అర్థమయ్యే కోసం చెప్తున్నాను.
1: భగవాన్ ఈస్ టీచింగ్ ఇన్ ఎ వే దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీ.
0: ఒకనొక సమయంలో నీవు కాశ్మీర్ యాత్ర పోయావు.
1: అట్ వన్ టైమ్ యూ వెంట్ కాశ్మీర్.
0: కాశ్మీర్ అంటే ఏమి? కేకేయ రాజు. ఆ కేకేయ రాజు బిడ్డనే కైక.
1: కాశ్మీర్ మీన్స్ ద కేకేయ అండ్ ది కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్
0: కాశ్మీర్ యొక్క రాజు బిడ్డనే.
1: సో కైకేయి ఇస్ ద డాటర్ ఆఫ్ కాశ్మీర్.
0: వెళ్ళినావు,
1: యు హావ్ గాన్ దేర్.
0: నీవు అక్కడికి వెళ్ళినప్పుడు చాలా చీప్ గా చిక్కిని ఒక సూట్ కూడా కొన్నావు.
1: యు పర్చేస్ సూట్ క్లాత్ దేర్.
0: అక్కడ మంచి విలువైనటువంటి గుడ్డను కొన్నావు.
1: వాల్యుబుల్ క్లాత్ యు పర్చేస్.
0: తీసుకుని వచ్చావు.
1: యు బ్రాట్ ఇట్.
0: ఎక్కడో అమ్మ చేతికి ఇచ్చావు, అవి ఎరువు పడేసేసింది.
2: అండ్ యూ గేవ్ టు యువర్ మదర్, షీ కెప్ట్ ఇట్ ఇన్ అల్మైరా.
0: ఒక ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను.
2: దిస్ ఎన్ ఇల్లస్ట్రేషన్ సో హస్ టు బి అండర్స్టూడ్ ఈజీలీ.
0: తర్వాత
2: లేటర్
0: అది మర్చిపోయినారు, 10 సంవత్సరం జరిగిపోయింది.
2: యు హావ్ ఫర్గాటెన్, 10 ఇయర్స్ పాస్ బై.
0: తర్వాత తల్లి ఏదో చూస్తూ చూస్తుంటే ఈ గుడ్డ కనిపించింది.
2: మదర్ నోటీస్ ది ప్రెసెన్స్ ఆఫ్ దిస్
0: బాబు. రామా ఇదిగో చూడు, నువ్వు తెచ్చినటువంటి గుడ్డ నీ దగ్గర పెట్టుకున్నావు, దీన్ని కుట్టించుకోమని చెప్పి ఇచ్చింది.
2: ది సన్ సెట్, హియర్ ఇస్ సూట్ క్లాత్ హియర్, వై డోంట్ యూ గెట్ ఇట్ స్టిచ్.
0: అప్పుడు షర్ట్ కుట్టించుకున్నాడు రాములు.
2: అండ్ దెన్ రామా గాట్ ఇట్ స్టార్ట్ స్టిచ్.
0: అప్పుడే సాయంకాలానికి తెచ్చిచ్చాడు అలాంటి టైలర్లు. రాజాజ్ఞ అప్పటికప్పుడు ఎంత స్ట్రిక్ట్ గా జరగాల.
2: ఇట్ ఇస్ ది కమాండ్ ఆఫ్ ద కింగ్. ద టైలర్ బ్రాట్ ఇట్ ద వెరీ సేమ్ ఈవెనింగ్.
0: మన టైలర్స్ అంతా రేపు అని చెప్పేసి ఇస్తే ఇంకొక నెలకో ఇస్తాడు.
2: బట్ అవర్ టైలర్స్ విల్ సే దే విల్ బ్రింగ్ యూ టుమారో, బట్ ఇట్ బి వన్ ఇయర్.
0: అప్పుడు చెప్పినట్టుగా చెయ్యాలి.
2: దే షుడ్ యాక్ట్ యాజ్ పర్ ద కమాండ్.
0: సాయంకాలానికి తెచ్చిచ్చాడు.
2: బ్రాట్ ఇట్ ది ఈవెనింగ్.
0: రెండవ రోజు బర్త్డే రాములది.
2: సెకండ్ డే వాస్ ద బర్త్డే.
0: ధరించాడు.
2: హి హస్ పుట్ ఆన్ ద షర్ట్.
0: ధరించాడు. ఆ అమ్మ తెచ్చినటువంటి సీట్ వంగి అందించి తమ్ముళ్ళకి అందించాలని వంగినాడు.
2: He bent to hand over the gift to the
0: shirt. అక్కడ పట్టన పగిలిపోయింది.
2: And there the shirt tore in the center.
0: అమ్మ చెప్పింది, నాయన కొత్త వస్త్రమే, అప్పుడే చినిగిపోయిందా అని కౌసల్య అనింది.
2: కౌసల్య said, it's a brand new cloth. It is torn now.
0: అప్పుడు కూడాను రాముడు ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
2: This is the teaching of wisdom of Rama in those
0: అమ్మా కుట్టడం కొత్తది, షర్ట్ కొత్తదే గాని గుడ్డ ఓల్డ్ స్టాక్ అని నిన్నాడు.
2: Rama said, stitching is brand new but the stitching cloth is old stock.
0: New
2: stitching is new
0: kaani cloth stock old stock
2: but cloth is old stock.
0: Idi satyama kada?
2: Is it not true or not?
0: Adhe reetigane
2: likewise
0: neevu marchipoyinaavu nenu erukulo untunnanu.
2: You have forgotten, I know.
0: Kabatti idi neeku naaku undinatundi vyathyasam idi. నాది ఎరుక నీకు మరుపు.
2: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ, అవేర్నెస్ హియర్, ఫర్గెట్ఫుల్నెస్ ఓవర్ దేర్.
0: ఇంతే కాకుండా
2: నాకున్న
0: ఆ యుద్ధ భూమి లోపల
2: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్
0: అందరూ చిన్న చిన్న వారందరూ కూడా పోయారు.
2: యంగ్స్టర్స్ ఆల్సో డైడ్.
0: అప్పుడు అర్జునుడు చాలా బాధ కలిగింది.
2: దెన్ అర్జున ఫెల్ట్ వెరీ సాడ్.
0: స్వామి
2: స్వామి
0: అభిమన్యుడు చిన్నవాడు కదా,
2: అభిమన్యుడు
0: అతని పోవడానికి కారణం ఏమిటి?
2: వై షుడ్ హి డై?
0: నేను ఇంత పెద్దవాడైపోయి నేను పోకూడదా?
2: ఐఎమ్ గ్రోన్ అప్ ఎల్డర్లీ, వై నాట్ ఐ డై?
0: పిచ్చివాడా నీకు నాకు అనేటువంటి చెప్పడానికి ఇక్కడ వీల్లేదు. ఎవరి టైం ఎప్పుడిప్పుడు ఎక్కడ కలుగుతుందో అప్పుడు పోక తప్పదు.
2: ఓ మ్యాడ్ క్యాప్, యూ కెనాట్ సే వై షుడ్ వన్ డై అట్ ఆల్.
0: పోకం మానదు దేహమే విధమునం పోషించి రక్షించిన.
2: యూ మే టేక్ కేర్ ఆఫ్ ద బాడీ అండ్ ప్రొటెక్ట్ ఇట్ టు ఎనీ లెంగ్త్ బట్ ఇట్స్ బౌండ్ టు డై.
0: మానవు హాని వృద్ధులు మహారణ్యం దాగిన.
2: దట్ ఓల్డ్ ఏజ్ అండ్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్, యూ మే హైడ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫారెస్ట్. But they are bound to follow.
0: ఇవన్నీ కూడా జన్మ జన్మాంతరం నుంచి జరుగు సంభవించేటువంటివి.
2: They follow you life after life.
0: ఒక రాయి ఉంటుండాది.
2: It is a boulder.
0: దానిని మంచి యువకుడు, ఒక 25 సంవత్సరాల యువకుడు చుట్టు తీసుకున్నాడు, బాగా 20 ఏళ్ళు కొట్టాడు.
2: An young man picked up a hammer and hammered it 25 times.
0: కానీ రాయి పగలలేదు.
2: But it didn't break.
0: తరువాత ఒక వృద్ధుణ్ణి పిలిచాడు.
2: An old man was called.
0: అతను 2 ఏళ్ళు కొట్టాడు. రెండు ఒప్పులు అయిపోయింది.
2: విత్ 2 strokes దిస్ బౌల్డర్ బ్రోక్ ఇన్ టూ పీసెస్.
0: అప్పుడు ఆ వృద్ధుడు మహా గర్వం చేత అంటున్నాడు, అయ్యా యువకుడు నీవు 20 ఏళ్ళు కొట్టినా అది పగలలేదు, నేను 2 ఏళ్ళకే దీన్ని పగలగొట్టాను చూడన్నాడు.
2: ద ఓల్డ్ మ్యాన్ వాస్ సో ప్రౌడ్ ఆఫ్ హిస్ స్ట్రెంగ్త్. లుక్ హియర్ యంగ్ మ్యాన్, యూ కుడ్ నాట్ డూ ఇట్, వెల్ ఐ కుడ్ జస్ట్ బ్రేక్ ఇట్ ఇన్ 2 strokes.
0: కృష్ణుడు చెప్పాడు.
2: దెన్ హి సే కృష్ణ సే,
0: వృద్ధుడా,
2: ఓల్డ్ మ్యాన్,
0: ఇంత మాత్రమునకే నీవు గర్వాన్ని అభివృద్ధి పరచుకోవద్దు.
2: డోంట్ ప్రైడ్ యువర్ సెల్ఫ్ ఫర్ దిస్ రీజన్.
0: నీవు 2 ఏళ్ళు కాదు పగిలిండేది.
2: ఇట్ డిడ్ బ్రేక్ బికాస్ ఆఫ్ ది 2 strokes.
0: ముందు 20 ఏళ్ళు కొట్టాడు యువకుడు, ఆ 20+2 22 ఏళ్ళు గుండు పగిలింది.
2: అర్లియర్ ఇట్ వాస్ హ్యామర్డ్ 20 times.
0: 22 times.
2: 20 times then, 2 times now, 22.
0: కనుక మనమేం చేస్తున్నాము, అప్పటికప్పుడు జరిగేటువంటిది మనం చూసుకుంటాము.
2: యూ థింక్ ఆఫ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ ద మోమెంట్.
0: భగవంతుడు పాస్ట్ కూడా దానికి కూర్చుంటూ ఉంటాడు.
2: బట్ గాడ్ విల్ టోటల్ ద పాస్ట్ ఆల్సో.
0: ఇదియే దీనికి దానికి ఉన్న వ్యత్యాసం.
2: దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ దట్.
0: దైవత్వం అనేటువంటి సర్వత్రా ఉంటున్నది.
2: డివినిటీ ఈస్ ఎవ్రీవేర్.
0: కానీ నీవు ప్రస్తుత పరిస్థితి ఎందు మాత్రమే నీవు ప్రజెంట్ గా చూస్తున్నావు.
2: బట్ యూ థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ వాట్స్ హ్యాపెనింగ్ ఆన్ హ్యాండ్.
0: రెండు కూడా నువ్వు భగవంతుడు చూసినటువంటి వాడు.
2: బట్ గాడ్ కన్సిడర్స్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్.
0: ట్రీ గా ఉంది.
2: In the past it was a tree.
0: Future lo tree ga undi.
2: In future it is a tree.
0: Present lo seed ga undi.
2: In the present it is a seed.
0: Seed lo maatrame nu chustunnavu.
2: You think see the seed.
0: Kaani aa rendu tree lu kudanu ee seed nunchi vachinatundi ve.
2: But both the trees have originated, germinated on the same seed.
0: Bijam mam sarvabhuta naam annadu Krishna.
2: Krishna said, I am the seed in all of the beings, in all of the creatures, animate and inanimate.
0: Ee vidhamaina yokka advaitanni kramakrameena Shankarla varu లోకానికి చాటుకుంటూ వచ్చారు.
2: దిస్ థియరీ ఆఫ్ నాన్ డ్యూయలిజం వాజ్ ప్రొపగేటెడ్ టాట్ బై శంకర.
0: అయితే
2: హౌఎవర్
0: ఈ అద్వైతానికి మూలాధారం అనేటువంటిది ఒకటి కావాలి.
2: However, a fundamental principle is needed to understand non-dualism.
0: ఈ మూలాధార తత్వము మానవునికి అర్థం కావాలంటే ఎన్నో విధమైనటువంటి యొక్క ఉపమానాలతో దీన్ని క్రోడీకరించాలి.
2: To understand the fundamental principle of non-dualism, we need to know many of the examples.
0: ఇంకా మునుముందు ఆ మూలాధార తత్వాన్ని కూడాను మీరు గుర్తించడానికి సిద్ధంగా ఉంటుండండి.
2: Be prepared to listen to fundamental basis in the principle for non-dualism.
0: శివ శంకర నమామి శంకర శివ శంకర.

0: Watching pious and noble people, we take them so low and make fun of them. But what is it they run short of? What is it they lose? As the elephant passes by, dogs bark, but they don't lose anything on earth.
1: Vidyarthulara.
0: Students.
1: Peenadu yavat prapanchamanandu kudanu. Asuya. అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినవి.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచుకూడను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఇస్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ది క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిల యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణ కఠోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ ది మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ది క్రోస్ డోంట్ రిలీజ్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు
0: ది పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. వీ షుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లీడ్ ఎన్ అప్రోప్రియేట్ కరెక్ట్ లైఫ్.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: ఎలిఫెంట్ వాక్స్ అలాంగ్ ద స్ట్రీట్ విత్ ఆల్ మెజెస్టీ అండ్ డిగ్నిటీ.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: ఇట్ ఈస్ అన్మైండ్ఫుల్ ఆఫ్ ద డాగ్స్ దట్ బార్క్ అట్ ఇట్.
1: ఏనుగు ఎక్కడ కుక్కలు ఎక్కడ?
0: వేర్ ఇస్ ది ఎలిఫెంట్ అండ్ వేర్ ఇస్ ద డాగ్?
1: పోలికనే లేదు.
0: దేర్ ఇస్ నో కంపారిజన్.
1: అదే విధంగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: ద కుక్కూ బర్డ్ సింగ్స్ ది మెలోడియస్ వాయిస్.
1: కానీ కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: బికాస్ ఆఫ్ ది క్రోస్ ద కుక్కూ బర్డ్ విల్ నెవర్ స్టాప్ సింగింగ్.
1: కాన ఈనాటి మానవ లోకం నందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: అమంగ్ హ్యూమన్ బీయింగ్స్ watching our own prosperity, peace and progress, there will be many people that feel jealous.
1: కానీ మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యత రోకుండా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావము మంచిదైనా కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందున్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కానీ ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: యత్ భావం తత్ భవతి.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: ద రిజల్ట్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్.
1: భగవంతుడు భావప్రియుడు.
0: గాడ్ ఈస్ ఆఫ్టర్ ద ఫీలింగ్.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: ద వరల్డ్ ఈస్ క్యారీడ్ అవే బై ద
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: వి మే మేక్ ఫన్ ఆఫ్ ది ఎక్స్టర్నల్స్ అండ్ ఔటర్ థింగ్.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: బట్ గాడ్ విల్ థింక్ ఆఫ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో చేంజ్.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore, it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంత కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ థాట్స్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: ఆల్ అవర్ యాక్షన్స్ ఇన్ టర్న్ డిపెండ్ ఆన్ థాట్స్.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుతున్నాం.
0: వాట్ ఆల్ దట్ వీ ఫైండ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ is nothing but reaction resound of the inner feeling, inner being.
1: Kanuka manamu bhavamulu parishuddham gavinchukuneetunte okka vishayamlone mana kalamunu kayamunu karmanu kudanu sadviniyogam cheyali.
0: Therefore we should make proper use of this body, proper use of this time to purify our emotions and feelings.
1: Ee naadu sadhana chestunnam. Sadhana anaga emiti?
0: We do sadhana, spiritual practice. What do we mean by that?
1: Japam cheyatama, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
0: వాట్ డు యు మీన్ బై సాధన స్పిరిచువల్ ప్రాక్టీస్? ఇస్ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ ఆర్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్? దే ఆర్ ఓన్లీ మియర్
1: సాధనలుగా. నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
0: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
1: Anatma bhavamnu dooram cheskovali.
0: We have to give up the body feeling.
1: Prakrutamainatundi charyalnu dooram cheskovali.
0: We have to give up the physical actions and tendencies.
1: Chetrajnuni drushtiyandu unchukoni chetramnu visarjinchali.
0: We have to keep in view always the knower and not the body.
1: Kalukane prakrutamainatundi bhavamnu visarjinchi
0: giving up the worldly feelings.
1: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
0: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్,
1: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి,
0: వీ హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన,
1: ఇది ప్రవృత్తికి సంబంధించినటువంటిగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
0: వీ షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వీ షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
1: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాప్తి యొక్క లక్షణములే.
0: వాట్ ఆల్ దట్ వీ లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
1: Meet annintikini atheetamainatundide nijamainatundi bhavamu,
0: but the true feeling is transcendental.
1: Adi ee nivritti yokka lakshanam.
0: That is an inward path.
1: Ee nivritti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
0: We should determine to know the trend of the inward path clearly.
1: Ee nivritti yokka lakshanam ekkada nunchi prarambhamaindi?
0: Where does it start, the quality of
1: inward
0: path? Aneka
1: padyamulu vidyarthulaku cheppanu.
0: Bhagavan told us repeatedly.
1: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
0: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
1: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
0: అహం మీన్స్ ఐ, దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
1: ప్రతి మానవుడు ప్రాకృత విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను నేను నేను అని పలుకుతున్నాడు.
0: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
1: ఈ అహం నుండియే మనసు ఆవిర్భవిస్తుండాలి.
0: And it's the eye that gives birth to the mind.
1: ఈ మనసు నుండి వాక్కు ఉద్భవిస్తుండాలి.
0: Out of this mind the word is born.
1: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
0: దిస్ ఐ ది ఆత్మ,
1: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనసు కుమారుడి వంటి వాడు.
0: అండ్ దిస్ మైండ్ ఇస్ ద సన్.
1: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
0: అండ్ this word is the grandson.
1: Kanaka vaaku, manasu, aham ivanni kudunu oka kutumbamto cherinatuntivi.
0: Therefore the I, the mind and the word belong to the same family.
1: Ee okke kutumbamunaku ee okka property okkate.
0: It's a joint property.
1: Idi sat chit aanandamu.
0: This is sat chit aananda.
1: Ee sat chit aanandam anetundidi manasunaku ahamunaku ఈ వాక్కునకు శరీరమునకు అన్నింటికి సంబంధించినటువంటిది.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
1: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
0: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
1: సర్వత పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అది.
0: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటిదే భగవంతుని యొక్క లక్షణములు.
0: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్
1: ఆఫ్ ది డివైన్. భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి?
0: హౌఎవర్ వెన్ యూ సే దట్ గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్ బ్లిస్ ఆనంద?
1: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
0: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
1: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్, చిత్, ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి యొక్క లక్షణములు.
0: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్, సత్, చిత్, ఆనంద.
1: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
0: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
1: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
0: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
1: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్,
0: చిత్ ఈస్ అవేర్నెస్,
1: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
0: దిస్ ది ట్రూ అవేర్నెస్,
1: దీనిని కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ బ్లెస్.
1: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
0: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్, బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
1: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
0: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
1: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిరుచిస్తున్నాడు.
0: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
1: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
0: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్, దేర్ బై ఫీల్ హ్యాపీ.
1: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
0: He is happy the moment he passes in the exam.
1: కాని అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
0: But it doesn't end there.
1: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
0: Then he wants to go to the next position.
1: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
0: There he could get high position.
1: కాని ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
0: Even that happiness is not permanent.
1: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
0: Later he wants a job.
1: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
0: He is not happy even then.
1: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
0: That's why he continues to desire. There's no end for it.
1: కనుక ఆనందమును కూడాను అంత్యం లేదు.
0: Therefore even bliss also has no end.
1: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
1: ఇవంతా కూడా సరైన లక్షణములు కావు.
0: దాట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, క్షమశ్రమం ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దినాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వీ కన్సిడర్ దెమ్ ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ది సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏ మాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్ అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్సే కలలే.
1: Both are dreams.
0: కాని రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది ఏ omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వము మన ఇందే ఉన్నది కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈజ్ విత్ ఇన్ అస్ నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్షువల్ ప్లెజర్
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్స్
0: కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetuvanti margamlo praveshinchali.
1: To know this truth one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరం దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్.
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్.
0: ఈ విశ్వాసం అనేటువంటి స్థిరంగా ఉండినప్పుడే
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టడీ
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే ల్యాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ ల్యాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్
0: ప్రేమ. విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ ల్యాడర్ నుంచి కూడాను మనం టాప్ ను చేరవచ్చు.
1: యాజ్ ద ల్యాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యూ హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: Is not enough if you have faith, you need
0: love. Your sambandha bandhavyam anetundi negative positive vantive.
1: The relationship between the two is like that of
0: ee naati prati sadhakudu kudanu hrudayam nindukunu negative yokka thoughts nimpukuntunnadu.
1: Today every aspirant has filled his heart with the negative thoughts.
0: Kanaka positive ni etta manam pondagalamu?
1: How can you have positive?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమీ లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీయగునా?
1: If the brain is stuffed with so much matter
0: తలబుర్రది ఖాళీకాకయ్య శక్తం నింపనగునా?
1: Without the head being empty can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపట్టే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసం చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: కానీ భక్తి కోసం చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వర్ల్డ్లీ ఎస్టీమ్.
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: In this world, everything is temporary.
1: Astiram jivanam loke.
0: Life is temporary.
1: Astiram yavanam dhanam.
0: Youth and wealth are equally temporary.
1: Astiram dara putradi.
0: The wife and children, they are all temporary.
1: Satyam kirti dvayam stiram.
0: But the truth and reputation, they are permanent.
1: ఈ కీర్తిని మనం సాధించాలి.
0: We should get a good name.
1: ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది?
0: How do you get a good name?
1: సత్య మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది.
0: Only by following the path of truth.
1: మరి ఏ మార్గం నందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు.
0: You cannot be famous by following any other path.
1: ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటిది మనకు?
0: How do you get this reputation?
1: సత్యం.
0: Truth.
1: అది ఏ సత్యం? Truth is God.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn based on these two.
1: ఈ నౌతికమైన ఈ భౌతికమైన ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరైనటువంటివిగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దానకనక వస్తువాహనాదులు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుందాది?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు
0: respected?
1: కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected.
1: గుణమే
0: సరైనటువంటి కీర్తి. It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డూ యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చారిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం
0: హిస్టరీ.
1: మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు, అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Kalka, his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarshavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitranu manam abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తి నిమిత్తమే ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి.
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమే నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది జగత్తులో ధనవంతులు లేరు. There are many rich people.
1: ఎంతమంది ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: There are many educated people.
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: There are many intelligent people.
1: ఏకత్వాన్ని
0: అస్క్రైబ్స్
1: అతని ఆదర్శవంతమైనటువంటి గుణములే మనకు స్టోరీ.
0: ఆల్ ది ఐడియల్స్ మేకప్ ది స్టోరీ.
1: ఈ చరిత్రను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్.
1: చారిత్రాత్మకుడు కావాలి కానీ జీవాత్మ

0: ఎడ్యుకేటెడ్
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: He's only an intellectual who finds unity in diversity.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: కనుకనే unity in diversity.
0: Unity in diversity.
1: ఇలాంటి ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize such unity in diversity.
1: దేహముల యొక్క రూపనామములు ఎన్నికైనా ఉండవచ్చును.
0: The names and forms of the body vary.
1: కానీ అందరి యందుకూ ఈ సత్యము సత్యము సత్యము అనేటువంటి దైవత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: But the divine truth is one and the same in all.
1: కనుక ఈ సత్యాన్ని మనం ఏ రీతిగా సాధించాలి?
0: How to recognize such a truth?
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: It cannot be taught by a preceptor.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: Can't be known by going through a text.
1: లేక మార్కెట్ లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: Not can you for even purchase. ఇంకా ఎవరైనా
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: It cannot be gifted by your friend.
1: లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: You have to acquire, you have to possess by yourself.
1: జీవితంలో మనము క్షణమునకు కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth in you.
1: మన నిజమైన మానవత్వము.
0: That is true human quality.
1: త్రికరణ శుద్ధితో కూడినటువంటిది మానవత్వము.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
0: The harmony, the integration of thoughts, words and deeds.
1: ఎంతమంది ఈ విధంగా త్రికరణ శుద్ధితో ఉన్నారు ఇప్పుడు?
0: How many people are there?
1: ఎంతమంది ఈ యొక్క ఏకత్వాన్ని సాధిస్తున్నారు?
0: How many could achieve this unity?
1: సంవత్సరాల కొలది కూడా సాధన చేస్తున్నా ఉన్నారు.
0: They undertake spiritual practice over years.
1: ఈ జగత్తులో పుట్టినటువంటి అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుతూనే ఉన్నారు.
0: They go through all spiritual texts available.
1: రామాయణాన్ని పారాయణ చేస్తున్నారు.
0: They go through Ramayana.
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read Bhagavad.
1: రామాయణమును ప్రారంభ చేస్తున్నారు.
0: They read Bhagavad.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ యూ?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: Do they achieve anything even a fraction?
1: నీ దొమ్మ పైన వేసుకొని చూడు, అదే నీకు సరైనటువంటి సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ది ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో.
1: లేదు, లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్
1: ఈ సమావేశంలో పాల్గొనే ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్ ఇన్
1: సోషల్ యాక్టివిటీ?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థనలు చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేడాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ది విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఈనాడు మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు కూడాను ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore, we should do anything heartful.
1: Art is outside, heart is inside.
0: Art is outside, heart is inside.
1: కనుకనే హార్ట్ ని ఫాలో చేయి.
0: సో ఫాలో యువర్ హార్ట్.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడీ?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: ఆ క్రియేషన్ ఏంటంటిది? నీ హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: దట్ క్రియేషన్ షుడ్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ యువర్ హార్ట్.
1: ఈ విధములైనటువంటి యొక్క సంశయాలు ఉండినప్పటికీ దీన్ని అన్నింటినీ దానికి తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగుతూ వస్తుంది.
0: దేర్ మే బి నంబర్ ఆఫ్ డౌట్స్, బట్ యట్ యూ షుడ్ ఫేస్ దెమ్, రెసిస్ట్ దెమ్ అండ్ గో అహెడ్. వై?
1: అది ఏ సత్య స్మృతి.
0: దట్ ఈస్ ది ట్రూత్ విద్ ఇన్.
1: అట్టి మనకు ఆ సత్యమనేటువంటి యొక్క ఆవిర్భావంలో ఆ వైబ్రేషన్ లో మనం మునిగిపోవాలి.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: ఈ వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
0: This truth is vibration is
1: కానీ మనం కనిపించుకుంటూ పోయినంత మాత్రమున మనం లేదని విశ్వసించడం లేదు.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: మన చుట్టూ గాలి ఉంది.
0: There's air around us.
1: కానీ మన కంటి కనిపించడం లేదు.
0: But you don't see with the eye.
1: కానీ విశ్వసించలేకపోతున్నావా?
0: But are you not able to believe it?
1: మన యొక్క దివ్యమైనటువంటి వైబ్రేషన్ మన చుట్టూ ఉంది. ఇన్ యూ, విత్ యూ, అరౌండ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు రికగ్నైజ్ అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ ద నేచర్ ఆఫ్ డివినిటీ.
1: సాధనలు
0: వి డూ, ప్రాక్టీసెస్
1: వింటున్నారు. సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు
0: వి లిసన్ టు, సో మెనీ స్టోరీస్ ఆఫ్ నోబుల్ సోల్స్
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.

0: of them find a place in our heart.
1: ఇంపు కోటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీచుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా, విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాం.
0: Just as all the food eaten vomited out, all the breath taken in exhaled, we also forget all that we listen.
1: కానీ వదలవలసినది ప్రాకృతమైనటువంటివి కానీ దివ్యమైనటువంటివి కాదు.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: ఈనాటి లోకము లోపల ఏ విధమైనటువంటి ఒక సాధన చేసినప్పటికీ అందులో కించిత్తైనా మనకు ఆనందం లభ్యం కావటం లేదు.
0: వాట్ ఎవర్ పాత్ యు మే ప్రొసీడ్, బట్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడా ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
0: ఆల్ ద అక్విజిషన్స్ ఇన్ ద మనీ యు మాస్
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుండి నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకనే అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It is not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It is only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone plate turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: That current is the
1: will power.
0: Will power, that's called free will.
1: Free will అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: You are losing your own general will.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతూ ఉంటున్నప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అదే విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అతి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: ఓన్లీ ట్రూత్ అండ్ ధర్మ విల్ ప్రొటెక్ట్ ద వరల్డ్.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: సో వాట్ యు హావ్ గాట్ టు ప్రొటెక్ట్ ఆర్ దీస్ టూ సత్య ధర్మ.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సేఫ్ గార్డ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, దే విల్ ప్రొటెక్ట్ ద కంట్రీ బై అండ్ లా.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైచియస్నెస్ యాజ్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మ ఏవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాజ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజము.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యూ ఫైండ్ భోగ ద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
0: సో దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా రామాయణం కామము.
0: The desire, Ramayana.
1: భాగవతము క్రోధము.
0: భాగవత anger.
1: ఇంద భారతము లోభత్వం.
0: భారత the greed.
1: ఈ ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: Every person symbolizes this character and ultimately is ruined in the end. And today all these three are present in every person. What sort of a ruin will be subjected to?
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: These are the obstacles on the way of sacred divinity.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: Therefore Veda tells you that the opening doors leading you to the hell.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: Therefore the three texts speak of one character each.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: All these three evils are present in every person today.
1: కామము క్రోధము లోభము.
0: One is the desire, anger and greed. What is going to happen
1: destiny?
0: They will lose all their name, they will lose their form and figure. Therefore we have to kill these evil qualities, the desire, anger and
1: greed.
0: That day when we dispense with these qualities, we can carry our life. Then only we will get a very good name and respect in society. Or else we will be put to disrepute. And we lose all our respect. We will be disrespected. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of worms there. But outwards we
1: shine.
0: We pretend as
1: if
0: we are
1: happy.
0: We pretend
1: acting.
0: It is all cinema action.
1: But మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: ది బ్లిస్ షుడ్ కమ్ ఫ్రమ్ ద హార్ట్.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: దట్ ఓన్లీ గివ్స్ సాటిస్ఫాక్షన్.
1: అదే నిజమైనటువంటి యొక్క ఆనందము.
0: దట్ ఇస్ ది ట్రూ బ్లిస్.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: దట్ ఇస్ ది ట్రూ ప్రాపర్టీ.
1: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హూ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హాస్ మచ్ డిజైర్ హీ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
0: హీ హూ హాస్ మచ్ డిజైర్స్ ఇస్ ది పూరెస్ట్ మ్యాన్.
1: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
0: హూ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్?
1: హీ హూ హాస్ మచ్ సాటిస్ఫాక్షన్.
0: హీ హూ హాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ది రిచెస్ట్ మ్యాన్.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి యొక్క శాంతిపరుడు.
0: ద వన్ విత్ సాటిస్ఫాక్షన్ విల్ లివ్ ఇన్ పీస్.
1: ఎవరికి ఉంది ఈ తృప్తి?
0: హూ హాస్ గట్ దట్ సాటిస్ఫాక్షన్?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: There is Trishna, the desire, not contentment.
1: Trishna naga nimisha nimishamunku korikalu abhivruddhi kavatam.
0: Trishna means desiring more and more.
1: ఈ కృష్ణను మనము అవసరించదండి. కృష్ణను మనం అనుసరించకండి.
0: We should not follow the desire.
1: కృష్ణను అనుసరించండి.
0: Follow, don't follow Trishna desire, follow Krishna divine.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాలు మనకు లభ్యం అవుతుంది.
0: When once you follow Krishna, you will be successful.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: When you follow Rama, you will be redeemed.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: వాట్ ఈస్ ద
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
0: రామాయణ సేస్ దట్ యూ షుడ్ ఒబే యువర్ ఫాదర్.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్?
1: రాములు సత్య స్వరూపుడు.
0: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మన అంతా సత్యమే.
0: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒక తూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఎ రిచువల్ వన్స్ ఇన్ ఎ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
0: బట్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: అట్ ఆల్ పాయింట్స్ ఆఫ్ టైమ్ ఎవ్రీవేర్ వీ షుడ్ థింక్ ఆఫ్ గాడ్.
1: కనుకనే అట్టి సత్యాన్ని మనం పాటించడానికి కొంచెమైనా ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్పీక్ ట్రూత్.
1: కానీ మనము ఆచరించడం లేదు.
0: బట్ వీ ఆర్ నాట్ డూయింగ్. నో
1: ఎత్తితే అసత్యం.
0: ద మూన్ ఓపెన్ అవర్ మౌత్ ఇస్
1: ఏం చెప్పినా అసత్యమే.
0: వాట్ ఎవర్ దట్ సెడ్ లైస్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై,
1: సత్యమే మీ వెంట అంతా ఇంతా ఉండి కంటిలెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ టు సత్య హరిశ్చంద్ర.
1: ఎన్ని కష్టములకు గురి అయ్యాడు.
0: హి ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్ ఆఫ్
1: చెల్లి కూడా అమ్ముకున్నాడు.
0: హి సోల్
1: రాజ్యాన్ని త్యజించాడు.
0: కాటి
1: కాపరిగా తయారయ్యాడు.
0: హి సాక్రిఫైస్ కింగ్ అని
1: జంకలేదు కుంకలేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్
1: ట్రూత్. సత్యానికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: God manifested.
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి,
0: God gave him everything he lost.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదులు అందించాడు.
0: And he gave him the title సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నీవు అమృతపుత్రుడు.
0: You are the son of immortality.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
0: You are not the son of
1: falsehood. అసత్యానికి పుట్టలేదు.
0: You are not born
1: సత్యానికి పుట్టావు.
0: You are born to uphold truth.
1: దైవం సత్య స్వరూపుడు.
0: God is true.
1: కనుకనే అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారే.
0: So all are born out of the divine.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివే.
0: All the bubbles you find that's there out of water.
1: మానవుడు కూడాను సత్య ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: Therefore everyone originated of that mighty ocean of Satchidananda.
1: అందరూ కూడాను సచ్చిత్ స్వరూపులే.
0: All are the very forms of this being awareness and bliss.
1: ప్రతి ఒక్కరూ.
0: We have to recognize the truth.
1: నేను దేహమును మానవ దేహమునే కాని,
0: it is just a human body.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడను.
0: But I am the very form of that being awareness and bliss.
1: భావం మనలో దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటారు.
0: When once we have that strong feeling, we will be in blissful state.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: Don't feel it artificially.
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: It should be heartful.
1: నేను సచ్చిత్ ఆనంద స్వరూపుడనే.
0: I'm the very form of awareness.
1: దేహం కూలిపోతుంది.
0: The body is bound.
1: మనసు రాలిపోతుంది.
0: Mind is bound.
1: బుద్ధులు చెదిరిపోయిస్తున్నాయి.
0: And they go, they pass off.
1: భావాలు కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: They all pass off like clouds.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని.
0: But I am permanent.
1: నేను కదిలేవాడిని కాదు.
0: I don't move.
1: జారేవాడిని కాదు.
0: I don't drop.
1: ఊగేవాడిని కాదు.
0: ఏకత్వంగా
1: ఉండేటువంటి వాడిని.
0: ఐ రిమైన్.
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వీ డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
0: బట్ వీ హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకెట్లా వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్
0: దేర్ ఫోర్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్. దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యు.
1: సత్యం దేనికి భయపడదు.
0: ట్రూత్ హ్యాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద సత్యం జయం.
0: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది. ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ దీస్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
0: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: One is inhalation, other is
1: exhalation. ఈ రెండు లేకపోతే ఇంకా జీవి జీవితంగా ఉంటుంటాడు.
0: How can you live without these two?
1: కనుకనే సో సత్యం, హం ప్రేమ.
0: సో ఈజ్ ట్రూత్, హం ఈజ్ రైచస్ లవ్. లవ్, లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సో జర్న్ విత్ దీస్ త్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును మీరు అభివృద్ధిగా చూడాలి.
0: యు హావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
0: యు షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వార్థము స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజ్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుకనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడే గిన వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తాడు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: అస్, కలి ప్రభావం ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఇట్ బైటికి వస్తానే అసత్యం అయిపోతుంది.
0: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: మీ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ టేక్ ఎనీ ప్రాక్టీస్.
1: సత్యాన్ని ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యు హావ్ టు డెవలప్ దిస్
1: ట్రూత్. సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ప్రేమ దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ధర్మము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ శాంతి దేర్ ఇస్ నో వైలెన్స్.
1: హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండిన దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్ వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్ వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుంది.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్ వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యూ ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్. వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మవ్యూహం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం, అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మవ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్.
1: ఎక్కడికి పోకుండా ఇంటిలోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ అట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యట్ యూఆర్ ఫియర్ స్ట్రిక్.
1: ఏదో ప్లేన్ లో పోదామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏది వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది?
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదటి దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ఠ చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ఠ చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కానీ కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: ద హార్ట్ ఈస్ గిఫ్టెడ్ టు యాక్ట్ యాజ్ ఎ థ్రోన్ ఇన్ విచ్ గాడ్ షుడ్ బి సీటెడ్.
1: హృదయ ప్రతిష్ఠలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvallane mat bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtayanu.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students.
1: Meeru elanti paristhithile indani kodanu. సత్యాన్ని పలకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
1: ది బిగినింగ్. నేను చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
0: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
1: అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: Chaala yojana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and not
1: sulabhanga నీవు సత్యంలో పాల్గొను.
0: అండ్ యూ కెన్ స్పీక్ ట్రూత్ ఇన్ ఏ వెరీ ఈజీ వే.
1: ఈ యొక్క పువ్వు యొక్క రేఖనైనా కూడా నలపవచ్చు సులభంగా.
0: యూ కెన్ జస్ట్ రబ్ ది సాఫ్ట్ పెటల్.
1: కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం.
0: బట్ ఇట్ ఈజియర్ టు స్పీక్.
1: ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుందా?
0: హౌ ఈజీ టు టెల్ వాట్ యూ హర్డ్.
1: ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి.
0: To tell somebody's name, you have to plan a lot.
1: ఎందుకు ఇంత అవస్థ?
0: Why should you suffer?
1: కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకకూడదు?
0: Why can't you speak truth?
1: ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
0: To see this golden bangle, why do you need a mirror?
1: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
0: You can see your own bangle.
1: అయితే నీ కనుబొరుస్ట్ మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యు కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకనే దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మమునకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టు ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్లనే యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభంగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈళ
0: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈళ
1: పింగళ.
0: ద అదర్ వన్ ఇస్ పింగళ.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: దట్స్ వాట్ మీరా సెడ్.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి యొక్క ప్రయాగకు నీ వెళ్లి చేరిపో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వీఆర్ ది

0: ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా యమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం.
1: భూమధ్యరేఖలో
0: నీ యొక్క దృష్టి నిలుపు.
1: To send to go over there to the central point of the forehead, you don't need to make any reservation.
0: ఎట్టి థాట్స్ కూడా నువ్వు రావడానికి అవకాశం ఉండదు.
1: Then there is no scope for any such other thoughts.
0: ఇది అర్ధ శరీర నేత్రం అని పెట్టారు.
1: This is what's called the third eye.
0: దీనికి థర్డ్ ఐ ఇక్కడే ఉంటుంది.
1: థర్డ్ ఐ ఇస్ దేర్.
0: కోస్తే మనకు థర్డ్ ఐ కనిపించదు.
1: You cannot dissect it.
0: వస్తుంది.
1: You find all blood coming out of it.
0: ఏది భావం అనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of faith.
0: భగవంతునికి త్రినేత్రుడు ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God three eyes?
0: ప్రతి మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ది ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: యూ కెన్ థింక్ ఆఫ్ యువర్ రెసిడెన్స్ దేర్ ఇన్ బాంబే ఇన్ ద పాస్ట్.
0: ప్రెజెంట్ ది నీవు చూడవచ్చును.
1: ప్రెజెంట్ యూ కెన్ వాచ్.
0: కానీ ఫ్యూచర్ చూడలేవే.
1: బట్ యూ కెనాట్ సీ ది ఫ్యూచర్. కానీ
0: నీకు రెండు నేత్రములే ఉన్నాయి.
1: సో హావ్ ఓన్లీ టు ఐస్.
0: భగవంతుడికి మూడు నేత్రములు ఉంటున్నాయి.
1: గాడ్ ఇస్ త్రీ ఐ.
0: అంటే ఏమి? ఫ్యూచర్ ను కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో
0: భవిష్యత్తును కూడా చూడగలడు.
1: హి కెన్ ఆల్సో సీ ది ఫ్యూచర్.
0: కనుక ఈ విధమైన అంతరార్థాలతో కూడినటువంటిది భారతీయ యొక్క వేదాంత సంస్కృతి.
1: దిస్ ఈస్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ విత్ లోడ్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
0: భారతీయ కల్చర్ ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ అన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్ ఎవరీ.
0: లాస్ట్ లో చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అదే మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఈస్ ది వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అదే మన గోల్.
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అదే మన లక్ష్యము.
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అదే మన దివ్యత్వము.
1: దట్ ఇస్ ది
0: వెరీ. అదే మన పవిత్రము.
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: అదే మన చరిత్రము.
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ Bharatiya, with such great inheritance and legacy, why should he ruin himself?
0: చరిత్రను నిలుపుకోండి.
1: Uphold the history and the prestige.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: Love it, love it.
0: ప్రేమ ముదిత మనసికకో

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరు పాపులు కాదు,
1: యు ఆర్ నాట్ సిన్నర్స్,
0: మీరు పుణ్యులు కాదు,
1: నార్ ఆఫ్ ద మెరిట్ ఐదర్,
0: మీకు సుఖస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్,
0: మీరు దుఃఖస్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ మిజరీ,
0: మీరు మంత్రస్వరూపులు కాదు,
1: యు ఆర్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ మంత్ర,
0: తీర్థ స్వరూపులు కాదు,
1: నార్ ఆఫ్ పిల్గ్రిమ్ సెంటర్,
0: మంత్రస్వరూపులు కాదు, తంత్రస్వరూపులు కాదు,
1: నార్ ఎ మెషీన్.
0: అందరూ సచ్చిదానంద స్వరూపులే,
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ సచ్చిదానంద.
0: కనుకనే మీరు నిరంతరం కూడాను ఈ మంగళవాక్యాన్ని చింతిస్తూ రావాలి. శివోహం శివోహం శివోహం, నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు. ఈ సత్యమైనటువంటి యొక్క ఏకాత్మభావమును ఏ మానవుడు తన హృదయమునందు స్థిరపరచుకును అట్టివాడే దైవానుగ్రహమునకు నోచుకోగలడు.
1: Therefore, it's most important that we should ponder over, reflect upon this most auspicious statement, Sivoham, that I am Shiva, in order to have the total identification with the divinity.
0: కోటి పేదవరకు మొదలుకొని కోటీశ్వరుని వరకు, అజ్ఞాని మొదలుకొని పరమహంస వరకు, బాలుడు మొదలుకొని వృద్ధిని వరకు, స్త్రీ పురుషులు ఎందుకూడను ఎవరికి వారు తనను తాను పరిచయం చేసుకోవాలంటే నేను నేను నేను అనే పదమును ఉపయోగపెడుతుంటారు.
1: రైట్ ఫ్రమ్ ఎ బెగర్ టు ఎ మిలియనేర్ అన్ ఇన్నోసెంట్ టు దట్ ఆఫ్ ఎ టోటల్ రెనన్షియంట్ ద వన్ ఆఫ్ విజ్డమ్, యంగ్ ఆర్ ఓల్డ్, మ్యాన్ ఆర్ ఉమెన్, ఇఫ్ వన్ ఇస్ టు ఇంట్రడ్యూస్ వన్స్ ఓన్ సెల్ఫ్, they introduce themselves this way, I.
0: ఈ నేను అనే పదమే ఈ సర్వత్ర వ్యాపించి ఉన్నది.
1: This very term I is pervasive.
0: ప్రతి మానవుడు కూడాను అయ్యా నీ పేరేమి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అయ్యా నేను ఫలాని బెంగళూరు నుంచి వచ్చాను, నేను అని మొదలు ఉపయోగపెట్టి తర్వాత బెంగళూరు నుంచి వచ్చానంటాడు.
1: If you ask anyone, where do you come from? He says, I have come from Bangalore. It is the I that comes first, Bangalore next.
0: నీవెవరు అని ప్రశ్నించినప్పుడు నేను పలాని రామయ్య కొడుకు సూరయ్యను అంటాడు.
1: If you ask him, anyone, who are you? I am the son of Suraya.
0: ఈ జవాబు చెప్పినప్పటికీ నేను అనే పదం రాకుండా ఎవ్వరు కూడాను ఏ జవాబు చెప్పలేరు.
1: Every reply for that matter precedes this first thing, I.
0: Nee per emi ani adigite,
1: if you ask him what's your name,
0: taanu enni vidhamulgaano cheptu vastuntuntadu.
1: He tells in different ways.
0: Naa peru Gopal.
1: My name is Gopal.
0: Maa tanni peru Bhupal. Maa taata peru Nepal.
1: Father's Bhupal, grandfather's name Nepal.
0: Ee vidhanga Bhupal Nepal Bhupal గోపాల్ ఈ విధంగా హనుమంతుని తోకవలే పెంచుకుంటూ పోయేదనికంటే నేనెవరుంటే నేను నేనే ఎంత సులభంగా చెప్పుకోవచ్చు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఆన్ యాడింగ్ నేమ్స్ లైక్ దిస్ గోపాల్ భూపాల్ అండ్ నేపాల్, ఇన్స్టెడ్ వన్ కెన్ సే యాజ్ వెల్ ఐ, దట్స్
0: ఇన్ ఐ ఆమ్ ఐ,
1: ఐఎమ్ ఐ.
0: ఇది చక్కని సరి అయిన అర్థం ఇచ్చేటువంటి పదం.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్.
0: పుట్టినప్పుడే నేను అనేటువంటిది మొట్టమొదట పుట్టింది.
1: Right, this I is born at the time.
0: తదుపరి వారు వీరు అనేటువంటిది వచ్చింది.
1: There comes I, mine and thine.
0: కనుకనే వేదాంతం అహం బ్రహ్మాస్మి అనింది.
1: Therefore, Vedanta declares అహం బ్రహ్మాస్మి.
0: బ్రహ్మ కంటే ముందుగా అహం పుట్టింది.
1: Therefore, this అహం I is born prior to Brahman.
0: అహం నేను బ్రహ్మను అంటుంది.
1: I am Brahman.
0: కాబట్టి బ్రహ్మ కంటే ముందుగా పుట్టినటువంటిది నేను అనేటువంటి.
1: Therefore this I is present even before Brahman.
0: ఇంతటి శక్తివంతమైనటువంటి నేనును మనము ఎన్ని సులభమైనటువంటి మార్గంలో చులకనైన మార్గంలో మనం ఉపయోగపెట్టుకుంటున్నాం.
1: Such mighty, powerful, significant, sacred I is rather used in a cheap sense.
0: ఈ నేను అనేటువంటి దానికి శృతి హృదయం అనింది.
1: దిస్ ఐ ఇస్ కాల్డ్ బై శృతి యాజ్ హృదయం.
0: హృదయం అనగా ఏమి? హృత్ ప్లస్ దయా, హృదయ.
1: హృదయం మీన్స్ హృత్ ప్లస్ దయా, ద వన్ కంపాషన్.
0: కంపాషన్ తో కూడినటువంటి దానిని నేను.
1: ఇట్ మీన్స్ ద వన్ విత్ కంపాషన్.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ద ఐ మస్ట్ నెసెసర్లీ పొజెస్ కంపాషన్.
0: కనుక నేను అనేటువంటిది దేహాన్ని పురస్కరించుకుని చెప్పకటం కాదు.
1: సో దిస్ ఐ డస్ నాట్ మియర్లీ రిప్రజెంట్ ద బాడీ.
0: నేను అనేటువంటిది ఒక కరుణతో కూడినటువంటిది.
1: సో ది ఐ నెసెసరీ అసోసియేషన్ కంపాషన్.
0: కరుణ, హృదయం, ఆత్మ, బ్రహ్మ ఇవన్నీ కూడాను పర్యాయ పదములే నేను.
1: అండ్ హెన్స్ ఐ, కంపాషన్, ఆత్మ, హృదయ ఆర్ సినోనిమ్స్.
0: నేను అనేటువంటిది మొట్టమొదటి పదం.
1: సో ఇట్స్ ఐ దట్ కమ్స్ ఫస్ట్.
0: ఇలాంటి మొదటి పదమునైనటువంటి యొక్క దైవత్వాన్ని, హృదయత్వాన్ని, బ్రహ్మత్వాన్ని, ఆత్మతత్వాన్ని ఈనాడు మర్చిపోయి దేహమే నేను అనేటువంటి మార్గంలో జీవిస్తున్నాడు.
1: దేర్ఫోర్ దిస్ ఐ దట్ సిగ్నిఫైస్ ద డివినిటీ, ద నేచర్ ఆఫ్ ద బ్రహ్మన్ అండ్ దట్ ఆఫ్ ది స్పిరిట్ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద బాడీ.
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీ ఎప్పుడొచ్చినావు అని ప్రశ్నించినప్పుడు,
1: ఇఫ్ యూ పుట్ ఎ క్వశ్చన్ వెన్ డిడ్ యూ కమ్,
0: నేను ప్రొద్దున వచ్చాను అంటావు జవాబు.
1: ది ఆన్సర్ ఇస్ ఐ కమ్ దిస్ మార్నింగ్.
0: ప్రొద్దున వచ్చింది ఏది?
1: వాట్ ఈస్ దట్ కేమ్ దిస్ మార్నింగ్? హూ కేమ్?
0: దేహం వచ్చింది.
1: ఇట్స్ ద బాడీ దట్ కేమ్ దిస్ మార్నింగ్.
0: కాబట్టి దేహమునే నేననేటువంటి భ్రాంతితో నేను ప్రొద్దున వచ్చినాను అంటున్నావు.
1: సో విత్ ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీ యూ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: సరే, దేహమే నీవనుకోని నేను ప్రొద్దున వచ్చినానని చెప్పావు.
1: సో యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ అండ్ గివ్ ద రిప్లై ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరో నిమిషం లోపలనే నా కడుపు చాలా బాధగా ఉంటుందని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ సే ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ మై స్టమక్ ఏక్.
0: మై స్టమక్. ఇంతకుముందు దేహమే నేననుకోని ప్రొద్దున వచ్చాననుకుంటున్నావు.
1: అర్లియర్ యూ సెడ్
0: ఇప్పుడు నా కడుపు అంటున్నావు. నీవెవరు? నీ కడుపు ఏమిటి?
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ ద బాడీ దిస్ మార్నింగ్, బట్ వేర్ ఎస్ యూ సే దట్ యూఆర్ డిఫరెంట్.
0: ఇది నా చెయ్యి,
1: దిస్ మై హ్యాండ్,
0: ఇది నా తల,
1: మై హెడ్,
0: ఇది నా పొట్ట,
1: మై స్టమక్,
0: నేనెవరు?
1: దెన్ హూ ఎమ్ ఐ?
0: ఇవన్నీ కూడా చూసుకుంటే ఇది నా టవల్,
1: దిస్ ఇస్ మై టవల్.
0: ఈ టవల్ వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ టవల్.
0: అదే రీతిగా నా చెయ్యి అంటే చెయ్యి వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ వెన్ యూ సే మై హ్యాండ్,
0: నా పొట్ట అంటే పొట్ట వేరు, నీవు వేరు.
1: లైక్ వైజ్ మై స్టమక్,
0: అక్కడ నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఈ విధంగా వేదాంతమునందు పరిభాషయందు చక్కగా పరిశీలన చేస్తూ పోతుంటే ఒక సమయంలో దేహమే నేననుకోని నేను ప్రొద్దున వచ్చినానంటున్నావు.
1: ఇన్ వేదాంతిక్ పార్లెన్స్ ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ క్లియర్లీ, ఎట్ టైమ్స్ వీ ఐడెంటిఫై అవర్ బాడీ అండ్ సే ఐ హావ్ కమ్ దిస్ మార్నింగ్.
0: మరొక నిమిషం లోపల ఇది నా దేహము అని అంటున్నావు.
1: నెక్స్ట్ మినిట్ యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ దట్ దిస్ మై బాడీ, ఎట్ టైమ్స్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్.
0: అది నిజమా, ఇది నిజమా?
1: ఇస్ దాట్ ట్రూ ఆర్ ఇస్ దిస్ ట్రూ?
0: నా దేహం అనేటువంటిది కొద్ది కాలం మాత్రమే ఉండేటువంటిది.
1: వెన్ యూ సే ఐడెంటిఫై యువర్ బాడీ మై బాడీ, ఇట్ ఇస్
0: నేను అనేటువంటిది తరతరముల నుండి కూడా వస్తుంటుంది.
1: బట్ ఇస్ దిస్ ఐ లాస్ట్ ఫర్ జనరేషన్స్?
0: ఇది మార్పు చెందనటువంటిది.
1: ఇట్ ఈస్ చేంజ్లెస్.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక నేను తత్వాన్ని ఈనాడు మానవుడు విస్మరిస్తున్నాడు.
1: దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ఐ ఈస్ ఫర్గాటెన్ బై మ్యాన్ కైండ్ టుడే.
0: కేవలం అనిత్యము, అశాశ్వతమైనటువంటి దేహతత్వమే నేనని విశ్వసిస్తున్నాడు.
1: వన్ గోస్ బై దిస్ ఎఫీమరల్ ట్రాన్సియెంట్ బాడీ అండ్ ఐడెంటిఫైస్ విత్ ఇట్.
0: కనుక ఈ దేహం అనేటువంటిది కేవలము ఒక తొడుపు వంటిది.
1: బాడీ ఈజ్ ఎ వెస్చర్.
0: నేను ఒక తొడుపుని తొడుక్కున్నాను, ఈ చొక్కాను, రోబును వేసుకున్నాను.
1: ఐ హావ్ పుట్ ఆన్ దిస్ షర్ట్, రోబ్.
0: ఈ రోబును వేరు, నేను వేరు.
1: ఐఎమ్ సపరేట్ ఫ్రమ్ దిస్ రోబ్.
0: అదే రీతిగానే
1: లైక్
0: ఈ దేహం అనేటువంటిది జీవికి ఒక రోబు మాదిరి ఉంటుంది.
1: లైక్ వైజ్ ద బాడీ ఈజ్ ద డ్రెస్.
0: కనుకనే జీసస్ పోయే సమయంలో కూడాను డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ ది లైఫ్ అన్నాడు.
1: దట్స్ ద రీజన్ వై జీసస్ డిక్లేర్డ్ వై లీవింగ్ హిస్ బాడీ దట్ డెత్ ఈజ్ ద డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డ్రెస్ ఆఫ్ ది లైఫ్.
1: డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: ఇదంతా ఒక డ్రెస్.
1: ది హోల్ థింగ్ ఇస్ ఎ డ్రెస్.
0: ఎప్పుడు విడిచేస్తామో,
1: వెన్ యూ డ్రాప్ ఇట్.
0: ఎప్పుడు తిరిగి ఇంకో దాన్ని తొడుక్కుంటామో,
1: వెన్ యూ పుట్ ఆన్ ద నెక్స్ట్.
0: ఈ విధముగా కూడాను వేదాంతమందు చాలా అతి సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని కూడాను ప్రబోధిస్తూ వస్తుంది.
1: ద స్పిరిచువాలిటీ స్పీక్స్ ఆఫ్ సో మెనీ సటిల్ సీక్రెట్స్.
0: మానవత్వంలో ప్రధానమైనటువంటిది నేను.
1: In human life, the first most important is this I.
0: ఈ నేను లోపల రెండు ఉంటున్నవి.
1: Here there are two aspects.
0: నేను ఇది.
1: I am this.
0: ఇది టంబ్లర్.
1: This is a tumbler.
0: నేను.
1: I.
0: అయితే ఈ టంబ్లర్ ను ఏ రీతిగా నీవు చూడగలుగుతున్నావు?
1: How are you able to see this tumbler then?
0: టంబ్లర్ దృశ్యము.
1: This tumbler is the seer.
0: నేను ద్రష్ట.
1: I is the seer.
0: ద్రష్ట ఉండటం చేతనే దృశ్యాన్ని చూడగలుగుతున్నావు.
1: The seer sees the scene.
0: ద్రష్టనే లేకపోతే దృశ్యమే లేదు.
1: When there is no seer, there is no scene.
0: కనుకనే నీవు ద్రష్ట, నేను అనేటువంటిది ద్రష్ట.
1: Therefore, I is the seer.
0: ఈ చూడబడేటువంటి జగత్ అంతా కూడా దృశ్యమే.
1: The entire world is a scene.
0: కొంతమంది సందేహించవచ్చు.
1: Some may doubt it.
0: ఈ చూచేది నేత్రం కదా అనుకుంటున్నారు.
1: You may doubt that is the eye that sees.
0: కాదు కాదు, నేత్రం కాదు చూచేది.
1: It's not the eye that sees.
0: నేత్రము లోపల ఉన్నటువంటిది చూపిస్తుంటుంది నేత్రంతో.
1: The inner spirit will make use of the eye.
0: బల్బులు వెలుగుతున్నాయి.
1: Here you find the bulbs that illuminate.
0: బల్బులా వెలిగేది.
1: Do you mean to say the bulbs that illuminate? No.
0: బల్బు లోపల ఉన్నటువంటి కరెంట్ వెలిగించేది.
1: It is the current that illumines the bulb.
0: అదే రీతిగానే కన్నులా చూచేది.
1: Are the eyes that see?
0: కన్నులు కూడాను దృశ్యమే.
1: Even eyes also a seeing.
0: కానీ ఆత్మనే ద్రష్ట.
1: But the spirit ఆత్మ is the seer.
0: ఒక్కొక్కసారి
1: at times
0: ఈ కన్నులు కూడాను దృశ్యమైపోతాయి. చెవులు కూడాను దృశ్యమైపోతాయి.
1: సో ఆల్సో ఇయర్.
0: మనసు కూడా దృశ్యమైపోతుంది.
1: అండ్ ద మైండ్ టూ.
0: ఆత్మనే సాక్షిగా ద్రష్టగా మారుతుంది.
1: ఇట్ ఇస్ ద స్పిరిట్ ఆత్మ దట్ ఇస్ ద సీయర్ ద విట్నెస్.
0: కనుక నేను అనేటువంటిది దృశ్యమనేటువంటి ప్రతి పదార్థమును కూడాను చూడబడేటువంటిది, వినబడేటువంటిది, అనుభవించేటువంటిది అంతా కూడాను కేవలము ఒక దృశ్యం స్వరూపమే.
1: దేర్ఫోర్ ఆల్ దట్ ఈస్ looked at, heard or experienced just as a scene only.
0: దీనినే దక్షిణామూర్తి దృశ్యం దర్పణ దృశ్యం దర్పణ అనగా ఈ దృశ్యమంతా కూడాను ఒక దర్పణంలో చూచేటువంటి స్వరూపమే. దృశ్యం దర్పణ దృశ్యమాన నగరే.
1: That's what దక్షిణామూర్తి said. The entire universe is just a reflection as you find in a mirror.
0: ఇక్కడ నేను అది రెండు ఉన్నాయి.
1: Here there are two, I and that.
0: అది అది అనేటువంటిది జగత్తు.
1: That is this world.
0: నేను అనేటువంటిదే కారణ స్వరూపుడైన దైవము.
1: I is the cause, the divinity.
0: ఈ దృశ్యమే కార్యస్వరూపము.
1: The scene is the effect.
0: కార్యకారణ స్వరూపుడైనటువంటి వాడే భగవంతుడు.
1: Therefore, divinity, God is the combination, the cause and effect.
0: ఉన్నాడు.
1: He is there in the effect.
0: ద్రష్టగాను ఉన్నాడు.
1: ఆల్సో సీయర్.
0: అదృష్టగాను ఉంటున్నాడు.
1: అండ్ బియాండ్
0: ఈ విధమైనటువంటి ఒక అదృశ్యం అంటే ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ దట్ ఈస్ ట్రాన్సెండెంటల్?
0: ఆ దృశ్యం దృశ్యమునకు గోచరం కానిది అదృశ్యము.
1: ఆ దృశ్య నాన్ అపేరెంట్ విచ్ ఇస్ నాట్ సీన్.
0: కనుకనే ఈ జగత్ అంతా ఇప్పుడు నువ్వు దృశ్యమైనటువంటి.
1: సో ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సీన్.
0: కానీ ఈ నేను అనేటువంటిదే అన్నిటి ద్వారా ఈ యొక్క ఇంద్రియముల ద్వారా చూడుతూ ఉండాలి, అనుభవిస్తుండాలి, ఆనందిస్తూ ఉంటుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ దిస్ ఐ దట్ లిసన్స్, దట్ హియర్స్, దట్ ఎక్స్పీరియన్సెస్ ఎవ్రీథింగ్.
0: కనుక కన్నులు చూడటం లేదు.
1: నాట్ ది ఐ దట్ సీస్.
0: కన్నుల ద్వారా ఆ దివ్యమైన నేను అనేటువంటిది చూస్తుంటుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ఐ దట్ సీస్ త్రూ దిస్ ఐ.
0: చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు మరణించిన తర్వాత,
1: ఆఫ్టర్ యువర్ డెత్,
0: నీ కన్నులు ఉంటున్నాయి.
1: ఐస్ ఆర్ స్టిల్ దేర్.
0: కానీ కన్నులే చూచేటట్టుగా ఉంటే ఈ కన్నులు ఎందుకు చూడకుండా ఉంటుంది?
1: ఇఫ్ ఐస్ వర్ టు సీ, వై డోంట్ దే సీ నౌ?
0: ఆ చూచేటువంటి నేను అక్కడ లేకుండా పోయింది.
1: ద సీయర్ ఇస్ నాట్ దేర్ నౌ.
0: అదే కన్నులే ఇప్పుడు కూడా ఉంటున్నాయి.
1: ద వెరీ సేమ్ ఐస్ ఆర్ ప్రెసెంట్.
0: కానీ అందులో చూడబడేటువంటి యొక్క ద్రష్ట లేడు.
1: బట్ సీయర్ ఇస్ మిస్సింగ్ ఇన్ ద డెడ్ బాడీ.
0: కనుక ప్రతి దాని ఎందు కూడాను దృశ్యము అనేటువంటిదంతా కూడాను ద్రష్ట ద్వారానే మనం అనుభవిస్తున్నాం.
1: దేర్ఫోర్ the scene is experienced by the seer only.
0: ee drashta anetunte divyattamaina nenu nenu nenu.
1: And therefore this seer, the witness, is I.
0: ee nenu anetunte ekkada nunchi puttindi?
1: Where is this born, this I?
0: ఇది ఏ విధంగా కూడా ఆవిర్భవించింది?
1: హౌ హ్యాస్ ఇట్ ఒరిజినేటెడ్?
0: పిచ్చివాడ, ఈ నేను అనేటువంటిది ఆవిర్భవించేటువంటిది కాదు, పుట్టేది కాదు, సర్వత్రా సర్వకాలం యందు సర్వ జీవులు యందు ఉంటుందని.
1: ఓ మ్యాడ్ క్యాప్ ఇస్ నాట్ ఒరిజినేటెడ్ నాట్ బోర్న్ ఎట్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్, ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్,
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా.
1: Therefore, it's omniscient, omniscient, omnipresent, and omnipotent.
0: అదే ద్రష్ట.
1: That is the seer.
0: ఈ ద్రష్ట పుట్టేటువంటిది కాదు, పోయేటువంటిది కాదు.
1: It neither takes a birth nor
0: లేనటువంటిది ఈ నేను.
1: This eye neither comes nor goes.
0: దృశ్యము రాకపోకలు కలిగినటువంటిది దృశ్యము.
1: It is only the apparent scenario that comes and vanishes. This scenario has got a form.
0: ఈ అహంకారమునకు అహమునకు ఉండేటువంటి వ్యత్యాసం గుర్తించాలి.
1: We have to recognize the difference between ahankara, ego,
0: ahankara. Ahankara is vachi poye atundi passing clouds.
1: The ahankara, ego, is that which comes and goes, passing
0: aham
1: clouds.
0: Aham anetundi shashvatame raka pokalu lenetundi oka tattvam.
1: Aham the I that neither comes nor goes.
0: Kanuka ee drushyam anetundi darini manamu drashtaga bhavistunnamu ee naadu.
1: Today we consider the seen as the seer.
0: చూచినదంతా సత్యము అని భావిస్తున్నాము.
1: వీ కన్సిడర్ దట్ దాట్ వాట్ ఆల్ అనేక మంది
0: ప్రత్యక్ష ప్రమాణమే మేము విశ్వసిస్తాము.
1: సమ్ సే దట్ దే బిలీవ్ బేస్డ్ ఆన్ ద డైరెక్ట్ ఎవిడెన్స్.
0: మూర్ఖత్వం అనేటువంటిది కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు.
1: వాట్ ఎ ఫూలిష్నెస్ ఇట్ ఈస్, దే హావ్ నో ట్రేస్ ఆఫ్ కామన్ సెన్స్.
0: ఒక వ్యక్తి ఉన్నాడు,
1: దేర్ ఇస్ అ పర్సన్,
0: అతని హైట్ 6 feet,
1: హిస్ హైట్ ఇస్ 6 feet,
0: అతని వెయిట్ 80 kilos,
1: అండ్ వెయిట్ 80 kilos,
0: అతని హైట్ వెయిట్ చూసుకుంటున్నావు.
1: యూ గో బై ది హైట్ అండ్
0: వెయిట్. కలర్ చామన ఛాయ,
1: హిస్ కాంప్లెక్షన్ ఇస్ జస్ట్
0: అతని రూపము పట్టనెత్తి,
1: అండ్ హిస్ బాల్ హెడ్.
0: ఇవన్నీ కనిపించేటివన్నీ నీవు చెప్తున్నావు.
1: దీస్ ఆర్ ఆల్ ద సైన్స్ దట్ యు సే.
0: ఇవి చెప్పినంత మాత్రమున అతని యొక్క రహస్యాన్నంతా నీవు తెలుసుకున్నవాడైనావా?
1: బై సేయింగ్ సో డూ యు నో దట్ ఆల్ హిస్ సీక్రెట్స్ నౌ?
0: హైట్ వెయిట్ దాని ఫ్యాట్ మూడు చెప్తున్నావే కానీ అతని లోపల ఉన్నటువంటి యొక్క గుణము నెట్టివో నీకు కనబడుతున్నాయా?
1: యు ఓన్లీ అబ్జర్వ్ అండ్ డిక్లేర్ ద హైట్ వెయిట్ అండ్ ఫ్యాట్ బట్ నాట్ హిస్ క్వాలిటీ.
0: కాబట్టి కనిపించినటువంటి గుణములే ఆ యొక్క వెయిట్ యొక్క హైట్ ను నిరూపించేస్తున్నాయి.
1: దేర్ఫోర్ హిడెన్ క్వాలిటీ ఈస్ ద వన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అపారెంట్ ఫామ్.
0: లోపల ఎలాంటి బుద్ధి ఉందో,
1: what sort of behavior my
0: ఎలాంటి గుణములు ఉంటున్నాయో,
1: what sort of quality,
0: కనిపించేటువంటిది కాదు.
1: Well, they are not apparent.
0: అంతవరకు పోనక్కర్లేదు.
1: One don't need not
0: నా మనసు అంటున్నావు నీవు.
1: You say my mind.
0: నీ మనసు నీవు చూస్తున్నావా?
1: Do you see your mind?
0: ఎంత చెప్తున్నావు నీవు?
1: How do you say that?
0: నీకు కనిపిస్తుందా?
1: Do you find it?
0: లేదు.
1: No.
0: నీవు ఎంత చెప్తున్నావు?
1: How do you clear?
0: నీ కనిపించిన దాన్ని ఎంత విశ్వసిస్తున్నావు?
1: How do you have faith on that? You
0: నీ కన్నులే నీకు కనిపించను.
1: You don't see your own eye for that matter.
0: అద్దములో ఒక ఎదురుగా పెట్టుకున్నప్పుడు నీ కన్నులు నీవు చూడగలుగుతున్నావు.
1: You can see your eye if you stand in front of a mirror.
0: నీ కన్నులే నీకు కనిపించటం లేదు.
1: You don't see your own eye.
0: లక్షల మైళ్ళ ఉన్నటువంటి అంతరిక్షాన్ని కూడా చూస్తున్నావు.
1: You are able to see the all over the space.
0: కానీ నీ కన్నులు నీకు చూడటం లేదు.
1: But you don't see your own eye.
0: కాబట్టి ఇవన్నీ కూడా దృశ్యములే.
1: So everything is a seeing.
0: చూచేది దృశ్యమే.
1: All that
0: చూడబడేది దృశ్యమే.
1: That which is seen is also seen.
0: ద్రష్ట సాక్షిభూతుడు.
1: But the seer is an eternal
0: witness.
1: This seer is the eternal witness.
0: ప్రతి దాని యందు కూడాను ప్రత్యక్ష ప్రమాణం అని చెప్పి మూర్ఖంగా వాదిస్తుంటారు.
1: Everyone argues foolishly based on the direct evidence.
0: కానీ ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఏ మాత్రం కూడాను కామన్ సెన్స్ ఉండదు.
1: There is no common sense in such arguments.
0: జనరల్ నాలెడ్జ్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఈస్ జస్ట్ జీరో.
0: ఒక్క కొద్ది విషయం లోపల నాకు ప్రేమ ఉండది అంటావు.
1: సమ్ సే దట్ ఐ హావ్ లవ్.
0: ఈ ప్రేమకేమైనా రూపం ఉందా?
1: హ్యాస్ లవ్ ఎనీ ఫార్మ్?
0: నేను దుఃఖంగా ఉంటున్నానంటున్నావు.
1: సే దట్ ఐ మిజరబుల్.
0: దుఃఖానికి ఏమైనా రూపం ఉందా?
1: హ్యాస్ మిజరీ ఎనీ ఫార్మ్?
0: నీవు ఎట్ట చెప్పగలవు?
1: హౌ డు యు సే సో?
0: నిన్ను ఎట్ట నీవు నిరూపించగలవు?
1: హౌ డు యు ప్రూవ్ ఇట్?
0: అయ్యా, నేను నిరూపించగలను.
1: ఎస్, ఐ కెన్ ప్రూవ్.
0: ఎట్టనగా?
1: హౌ?
0: ప్రేమకు రూపం లేదు కానీ
1: లవ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ప్రేమించే తల్లికి రూపం ఉంటుంది.
1: బట్ ద మదర్ దట్ లవ్స్ హ్యాస్ ఏ ఫార్మ్.
0: ఫ్లవర్ కు రూపం ఉంది కానీ,
1: ఫ్లవర్ హ్యాస్ ఎ ఫార్మ్,
0: కానీ ఈ ఫ్లవర్ లో ఉన్నటువంటి వాసనకు రూపం లేదు.
1: బట్ ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఎ ఫ్లవర్ హ్యాస్ నో ఫార్మ్.
0: వాసనకు రూపం లేదు కానీ ఫ్లవర్ కు రూపం ఉంటుండాలి.
1: ఫ్రాగ్రెన్స్ హ్యాస్ నో ఫార్మ్.
0: రూపం ఉండేటువంటి ఫ్లవర్ రూపం లేనటువంటి ఒక వాసన అందిస్తుంటుంది.
1: దేర్ఫోర్ ద ఫ్లవర్ దట్ హ్యాస్ ఎ ఫార్మ్ గివ్స్ అస్ ద ఫ్రాగ్రెన్స్ దట్ హ్యాస్ నో ఫార్మ్.
0: అదేవిధంగానే రూపం ఉండేటువంటి మానవుడు రూపరహితమైనటువంటి దివ్యత్వాన్ని నిరూపిస్తుంటున్నాడు.
1: లైక్ వైజ్ ఎ మ్యాన్ విత్ ఎ ఫార్మ్ డెమోన్స్ట్రేట్స్ ప్రూవ్స్ ద ఫార్మ్లెస్ డివినిటీ విత్ ఇన్.
0: ప్రతి దాని ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతమై ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ డివినిటీ యాజ్ అన్ అండర్
0: కరెంట్ సత్యాన్ని కనుక్కోవడానికి సైంటిస్టులు 1000 సంవత్సరం పట్టింది.
1: Scientists took about 1,000 years to know this truth.
0: ఈనాడు సైంటిస్ట్ ఏం చెప్తున్నారు? ఎక్కడ చూసినా కానీ ఈ అణుశక్తి ఉంటుండాలి.
1: What scientists say today that you find atomic power everywhere.
0: ఇంత మాత్రం కనుక్కోవడానికి 1000 సంవత్సరాలు ఎందుకు కావాలి?
1: Do they need 1,000 years to say that much?
0: ఏనాడు త్రేతాయుగం ఉన్నందే ప్రహ్లాదుడు కనుక్కున్నాడు ఈ యొక్క తత్వాన్ని.
1: ప్రహ్లాద కుడ్ నో దిస్ ట్రూత్ ఈవెన్ బిఫోర్ త్రేతాయుగ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్.
0: కలడందు లేదని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ ఆర్ దేర్ వాట్ సోఎవర్.
0: కలడు అందులేడని సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: God is present everywhere.
0: Yendu vedaki chuchina
1: wherever you may search
0: andande kaladu
1: you find him there.
0: Yendu vedakina kuda andande untunnadu.
1: Wherever you may search you will find him there.
0: Idi ee naati scientist du nem ekkada chusina ee atomic chustunnam antunnaru.
1: This what the modern scientists say that he finds atomic power.
0: Idi oka chinna udaharana oka cheptunnanu.
1: A small example.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: సందేహము వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్.
0: చక్రోపగతుండు
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందు

0: ఒక చిన్న ఉదాహరణ ఒకటి చెప్తున్నాను.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను 30 సంవత్సరాలకు ముందుగా
1: భగవాన్
0: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేటువంటి దీంట్లో భగవంతం డైరెక్టర్ గా ఉంటున్నప్పుడు అతని ఇంటిలో ఉన్నాను.
1: 30 ఇయర్స్ బ్యాక్ భగవాన్ స్టేడ్ ఎట్ ద రెసిడెన్స్ ఆఫ్ డాక్టర్ భగవంతం, హూ హ్యాపెన్ టు బి ది డైరెక్టర్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ దేర్ ఎట్ బెంగళూర్.
0: ఆ యొక్క ఇంటిలో
1: దేర్ ఇట్ ఇస్ రెసిడెంట్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అనేటువంటిది జరిగింది.
1: An international conference of scientists was convened.
0: సరే, కొంతమంది ఇంపార్టెంట్ వాడను స్వామికి చాలా సన్నిహితం కావించాలని భగవంతము వాడను భోజనానికి పిలిచాడు.
1: Distinguished eminent scientists were invited for a dinner so that they could have opportunity to meet Bhagavan.
0: ఈ సైన్స్ అనేటువంటి దాంతో కేవలము ఒక విధమైనటువంటి యొక్క తెలివితేటలు కూడా చాలా తక్కువ.
1: In the field of science, even intelligence is very, very less and less.
0: తెలివివంతులు అనేటువంటి ఎంత గొప్ప తెలివివంతులు అంటుంటారో అంత విశ్వాసం లేకుండా ఉంటారు.
1: They may claim to be highly intelligent, but they have no faith.
0: ఎక్కడైనా మీరు వెతికి చూడండి.
1: You may search anywhere.
0: గొప్ప మేధాశక్తి గల వాడితే వానికి ఏమీ విశ్వాసం ఉండదు.
1: If you find anyone a greatest
0: intellectual, నమ్మలేడు.
1: He has no faith in his wife nor in his own self.
0: ఎప్పుడు చూసినా కానీ లాబొరేటరీ లోపల పరిశోధనలో ఉంటుంటారు. ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్.
1: All the time he spends the time in the laboratory.
0: No experience.
1: Only experiments but no experience.
0: అందువల్ల ఏమైపోతున్నప్పుడు
1: వాట్ హ్యాపన్స్,
0: భోంచేస్తున్నాం.
1: ఇట్ వాజ్ ద డైనింగ్ టైమ్.
0: నేను చెప్పాను,
1: భగవాన్ సెడ్,
0: మీరు సైంటిస్ట్ అనుకుంటున్నారే, ఏమి మీరు తెలుసుకున్నారు అన్నాను.
1: You think you are all scientists, what is that you have known?
0: Suryachandradulu yokka tattvalu meer emaina gurtinchara?
1: Have you known anything about the sun and moon?
0: Suryudu chandrudu bhoomi oke yokka padarthame kada.
1: The sun and moon and earth belong same matter.
0: Telusukunnam annadu.
1: They said yes we know.
0: Telusukunnanu anna vaadu urukundukunda suryuniki ippudu madhya vayassu annadu.
1: They should have kept quiet at that point.
0: Manchi yuvakudu ina ippudu suryudu annadu.
1: But they said the sun is youthful now, he is in the stage of youth.
0: Enta vayasu annanu.
1: Swami said what is his age?
0: Konni millions of years annadu.
1: He said millions of years.
0: Buddhi ledu.
1: You are fool.
0: Okati betti sunnalu pettu pothu untundi enno millions ayipothuntadi.
1: When you just put zeros, add zeros to one, you say millions.
0: Bharatiyulu anadi annaru, enta sulabamu.
1: This Bharatiya has called it ancient anadi.
0: Anadi.
1: Anadi ancient.
0: Adi cheppite vaalaku avamanam. ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వాట్ సైంటిస్ట్.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ హి సేస్ సో మెనీ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, వెల్ హి ఇస్ ఎ సైంటిస్ట్.
0: వాళ్ళకి ఏదో ఒక నంబర్ కావాలి.
1: దే వాంట్ సమ్ స్పెసిఫిక్ నంబర్.
0: ఈ విధమైనటువంటి అల్పతృప్తితో పోతుంటారే కానీ మన భారతీయుల యొక్క వేదాంత తత్వము అనాది కాలం నుండి కూడాను ప్రతి విషయం నందు కూడాను సూటిగా హృదయానికి హత్తుకునేటట్టుగా నాటుకునేటట్టుగా ప్రబోధిస్తూ వచ్చింది వేదాంతం.
1: సైంటిస్ట్ గో బై సచ్ లో క్లెయిమ్స్ అండ్ డిక్లరేషన్, దట్స్ ఆల్. But since ancient times, this land has declared every little fact.
0: Matter and energy antaru.
1: It's matter and energy.
0: Einstein kudanu matter and energy annaru.
1: Einstein also called it matter and energy.
0: Kani naa uddesham entundiga, matter and energy rendu veru kaadu.
1: But Bhagavan does not consider matter and
0: matter energy energy re matter.
1: Matter is energy, energy is matter.
0: Rendu kalisi okkate.
1: Both are one and the same.
0: Matter lekapothe energy manaku kanipinchadu.
1: Without matter you cannot see
0: energy. Energy lekapothe matter manaku telisaledu.
1: Without energy matter cannot exist.
0: Cheri okkate.
1: Both together is are one and the same.
0: Oka chettu malchalante oka ginja kavali.
1: For a plant a seed is necessary.
0: Aa seed ku rendu baddalu untayi.
1: A seed has two cotyledons.
0: Rendu baddalu cherinappude adi mokka ga vastundi.
1: With these two cotyledons it germinates into a plant.
0: Oke badda vesthe adi malchadu.
1: With a single cotyledon it not grow.
0: Karukane oka badda negative oka badda positive.
1: One is the positive while the other is the
0: oka
1: negative.
0: Oka badda anetvantini oka vidhamaina shakti.
1: One cotyledon
0: energy.
1: Is energy.
0: Oka subbadi matter.
1: The other one is matter.
0: Matter and energy rendu chernappude పునర్జన్మము అనేటువంటిది వస్తుంది.
1: విత్ దీస్ టూ కాటిలెడన్స్ ద మ్యాటర్ ఎనర్జీ యూ ఫైండ్ ద రీబర్త్.
0: కనుక మనం తెలియనటువంటి అంతా కూడా నమ్మకుండా ఉండకూడదని ఏమాత్రం కూడా చెప్పకూడదు.
1: నెవర్ సే దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బిలీవ్ దాట్ యూ డూ నాట్ నో.
0: కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమను మర్మము జీవ.
1: ఓ ఇండివిజువల్ అండర్స్టాండ్ దాట్ విచ్ ఇస్ నాట్ సీన్ ఈజ్ రెస్పాన్సిబుల్
0: సమాస చూడాలి తోలు బొమ్మ.
1: ఓ పర్ఫెక్ట్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ దిస్ ప్లే అండ్ ద డ్రామా.
0: అందము ప్రాయము ఇంద్రియ శక్తి ఉందని నిక్క క్రూరన్న.

0: Oh, don't pride yourself because of a youth and the sensual power.
1: Here
0: lies ahead advancing old age.
1: మసల లేవు.
0: యు కెనాట్ మూవ్.
1: తను మసకలు.
0: యు కెనాట్ సీ.
1: మోమున మడతల పడే.
0: యు ఫైండ్ ద రింక్.
1: తల నరిసే కదా.
0: అండ్
1: ముసిలి కోతి అని పసివారు నిన్ను ముసి ముసి నవ్వగా కసరే బొమ్మ తైతే తైతే తై బొమ్మ.
0: హెయిర్ టర్న్స్ గ్రే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూ, కాలింగ్ యూ ఎ మంకీ.
1: ఏమిటి ఇదా? ఇవే మనం చూస్తుండేటువంటి.
0: ఇస్ దట్ వాట్ వి సీ?
1: శరీరము వృద్ధం, వృద్ధాప్యం పొందొచ్చు.
0: బాడీ ఇస్ బౌండ్ టు ఏజ్.
1: చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే.
0: Child, boy, man, grandfather are one and the same.
1: Today you are boys.
0: Today you are boy.
1: Kani meer 10 samvatsaram munda child.
0: 10 years before you were a child.
1: Meer next inga 20 years ku you are man.
0: Next 20 years you are a man.
1: Next 50 years ku you are grandfather.
0: 50 years you are with grandfather.
1: Kabatti naalugu evaru meere.
0: Then what are these four? You yourself only.
1: Time difference ga vastuntunda.
0: Everything depends on the difference of time.
1: Kanukani
0: so
1: మనలో ఉండినటువంటి యొక్క తత్వమును చక్కగా గుర్తించడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ప్రత్యక్షమే ప్రమాణం అని అనకూడదు.
0: టు అండర్స్టాండ్ ది ఇన్హెరెంట్ నేచర్ యు కెనాట్ ఆల్వేస్ గో బై ద డైరెక్ట్ ఎవిడెన్స్.
1: ఒక చెట్టు ఉంటుండాలి.
0: హియర్ యు ఫైండ్ ఎ ట్రీ.
1: చెట్టు బాగా సస్యశ్యామలంగా కనిపిస్తుంది, శ్యామల వర్ణంగా అభివృద్ధి అవుతుంది.
0: ద ట్రీ ఇస్ సో జైజాంటిక్ అండ్ హ్యూజ్ అండ్ గ్రీన్.
1: శాఖలు శాఖలంతా కూడా పెంపొందిపోతున్నాయి.
0: ఇట్స్ బ్రాంచ్ రిపీటెడ్లీ.
1: దాని చల్లని ఛాయ ఎంతనో హాయిని ఇస్తుంది అది.
0: అండ్ ఇట్స్ కూల్ షేడ్ ఇస్ సో కంఫర్టబుల్.
1: చెట్టు ఎంత బాగా నీడ ఇచ్చింది.
0: వాట్ ఎ కంఫర్ట్
1: అని కనిపించే చెట్టును నువ్వు చూస్తున్నావు.
0: యు సీ దిస్ ట్రీ ఓన్లీ.
1: కనిపించని వేర్లు ఈ చెట్టుకు ఆధారంగా ఉంటున్నాయి.
0: బట్ ద ట్రీ ఇస్ బిహైండ్ దట్ యు డోంట్ సీ హిడెన్ ఆర్ రెస్పాన్సిబుల్.
1: వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు సమృద్ధిగా పెంచుతుంది.
0: వెన్ యూ వాటర్ ద హిడెన్ రూట్స్ ద ట్రీ గ్రోస్ ఫర్ ద.
1: ఈ భవనాన్ని చూస్తున్నారు.
0: యు ఫైండ్ ద మ్యాన్సన్ హియర్.
1: ఈ పిల్లర్స్ ఎంత బాగుంటున్నాయి.
0: హౌ బ్యూటిఫుల్ ద పిల్లర్స్.
1: ఎంత బాగుంటుంది.
0: వాట్ ఫైన్ వండర్ఫుల్ హాల్.
1: దీనికి ఫౌండేషన్ చూడు మొట్టమొదట.
0: బట్ యూ సీ ద ఫౌండేషన్ ఫస్ట్.
1: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ పిల్లర్స్ ఎట్లా ఉన్నాయి?
0: వితౌట్ ద ఫౌండేషన్ హౌ డు పిల్లర్స్.
1: రూట్స్ లేకపోతే వృక్షం ఎట్లా ఉంటుంది?
0: వితౌట్ రూట్స్ హౌ డస్ ద
1: ప్లాంట్. అనే బాహ్యం అనేటువంటిది ఉండాలంటే భావము అనేటువంటి దైవత్వం ఉండాలి.
0: ఫర్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ టు ఎగ్జిస్ట్ ది ఇంటర్నల్ డివినిటీ ఇస్ నీడెడ్.
1: ఆ వేర్లకు నీరు పోసినప్పుడే చెట్టు అభివృద్ధి వస్తుంది.
0: వెన్ యు వాటర్ ద రూట్స్ ద ట్రీ గ్రో.
1: ఈ ట్రీ లోపల పువ్వులు కాయలు ఎంత ఉంటున్నాయని పువ్వులకు కాయలకు నీళ్లు పోస్తుంటే ఉండేటి కూడా రాలిపోతాయి.
0: యాజ్ ద ట్రీ హ్యాస్ గాట్ సో మెనీ లీవ్స్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అండ్ బ్రాంచెస్ యూ డోంట్ వాటర్ దెమ్.
1: కాదు కాదు, కనిపించినటువంటి నీటికి ఒక వేర్లకు నీరు పోయాలి.
0: యూ హావ్ టు వాటర్ ద రూట్స్ దట్ యూ డోంట్ సీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ప్రతి దానికి కూడాను ఒక ద్రష్ట అనేటువంటి మనకు కనిపించకుండా ఉంటాడు.
0: ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ ఎ సీయర్, ద విట్నెస్ యూ డోంట్ సీ.
1: అయితే
0: హౌఎవర్
1: ఏనాడు మీ భక్తి ప్రపత్తులు అనేటువంటివి అభివృద్ధి గాంచును, అప్పుడు ఆ అప్రత్యక్షంగా ఉండేది కూడా ప్రత్యక్షం అయిపోతుంది.
0: దట్ డే వెన్ యూ గ్రో ఇన్ డివోషన్ అండ్ స్టడీ స్టెడ్ఫాస్ట్నెస్ you will find God manifesting himself in front of you.
1: Tyagaraju
0: Tyagaraju said.

0: త్యాగరాజ సైడ్ ఓ రామ
1: ఎక్కడున్నావని వెతికేది
0: వెర్షలైడ్
1: అనేటప్పటికీ ఇందుకు అనడందు లేదని సందేహం వలదు
0: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ అండ్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్ సో
1: తక్షణమే కావేరి నదిలో పోయి సంధ్యవార్చుకుంటున్నాడు
0: ఇమీడియట్లీ వాజ్ ఆఫరింగ్ మార్నింగ్ ప్రేయర్స్ దేర్
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి దోషుల్లోనే రాముడు వచ్చాడు
0: యాజ్ హీ కలెక్టెడ్ ద వాటర్ ఓవర్ దేర్ హీ కుడ్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ రామ
1: అప్పుడు ఆనందించాడు త్యాగరాజు
0: దెన్ త్యాగరాజు వాజ్ ఎక్స్టాటిక్

0: ఓ రామ విత్ ఆల్ ద లవ్ కన్ఫర్ గ్రేస్ ఆన్ మీ.
1: ఎన్ని విధాలుగా ప్రార్థించాడు.
0: ఈ ప్రేయర్ ఆ
1: ప్రార్థనలో ఉంటుండాలి. ఈ లైఫ్ అంతా
0: ద లైఫ్ లైస్ ఇన్ దట్ ప్రేయర్.
1: ఆ ప్రార్థన కేవలం పెదవులతో రావటం కాదు.
0: ఇట్ ద ప్రేయర్ ఇస్ నాట్ ఏ లిప్ సర్వీస్.
1: హృదయముతో రావాలి.
0: ఇట్ షుడ్ బి అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ మానవుని యొక్క ప్రేమ హృదయం ద్వారా అభివృద్ధి ఉందో అక్కడనే సర్వత్రా ప్రత్యక్షమవుతుంటాడు.
0: ద వన్ హూ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ ఎ ప్రేయర్ హోల్ హార్టెడ్లీ ఇట్ విల్ బి రెస్పాండెడ్.
1: ఒక చిన్న విషయం.
0: A small matter here.
1: సామాన్యంగా మీరు పిల్లలందరూ కూడా తెలిసినటువంటి విషయమే.
0: స్టూడెంట్స్ నో దిస్ ప్రిటీ వెల్.
1: కొంతమంది
0: సమ్
1: మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అంటారు.
0: సమ్ అడ్రస్ దిస్ వే మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్.
1: నా ఉద్దేశం ఏమిటంటే
0: భగవాన్స్ ఒపీనియన్ ఇస్
1: మై ఈచ్ ఉపయోగ పెట్టద్దు.
0: డోంట్ యూజ్ దిస్ మై.
1: డియర్ ఉపయోగ పెట్టద్దు.
0: డియర్ నాట్ నెసరీ.
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ చెప్పు. చాలా హాయిగా ఉంటాయి.
0: It's so comfortable if you say sisters and brothers.
1: ఇప్పుడు ప్రాపంచక సంబంధమైనటువంటి దాంతో మై డియర్ సిస్టర్ అంటే అది చాలా పెడమార్గం పడుతుంది.
0: As you know, in the world, worldly trend, if you say dear sister,
1: my dear
0: today,
1: sister,
0: then you're in danger tomorrow.
1: It is chala tappu.
0: It's a big mistake.
1: Sisters and brothers, anachu.
0: Sisters and brothers.
1: Leka, my brothers and sisters, anachu.
0: Or my brothers and sisters.
1: ఇది చాలా గౌరవనీయమైనదిగా ఉంటాయి.
0: ఇట్స్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
1: ఇంతే కాకుండా
0: నాట్ ఓన్లీ దిస్
1: కొంతమంది మరి పెద్దలు కూడాను
0: సమ్ ఎల్డర్స్
1: సాయి డివోటీస్ అంటారు లేక సాయి ఫ్యామిలీస్ అంటారు.
0: దే ఆల్సో యూజ్ వర్డ్స్ లైక్ దిస్.
1: చాలా తప్పు. ఆ విధంగా అందరూ ఒక ఫ్యామిలీని
0: సాయి డివోటీస్ సాయి ఫ్యామిలీ
1: పెట్టాలి.
0: వై షుడ్ దే యూజ్ దిస్ వర్డ్ సాయి?
1: సాయి అనేటప్పటికి ఇంకో రామ భక్తుడు ఉంటాడు, రామ అనేటప్పటికి కృష్ణ భక్తుడు ఉంటాడు. ఈ ఒక్కటి పేరునే ఉపయోగ పెట్టకండి.
0: Never use names like Rama, Krishna and so on.
1: Karukani Sai family antaru.
0: You say Sai family.
1: Prarambham chese ekunku kuda chaala mandi Sai Ram.
0: Many as they begin their talk they say Sai Ram.
1: Meeku ante ishtanga untundi namaskaram anu.
0: If you so like it you can say namaskar.
1: Inkedaina kuda kindaga emaina padipothe danni ettichinappudu thanks sir antaru.
0: If you drop anything, if anyone picks up and gives to you, you say thank you.
1: దేశం యొక్క దీనిని మనం ఉపయోగపెట్టుకోవాలి. థ్యాంక్స్ అని చెప్పే విధంగా నమస్తే అండి ఎంత బాగుంటుంది.
0: Why should you follow this Western culture? You can say namaste.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క మన భారతీయ సంస్కృతి యందు ఒక్కొక్క పదమునకు కూడాను ఒక్కొక్క విలువను ఎంతనో ఇచ్చి ఉంటుండాలి.
0: The sacred culture of Bharat will tell you a lot of meaning for every word that we say.
1: మనది కల్చర్,
0: our culture.
1: ఈ యొక్క సంస్కృతి
0: అండ్ ది కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: కానీ ఈ సంస్కృతి యొక్క తత్వాన్ని మనం ఏనాడు కూడా మరవకూడదు.
0: వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ద అవర్ కల్చర్.
1: అది శాశ్వతమైనటువంటి వేద కల్చర్.
0: ఇట్ ఈస్ ది కల్చర్ ఆఫ్ వేద విచ్ ఇస్ పర్మనెంట్.
1: ఎప్పటికీ మారినటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
1: నిత్య సత్యమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఎటర్నల్ ట్రూత్.
1: ఎన్ని యుగములు మారినా ఎన్ని జగములు కలిగినా తక్షణమే మన యొక్క సంస్కృతి అప్పటికి కూడా సిద్ధంగానే ఉంటుంది.
0: టైమ్స్ మే రోల్ ఆన్, ఏజెస్ మే చేంజ్, బట్ ఇట్ రిమైన్స్ ఎ ఎటర్నల్ పర్మనెంట్
1: ట్రూత్. హృదయం లోపల భగవంతుని ఉంచుకొని ప్రేమపూర్వకంగా స్మరిస్తూ రండి.
0: హావింగ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్ అండ్ ఆల్ థాట్ ఆఫ్ అవర్ హార్ట్స్
1: ఈనాటి నుంచి
0: చాంట్ హిస్ నేమ్.
1: శివోహం శివోహం శివోహం మంగళవాక్యం. నేనే భగవంతుడు నేనే భగవంతుడు అనేటువంటి ఒక దీన్ని దృఢం చేసుకుంటూ రండి.
0: ఏ మోస్ట్ ఆస్పిషియస్ మ్యాక్సిమ్.
1: అప్పుడు జగత్తు లోపల ఏ విధమైనటువంటి కలహములు కల్లోలములు ద్వేషములు ఉండవు.
0: దెన్ దేర్ విల్ బి నో హేట్రెడ్, నో ఎజిటేషన్.
1: ఈ ఘర్షణంతా కూడా ఈ విధమైనటువంటి నేను నీవు అనేటువంటి భేదనల వల్లనే వస్తున్నాయి.
0: ఆల్ ది ఫైట్స్ ఆర్ బికాస్ ఆఫ్ ది కన్సిడరేషన్స్ ఆఫ్ మైన్ అండ్ థైన్.
1: ఒక్కటే, ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్, be alike to everyone annadu Jesus.
0: Jesus said all are one my dear son, be alike to everyone.
1: Andarni manam like cheyali.
0: We should like everybody.
1: Idi mana yokka bharatiya yokka pradhana samskruti.
0: This is the culture of Bharat, main principle.
1: Yemi chepparu vedam nande?
0: What is the declaration?
1: Sahana bhavatu sahana gunaktu sahavidyam karavavi kalasi melasi perugudam.
0: Let's grow together.
1: Kalasi melasi tirugudam.
0: Let's move together.
1: Kalasi melasi telusukunna telivini poshinchudam.
0: Let us also develop that
1: kalasi melasi kalataleka chelimito jeevinchudam anindi.
0: Let's live without any conflict in total friendship.
1: అది మొట్టమొదట వేదము సమత్వాన్ని ఏకత్వాన్ని ప్రబోధించింది.
0: It is only the Veda that taught the principle of unity and equality in the beginning.
1: Vidyarthulara,
0: students,
1: ఎంత కాలమైనా మనం ఈ సంకుచితమైన భావాలతో మనం జీవించకుండా విశాలమైనటువంటి యొక్క భావంతో మనం అభివృద్ధి గాంచి యావత్ ప్రపంచానికి కూడా ఈ విధమైన ఏకత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని చాటడానికి కంకణం కట్టుకోవాలి.
0: వీ షుడ్ నెవర్ బి నారో మైండెడ్ వీ షుడ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బ్రాడ్ ఫీలింగ్స్ అండ్ బ్రాడ్ థాట్స్ అండ్ షేర్ విత్ ద రెస్ట్ ఆఫ్ ది సొసైటీ.
1: భజన బినా సుఖ శాంతి నై.

त्यजते सुखम सुखाति नहि।

0: സുഖം കോരുവാട് വിദ്യാർത്ഥി കാണേറ.
1: The one who is after pleasure cannot be student.
0: വിദ്യാർത്ഥി സുഖം കോരട്.
1: Student will never be after comfort.
0: സുഖം കോരിയ വിദ്യാർത്ഥി വിദ്യാർത്ഥി കാണേറട്.
1: He cannot be a student if he is after comforts.
0: విద్యను కోరేటువంటి వాడు సుఖార్థి కానేరడు.
1: If you really want education, you cannot be after pleasure.
0: కనుక సుఖమును త్యాగం చేసి విద్యను అభ్యసించినటువంటి విద్యార్థియే నిజమైన విద్యార్థి. విద్యా అర్థైతేతి విద్య. విద్యార్థి విద్యాన్ని అర్థించాలి కాని సుఖాన్ని అర్థించటం ఇది అర్థం లేనటువంటి యొక్క విద్య.
1: Therefore, a true student should sacrifice all the pleasure and comforts and he should try to acquire education.

పరమాత్మ ప్రేమను ప్రకృతిలో ప్రజలకు ప్రసరింపచేయుటే ప్రథమ కర్మ. ప్రతి మానవుండును బ్రతికి తానుండుట స్వార్థమునకు కాదు, సంఘసేవ

0: If every man lives only with all selfishness, there's no life at all. He should have the spirit of social service as noble task. He should forget himself while rendering service to society that gives him self-satisfaction.
1: Niskalankamavu prema nilipi hrudani. Sarva jeevulaku pakruti salupakunna. Vidyanechyu phalamemi. Vidyanechyu paramemi. Verivada. Vidyanechyu phalamemi. Verivada.
0: With pure unsullied love, if it doesn't render service, what is the use of education, O foolish man?
1: Vidyathulara.
0: Students.
1: Vidyadhikarulara.
0: Authorities of education.
1: Vidyadhimanulara.
0: Emancipators of education.
1: Bharata jati. Prapancha charitralo. Sustiramainatunti yokka punadi kalaginatunti.
0: The Bharat has firm foundation in world history.
1: Anadi kalamunundi Bharata desampai anantamaina samasyalu chalaregatam chetanu vijrambinchatam chetanu భారతీయులు శాంతితో సహనముతో దానిని ఎదుర్కొని విజయాన్ని సాధించి దివ్యమైనటువంటి యొక్క భారత జాతి అనే సౌధాన్ని నిలుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ ప్లేస్డ్ ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ మెనీ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఆర్ ఆన్ ద రైజ్ బట్ యెట్ ది భారత్ కుడ్ ఫేస్ విత్ ఆల్ ద పీస్ అండ్ టాలరెన్స్ and could be victorious and could be divine race.
1: Yuga yugamula nundi aneka mandi rajulu Bharata deshanni palistu vacharu poshistu vacharu.
0: Since ages Bharat was ruled by kings and it was sustained by kings.
1: Kanuka bharatiyulaku rajulu yokka swabhava swaroopamulu chakkaga అర్థం చేసుకుంటూ వచ్చారు.
0: భారతీయస్ కుడ్ అండర్స్టాండ్ ద నేచర్ అండ్ ద వర్చ్యూస్ ఆఫ్ కింగ్స్.
1: అనుకూలమైనటువంటి యొక్క కొంతమంది రాజులు భారతదేశాన్ని భారతీయ జాతిని ఆదుకుంటూ దాని యొక్క సౌధములోని సౌశీల్యమును సౌందర్యమును కూడాను ఇనుమడింపజేస్తూ వచ్చారు.
0: Basing on the conveniences, some of the kings have preserved the character and the beauty in the mansion of Bharat culture.
1: Kondaru pratikoolainatvanti yokka rajulu Bharat desham yokka jatini nirmoolam gaavinchavalanani aneka vidhamulainatvanti prayatnamulu salipi kadaku vipalurai nishanthito nirashato viriminchukunnaru.
0: Some of the kings opposed to this philosophy, they tried to ruin the culture of Bharat. In that way, they have total failure and disappointed.
1: Kondaru madhyavartulu upeksha sahinchi deeni yandu ye matram kodanu cherya teeskunna aneka vidhamulainatundi pramadamulu sambhavinchinachunani sandehinchi kalagarbhamulo kalisi poyaru.
0: Some know fully well that if they take any action in this direction, they will be put to danger. Therefore, they had to return in futile attempt.
1: Ilanti moodu taragatulu varu gatamunande kaaka vartamanamnandu kudanu untunnaru bhavishyattunandu kudanu undagalugutaru.
0: These three classes of people were not only present in the past, they are present now in, and also in future.
1: Enni vidhamulainatundi ikkattu kaliginappatikini భారతదేశము దానిని తట్టుకొని నెట్టుకొని ముందుకు కొనసాగుతూ వస్తున్నది.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ద కంట్రీ భారత్ కుడ్ మార్చ్ ఫార్వర్డ్ రెసిస్టింగ్.
1: భారతీయుల యొక్క క్షమాగుణమే దీనికి ప్రధానమైనటువంటి ఒక లక్షణము.
0: ఇట్ ఈస్ ది ఫర్బేరెన్స్ విచ్ ఇస్ ద చీఫ్ క్యారెక్టర్ ఆఫ్ భారత్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఉన్నత జాతి సంస్కరమును ఔన్నత్యమును సాధించినటువంటి అనేక దేశ చరిత్రలంతా కూడాను మీరు చదివి ఉండవచ్చును, విని ఉండవచ్చు.
0: యు మస్ట్ హావ్ గాన్ త్రూ, యు మస్ట్ హావ్ హర్డ్, యు మస్ట్ హావ్ లెర్న్డ్ ది స్టోరీస్, ది హిస్టరీ ఆఫ్ ది గ్రేట్ కంట్రీస్ అండ్ దేర్ గ్రేట్నెస్.
1: అలాంటి నిత్య సత్యమని కొన్ని భావించి విర్రవీగినటువంటి ఈ యొక్క జాతి యొక్క పునాదులు మన కంటి ముందే కదులుతూ అనేక విధమైనటువంటి ఇక్కట్లు గురి అవుతూ వచ్చినవి.
0: యు నో దోస్ కంట్రీస్ దట్ ప్రైడ్ దెమ్సెల్వ్స్, దే లూజ్ దేర్ వెరీ బేస్ అండ్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్.
1: అటువంటి సంపన్న రాజులైనటువంటి, సంపన్న దేశములైనటువంటి వారి యందు అనేక శక్తులు, ఆర్థిక అస్త్ర భుజబల, బుద్ధిబల, జనబలముతో కూడినటువంటి యొక్క ఈ సంపన్నులే ఈ గతి అనుభవిస్తూ వచ్చారు.
0: యు నో ద హిస్టరీ ఆఫ్ అఫ్లూయెంట్ కంట్రీస్, హౌ దే హావ్ లాస్ట్ దేర్ ఎకానమీ, హౌ దే హావ్ లాస్ట్ దేర్ వెపనరీ అండ్ ఆల్సో దేర్ మ్యాన్ పవర్.
1: సంపన్న దేశం కాకపోయినప్పటికీ,
0: భారత్ మే నాట్ బి అఫ్లూయెంట్,
1: ఎట్టి అస్త్ర ఆర్థిక శక్తులు లేకపోయినప్పటికీ,
0: విదౌట్ ఎనీ ఎకనామిక్ ప్రోగ్రెస్,
1: ఈనాటి వరకు కూడాను ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తూ,
0: టిల్ దిస్ డే ఇట్స్ పాసింగ్ ఓవర్ ఐడియల్ లైఫ్,
1: ఎట్టి ఉపద్రవములకు కూడాను కాని తాను జంకక కొంకక తాను ఎదుర్కొంటూ,
0: ఇట్స్ ఫేసింగ్ విదౌట్ ఎనీ ఫ్రస్ట్రేషన్ ఆల్ ప్రాబ్లమ్స్,
1: సంపన్న దేశములకు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాయి.
0: ఇట్స్ ఆల్సో డెమోన్స్ట్రేటింగ్ ఐడియలిజం టు ది రిచ్ కంట్రీస్.
1: దీనికి కారణమేమని అనేక విధములుగా విదేశీయులు విచారణ సరుపుతూ వచ్చారు.
0: Foreigners started inquiring the reasons behind this.
1: కాని వారికి ఏ మాత్రము సరియైనటువంటి ఒక జవాబు చిక్కలేదు.
0: But they could not get correct answer.
1: భారతీయులు ధర్మ జీవితం గడపటమే దీనికి మూల కారణమైనటువంటి సత్యాన్ని వారు గుర్తించుకోలేకపోయారు.
0: They could not understand that Bharatiyas lead the life of righteousness, which is the cause.
1: ఈ ధర్మం అనేటువంటి పదమునకు righteousness అని కాని, రైట్ యాక్షన్ అని కాని, ఇవన్నీ తప్పు అర్థములు పెట్టడము సరి అనేటువంటిది కాదు.
0: ద వర్డ్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ దిస్ వే, రైచియస్నెస్, రైచియస్ కాండక్ట్. ఇట్ ఇస్ నో ధర్మ,
1: ధర్మమే
0: ధర్మ, ఇస్ ధర్మ,
1: దీనికి మరొక పేరు లేదు.
0: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
1: కానీ చాలా మంది ఈ ధర్మమును జాతిగా మతముగా విశ్వసిస్తూ వచ్చారు.
0: బట్ మెనీ టేక్ ధర్మ యాజ్ రిలిజియన్.
1: ఇది రిలిజన్ కు సంబంధించినటువంటిది కాదు.
0: ఇస్ నాట్ రిలేటెడ్ విత్ రిలిజన్.
1: ధర్మం అనేటువంటి పదం యొక్క అర్థమును గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ దట్ డు నాట్ నో ద మీనింగ్ ఆఫ్ ధర్మ,
1: రిలిజన్ అనేటువంటి యొక్క స్వార్థాన్ని గుర్తించుకోలేనటువంటి వారు,
0: దోస్ హూ ఆర్ ఆఫ్టర్ సెల్ఫిష్నెస్ అండ్ రిలిజన్,
1: సంబంధం కల్పిస్తూ వస్తున్నారు.
0: దే అట్రిబ్యూట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
1: ధర్మం అనేటువంటి పదము అనంతమైనటువంటి యొక్క స్వరూపం.
0: దిస్ వర్డ్ ధర్మ ఇస్ ఇన్ఫినిట్.
1: ధర్మము సాగరంతో కూడినటువంటిది.
0: ధర్మ ఇస్ ఆల్ ఎసెన్స్.
1: ఇంకా మిగిలినటువంటి మతము అనేటువంటిది కేవలం ఒక చిన్న కొలను వంటిది.
0: రిలిజన్ ఈజ్ ఎ స్మాల్ లేక్.
1: ఈ ధర్మమునకు రిలిజన్ కు ఏ విధంగా సంబంధ బాంధవ్యం కలుగుతుంది?
0: హౌ ఆర్ ది టూ, ధర్మ అండ్ రిలిజన్ ఆర్ రిలేటెడ్?
1: కనుక ధర్మము అనేటువంటిది అన్ని దేశములకు, అన్ని కాలములకు, అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిది.
0: ధర్మ హ్యాస్ గాట్ సంథింగ్ టు డూ విత్ పీపుల్ ఆఫ్ ఆల్ రేసెస్, ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ ఆల్ ఇండివిజువల్స్.
1: ఇటువంటి సమష్టి స్వరూపమైనటువంటి ధర్మాన్ని వ్యక్తిగతంగాను, దేశపరంగాను, లేక కొన్ని మానవత్వమైనటువంటి ఒక మతపరంగాను చూసుకోవటము ఇది సరి అయినటువంటిది కాదు.
0: దేర్ఫోర్ ధర్మ కుడ్ నెవర్ బి లుక్డ్ యాజ్ ఇండివిజువల్ ఆర్ రీజనల్ ఆర్ రిలిజన్ ఐదర్.
1: కొంతమంది ఈ ధర్మమునే ఒక విధమైన హక్కుగా భావిస్తూ వచ్చారు.
0: సమ్ టేక్ ధర్మ యాజ్ రైట్.
1: పాశ్చాత్యులు పుట్టిన ప్రతి బిడ్డకు కూడాను కొన్ని హక్కులు ఉన్నవని, తల్లిదండ్రులకు కొన్ని హక్కులు ఉన్నవని.
0: The foreigners say that every child has rights and parents have rights.
1: రాజులకు పౌరులకు కొంత హక్కులు ఉన్నవని వారు విశ్వసిస్తూ వచ్చారు.
0: They have strong feeling that kings and the people enjoy rights.
1: భారత జాతి దీనికి విరుద్ధంగా పుట్టిన ప్రతి వ్యక్తికి కూడాను కొన్ని ధర్మములు ఉన్నవని.
0: But Bharat said that every individual that is born has
1: తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని, తండ్రికి కొన్ని ధర్మములు ఉన్నవని.
0: That father has certain ధర్మ, మదర్ హ్యాస్ ధర్మ.
1: రాజుకు కొన్ని ధర్మములున్నవని,
0: కింగ్ హ్యాస్ ధర్మ.
1: పౌరులకు కొన్ని ధర్మములున్నవని,
0: సిటిజన్స్ హ్యావ్ ధర్మ.
1: దీనిని ప్రకటిస్తూ వచ్చారు.
0: దాట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్.
1: ఇందులో హక్కు ఏమాత్రం కూడా లేదు.
0: హియర్ దేర్ ఇస్ నో రైట్ వాట్స్ ఎవర్.
1: తల్లిదండ్రులు తమ ధర్మమును, కర్తవ్యాన్ని వినియోగించినప్పుడు,
0: when parents discharge their responsibility,
1: putrini yokka right perugutundi,
0: then the right of the son would be more.
1: Putrulu tana kartavyanni nirvartinchinappudu,
0: when son discharges duty,
1: talli tandrulu yokka right perugutundi,
0: the right of the parents will be more.
1: Atulni adhyapakulu tama yokka kartavyanni nirvartinchinappudu,
0: similarly when teachers discharge their duty,
1: vidyarthulu yokka right perugutundi,
0: the rights of the students will increase.
1: Vidyarthulu tama yokka kartavyanni nirvartinchinappudu adhyapakula right perugutundi,
0: when students discharge their duty, the rights of the teachers will increase.
1: Okka dharmam vallane okkokari dharmam valla okkokari power anaga adhikaram perugutu vachindi kani ఎవరి ధర్మం వారిదని ఎవరి అధికారం వారిదని ఇందులో ఏమాత్రము నిర్ణయించడానికి ఎవరికీ అధికారం లేదు.
0: When dharma is attended to, the other person will have authority or power. No one can view the dharma and power separate. No one has any authority.
1: కానీ విద్యార్థి యొక్క ధర్మం ప్రధానంగా ఏమిటి?
0: What is the chief dharma of a student?
1: విద్యార్థికి నాలుగు ప్రధానమైన లక్షణములు ఉండవలెను.
0: Student should have four main qualities.
1: మొట్టమొదటిది ఆత్మ గౌరవము.
0: One, self-respect.
1: రెండవది ఆత్మవిశ్వాసము.
0: Self-confidence.
1: మూడవది స్వార్థరాహిత్యము.
0: The selflessness.
1: Self-sacrifice. నాలుగవది.
0: The fourth.
1: స్వయం శక్తి. Self-support. ఈ నాలుగు కూడా ఉంటుండాలి.
0: All the four are needed.
1: Self-realization. ఆ తరువాత ప్రారంభమైనటువంటి
0: సెల్ఫ్ రియలైజేషన్ కమ్స్ దేర్ ఆఫ్టర్.
1: మొట్టమొదటిది ఆత్మజ్ఞానం ప్రతి విద్యార్థి కూడా అత్యవసరము.
0: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ ఫర్ ఎవరీ స్టూడెంట్.
1: ఆత్మ గౌరవం చాలా అత్యవసరము.
0: సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్.
1: ఈనాటి విద్యార్థుల్లో సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు.
0: బట్ మోడర్న్ స్టూడెంట్స్ డోంట్ హ్యావ్ సెల్ఫ్
1: కాన్ఫిడెన్స్ లేదు.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ లేదు.
0: దేర్ ఇస్ నో సెల్ఫ్ సాక్రిఫైస్.
1: సెల్ఫ్ సపోర్ట్ అంతకంటే లేదు.
0: సెల్ఫ్ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ లెస్.
1: మీరు ఏ రీతిగా విద్యార్థులు కాగలరు?
0: How can you be students?
1: దేని సపోర్ట్ తీసుకుని మీరు విద్యార్థులు మారగలరు?
0: On what support could you become students?
1: కనుకని సెల్ఫ్ రెస్పెక్ట్ ని మొట్టమొదటి సంపాదించుకోవాలి.
0: Therefore acquire self respect in the first instance.
1: ఆ రెస్పెక్ట్ ను సంపాదించుకునేటువంటి వ్యక్తి మాత్రమే సెల్ఫ్ సాక్రిఫైస్ చేయగలడు.
0: The one that earns self respect will be prepared for self sacrifice.
1: సెల్ఫ్ చేసినటువంటి ఒక వ్యక్తికి మాత్రమే
0: the individual self sacrifice
1: self satisfaction లభ్యం కాగలదు.
0: Will have self satisfaction.
1: కనుక ఈనాటి విద్యలలో విద్యార్థులకు ఉండవలసినటువంటి విలువలు ఈనాడు లేకపోవడం చేతనే
0: as students do not have values today,
1: వ్యక్తుల యొక్క విలువలు విద్యార్థి యొక్క విలువ కూడాను విద్య యొక్క విలువ కూడాను క్షీణించిపోయింది.
0: The value of education, the value of the individuals is completely lost.
1: మానవుడు తనలోని సామరస్యాన్ని సమన్వయాన్ని ఏకాత్మ భావాన్ని సంరక్షించుకున్నప్పుడే
0: when man protects preserves this integration and the tolerance within himself,
1: manavulaku swechcha nyayamu swayam kruti labhyam kagal,
0: man will have freedom and justice.
1: Kanukune ee ekatma bhavam anetundi vidyarthulo viriviga perigali.
0: This feeling of oneness should be more among students.
1: Atma sarvabhuta,
0: the self
1: andar yendu undinatundi atma ekatma sarvabhutaatma.
0: The true self is present in all beings.
1: ఈ ఏకాత్మ భావము నుండియే విశ్వప్రేమ జనించుచున్నది.
0: Out of this universal love, the universal love comes out of this.
1: ఈ విశ్వప్రేమ కారణము చేతనే మానవులను ఒకటిగా ఏర్పరచుచున్నది.
0: It is only the universal love that unifies mankind.
1: విశ్వప్రేమనే మానవత్వాన్ని ఏకత్వంగా భావించడానికి సరైన ఆధారం.
0: This universal love is the basis to have this humanity as one.
1: ఇట్టి ప్రేమామృతాన్ని తాను అనుభవించటమే కాకుండా సమాజంలో కూడా పంచినప్పుడే మానవత్వం సార్థకం అవుతుంది.
0: హీ షుడ్ ఆల్సో నాట్ ఓన్లీ డ్రింక్ ఇన్ ద నెక్టర్ ఆఫ్ లవ్, హీ షుడ్ షేర్ విత్ అదర్స్.
1: ఇట్టి ప్రేమాత్మ తత్వమునందు మాత్రమే దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ దిస్ లవ్ ద డివినిటీ షైన్స్.
1: సాత్విక శక్తి కూడా ఆవిర్భవిస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద క్వాలిటీ ఆఫ్ ద పైయస్ క్వాలిటీ.
1: లయభావం కూడా సంభవిస్తుంది.
0: హీ విల్ ఆల్సో ద ఫీలింగ్ ఆఫ్ మర్జర్.
1: సర్వ సమన్వయం కూడా చేకూరుస్తుంది.
0: హీ విల్ హ్యావ్ ఇంటిగ్రేషన్ బై అండ్ లార్జ్.
1: కనుక విద్యార్థి యందు ఏకాత్మ భావం అనేటువంటిది అధికంగా విశ్వసించాలి.
0: సో ది స్టూడెంట్ షుడ్ హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈక్వాలిటీ వన్నెస్.
1: ఈనాడు విద్యార్థి దేనికోసం విద్యార్థిగా చేరుతున్నాడు?
0: ద స్టూడెంట్ బికమ్స్ ఎ స్టూడెంట్ వాట్ ఫార్ టుడే.
1: ఈ విద్యను అభ్యసించడం దేనికోసం అని తనకు తాను ప్రశ్నించుకున్నప్పుడు
0: ఇఫ్ హి క్వశ్చన్స్ హింసెల్ఫ్ వై హీ స్టడీయింగ్,
1: ఏమీ జవాబు చిక్కటం లేదు.
0: He has no reply.
1: వీరికి చిక్కేది ఒక్కటే.
0: They get only one answer.
1: ఏ విచ్చితయితే ఏ ఉద్యోగం చిక్కుతుంది, ఏ ఉద్యోగం చేత ఎంత డబ్బును మనం సంపాదించవచ్చును, ఈ రెండే వారి యొక్క లక్ష్యం.
0: They have only two objectives. What education will give them what kind of job? What kind of job would give them this, what type of salary?
1: వేల ఖర్చు పెట్టి
0: spending thousands and thousands
1: పట్టమును అందుకుంటున్నాడు.
0: They get degrees.
1: సర్వకాల సర్వావస్థలు ఎందు శ్రమపడి కాలమును దుర్వినియోగం చేసి పట్టనట్టుకుంటున్నాడు.
0: They waste all their time and yet get the degrees.
1: తన యందు దైవశక్తి ఎనర్జీని ఎన్ని విధములుగా కూడా వ్యక్తపరిచి ఈ పట్టమును అందుకుంటున్నాడు.
0: He wastes the divine power in him and gets the degree.
1: కాలమును ధనమును కర్తవ్యాన్ని ఎనర్జీని ఖర్చు పెట్టి ఈ అందుకున్నటువంటి ఈ పట్టమునికి ఎంత విలువ?
0: What is the value of such a degree which you get by wasting the time, the money?
1: ఈ పట్టం యొక్క విలువను తెలుసుకోవాలంటే ఏమాత్రమూ లేదు పట్టం యొక్క విలువ.
0: To understand clearly, the degree has no value whatsoever.
1: ఈ పట్టం నీ ఎందుకోసం అందుకున్నావు?
0: Why do you get the degree?
1: పట్టకూటి కోసమా?
0: Is it for a living?
1: లేక సమాజ శ్రేయస్సు కోసమా?
0: Or for welfare of the society?
1: లేక సుజ్ఞాన ప్రాప్తి కోసమా?
0: Or is it for the right kind type of knowledge?
1: దేనికోసం అందుకున్నావు?
0: What for you get the degree?
1: సమాజమునకు,
0: to the society,
1: దేశమునకు,
0: and the country,
1: ఉపయోగము లేనటువంటి ఈ పట్టం దేనికోసం?
0: What for is the degree that is not of any use for, to this country and society? ఎవరు
1: ప్రశ్నించుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు.
0: No one is making an attempt to question one for
1: పట్టం అందుకున్న తక్షణమే,
0: the moment they get the degree,
1: employment exchange office ముందుగా,
0: in front of the employment exchange office,
1: హనుమంతుని తోక వలె క్యూలో పెరిగిపోతున్నారు.
0: The queue is more and more like the tail of Hanuman.
1: దీని యొక్క అంతరార్థాన్ని చక్కగా విచారణ చేస్తే ఈ పట్టం ఉద్యోగం కోసం అందుకున్నాడు అనేటువంటి స్పష్టమవుతుండాలి.
0: When we inquire clearly, we will understand that degree is for a job.
1: ఇంకా కొన్ని విరుద్ధులుగా మనం విచారణ చేసి చూసినప్పుడు,
0: if we inquire in another way,
1: డిగ్రీ చేతికి వచ్చిన తక్షణమే,
0: the moment they get the degree,
1: విదేశాలకు వెళ్లే నిమిత్తము,
0: to go abroad,
1: పాస్పోర్ట్ దగ్గరికి బయలుదేరుతున్నారు.
0: They go for passport.
1: కారణం ఏమిటి?
0: What is the reason?
1: విదేశాల్లో పోయి అమితంగా ధనమును సంపాదించవచ్చును ఈ పట్టము ద్వారా అనేటువంటిది ఒక తుచ్చమైనటువంటి భావం.
0: They have got a mean feeling. By going abroad, they can earn more money.
1: విద్య విజ్ఞానం కోసమే గాని,
0: ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ విజ్డమ్,
1: కూటి కోసం కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు విద్యార్థులు కన్నులు తెచ్చి విచారించాలి.
0: Students should open their eyes and understand that education is for not for a living.
1: పట్టకూడదు అవసరమే.
0: A living is also needed.
1: కాని విద్య అనేటువంటిది
0: ఎడ్యుకేషన్
1: నాట్ ఫర్ లివింగ్, ఫర్ లైఫ్.
0: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఫర్ లివింగ్ బట్ ఫర్ లైఫ్.
1: ప్రపంచం లోపల పశువులు పక్షులు అనేక విధమైనటువంటి జంతువులంతా కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
0: ఇన్ ద వరల్డ్ సో మెనీ బర్డ్స్ అండ్ బీస్ అండ్ ఎనిమల్స్ లివ్.
1: ఇవి ఏ యొక్క యూనివర్సిటీకి వెళ్ళాయి?
0: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్?
1: ఏ డిగ్రీని తీసుకున్నాయి?
0: వాట్ డిగ్రీ దే గాట్?
1: అవి బ్రతకటం లేదా?
0: ఆర్ దే నాట్ లివింగ్?
1: కనుక మనం కేవలం పట్టమును అందుకోవటం బ్రతికే నిమిత్తం కాదు.
0: సో వీ గెట్ ది డిగ్రీ నాట్ టు లివ్ అలోన్.
1: మనం యొక్క జీవితం అంటే ఏమిటి అని అర్థం చేసుకోవడానికి ముందు విద్యను అభ్యసించాలి.
0: వీ షుడ్ ఎడ్యుకేట్ అవర్ సెల్ఫ్ టు నో ది మీనింగ్ ఆఫ్ లైఫ్.
1: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
0: దోస్ పీపుల్ దట్ నో హౌ టు రీడ్ అండ్ రైట్ ఆర్ ది లిటరేట్స్?
1: కాలేజీల డిగ్రీలు పొంద విద్యావంతులగునా?
0: బై మీర్లీ గెటింగ్ ది గోయింగ్ టు ది కాలేజ్ కెన్ యూ బి ఎడ్యుకేటెడ్?
1: జ్ఞానము సుకృతి లేక విద్యను తద్విద్యలగునా?
0: వితౌట్ గుడ్ నాలెడ్జ్ అండ్ డిజర్వ్నెస్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: బ్రతుకుటకే విద్య అన్నా బ్రతుకులేది పశుపక్షులు?
0: ఇఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ లివింగ్, డోంట్ యూ ఫైండ్ బర్డ్స్ లివింగ్?
1: ఈ సత్యాన్ని విద్యార్థులు చక్కగా విజ్ఞానం చేత విచారణ చేయాలి.
0: దిస్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ అండ్ అండర్స్టాండ్.
1: ఈనాటి విద్యా విధానంలో,
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
1: వైజ్ఞానం విరివిగా పెరిగినది.
0: ద సైన్స్ ఇస్ మోర్.
1: కానీ దానితో పాటు అజ్ఞానం కూడా షాడో వలె పెరుగుతూ వస్తుంటుంది.
0: అలాంగ్ ద ప్రోగ్రెస్ ఇన్ సైన్స్, ఇగ్నోరెన్స్ ఫాలోడ్ లైక్ ఎ షాడో.
1: కేవలం భౌతికమైన యొక్క ఈ అలరను, ఈ యొక్క అలజడను మనము తట్టుకోలేకపోతున్నాం.
0: వీఆర్ నాట్ ఏబుల్ టు బేర్ ద ఫిజికల్ ఎజిటేషన్స్.
1: కానీ ఈ అలలు, ఈ యొక్క భయంకరమైనటువంటి తెరలు, ఈ పొరలు, ఇవన్నీ కూడా బాహ్యమైనటువంటివి.
0: These agitations, these waves, disturbances are all external.
1: సముద్రం లోపల పైమూల భాగమునందు మాత్రమే తరంగములు అనేకంగా ఎగురుతూ ఉంటాయి.
0: You find the waves jumping on the superficial level of the sea.
1: అడుగునకు పోయి చూచినప్పుడు ప్రశాంతంగా ఉంటుంటాది.
0: But if you go to the bottom, it is at peace.
1: కనుక నీవు బహిర్దృష్టిని మాత్రమే పెంచుకొని, బాహ్య జీవితాన్ని మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఈ యొక్క తుచ్చమైనటువంటి యొక్క మార్గంలో ప్రవేశించకూడదు.
0: Therefore, you should not merely have external vision and external advantage and lead a mean life.
1: విశాలమైన జగత్తులో విశాలమైనటువంటి మనసును పెంచుకోవాలి.
0: In this vast life, you should have broad mind.
1: కానీ ఉన్నది విశాలమైన జగత్తులో.
0: You are in this vast
1: universe. పెంచుకునేటువంటి సంకుచితమైనటువంటి భావంలో.
0: But you have narrow feelings.
1: ఇది సరైనటువంటిది కాదు.
0: This is not proper.
1: విద్యార్థులు కేవలము విశాల హృదయులు కావాలి.
0: Students should be broad minded.
1: ఈనాడు అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నాము.
0: టుడే వి అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్.
1: కానీ ఈ అభ్యసించినటువంటి సమస్త విద్యలు కూడాను ఏదో మేము విద్యలను అభ్యసించామని మీరు భావిస్తున్నారు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ యూ ఎర్న్ యూ సే దట్ యు హావ్ లెర్న్డ్.
1: ఇది విద్యలు కానేరవు.
0: దట్ ఇస్ నో ఎడ్యుకేషన్.
1: ఇవంతా కేవలం రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్.
1: అంతా సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ ఇంకే విధమైనటువంటి కామర్స్ కానీ అన్ని కూడాను ఒక రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకుంటున్నారు.
0: ఐదర్ స్టడీ ఆఫ్ సైన్సెస్ ఆర్ ఆర్ట్స్ ఆర్ కామర్స్ యు ఆర్ జస్ట్ కలెక్టింగ్ రా మెటీరియల్స్
1: ప్రోగ్ చేసుకున్నంత మాత్రమున ఇది వస్తు ఉత్పత్తి కార్యాలు.
0: బై మియర్లీ కలెక్టింగ్ రా మెటీరియల్ యూ కెనాట్ హ్యావ్ ప్రొడక్షన్.
1: ఈ రా మెటీరియల్స్ ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ద రా మెటీరియల్
1: వస్తువులను ఉత్పత్తి చేసి
0: యూ షుడ్ లీడ్ టు ప్రొడక్షన్
1: జగత్తునకు అందిస్తూ రావాలి.
0: దెన్ యూ షుడ్ పాస్ ఆన్ టు ద వరల్డ్.
1: ఈ వస్తువును ఉత్పత్తి చేసేటువంటిది
0: వై షుడ్ యూ మ్యానుఫ్యాక్చర్.
1: రా మెటీరియల్స్ ప్రోగ్ చేసుకున్నటువంటి మీరు
0: యూ దట్ కలెక్ట్ ద రా మెటీరియల్
1: ఆత్మ గౌరవము అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ప్రొడ్యూస్ దట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆబ్జెక్ట్.
1: ఆత్మ సపోర్టు సెల్ఫ్ సపోర్టు దీన్ని మనం వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: వీ షుడ్ ప్రొడ్యూస్ సెల్ఫ్ సపోర్ట్.
1: తర్వాత స్వార్థరహితమైనటువంటి సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ సాక్రిఫైస్.
1: తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తువును ఉత్పత్తి చేయాలి.
0: దెన్ యూ షుడ్ ఆల్సో ప్రొడ్యూస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ నాలుగింటిని కూడాను దేశానికి మనము సప్లై చేయాలి.
0: వీ షుడ్ సప్లై ఆల్ ది ఫోర్ ప్రొడక్ట్స్.
1: అది విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం.
0: దట్ ఇస్ ది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది స్టూడెంట్.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: ఏదో కొన్ని సబ్జెక్ట్స్ మాత్రమే ప్రవీణులై
0: being experts in certain subjects
1: subject మాత్రమే ఉత్తీర్ణులై
0: you are successful in certain subjects
1: దీనిని ఎవరికి ప్రబోధించడానికి వీలు కానటువంటి స్థితిలో
0: at a time when you are not able to teach anybody
1: తన కొడుకును అనుభవించలేనటువంటి దుస్థితిలో
0: in a poor condition when you cannot experience yourself
1: పొట్ట మాత్రమే పోషించుకోగలుగుతున్నాడు.
0: He simply carry out a living.
1: ఇది స్వార్థము స్వార్థము స్వార్థము.
0: This is selfishness and selfishness.
1: ఏనాడు విద్యార్థిలో స్వార్థమును నిర్మూలము గావించరో ఆనాడే పరార్థమైనటువంటిది మీ హృదయంలో ప్రవేశించి విశాలమైనటువంటి దివ్య భావాన్ని జగత్తునకు చాటగలవు.
0: ద మూమెంట్ యూ కిల్ దిస్ సెల్ఫిష్నెస్ దెన్ యూ విల్ హావ్ వాస్ట్ ఫీలింగ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈనాడు విద్య ఒక్కటి మాత్రమే సర్వరంగమును ఎందుకు రాణిస్తుంటుండాలి.
0: Today it's only education that shines in all fields.
1: నీవు డాక్టర్ కావాలన్నా విద్య అవసరమే.
0: To become a doctor you need education.
1: నీవు లాయర్ కావాలన్నా విద్య అవసరమే.
0: To be a lawyer education
1: needed. నీవు బిజినెస్ మ్యాన్ కావాలన్నా విద్య అవసరమే.
0: If you want to be a businessman education needed.
1: ఇంకా అనేక రకమైన నీవు సైంటిస్ట్ కావాలన్నా విద్య అవసరమే.
0: To be a scientist education is needed.
1: ఆర్టిస్ట్ కావాలన్నా నీవు విద్య అవసరమే.
0: So also to become an artist.
1: నృత్యం నేర్చుకోవాలన్నా విద్య అవసరమే.
0: To learn the education.
1: శాస్త్రంలో విద్య అవసరమే.
0: Every time you need
1: అన్ని
0: education.
1: అన్ని రంగములు కూడాను విద్యపైన ఆధారపడి ఉంటుండాలి.
0: All fields rest on education.
1: కనుకని విద్య మంచిదైనప్పుడే అన్ని రంగములు కూడాను మంచివవుతాయి.
0: Therefore when education is proper all fields will be correspondingly proper.
1: తెలుగులో చెప్పేటువంటి వారు కోడలు నలుపైతే కులమంతా నలుపేయని.
0: That is what is said in Telugu, a proverb. If daughter-in-law is dark, the entire family will be dark.
1: అదే విధంగానే మన విద్య డార్క్ అయిపోయినప్పుడు సమస్త రంగములు డార్క్ అయిపోయినాయి.
0: Similarly, when the education is dark, all fields are dark.
1: అనగా డార్క్ అంటే ఏమిటి?
0: What do you mean by darkness?
1: స్వార్థమే డార్క్.
0: That selfishness is darkness.
1: ఈ స్వార్థం కంటే మించినటువంటి యొక్క ఇది మరొకటి లేదు అంధకారము.
0: There is no other darkness much more than selfishness.
1: విద్యా విధానం లోపల
0: today in education.
1: Bright, white, ప్రకాశవంతులుగా మీరు విరచించాలి.
0: యూ షుడ్ లీడ్ ద లైఫ్ ఆఫ్ లైట్ అండ్ బ్రైట్ అండ్ వైట్.
1: అది మానవత్వానికి సరి అయినటువంటి ఆదర్శం.
0: దట్ ఈస్ ది ట్రూ ఐడియల్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ.
1: ఈనాటి విద్యార్థి
0: మోడర్న్ స్టూడెంట్
1: ఎన్నెన్ని రకములైనటువంటి విద్యలను అభ్యసించి
0: లర్నింగ్ వేరియస్ ఫార్మ్స్
1: నూతనమైనటువంటి విద్యలను కూడా అభివృద్ధి పరచుకుని
0: ఆల్సో డెవలప్స్ వేరియస్ ఫార్మ్స్.
1: ఇవన్నీ కూడా కేవలం స్వార్థములకే వినియోగిస్తున్నాడు.
0: హీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్ ఫర్ హిస్ సెల్ఫిష్నెస్.
1: ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
0: దిస్ ఇస్ నాట్ వాట్ వీఆర్ సపోజ్ టు డూ.
1: అందరూ విశాలమైనటువంటి జగత్తులో పుట్టినటువంటి సోదర సోదరి మండలిగానే భావించాలి.
0: యూ షుడ్ టేక్ ఎవ్రీవన్ యాస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హావింగ్ ఇన్
1: మానవ సోదరత్వాన్ని
0: యాస్ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్
1: జీవిత స్వేచ్ఛను
0: ద ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్
1: సమత్వాన్ని
0: ఈక్వాలిటీ
1: సంపాదించుకోవాలనుకుంటే
0: if you want to earn them
1: కేవలం నైతిక విద్యను మనం అభ్యసించాలి.
0: వీ షుడ్ లర్న్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మొరాలిటీ.
1: నైతిక విద్య, ఆధ్యాత్మిక విద్య క్షీణించిపోయింది.
0: టుడే ది మోరల్ ఎడ్యుకేషన్ అండ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఆర్ ఆన్ ది డిక్లైన్.
1: అన్ని దేశములు ఎందుకు ఈ విధమైన సంక్షోభాలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ఆల్ కంట్రీస్ దేర్ ఆర్ ఎడ్యుకేషన్స్.
1: ఈనాటి ప్రభుత్వం కూడాను
0: గవర్నమెంట్ టుడే
1: వస్తువుల ఉత్పత్తికి
0: ఫర్ ప్రొడక్షన్
1: ఆర్థిక అభివృద్ధికి
0: ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్
1: మితిమీరినటువంటి యొక్క ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు.
0: ఇట్ హస్ గివెన్ గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్ టు దాట్.
1: కానీ దీనిపైన నైతికం యొక్క అదుపు లేకపోవటం చేత
0: సిన్స్ దేర్ ఇస్ నో కంట్రోల్ ఆన్ ద మోరల్ కాండక్ట్
1: సర్వ స్వాతంత్రుడుగా మారిపోయి
0: మ్యాన్ హస్ బికమ్ అబ్సల్యూట్లీ ఫ్రీ.
1: విదేశం యొక్క నాగరికతకు ఇది ఏ ముఖ్యమైనటువంటి శోభగా ఏర్పడుతూ వచ్చింది.
0: దిస్ ఇస్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఫారెన్ సివిలైజేషన్.
1: స్వాతంత్రము,
0: ఫ్రీడమ్,
1: ఏమిటి ఈ స్వాతంత్రం?
0: వాట్ ఈస్ దిస్ ఫ్రీడమ్?
1: ఇష్టమొచ్చినట్టు ప్రవహించడం ఆ స్వాతంత్రము?
0: ఇస్ ఇట్ జస్ట్ బిహేవ్ యాజ్ యు లైక్?
1: కాదు కాదు కాదు. ఆత్మ నిగ్రహమే నిజమైనటువంటి స్వాతంత్రము.
0: ద సెల్ఫ్ కంట్రోల్ ఇస్ ట్రూ ఫ్రీడమ్.
1: ఇంద్రియ నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
0: ద కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ ఇస్
1: ఫ్రీడమ్. మనో నిగ్రహమే నిజమైన స్వాతంత్రము.
0: కంట్రోల్ ఆఫ్ ద మైండ్ ఇస్ ఫ్రీడమ్.
1: స్వాతంత్రం అని ఇష్టానుసారము ప్రవర్తించడం స్వాతంత్రం కాదు.
0: సో ఫ్రీడమ్ డజంట్ మీన్ టు మూవ్ యాజ్ యు లైక్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి నిజమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఎర్న్ ద రైట్ ఫ్రీడమ్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్.
1: భారతదేశం కూడా రాజకీయ స్వాతంత్రాన్ని సంపాదించింది.
0: ద భారత్ ఆల్సో హ్యావ్ పొలిటికల్ ఫ్రీడమ్.
1: కానీ నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఏమాత్రము సంపాదించలేదు.
0: బట్ ఇట్ హ్యాస్ నాట్ ఎర్న్ ద మోరల్ ఫ్రీడమ్, స్పిరిచువల్ ఫ్రీడమ్ అండ్ సో ఆన్.
1: కనుక ప్రతి మానవుడు కూడాను స్వాతంత్రం అనేటువంటి దాన్ని సంపాదించడం అంటే ఏమిటి?
0: So every man must know what do you mean by freedom.
1: Tana tattvam paina tanu vishwasinchali.
0: Having full confidence in his own
1: nature. Evaravari kaalla paina poi padatam kaadu neevu arjinchavalsindi. Nee kaalla paina neevu nivasinchali, neevu jeevinchali.
0: Not resting on others. You should be able to support yourself.
1: Adi self support.
0: That is self support.
1: Kaani ee naadu self support aneetundi virigi poyindi.
0: But today the self support,
1: self confidence aneetundi asale lekunda poyindi.
0: Self confidence is absent.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది గాలికి కొట్టుకుని పోయింది.
0: సెల్ఫ్ సాక్రిఫైస్ ఇస్ బ్లోన్ విత్ ది విండ్.
1: ఎక్కడ కూడా ఈ యొక్క సద్గుణములు అనేటువంటివి విద్యార్థికి ఉండవలసినటువంటి యొక్క సద్గుణములు ఏమాత్రం కూడా విద్యార్థి ఎందుకు కనిపించడం లేదు?
0: గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్ ఎక్స్పెక్టెడ్ టు బి ప్రెసెంట్ ఇన్ స్టూడెంట్ ఆర్ నాట్ సీన్ ఇన్ ఎ ట్రేడ్.
1: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే వీరు చేసుకుంటూ ఉన్నారు.
0: యు ఆర్ జస్ట్ హావింగ్ బుకిష్ నాలెడ్జ్.
1: ఈ బుకిష్ నాలెడ్జ్ వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ ఏమాత్రము ప్రాప్తించదు.
0: Out of this bookish knowledge, you can never have practical
1: knowledge. Kavali.
0: Practical knowledge is necessary.
1: Mathematics nu maruvaka japinchu.
0: He goes on chanting, repeating mathematics.
1: Ganita shastramu vanka kanagabodu.
0: He doesn't look to the science of mathematics.
1: America margambu ariyachudunu gani.
0: He wants to know the route to America.
1: Kashika margambu kanaradu.
0: He doesn't know the route to Benares.
1: Algebra anta narayajuchunu gani.
0: He wants to know everything in algebra.
1: Inti vaisyalyambu erugabodu.
0: He doesn't know the area of his house.
1: Anudinambunu drillu acharinchune gani.
0: He practices drill every day.
1: Padmasanamu veya badapadunu.
0: He suffers pain when he sits in Padmasana.
1: సాధించినటువంటిది.
0: What is that you accomplished?
1: జిన్నము డ్రిల్ చేస్తున్నారు, ఫిజికల్ ఎక్సర్సైజ్.
0: ఎవ్రీ డే యూ ప్రాక్టీస్ డ్రిల్.
1: ఒక పద్మాసనం వేసి కూర్చోవాలంటే సాధ్యం కాకుండా ఉంటుంది.
0: ఇట్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు సిట్ ఇన్ పద్మాసన. వాట్ ఈస్ ద డ్రిల్?
1: ఈ విధంగా ఈనాటి విద్యలన్నీ కూడా నువ్వు కేవలము ఒక భౌతికమైనటువంటివి, ఆర్టిఫిషియల్ గా ఉంటుంటున్నాయి, కృత్రిమైనట్టుగా రూపొందుతూ వస్తున్నాయి.
0: దేర్ఫోర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అబ్సల్యూట్లీ ఫిజికల్ వరల్డ్లీ ఆర్టిఫిషియల్.
1: కనుక ఈనాడు విద్యా విధానంలో అనుభవజ్ఞమైనటువంటి విద్యను అభ్యసించడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: దేర్ఫోర్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వీ షుడ్ హావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు గెట్ ఇట్.
1: కానీ ఎడ్యుకేషన్ పెరుగుతూ ఉంటుండాలి.
0: బట్ ఎడ్యుకేషన్ ఇస్ రైజింగ్.
1: కానీ చక్కగా విచారణ చేస్తే దాంతో పాటు ఎడ్యుకేషన్ కూడా పెరుగుతూ ఉండాలి.
0: ఇఫ్ యు ఎంక్వైర్ క్లియర్లీ అలాంగ్ విత్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో ఇంక్రీజింగ్.
1: కాదు కాదు, మన విద్యార్థులందరికీ ఎలివేషన్ లో మనం కావాలి.
0: సో అవర్ స్టూడెంట్స్ షుడ్ ఎయిమ్ ఎట్ ఎలివేషన్.
1: రూపాన్ని ధరించాలి.
0: దే షుడ్ సెట్ అన్ ఐడియల్.
1: ఇలాంటి ఆదర్శమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనం ప్రదర్శించాలనుకున్నప్పుడు నిజమైన ఆధ్యాత్మిక భావం ఉండాలి.
0: If you want to set an ideal, you should have spiritual feeling.
1: దాని యందు ఈ యొక్క సమస్తమైన సద్గుణములు ఇమిడి ఉంటున్నాయి, కానీ మరొక దాని యందు లేవు.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది స్పిరిచువల్ ఫీలింగ్. ఆల్ వర్చ్యూస్ ఆర్ ప్రెసెంట్ నో వేర్ ఎల్స్.
1: వస్తు వాహనాదులు సంపాదించుకోవటం కానీ అనుభవించుకోవటం కానీ సులభమే.
0: ఇట్స్ క్వైట్ ఈజీ టు హ్యావ్ పవర్ అండ్ వెల్త్ అండ్ ప్రాపర్టీ.
1: అవన్నీ అజ్ఞానాన్ని పెంచుతూ వస్తున్నాయి.
0: దే ఆల్ డెవలప్ ఇగ్నోరెన్స్.
1: ముండ చెట్టునే పెంచుతూ వస్తున్నాయి.
0: దే డెవలప్ దట్ విచ్ ఇస్ ప్రెసెంట్.
1: ఒక నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికమైనటువంటిది పండ్ల చెట్టును అభివృద్ధి పరుస్తాయి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది మోరల్ అండ్ రైచువస్ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్.
1: ఈనాటి విద్యార్థులకు పండ్ల చెట్టు ఏమిటో ముండ్ల చెట్టు ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
0: స్టూడెంట్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డిస్టింగ్విష్ డిస్క్రిమినేట్ ఎ థార్నీ బుష్ అండ్ ఎ ఫ్లవరింగ్ ట్రీ.
1: ముండ్ల చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును కంచిగా కట్టుకుని అనుభవిస్తున్నారు.
0: So they keep the fruiting trees all around a fence and thorny bush at the center.
1: Munda chettu undavalsindi.
0: Thorny bushes are necessary.
1: Nasukha labhyate sukham. Sukham anetuvadi unte sukham manaku anubhavinchalemu.
0: When there is
1: sukhamto paatu kashtam kuda untundali.
0: Out of happiness you don't get happiness. There should be difficulties too.
1: Bhagavantuni yokka srishtilo munda chettu pandla chettu rendu icchadu.
0: God has given thorny bushes and fruiting trees.
1: Kaani pandla chettunu kaapadukune nimittamu munda chettunu vinivoginchukovali kaani.
0: To safeguard the fruiting trees, the thorny bushes are needed.
1: ముళ్ళ చెట్టును సెంటర్ లో పెట్టి పండ్ల చెట్టును పాడు చేసుకోవటము ఇది అజ్ఞానమే.
0: టు కీప్ ది థార్నీ బుష్ ఎట్ ద సెంటర్ అండ్ ఫ్రూటింగ్ ట్రీస్ అరౌండ్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: కనుక భారతీయులైనటువంటి వారు,
0: సో భారతీయస్
1: సెల్ఫ్ రెస్పెక్ట్ సపోర్ట్ కావాలి.
0: దే నీడ్ సెల్ఫ్ రెస్పెక్ట్ సెల్ఫ్ సపోర్ట్.
1: ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈనాడు లేదు.
0: ది సెల్ఫ్ రెస్పెక్ట్ ఈస్ మిస్సింగ్ టుడే.
1: నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే తాను పాటు పడితే పదములు కాని వర్తన కాని శ్రవణం కాని సద్వినియోగపరచుకునేటువంటి వారు.
0: If you really have self-respect, you will make proper use of your position, behavior.
1: కనుకని ఈనాడు self-respect అనేటువంటిది ఆత్మగౌరవం అనేటువంటిది లేకపోవటం చేతని అనేక రకమైనటువంటి ప్రవర్తనలో తాను ప్రవేశిస్తున్నాడు.
0: Since there is no self-respect whatsoever, he conducts himself as he likes.
1: మొట్టమొదట ఆత్మగౌరవం చూసుకోవాలి.
0: First you think of your self-respect.
1: ఆత్మ అంటే ఎవరు?
0: Who is self?
1: ఇదియే మన యొక్క జీవితం.
0: This is my life.
1: జీవితానికి గౌరవం చేయనటువంటి వాడు ఇతరులను ఏ విధంగా గౌరవించగలవు?
0: The one who doesn't respect his own life, how does he respect others?
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: నిన్ను ఇతరులు ఏ విధంగా గౌరవించాలి ఏ విధంగా ప్రేమించాలని భావిస్తున్నావో,
0: as you expect others to respect you and love you,
1: నీవు మొట్టమొదట ఇతరులను ఆ రీతిగా గౌరవించు ప్రేమించు.
0: In the first instance you should start respecting and loving them there.
1: అప్పుడే నీవు నీకు నీవు ఆశించినటువంటి గౌరవమును ప్రేమను నీవు అందుకోగలవు.
0: Then only you will have the respect and love as expected.
1: నీవు ఇతరులను రెస్పెక్ట్ చేయకుండా నీకు మాత్రం ఇతరులు రెస్పెక్ట్ చేయాలంటే ఏ రీతిగా చేయగలరు? వారేం పిచ్చివారు కాదు.
0: Without respecting others, how do you expect to be respected? They are not mad people.
1: ఈ రెస్పెక్ట్ అనేటువంటిది కాని మేనర్స్ అనేటువంటిది కాని బిహేవియర్ అనేటువంటిది కాని ఇచ్చుకునేది పుచ్చుకునేది రెండు ఉంటుండాలి.
0: Therefore, respect, manners and behavior are give and take two-way channel.
1: ఇది నో వన్ వే ట్రాఫిక్.
0: ఇట్ ఇస్ నో వన్ వే ట్రాఫిక్.
1: నేను పుచ్చుకోవడానికే సిద్ధము ఇచ్చుకోవడానికి లేదంటే ఎవరిస్తారు నీకు?
0: I am here only to receive, not to give. Who is going to give?
1: ఇలాంటి వాడికి పిల్లను కూడా ఇవ్వరు.
0: To such people and children don't give.
1: No.
0: Oh, wives also don't give.
1: కనుక మనము ఎప్పుడు కూడా త్యాగము త్యాగము త్యాగము.
0: So we should be after sacrifice, sacrifice.
1: పిల్లలు చెప్తుంటారు వేదం, నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. ఈ త్యాగములు ఎంత అమృతత్వం ఉంటుండాలి.
0: ఇన్ దిస్ సాక్రిఫైస్ దేర్ ఇస్ ఎటర్నిటీ ఇమ్మోర్టాలిటీ.
1: ఈనాటి విద్యార్థులు త్యాగం అనేటువంటిదే లేదు.
0: ఇన్ స్టూడెంట్స్ దేర్ ఇస్ నో సాక్రిఫైస్.
1: కానీ ఒకటి మాత్రం ఎక్కువ త్యాగం చేస్తున్నారు.
0: బట్ వన్ థింగ్ దే సాక్రిఫైస్,
1: క్యారెక్టర్ త్యాగం చేస్తున్నారు.
0: దే ఆర్ సాక్రిఫైసింగ్ క్యారెక్టర్.
1: దానిని త్యాగం చేసిన తర్వాత నీ ఉండి ప్రేమేమి?
0: When you sacrifice, why should you live?
1: కనుక దానినే కాపాడుకోవాల్సింది.
0: You should safeguard it.
1: ప్రాణాన్నైనా త్యాగం చేయి.
0: Ready to sacrifice your life.
1: సర్వస్వమును త్యాగం చేయి.
0: Sacrifice everything.
1: కానీ క్యారెక్టర్ మాత్రం త్యాగం చేయకూడదు.
0: But never
1: దానిని నిలుపుకోవాలి.
0: You should.
1: 3/4 character is life అన్నారు.
0: 3/4 character is life.
1: కనుకనే మనము నిజమైనటువంటి యొక్క జీవితము మన యొక్క శీలం పైన ఆధారపడి ఉంటున్నది.
0: Therefore our life rests on character.
1: ఈనాడు శీలమును పోషించేటువంటి విద్యలు కాని,
0: టుడే ది ఎడ్యుకేషన్ దట్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ క్యారెక్టర్,
1: శీలమును ప్రకటించేటువంటి విద్యలు కాని,
0: దట్ విచ్ మానిఫెస్ట్ క్యారెక్టర్,
1: కనిపించటం లేదు,
0: ఇస్ నాట్ సీన్.
1: కేవలము ఒక లౌకికమైనటువంటి విద్యను నేర్పి
0: టీచింగ్ వరల్డ్లీ నాలెడ్జ్,
1: లౌకికమైన జీవితం లోపల తన యొక్క సుఖంగా అనుభవించే నిమిత్తం
0: ఎంజాయింగ్ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్
1: పాటు పడుతున్నారు.
0: ది స్ట్రగుల్ ఫర్ దట్
1: ఎంతవరకు పనిచేస్తుంది?
0: టు వాట్ ఎక్స్టెండ్ ఇట్ వర్క్స్?
1: తనకు తన కుటుంబానికి మాత్రమే పనిచేస్తుంది.
0: ఇట్ హెల్ప్స్ ఫర్ హిస్ ఓన్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ.
1: కానీ మూడవదైన సమాజం ఎక్కడ పోతుంది?
0: వాట్ విల్ హ్యాపెన్ టు థర్డ్ సొసైటీ?
1: నీవు నీ కుటుంబం వరకే నీవు ప్రయాణం చేస్తే నీవు సమాజాన్ని ఏ విధంగా నీవు పోషించగలవు?
0: ఇఫ్ యూ ట్రావెల్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ, వెన్ డూ యూ
1: సమాజాన్ని నీవు పోషించలేనటువంటి యొక్క అవ్యక్తులము నీవు ఏ రీతిగా సుఖాన్ని అనుభవించగలవు?
0: ద ఫూలిష్ వన్ హూ cannot help the society, how can you be happy?
1: నీ సుఖము నీ కుటుంబ సుఖము సమాజం పైన ఆధారపడి ఉన్నదనేది సత్యాన్ని విద్యార్థులు గుర్తించి వర్తించాలి.
0: Students should know and conduct themselves that their happiness depends upon the happiness of the society.
1: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవల్లో పాల్గొనాలి.
0: Therefore all students who study here should do self service.
1: Self respect అడగకుండా నీకు అందుకుంటుంది.
0: వితౌట్ మీర్ ఆస్కింగ్ యూ గెట్ ది సెల్ఫ్ రెస్పెక్ట్.
1: నీవు చదివిన చదువులు కేవలము డబ్బు కోసం అమ్ముకోవటం కోసం కాదు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ టు సెల్ అవుట్ ఫర్ మనీ.
1: గౌరవం కోసం నీవు దీన్ని కాపాడుకోవాలి.
0: యూ షుడ్ ఎర్న్ సెల్ఫ్ రెస్పెక్ట్.
1: కనుక ఈనాటి విద్యలో ఉండినటువంటి యొక్క బలహీనతను మీరు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద వీక్నెస్ ఇన్ ది ఎడ్యుకేషన్ టుడే.
1: మన వైస్ ఛాన్సలర్,
0: అవర్ వైస్ ఛాన్సలర్
1: రామిరెడ్డి గారు
0: ప్రొఫెసర్స్ అపాన్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద సొసైటీ.
1: కనుక ఈనాటి విద్యను అభ్యసించేటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో పోయి సేవల్లో పాల్గొనాలి.
0: దేర్ ఫోర్ ఆల్ స్టూడెంట్స్ హు స్టడీ హియర్ షుడ్ డు సోషల్ సర్వీస్.

0: ప్రొఫెసర్ రామిరెడ్డి,
1: ఈ యొక్క విద్యా విషయం లోపల ఎన్ని విద్యా సంస్థలు ఉంటున్నాయి?
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హౌ మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్?
1: ఎన్ని విధమైనటువంటి విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి?
0: హౌ మెనీ యూనివర్సిటీస్ ఆర్ దేర్?
1: చక్కగా నంబర్స్ చెప్తూ వచ్చారు.
0: దే గేవ్ ఆల్ స్టాటిస్టిక్స్.
1: దగ్గర దగ్గర 200 విశ్వవిద్యాలయాలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ 200 యూనివర్సిటీస్.
1: కానీ ఇంకా ప్రభుత్వానికి తెలియకుండా ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు కూడా కొన్ని ఉంటున్నాయి.
0: వితౌట్ ద నాలెడ్జ్ ఆఫ్ గవర్నమెంట్ దేర్ మెనీ మోర్ యూనివర్సిటీస్.
1: కానీ ఎన్నో 100 కాలేజీలు ఉంటున్నాయి, కళాశాలలు ఉంటున్నాయి.
0: దేర్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్.
1: ఇందులో 9-8 లక్షల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు.
0: 9-8 lakhs ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్.
1: కానీ ఈ విశ్వవిద్యాలయాలు ఏం చేస్తున్నాయి?
0: వాట్ ఈస్ దట్ యూనివర్సిటీస్ ఆర్ డూయింగ్?
1: ప్రతి ఏటా కొన్ని లక్షల మందిని గ్రాడ్యుయేట్లను తయారు చేసి ప్రపంచంలో వదిలిపెడుతున్నారు.
0: ఎవ్రీ ఇయర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ సెంట్ ఇన్ టు ద వరల్డ్.
1: కానీ వీరేం చేస్తున్నారు?
0: వాట్ ఆర్ ది డూయింగ్?
1: ఈనాడు విశ్వవిద్యాలయాలన్నీ కూడాను కేవలము పట్టం అందించేటువంటి కర్మాగారములుగా తయారైపోయినాయి.
0: దేర్ఫోర్ ఆల్ యూనివర్సిటీస్ హావ్ బికమ్ ఫ్యాక్టరీస్ దట్ కన్ఫర్ డిగ్రీస్.
1: కానీ అది సరి అయినటువంటి యొక్క దీంట్లో మనము చూసుకోవటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ లుకింగ్ ఇన్ ద పాజిటివ్ వే.
1: ఈ చదివినటువంటి వారు, ఈ గ్రాడ్యుయేట్ అయినటువంటి వారిని వీరిని ముందు ఏ రీతిగా కాపాడాలి?
0: How to take care of those people who are graduated?
1: ఇప్పుడే భారతదేశంలో 5 కోట్ల మంది నిరుద్యోగంలో ఉంటున్నారు విద్యార్థులు.
0: In Bharat, the students 5 crores are unemployed.
1: ఇంకా వచ్చేటువంటి వారు, పాస్ అయ్యేటువంటి వారిని ఎక్కడ పెట్టాలి?
0: The coming generation who will be successful, where to keep
1: them? మాత్రమే అభ్యసించడానికి తగిన అనుకూలాలు పెంచుతున్నారే కానీ ఈ విద్యార్థులను సరైన రీతిలో పెట్టి పోషించేటువంటి విధానాన్ని ప్రభుత్వం కూడా యోచించడం లేదు.
0: We are trying to provide conveniences for all the institutions, but we are not thinking of graduates.
1: విద్యార్థులు లేకుండా ఏ పని లేకపోవడం చేతనే నక్సలైట్స్ గా, టెర్రరిస్ట్ గా, ఇంకొక హైజాకర్స్ గా ఆ విధంగా తయారైపోతున్నారు.
0: Since all these graduates are unemployed, they become Naxalites and hijackers.
1: ఇది పిల్లల యొక్క దోషం కాదు.
0: It's not mistake of the students.
1: తల్లిదండ్రుల యొక్క దోషము,
0: మిస్టేక్ ఆఫ్ ది పేరెంట్స్,
1: ప్రభుత్వం యొక్క దోషం,
0: అండ్ మిస్టేక్ ఆఫ్ ది గవర్నమెంట్.
1: వారు కూడా తగినటువంటి చర్య తీసుకోవాలి.
0: దే టు టేక్ ప్రాపర్ యాక్షన్.
1: అసలు తల్లిదండ్రులు ఏమాత్రం కూడా దీంట్లో చర్య తీసుకోవటం లేదు.
0: పేరెంట్స్ ఆర్ నాట్ యాక్టింగ్.
1: వారు కూడా ఈనాడు ఆధునిక విద్య లోపల వారు కూడా మర్జ్ అయిపోయారు.
0: దే ఆల్సో హావ్ మర్జ్డ్ ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్.
1: తమ పిల్లలు ఏమి చెప్తే దానికి ఎస్.
0: వాట్ ఎవర్ దేర్ చిల్డ్రన్ సే, దే సే ఎస్.
1: వారు ఏం చేస్తే కూడా అది ఎస్.
0: వాట్ ఎవర్ దే డూ, దే సే ఎస్.
1: ఈ విధంగా కూడా నువ్వు బ్లైండ్ గా ఒక విధమైనటువంటి దీంతో అంగీకరిస్తున్నారు.
0: దే గో ఆన్ యాక్సెప్టింగ్ బికాస్ ఆఫ్ దిస్ బ్లైండ్ లా.
1: ఇలాంటి అంధకారంతో కూడినటువంటి యొక్క భావాన్ని పిల్లలకు మనం అభివృద్ధి పరుస్తున్నాము.
0: వీఆర్ డెవలపింగ్ ది బ్లైండ్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: నిజంగా వీళ్ళు చెప్పాలనుకుంటే ధృతరాష్ట్రుని వంటి తల్లిదండ్రులు ఎక్కువైపోతున్నారు.
0: టు టెల్ ద ఫ్యాక్ట్ దేర్ పేరెంట్స్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ధృతరాష్ట్ర.
1: తన కుమారుడు ఏమి చేసినప్పటికీ రైట్ రైట్ మంచిది ఆయన తదాస్తు తదాస్తు ఆశీర్వదించడం.
0: వాట్ ఎవర్ హిస్ సన్ డస్ హి సేస్ హి గోస్ ఆన్ ఎండార్సింగ్. ఎస్ రైట్.
1: దానినే వీరు విశ్వసిస్తున్నారే కానీ
0: హి బిలీవ్స్ వాట్ హిస్ సన్ డస్.
1: వాడి యొక్క ప్రవర్తన కానీ వాడి బ్యాక్గ్రౌండ్ కానీ ఎట్లా ఉందని ఎవరు విచారించడం లేదు.
0: దే ఆర్ నాట్ ఎంక్వైరింగ్ హిస్ బిహేవియర్ అండ్ హిస్ బ్యాక్గ్రౌండ్.
1: ఆ విధమైనటువంటి యొక్క తల్లిదండ్రులు అభివృద్ధి కావడం చేతనే పిల్లలు మరింత పెడమార్గం పడుతున్నారు.
0: బికాస్ ఆఫ్ సచ్ పేరెంట్స్ ద స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్.
1: కట్టకటప్పటికి ఏ పరిస్థితి తెస్తుంది?
0: అల్టిమేట్లీ వాట్ విల్ హ్యాపన్?
1: ధృతరాష్ట్రుడికి ఏ గతి పట్టిందో వీళ్ళకు అదే గతి పడుతుంది.
0: ద డెస్టినీ ఆఫ్ ధృతరాష్ట్ర విల్ బి సేమ్ యాజ్ టు దీస్ పేరెంట్స్.
1: కడకింత అంత్యములో పిండమిచ్చేటువంటి వాడు కూడా లేకపోయారు.
0: అల్టిమేట్లీ హీ ఈజ్ లెఫ్ట్ నాట్ ఇన్ వన్ టు ఆఫర్ ఆపర్చునిటీ రైట్.
1: ఈ జాతకాన్ని పూర్వమే చెప్పాడు కృష్ణుడు.
0: దిస్ కృష్ణ ఫోర్కాస్టెడ్ ఎర్లియర్.
1: లెమ్ము ధనుంజయ,
0: గెట్ అప్ అర్జున.
1: విధి ఫలీయము,
0: డెస్టినీ స్ట్రాంగ్.
1: న్యాయము గెలుచు,
0: జస్టిస్ విల్
1: ట్రయంఫ్. స్వార్థము,
0: సెల్ఫిష్నెస్ విల్ డై.
1: సదా యుగ ధర్మం ఇదే కదా.
0: దిస్ ఇస్ ది లా ఆఫ్ ది ఏజ్.
1: కనుగొమ్మిక,
0: అండర్స్టాండ్ దిస్.
1: నూరుగురి బిడ్డల తండ్రికైనా
0: ద ఫాదర్ విత్ 100 చిల్డ్రన్.
1: అంత్యమున పిండ మీద దిక్కు గలగరకట ప్రారంభం ఇదేమిటి?
0: దట్ ఇస్ ది డెస్టినీ ఫేట్ దట్ హీ విల్ నాట్ బి లెఫ్ట్ విత్ వన్.
1: బంధువులను,
0: రిలేటివ్స్,
1: తన పుత్రులను,
0: ది చిల్డ్రన్,
1: తన యొక్క సంతతిని,
0: ఆల్ హిస్ ఫ్యామిలీ,
1: సమస్తమును కూడా రాజ్యమును కూడా కోల్పోయినారు ఈ యొక్క కౌరవులు.
0: The Kauravas lost everything, the progeny, the family and the property.
1: కనుక మనం ఈనాడు ప్రేమ చేత మన పిల్లలను తగినటువంటి రీతిలో అదుపులో పెట్టక వారికి తగినటువంటి స్వాతంత్రాన్ని అందిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ లవ్ వి ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ అవర్
1: చిల్డ్రన్.
0: ఇట్స్ డేంజరస్.
1: ముందున్నది రా తొందరలోని ముసలితనం మన ముసళ్ళ పండగ అన్నట. ఈ ముసలి వయసు లోపల ఈ పిల్లల యొక్క బాధను అనిపించడానికి ఎంతో ఉంటుంటారు.
0: ఇన్ ది అడ్వాన్సింగ్ ఓల్డ్ ఏజ్ ద పేరెంట్స్ హావ్ టు సఫర్ బికాస్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: కనుకనే ప్రారంభంలోనే వీరిని సరైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ టేక్ కేర్ ఎట్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్.
1: మొక్కగా వంగనటువంటిది చెట్టుగా వంగుతుందా?
0: ఇఫ్ ఇట్ డజంట్ బెన్ ఇన్ ద సాప్లింగ్ యూ ఎక్స్పెక్ట్ ఇట్ టు బెండ్ డౌన్ వైల్ ఇట్ ఇస్ ట్రీ.
1: ఈ వయసు మీద చాలా బంగారు వంటి వయసు.
0: దిస్ ఏజ్ ఇస్ గోల్డెన్.
1: కానీ ఇలాంటి పవిత్రమైన విలువైనటువంటి ఈ వయసును మనం వ్యర్థం చేసుకోరాదు.
0: వి షుడ్ నెవర్ వేస్ట్ ద సీక్రెట్ వాల్యుబుల్.
1: ఈనాటి విద్యా విధానం లోపల,
0: ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్,
1: ఈ విధమైనటువంటి నైతిక ధార్మిక ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ఇది లేవు కనుక

0: Because the righteousness and his moral and spiritual aspects are
1: absent. ఈ సమ్మర్ క్లాస్ అనేటువంటి దాంట్లో
0: in the summer classes
1: ఈ విధమైనటువంటి సబ్జెక్ట్స్ చేత
0: because of these subjects
1: దీనిని అభివృద్ధి పరిచే నిమిత్తమై
0: to develop these aspects
1: ఈ సమ్మర్ క్లాసును ప్రారంభించాము. భారతదేశం ఎంత పవిత్రంగా అయినటువంటిదో
0: this bharat so
1: భారతీయ సంస్కృతి ఎంత విలువైనటువంటిదో
0: the culture of bharat is valuable
1: భారతీయ సాంప్రదాయం ఎంత విలువైనటువంటివో
0: the tradition of bharat is valuable
1: ఎవరు మీకు విచ్చి చెప్పేటువంటి వారు లేకపోవడం చేత వాటిని మీరు గుర్తించడానికి ప్రయత్నించలేదు.
0: Since no one is there to teach you, you are not able to recognize
1: సమస్త సుగుణములు కూడాను
0: all virtues
1: భారతీయ సంస్కృతి పైననే ఆధారపడి ఉంటుండాలి.
0: They all rest on bharat
1: ఈ ధర్మం అనేటువంటిది ఎంత విశాలమైనటువంటిది.
0: This dharma is such a broad field.
1: ఈ ధర్మమునకు ఏమాత్రం కూడా నాశం లేదు.
0: This dharma never dies.
1: ఇది అనంతమైనటువంటిది.
0: It is infinite.
1: ఇది అనంతమైనటువంటి దానికి ఆది కూడా లేనటువంటిది.
0: It has no beginning.
1: ఆది లేని దానికి అంత్యం కూడా లేదు.
0: That which has no beginning has no end.
1: అంతరహితమైనటువంటి ఈ ధర్మమును
0: this dharma has neither beginning nor end.
1: చిన్నదైన రిలిజన్ గా మనం భావించి
0: taking it as a small religion
1: అలక్ష్యంగా వినియోగించుకుంటున్నాము.
0: We are neglecting it and making use of it.
1: ఇది అపౌరుషేయమైనటువంటి వేదముల నుండి ఆవిర్భవించినటువంటిది.
0: This came out of Veda.
1: కనుకనే దీనికి ఏమాత్రం కూడా మార్పు లేదు.
0: It is changeless.
1: కూర్పు లేదు.
0: It has no addition.
1: మార్పు కూర్పు లేనటువంటి దానికి ఇంకే విధమైనటువంటి అస్థిరత్వం కూడా ఉండదు.
0: It has neither addition nor change. It is steady.
1: ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక ధర్మాన్ని
0: this eternal truth
1: భారతీయ ధర్మాన్ని
0: the dharma of Bharat
1: విద్యార్థుల హృదయములో నింపి
0: it has been filled in the heart of
1: విద్యార్థుల యొక్క మార్గమును సక్రమ మార్గములో ప్రవేశపెట్టే నిమిత్తమై
0: to make the path of the students proper
1: Indian culture and spirituality అని పెట్టారు.
0: It is named Indian culture and spirituality.
1: Culture అంటే ఏమిటి?
0: What do you mean by culture?
1: Spirituality అంటే ఏమిటి?
0: What do you mean by spirituality?
1: ఇది ఏదో కొన్ని ఇంగ్లీష్ పేర్లు పెట్టుకుంటూ వచ్చారే కానీ
0: they are just English names.
1: దీనికి మతము ఆధ్యాత్మికము.
0: One is religion, other spirituality.
1: ఈ మతము అనేటువంటిదే ఒక ఆధ్యాత్మికము.
0: This religion itself is
1: ఆధ్యాత్మికం వేరు మతం వేరు కాదు.
0: Spirituality and religion are not separate.
1: ఇవి రెండు కూడా ధర్మములోని భాగములే.
0: They are the parts of dharma.
1: ఇది ఏమిటి?
0: What is this?
1: ఇది వస్త్రము.
0: This cloth.
1: ఇది వస్త్రంలో దారములు ఉన్నాయి.
0: There is yarn in that.
1: దారములో పత్తి ఉంది.
0: There is cotton.
1: పత్తి దారములు రెండు వస్త్రంలోనే ఉంటున్నాయి.
0: The cotton and yarn are in the cloth.
1: అదే రీతిగానే
0: Similarly,
1: ఈ ధర్మం అనేటువంటి విశాలమైనటువంటి వస్త్రంలోనే
0: in this dharma which is a big cloth
1: ఈ కల్చర్ స్పిరిచువల్ అనేటువంటి యొక్క ప్రతి దారం రెండు చూడే ఉంటున్నాయి.
0: The culture and spirituality are a sort of cotton and yarn.
1: కనుక నీవు ధర్మాన్ని నీవు అనుసరిస్తావా
0: if you follow your dharma
1: సర్వము అందులోనే లీనమైపోతుంటాయి.
0: Everything merges in that.
1: కనుక భారతీయ ధర్మం అనేటువంటిది
0: the dharma of bharat
1: అనాది కాలం నుండి కూడాను
0: since ancient
1: అనేక విధములైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ
0: though there were so many difficulties
1: ఎందరు రాజులు ఎందరు ముస్లింలు ఎందరు పర్షియన్లు ఎందరు విధమైనటువంటి ఒక దేశముల వాళ్ళు దీనిపైన దండెత్తి వచ్చారు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ ఆఫ్ ది ఇన్వేజన్స్ బై ముస్లింస్ అండ్ పర్షియన్స్
1: ఇంతే కాదు
0: నాట్ ఓన్లీ దాట్
1: పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు అరేబియన్స్ అనేక మంది దీనిపైన పడ్డారు.
0: పోర్చుగీస్ పీపుల్ బ్రిటిష్ పీపుల్ అరేబియన్స్ ఇన్వేడెడ్ దిస్ కంట్రీ.
1: కానీ ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అయినప్పటికీ ఈనాటి వరకు కూడా భారత జాతిని ఎవరు కదిలించలేరు మెదిలించలేకపోయారు.
0: Whatever may be till this day, this Bharat race could not be
1: having any change. You
0: can understand how strong it is.
1: Inna monna prarambhamainatundi okka matamulanni kudanu mana kante mundunna eppudu punadulanta kudanu kevalam oodipothunnayi.
0: The religions that started recently lost their foundation.
1: Kari bharatiya matam anetundi inta patuttamainatundi inta gambheeramainatundi inta visalamainatundi inta bhadramainatundi.
0: The religion of Bharat is so strong, so majestic, so secure.
1: కాబట్టి అన్ని మతములు ఎందుకును మనం సమత్వాన్ని భావించాలి.
0: But we should have that equal mindedness to all religions.
1: అన్ని మతముల యొక్క ఏకత్వంతో కూడినటువంటిదే మన మతం అని విశ్వసించాలి.
0: Our religion lies in the unity of religion.
1: ఏ మతాన్ని కూడాను మీరు ద్వేషించకూడదు.
0: You should never hate any religion.
1: ఏ మతాన్ని కూడాను మీరు కొన్ని విధమైనటువంటి విమర్శించకూడదు.
0: You should never criticize any religion.
1: ఎవరిని మనము దూషించకూడదు.
0: యూ షుడ్ నెవర్ అక్యూజ్ ఎనీబడీ.
1: అది ఏ భారత మతం చెప్పినటువంటి సమత్వము
0: దట్ ఈ ఈక్వాలిటీ
1: సమన్వయము
0: దట్ కోఆర్డినేషన్
1: ఇలాంటి సమన్వయమును మనం ఈనాడు సంరక్షించుకోవాలి.
0: వీ షుడ్ ప్రొటెక్ట్ ద సచ్ అన్ ఇంటిగ్రేషన్
1: విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: నిజముగా మీరు విద్యను అభ్యసిస్తున్నారంటే ఈ యొక్క ఉద్యోగం అనేటువంటి యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
0: Truly, if you want to earn this education, don't have
1: relations with job.
0: You should be in that position as to give employment to 10
1: people.
0: Start your own cottage industry. fill with your head with all the intelligence.
1: Kari ee vidya kosam neevu sadgunalu paalu chesukovaddu.
0: But don't spoil your good qualities.
1: Sadgunalu kosam vidya lekapoyina manchide kani.
0: It's good if we don't have good education.
1: Vidya kosam sadgunalu matram manam visarjinchakoddu.
0: But never sacrifice your character for education.
1: Vidyalu telivi tetale neepinchi.
0: The modern education develops intelligence.
1: కొంచెమైన గుణము పెంచబోదు.
0: It doesn't develop even a fraction of good quality.
1: పంట పండని భూమి 10 ఎకరములేల.
0: What is the use of barren land 10 acres?
1: కొంచెమైన చాలు మంచి భూమి.
0: Good land is enough. Good land is enough.
1: కనుక మనము సరైనటువంటి గుణములను పెంచుకునే నిమిత్తము విద్యను అభ్యసించాలి.
0: So we should earn education to develop the quality.
1: కానీ ఈనాడు విద్య కోసమని తమ సద్గుణాలను కూడా కేవలం పాడు చేసుకుంటున్నారు.
0: And today for education they are spoiling their character.
1: ఇది మానవత్వానికి చాలా కళంకం తెప్పించేటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ బ్లాక్ స్పాట్ ఆన్ ది హ్యూమానిటీ.
1: మానవత్వాన్ని వికసింపజేయాలన్నా,
0: టు బ్లాసమ్ ది హ్యూమన్ లైఫ్,
1: మానవత్వం యొక్క విలువలు పెంచుకోవాలన్నా,
0: టు డెవలప్ ది హ్యూమన్ వాల్యూ,
1: మానవత్వం యొక్క శ్రేష్ఠతను మనం నిలుపుకోవాలన్నా,
0: టు అప్హోల్డ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్,
1: ఈ విధమైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ సచ్ వర్చ్యూస్.
1: ఆ గుణములే లేకపోతే మనకు స్థలమే లేదు జగత్తులో.
0: వితౌట్ దీస్ వర్చ్యూస్ దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్.
1: అయితే ఉన్న వారికందరికీ స్థలం ఉంటుందని వాళ్ళందరూ గుణవంతులని మీరు ప్రశ్నించవచ్చు.
0: యు మీన్ సే దోస్ హూ ఆర్ అలైవ్ డు దే హావ్ క్యారెక్టర్? యు మే క్వశ్చన్ సో.
1: అందరూ కూడాను.
0: దేర్ సో మెనీ ఆర్ దేర్.
1: కానీ ఎలాంటి వారిగా మనం నివసించాలి?
0: బట్ హౌ ఇన్ వాట్ వే షుడ్ వి లివ్ హియర్?
1: ఆదర్శవంతమైన వారిగా మనం జీవించాలి.
0: వి షుడ్ లివ్ లీడ్ అన్ ఐడియల్ లైఫ్.
1: పలాని పిల్లవాడు ఎంత ఆదర్శవంతుడా అని 10 మందితో మనం మెప్పించుకోవాలి.
0: యు షుడ్ గెట్ name, good name by everybody, such a noble one you are.
1: ఈ గౌరవాన్ని మాత్రం మనం నిలుపుకోక,
0: without upholding respect,
1: ఏదో గొప్ప విద్యావంతుడైపోయినా అనుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
0: What is the fun of thinking that you are highly educated?
1: ఎంత చదువు ఉండినప్పటికీ,
0: in spite of high education,
1: ఎంత గొప్ప పట్టములు అందుకున్నప్పటికీ,
0: in spite of big degrees,
1: మన యొక్క రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మనం పెంచుకోవాలి.
0: We should develop our self respect.
1: అదే ఆత్మ గౌరవము.
0: That is self respect.
1: Support.
0: Self support.
1: అది కూడా ఉండాలి.
0: That also is needed.
1: ఉండినప్పుడే మన మానవత్వం సార్థకం అవుతుంది.
0: When both are there, our human objective is realized.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ 15 దినముల నుంచి కూడాను,
0: since 15 days,
1: భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు ఎన్నయో మీరు తెలుసుకున్నారు.
0: You have learned many of the things related to Indian culture.
1: తెలుసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: There is no use by merely knowing.
1: ఏ ఒక్కటి రెండైనా కూడా మీరు ఆచరణలో పెట్టి,
0: at least practice one or two.
1: ఈ జగత్తు లోపల ఆదర్శవంతమైన విద్యార్థులుగా మీరు నిలచాలి.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్.
1: ఇక్కడ ఉండినంత మాత్రమే, ఇక్కడ ఉండినంత కాలం మాత్రమే మీ డిసిప్లిన్, మీ బిహేవియర్, మీ మేనర్స్, మీ రెస్పెక్ట్, మీ విధమైనటువంటి క్రమశిక్షణ ఉండి తర్వాత బయటికి పోయి ఇవన్నీ విసర్జించిపోతే మీరు ఇంతకాలం ఇక్కడ ఉండి ప్రయోజనమే ఉండదు.
0: If you have the discipline, the manners and everything here, so long you are here, if you leave them by, when once you go out, it's no use.
1: మీరు మార్కులకై పాటుపడటం మంచిది.
0: ఇట్స్ గుడ్ దట్ యు వర్క్ ఫర్ మార్క్స్.
1: అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ.
1: కానీ మరొక వైపున,
0: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్,
1: రిమార్కులకు చోటు లేకుండా చూసుకోవాలి.
0: సీ దట్ యు డోంట్ గెట్ రిమార్క్స్.
1: అలాంటి పరిస్థితిలో మీరు ఉండినప్పుడే ఈ మార్కుల యొక్క విలువ మీకు ఘనంగా ఉంటుంది.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ పొజిషన్ దెన్ యూ విల్ హ్యావ్ వాల్యూ ఫర్ ది మార్క్స్.
1: ఈ మార్కులు తెచ్చుకుని ఇన్ని మార్కులు పెట్టుకునే కూడా ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ విత్ ఆల్ ది రిమార్క్స్, if the marks have no value,
1: kanaka mana chadavulu mana shaktini mana sarvasvamu kodu mana yokka gunam kosam daramayyali.
0: Therefore you have to sacrifice the education, all our faculties for character.
1: Tallidannulu gauravinchali.
0: We have to respect parents.
1: Peddalanu gauravinchali.
0: We have to respect elders.
1: Mana samskrutini mana visvasinchali.
0: We should have faith in culture.
1: Ayina acharanalo petti mana anusthanamlo deeni andukovali.
0: We should practice and experience.
1: Appude deeni yokka vilavu manaku sakkaga artham avutundi.
0: Then we will understand its true value.
1: Kaani vilavulu teliyakokunda,
0: without knowing,
1: durasa nimittamai అనేక విధమైనటువంటి దుర్మార్గంలో ప్రవేశిస్తున్నాము.
0: వితౌట్ నోయింగ్ ది వాల్యూస్, బికాస్ ఆఫ్ ఎక్సెసివ్ డిజైర్ వి యాక్ట్ ఇన్ ఎ వికెడ్ వే.
1: ఈ దురాశ వల్ల కష్టపడటం మనకు దుఃఖమే ప్రాప్తిస్తుంది.
0: ది ఎక్సెసివ్ డిజైర్ విల్ పుట్ యు టు మిజరీ.
1: పాలన మనం క్షీరాన్ని అందుకోవచ్చును.
0: యు కెన్ గెట్ ది మిల్క్.
1: ఈ క్షీరమును ఏ విధంగా మనం అందుకోవాలి,
0: హౌ టు రిసీవ్ మిల్క్
1: అనేటువంటి విధానాన్ని కూడా మనం గుర్తించాలి.
0: దట్ ప్రొసీజర్ యూ షుడ్ నో.
1: గోవు యొక్క పొదుగు నుంచి క్షీరములు వస్తుంది కదా అనుకోని, ఏదో కొంచెం మాత్రమే వస్తుండాలని పొదుగునే మనం కోసేసేస్తే రక్తం వస్తుంది, క్షీరం రాదు.
0: యాజ్ యూ కెన్ డ్రా మిల్క్ అవుట్ ఆఫ్ ద అడ్డర్ ఆఫ్ ద కౌ, యూ షుడ్ నాట్ కట్ ఇట్ ఆల్ టుగెదర్.
1: బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడి ఉంటుంది, అదట బాతు.
0: హియర్ ఇస్ ద వన్ హూ హ్యాచెస్ ది గోల్డెన్ ఎగ్.
1: కానీ దిన్నము ఒక్కొక్క గుడ్డే పెడుతుండేదట.
0: ఇట్ హ్యాచెస్ వన్ గోల్డెన్ ఎగ్ ఎవ్రీ డే.
1: కడుపు కోస్తే అన్ని గుడ్లు చిక్కుతాయని కడుపు కోసాడట. పెట్టే గుడ్లు కూడా నిలిచిపోయాయి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఆల్ గోల్డెన్ ఎగ్స్ హీ హాస్ కట్ హిస్ స్టమక్.
1: కనుకనే మనం దురాశకు పోయిందటంటే అనుభవించవలసినటువంటి దాన్ని కూడా మనం అతి దూరం అయిపోతాం.
0: If you have excessive desire, you cannot experience.
1: దాన్ని కూడా నేను అనుభవించలేకపోతాం.
0: Even that you are destined, you cannot experience.
1: ఆశ ఉండకూడదు.
0: You should not have excessive desire.
1: అతిహాస మతిహాని.
0: Excessive desire will make you mad.
1: మితాస అతిహాయి.
0: The limited desire will make you happy.
1: అధికమైనటువంటి ఆశకు మీరు పోకండి.
0: You should not have excessive desire.
1: సాధ్యమైనంత వరకు మీ విద్యను సద్వినియోగపరచండి.
0: To the extent possible, make proper use of education.
1: ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఒక విషయాన్ని మీరు చక్కగా గుర్తించాలి.
0: When you are employed, you should note one important thing.
1: దేశం యొక్క గౌరవాన్ని కూడా మనం చక్కగా చూడాలి.
0: We should also think of the respect of this country.
1: మన దేశ గౌరవమే లేకపోతే మన దేహ గౌరవం ఏ రీతిగా ఉంటుంది?
0: If the country has no respect, what kind of respect you have for your body?
1: ప్రవేశించినప్పుడు
0: when you are in there,
1: ఒక్క విషయాన్ని మీరు అందరూ గుర్తించాలి.
0: Everyone should realize.
1: అధ్యాపకులు విద్యార్థులు కూడా.
0: Teachers and students should realize one fact.
1: మనం ఎంత జీతం డ్రా చేస్తున్నాము?
0: హౌ మచ్ ఆఫ్ సాలరీ వి ఆర్ డ్రాయింగ్?
1: ఈ జీతమునకు తగినంత పని మనం చేస్తున్నామా?
0: యామ్ ఐ వర్కింగ్ అప్రోప్రియేట్ టు ద సాలరీ?
1: నీ అంతరాత్మను నీవు ప్రశ్నించుకోవాలి.
0: యు క్వశ్చన్ యువర్ కాన్షియన్స్.
1: నీ అంతరాత్మ నీవు అంగీకరించినప్పుడు తిరిగి నీవు అందులో ఎక్కువ పని ప్రారంభించాలి.
0: యువర్ కాన్షియన్స్ సేస్ యెస్,
1: అధికమైన పని చేయాలి.
0: యూ షుడ్ డూ వర్క్ లైక్ దాట్.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: జీతం ఎక్కువ పని తక్కువ అయిపోతే దేశ ద్రోహులుగా మారిపోతారు.
0: మోర్ సాలరీ అండ్ లెస్ వర్క్, యూ బికమ్ ట్రైటర్స్.
1: దేశ ద్రోహులు.
0: యూ బికమ్ ట్రైటర్స్ టు దిస్ కంట్రీ.
1: ఇంత జీతాలు మనం తీసుకుని
0: రిసీవింగ్ హై సాలరీ,
1: తక్కువ మనం పని చేస్తున్నామంటే
0: వెన్ యూ డూ లెస్ వర్క్
1: దేశానికి ఎంత కీడు చేసినటువంటి వారం అవుతాం.
0: హౌ మచ్ ఆఫ్ హార్మ్ యూ ఆర్ డూయింగ్. ఇచ్చే
1: జీతాల కోసమని ప్రభుత్వం అన్ని దేశాల నుంచి కూడా అప్పు తీసుకుని వస్తుంటుండాలి.
0: టు పే యువర్ సాలరీస్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ లోన్స్ ఫ్రమ్ ఆల్ కంట్రీస్.
1: ఆ తెచ్చినటువంటి అప్పు అంతా కూడా మీ జీతాల కింద ఇచ్చేసేస్తుండాలి. ఈ అప్పు రుణం తీర్చేది ఎప్పుడు? అప్పు వడ్డీ తీర్చేది ఎప్పుడు?
0: All the loans are paid by way of your salaries. When is it going to be paid back?
1: Adhika work chesinappude, adhika phalam chesinappude deeni sadhyamaina varaku kudanu deeni abhivruddiki avakasam untuntadi.
0: When you work more, there will be progress.
1: Kaani ee naati varu adhika salary teesukuntunna inka kavali inka kavali inka kavali.
0: But the modern man, though he has got high salary, works more.
1: దుఃఖమునకు చేటు.
0: Such excessive desire will put you to misery.
1: మనక మనం తృప్తి పరచుకోవాలి. అసంతృప్తో ద్విజో నష్టః. అసంతృప్తికి రెండు నష్టాలు కూడా కలుగుతుంటాయి.
0: The dissatisfied man will have two losses.
1: కనుక మనము తీసుకునే దానికి తగినటువంటి పని చేయాలి.
0: సో వీ షుడ్ వర్క్ అప్రోప్రియేట్ టు ద సాలరీ.
1: అప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
1: లేకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మనకి ఏ ప్రయత్నం చేసినా రాదు.
0: విత్ ఎనీ ఎఫర్ట్ యూ డోంట్ గెట్ ది సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. బంగారు కొండను తెచ్చి నీ నెత్తి పైన పెట్టినా నీకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కుదరదు.
0: ఈవెన్ ఇఫ్ దట్ మౌంటైన్ ఆఫ్ గోల్డ్ ఇస్ కెప్ట్ ఆన్ యువర్ హెడ్, యూ విల్ నాట్ హావ్ సాటిస్ఫాక్షన్.
1: నీకు తృప్తికరంగా పని చేసినప్పుడు హాయిగా ఉంది, అదే తృప్తి. ఆ తృప్తి నీకు సాటిస్ఫాక్షన్.
0: ద వర్క్ ఇఫ్ ఇట్ గివ్స్ యూ సాటిస్ఫాక్షన్, దట్ ఇస్ ఎనఫ్.
1: అది లేకుండా
0: without that,
1: ఎంత సంపాదించినప్పటికీ
0: with all your earnings,
1: అంత క్రమక్రమేణా వ్యర్థమైపోతుంది.
0: Everything will be wasted ultimately.
1: విద్యార్థులు ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: Students should know this.
1: ఈనాడు భారతదేశం యొక్క పరిస్థితి చాలా కష్టస్థితిలో ఉంటుంది.
0: Today the position of Bharat is in difficulties.
1: ఏ కష్టము లేదు.
0: There's
1: కానీ రాజకీయ కష్టములే అధిక కష్టములు.
0: There are problems in politics.
1: విద్యార్థులు విద్యార్థులుగా ఉండినంత వరకు కూడా మరొక విషయం, రాజకీయాల్లో ప్రవేశించకూడదు.
0: Students should remain as students. They should not step into politics.
1: నీవు విద్యార్థిగా నీవు విరమించుకున్న తర్వాత,
0: నీవు
1: గృహస్థుడైన తర్వాత దేశ సేవ కోసమని నీవు ఏ విధంగా కూడా రాజకీయాల్లో నువ్వు ప్రవేశించుకో తప్పు లేదు.
0: After completing your education, when you become householder to serve the country, you can enter into politics.
1: సమాజం యొక్క క్షేమం కోసమని,
0: only for the welfare of society,
1: దేశం యొక్క క్షేమం కోసమని,
0: for the welfare of the country,
1: ఏ విధమైనటువంటి పాట అయినా పడు, తప్పు లేదు.
0: You can struggle, there is no mistake.
1: కానీ విద్యార్థిగా ఉండినంత వరకు మాత్రము రాజకీయాలు కించిత్ కూడా టచ్ చేయకూడదు.
0: బట్ సో లాంగ్ యువర్ స్టూడెంట్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: విద్యార్థి రాజకీయాన్ని టచ్ చేస్తే ఒళ్ళు అంతా మసిపూసుకున్నట్టు అయిపోతుంది.
0: ఇఫ్ ది స్టూడెంట్ స్టెప్స్ ఇన్ టు పాలిటిక్స్, ఇట్ మీన్స్ టు స్మీరింగ్ ది యాష్ ఆన్ ది బాడీ.
1: ఇది నాశనం చేస్తుంది.
0: యు విల్ రూయిన్ యువర్ ఫామ్.
1: ఇందులో ప్రవేశించకూడదు.
0: నెవర్ స్టెప్ ఇన్ టు పాలిటిక్స్.
1: కానీ కొంతమంది స్వార్థపరులు విద్యార్థుల్ని ఆధారంగా చేసుకుని వారి స్వార్థాన్ని వారు అనుభవించుకుంటుంటారు.
0: బట్ సెల్ఫిష్ పీపుల్ టేక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ప్రొసీడ్ ఇన్ ది
1: సెల్ఫిష్ వే. రెచ్చగొట్టి రెచ్చలేపుతుంటారు.
0: దే బ్రింగ్ ఇన్ ఎడ్యుకేషన్ among students.
1: ఇందులో మీరు విద్యార్థులు ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
1: ఇలాంటి దేశక్షేమం కోసమని మీరు లక్ష్యం ఉంచుకొని
0: యూ షుడ్ కీప్ ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ.
1: భారతదేశం యొక్క సంస్కృతిని మనం నిలబెట్టడానికి కంకణం కట్టుకోవాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ టు అప్హోల్డ్ ది సీక్రెట్ కల్చర్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారతీయ విద్య అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ భారత్ ఎడ్యుకేషన్?
1: తనను తాను త్యాగం చేసి,
0: సాక్రిఫైసింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్,
1: ఆనందంగా మరణములకైనా సిద్ధం కావడానికి సిద్ధంగా ఉండాలి.
0: రెడీనెస్ టు డై బ్లిస్ఫుల్లీ, దట్ ఈస్ భారత్ కల్చర్.
1: ఆ విధమైనటువంటి యొక్క త్యాగంలో మీరు వజ్ర సంకల్పులుగా నిలచాలి.
0: యూ షుడ్ డిటర్మిన్ స్ట్రాంగ్లీ ఇన్ దట్ సాక్రిఫైస్.
1: మీ సంకల్పాలను ఏమాత్రం కూడా నువ్వు మార్చుకోకూడదు.
0: యూ షుడ్ నెవర్ చేంజ్ యువర్ డిటర్మినేషన్.
1: దైవభావం హృదయంలో నిలుచుకుని,
0: కీపింగ్ గాడ్లీ ఫీలింగ్స్.
1: నీవు దేహంతో ఏమైనా కార్యం చేస్తురా,
0: డూ ఎనీ యాక్టివిటీ ఇన్ యువర్ బాడీ
1: సక్సెస్ అయిపోతాయి.
0: ఎవ్రీథింగ్ విల్ లీడ్ యు సక్సెస్.
1: అయ్యో దైవాన్ని లోపల ఉంచుకుని ఏ కార్యమైనా చేయమన్నాడే స్వామి అని చెడ్డ కార్యంలో ప్రవేశించకూడదు.
0: అండ్ స్వామి సెడ్ యు హావ్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ బట్ యు నెవర్ ఇండల్జ్ ఇన్ బ్యాడ్
1: చెడ్డ కార్యంలో నీవు ఎట్లా ప్రవేశిస్తావు?
0: వెన్ యు హావ్ గాడ్ ఇన్ యు హౌ డు యు డు ఇన్ గాడ్ యాక్షన్
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన దేహం మూవింగ్ టెంపుల్
0: బాడీ ఇస్ ఎ మూవింగ్ టెంపుల్
1: కాబట్టి అందులో దైవం ఉంటున్నాడు అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ ద ఫీలింగ్ ద ఫెయిత్ ఇన్ ద ఫీలింగ్ దట్ దేర్ ఇస్ గాడ్ ఇన్ ద బాడీ.
1: ఆధునిక యుగమందు
0: ఇన్ ద మోడర్న్
1: ఏజ్ విశ్వాసం అనేటువంటి పూర్తి కోల్పోయింది.
0: సచ్ ఫెయిత్ ఇస్ టోటలీ లాస్ట్.
1: దీనికి మూల కారణం వైజ్ఞానమే.
0: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇస్ సైన్స్.
1: ఈ సైన్స్ సైన్స్ సైన్స్ సైన్స్ కు దీనికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గుర్తించాలి.
0: వి షుడ్ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ద సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ.
1: స్పిరిచువాలిటీ అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై స్పిరిచువాలిటీ?
1: మన ఒక ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి స్పిరిచువాలిటీ.
0: ది స్పిరిచువాలిటీ ఇస్ ద వన్ దట్ హెల్ప్స్ అస్ టు డెవలప్ లవ్.
1: ఈ యొక్క ప్రేమ తత్వాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
0: హౌ టు డెవలప్ లవ్?
1: మనంతా స్పిరిట్ ఆఫ్ లవ్.
0: వి షుడ్ హ్యావ్ ది స్పిరిట్ ఆఫ్ లవ్.
1: కానీ సైన్స్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
0: సైన్స్ స్పీక్స్ ఆఫ్ స్ప్లిట్ ఆఫ్ లవ్.
1: స్ప్లిట్ చేస్తుంది, ముక్కలు ముక్కలు చేస్తుంది ఈ లవ్ ను.
0: సైన్స్ స్ప్లిట్స్ లవ్ ఇన్ టు ఫ్రాగ్మెంట్స్.
1: కనుకొని వీరి ఎందు ఏమాత్రము ప్రేమ ఉంటుండదు.
0: సో దేర్ ఇస్ నో లవ్ ఇన్ దెమ్.
1: మనము స్పిరిట్ ఆఫ్ లవ్ ను డెవలప్ చేసుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ స్పిరిట్ ఆఫ్ లవ్.
1: అది ఏ జగత్తునంతా ఏకం చేస్తుంది.
0: దట్ ఇన్ కంపాసెస్ యూనిఫై ద హోల్ వరల్డ్.
1: అందరూ ఒక్కటైపోతారు.
0: ఆల్ బికమ్ వన్.
1: అందరూ ఒక్కటైనప్పుడు సమస్యలే ఉంటుండవు.
0: వెన్ ఆల్ ఆర్ వన్ దేర్ విల్ బి నో ప్రాబ్లమ్.
1: భిన్న భిన్నంగా దీని ముక్కలు ముక్కలు కావటం చేతనే అనేక సమస్యలు అభివృద్ధి అవుతూ వచ్చినాయి.
0: యాజ్ దే డివైడ్ టు పీసెస్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఐకమత్యమే మన బలము.
0: యూనిటీ ఇస్ అవర్ స్ట్రెంగ్త్.
1: ఆచరణే దీని యొక్క సంపద.
0: ప్రాక్టీస్ ఇస్ ద వెల్త్.
1: అప్పుడే ఈ ఐకమత్యం బలపడుతుంది.
0: దెన్ యూనిటీ విల్ బి స్ట్రెంగ్థెన్.
1: ఈ ఐకమత్యం ఒక ప్రేమ చేతనే లభ్యమవుతుంది.
0: దిస్ యూనిటీ ఇస్ పాసిబుల్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
1: కనుక ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
0: సో డెవలప్ లవ్.
2: ప్రేమ ముజిత మనస్.

0: போரவச்சு. ராஜராஜை புட்டி ராஜ்யமேழகவச்சு. ஹேம கோதானமு இயவச்சு.
1: வித் அக்விசிஷன் ஆஃப் ஆல் நாலேஜ் ஒன் கேன் எமர்ஜ் ஆஸ் அ சாம்பியன் அமங்ஸ்ட் ஸ்காலர்ஸ். One can fight with all the courage and valor as a soldier and come out triumphantly. One can rule the kingdom, reign the kingdom as the king. One can offer gold, cow, money, wealth as acts of charity.
0: Gaganamanduna chukkaluleka gonavachu. Gaganamanduna చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
1: యు కెన్ ఈవెన్ కౌంట్ ద నంబర్ ఆఫ్ స్టార్స్ ఇన్ ద స్కై. యు కెన్ ఆల్సో నేమ్ ఆల్ ద లివింగ్ క్రీచర్స్ ఇన్ దిస్ యూనివర్స్.
0: కానీ దేహేంద్రియములరి కట్టి

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువగలడు.
1: గాడ్ ఇస్ లవ్, లవ్ ఇస్ గాడ్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ టు ఎస్టాబ్లిష్ కనెక్షన్ బిట్వీన్ లవ్ టు లవ్ ఓన్లీ. Therefore strengthen that love in order to be steady and equanimous.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu vidya rangamunandu aneka vidhamulainatvanti okka sampratimpulu jarugutune untunnayi.
1: In the field of education, much of research, discussion and deliberations have been going on.
0: అసలు ఎడ్యుకేషన్ అంటే ఏమిటో అని మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ టు బిగిన్ విత్, వీ షుడ్ నో ద ఇంప్లికేషన్స్ అండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కేవలము ప్రపంచంలో కొట్టినటువంటి గ్రంథములన్నీ కూడాను చదవచ్చు, దాని అర్థములను వివరించవచ్చును, కానీ ఇంత మొత్తం చేత తాను ఎడ్యుకేషన్ చదివేటువంటి వాడు కాదు.
1: By merely going through all the texts available and by knowing the content and the depth of the meaning, one cannot call himself educated.
0: Lokamulo chadavarlu aneka mandi untunnaru.
1: In this world there are many educated people.
0: Prapanchamulo unnata adhyayana abhyasinchinatvanti meerulu maha janulu ganipistune unnaru.
1: There are many intellectuals who have acquired higher knowledge.
0: Aiste ee chadavu valla vaaru chesinatvanti maarpu emiti, jagattuluku emi vivekamunu andistu vacharu, deeni valla vachinatvanti oka paritham emiti aneetvanti vishayanni evaru gurtinchadaniki prayatninchadam ledhu.
1: But no one is making an attempt to understand what this fund of education that one has acquired brought any transformation, brought any change, shared any intellectual awareness, the results of their knowledge, no one has estimated.
0: Kani vidyavalla kani maarpu galigetvanti ee naatiki nee kalugadu.
1: But this
0: antarmukhamu gaavinchukunnappude dani tattvamu artham chesukoni danini grahinchagalaru.
1: Mere knowledge would not bring in any kind of change. The knowledge has to be turned in word, practical, so as to experience transformation and the results of knowledge.
0: భౌతికమైనటువంటి యొక్క తెలివితేటలను అభివృద్ధి గావించుకుంటున్నారు.
1: We have got all the worldly intelligence.
0: కానీ మానసిక సంబంధమైనటువంటి యొక్క విద్యలను అనేకంగా తర్కిస్తూ వచ్చారు.
1: We also have been acquiring all the knowledge, the details relating to the worldly material.
0: ఆధ్యాత్మిక రంగమనందు అనేక మంది ఆత్మతత్వమును గురించి విచారణ చేస్తూ వచ్చారు.
1: In spiritual field also, many people have been investigating the spirit, the soul.
0: వీటి మూడింటి యొక్క తత్వమునే మనము గుర్తించే ఈనాడు మన కాలేజీ లోపల MBA అనేటువంటి క్లాసును ప్రారంభించాము.
1: In full understanding of the need to know these three aspects, fundamentals of life, we have started MBA courses in our institute.
0: Anaga M anaga manasika tattvani gurtinchadam.
1: M stands for the knowledge, the awareness of the mind.
0: B anaga bhautika tattvani gurtinchadam.
1: B is the understanding of the physical world.
0: A atma tattvani vicharinchadam.
1: A is getting into the details of the spirit or the soul.
0: MBA anaga aneka mandi kevalam manasika tattvani gurtinchadam maatrame telputu unnaru.
1: MBA in this world people think it is only that which relates to the mind.
0: Adi kaadu mukhyam.
1: It's not that important.
0: Manasika tattvani gurtinchadam sulabhame.
1: It's quite easy to know the ways of the mind.
0: Kani ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవటము మరింత కష్టము.
1: బట్ టు నో ద సెల్ఫ్, ద ఆత్మ, ఇస్ మచ్ మోర్ డిఫికల్ట్.
0: ఆత్మ అనగా ఏమిటో ఎవరికి అర్థం కాదు.
1: నో వన్ నోస్ వాట్ దిస్ ఆత్మ, ద సెల్ఫ్ ఇస్.
0: దానికి ఒక రూపము లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: ఆత్మ అనగా కేవలము చైతన్యంతో కూడినటువంటి తత్వమే.
1: ఆత్మ బేసికల్లీ ఫండమెంటలీ ఇస్ అవేర్నెస్.
0: నో,
1: కాన్షియస్నెస్.
0: ఈ ఆత్మతత్వమునే మనము కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని సరైనటువంటి అర్థం చేసుకోవటం లేదు.
1: దిస్ కాన్షియస్నెస్, ద నేచర్ ఆఫ్ ఆత్మ, ఈజ్ నాట్ ప్రాపర్లీ అండర్స్టూడ్.
0: కానీ ఈ చదువుల వల్ల కేవలం కాన్షియస్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: ది ఎడ్యుకేటెడ్ పీపుల్ కుడ్ రీచ్ ద డైమెన్షన్ ఆఫ్ ద లెవెల్ ఆఫ్ కాన్షియస్ అలోన్.
0: ఇంకా కొంతమంది కాన్షియన్స్ వరకు చేరుతున్నారు.
1: సమ్ హ్యావ్ గాన్ టు ద స్టేట్ ఆఫ్ కాన్షియన్స్.
0: అనగా ఈనాటి మానవుడు ఆత్మతత్వము అనగా నిజమైన చైతన్యమునకు ఎవరు చేరటానికి ప్రయత్నించలేదు.
1: టుడే నో వన్ మేడ్ ఎనీ అటెంప్ట్ టు రీచ్ దట్ హైట్ ఆఫ్ కాన్షియస్నెస్.
0: ఈనాడు మనము గుర్తించవలసినటువంటి కాన్షియస్నెస్ గుర్తించినప్పుడే కాన్షియన్స్ అర్థమవుతుంది.
1: Today, when once we understand consciousness clearly, we can know what conscience is.
0: ఈ కాన్షియస్ అర్థమైనప్పుడే కాన్షియస్ అనగా సెన్స్ తో కూడినటువంటి ఒక విషయం మనం బోధించవచ్చును.
1: With the understanding of the conscience, we can also know the conscious pertaining to the senses.
0: Conscious anaga senses.
1: Conscious relating to senses.
0: Conscience anetvantidi kevalam oka vidhamaina lopala chaitanyame.
1: The conscience is the inner awareness.
0: Consciousness anetvantidi sarvatra vyapinchinatvanti oka aatmatattvame.
1: Consciousness is all encompassing.
0: ఈనాటి మానవులు ఎవరు కూడాను దీని సరైన అర్థం ఇంతవరకు కూడాను గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: Till this day, no one made any attempt to know the in-depth meaning of these terms.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: కేవలము ఆధ్యాత్మిక తత్వం అనగా ఏమిటో అర్థం కానటువంటి యొక్క విషయం అని మీరు భావించుకోవచ్చును.
1: You may consider that the spiritual knowledge is beyond your comprehension.
0: దీనిని మనము సంపూర్ణమైనటువంటి తత్వంగా భావిస్తూ రావాలి.
1: But we have to consider it as total understanding only.
0: ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కేవలం భౌతికమైనటువంటి జగత్తుతో మనం అర్థం చేసుకోలేము.
1: To know the reality of the self, it is not enough if we know the physical material knowledge.
0: ఇది కేవలము ఒక మెటీరియల్ నాలెడ్జ్ వరకు మాత్రమే పోగలుగుతున్నారు.
1: We have been proceeding along the level of material knowledge.
0: దీనికి అతీతమైనటువంటి తత్వాన్ని మనము కాన్షియస్నెస్ అని తెలుసుకోవాలి.
1: We should know the consciousness is the transcendental principle.
0: ఇది ఫండమెంటల్ అనేటువంటి దాని కింద చేరుతుంది.
1: This is the fundamental knowledge, the spiritual knowledge.
0: ఈ ఫండమెంటల్ నాలెడ్జ్ ని మనం తెలుసుకున్నప్పుడే లౌకికమైన భౌతికమైన ఈ యొక్క వస్తువు యొక్క వ్యాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు.
1: When once we acquire this fundamental knowledge, it is easy to know the physical knowledge, the material knowledge, and the secular knowledge.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికమనగా కేవలము అర్థం కానటువంటి తత్వం అని మీరు భావించుకోకూడదు.
1: Never feel that the spiritual knowledge is beyond your understanding.
0: ఇది అంతర్భావంతో కూడినటువంటి యొక్క చైతన్య శక్తియే.
1: It is the one with all inner awareness.
0: ఈ అవేర్నెస్ అనగా ఏమిటి? మనం ఒక విధాన్ని గుర్తించుకోవటం అంటుంటారు.
1: Awareness, we think, is only recognizing a fact.
0: ఇది ఏమిటి అంటే ఒక కర్చీఫ్. ఇది అవేర్నెస్.
1: What is this? This is a kerchief. Awareness.
0: ఇది ఏమిటంటే ఫ్లవర్ అంటున్నాము. ఇది ఒక అవేర్నెస్.
1: వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ ఎ ఫ్లవర్. అవేర్నెస్.
0: ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి యొక్క వస్తువు యొక్క ప్రదర్శనలే.
1: దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: ఇది కర్చీఫ్ అని చెప్పుకుంటున్నావు, బట్ట.
1: యు సే ఇట్ ఇస్ కర్చీఫ్ క్లాత్.
0: ఈ బట్టకు ఫండమెంటల్ అనేటువంటిది ఏదాన్ని మీరు గుర్తించున్నారు.
1: వాట్ ఇస్ ద ఫండమెంటల్ బిహైండ్ దిస్ క్లాత్ కర్చీఫ్?
0: ఇది వస్త్రము.
1: దిస్ ది క్లాత్.
0: వస్త్రము దారం లేకుండా కాలేదు.
1: The cloth cannot be there without the threads. The threads are out of the cotton.
0: కాబట్టి ప్రతి మొత్తది.
1: So cotton is first.
0: రెండవది దారము.
1: Then the thread.
0: మూడవది వస్త్రము.
1: Third is the cloth.
0: ఈ వస్త్రాన్ని మాత్రమే మనం గుర్తిస్తున్నాము, కానీ ఈ వస్త్రమునకు ఆధారమైనటువంటి ఒక తత్వాన్ని మనం గుర్తించుకోవటం లేదు.
1: We only see the cloth, but we do not know the fundamental principle behind this.
0: ఈనాటి మానవుడు అనేక రకమైనటువంటి విషయాలను విచారణ చేస్తూ వస్తున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బీన్ డూయింగ్ రీసెర్చ్ ఇన్ సెవరల్ ఫీల్డ్స్.
0: కానీ కొన్ని రకములైనటువంటి భావంతో చూసుకున్నప్పుడు వస్తువు యొక్క విషయాన్ని కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: బట్ ఇన్ సర్టన్ మ్యాటర్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ ఆల్ దట్ వీ సీ.
0: అన్ని చెప్తూ వస్తున్నారు కానీ ఇది ఏమిటి అని మాత్రం ఎవరు గుర్తించుకోవటం లేదు.
1: వీ టీచ్ ఆల్ బట్ వీ డు నాట్ నో ద రియాలిటీ.
0: అయితే ఈనాడు లోకంలో గుర్తించవలసినటువంటిది ఆత్మతత్వం ఒక్కటే.
1: What has to be known today in the modern world is this nature of the self, Atma Tattva.
0: Atma Tattva ni gurtinchinatvanti vaadu anni tattvam nu sulabhanga gurtinchukogaladu.
1: When once you know yourself, you'll be knowing everything the rest.
0: Kanuka Atma Tattvam anaga emiti?
1: What is this self?
0: Ippudu shariram unnadi.
1: Here is the body.
0: Ee shariramulaku anni rakamulaitundi angamulu untunnavi.
1: This body has so many senses.
0: ఈ అంగములన్నీ కూడా ఆడుతూనే ఉన్నవి.
1: ఆల్ దిస్ సెన్సెస్ ఆర్
0: అంగములన్నీ కూడా పనిచేస్తూనే ఉన్నవి.
1: దే ఆర్ ఆల్ ఫంక్షనల్.
0: అయితే ఈ పని చేయడానికి ఏది ఆధారము?
1: వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ది ఆపరేషనల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్సెస్?
0: అయితే అంగములు పనిచేస్తున్నాయే కానీ ఇది చేతితో నేను ఈ పుష్పాన్ని పట్టుకున్నాను.
1: ద సెన్సెస్ ద లింబ్స్ యాక్ట్ యాజ్ ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్.
0: అయితే ఈ చేతితో ఆ పుష్పాన్ని పట్టుకున్నప్పుడు ఈ చేతికి ఏది శక్తి ఇస్తుంది? అది
1: ఐ హోల్డ్ దిస్ ఫ్లవర్. What is that gives support to my hand that holds it?
0: ఈ పుష్పాన్ని ముక్కుతో వాసన చూస్తున్నాము.
1: Well, I smell this flower.
0: ఈ వాసన శక్తి ఎక్కడ నుంచి వస్తుంది? అది
1: How do you smell it?
0: కనుక ఇవన్నీ కూడా భౌతికమైనటువంటి దాన్ని అర్థం చేస్తున్నాయి కానీ అంతర్ముఖమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని ఏం కూడా బోధించడానికి ప్రయత్నించలేదు.
1: We only observe the external, the functional aspect, but we do not understand the fundamental aspect. This is my hand.
0: కానీ అంటున్నావు ఇది నా కాలు.
1: You say this is my leg.
0: It is my head.
1: My head.
0: My fingers.
1: My fingers.
0: My hand. My finger. My leg. My head. Kani, who are you?
1: You say this is my hand, my finger, my leg. Then who are you?
0: Neevu anetundi artham telusukunte kada idi naa tala ani cheppagalavu.
1: If only you know who you are, you can say this is mine.
0: Ee tala evardi?
1: Whose head is this?
0: Ee kaalu evardi?
1: Whose legs are
0: they? Ee vaasana evardi?
1: Whose hands are they?
0: కానీ ఇవన్నీ తెలుసుకోకుండా నేను నేను అనేటువంటి దాన్ని మాత్రమే నీవు బోధిస్తున్నావు కానీ అన్నిటికీ తెలుసుకోవడానికి ఏది కావాలి? నీవెవరు?
1: యు డు నాట్ నో హూ యు ఆర్ ఎగ్జాక్ట్లీ బట్ యు గో ఆన్ క్లెయిమింగ్ దిస్ ఈజ్ మైన్.
0: కనుక నేనెవరు అనేటువంటి తెలుసుకోవడానికి అది ఏ వేదాంతం అన్నారు?
1: యాక్చువల్ స్పిరిచువాలిటీ ఇస్ టు ఇన్వెస్టిగేట్ అండ్ ఆన్సర్.
0: సత్తి దాని కూడా ప్రతి వ్యక్తిని who are you, where did you come from, where did you go అని అంటున్నా. హూ ఆర్ యూ అనేటువంటి దాని క్వశ్చన్ వేస్తున్నా కానీ హూ ఆర్ మై అనేటువంటి దాని క్వశ్చన్ వేసుకోవటం లేదు.
1: యూ గో ఆన్ పుటింగ్ క్వశ్చన్ టు ఎవ్రీబడి, హూ ఆర్ యూ, వేర్ డు యూ కమ్ ఫ్రమ్, బట్ యూ డోంట్ పుట్ ఎ క్వశ్చన్ టు యువర్ సెల్ఫ్.
0: ఆధారమైనటువంటిది హూ ఆర్ మై.
1: సో ద ఫండమెంటల్ బేసిస్ is this question, who am I?
0: Ayini gurtinchukunte anni manaku gurtinchukunna varam avtam.
1: If you know this I, you'll be knowing the rest.
0: Kanuka aadhyatmika tattvam anaga kevalamu artham kaanatvanti oka vyaktam kaadu.
1: Spirituality is not an exercise in vain.
0: Din annitikini mooladharamainatvanti tattvam okati unnadi.
1: There is a fundamental principle behind all this.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ మనం గుర్తించుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every effort to know this fundamental principle.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ప్రేమ అనేటువంటిది ఎటువంటిది?
1: What is this love?
0: ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుతుంది?
1: Where does it come from?
0: ప్రేమనే లేకపోతే మానవుడు ఉండగలరా?
1: Can man live without love?
0: కనుకనే love is God, live in love.
1: So it is said, love is God, live in love.
0: ఈ ప్రేమను మొట్టమొదటి గుర్తించుకోవాలి.
1: We should know love first.
0: ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
1: Without love there is no life.
0: ప్రేమనే లేకపోతే వస్తువులే లేవు.
1: Without love there are no objects either.
0: ప్రేమనే లేకపోతే విషయమే కనిపించవు.
1: Without this love you cannot see.
0: కనుకనే అన్నిటికీ అంతర్భూతమైనటువంటి శక్తి ఒకటి ఉన్నది.
1: There is an inner latent immanent energy.
0: Chaala mandi cheptunnaru truth truth truth truth ante emti?
1: Many people refer to this truth. What is this truth?
0: Trikala bhajyam satyam annaru.
1: Truth is changeless in all the three periods of time.
0: Kaani inta matram tone satyam manam ninnayam cheyakoddu.
1: You cannot stop at that level.
0: Trikalamunaku atheetamainatundi satyam.
1: Truth transcends all the three periods of time.
0: Aa satyam ekkadi nunchi vastundadi?
1: Where does it come from?
0: Satyam bhuyat. సత్యప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం అన్నారు.
1: ఇట్ ఈస్ సెడ్ స్పీక్ ట్రూత్ అండ్ నెవర్ స్పీక్ ఇట్ విత్ ఆల్ ఎంఫసిస్ ఇన్ ఎ ప్లీజింగ్ అక్సెప్టబుల్ వే.
0: కానీ ఈ ట్రూత్ అనే దానికి రూపం లేదు.
1: దిస్ ట్రూత్ హ్యాస్ నో ఫార్మ్
0: రూపం లేదు కానీ దానికి అర్థం ఉంటున్నది.
1: Though it has no form, it has a meaning.
0: అట్లనే మనం ట్రూత్ ఈజ్ గాడ్ లవ్ ఈజ్ గాడ్ అంటున్నాం. దీనికి రూపం లేదని మనం భావించరాదు.
1: We say truth is God, love is God, but we cannot deny its experience of the form.
0: అన్నిటికీ గాడ్ గాడ్ గాడ్ అని ఉపయోగించుకుంటున్నావు.
1: We use this word God, apply.
0: గాడ్ అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
1: What is the inner meaning of this God?
0: ఎవరైనా నాస్తికుడు కూడాను ఏదైనా తప్పు చేసినప్పుడు ఓ మై గాడ్ అంటారు.
1: Even an atheist, when he commits a mistake, he says, oh my God.
0: తెలియనటువంటి దానికి కూడాను గాడ్ అనేది యూజ్ చేస్తూనే ఉన్నారు.
1: Though he has no idea, yet he says, oh my God.
0: ఇలాంటి గాడ్ అనేటువంటి నిజమైనటువంటి సత్యమునకు అర్థం చెప్పలేదు.
1: Nobody can give the definite meaning to this word God.
0: కనుక సత్యానికి అర్థం చెప్పాలంటే స్వానుభూతియే.
1: To know this meaning, you need your self-experience.
0: ఆ ఎక్స్పీరియన్స్ ని ఏ రీతిగా నీవు గుర్తించగలవు?
1: How can you know your experience?
0: ఇప్పుడు చూడండి, 1 + 1 = 2 అయింది.
1: Here is an illustration. 1 + 1 = 2.
0: 2 + 2 = 4 అయింది.
1: 2 + 2 = 4.
0: 2 - 1 = 1 అయింది.
1: 2 - 1 = 1.
0: అని ఈ ప్లస్ లు మైనస్ లు చెప్పగలుగుతున్నారే కానీ దీనికి మూలాధారమైనది ఏది?
1: You speak of these additions and deletions, but what is the basis for these?
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త పదార్థములను కూడాను మనం చెప్పగలుగుతున్నాము.
1: We are able to see and say all this material world.
0: కానీ దీని యొక్క సత్య స్వరూపమును గుర్తించడానికి ప్రయత్నించలేదు.
1: But we have not made an attempt to know the fundamental truth.
0: ప్రపంచమంతా కూడాను వస్తువులతో చేరినటువంటిది.
1: The whole world is a combination of material.
0: ఇదంతా మెటీరియల్ లోకము.
1: All this world is full of material.
0: కానీ దీనికి మించినటువంటిది మెంటల్ లోకం ఉంటుంది.
1: But beyond this material world, there is a mind.
0: ఈ మెంటల్ వరల్డ్ కు అతీతమైనటువంటిది ఇంకోటి ఉండాలి.
1: Beyond this realm of the mind, there is something beyond.
0: బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం.
1: That is transcendental, beyond the intellect.
0: ఈ ట్రాన్సెండెంటల్ అనేటువంటి దానికి ఎంతనో మనం ప్రయత్నం చేస్తున్నాము.
1: We are making an attempt to know this transcendental principle beyond the intellect.
0: అయితే మనం ఎంతైనా మనం గుర్తించవచ్చును.
1: We may know many.
0: ప్రపంచంలో అన్ని గుర్తించి ఇన్ని కోట్లు అని చెప్పవచ్చు నెంబరు.
1: You can know everything, count and say crores.
0: ఆ కోట్లకు తర్వాత మరి ఏం చెప్పగలవు?
1: Beyond this, what do you say?
0: ఇవన్నిటికీ చేరితే కట్టగడపటికి ఏమీ అర్థం కాదు.
1: Finally, you would not end anywhere.
0: కనుక మనం పదములు మాత్రమే ఉపయోగిస్తున్నాం కానీ పద స్వరూపాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We only exhibit our verbosity, nomenclature, but we don't know the depth.
0: కనుక ప్రతి మానవుని యందు కూడా ఉన్నటువంటి అది ఒక్కటే.
1: But in every man, this fundamental principle is there.
0: ఆ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: This exists in every human being.
0: కనుక లవ్ ఈజ్ గాడ్ అన్నప్పుడు లవ్ అనేది ఎవరివేర్.
1: When we say love is God, it implies
0: ఈ ఫండమెంటల్ అనేది సర్వుని యందు ఉంటున్నది.
1: This fundamental love is in everyone.
0: Truth is in me.
1: Truth is in me.
0: I am truth.
1: I am the truth.
0: I am truth.
1: I am truth.
0: I am truth. చెప్పగలుగుతున్నావని నీవెవరు? ట్రూత్ అని చెప్పగలుగుతున్నావు నీవంటే ఏమిటి?
1: యు సే ఐ యామ్ ట్రూత్, దెన్ హూ ఆర్ యూ?
0: ఇవి మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే అన్నిటికీ ఒక్కటే ఒకటి తేలిపోతుంది.
1: వెన్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఫైనల్లీ
0: స్పిరిచువల్ మార్గంలో మాత్రమే గుర్తించడానికి వీలవుతుంది.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు నో, కమ్ టు ద గోల్ ఓన్లీ ఇన్ ది స్పిరిచువల్ పాత్.
0: దానిని నిదానంగా అంతర్ముఖంగా ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ పోతే కట్టగడ తేలేది అది ఒక్కటే.
1: As we gradually research, investigate, explore, you will know the result.
0: ఈనాడు పరిశీలన చేయటం లేదు.
1: We are not investigating anyway.
0: ఈ పరిశీలనలో కూడాను కొన్ని అర్థబద్ధమైనటువంటి పరిశీలన చేస్తున్నారు.
1: There are certain perversions, deviations in the field of research.
0: కాదు కాదు కాదు.
1: It shouldn't be so.
0: అంతర్ముఖమైనటువంటి యొక్క నిజమైనటువంటి ట్రూత్ మనం చూడాలి.
1: It's only by inner inquiry you know the truth.
0: ఈ ఎంక్వైరీ అంటే ఎక్కడి నుంచి వస్తుండాలి?
1: Enquiry, where does it come from?
0: Enquiry.
1: Enquiry.
0: Inquiry.
1: Inquiry.
0: ఈ క్వైరీ అనేటువంటి దాంట్లో ఈ యొక్క తత్వం ఎక్కడ చేసింది?
1: This inquiry, inquiry, inquiry, where does it come from?
0: మనం పదాలు ఉపయోగపెడుతున్నాము.
1: We use words.
0: కానీ పదముల యొక్క అంతరార్థాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not understanding the inner meaning of the words that we use.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అర్థం కానటువంటి దాంట్లో మీరు పడి వ్యర్థం చేసుకోకండి మీ టైంను.
1: Don't waste your time thinking of those things that you do not understand.
0: God is there.
1: God is there.
0: You are God.
1: You are God.
0: దాని నీవు నమ్ము.
1: Have full faith in that.
0: నమ్మకం చేతనే మనం గుర్తించడానికి వీలు అవుతుంది, కానీ నమ్మకం లేకుండా పోతే దేన్ని మనం గుర్తించలేము.
1: It is only the faith that will help you to know. Without this faith you cannot.
0: కనుకనే మొట్టమొదటి నీవు అనేటువంటి దాన్ని నమ్ము.
1: First have full faith in you.
0: I అనేటువంటిది నమ్మినప్పుడే.
1: When you have faith in yourself, I.
0: End of it, you అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలు అవుతుంది.
1: Then you can understand the second person, you.
0: I ఆ తమకైనప్పుడు you అనేది అర్థమవుతుంది.
1: When you cannot understand the simple I, how do you expect to know you?
0: కనుక ఈ సింపుల్ ఐని మీరు గుర్తించడానికి ప్రయత్నించండి.
1: Make every attempt to know this simple I.
0: అది you అనేటువంటిది, we అనేటువంటిది సులభంగా మనకు అర్థమవుతుంది.
1: Then it's easy to understand you and then we.
0: ఒక చిన్న పదము.
1: A small
0: I.
1: I.
0: Plus you.
1: Plus you.
0: I plus you. రెండు చేరినప్పుడు we అయింది.
1: I plus you is equal to we.
0: We plus he.
1: We plus he.
0: ఏమవుతుంది?
1: Then what is it then?
0: Only he అవుతుంది.
1: We plus he is equal to he.
0: ఆ హీ అనేటువంటిది ఎప్పటికీ ఉండేటువంటిది.
1: దట్ హీ ఈజ్ కాన్స్టెంట్.
0: ఐ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: ఐ చేంజెస్.
0: యూ అనేటువంటిది మార్పు చెందుతుంది.
1: యూ ఆల్సో చేంజెస్.
0: యూ అనేటువంటిది నిజ జీవితంలో నీవే దాన్ని మార్పు చెందుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ ఎ చేంజ్ ఇన్ యూ.
0: కానీ ఐ ఆమ్ బాయ్.
1: ఐఎమ్ ఎ బాయ్.
0: ఐ ఆమ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎ మ్యాన్.
0: ఐఎమ్ ఓల్డ్ మ్యాన్.
1: ఐఎమ్ ఎన్ ఓల్డ్ మ్యాన్.
0: ఆ విధంగా నీకు నీవే మార్పు చెందుకుంటున్నావు.
1: యూ ఆర్ బ్రింగింగ్ అబౌట్ దీస్ చేంజెస్.
0: ఈ మార్పు చెందేటువంటి దాన్ని నీవు నమ్ముకొని పేర్చి ఉండేది.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్
0: హ్యాండ్
1: ఫర్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ మోస్ట్
0: ఇంపార్టెంట్.
1: దట్ హీ ఈజ్ గాడ్.
0: ఆ హీ అనేటువంటి దాన్ని నీ యందు, వారి యందు, వారి అందరి యందు ఉంటున్నది.
1: దట్ హీ ద డివినిటీ ఈజ్ ఇన్ ఎవ్రీవన్.
0: హీ ఈజ్ ఎవ్రీవేర్.
1: He God
0: in
1: is
0: you,
1: in
0: with you, above you, below you, around you.
1: He the God is in you, with you, above you, below you, around you.
0: కానీ ఐ అనేటువంటిది ఇన్ మీ, ఇన్ మై, ఇన్ మై ఇవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు.
1: It's not possible nor is good enough to say it is in me, with me, alone.
0: కనుక ఆ హీ అనేటువంటిది సంపూర్ణమైనటువంటి ఒక దైవత్వాన్ని బోధిస్తుంది.
1: సో దిస్ హీ స్పీక్స్ ఆఫ్ గాడ్.
0: ఇలాంటి తత్వాన్ని చిన్న చిన్నదిగా మనము నమ్మకంతో చేసుకుంటూ రావాలి.
1: దీస్ సటిలిటీస్ కెన్ బి నోన్ విత్ ఆల్ ఫెయిత్.
0: ఇప్పుడు ఒక చిన్న విషయం వచ్చేస్తుంది.
1: ఎ స్మాల్ ఇష్యూ హియర్.
0: ఒక చిన్నది తీసుకున్నప్పుడు ఇదని నేను ప్రేమిస్తున్నాను.
1: యు సే ఇన్ ఫర్ ఇన్స్టెన్స్ ఐ లవ్ హిమ్.
0: ఐ లవ్ హిమ్.
1: ఐ లవ్ హిమ్.
0: అతను తప్ప నేను దేనిని ప్రేమించడం లేదు.
1: ఐ డోంట్ లవ్ ఎనీబడి ఎక్సెప్టింగ్ హిమ్.
0: ఇది ఎట్ల సత్యం అవుతుంది?
1: హౌ కెన్ దట్ బి ట్రూ?
0: నిన్ను నీవే ప్రేమించుకోవటం లేదు.
1: యూ డోంట్ లవ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను నీ ప్రేమను ఏ రీతిగా ప్రేమించగలవు?
1: హౌ డూ యూ లవ్ యువర్ సెల్ఫ్?
0: దిస్ ఇస్ మై బాడీ.
1: దిస్ ఇస్ మై బాడీ.
0: ఈ బాడీని నువ్వు నమ్మగలుగుతున్నావా?
1: డూ యూ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ బాడీ?
0: నమ్మటం లేదు.
1: నో.
0: ఈ బాడీని నువ్వు నమ్మలేనప్పుడు నీవు అనేటువంటి బాడీ ఎట్లా నమ్మకగలుగుతున్నావు?
1: వెన్ యూ హ్యావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ బాడీ, హౌ కెన్ యూ సే దట్ దిస్ ఇస్ మై
0: బాడీ? అనేటువంటిది అంతా కూడా మార్పు చెందేటువంటిది.
1: ద బాడీ గోస్ ఆన్ చేంజింగ్.
0: అన్నింటినీ మార్పు చెందేటువంటిది ఒకటి.
1: ఆల్ ఆర్ చేంజబుల్.
0: అద్వితీయం, అద్వైతమైనటువంటిది, ఈ అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: బట్ దేర్ ఇస్ వన్ నాన్ డ్యువల్ ప్రిన్సిపల్ బియాండ్.
0: అది నిజమైన ఆత్మతత్వం.
1: దట్ నాన్ డ్యువల్ చేంజ్ లెస్.
0: దానికి వేరే మనొక పేరు లేదు.
1: దట్ ఈస్ ఆత్మ.
0: మనొక పేరు లేదు.
1: ఇట్ హెస్ నో అదర్ నేమ్.
0: ఆ ఆత్మ అనేటువంటి పేరు.
1: దిస్ ఈస్ ఆత్మ.
0: ఆత్మ అనేటువంటిది ఎవరు పెట్టారు?
1: Who has given this
0: name? పెట్టి పట్టినటువంటి కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద నేమ్ గివెన్ బై ఎనీబడి.
0: ఆత్మ అనేటువంటి సర్వత్రా నిండినటువంటిది.
1: దిస్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈస్ ఎవ్రీవేర్.
1: ఈస్ ఎవ్రీవేర్.
0: అటువంటి ఆత్మతత్వానికి ఏ పేరు నువ్వు పెట్టగలవు?
1: వాట్ నేమ్ కెన్ యూ గివ్ విచ్ ఈస్ ఎవ్రీవేర్?
0: ఇవన్నీ పేరు పెట్టుకుని కూర్చోవటం కేవలం టైం వ్యర్థం చేసుకోవటమే.
1: జస్ట్ టు నేమ్ దెమ్, గివింగ్ ఇట్ ఎ వర్డ్ ఈస్ జస్ట్ వేస్ట్ ఆఫ్ టైం.
0: పేర్లు పెట్టుకుని నీవు కేవలం కాలాన్ని వ్యర్థం చేయవద్దు.
1: డోంట్ వేస్ట్ యువర్ టైం బై యువర్ వొకాబులరీ.
0: నీవు దాన్ని నమ్మి, నీవు విశ్వసించి దాన్ని ప్రచారం చేయి.
1: విత్ ఆల్ ది ఫుల్ ఫెయిత్ షేర్ విత్ ఎవ్రీబడి, పబ్లిసైజ్.
0: నీ ఫుల్ ఫెయిత్ దాన్ని పెట్టుకున్నప్పుడే అన్నింటి యందు నీకు ఫెయిత్ కలుగుతుంది.
1: వెన్ వన్స్ యూ హావ్ ఫుల్ ఫెయిత్ యూ విల్ బి సక్సెస్ఫుల్.
0: ఒక డ్రాప్ వాటర్ వచ్చేసింది.
1: హియర్ ఇస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ డ్రాప్స్ రెయిన్ నుంచి వాటర్ వస్తుంటుంది.
1: అండ్ ఇన్ రెయిన్ యూ గెట్ డ్రాప్స్ ఆఫ్ వాటర్.
0: ఇవన్నీ డ్రాప్స్ అంతా చేరినప్పుడే ఇది ఒక పెద్ద పాత్ర నిండిపోతుంది.
1: అండ్ ఆల్ దిస్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ వుడ్ ఫిల్ ఇన్ ద కంటైనర్.
0: నీవు నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను ఈ అందరినీ ప్రేమించడం అనేటువంటి డ్రాప్ వంటిది.
1: I love you, all this is just a drop.
0: And once you
1: say, I love all, what is it then?
0: That
1: love is Atma.
0: ఈ ఆత్మకు అనేటువంటి ఒక విధమైనటువంటి డ్రాప్ వాటర్ అనేటువంటి పేరు లేదు.
1: ఇట్ హెస్ నో నేమ్ లైక్ ఎ డ్రాప్ ఆర్ వాటర్.
0: ఇలాంటి తత్వాన్ని మనం గుర్తుంచుకొని నమ్మకం చేతనే దైవాన్ని మనం సాధించుకురావాలి.
1: యూ హ్యావ్ టు నో ద ట్రూ నేచర్ ఆఫ్ ఆత్మ అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: దైవాన్ని నమ్మకుండా ఏ ప్రయత్నం చేసినప్పటికీ అంత వ్యర్థమే అయిపోతుంటుంది.
1: వితౌట్ ఫెయిత్ ఇన్ గాడ్ వాట్ ఎవర్ యూ మే డూ, వాట్ ఎవర్ టాస్క్ యూ మే అండర్టేక్, you will be a failure.
0: ఇవన్నీ టైం మనం వ్యర్థం చేసుకోవటమే.
1: You will be wasting your time.
0: కనుక మనం ఈ అర్థానికి పోకుండా
1: without going this way.
0: ఆత్మతత్వం ఒకటి ఉన్నది.
1: Know the principle of the self.
0: ఆత్మ is everywhere.
1: ఆత్మ is
0: in you, with you, above you, below you, around you.
1: This ఆత్మ the self is everywhere, in you, with you, above you, below you, around you.
0: ఈ అరౌండ్ గా ఉండేటువంటిది ఏమిటది?
1: వాట్ ఈస్ దట్ సరౌండ్?
0: దాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: ఆర్ ఏబుల్ టు సే దట్?
0: నేను నేను అని మాత్రం నీ దేహాన్ని మాత్రం ఉచ్చరిస్తున్నావు కానీ ఈ అనంతంగా ఉండేటువంటి తత్వాన్ని నువ్వు చెప్పగలుగుతున్నావా?
1: యు అడ్రస్ యువర్ సెల్ఫ్ ఐ బట్ ఆర్ యూ ఏబుల్ టు కాంప్రహెండ్ దట్ ఇన్ఫినిటీ?
0: కనుక ఈ అర్థం కానటువంటి దాంట్లో నువ్వు ప్రవేశించవద్దు.
1: డోంట్ గెట్ ఇన్ దట్ ఏరియా దట్ యూ డోంట్ అండర్స్టాండ్.
0: మొట్టమొదటి నీ ఎందు ఉన్నటువంటి తత్వం ఆ యొక్క నమ్మకం.
1: First, what you need is faith.
0: అది నీ యందు ఉన్నటువంటి చైతన్యము.
1: That itself is awareness.
0: ఈ చైతన్యమే లేకపోతే నీవే లేవు.
1: Without this faith, you don't exist.
0: ఇది చైతన్యం.
1: This is awareness, you do not exist.
0: కనుకనే నీవు అవేర్నెస్ ను గుర్తించాలి.
1: So you have to experience, understand awareness.
0: ఈ అవేర్నెస్ అంటే దీన్ని ఏం చెప్తున్నారు?
1: What is this awareness?
0: ఒక గుర్తించడం అని చెప్తున్నారు.
1: You say it's only recognizing, understanding.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: It's not enough if you say understand.
0: ఇది ఏంటి?
1: What is this?
0: ఇది గులాబీ పుష్పము.
1: This is a rose flower.
0: ఈ గులాబీ పుష్పాన్ని గుర్తించావు.
1: You have known it.
0: ఈ గులాబీ పుష్పం అనేటువంటి దానికి ఈ పేరు ఎవరు పెట్టారు?
1: Who named it as a rose flower?
0: ఎవరు పెట్టారో నాకు తెలియదు.
1: I don't know.
0: ఏదో ఒక ఇంగ్లీష్ పదంలో వచ్చేసింది.
1: It is just an English word.
0: కనుక ఈ వర్డ్స్ ను బట్టి మనం పోతున్నామే తప్ప నిజమైన యథార్థాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించారు?
1: You just express by word, but you don't know the reality.
0: మొట్టమొదటి నీవు కన్నులు మూసుకొని అంతర్ముఖంగా నీవు ధ్యానం చేసి ఆ ఆత్మతత్వాన్ని గుర్తించు.
1: ఫస్ట్ క్లోజ్ యువర్ ఐస్, టర్న్ ఇన్ వర్డ్.
0: సాధన
1: లేకుండా అండర్స్టాండింగ్.
0: కానీ గుర్తించడం మాత్రమే కాదు అవేర్నెస్ అనేటువంటిది.
1: ఇట్స్ నాట్ ఇనఫ్ ఇఫ్ యూ సే అండర్స్టాండ్.
0: ఇది ఏమిటి?
1: వాట్ ఈస్ దిస్?
0: ఇది గులాబీ పుష్పము.
1: దిస్ ఇస్ ఎ రోజ్ ఫ్లవర్.
0: గులాబీ పుష్పాన్ని గుర్తించు.

0: First, close your eyes. Turn inward.
1: సాధన లేకుండా దేన్ని మనం సాధించలేము.
0: Without this sadhana practice, you cannot achieve anything.
1: కనుక సాధన చేసి అంతర్ముఖమైన దాన్ని సాధించిన తర్వాతనే నీ వాదన ప్రతివాదములకు నువ్వు పూనుకోవచ్చును.
0: It is only by spiritual practice sadhana, turn inward, experience the self, and then deliberate upon it.
1: కనుక మొట్టమొదట నీ దేహతత్వాన్ని నీవు గుర్తించు.
0: First, know your physical nature, body.
1: ఇది ఫిజికల్ బాడీ.
0: This is the physical body.
1: ఇందులో అన్ని రకములైనటువంటి అంగములు ఉంటున్నాయి.
0: There are so many limbs attached.
1: అన్ని అంగములు నేను కాదు.
0: I am not these limbs.
1: అన్ని అంగములలోనా ఉన్నటువంటి వాడినే నేను.
0: In fact, I am in every limb of my body.
1: This is my hand.
0: It's my hand.
1: This is my finger.
0: My finger.
1: ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: What is this finger?
1: My hand అంటే ఏమిటి?
0: What is my hand?
1: ఈ హ్యాండ్ అనేటువంటిది ఐదు ఫింగర్లు చేరినప్పుడే హ్యాండ్ అయింది.
0: This hand has got all the five fingers there.
1: కాబట్టి ఈ ఫింగర్ అంటే ఏమిటి?
0: Then what is the finger?
1: ఈ విధంగా విచారణ చేస్తూ పోతే తప్పక అన్నిటిందు ఉన్నటువంటి ఒకటే.
0: When you go on inquiring, you will understand the uniform, same principle.
1: ఆధ్యాత్మిక తత్వాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం.
0: To understand the spirituality is very difficult.
1: కానీ కష్టమైన దాన్ని వదలకూడదు.
0: బికాస్ ఇట్ డిఫికల్ట్ డు నాట్
1: దానినే మనం సాధించవలసింది.
0: వీ హ్యావ్ టు అచీవ్ దట్ అలోన్.
1: ఈ లోకంలో ఉన్నటువంటి వస్తువాహనాలను మనం సాధించనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు హ్యావ్ ఆల్ దీస్ వరల్డ్లీ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్.
1: ఆ ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని ఒకదాన్ని మనం సాధిస్తే
0: that self which exists if it is
1: not సర్వమును సాధించిన వారే అవుతాం.
0: యూ విల్ బి అచీవింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్.
1: కనుక ప్రతిదానికి నీవు క్వశ్చన్ వేసుకుని పోతుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ యూ గో ఆన్ పుటింగ్ దిస్ క్వశ్చన్.
1: నేనెవరు?
0: హూయమ్ఐ?
1: నేనెవరు?
0: హూయమ్ఐ?
1: నేనెవరు?
0: హూయమ్ఐ?
1: నేనెవరు? నేనెవరు అని పూపితే తప్పక దానికి అర్థమవుతుంది.
0: యూ విల్ సర్టన్లీ గెట్ ది ఆన్సర్ టు దిస్ క్వశ్చన్.
1: నేను అనేటువంటిది ఏ రూపంలో ఉంది?
0: హూయమ్ఐ? వాట్ ఈస్ ఇట్ ఫార్మ్?
1: ఇది అరూపంలో ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఫార్మ్లెస్.
1: కనుకనే మనము నేను అనేటువంటి తత్వాన్ని ఆత్మతత్వంగా మనం విశ్వసించాలి.
0: సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్ ఫార్మ్లెస్ ఐ ఈజ్ ఆత్మ.
1: అనేక మంది ఆత్మకు అనేక రూపములు చెప్తున్నారు.
0: మెనీ పీపుల్ అజ్యూమ్ ఫార్మ్స్ టు దిస్ ఆత్మ.
1: కానీ ఇదంతా ఒక వెనకరు కానే కాదు.
0: దే ఆర్ నాట్ కరెక్ట్ ఇన్ ఎనీవే.
1: మొట్టమొదట నేను అనేటువంటి తత్వానికి నీ చైతన్య శక్తిని చూపించాలి.
0: ఫస్ట్ ఫర్ దిస్ ఐ
1: అంటున్నటువంటి చైతన్య శక్తి మరి దేని ఎందుకు కూడా నువ్వు లేదు.
0: This Chaitanya awareness, consciousness is not there anywhere else.
1: It is awareness, consciousness.
0: It is the consciousness of the awareness.
1: The conscious kaadu.
0: It is not conscious.
1: Conscience kaadu.
0: It is not conscience either.
1: Consciousness.
0: It is consciousness.
1: The consciousness nu sarain reetiga manam artham chesukovali.
0: We have to understand this consciousness clearly.
1: అది ఎవరు ఈనాటి వరకు అర్థం చేసుకోలేదు.
0: నో వన్ హాజ్ అండర్స్టూడ్ ఇన్ డెప్త్.
1: అన్ని పదాలు ఉపయోగపెడుతున్నాము.
0: పీపుల్ యూజ్ దీస్ టర్మ్స్.
1: కాన్షియస్నెస్ అంటున్నాము.
0: ఈ
1: కాన్షియస్నెస్ రూపం ఏమిటి అని ఎవరైనా గుర్తించడానికి ప్రయత్నించారా?
0: హాజ్ ఎనీబడి మేడ్ ఎన్ అటెంప్ట్ టు నో ద ఫార్మ్ ఆఫ్ ది కాన్షియస్నెస్?
1: నిజంగా దాన్ని గుర్తించడానికి ప్రయత్నించిన వారికి సులభంగా అర్థమవుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ మేక్ ఎన్ అటెంప్ట్ ఇన్ ట్రూలీ స్పీకింగ్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఇట్.
1: కనుక అర్థం చేసుకోవడానికి ఎన్క్వైరీ చేస్తూ పోవాలి.
0: To understand, you should get into the field of inquiry.
1: ఊరికి ఎన్క్వైరీ అంటే ఏదో ఒకటి నంబర్ చెప్పుకుంటూ పోతే పెరగలేదు.
0: ఇంక్వైరీ డస్ నాట్ మీన్ రెపిటీషన్ ఆర్ వెర్బల్.
1: దాని స్వరూపాన్ని నిరూపిస్తూ పోవాలి.
0: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్స్ ఫార్మ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: విద్యార్థులు అయినటువంటి మీకు,
0: యువర్ స్టూడెంట్,
1: ఈ ఆధ్యాత్మికము అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ స్పిరిచువల్.
1: కానీ నమ్మకం అనేటువంటిది నాకు పోషించుకుంటే తప్పక సులభంగా అర్థమవుతుంది.
0: బట్ ఇఫ్ యూ సస్టైన్ దిస్ ఫెయిత్ యూ విల్ సర్టన్లీ.
1: నమ్మకం అని రెండు నయనమ్ములే లేని అంతులేరి లేడు అవని అందు.
0: ద మోడర్న్ పీపుల్ ఆన్ ఎర్త్ టుడే ఆర్ టోటల్లీ బ్లైండ్, హ్యావింగ్ లాస్ట్ ది ఐస్ ఆఫ్ ఫెయిత్.
1: బ్లైండ్ అంటే ఏంటి?
0: హూ ఇస్ బ్లైండ్?
1: దాన్ని కూడా అర్థం చేసుకోలేరు.
0: వీ డోంట్ నో వాట్ ఇస్ బ్లైండ్.
1: చీకటి, చీకటి
0: అండ్ డార్క్నెస్.
1: ఈ చీకటి ఎక్కడ చూస్తున్నావు?
0: వేర్ ఫ్రమ్ హాస్ ఇట్?
1: ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్?
1: కన్నులు మూసుకో.
0: క్లోజ్ యువర్ ఐస్.
1: ఏం చూస్తున్నావు?
0: వాట్ యు సీ?
1: చీకటి చూస్తున్నాను.
0: యూ ఓన్లీ సీ
1: డార్క్. ఆ చీకటిని చూసిన వాడు ఎవరు?
0: హూ ఇస్ ద సీయర్ ఆఫ్ దిస్ డార్క్నెస్?
1: ఆ చీకటిని చూసిన వాడు ఒకడు ఉండాలి కదా.
0: దేర్ మస్ట్ బి ఎ సీయర్.
1: ఆ చూచిన వాడు లేకపోతే చీకటిని నువ్వు ఎట్లా చెప్పగలవు?
0: వితౌట్ ద సీయర్ బీయింగ్ దేర్ హౌ డు యూ సీ ది డార్క్నెస్?
1: కనుకనే ప్రతిదానికి కూడా ఒక విధమైనటువంటి రూపం ఉంటుండాలి.
0: సో ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ డెఫినెట్ ఫార్మ్.
1: ఇట్లా మనం పోదానికి పోతే అన్ని మనం శూన్యంగా పోతుంటాం.
0: ఇఫ్ యూ గో ఆన్ ఇంక్వైరింగ్ యూ విల్ అండర్స్టాండ్ ది శూన్య ది ఎంప్టీనెస్.
1: ఒక్క వస్తువును మనం ఆధారంగా తీసుకోవాలి.
0: వీ హ్యావ్ టు టేక్ వన్ ఆబ్జెక్ట్ ఎస్ ద బేసిస్.
1: అది నిజమైనటువంటి యొక్క సత్యాన్ని వెతికేటువంటి తారం.
0: దాట్ విల్ సటన్లీ టేక్ యూ టు ద రియాలిటీ.
1: కనుక ఆ రియాలిటీని మనం చూడాలంటే నమ్మకం అని కావాలి.
0: To know the reality, faith is necessary.
1: ఆ నమ్మకం చేతనే నువ్వు ప్రయాణం చేయి.
0: Travel with this faith.
1: నమ్మకం అనే లేకపోతే నువ్వు ఎక్కడ ప్రయాణం చేయలేవు.
0: Without this faith, you cannot journey anywhere.
1: నువ్వు ఎక్కడో పోతున్నావు.
0: You are going somewhere.
1: ఎక్కడ పోతున్నావు అని నీకు తెలియనప్పుడు ఎక్కడికి నువ్వు చేరగలవు?
0: If you don't know where

0: you are going, how do you reach your
1: destination?
0: You first decide, I am going to Mandir.
1: Mandir undo ledu.
0: Mandir is there
1: or not? But you
0: should decide that you are going to Mandir.
1: You
0: can reach
1: there.
0: If you do not know where you are going, how do you expect
1: to reach? First,
0: keep in view Atma God.
1: Then once you
0: know this, you can move about anywhere.
1: ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం లోపల మనం ఆత్మతత్వమును అర్థం చేసుకోవచ్చు.
0: ఇన్ దిస్ ఎటర్నల్ జర్నీ వీ కెన్ నో ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీకు ప్రేమ అంటేనే తెలియటం లేదు.
0: యూ డోంట్ నో వాట్ లవ్ ఇస్.
1: ఏదో నువ్వు దేహాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ ద బాడీ.
1: నీ ధనాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ మనీ.
1: నీ రూపాన్ని చూసి ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ ఫామ్.
1: నీ ప్రవర్తనను చూసి ప్రేమిస్తున్నావు.
0: యువర్ బిహేవియర్.
1: నీ ప్రవర్తన ఎక్కడ నుంచి వచ్చింది?
0: బిహేవియర్ హౌ
1: యు. నీ రూపం ఎక్కడ నుంచి వచ్చింది?
0: ద ఫామ్ హౌ యు.
1: నీ ధనం ఎక్కడ నుంచి వచ్చింది?
0: మనీ హౌ యు.
1: నీ అందం ఎక్కడ నుంచి వచ్చింది?
0: హౌ డు యు గెట్ ఆల్
1: ఈ అందచందములతో పూర్తి నువ్వు ప్రేమిస్తున్నావు కానీ అందచందములకు ఆనందం ఏమిటి అనేటువంటి దాన్ని గుర్తించడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఓన్లీ సీ ది ఎక్స్టర్నల్ ఫార్మ్ అండ్ ద బ్యూటీ బట్ యూ డు నాట్ అండర్స్టాండ్ ద రియాలిటీ ద ఫండమెంటల్.
1: దీన్ని చూసి ఇది నాకు ప్రేమ అంటాము.
0: యూ సీ దిస్ అండ్ సే ఐ లవ్ ఇట్.
1: కానీ ఆ లవ్ ఎంత కాలం ఉంటుంది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: ఇది మార్పు చెందుతూ ఉండాలి.
0: దిస్ చేంజెస్.
1: ఈ మార్పు చెందినటువంటి దాన్ని ప్రేమించి ప్రయోజనం లేదు.
0: ఇట్ ఈస్ యూస్లెస్ టు లవ్ దాట్ విచ్
1: మార్పు చెందినటువంటి తత్వాన్ని మనం ప్రేమిస్తూ రావాలి.
0: యూ షుడ్ లవ్ దాట్ విచ్ ఈస్ చేంజ్లెస్.
1: ఆ మార్పు చెందినటువంటిది ఆత్మతత్వం.
0: ఆత్మ ఈస్ చేంజ్లెస్.
1: ఆత్మ అనేటువంటి దానికి ఏ మార్పు లేదు.
0: ఇట్ హాస్ నో చేంజ్. ఏ
1: కూర్పు లేదు. ఏ కూర్పు లేదు.
0: ఇట్ హాస్ నో ఎడిషన్స్.
1: దానిని నమ్మకాలి మొట్టమొదటి పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దాట్.
1: మనం చెప్తుంటాం.
0: వి సే
1: మనం ఆయన అంటే నాకు చాలా ప్రేమ.
0: You say that I love him very
1: much. What
0: is that you love in him?
1: Is his
0: form?
1: Behavior?
0: What
1: is
0: happiness? What is that makes you love
1: him?
0: In fact, none of these.
1: ఇవన్నీ తాత్కాలికంగా జరిగిపోతుంటాయి.
0: దే ఆర్ ఆల్ టెంపరరీ థింగ్.
1: ప్రేమ అనేది ఒకటి ఉంది.
0: లవ్ ఇస్ దేర్.
1: ఆ ప్రేమ అనే దైవము.
0: లవ్ ఇస్ గాడ్.
1: అందుకోసమని దైవం అనేటువంటిది ప్రేమ స్వరూపము.
0: లవ్ ఇస్ గాడ్. గాడ్ ఇస్ ది పర్సనాలిటీ ఆఫ్ లవ్.
1: ప్రేమను చూసి నువ్వు ప్రేమించు.
0: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు లవ్.
1: కానీ ప్రేమనే లేకపోతే ప్రాణమే లేదు.
0: వితౌట్ లవ్ దేర్ ఇస్ నో లైఫ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చిన్న ఉదాహరణము. ఒక తల్లికి కుమారుడు ఉన్నాడు.
0: A mother has a son.
1: ఆ తల్లికి 20 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.
0: This mother has a son age 20.
1: తర్వాత కుమారుడు మరణించాడు.
0: Later the son died.
1: తల్లి ఒకటే ఉంది.
0: And the mother remained.
1: ఆ తల్లి చెప్తుండది, నేను ఎట్లా బ్రతికేది?
0: And she went on feeling sad.
1: నాయన నువ్వు ఉన్నప్పుడే నేను బ్రతుకుతున్నాను.
0: The mother said I could live.
1: నీవే లేకపోతే నేను బ్రతికేది ఎక్కడ?
0: Without you how can I live?
1: కాబట్టి నేను అనిపించింది ఎక్కడ?
0: దెన్ హూ ఎమ్ ఐ?
1: ఇవన్నీ కేవలం కల్పనలే తప్ప ఏది సత్యం కాదు.
0: దీస్ ఆర్ ఓన్లీ ఆఫ్ అవర్ ఓన్ మేకింగ్. నన్ ఆఫ్ దెమ్ ఆర్ ట్రూ.
1: కనుక ఇది ప్రేమతో తీసుకోవడానికి ప్రేమ ఒక్కటే ప్రధానం. కానీ ప్రేమకు ఒక ప్రాణం కాదు, ప్రేమకు ఒక రూపం కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ లవ్ ఈస్ ది ఫండమెంటల్ బేసిస్. ఇట్ హాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
1: ఈ ప్రేమను ప్రేమించినటువంటి వాడే ప్రేమను పొందగలడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ ఇంటెన్స్ అటాచ్మెంట్ టు దిస్ లవ్.
1: దేవుని దేహాన్ని ప్రేమించినటువంటి వాడు దేహం ఉన్నంత వరకే ప్రేమిస్తాడు.
0: ది లవ్ షుడ్ నాట్ బి రెస్ట్రిక్టెడ్ టు ద ఫిజికల్ ఫ్రేమ్.
1: తదుపరి దేనిని ప్రేమించలేడు.
0: అండ్ సో యు ఆర్ నాట్ ఏబుల్ టు లవ్ ద ఆల్.
1: కనుక నీవు ప్రేమను ప్రేమించు.
0: సో ఇన్ ఫ్యాక్ట్ అటాచ్ టు దిస్ లవ్.
1: కనుక ఈ ప్రేమనే ప్రాణము.
0: అండ్ దిస్ లవ్ ఇస్ లైఫ్.
1: ఈ ప్రాణమే దైవము.
0: అండ్ దిస్ లైఫ్
1: అది ఆత్మ.
0: దట్ ఈస్ ఆత్మ.
1: కనుక సత్యమైనటువంటి ఆత్మతత్వం ఒకటే.
0: సో ద ఫండమెంటల్ ట్రూత్ ఈస్ దిస్ సెల్ఫ్ ఆత్మ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ చేతనే మీరు ప్రేమను పొందాలి.
0: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ బి లవ్డ్.
1: ప్రేమ రహిత మరి భూములలో.
0: ద బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్.
1: ప్రేమాంకురములు పెంపొంది.
0: ఫర్ ద సాప్లింగ్స్ ఆఫ్
1: ప్రేమావేశముతో.
0: With all the emotion of
1: ప్రేమ నదులు ప్రవహించక మురడి.
0: As the rivers of love flow.
1: గానం చేయగలే కృష్ణ, గానం చేయగలే.
0: Oh Krishna, sing for us you the melody, the music.
1: ప్రేమ నదులు ప్రవహించాలి.
0: The rivers of love should flow.
1: ఈ లవ్ కంత బీజం ఉండాలి.
0: And the seeds are required.
1: కాబట్టి ఈ ప్రేమ తత్వాన్ని, ఒక ప్రేమ తత్వాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు.
0: It's enough if we know this fundamental love.
1: ఈ ప్రేమనే సర్వము.
0: This love is everything.
1: కనుక ప్రేమనే సర్వంగా భావించుకొని ప్రేమతో నీవు పూజించు, ప్రేమనే ఆధారం చేసుకో.
0: Consider love as everything. Worship with all the love. Adore with all the love.
1: ఈ ప్రేమలో ఏదో ఒక పదార్థాన్ని పెట్టుకుని పూజించద్దు.
0: And do not have any material on objects as the center.
1: ఈ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ని పెట్టుకొని పోతే అన్ని శూన్యమైపోతాయి.
0: విత్ ది మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఎస్ ది సెంటర్స్ ఆఫ్ లవ్ దే విల్ బి వాయిడ్.
1: ప్రేమను మాత్రమే ప్రేమిస్తూ పోతుంటే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలుస్తుంది.
0: ఇఫ్ యూ హావ్ దిస్ లవ్ ఇట్ విల్ రిమైన్ ఎటర్నలీ.
1: కనుకనే ప్రేమను మనం ప్రేమిస్తూ రావాలి.
0: సో యూ షుడ్ బి లవ్ టు లవ్ ఓన్లీ.
1: కనుక ప్రేమించవలసినటువంటి ప్రేమనే కానీ ప్రేమతో చేరినటువంటి కాయంను కాదు.
0: What is to be had is only love. Is not love for the body.
1: ఇవన్ని రూపాలంతా కూడాను అనిత్యములు అశాశ్వతములు.
0: All the forms are temporary and ephemeral.
1: ఈ అసత్యములు అసత్యములు అయినటువంటి మనం ప్రేమించకూడదు.
0: Never love that which is transient.
1: అది భౌతికమైనటువంటి ప్రేమ.
0: And it's only physical love that
1: ప్రేమను మాత్రమే ప్రేమించేటువంటి శాశ్వతమైన ప్రేమ.
0: And the true love is permanent.
1: ట్రూత్ ను ట్రూత్ గా భావించాలి.
0: Consider the fundamental truth.
1: ట్రూత్ ను ఒక మెటీరియల్ తో మనం భావించుకోకూడదు.
0: Truth is not material.
1: ప్రేమకు ఒక మెటీరియల్ రూపం లేదు.
0: And love is not a material.
1: Truth is truth.
0: Truth is truth.
1: Love is love.
0: Love is love.
1: కనుక love is Lord. Love is God.
0: Love is Lord, love is God.
1: ఇలాంటి ప్రేమ చేతనే మనం దైవాన్ని పొందుతూ రావాలి.
0: With this love you can certainly have God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు అందరికీ తెలుసును,
0: యు ఆల్ నో దిస్,
1: అనేక రకములైనటువంటి ఒక తత్వములు మీరు అన్ని కూడాను డిసప్పాయింట్ అపాయింట్ చేసుకుంటూనే ఉంటారు.
0: యు హావ్ గాట్ సో మెనీ థింగ్స్ అపాయింట్మెంట్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్.
1: అపాయింట్ చేసుకున్నప్పుడే డిసప్పాయింట్ వస్తుంది.
0: బికాజ్ దేర్ ఇస్ అపాయింట్మెంట్ దేర్ ఇస్ డిసప్పాయింట్మెంట్.
1: కనుక నీవు అపాయింట్ ఉన్నటువంటిది చేసుకోవద్దు.
0: Don't have any appointment.
1: ఈ డిసప్పాయింట్ కి ఏమాత్రం అవకాశం ఉండదు.
0: Then there is no scope for disappointment.
1: డిసప్పాయింట్ కు అపాయింట్మెంట్ కారణం.
0: So for disappointment, appointment.
1: ఈ అపాయింట్మెంట్ అనేది రూపమే.
0: So this kind of appointment.
1: ఈ రూపాన్ని నీవు తీసుకోవద్దు.
0: Don't go by form.
1: నీ యొక్క రూపం నీవు ఎందుకు ఉంచుకో.
0: Have your inner form.
1: నీ యొక్క ఆత్మతత్వమే నీ యొక్క రూపము.
0: This self is your real form.
1: అది ఎన్ని రూపంలోనైనా తలుస్తుంటుంది.
0: It will think of any other forms.
1: కనుక దైవాన్ని రూపకంగా భావించుకోకూడదు.
0: Never consider God as a definite form.
1: Rama, Krishna, Govinda, ivanni pettina perle gaani puttina perle gaadu.
0: Rama, Krishna, Govinda are the names given.
1: Ee pettina perluku shastram ledhu.
0: These names given are not permanent.
1: Kaani edo oka naamaanni manam nimnayam cheskovali.
0: However, you need one to proceed with.
1: Kaduga mee chaduvulanni kunu chadavatam satyame.
0: Yes, it's needed that you should
1: ఆ చదువులో ఉన్నటువంటి సారాన్నంత గుర్తించడం సత్యమే.
0: ఇట్ ఇస్ ఆల్సో ట్రూ దట్ యు నో ది ఎసెన్స్.
1: అది ఎంతవరకు సత్యం అవుతుంది?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: దాన్ని అనుభవించేంత వరకు సత్యం అవుతుంది.
0: అంటిల్ ఇట్ కమ్స్ టు ఎక్స్పీరియన్స్.
1: అనుభవించిన తర్వాత ఆ సత్యం కూడా అసత్యం అయిపోతుంది.
0: ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ట్రూత్ ఆల్సో బికమ్స్ ఫాల్స్హుడ్.
1: కనుక మీరు ఒక రూపాన్ని ఆధారం చేసుకోవద్దండి.
0: సో నెవర్ గో బై ది ఫిజికల్ ఫామ్.
1: ట్రూత్ ఈజ్ ట్రూత్. అదే సత్యం. నాకు
0: ట్రూత్ ఈజ్ ట్రూత్ విచ్ ఇస్ ఫండమెంటల్.
1: ట్రూత్ కు ఏమాత్రం రూపం లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో డెఫినెట్ ఫామ్.
1: లవ్ ఈజ్ ట్రూత్. లవ్ ఈజ్ గాడ్.
0: లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ ఏ నీకు గాడ్.
0: దట్ లవ్ ఈజ్ గాడ్.
1: ఆ లవ్ కు ఒక రూపం లేదు.
0: లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ లవ్ ను పెంచుకుంటూ పోండి.
0: Go on enhancing this love.
1: దీనికంతా కూడా సత్యంగా మీరు విచారం చేస్తూ వస్తే సులభంగా మీకు అర్థమవుతుంది.
0: When once you investigate along the path of truth, you will experience love.
1: భగవంతుడే వాడు ఒకడున్నాడు.
0: There is God.
1: భగవంతుడే లేకపోతే ఈ ప్రకృతి లేదు.
0: Without God, the world does not exist.
1: ప్రకృతి నుంచి పరమాత్మనే వస్తుండాలి.
0: And we also find the God, the Creator.
1: ఈ పరమాత్మ నుంచినే పరతత్వం ఏర్పడుతుందది.
0: And the Creator is necessary.
1: ఆ పరతత్వం నిజమైనటువంటి ఒక ఆత్మతత్వం.
0: The Creator God is the true self.
1: అటువంటి ఈ పరతత్వాన్ని నీవు ప్రేమిస్తురా.
0: Then once you love this God, you will experience.
1: కనుక ఈ లవ్ ను ఒక రూపకంగా తీసుకుని మీరు ప్రార్థిస్తూ రావద్దండి.
0: Don't go on praying a definite form in the name of God.
1: ఇవంతా తీసుకున్నదంతా కూడా మార్పు చెందుతూ వస్తుంటారు.
0: Because all forms go on changing.
1: మీకు ఎప్పుడైనా అవసరం చిక్కినప్పుడు అవకాశం చిక్కినప్పుడు ఈ ప్రేమ తత్వాన్ని చక్కగా మీకు వివరించి చెప్తాను.
0: When time comes, Bhagavan will explain to us clearly the principle of love in future.
1: పిల్లలకు చక్కగా ఈ యొక్క ప్రేమ తత్వం అర్థమైనప్పుడే దాన్ని ఈ డిసప్పాయింట్ కి అవకాశం ఇవ్వరు.
0: Then once you understand this love clearly, you'll never be disappointed.
1: నిరంతరము పిల్లలంతా కూడాను అపాయింట్ డిసప్పాయింట్ అపాయింట్ డిసప్పాయింట్ దీంట్లోనే పడిపోతున్నారు తప్ప అపాయింట్ ను ఏమాత్రం అయినా కూడా పాయింట్ గా తీసుకుంటున్నారు.
0: ఓన్లీ స్టూడెంట్స్ వాసిలేట్ అండ్ ఆసిలేట్ బిట్వీన్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్ కాన్స్టెంట్లీ రిపీటెడ్లీ.
1: కానీ పాయింట్ ను మనం తీసుకోవాలి.
0: బట్ వీ షుడ్ లుక్ టు ద పాయింట్ ఫస్ట్.
1: ఆ పాయింట్ కు ఒక విధమైనటువంటి నామే ఉంది తప్ప రూపం లేదు.
0: అండ్ దిస్ రియల్ పాయింట్ has only a name but not the form.
1: ఆ నేమును నువ్వు ఏమన్నా రూపంలో పెట్టుకోవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎనీ ఫార్మ్ యాజ్ యూ విష్.
1: కనుక మీరు ఒక విధమైనటువంటి యొక్క అపాయింట్మెంట్ లో పోయి మీరు డిసప్పాయింట్ చూటూ ఇవ్వకండి.
0: సో నెవర్ బి డిసప్పాయింటెడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్,
1: దైవాన్ని మీరు పొందాలనుకుంటే
0: యుంట్ ఇచ్ యూ గాడ్.
1: ఒక్కటే ఒక మార్గం చాలు.
0: వన్ పాత్ ఈజ్ ఎనఫ్.
1: అది ఏ ప్రేమ?
0: That is the path of love.
1: అది truth.
0: That is truth.
1: ఆ truth అనేటువంటి దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along this path of truth.
1: అదే నీకు ప్రేమ అనే దాన్ని పట్టుకొని పోండి.
0: Proceed along the path of love.
1: ఈ ప్రేమను పట్టుకొని పోయినప్పుడే ప్రేమ తత్వం నీకు బోధపడుతుంది.
0: And once you hold on to love, you will understand.
1: ఒక నిమిషంలో ఒక దినంలో తేలేటువంటిది కాదు.
0: It's not to be decided in a day or two.
1: చక్కగా మనం కూర్చొని పట్టుదలతో దాన్ని పట్టి సాధించాలి.
0: You should determine to achieve this.
1: కనుకనే ఒకనొక సమయం లోపల రమణ మహర్షి ఉండేటువంటి వాడు.
0: At one time, as you all know, Ramana Maharshi lived here.
1: ఆయన పోతున్న తక్షణమే స్వామి నేను దీనికోసం వచ్చానంటాడు.
0: Everyone would say that, Swami, I have come for this purpose.
1: నీవెవరు నాయనా అంటాడు.
0: Then Swami puts this
1: question. నీవెవరో నీవు తెలుసుకుంరా తప్పక నేను చెప్తానంట.
0: Ramana Maharshi puts a question, know yourself first, then come back.
1: నీవెవరో నీవు తెలుసుకుంరా.
0: First know who you are.
1: నేను మిగతా అన్ని చెప్తానన్నాడు.
0: Then I'll tell the rest.
1: ఈ విధంగా నేనెవరు తెలుసుకుంటూ పోవటం వల్ల ఈ దేహమే పోతుంది.
0: Therefore, when once you go on inquiring, investigating the self, who am I, you will know the reality.
1: నేను అనేటువంటి దానికి ఒక రూపం పెట్టకండి.
0: So this I, the self, has no difference.
1: జననములు రెండు కూడాను అసత్యమే.
0: The birth and death are utterly false.
1: జననం ఉన్నప్పుడు మరణం వచ్చేస్తుంది.
0: When there is birth, there is death.
1: జననములు దేహానికే కానీ ఆత్మకు కాదు.
0: Birth and death relate to the body, not to the self.
1: ఆత్మ తత్వానికి మనం ప్రేమించాలి కానీ జననములు అనేటువంటి దేహాన్ని మనం ప్రేమించడం కాదు.
0: Therefore, love the self which is birthless and deathless and not the body.
1: Bangaru mimmalantanni nenu bangaru bangaru antuntanu.
0: Bhagavan addresses each and every one of you as bangaru.
1: Ee bangaru antamlo unnatundi artham emiti meeku?
0: What is the meaning when Swami calls you bangaru?
1: Bangaru chikkutundi.
0: You have gold.
1: Ee bangaru ku ee naatiki nee peru tappadu.
0: And this gold is required for
1: ఆ గోల్డ్ ఎన్ని రకాలు కరిగించవచ్చు ఎన్ని రకమైనటువంటి నగరగాను మార్చుకోవచ్చు.
0: You can just change it and make any ornament jewel out of it.
1: కాని బంగారం మాత్రం మీరు మార్చడానికి వీలు కాదు.
0: But you cannot change the gold, its nature.
1: కాబట్టి మీరు బంగారంతో చేసినటువంటి రూపాలుగా ఎన్నైనా మారుతూ ఉండొచ్చు మీరు.
0: So you may be changing, but you are essentially gold.
1: కానీ బంగారం మాత్రం నువ్వు పెట్టుకో.
0: But have this gold.
1: అది ఎప్పటికీ మారదు.
0: It is changeless.
1: ఈ మారినటువంటి దాన్ని మనం కోరుకోవటం కానీ మారేటువంటి దాన్ని రూపాన్ని కోరుకుంటుంటే మనం మోసమైపోతాం.
0: డిజైర్ ద చేంజ్లెస్, నెవర్ డిజైర్ విచ్ ఇస్ ఫాస్ట్ చేంజింగ్.
1: కనుకనే నేను మారినటువంటి దాన్ని నేను పిలుస్తుంటాను మిమ్మల్ని.
0: సో భగవాన్ అడ్రస్సెస్ యూ
1: బంగారు బంగారు బంగారు బంగారు
0: బంగారు గోల్డ్ విచ్.
1: ఆ బంగారు నువ్వు చచ్చేటువంటి వాడు కాదు.
0: అండ్ దిస్ బంగారు గోల్డ్ ఈస్ నాట్ గోయింగ్ టు డై.
1: తిరిగి పుట్టేటువంటి వాడు కాదు.
0: నార్ వుడ్ బి బోర్న్.
1: బంగారు ఎప్పుడు బంగారే.
0: గోల్డ్ ఈస్ గోల్డ్.
1: అది శాశ్వతమైనటువంటిది.
0: ఇట్ రిమైన్స్
1: అది సత్యమైనటువంటిది.
0: దాట్ ఈస్ ట్రూత్.
1: ఆ సత్యనిత్యమైనటువంటి దాన్ని మనం కోరుతూ పోవాలి కానీ సత్యనిత్యం కానటువంటి దాన్ని కోరిపోయి మనం మోసంలో పడిపోతున్నాం.
0: సో హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ డిజైర్ దాట్ విచ్ ఇస్ ట్రూత్ అండ్ ఎటర్నల్. డోంట్ డిజైర్ దాట్ విచ్ ఇస్ చేంజబుల్.
1: కనుకనే శంకర్ వారు చెప్పారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహు దుఃఖారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవింద గోవిందాన్ని భజించండి.
0: దేర్ఫోర్ ఆదిశంకర్ డిక్లేర్డ్, యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్. You get into the womb of the mother and you take birth repeatedly. Birth and death happen repeatedly.
1: చావు పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో యూ డిజైర్ విచ్ ఇస్ బర్త్లెస్ అండ్
1: యూ చావు పుట్టుకునేటువంటి దాన్ని తిరిగి మనం పుట్టుకునేందుకు కోరాలి.
0: వై షుడ్ యూ బి బోర్న్ అగైన్ టు డై?
1: కనుక మనం పుట్టుకలేనటువంటి దాన్ని మనం కోరుతూ రావాలి.
0: సో వీ షుడ్ డిజైర్ టు బి బర్త్లెస్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందునటువంటి ప్రేమ పుట్టేటువంటి కాదు, పుట్టేటువంటిది కాదు.
0: దట్ లవ్ విచ్ ఈస్ ఇన్ యూ ఈజ్ నాట్ న్యూలీ బోర్న్.
1: ఆ ప్రేమను మీరు ప్రేమించండి.
0: దిస్ లవ్ గెట్
1: ఆ ప్రేమ నిరంతరము మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుంటారు.
0: దిస్ లవ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ అరౌండ్ యూ అబౌవ్ యూ బిలో యూ
1: ఇన్ యూ
0: ఇన్ యూ ఆల్సో.
1: ఆ ప్రేమనే మనం కోరాలి.
0: And desire that eternal love.
1: అటువంటి దాన్ని మీరు ప్రేమిస్తుంటుంటే మీరు ఎంతకాలమైనా ప్రేమ స్వరూపులుగానే ఉంటారు.
0: ఇఫ్ యూ హోల్డ్ ఆన్ క్లింగ్ ఆన్ టు దట్ లవ్ యూ విల్ బి ఎటర్నల్.
1: దీన్ని మీరు సత్యంగా కోరండి.
0: కన్సిడర్ దిస్ ట్రూత్.
1: మీరు సత్యంగా ఈ ప్రేమను మాత్రం నమ్మండి.
0: అండ్ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దిస్ లవ్.
1: ఈ లౌకికమైన ప్రేమను మీరు నమ్మకండి.
0: Don't have faith in this worldly love.
1: నమ్మి నమ్మి నమ్మి చాలా మోసమైపోతున్నారు.
0: In fact, you have been cheated and deceived by this worldly love.
1: ఈ ప్రేమనంతా కూడా తాత్కాలికమైన మేఘములు మాదిరి చేసుకోవాలి.
0: All this worldly love is like temporary clouds.
1: మేఘములు వస్తున్నాయి పోతున్నాయి.
0: Clouds come and go.
1: శాశ్వతమైనటువంటి మేఘం ఒకటేనని.
0: Not even one cloud is permanent.
1: కనుక శాశ్వతమైనటువంటి ప్రేమను మీరు ప్రేమించండి.
0: So love that which is permanent.
1: అది ఆత్మ.
0: That is the self.
1: ఆత్మనే మీకు ప్రేమించవలసినటువంటి దాన్ని.
0: Love the self.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో మీరు ప్రవేశించేటువంటి వారు,
0: those who want to get into spiritual path,
1: ఆధ్యాత్మిక మార్గాన్ని తెలుసుకోవాలంటే నా దగ్గర రండి, నేను చెప్తాను.
0: If you want to know the spiritual path, come to Bhagavan. He will tell you and teach you.
1: I will explain.
0: Bhagavan will explain.
1: కానీ ఈ ప్రేమించేటువంటి అంతా కూడా డిసప్పాయింట్ అయ్యేటువంటి దాన్ని ప్రేమించి చాలా మోసపోతున్నారు.
0: యూ లవ్ ఆల్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ యూఆర్ డిసప్పాయింటెడ్.
1: ఈ డిసప్పాయింట్ కానటువంటి ప్రేమను ప్రేమించండి.
0: సో లవ్ దాట్ విచ్ గివ్స్ నో స్కోప్ ఫర్ డిసప్పాయింట్.
1: చదువు చదవండి.
0: యూ స్టడీ.
1: చదువులో ఉన్నటువంటి అర్థాన్ని గుర్తించండి.
0: నో ది ఎసెన్స్.
1: గుర్తించుకున్న అర్థాన్ని ప్రాక్టికల్ లో పెట్టండి.
0: ఎసెన్స్ హ్యాస్ టు బి పుట్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్.
1: అనుభవించండి.
0: అండ్ ఎక్స్పీరియన్స్.
1: అనుభవించినటువంటి దాన్ని ఆనందించండి.
0: అండ్ దాట్ విచ్ ఇస్ ఎక్స్పీరియన్స్.
1: అంతేగాని
0: మేక్ యూ బ్లిస్ఫుల్.
1: కానీ ప్రతిదాన్ని కూడా ప్రేమించి ప్రేమించి డిసప్పాయింట్ గా కాకూడదు.
0: యూ గో ఆన్ లవింగ్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ అండ్ ఆర్ ఫైనల్లీ లెఫ్ట్ విత్ డిసప్పాయింట్మెంట్.
1: అందరికీ ముఖ్యమైనటువంటి ప్రేమ ఒక్కటే శాశ్వతము.
0: లవ్ ఈజ్ పర్మనెంట్.
1: ఆ పర్మనెంట్ అయినటువంటి ప్రేమను ప్రేమిస్తూ రండి.
0: హోల్డ్ ఆన్ టు దిస్ పర్మనెంట్ లవ్.
1: ఓకే, ఆ ప్రేమకు ఇంకో రూపాలు కట్టుకుని మీరు డిసప్పాయింట్ చోటు ఇవ్వకండి.
0: డోంట్ గెట్ అటాచ్ టు ఎనీ పర్టికులర్ ఫార్మ్.
1: చాలా మంది పిల్లలంతా కూడా ఆ విధంగానే డిసప్పాయింట్ అయిపోతున్నారు.
0: మెనీ మెనీ మోడర్న్ బాయ్స్ or ruining themselves
1: because of this. Adilanga disappoint ayipoyi denni preminchalekapothunnaru.
0: Because of these disappointments that will never help you to love
1: anything. Ani preminchin danni e maatram kuda manam vadalukokunda danni preminchutune povali.
0: When once you love, never give up.
1: Adi perugutu perugutu perugutu pothundi.
0: It goes on enhancing, improving.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబోడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడు కూడా ప్రేమస్వరూపులారా అని ప్రకటిస్తున్నాను.
0: భగవాన్ ఆల్వేస్ అడ్రెస్సెస్ యూ యాజ్ ఎంబోడ్మెంట్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మాత్రమే మీరు పెంచుకోండి.
0: డెవలప్ ఓన్లీ దట్ లవ్.
1: ఆ ప్రేమ మీ వెంట ఉన్నప్పుడు అదే నిన్ను కాపాడుతుంది.
0: వెన్ వన్స్ ద లవ్ విచ్ ఇస్ విత్ యూ, ఇట్ విల్ సేఫ్ గార్డ్ యూ.
1: అది విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
0: దట్ ఈస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, బిలో యూ.
1: ప్రేమ ముదిత మనసే కహో రామ రామ రామ రామ రామ రామ రామ రామ.

0: మీరు ఎప్పుడైనా నేషనల్ అంటే చెప్పే సమయం లోపల ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ తో లేకపోతే ఇంకో రీతిగా ఎవరో పాడుతున్నారు అని మీరు ఉండకండి. ప్రతి ఒక్కరికి నోరు ఉంది, ఆ నోటుతో భారతదేశాన్ని తలచాలి. అంతేగాని ఏదో ఎవరో పాడుతున్నారని అట్టు పోకూడదు. మనకు ఇచ్చారు భగవంతుని నోరు, ఆ నోటుతో దాన్ని భగవంతుని నామం చేయాలి.
1: ఎవ్రీవన్ షుడ్ జాయిన్ ఇన్ కోరస్. గాడ్ హ్యాస్ గిఫ్టెడ్ యూ ద టంగ్. It's not simply limited to instruments only. Everybody should sing joyfully.
0: Aa hrudayamtone nu paadali.
1: Everyone should sing wholeheartedly.
0: Adi meer nechukondi baaga.
1: That you have to learn clearly.
0: Adi nijamaina ipudu shastramaina ipudu oka prema.
1: That is the real fundamental eternal love.
0: Adi eppudu nee ventane jantane intane kantane untundali.
1: This eternal love is always with you, in you, around you.
0: Dani meer paartu raavali bangaru.
1: That you sing with love.
0: ఏదో ఒక బ్యాండ్ లో పెట్టి పాడుతున్నారు అని నీవు పాటి నీవు కన్నులు మూసుకుని కూర్చోకూడదు.
1: Never be silent thinking that there is some band that goes on singing, playing the national anthem. You should join in chorus.
0: బ్యాండ్ పాడితే బ్యాండ్కి వస్తుంది ఆ రిజల్ట్.
1: In fact, the results, if it goes to the band instruments alone.
0: నీవు నోట్తో పాడితే నీకు వస్తుంది ఆ రిజల్ట్.
1: If you just sing with your tongue, the results will come to you.
0: కనుకనే నీవు నోట్తో నీవు హృదయంతో పాడాలి.
1: So sing joyfully, wholeheartedly.
2: You are listening to excerpts from a divine discourse delivered by Bhagavan Baba on 28th October 2003 in Prashanthi Nilayam. In the discourse, Bhagavan beautifully explained that in order to realize the all-pervasive consciousness, one must engage in constant sadhana and self-inquiry. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Shri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

లేచి మరి నిద్ర పోయడు దారి. పొట్టకై అదును పదులేక

0: ചേച്ചി മാറി നിദ്ര പോയെഴുത പൊട്ട കൈ അതുനു പതുലേക്ക് വ്യയമന്തക ചേച്ചു ജീവിതം മീരിദ്ദിൽ ധാരവോസി അരവിന്ദ ദളാച്ചുനി വിസ്മരിഞ്ചി ഏ പെദ്ദ സുഖംബു നൊന്തിരോ പ്രീതിക യോചന ചെയ്യു മാനവ പ്രീതിക യോചന ചെയ്യു മാനവ
1: ഓ മാൻ ഡിസ്ക്രിമിനേറ്റ് ഡിസ്റ്റിംഗ്വിഷ് യുവർസെൽഫ് ക്ലിയർലി അണ്ടർസ്റ്റാൻഡ് ക്ലിയർലി വാട്ട് ഈസ് ഇറ്റ് ദറ്റ് യു ഹാവ് അച്ചീവ്ഡ് right from the dawn to dusk, the time you get up and until you retire. You just spend all your lifetime to carry on your own livelihood, the living. The whole education acquired is spent only to eke out a living. What kind of pleasure, what happiness have you derived out of this education?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: ఆకలి దప్పురు
1: ద ఫుడ్ అండ్ ద డ్రింక్ వాటర్
0: ఆనంద విచారములు
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్
0: ఇవన్నీ కూడాను ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉంటుంటాయి
1: దే ఫాలో ఈచ్ అదర్ వన్ ఆఫ్టర్ వన్ ఇన్ సక్సెషన్
0: మానవులకు ఆహారమే ప్రధానము
1: For man, food is essential.
0: మానవుడు పుట్టినది పొట్ట నిమిత్తమై అని భావిస్తున్నారు.
1: We feel that man is born only to just satiate his hunger.
0: కాదు కాదు.
1: No.
0: మానవుడు పుట్టినది హంగర్ కోసం కాదు.
1: Man is not simply born for food sake alone.
0: ఆకలి నిమిత్తమై కాదు.
1: Not for hunger.
0: ఆహార నిమిత్తమై కాదు.
1: Not for food alone.
0: ఆనంద నిమిత్తమై పుట్టాడు.
1: Man is born so as to be blissful.
0: అట్టి ఆనందమును విస్మరించి
1: forgetting that bliss.
0: ఆహార నిమిత్తమై ప్రాకులాడేటువంటి
1: struggling for food alone.
0: మానవుడు
1: mankind
0: ఆహారంతోనే అంత్యమవుతుంటాడు.
1: End up their lives with food alone.
0: కనుక ప్రతి పర్వదినములు ప్రతి పవిత్రమైన దినములు ఆనందం నిమిత్తమై ఏర్పడినవే కాని ఆహార నిమిత్తమై ఏర్పడినవి కాదు.
1: ఆల్ ఫెస్టివల్స్ స్పెషల్ అకేషన్స్ ఆర్ డైరెక్టెడ్ దిస్ వే సో యాజ్ టు బి బ్లిస్ఫుల్ నాట్ ఫర్ మియర్ సెలబ్రేషన్ విత్ ఫుడ్.
0: దేహములకు ఆహారం ప్రధానమే కాని దాని నిమిత్తమై మనం ఏర్పడలేదు.
1: ట్రూలీ బాడీ రిక్వైర్స్ ఫుడ్ But the human life is not meant for that only.
0: Itti satyamunu vismarinchi
1: this truth is forgotten.
0: Kevalamu asatyamu apramanamainatunte yokka aahara viharanam nimittamani manam praakulaadutunnamu.
1: We are struggling for food alone in the direction of falsehood.
0: Kaadu kaadu.
1: It should not be so.
0: Dehamu పంచభౌతికమైన దేహము.
1: The body has got these senses five.
0: సెన్సెస్ ఊపిరి మిత్రులతో చేరినటువంటిది.
1: The senses are alive because of breath.
0: మనస కేవలము మాటలతో కూడినటువంటిది.
1: The mind is full of expression, verbal.
0: కనుక మాటలతో మనకు ప్రధానం కాదు.
1: The vocal communication is not that important.
0: ఆహారం మనకు ముఖ్యం కాదు.
1: Food is not very important.
0: ఈ రెండింటికి ఆనందమే ప్రధానము.
1: For all this anyway, bliss is the foundation.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: ప్రేమ నుండి పుట్టినటువంటి దేహము.
1: The body, which is the product of love.
0: కేవలం ప్రేమ నిమిత్తమై బ్రతకాలి కాని ఆహార నిమిత్తమై కాదు.
1: Has to carry on its life sojourn for bliss and not for food.
0: కాని ఈ సత్యమును మర్చి
1: this truth is forgotten.
0: నిద్ర నుండి లేచి మరి నిద్రపోయాడు దాది పొట్టకై హద్దును పద్దులేక జీవిస్తున్నాం మనము.
1: Right from the beginning, the time we get up from bed until we retire, we struggle hard for food only.
0: Kani dehamu ye nimittamai vachinado aa nimittamai deenini manam vinyoginchukovatam ledu.
1: We are not making use of this gift of the body for the purpose for which it is made.
0: Ee dehamu,
1: this body,
0: maninapu kompa,
1: is full of dirt,
0: rogamula vragyadu sevaka kompa,
1: full of afflictions,
0: jata sanchalanamu pondu dumpa.
1: It perinates life after life.
0: ఇటువంటి దుంపలను మనం పెట్టుకుని దీని నిమిత్తమే మనం ప్రాకులాడుతున్నాము.
1: విత్ దిస్ బాడీ వీ హావ్ బీన్ స్ట్రగ్లింగ్ హార్డ్.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మనం తరించే నిమిత్తమై బ్రతకాలి.
1: వీ హావ్ టు లివ్ ఫర్ లిబరేషన్.
0: దైవాన్ని వరించాలి.
1: వీ షుడ్ ప్రే టు గాడ్.
0: దైవాన్ని ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ గాడ్.
0: మన ప్రేమ కేవలం దైవ నిమిత్తమై ఏర్పడిందే కాని,
1: ద లవ్ ఈస్ టు బి డైరెక్టెడ్ ఫర్ గాడ్.
0: ఈ భౌతిక దేహమునకై నిమిత్తమే ఏర్పడినటువంటి కాదు.
1: లవ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ బాడీ.
0: కానా
1: సో
0: మన శ్వాసం గాని,
1: ఎయిదర్ అవర్ బ్రెత్,
0: మన మాటలు గాని,
1: ఆర్ వర్డ్స్,
0: మన కర్మలు గాని,
1: యాక్షన్స్,
0: అన్ని కూడాను కేవలము ఆత్మ నిమిత్తమై ఏర్పడినవి.
1: ఆల్ మెంట్ ఫర్ ద సెల్ఫ్, ఆత్మ.
0: ఉన్నంతలో ఈ దేహమునకు కొన్ని వ్యాధులు సంభవించవచ్చు.
1: As the body exists, it does suffer from certain complaints.
0: ఇది కేవలము ఒక పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వచ్చినటువంటివి కాని ఇది దాని సహజంగా ఏర్పడినవి కాదు.
1: The suffering that the body undergoes is like a passing cloud, which is quite natural.
0: మానవుడు వచ్చినటువంటి సత్య నిత్య నిమిత్తమై ఏర్పడినటువంటి ఆత్మతత్వం కోసం.
1: Man is born to attain this eternal, permanent truth of the divinity.
0: ఆత్మాన్వేషణ నిమిత్తమై మనము ఆలోచన చేయాలి కాని అన్నాన్వేషణ కోసం కాదు.
1: We have to spend our life in investigating, inquiring the self, atmanveshana, not merely annanveshana, the food.
0: అప్పుడప్పుడు కొన్ని ఈ అన్నాన్వేషణ నిమిత్తమై ఏర్పడినటువంటి కొన్ని జబ్బులు కొన్ని బయలుదేరుతుంటాయి.
1: Because of food, there are certain complaints, afflictions to the body.
0: కాని దీనిని మనం లెక్క చేయకూడదు.
1: We should not be mindful of them.
0: ఈ మధ్యలో వచ్చిపోయేటువంటి మేఘములు వంటివి.
1: They just come and pass off like clouds.
0: ఈ కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are passing clouds.
0: ఇట్టి పాసింగ్ క్లౌడ్స్ కోసం మనం బాధపడుకోవటం ఎంత వెర్రితనం.
1: It is foolishness to worry for these passing clouds.
0: కనుక మనము ఆత్మ నిమిత్తమై సత్య నిమిత్తమైనటువంటి యొక్క ఆనంద నిమిత్తమై మనం వచ్చామనేటువంటి సత్యాన్ని మనం మర్చకూడదు.
1: We should never forget the basic truth that we are born to attain bliss, which is eternal truth.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee naadu onamani Kerala desham varandaru kudanu ee pradeshamunu praveshinchi vaari vaari aanandamunu aaveshapurvakanga anubhavistunnaru.
1: All those from Kerala gathered here to celebrate this holy festival of Onam delightfully, joyfully, blissfully.

0: ఈ దీని నిమిత్తమై మనము ఏమాత్రం కూడాను ఆటంకం చేయకూడదు.
1: There should not be any obstacle or interference to this celebration.
0: ఇవన్నీ వచ్చినప్పటికీ దీనిని తట్టుకొని నెట్టుకొని ముందుకు మనం జీవితం జరపాలి.
1: Many things may come on our way, but yet we have to resist and proceed ahead.
0: ఇది అల్పమైనటువంటి కార్యములు.
1: They do happen which are so low.
0: అధికమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనం పొదలుకొని ఈ అల్పకాల నిమిత్తమై మనం ఆవేశపడటము ఇది చాలా పొరపాటు.
1: Leaving behind that self-confidence we should be so strong, we should not be swayed by this petty complaint.
0: ఏదో వస్తుంది పోతుంది.
1: They do come and vanish.
0: కానీ దానికి మనం ఏ ప్రయత్నాలు కూడా చేయకూడదు.
1: We should not be bothered about them.
0: రావడానికి మనం ఏ ప్రయత్నం చేశాము పోవడానికి కూడా అదే మనం.
1: What is the responsible for these complaints that come on its way? And similarly, you don't need to make any effort.
0: కనుక దేహమునకు ఎన్నియో మధ్య మధ్య కొన్ని అవాంతరములు బయలుదేరుతుంటాయి.
1: The body will naturally will have such kind of suffering, the complaints.
0: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్య మధ్య అడ్డు తగులుతుంటాయి కొన్ని మేఘాలు.
1: The shining sun also will have certain obstructions such as passing clouds.
0: ఈ మేఘాలు వచ్చినవే అని మనము సూర్యుని దర్శనం తప్పించుకుంటామా?
1: Because of the clouds would you avoid the sunlight?
0: కానీ వచ్చింది పోతుంది.
1: The clouds come and go.
0: ఆ ధైర్యంతో ఆ ఉత్సాహంతో ఆ యొక్క దీక్షతో మనం సాధించినప్పుడు ఎట్టి బాధలు కూడా మనము ఏమాత్రము బాధించవు.
1: If you have that courage, the dynamism, bubbling enthusiasm, no suffering will let you down.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: మన కారమంతా కూడాను సార్థకమైనటువంటి కార్యం నిమిత్తమై మనం వినియోగించాలి.
1: The whole time we have to be spent for sacred purposes.
0: ఇది మనము నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక దృష్టి.
1: This is the spiritual lesson that we have got to learn.
0: ఇట్టి అవాంతరములను మనం సాధించినప్పుడే అతీతమైనటువంటి ఆనందమును మనం పొందడానికి.
1: When you transcend these obstacles that come in our way, you can experience that blissful state.
0: కనుక మనము ఇట్టి చిన్న చిన్న ఆటంకములకు మనం ఏమాత్రం కూడాను వెరవకూడదు, భయపడకూడదు.
1: We should not be afraid or turn back, turn away because of these simple reasons.
0: ఇంత సింపుల్.
1: These are also simple.
0: మధ్య మార్గంలో వచ్చిపోయేటువంటి మేఘాలు.
1: They just appear in our midway like passing clouds.
0: ఈ మేఘాల నిమిత్తమై మనము దాచుకోకూడదు.
1: We should not go back because of these passing clouds.
0: దాన్ని లెక్క చేయక దాన్ని ఎదుర్కొన్నప్పుడే నిజమైనటువంటి మానవత్వం మనలో బయలుదేరుతుంది.
1: You should not bother yourself about these passing clouds. You should resist and proceed courageously.
0: కనుక మనం దాన్ని కష్టములను నష్టములను దుఃఖములను విచారములను మనం ఎదుర్కొని ఆనందాన్ని అనుభవించాలి.
1: You should be still able to experience the bliss in spite of the obstacles, the suffering, the sadness, the worries and anxieties. These things will never make you suffer long.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meeku nenu chaala tondari ichindochu.
1: Bhagavan might have caused some kind of anxiety.
0: Meeru aanandamato undina samayam lopala naa yokka ee yokka aatankamu mimmalni entano baadha pettindi.
1: You must be feeling sad because of the complaint.
0: కాని ఇట్టి బాధకు మీరు ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్ ఎనీ వరీ ఆర్ సెట్.
0: దాని నిమిత్తమే నేను తక్షణమే బయలుదేరి తిరిగి వచ్చాను.
1: టు మేక్ యూ హ్యాపీ భగవాన్ రిటర్న్ ఇమీడియట్లీ.
0: ప్రపంచంలో ఎన్నో అవస్థలు ఇదే విధంగా బయలుదేరుతుంటాయి.
1: In this world, you find so many sufferings of varied nature.
0: ఇవన్నీ కూడా మనము బెదిరించేటువంటి ఒక బెదిరింపులే కానీ మనం బాధించేటువంటి బాధలు కాదు.
1: They only threaten you, but they don't make you suffer.
0: కనుక ఈనాడు ఓణం అనేటువంటిది కేరళ వారికి చాలా ఉత్తమమైనటువంటి ఆదర్శమైనటువంటి అనుభూతిని అందుకోవాలి.
1: ఓణం బీయింగ్ ద మోస్ట్ సీక్రెట్ ఫెస్టివల్ ఇన్ కేరళ, One has to receive the message of idealism on this day.
0: Anaga ee onam anedi sarvulaku manam aanandanni andinchu chesetundi.
1: Onam is an occasion to share the joy.
0: Mana aanandamunu 10 mandiki panchukovali, manam danni panchukovali.
1: we should share this joy and happiness with everybody.
0: ఎప్పుడు కానీ బాధలు లేకుండా ఆనందం మనకు లభించదు.
1: There cannot be happiness without suffering.
0: నసుఖా లభితే సుఖం. సుఖం నుంచి మనం సుఖం పొందలేము.
1: There cannot be pleasure out of pleasure.
0: మధ్యలో కొన్ని కష్టములు కలిగిన తర్వాతనే ఆనందం మనకు విలువిస్తున్నాము.
1: Because of some difficulty in between, the value is attached to happiness.
0: కనుక ఎటువంటి పెద్ద పర్వతం వంటి బాధలు సంభవించినప్పటికీ మనం దానిని మంచు వలె మనం దానిని చూసుకుని దాటుకొని పోవాలి.
1: ద ప్రాబ్లమ్స్ మే బి సో బిగ్ అండ్ మైటీ ఆఫ్ మౌంటైనస్ లెవెల్ బట్ యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. యూ షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దెమ్.
0: మనసుకు ఇవన్నీ కూడా చోటే ఇవ్వకూడదు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎ ప్లేస్ టు దీస్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ మైండ్.
0: మనసు ఎప్పుడు కూడా మంకీ మైండ్ తప్పులను ఎంచుకొని బయలుదేరి వస్తుంటాయి.
1: Mind is a mad monkey. It is always running after faults.
0: అది వచ్చినందుకు దాన్ని మనం అడ్డుతోయాలి కానీ దానికి ఏమాత్రం స్వాగతం ఇవ్వకూడదు.
1: We should brush them out. We should not welcome these things.
0: కనుక మనస్సు మనకు అడ్డు తగిలేటువంటి మాయ వంటిది.
1: Mind is an interference, an obstacle.
0: మనస్సు మనం ఏమాత్రం కూడాను అదిరి బెదిరి దీనికి లోబడకూడదు.
1: You should not be threatened, you should not be afraid of the mind.
0: మనసును మనం ఎదుర్కోవాలి.
1: You should face the challenge of mind.
0: దాంతో మనం యుద్ధం చేయాలి.
1: You should fight with your mind.
0: దాన్ని కూలగొట్టాలి.
1: You should subdue, control.
0: అప్పుడే మానవుడు దివ్యమైనటువంటి వాడు అవుతాడు.
1: Then only you can attain divinity.
0: కనుక మాయతో వచ్చినటువంటి మనసును మనము దాన్ని బెదుర్కొని దానికి లొంగిపోతున్నాము.
1: You are submitting yourself, being carried away by the illusory mind.
0: కనుక మనసును మనం లెక్క చేయకూడదు.
1: You should not be mindful of the nature of the mind.
0: మానవునికు మనసే ప్రధానమైనటువంటిది భావిస్తున్నారు.
1: We consider the mind most essential for mankind.
0: మనసు నుంచి మనకు ఎన్నో ప్రమాదములు సంభవిస్తున్నాయి.
1: The mind leads to so many dangers.
0: కానీ ఆ ప్రమాదం మనకు మనం ఏమాత్రం కూడా లొంగిపోకూడదు.
1: We should not submit ourselves to these threats and dangers.
0: ఇవన్నీ మధ్య మధ్య వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: They are all like passing clouds that appear in between.
0: కనుక మాయకు మనసుకు మనం ఏమాత్రం అడ్డు చేరకూడదు.
1: We should not be carried away by the mind and the illusion.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మనసును సాధించినటువంటి వాడే మనిషి.
1: The one who has got control over the mind is Manishi, the man.
0: దాన్ని సాధించుకోలేనటువంటి వాడు మనిషే కాదు.
1: If you have no control over the mind, you cannot be called
0: చిన్న చిన్న దానికంతా మనం లొంగిపోతుంటుంటే మనం మనుషుల మెట్టవుతాం.
1: If you are simply tilted, if you are swayed by these simple reasons, how can you be a human being?
0: ఈ రీజన్ సీజన్ ఏమాత్రము కూడా మనము లెక్క చేయకూడదు.
1: You should not care for the season and the reason.
0: కనుక ఈ మనసు యొక్క తగిలేటువంటి యొక్క బాధలు మనం ఏమాత్రం కూడా అనుసరించుకోకుండా ఆనందంగా దాన్ని జయించిపోవాలి.
1: యూ షుడ్ కాంకర్ విన్ ఓవర్ ద ప్రాబ్లమ్స్ పోజ్డ్ బై ద మైండ్ ఇన్ ద వే ఆఫ్ యువర్ లైఫ్.
0: దైవ ప్రేమకు మించినటువంటిది మరొకటి ఏది కూడా ఈ లోకంలో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఈజ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: ఈ మనోప్రేమకు మించినటువంటిది దైవమే తప్ప దైవం కూడా దీన్ని ఏమాత్రం చేయలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ we should love God more than anything else in this world.
0: Kanuka manasuku minchinatvanti daivam kuda kaadu alanti daivam kuda manam lekka cheyakunda manam ee manasunu trunchi veyali.
1: We should cut out our mind if it stands in the way of our love for God.
0: Kanuka prema swarupulara,
1: embodiments of love.
0: Meerandaru prema nunchi puttinatvanti vare.
1: You are all born out of love.
0: Prema chetane bratukutunnaru.
1: Our life is sustained.
0: ప్రేమ చేతనే జీవిస్తున్నారు.
1: Our life is based on love.
0: ప్రేమ చేతనే మీ సాత్వికం గావించుకుంటున్నారు.
1: And it's only love that works for our redemption.
0: కనుక ప్రేమనే మనం ప్రధానంగా తీసుకోవాలి.
1: So we have to consider love as the fundamental principle.
0: ఈ చిన్న చిన్న దుఃఖములకు బాధలకు విచారములకు మనం లొంగి దానికి మనం లోబడిపోతామంటే మనం మానవులమే కాదు.
1: If you submit yourself to the simple reasons and petty causes, you cannot be a human being.
0: చిన్న చిన్న చీమలు కూడాను ఈ కష్టంలో వస్తే దాన్ని దాటుకుని పోతుంటాయి.
1: Ants also would be able to cross the obstacles on their way.
0: కేవలం దుఃఖం అనేటువంటిది మానవునికి మాత్రమే కాదు.
1: Difficulties not only limited to man.
0: చీమలు మొదలుకొని పక్షులు మొదలుకొని సర్వ జీవుల వరకు కూడాను ఈ దుఃఖములు కలుగుతూనే ఉంటాయి.
1: Ants, birds and beasts, they do have problems. ఇగ్నోరెన్స్ అండ్ సఫరింగ్.
0: కనుక చీమలో బ్రహ్మలో శివకేశవాదములలో ప్రేమ మీద వెలసి ఉండి బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు వెంట్ ఆన్ సింగింగ్ ఓ గాడ్ యు ఆర్ ప్రెజెంట్ రైట్ ఫ్రమ్ అండ్ టు బ్రహ్మన్ ద మైక్రోకాజం టు మ్యాక్రోకాజం యు షుడ్ ఓన్లీ ప్రొటెక్ట్ మీ దస్ ప్రేడ్ సెయింట్ త్యాగరాజ.
0: చీమలో ఏ బాధ ఉందో మనిషిలో కూడా అదే బాధ ఉంటుంటుంది.
1: ద సఫరింగ్ దట్ ఎన్ యాంట్ అండర్గోస్ ఈజ్ యాజ్ మచ్ యాజ్ ద సఫరింగ్ ఆఫ్ మ్యాన్.
0: కనుక ఇట్టు చిన్న చీమనే దీన్ని కష్టాన్ని సహించుకుని పోతుంటే ఇంత పెద్ద మానవుడు దీన్ని భరించుకోలేడా?
1: When such a tiny creature like ant could withstand the suffering, why not
0: man? మానవుడు ఆహార విహారమునకు లొంగి అనేక చిన్న చిన్న వాటికూడను చాలా లొంగిపోతున్నాడు.
1: But man is influenced by his habits and food and becomes a slave, suffers because of problems.
0: మనము దండమదేని కూడాను సాధిస్తూ రావాలి.
1: But with all the courage we should achieve.
0: కష్టములు బాధలు సంభవించినప్పుడు దాన్ని ఎదుర్కొని దాన్ని కింద నెట్టివేయాలి.
1: We should resist, face the challenges of problems and worries in life.
0: Kana meeru kashtamulaku em maatram kodaru bayapadakoddu.
1: Never be afraid of difficulties.
0: Manaku ee kashtamulu sadhinchinappude manaku daivanni manam spondadaniki veel avutundi.
1: When you go beyond this suffering, then only you can attain God.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Meeru premaku puttinattunte varu.
1: You are born for love.
0: ప్రేమతో జీవించేటువంటి వాడు.
1: You live in love.
0: ప్రేమతో బ్రతికేటువంటి వారు.
1: The life is based on love.
0: ఆ ప్రేమను తప్ప మరి దేనిని కూడా మనం ఆశించకూడదు.
1: Accepting love, you should not desire for anything.
0: ప్రేమకు మించినటువంటి లోకంలో మరొకటి లేనే లేదు.
1: There is nothing more than love.
0: ఈ వచ్చిపోయేటువంటి బంగారు వెండి డైమండ్స్ అంతా కూడాను వచ్చిపోయేటువంటి పాసింగ్ క్లౌడ్స్.
1: The gold and other values, they come and vanish like passing clouds.
0: అది మానవుని భ్రమించి భ్రమలో ముంచేటువంటివి.
1: In fact, all these valuables will delude man.
0: దాన్ని మనం లెక్క చేయకుండా
1: we should not care for them.
0: దివ్యమైనటువంటి దైవాన్ని మనం దృష్టిని పెట్టుకోవాలి.
1: We should concentrate our attention on God only.
0: కనుక దైవమును దృష్టి ఎందుకుని
1: keeping God in view.
0: నిత్య జీవితాన్ని మనం జరుపుతూ రావాలి.
1: Carry on our daily life.
0: అప్పుడే మనం మానవులకు సార్థకమవుతుంది.
1: Then only the human life is redeemed.
0: మానవత్వం సార్థకం కావాలన్నా
1: to sanctify our life.
0: మధ్యలో కలిగేటువంటి దుఃఖములు విచారములు కష్టములు అన్నింటినీ కూడా మనం లెక్క చేయకుండా పోవాలి.
1: The difficulties and the losses and the sufferings that appear in between should not be cared.
0: కనుక మనం ఆ దివ్యమైనటువంటి ధైర్యాన్ని మనం పొందాలంటే దైవం యొక్క అనుగ్రహాన్ని పొందాలి.
1: To have that courage, full strength, we should be recipients of God's mercy.
0: దైవం దేనినైనా కూడా నువ్వు సాధించగలడు.
1: With God you will be able to achieve anything.
0: మనకు వచ్చినటువంటి అల్పమైనటువంటి బాధను కూడా క్షణంలో పోగొట్టగలడు.
1: Whatever may be the suffering, it will vanish in a moment of time with God's grace.
0: అటువంటి దైవ శక్తిని మనం దగ్గరుంచుకొని
1: with the divine power latent in us.
0: అల్ప శక్తికి మనం ఎందుకు ఆరాటపడుతున్నాం?
1: Why should we worry and care for the simple power of
0: God? ధైర్యం అనేటువంటి ఒక దైవ శక్తి మన యొక్క ప్రేమని.
1: Courage, the divine power, is love within you.
0: ఆ ప్రేమ శక్తిని మనం అభివృద్ధి చేసుకుంటే దేన్ని కూడా మనం సాధించవచ్చు.
1: With this power of love, you can accomplish anything in life.
0: పర్వతముల వంటి బాధలను కూడా మనం ఒక క్షణంలో జయించవచ్చును.
1: The gigantic problems can also be won over.
0: కనుక మనం దేనిని కూడా మనం భయపడకోకుండా
1: we should not be afraid of any.
0: మనం భయం ఒక్కదానికి మాత్రమే.
1: We should be afraid of for
0: only పాప భయము దైవ ప్రీతి సంఘ నీతి ఈ మూడింటిని మనం సాధిస్తూ రావాలి.
1: Therefore we should have the fear of sin, the love of God and morality in society.
0: ఈ బాధలంతా కూడాను బాధలకు మనం నిజమైన పాపములకు మేము భయపడుకోకుండా పాపములకు లొంగిపోతున్నాము.
1: Instead of being afraid of this sin, we have become sinful.
0: దైవానికి మనం ఏమాత్రం భయపడటం లేదు.
1: We are not afraid of God.
0: ఇది చాలా పిరికితనము.
1: It is the nature of a coward.
0: దైవమునికే మనం లొంగాలి.
1: We should offer ourselves to God.
0: ఈ దానవులు వంటి ఈ కష్టములకు మనం లొంగకూడదు.
1: We should not submit ourselves to these difficulties.
0: బంధువుల నిమిత్తమై మనం ప్రాకులాడనకూడదు.
1: We should not struggle hard for our relations.
0: ఆ సంఘములో మనం ఒక నీతిని సాధించాలి.
1: We should attain that morality conduct.
0: అప్పుడు ఈ మొరాలిటీని మనం సాధించినప్పుడే
1: when once we are moral,
0: దైవ ప్రీతి మన యందు అభివృద్ధి అవుతుంది.
1: there starts the love for God.
0: దైవ ప్రీతి అభివృద్ధి అయినప్పుడే
1: with this love for God more
0: పాప ప్రీతి మనలో అన్ని విధాలా అణిగిపోతుంది.
1: You have the fear of sin thereafter.
0: ఈనాడు భయములకు దేనికి మనం చోటు ఇవ్వటం.
1: We should not be afraid of anything.
0: పాపమునకు మనం ఎందుకు భయపడాలి?
1: And in fact, by mere fear, you don't get anything.
0: కానీ దైవానికి మనం భయపడాలి.
1: And in fact, we should be afraid of God. In
0: దైవానికి మనం లొంగులే.
1: And we should be so humble. దైవ ప్రీతిని
0: మనం ఆశించాలి.
1: We should love God more.
0: కనుక మనము దైవం కోసమని ఎటువంటి సమయం నందు కూడాను మనం అర్పితం కావాలి.
1: We should ready to surrender ourselves to God at any point of time.
0: Chagaraju kuda cheppadu.
1: Chagaraju said,
0: Swami,
1: Swami,
0: naaki paapamulaku chaala bhayapadipothunnanu.
1: I am afraid of all my sins.
0: Kaani nee premaku mem longatam ledhu.
1: I am not submitting myself to your
0: nee
1: divine
0: premaku
1: love.
0: Nee premaku mem longari paapamulaku dhairyamto saadhinchali.
1: I should face all these misdeeds bravely and I should be humble in front of you.
0: కనుక మనం ప్రేమతో మనం సాధించాలి, కానీ దుఃఖంతో కానీ విచారంతో కానీ దేనిని మనం సాధించలేము.
1: నథింగ్ కెన్ బి అచీవ్డ్ అకంప్లిష్డ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫియర్ నో విత్ ఓన్లీ కరేజ్ ఓన్లీ కెన్ అచీవ్.
0: ఇంతకాలం పుట్టి మనం పెరిగి సాధించినట్టు ఏమిటి మనము?
1: Having been born, having lived so long,
0: దైవాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ దట్ వీ అచీవ్డ్? వాట్ ఫార్ ఇస్ దిస్ లైఫ్?
0: దైవాన్ని చింతించినటువంటి వాడు ఈ పాప భీతికి మనం దూరం నెట్టాలి.
1: Therefore, the one who has no love for God will not have fear of sin.
0: కనుక మనం దైవ ప్రీతిని మనం సాధించాలి.
1: Therefore, we should love God more and more.
0: దైవ ప్రీతికి తగినటువంటి యొక్క బాధ, దైవ ప్రీతికి తగినటువంటి భాగ్యము మనకు మరెక్కడ కూడా లభించదు.
1: There is no greater wealth beyond the love for God.
0: కనుక దైవ ప్రీతి అనే భాగ్యాన్ని మనం సాధించాలి.
1: సో వీ షుడ్ హ్యావ్ దిస్ వెల్త్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్.
0: ఎన్ని బాధలు వచ్చినప్పటికీ దాని క్షణ మాత్రం కూడా లెక్క చేయకూడదు.
1: వీ షుడ్ నాట్ బి వరీడ్ ఫర్ ఎ మోమెంట్ ఫర్ దీస్ డిఫికల్ట్.
0: దాన్ని ప్రక్కకు తోసి
1: బ్రష్ దెమ్ అసైడ్.
0: మనం దైవం దానికి పాటు పడాలి.
1: వీ షుడ్ స్ట్రగుల్ హార్డ్ ఫర్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీరందరూ కూడాను ఈ దైవ ప్రీతి నిమిత్తమై వచ్చినటువంటి వారే, కానీ పాప భీతి కోసం వచ్చినటువంటి వారు కాదు.
1: యుర్ ఆల్ హియర్ ఫర్ లవ్ ఫర్ భగవాన్ అండ్ యు ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక పాపములకు మనం భయపడకు.
1: సో యు షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ దిస్.
0: కష్టములకు మనం లొంగకూడదు.
1: వీ షుడ్ నాట్ బి
0: దుఃఖములకు మనం లోపడకూడదు.
1: వీ షుడ్ నాట్ సబ్మిట్ అవర్ సెల్స్ టు ది డిఫికల్టీస్.
0: దుఃఖము, పాపము, దైవం ఇవన్నీ కూడా కట్టిపోయేటువంటివి.
1: The misery and the sins that appear in our, in the way of our life, they
0: disappear.
1: You find when you are there standing in the midst of water, you find raging waves. When you push aside all these waves, then only you can proceed ahead.
0: కనుక మనం ముందుకు సాగాలనుకుంటే ఈ వచ్చినటువంటి అడ్డునంతా మనకు వెనక్కి నెట్టివేయాలి.
1: If you want to go forth in the forward direction, you should push away all the waves. Right from the tiny bird to a gigantic human personality, it is the love that is most essential. Love is the true personality.
0: కానీ పర్సనాలిటీ అంటే ఏమిటి? దేహం, ఒడ్డు, పొడుగు, లావు ఇవంతా ఉన్నటువంటి దాని పర్సనాలిటీ అంటున్నారు.
1: పర్సనాలిటీ ఇస్ నాట్ మియర్లీ హైట్, వెయిట్, చెస్ట్ అండ్ సో ఆన్.
0: చాలా పొరపాటు.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్.
0: కష్టములకు, నష్టములకు, దుఃఖములకు లొంగకుండా
1: విదౌట్ బీయింగ్ విక్టిమైజ్డ్ టు దిస్ ప్రాబ్లమ్స్,
0: సాహసంతో ఆనందాన్ని కోసం మనం ఆరాటపడటమే ఇది నిజమైన పర్సనాలిటీ.
1: ఇఫ్ వన్ స్ట్రగుల్స్ హార్డ్ విత్ ఆల్ ద వేలర్ అండ్ ద కరేజ్ to earn the state of bliss, then the true personality. దైవము
0: మనకంత అనుగ్రహించుకోవడను దాన్ని మర్చిపోతున్నాం.
1: God has given us this true personality, but we have forgotten.
0: పర్సన్ అనగా ఏమిటి?
1: What is the meaning of this word person?
0: దివ్యత్వంతో కూడినటువంటి మహత్తరమైన శక్తి.
1: Person means the divine mystery.
0: దీనిని persona అని చెప్తూ వచ్చారు.
1: The person is derived out of the persona.
0: కనుక పూర్వీకులందరూ కూడా persona అని పిలిచినటువంటిది ఇదే.
1: Ancients called persona.
0: ఈ పర్సోనా అనేటువంటిది పూర్వకాలం లోపల దైవము ప్రతి మానవునికి అందించినటువంటి నిజమైనటువంటి గిఫ్ట్.
1: Persona implies the gift of love, divinity to mankind.
0: ఆ దైవం ఇచ్చినటువంటి ఒక ప్రెజెంటేషన్ ను మనం కాపాడుకోలేకపోతున్నాం.
1: You are not able to treasure God's gift.
0: ఈ చిక్కులు బాధలు కష్టములు క్షణంలో వస్తాయి క్షణంలో పోతాయి.
1: The difficulties and the sufferings, they appear in a moment and vanish.
0: అన్ని కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are like passing clouds.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: Why should you be afraid of the passing clouds?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వము మనలో ఉంది.
1: There lies in you the permanent divinity.
0: ఈ పర్మనెంట్ డివినిటీ మనలో పెట్టుకుని ఈ పాసింగ్ క్లౌడ్ కోసం ఎదుర్కోవటం ఎందుకు?
1: With permanent divinity latent, immanent within you, why should we be afraid of the passing clouds?
0: ఈ భయపడేటువంటి పెరికితనము మనలో ఏమాత్రం ఉండకూడదు.
1: The fear and cowardice should not be there.
0: ధైర్యంగా దాన్ని సాధించాలి.
1: You should have all the courage and the strength.
0: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని
1: విషయాలు. They appear in a moment and vanish.
0: ఇవన్నీ కూడా కేవలం పాసింగ్ క్లౌడ్స్.
1: They are like passing clouds.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ కు మనం ఎందుకు భయపడాలి?
1: Why should you be afraid of the passing clouds?
0: పర్మనెంట్ అయినటువంటి దైవత్వమును

0: యు షుడ్ హావ్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్.
1: ఇటు ధైర్యాన్ని మీకు అందించే నిమిత్తమై ఈనాడు ఇన్ని విధమైనటువంటి యొక్క కలతలు మీకు జరుగుతూ వచ్చాయి.
0: ద హోల్ సెలబ్రేషన్ టుడే ఈజ్ టు హ్యావ్ దట్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు చాలా బాధపడుతున్నారు,
0: యు ఆర్ ఫీలింగ్ సో సాడ్.
1: దేనికోసం అంటే ఈ దేహ నిమిత్తమై మీరు బాధపడుతున్నారు.
0: యు ఆర్ ఫీలింగ్ సాడ్ ఫర్ ద బాడీ.
1: బాడీ ఎప్పుడు కూడాను బాడీని
0: Body is after all the body.
1: Body is like a water bubble.
0: Body is like a water bubble.
1: Mind is like a mad monkey.
0: Mind is like a mad monkey.
1: ఈ మ్యాడ్ మంకీకి మనం ఏమాత్రం భయపడకూడదు.
0: You should not run away from this mad monkey.
1: ఈ passing clouds కు మనం ఏమాత్రం కూడాను అడ్డు చేయకూడదు.
0: You should not be threatened by the passing clouds.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They do come and vanish.
1: కనుక మనం దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దృఢంగా మనం నమ్మాలి.
0: You should have full faith in that divine principle of the self.
1: ఆ దివ్యత్వాన్ని నమ్మకలేనటువంటి వారికి ఇవన్నీ కూడా భయపెడుతుంటాయి.
0: The fear is because we do not have faith in the self or the spirit.
1: కనుక మీరు ఆ దివ్యత్వాన్ని పూర్తి నమ్మండి.
0: Have full faith in divinity.
1: అది మిమ్మల్ని సర్వవిధంగా రక్షించేటువంటిది, పాలించేటువంటిది.
0: That will protect you in every way.
1: వస్తుంటాయి పోతుంటాయి.
0: They come and pass off.
1: వర్ష బిందువులు వస్తుంటాయి పోతుంటాయి.
0: లైక్ ద రెయిన్ డ్రాప్స్ ద షవర్.
1: కానీ మేఘములు ఎంతకాలం ఉంటాయి?
0: క్లౌడ్స్ హౌ లాంగ్ దే
1: లాస్ట్. ఇన్ని చినుకులు అందించినటువంటి మేఘములు కూడా ఒక క్షణంలో మాయమైపోతుంటాయి.
0: ద క్లౌడ్ దట్ కమ్స్ డౌన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్ ఆల్సో హ్యాస్ టు డిసపియర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీలో ప్రేమ అనేటువంటి దట్టమైనటువంటి మేఘమును మీరు పుట్టించుకోండి.
0: సీ దట్ దేర్ విల్ బి డార్క్ క్లౌడ్ ఆఫ్ లవ్ విత్ ఇన్ యూ.
1: అది ఏ మీకు సర్వవిధంగా రక్షించేటువంటిది.
0: దట్ ప్రొటెక్ట్స్ యు ఇన్ ఎవ్రీ వే.
1: దైవం సంకల్పం చేత ఏమైనా చేయగలడు.
0: ద విల్ ఆఫ్ గాడ్ విల్ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
1: అటువంటి సాధించేటువంటి దైవాన్ని మన హస్తంలో పెట్టుకుని,
0: హావింగ్ గాడ్ ఇన్ యు,
1: మనం దేనికి కూడా భయపడకూడదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ధైర్యంతో మీరు సాధిస్తూ రండి.
0: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ విత్ కరేజ్.
1: దైవ విశ్వాసం కంటే గొప్ప బలమైనటువంటి శక్తి మనకు ఈ జగత్తులో ఇక్కడ కలరాదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ పవర్ దాన్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ బాల బాలికలందరూ కూడా ఎంతో అసంతృప్త ఇక్కడ చేరి ఎంత పవిత్రమైనటువంటి కాలం గడుపుతున్నారు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్ హావ్ గ్యాదర్డ్ హియర్. దే హావ్ స్పెంట్ ఎ వెరీ గుడ్ టైమ్, సీక్రెట్ టైమ్.
1: నిజంగా ఈ పిల్లల యొక్క భాగ్యమే భాగ్యము.
0: ఇన్ ఫ్యాక్ట్ దీస్ చిల్డ్రన్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్.
1: ఈ భాగ్యం అనేటువంటిది కేవలము తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమే.
0: ద గుడ్ లక్ ఆఫ్ ది చిల్డ్రన్ ఈస్ బికాస్ ఆఫ్ ది మెరిట్ ఆఫ్ దేర్ పేరెంట్స్.
1: ఆ తల్లిదండ్రుల యొక్క భాగ్యం చేతనే మీరు ఇంత ధైర్యంగా ఈ ప్రదేశంలో చేరుతున్నారు.
0: యు కుడ్ రీచ్ దిస్ ప్లేస్ బికాస్ ఆఫ్ గుడ్ లక్, ద మెరిట్ ఆఫ్ యువర్ పేరెంట్.
1: దైవశక్తి అనేటువంటి దాంట్లో ఎన్ని అంగులైనా మనం చేయవచ్చును.
0: విత్ ద డివైన్ పవర్ యూ కెన్ డూ ఎనీథింగ్ యూ విష్ టు.
1: ఒక చిన్న బిడ్డ వచ్చింది,
0: చేస్తూ
1: ఇతరుల కాళ్ళు చూస్తూ వస్తుండాలి. వాళ్ళ అడుగులు ఏ విధంగా వేస్తున్నారో అనేటువంటిది ఆ బిడ్డ దృష్టి అంతా దాని పేరు పెట్టుకున్నది.
0: ద చైల్డ్ హ్యాస్ బీన్ వాచింగ్ విత్ కేర్ ద స్టెప్స్ ఆఫ్ ద అదర్ వన్.
1: అది నిజమైనటువంటి లక్ష్యం.
0: దట్ ఈస్ ది చీఫ్ ఎయిమ్.
1: ఈ డాన్స్ లోపల అడుగు సరిగా పడుతుందా లేదా.
0: యాజ్ వన్ డాన్సర్స్ వన్ షుడ్ బి కేర్ఫుల్.
1: అందరూ ఆడుతున్నట్టుగా నేను దాంట్లో ఆడుతున్నానని భావించకూడదు.
0: You should not consider that you are one among the many.
1: Prema sarupulara,
0: embodiments of love.
1: Meerandaru kudunu chinna pillaluga tayarayite naaku ento aanandam.
0: Bhagavan will be very happy if we conduct ourselves like children.
1: Children lopala ye yokka kopamu taapamu eesya asoya dammamu ahankaramu ittatu em matram undavu.
0: Among children there will be no envy, no hatred, no jealousy.
1: Okanoka samayam lopala Yesu Christ kudanu chaala dinni chustu vachadu.
0: At one time Jesus mentioned the same.
1: Andro gumpulanta chernappudu oka chinna chanti biddanu poi thanu ettukunnadu.
0: In an assembly, in a congregation, Jesus picked up a small child.
1: Ee chinna biddu naaku entho preethi annaru.
0: And Jesus declared that the child is so dear to him.
1: Ee chinna biddu yokka bhavamulu anta bhagavantuni yokka bhavamulu.
0: The child has got all divine thoughts.
1: Nirmalamu nischalamu nisvarthamainatundi oka hrudayam.
0: They are pure, unsullied and selfless.
1: Perignatundi pillalakandarikunu asalu paasalu aanandamulu krodhamulu ikkada unta bayal deertuntayi.
0: Whereas the grown ups

0: You have all the anger, ambition, desire.
1: కనుక మనం పెరిగే కొలది కూడాను మన విచారములు కూడా పెరుగుతూనే ఉంటాయి.
0: With age, we'll also developing more of anxiety.
1: పెరిగేటువంటి వయసు లోపల దీన్ని కోరికను తగ్గించుకుంటూ రావాలి.
0: As age advances, we should have a ceiling on our desire.
1: Ceiling on desires. అప్పుడే మీరు నిజమైనటువంటి దైవశక్తికి లోబడిపోతారు.
0: Then only you let in the true divinity.
1: కనుక పెరిగే కొలది కూడాను మనలో ఉన్నటువంటి ఆశలు పెరిగిపోయి మనల్ని లొంగింపజేస్తుంటాయి.
0: As we grow, if we are too many, we have too many desires and ambitions, naturally you become weak.
1: ఆ మాయ మన పూర్తి తొలగిపోవాలి.
0: You should not be deluded by desire.
1: కుక్క కూడాను ప్రసవించిన తక్షణమే బిడ్డను చాలా ప్రేమగా నాకే ఆనందాన్ని అందిస్తుంటాయి.
0: Even the dog loves its own offspring.
1: ఆ చిన్న బిడ్డకు ఎంత నిర్మలమైనటువంటి భావము.
0: And that little one has got pure thoughts.
1: ఎంత నిశ్చలమైనటువంటి తత్వము.
0: A pure thoughts.
1: ఎంత నిస్వార్థమైనటువంటి యొక్క సంకల్పము.
0: Selfless feelings.
1: అది దైవత్వమునకు మూల కారణము.
0: That is the main cause, the feature of divinity.
1: ఆ నిశ్చయము, నిస్వార్థము, భయము అనేటువంటి ఏమాత్రం లేకుండా నిస్వార్థంతో మనం జీవించాలి.
0: We should not be selfish. We should be selfless. We should never be a coward. We should have courage.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: లవ్, దినమునకు ఒక్క నిమిషమైనా కూడా మీరు చిన్న బిడ్డలుగా తయారు కాండి.
0: అట్లీస్ట్ ఫర్ ఎ మినిట్ ఇన్ ఎ డే బి చైల్డ్ లైక్.
1: కోరికలు ఏమైనా వచ్చిందంటే చి ఇవి నాకు తగినవి కాదు, నేను మనిషి స్వభావం అని దాన్ని చింతించాలి.
0: ఇఫ్ ఎనీ డిజైర్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ అవర్ లైఫ్ వీ షుడ్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అసైడ్.
1: కానీ అట్టు దానికి మనం చీకొట్టినప్పుడే నాకు అన్ని ధైర్యంగా నిలుస్తాయి.
0: వెన్ వీ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ ఓన్ డిజైర్స్
1: అప్పుడే మనం మానవులు అయిపోతాం.
0: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి
1: దైవత్వాన్ని సమీపించుతాం.
0: యుల్ బి సో క్లోజ్ టు గాడ్ దెన్.
1: మీరు ఎంత సాధిస్తూ వస్తారో అంత దైవానికి దగ్గరైపోతూ వస్తుంటారు.
0: ద మోర్ యు అచీవ్ వర్క్ ఇన్ దిస్ డైరెక్షన్
1: అది మీ దగ్గర అయినటువంటిది మనకు నిజమైనది ప్రేమనే.
0: అండ్ దట్ ఈస్ ది ట్రూ లవ్.
1: ప్రేమకు మించినటువంటి దైవము మరొకటి లేదు.
0: గాడ్ ఈజ్ లవ్, నథింగ్ మోర్ దాన్ దిస్ ఇన్ దిస్ వరల్డ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: అప్పుడే మనము మానవులుగా తయారవుతాం.
0: దెన్ ఓన్లీ యూ క్యాన్ బి ట్రూ హ్యూమన్.
1: ఈనాడు మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఓణంలో ధైర్యంగా ప్రేమను సాధించాలి.
0: ద లెసన్ దట్ యు హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ అకేషన్ ఆఫ్ హోలీ ఓణం ఈస్ టు అచీవ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ కరేజ్.
1: అందరియందు యొక్క నిజమైనటువంటి ప్రేమ కొట్టి రక్తమే.
0: అట్ ఆల్ ది సేమ్ లవ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడి.
1: నీ దేహంలోకి వస్తే రక్తము, ఇంకో దేహంలోకి వస్తే పాలు, ఇంకో దేహంలోకి వస్తే నీరు రాదు.
0: జస్ట్ లైక్ ద బ్లడ్ ఈస్ ప్రెసెంట్ in the body of everyone.
1: అందరియందు సమత్వమైనటువంటి బ్లడ్ ఒక్కటే.
0: ద బ్లడ్ ఈజ్ కామన్ ఇన్ ఎవ్రీబడి.
1: కనుకనే సర్వజీవాత్మ ప్రేమ ఒక్కటే.
0: లైక్ వైజ్ ద లవ్ ఇస్ సేమ్.
1: ఆ ప్రేమను మనం సాధించుకుంటూ పోతే అందరినీ ప్రేమించుకుంటూ రావచ్చు.
0: దెన్ వన్స్ యూ అచీవ్ దిస్ యుల్ బి ఏబుల్ టు లవ్ ఆల్.
1: కనుక ఈ లవ్ ని నిజమైన దైవము.
0: లవ్ ఈజ్ గాడ్.
1: కనుకనే దైవమే ప్రేమ.
0: గాడ్ ఈజ్ లవ్.
1: ప్రేమతో మీరు ప్రతి ఒక్కరిని కూడాను మీరు దగ్గర చేర్చుకోండి.
0: బీన్ ద కంపెనీ ఆఫ్ ఎవ్రీబడి విత్ లవ్.
1: మనలో వచ్చేటువంటి కాపతో పాపను మనం ఏమాత్రం పెంచుకోకూడదు.
0: డోంట్ హ్యావ్ మోర్ ఆఫ్ యాంగర్ అండ్ జెలసీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు నిజంగా ప్రేమ స్వరూపులే.
0: యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ అందున్నటువంటి ప్రేమ అనేటువంటి తత్వం ఒక్కటే.
0: ద లవ్ ఈజ్ సేమ్ ఇన్ ఎవ్రీబడి.
1: దీంట్లో ఎట్టి భేదములు రావు.
0: There will be no difference whatsoever.
1: ఆ ప్రేమను మనం పెంచుకున్నప్పుడే
0: when we develop that love,
1: అది మన ప్రాణం నిలుస్తుంది.
0: That sustains our life.
1: ఈ ప్రాణమే దైవానికి సమీపమైనటువంటిది.
0: This life of love will take you closer to God.
1: కనుక ప్రేమను పెంచుకోండి.
0: So develop love, grow.
1: ఎట్టిది అయినప్పటికీ మనం ప్రేమను మాత్రం కించిత్తేను కూడా వదలకూడదు.
0: Under any circumstances, never give up love.
1: ఎట్టి పరిస్థితులైనను కూడాను ప్రేమను మనం దూరం చేసుకోకూడదు.
0: At any point of time, never distance yourself from love.
1: కనుక మీరు ప్రేమనే పెంచుకోవాలి.
0: So grow more and more.
1: మన పుట్టిన బిడ్డను మనం ఎంత ప్రేమిస్తామో బయట వారిని కూడా మనం అంతగా ప్రేమించాలి.
0: Just as you love your own child, love everybody.
1: అందరూ కూడాను ప్రేమ స్వరూపులే.
0: All are embodiments of love.
1: కనుకనే ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ఓణం అనేటువంటిది, ఓణం అనేటువంటిది ప్రేమనే.
0: ఓణం సింబలైజెస్ లవ్.
1: ఈ ప్రేమను అందరికీ పంచుకునే నిమిత్తమై ఓణము అనేటువంటి వచ్చింది.
0: ఓణం ఫెస్టివల్ ఇస్ మెన్ టు షేర్ లవ్.
1: దీన్ని పెంచుకునే నిమిత్తమే మనం పుట్టాము.
0: వీఆర్ బోర్న్ ఫర్ దిస్ పర్పస్.
1: ఈ పెంచుకునేటువంటి దాన్ని ఈనాడు మనం పెంచుకోకపోతే మన జీవితం అంతా వ్యర్థమైపోతుంది.
0: ఇఫ్ వీ డు నాట్ డెవలప్ దాట్ ఫర్ విచ్ వీఆర్ బోర్న్, లైఫ్ ఈజ్ ఎ వేస్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులే మీరందరూ కూడాను.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.

0: ప్రేమ ముదిత మనసె కహు రామ రామ రామ రామ రామ రామ రామ శ్రీరామ రామ రామ
1: ప్రేమ ముదిత మనసె కహు.

ప్రేమ ముదిత మనసి కహు రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ రామ

0: నాకు కొందరు డాక్టర్స్ చెప్పారు, ఈ సమయంలో మీరు బయటపోయి ఉపన్యాసం ఇవ్వడానికి తూనుకోకూడదు అన్నారు.
1: డాక్టర్స్ అడ్వైజ్డ్ భగవాన్ దట్ బెటర్ హీ క్యాన్సల్స్ దిస్ మార్నింగ్స్ డిస్కోర్స్.
0: దేనికోసం అన్నారు?
1: భగవాన్ ఆస్క్డ్ వై.
0: అది కదిలినటువంటి ఒక ఇది, మీరు కదిలిస్తూ ఉంటుంటే ఇంకా దానికి పెరిగిపోతూ ఉంటుంది అన్నాను.
1: ఇన్ దిస్ స్టేట్ ఆఫ్ ఇఫ్ యూ స్టార్ట్ స్పీకింగ్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్.
0: నేను చెప్పాను ఎట్లా వస్తుందో అది చూస్తామన్నాను.
1: భగవాన్ సెడ్ లెట్ మీ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు హ్యాపన్.
0: దాన్ని ధైర్యంగా మనం ఎదుర్కోవటం చేతనే అది కూడా మనకు భయపడిపోతుంది.
1: వెన్ యూ ఫేస్ ద ప్రాబ్లమ్ విత్ కరేజ్ ద ప్రాబ్లమ్ విల్ బి అఫ్రైడ్ ఆఫ్ యూ.
0: కనుక దుఃఖం వచ్చినప్పుడు మనం దుఃఖపడకూడదు.
1: మిజరీ షుడ్ నాట్ మేక్ యూ మిజరబుల్.
0: దాన్ని ఎదుర్కొని ధైర్యంగా మనం సాధించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ రెసిస్ట్ అండ్ ఫేస్ ఇట్ విత్ ఆల్.
0: అప్పుడే ఆ దుఃఖాన్ని మనం సాధించిన వారం అవుతాం.
1: దెన్ యూ కెన్ కాంకర్ దిస్ మిజరీ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: మీకు ఏదైనా ధైర్యం కానీ బాధ కానీ అధైర్యం కానీ కలిగినప్పుడు మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు.
1: Never be afraid of certain problems or losses or difficulties or worries.
0: Dhairyanga dani edurkoni
1: face with all the courage.
0: Daniki viruddhamainatundi karmalu cheyali.
1: Act in the different direction, opposite direction.
0: Appude meeru dani sadhinchina varam avtaru.
1: Then you will be able to be successful.
0: Dukham vastundi.
1: Misery comes.
0: Perigi penchi chesinatundi oka talidandra poyinappudu manaku ento baadha kalugutundi.
1: Because the loss of the parents we feel very sad, no doubt.
0: కానీ అప్పుడు మనం బాధపడకూడదు.
1: బట్ అట్ దట్ టైమ్
0: తల్లి, మీరెంతో నన్ను పెంచి పెద్ద చేశారు.
1: ఎస్, యూ హావ్ టేకెన్ కేర్ ఆఫ్ మీ టిల్ నౌ.
0: నా దేహాన్ని పెంచినారు.
1: యూఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మై.
0: ఆ పెంచిన దేహంతో నీ ధైర్యాన్ని మేము ఎదుర్కోవాలి.
1: విత్ దిస్ బాడీ దట్ విచ్ ఇస్ యువర్ గిఫ్ట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద
0: అని ధైర్యంతో ఆ ధైర్యాన్ని సాధించాలి.
1: యూ షుడ్ బి ఏబుల్ టు ఫేస్ ద సిచ్యువేషన్ విత్ ద కరేజ్.
0: ప్రేమ స్వరూప్ ద్వారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: అధికంగా మీతో మాట్లాడి
1: భగవాన్ డజన్ వాంట్ టు టాక్ టూ లాంగ్.
0: మీకు మరింత శ్రమ కలిగిస్తున్నానేమో.
1: భగవాన్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ హీస్ వరీయింగ్ యూ.
0: కానీ మీకు ధైర్యం కల్పించాలని నేను అధికంగా మాట్లాడుతూ వచ్చాను.
1: భగవాన్ ఈజ్ టాకింగ్ టు అస్ సో లాంగ్ టు గివ్ అస్ ద కరేజ్.
0: ఈ ధైర్యము,
1: దిస్ కరేజ్,
0: ఇదే నాకు నిజమైనటువంటి బలము.
1: This is the true strength.
0: Appude ee dukkhanni meeku maripimpa chestundi.
1: Then only you can cross over this.
0: Kaani mana dukkham anetundi raktanni ee chaakalu kuda subham cheyadu.
1: But the true misery cannot be washed out by
0: daivam yokka premane ee subham chestundi.
1: It's only the divine love that will wash out all this.
0: Kanuka daiva premanu penchukondi.
1: So develop divine love more.
0: Appude manaku sarva dukkhamunu kuda nivaran chestayi.
1: That's cure for all misery. Oh,

కాల్చి అతుకవచ్చు కమ్మరీడు. మనసు విరిగనేని మనసు విరిగనేని మరి చెప్పగలరటయా, మనసు విరిగనేని మరి చేర్ప

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: Prema swarupulare. Anni yugamula kante karinchutaku kaliyugame సులభ మార్గమని కూడాను అనేక శృతులు స్మృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమ స్వరూప ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్త్యేవ నాస్త్యేవ నాస్త్యేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేర్చని శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: By singing the name of the Lord and by listening to the name of the Lord, one can get sacred devotion out of these two practices.
1: Navavidha margamulu yandu pradhanamainatundi kirtanam aneetundi yokka satyanni kudanu manam gurtinchutu vachchaam.
0: We have also been recognizing that in all the 9 paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: సమ్యక్ కీర్తనం ఇది సంకీర్తనం అని హృదయంతో విచ్చలవిడిగా హృదయానందముగా నిర్భయముగా నిరాటంకముగా భగవంతుని యొక్క నామమును ఉచ్చరించడమే సంకీర్తనము అని కూడాను దీనికి సార్థక నామం.
0: The word సంకీర్తన్ కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ అండ్ ఎక్స్పాండెడ్ బై సేయింగ్ దట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri naama sankirtanam cheyatamlo idi vishwamine tarimpa chestundi.
0: If one individual participates in sankirtan and sings the name of the Lord, he will be liberated. But if a group of people join together to perform the sankirtan, such sankirtan will liberate the whole group and the entire world.
1: Kirtanamunaku sankirtanamunaku chaala vyathyasam unnadi.
0: There is a big difference between kirtan and sankirtan.
1: Kirtana oka vyaktigatamainatundi yokka aanandamu.
0: Kirtana refers to individual happiness.
1: Sankirtana vishwavyaptiriga vinche aanandamu.
0: Sankirtan spreads this happiness throughout the world.
1: హిట్టి సంకీర్తన యందు 4 విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ 4 డిఫరెంట్ టైప్స్ 4 డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీలా సంకీర్తన.
0: ది సెకండ్ ఇస్ లీలా సంకీర్తన.
1: మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ ఇస్ భావ సంకీర్తన.
1: నాలుగవది నామ సంకీర్తన.
0: ది ఫోర్త్ ఇస్ నామ సంకీర్తన.
1: అయితే ఈనాటి మానవుల యందు లేక సాధకుల యందు కీర్తనమనగా ఏమిటి, సంకీర్తనమనగా ఏమిటి, ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి, విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధకాస్ టుడే దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కానీ హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: In the songs, the meaning of which one does not understand, and in Sankirtan, the meaning of which one does not understand, one gets only temporary happiness, but not happiness with the depth of his heart.
1: Mottamadidi guna sankirtana.
0: The first one is guna sankirtan.
1: Idi kevalamu bhaktuni yokka bhavodrekamto eluvadinatundide kani guna sankirtana anetundidi ఇది ఏమాత్రమో అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ, బట్ ఇట్ ఈస్ మీనింగ్లెస్.
1: కారణం ఏమనగా, భగవంతుడు గుణాతీతుడు.
0: The reason is God is above gunas, is above quality.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తనకు ఆవించటము భక్తుని యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: నిత్యానందం పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతము గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతనే చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తియే.
0: This gives only satisfaction to the devotee. Even that satisfaction is momentary.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ వాంటింగ్ టు గెట్ దిస్ టెంపరీ సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ ఆర్ స్పెండింగ్ దేర్ టైమ్ అండ్ లైఫ్ విదౌట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ విదౌట్ నోయింగ్ వాట్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ ఇస్ అప్రోప్రియేట్.
1: రెండవది లీలా సంకీర్తన.
0: The second one is Leela Sankirtan.
1: Jagat antai kunnu Bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunnu Bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatundi yokka marpulu sambhavimpacheskovachu.
0: In one moment you can see many changes coming about.
1: ఐశ్వర్యమిప్పించు అంతా నాదని పించు క్షణములో జగమెల్ల ఎంతో వింతగా మార్చు ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్టుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హి కెన్ మేక్ యు ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఇస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. How can anyone understand or describe how Ishvara's sankalpa is going to take place?
1: Adi nidanagnela pipilaka adi brahma paryantamu nive adi erungaru madigalangaru mudamujendaru bhuvanikondaru vivekamuna vartinchadanikaru virrevigadaru kaani chivarake melakedi sambhavinchuno teliyajalaru enta varalaina.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: the result? Samasta srishti kudanu leela swarupanga undinappudu bhagavantuni yandu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leelani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yandu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: ఆ విధమైనటువంటి సమత్వాన్ని మనం అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా గుర్తించడానికి అర్హులమవుతాము.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
1: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే, లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటారు.
0: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
1: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
0: These are not the symptoms of a true devotee.
1: Na sukhar labhyate sukham సుఖము నుంచి సుఖము లభించుతుందనే అనుకోవటము ఇది కేవలము వెర్రి తల్లి యొక్క భావము.
0: టు థింక్ దట్ హ్యాపీనెస్ కెన్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు బి వెరీ ఫూలిష్.
1: కనుకనే మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
0: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
1: కనుక భగవంతుని యొక్క లీలా గుణగణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
1: ఇంకా మూడవది భావ సంకీర్తన.
0: ది థర్డ్ వన్ ఇస్ భావ సంకీర్తన.
1: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
0: ఇన్ దిస్ భావ సంకీర్తన్ దేర్ ఆర్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ ఆర్ థాట్.
1: శాంతి భావము.
0: One is శాంతి భావ.
1: సఖ్య భావము.
0: సఖ్య భావ.
1: అనురాగ భావము.
0: అనురాగ భావ.
1: వాత్సల్య భావము.
0: వాత్సల్య భావ.
1: మధుర భావము.
0: మధుర భావ.
1: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
0: The last one is all kinds of identity, ఐక్య భావ.
1: ఈ ఆరు భావములు ఎందుకూడను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుగా చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
0: ఇన్ ఆల్ దీస్ సిక్స్ టైప్స్ ఆఫ్ భావ దేర్ ఇస్ ఓన్లీ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇమాజినేషన్ బట్ నాట్ ది ట్రూ క్వాలిటీ ఆఫ్ గాడ్.
1: శాంతి భక్తి. ఈ శాంతి భావం నందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
0: ది ఫస్ట్ వన్ ది శాంతి భావ టు డిస్క్రైబ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ బై హిస్ శాంతి.
1: భీష్ముడు శాంతి పర్వమునందు భగవంతుని శాంతి రీతిగా గానం చేస్తూ వచ్చాడు.
0: భీష్మ ఇన్ ది శాంతి పర్వ వాస్ డిస్క్రైబింగ్ గాడ్ యాజ్ ఎ ఫార్మ్ ఆఫ్ శాంతి.
1: ఉత్తమ కాలము, ఉత్తమ స్థానము, పవిత్రమైన దివ్య దినము లభించాలని ఆయన అన్ని విధముల కూడా త్యాగం చేసి భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
0: Wanting to have a high and important good day and a good time in the name of the Lord, he was spending time in describing the shanti of in shanti bhava of God.
1: Idi e uttarayana kalamu ani sankramana kalamu ani Bhishmudu visvasistu vachadu.
0: Bhishma believed that this good time is the uttarayana time and it is the time when the sun enters the makara.
1: Kala swarupudu, kala nimitudu, kala atitudu, సర్వము భగవంతుడే ఉండగా మంచి కాలము చెడ్డ కాలము అనేటువంటి దాన్ని నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
0: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
1: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
0: God's sankalpa is the main basis for all happiness and all good things.
1: Kanukane ee shantamu cheta gaanamunu acharinchi oka kaalamunaku bhagavantuni badduni gaavinchatamu idi balaheenata yokka lakshanamee.
0: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
1: Ee sakya bhakti indulo sakyamu cheta sankirtana gaavinchatamu.
0: Sakya bhakti. This is to sing the glory, do the sankirtan with sakya, closeness or friendship.
1: Sakya managa Arjunudu Krishnunaku aneka vidhamulaga kodanu sannihitudiga tayarayyadu.
0: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
1: Nirantaram kodanu కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
0: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship but not as one of divinity.
1: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరముగా ఆవిస్తూ ఉంటారు.
0: Such proximity is connected only with human relationships, but this goes very distant.
1: కారణమేమనగా సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటారు.
0: The reason for this is The proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity. That becomes a weakness.
1: భగవంతుడు కేవొక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
0: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
1: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరైనటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
0: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
1: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
0: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
1: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
0: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
1: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
0: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
1: ఇంక దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
0: The next one is దాస్య భక్తి. A good example for that is the close relationship between Hanuman and Rama.
1: నిరంతరము కూడాను రామ సేవ యందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
0: At all times, Hanuman dedicated his body for the service of Rama.
1: ప్రతి రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
0: Every bit and bit of his body was always thinking only of Rama's name.
1: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
0: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
1: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
0: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
1: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
1: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
0: టుడే యాజ్ సూన్ యాజ్ వన్ అక్వైర్స్ వన్ బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ హీ బికమ్స్ గిడీ అండ్ ప్రౌడ్.
1: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
0: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
1: Ananta vedamulu yokka prabhavanni kodanu gurtinchinatundi vaadu hanumantudu.
0: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
1: Aaru shastramulu kodanu vallinchinatundi vaadu hanumantudu.
0: He was one who could get by heart all the 6 shastras.
1: Paisachika bhashanu kodanu abhyasinchinatundi vaadu hanumantudu.
0: He learned the language called the paisachika language.
1: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
0: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
1: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
0: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
1: అట్టి బలవంతుడైనా విద్యావంతుడైనా గుణవంతుడైనా హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితము గావించుకుంటూ వచ్చింది.
0: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
1: రాముని యొక్క విషయమునందు ఏ కించిత్తైనా కూడాను అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని ఎక్కడే గాని కనిపించటం లేదు.
0: ఇన్ రిగార్డ్ టు రామ ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
1: అహంకారం సర్వ పతనమునకును మూల కారణము.
0: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
1: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవని ప్రశ్నించారు.
0: when he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
1: Shanti vachanamulato dasoham kosalendrascha. Nenu Sri Ramachandra yokka dasudanu ani taanu varnistu vachadu.
0: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
1: Tana vachanamulandu kudanu dasattvame, tana pravartaniyandu dasattvame.
0: There was service even in his words, there was service even in his conduct.
1: Manasunandu kudanu dasattvame,
0: in his mind too, it was filled with service.
1: Manovakar karmamuliyandu dasattvamunu anubhavinchatam cheta త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
0: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్ వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
1: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
0: ఈవెన్ ఇన్ సచ్ ఎ కేస్ ఆఫ్ హనుమాన్ హూ హ్యాడ్ ఆల్ ది త్రికరణస్ ఫిల్డ్ విత్ సర్వీస్ హీ టూ promoted only bodily connection.
1: Rama ante priti tappa maroka Krishna ante kuda athu ishtapadetunte vaadu kaadu.
0: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
1: Idi sankuchitamainatunte buddhi.
0: This is a narrow idea.
1: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితము చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్ ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
1: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వరూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుంది సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
0: While the Vedas have been telling us that all the thousand names and all the thousand forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
1: ఇక్కడ కూడా సమచిత్తము లేకపోవటం చేతనే హనుమంతుడు కొన్ని కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
0: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to.
1: అందువలననే ఒకే జన్మములోనే హనుమంతుడు కూడాను తరించలేకపోయాడు.
0: This is the reason why in one birth Hanuman could not liberate himself.
1: ఏతావాత దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
0: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of bhakti.
1: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
0: The fourth one is వాత్సల్య భక్తి.
1: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
0: An example for this వాత్సల్య భక్తి is యశోదా.
1: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
0: She would not accept any other name except the name which was given at birth by her.
1: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
0: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
1: ఒకానొక సమయంలో ఉద్ధవుడు మధుర నుండి వచ్చి యశోద గృహము ముందు దిగి కృష్ణుని యొక్క క్షేమ సమాచారం తెలపడానికి వచ్చాడు.
0: On one occasion, Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
1: ఆతురతతో యశోద పరిగెత్తి వచ్చి ఉద్ధవ నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
0: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఈజ్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్.
1: వెన్ ఇస్ హీ కమింగ్,
0: వెన్ ఇస్ యూ గోయింగ్ టు కమ్ హియర్.
1: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నాడు తల్లి అన్నాడు.
0: While Yashoda was asking such questions, Uddhava very quietly and peacefully said, the one who lives in Madhurapura, the one who pleases the Gopikas, he is doing very well.
1: Yashodaku kopam vachindi.
0: Yashoda became angry.
1: ఎవడా మధురాపురి విహారుడు? వాటితో నాకు సంబంధం లేదు.
0: హూ ఇస్ ఇట్ దట్ లివ్స్ ఇన్ మధురాపుర? ఐఎమ్ నాట్ కన్సర్న్ విత్.
1: గోపికామాన సంచారుడు ఎవడో నాకు తెలియదు.
0: ఐ డో నాట్ నో హూ ఫిల్స్ ది మైండ్స్ ఆఫ్ ది గోపికాస్.
1: నా గోపాలుడు బాగున్నాడా?
0: ఐ ఆస్క్, ఈజ్ మై గోపాల వెల్?
1: ఈ విధముగా కేవలం సంకుచితమైనటువంటి భావము చేత తాను పెట్టిన పేరును మాత్రమే ఆకర్షించుకుంటుంది తప్ప అన్య పేరును ఏమాత్రము తాను ఆదర్శించటం లేదు.
0: సచ్ ఎ నారో ఐడియా మేక్స్ హర్ అక్సెప్ట్ ఓన్లీ ది నేమ్ విచ్ షీ హాస్ గివెన్ అండ్ నాట్ ఎనీ అదర్ నేమ్.
1: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
0: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ హాస్ బీయింగ్ రాదర్ నారో.
1: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి,
1: గోపికల భక్తి.
0: ఎగ్జాంపుల్ ఈజ్ ది డివోషన్ ఆఫ్ ది గోపిక.
1: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
0: ది భక్తి ఆఫ్ ది గోపికాస్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ మెనీ పీపుల్ ఇన్ ఎ క్రూకెడ్ అండ్ అన్కన్సర్న్ మేనర్ అండ్ దే డూ నాట్ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ దట్ భక్తి.
1: ఆ గోపికల భక్తి ఒకవైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
0: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
1: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కానీ గుణ సంబంధమైన వృత్తులు కానీ వారి చిత్తంలో ఏనాడు కూడా కనిపించలేదు.
0: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ ది బాడీలీ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్ కన్సర్న్ విత్ హ్యూమన్ రిలేషన్.
1: కానీ దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
1: ఇలాంటి ప్రచారమునకే అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రపత్తులు కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
0: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
1: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
0: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
1: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
0: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
1: కుచ్చిటుండు చేరి గుణవంతు చెరచును.
0: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
1: సత్యమైన బట సాయి మాట.
0: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడా మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
0: పీపుల్ హూ హ్యావ్ సచ్ నారో ఐడియాస్ అండ్ నారో మైండ్ ఈవెన్ టుడే బై రూయినింగ్ దర్ ఓన్ థాట్స్ దే ఆర్ టేకింగ్ టు మెనీ రాంగ్ పాత్స్ అండ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్.
1: గోపికల యొక్క భావము పూర్ణ విశ్వాసంతో కూడినటువంటిది.
0: ది థాట్స్ ఆఫ్ గోపికాస్ ఆర్ ఫిల్డ్ విత్ టోటల్ బిలీఫ్, టోటల్ ఫెయిత్.
1: తమ యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకునేటువంటి యొక్క మార్గమును అనుసరించేటువంటివి.
0: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
0: గాడ్ విత్ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్టేక్స్ సెవెరల్ టైప్స్.
1: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
0: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
1: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
0: ది ఎర్లియర్ ది టెస్ట్ కమ్స్ టు అస్ ది హైయర్ వీ కెన్ రైజ్.
1: ఒక పిల్లలు చదువుతుంటారు ప్రతి సంవత్సరం కూడా ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
0: ది చిల్డ్రన్ హూ ఆర్ స్టడీయింగ్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ అన్ ఎగ్జామినేషన్ ది టెస్ట్ దే కెన్ మూవ్ టు ది హైయర్ క్లాస్.
1: కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రచ్చలుగానే మనం భావించుకోవాలి.
0: వీ షుడ్ రిగార్డ్ ఆల్ సచ్ టెస్ట్ యాజ్ ప్రొటెక్టర్స్ టు అస్.
1: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
0: వన్ డే in the house of a Gopika, a very severe test happened.
1: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూసుకుని.
0: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
1: కాని ఆనాటి విచిత్రం ఏమిటో, 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
0: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
1: వచ్చినటువంటి భర్త అలసిపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
0: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
1: Gopika chuchindi.
0: Gopika looked at that.
1: Ayyo, bhatta alisipothu vachade ani aame kudunu atanike maatram kudunu tondari nivvakakunda taanu kudunu deepamulu aarpi vesi taanu kudunu nemmadiga pandukundi.
0: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
1: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
0: Using that occasion, Krishna came at 7 p.m.
1: వచ్చి తలుపును తొట్టాడు.
0: He was knocking at the door.
1: గోపికకు భయం వేసింది.
0: The Gopika was afraid.
1: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణునికి కోపము, తెరిస్తే భర్త కోపము.
0: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
1: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
0: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
1: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
0: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
1: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటాది.
0: The Gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
1: ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుంది గోపిక.
0: She went to the keyhole and she was praying.

0: గొప్పన అనుకుంది, మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
1: Here Gopika is troubled with two contradictory thoughts. On one side there is the Lord of the universe, on the other side there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
0: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
1: As soon as the door was opened, Krishna entered.
0: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడక పైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
1: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
0: భక్త వేషము ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
1: Krishna, who came in the form of her husband, again also came as Krishna, merely to...
0: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
1: Here also the Gopikas exhibit a dual mind.
0: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
1: Wherever there is such a duality, there is ignorance.
0: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
1: Where there is ignorance, there is sorrow.
0: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
1: What is the reason for this sorrow? It is ignorance.
0: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
1: What is the reason for the ignorance? It is a duality.
0: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
1: What is the reason for this duality? It is your own mind going in two different ways.
0: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
1: What is the reason for this different attitude of yours?
0: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
1: The likes and the dislikes.
0: రాగద్వేషములకు కారణం ఏమిటి?
1: What is the reason for likes and dislikes?
0: కర్మనే కారణము.
1: The work we do is
0: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణము.
1: What is the reason for the work that we do?
0: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
1: For this birth comes our sorrow.
0: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
1: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్ సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ దట్ టూ ఇస్ నాట్ ది రైట్
0: మధుర భక్తి.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
0: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
1: This is not easily attainable by everyone.
0: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
1: రాధా ఇస్ ది ఓన్లీ పర్సన్ హు
0: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
1: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
0: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనల యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావములే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
1: Since in all these six types of sankirtan there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
0: Kanukane inka nalugavudainatundi nama sankirtana.
1: We now come to nama sankirtan, sankirtan of the name.
0: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
1: It is this nama sankirtan sai has been establishing everywhere.
0: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలముల యందు కూడాను మనస్సునకు హాయి జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
1: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సీక్రెట్నెస్. అండ్
0: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
1: దేర్ ఈస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
0: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: దివ్యాత్మ స్వరూప, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
0: దీనికి కొన్ని రకములైనటువంటి యొక్క వేద ప్రమాణములు ఉంటున్నవి.
1: ఫర్ దిస్ దేర్ ఈస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
0: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
1: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores ఆఫ్ వెర్సెస్ ఆఫ్ ఆత్మారామాయణ.
0: ఈ 100 కోట్ల రామాయణం కొను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
1: He said these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
0: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33,33,33,333 శ్లోకములు పంచాడు.
1: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
0: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
1: There was a remainder of one verse.
0: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరమును వేరు చేస్తూ వచ్చాడు.
1: He began separating the letters in this verse.
0: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
1: Out of this came

0: 32 లెటర్స్.
1: ఈ 32 అక్షరంలో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: ఫ్రమ్ దీస్ 32 లెటర్స్ 10 లెటర్స్ టు ఈచ్ ఆఫ్ ది వరల్డ్ హావ్ బీన్ డిస్ట్రిబ్యూటెడ్.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 లెటర్స్ రిమైన్.
1: ఆ 2 అక్షరములే ప్రేమ. అదే 2 అక్షరములు.
0: దోస్ 2 లెటర్స్ ఆర్ ప్రేమ. 2 లెటర్స్.
1: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equal.
1: Ah, prema ne daivamu.
0: That prema is God.
1: దాని వలనని ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: దట్ ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ ఈజ్ గాడ్స్ ఆస్పెక్ట్.
1: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: ది సేమ్ 2 లెటర్స్ బికేమ్ రామ ది 2 లెటర్స్.
1: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: ది సేమ్ 2 లెటర్స్ బికేమ్ హరి.
1: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: ది సేమ్ లెటర్స్ బికేమ్ హరా.
1: ఈ విధంగా ఒక్కటికొకటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ రామ సాయి బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్ రామ కృష్ణ హరి హర సాయి బాబా.
1: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్. దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్ వీ షుడ్ టేక్ లవ్ ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
1: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
1: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డు ఆల్.
1: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
1: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
1: దీనికి నామ అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామ.
1: నామ అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామ వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
1: నా ఆ మా మూడు చేరితేనే నామ అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామ.
1: నా 0,
0: ఆ ఇస్ 2,
1: మా 5,
0: మా ఇస్ 5.
1: 0 ప్లస్ 2 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ 7.
0: 0 ప్లస్ 2 ప్లస్ 5 ఈక్వల్స్ 7.
1: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామ.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
1: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ఈ అన్ని విధములైనటువంటి దీంతో చేరిపోయినటువంటిది.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
1: కనుకనే దీనినే సప్త స్వరములు అన్నారు.
0: This has also been called the Sapta Swara, the seven.
1: దీనిని సప్త లోకములు అన్నారు.
0: Also been called seven worlds.
1: సప్త ఋషులు అన్నారు.
0: Seven rishis.
1: సప్త దినములు. Sunday, Monday, Tuesday, Wednesday, ఇంత సప్త దినములు.
0: Seven days from Sunday, Monday, Tuesday onwards.
1: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called Saptaha.
1: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి యొక్క తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
1: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్. గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
1: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
1: Nee bhavamulo porlali.
0: That thought should be full.
1: Premalo munagali.
0: It should be dipped into
1: tarna yattudu kavali.
0: You should forget your
1: ide tapassu.
0: This is called tapas.
1: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kuda nu tarimpa chestundi.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
1: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన. తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూప, ఈవెన్ ఇఫ్ యూఆర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
1: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆర్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ వితౌట్ ఫియర్ లౌడ్లీ.
1: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింపజేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
1: ఏ కష్టమునకు ఏ నష్టమునకు ఇతరులు మనల్ని ఆదుకోరు.
0: No one will come to our help when there is any trouble.
1: ఒక్క దైవమే నిన్ను ఆదుకునేటువంటి వాడు.
0: God is the only one who will come to.
1: ఈనాడు చెప్పి నిన్ను చెడపగలరే కానీ రేపటి దినం ఉద్ధారం చేసేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా కనిపించడం లేదు.
0: Individuals can only ruin you, but they can never help you at any.
1: స్వార్థము స్వార్థము స్వార్థము స్వార్థము సర్వత్రా స్వార్థం అనేటువంటిది నిండి ఉంటుంది.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
1: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
1: అహంకార స్వార్థములు రెండు గుణము సమ్మిళితమయ్యేటప్పటికే ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
1: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
1: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి చావించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
1: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
1: nishartamainatundi deento bhagavantuni prarthinchu.
0: You pray to God in a selfless.
1: Nee vishwasam needi.
0: Your faith is yours.
1: Vishwasamunaku no reason, no season.
0: There is no reason and season for your faith.
1: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
1: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
1: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య. నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింపచేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
1: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథాగృహం పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ హీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన కట్టలయందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye.
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the
0: దేహం యందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి అని.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములు.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటి వాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్ చిత్ ఆనందమనేటువంటి పుష్పముగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్, సత్యమునే చెప్పు.
1: Speak truth.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: It's a moral value.
0: ప్రియం బ్రూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: The speech should be spoken in an acceptable way.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: It's a righteous way in human life.
0: బ్రూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: సత్యమైనటువంటిది ప్రియము చేతను ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: The truth has got all that acceptability, attraction and bliss.
0: కనుకనే అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is a combination of these three aspects, morality, righteousness and spirituality.
0: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: మానవత్వం అనగా ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ట్రూత్ అవేర్నెస్ అండ్ బ్లెస్.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడా విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గోటన్ హిస్ హ్యూమన్ క్వాలిటీ. ఈస్ ఫాలోయింగ్ ద బీస్టియల్ టెంపర్మెంట్ అండ్ యాక్టింగ్ లైక్ ఎ డెమన్.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ద నోబుల్ సోల్స్ ఎల్డర్స్.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: ద టీచింగ్స్ ఆఫ్ ద ఎల్డర్స్ ఈజ్ సోల్డ్ యాజ్ ఇన్ ఎ షేర్ మార్కెట్.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: దిస్ ఈజ్ ది మోడర్న్ ఫ్యాషన్ ఆఫ్ ద మోడర్న్ మ్యాన్.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: వెన్ మ్యాన్ ఇస్ రెస్పెక్టెడ్, ద హ్యుమానిటీ ఇస్ రెస్పెక్టెడ్ బై అండ్ లార్జ్.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: టుడే నో వన్ ఇస్ రెస్పెక్టింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు,
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యూ ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఓన్లీ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్టాచ్యూస్ ఇస్ టేకింగ్ ప్లేస్ బట్ దేర్ మెసేజ్ ఇస్ బరీడ్.
0: ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క ఆడంబరమైనటువంటి యొక్క నాటకం?
1: వై దిస్ పాంప్ అండ్ షో, ద హోల్ డ్రామా?
0: విగ్రహములను పూజించటము, కేవలం వాక్యములను విస్మరించటము, ఇది మానవునికి సహజం కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్ టు మ్యాన్ కైండ్ టు వర్షిప్ ది స్టాచ్యూ అండ్ ఫర్గెట్ ద టీచింగ్.
0: మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని గుర్తించి వర్తించడమే నిజమైన మానవత్వం.
1: ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ లైస్ ఇన్ అండర్స్టాండింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్.
0: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అని పిలుపుతుందాం.
1: వీ స్పీక్ ఆఫ్ ది ట్రినిటీ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర.
0: ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్ అనేటువంటి వారిని, ఆకార రూపులైనటువంటి వారిని ఈ జగత్తులో ఎవరు కూడా చూడలేదు.
1: We cannot see anyone without a form.
0: Aite ee Brahma Vishnu Maheshwara yokka upadhulu emiti?
1: What is the vesture, the form of the Trinity?
0: Prati manavuni endukodanu undinatvanti yokka sattva rajo tamo gunamule ee Brahma Vishnu Maheshwara yokka upadhulu.
1: The Trinity, the Brahma Vishnu Maheshwara are the very three qualities, the attributes present in mankind.
0: Eeshwarudanaga evaru?
1: Who is Eeshwara?
0: Anaga deerini vedamulu ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: వేద రిఫర్స్ టు ఈశ్వర యాజ్ ది సోల్ ఆర్ ఆత్మ.
0: హృదయమునే ఆత్మ అని ప్రకటిస్తూ వచ్చింది.
1: హృదయ ఎక్స్ప్రెసెస్ ఆత్మ.
0: ఈ హృదయం అనేటువంటిదే ఈశ్వర స్వరూపము.
1: హృదయ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ఈశ్వర.
0: ఇటువంటి ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు ఎందు కూడా ఉన్నటువంటిది ఈ ఈశ్వరత్వమే.
1: ఈశ్వర ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: అనగా హృదయమునకే ఈశ్వరుడు అని పేరు.
1: Hridaya is called Ishwara.
0: Kanukune adaniki Hridayeshwara annaru.
1: Therefore God is called Hridayeshwara.
0: Ee hridayam yokka sankalpame manasu.
1: And the mind is the reflection.
0: Ee manase Vishnu swaroopudu annadu.
1: Mind stands for Vishnu.
0: Vishnu anaga sarvavyapakudu ani deeni artham.
1: Vishnu means that which is all pervasive.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్. జగత్ అంతా మనసు యొక్క మాయమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేటెడ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏ తర్వాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: Therefore, human quality has got these three important characteristics: the soul, the mind, and the thought.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మన మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి ఒక స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మన వాక్కే అనగా సంకల్పంలే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాము?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్.
0: చరాచరమయీ.
1: మొబైల్ అని మొబైల్.
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ. జ్యోతిర్మయీ వాంగ్మయీ.
1: The light and the thought.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని ఎందుకు కూడా ఉంటున్నది.
1: దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: సచ్ ఎ హ్యూమన్ క్వాలిటీస్ ఫర్ గాటన్ టుడే.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాప్తమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఎఫీమరల్ ట్రాన్సియంట్ యాక్టివిటీస్.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: He's not that
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరం పేరు ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwaran anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Edo kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana oka manchi chedalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara, is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, kalatmaka.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డలు తెస్తున్నదని భావించకూడదు.
1: వి షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్ టు
0: మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితమే మనకు అందిస్తుంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
0: నిత్యం కూడాను, క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈస్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైన కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: మెనీ పీపుల్ స్టార్ట్ వండరింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ దిస్ న్యూ ఇయర్, ద హార్మ్ అండ్ ద డేంజర్ దట్ లై అహెడ్.
0: మన సుఖములకు, కష్టములకు, దుఃఖములకు, ఆనందములకు సంవత్సరము కాదు కారణం.
1: ఫర్ అవర్ పెయిన్ అండ్ ప్లెజర్, ద ప్రాఫిట్ అండ్ లాస్, ఇయర్ ఇస్ నాట్ ద కాజ్.
0: మన యొక్క నడతలే దీనికి మూల కారణం.
1: అవర్ బిహేవియర్ ఇస్ ద మెయిన్ కాజ్.
0: మనం మంచిగా నడుచుకుంటే మంచి ఫలితమే వస్తుంది.
1: యు ఆర్ గుడ్, యు విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్.
0: దుర్గుణములతో మనం ప్రవేశించినప్పుడే దీనికి చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ, కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లైక్ ఇన్ ఎనీ ఇయర్, సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పములతోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ with our thoughts.
0: Kanuka satsankalpamlo manam abhivruddhi parchukovali.
1: We should develop good thoughts.
0: Satpravartanlo manam praveshinchali.
1: We should have good conduct.
0: Sadbhavamulu penchukovali.
1: We should have good feelings.
0: Satsangamulu cherali.
1: We should be in good company.
0: Ee naadu Bharatadeshamu bidadi anukuntunnam.
1: We think that India is a poor country.
0: Ee bidirikaliki moola kaaranam emiti?
1: What is the cause for this poverty?
0: Mana somaratanam ediniki moola kaaranam.
1: Our laziness is the cause for this poverty.
0: Ee naadu manavudu kaalam ento viluvainatundiga untundali.
1: Time is highly valuable.
0: Ee unna kaalam lopala
1: in the existing time
0: 300 kaalamunu manam durvinivagam chestunnam.
1: We are wasting three parts of it.
0: 24 gantala dinamuga untunnatundi daniki 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: ఇన్ ఎ డే ఆఫ్ 24 అవర్స్ వీఆర్ మిస్యూజింగ్ 23 అవర్స్ 55 మినిట్స్.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: దిస్ ఇస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: ఎ టైమ్ మస్ట్ బి యూస్డ్ ప్రాపర్లీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎ
0: హ్యూమన్. అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: We waste time, you'll be wasting all the human activity.
0: కాలకాల ప్రబన్నానాం కాలకిమ్న కరిష్యతేని. కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: The day when you value time, you will be valued.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: If you waste time, that time also will not
0: desham yokka manchi chetta saubhagyamulanta kudanu manavuni yokka pravartana paine aadharapadi untunnayi.
1: The prosperity and the welfare of the country depends upon the behavior of man.
0: Desha prajalanni kudanu dana dharmamul cheta satya pravartulu cheta pravartinchinappude desham manchi subichchanga untundi.
1: The country will prosper and progress when people have the qualities like compassion, righteousness and truth.
0: Bharatiya pradhanamaina samskruti సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ, స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: బికాస్ యువర్ హార్ట్ ఈస్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ రైచియస్నెస్.
0: దయా హృదయ అది నీ యొక్క ఈశ్వర స్థానం.
1: ద హార్ట్ హృదయ హృత్ ప్లస్ దయా ఈస్
0: మానవుడు దయామయుడుగా రూపొందాలి.
1: Man should be one of compassion.
0: కఠినుడు కాకూడదు.
1: He should not be stone hearted.
0: కనుక అందరి ఎందు ఉండినటువంటిది ఒకే దయ కనుకనే కనుక ఇక్కడ యూనిటీ అనేటువంటి దానిని మన శివరామ చెప్పాడు.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Shivaraj Patel.
0: శివరాజ్ పటేల్ యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నాడు.
1: It's not enough if there is purity and unity.
0: Unity, purity, prema, moodinti yokka ekatvam chetane divinity roopondutundi.
1: Out of the combination of unity, purity and love, you have the divinity.
0: Unity.
1: Where is unity?
0: Desamunaku desamuku madhya jagadam jarugutundadi.
1: Where is unity in this country?
0: Intiki intiki madhya vyavaharam jarugutundadi.
1: There's conflict between family to family.
0: State ku state ku madhya kudanu కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడా అనేక విధమైనటువంటి రూపు పొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్ ఇన్ ఎవ్రీ.
0: ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్ హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్.
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: వీఆర్ ఆల్ బ్రదర్స్.
0: మనమందరూ మానవ స్వరూపులమే.
1: వీఆర్ ఆల్ వెరీ ఫార్మ్.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: వీ షుడ్ డెవలప్ యూనిటీ.
0: దేశమునకు విశాలమైనటువంటి యొక్క కీర్తిని సంపాదించాలి.
1: వీ షుడ్ బ్రింగ్ గుడ్ నేమ్ టు దిస్ కంట్రీ.
0: అలాంటి యొక్క ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ యునైటెడ్ ఫీలింగ్.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: నో వన్ ఇస్ ద కాజ్.
0: ఎవరు ఈ స్టేట్ ని ఒక విధమైన కొనుక్కోలేదు.
1: నో వన్ పర్చేజ్ ఎనీ స్టేట్.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ వన్ స్పిరిట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది క్రియేషన్.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: వెన్ వీ డెవలప్ సచ్ బ్రాడ్ feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Everywhere we find selfishness. It is the selfishness which is the main cause for all infights.
0: Andaru manavalame.
1: All are human beings.
0: Caste of humanity.
1: The caste of humanity.
0: Religion of love.
1: Religion of
0: language
1: love.
0: Of the heart.
1: The language of the heart.
0: Ee satyanni manam gurtinchukovali.
1: We should know this truth.
0: నీ ఎందు పంచభూతములున్నవి నా ఎందు పంచభూతములున్నవి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ యూ.
0: మన ఇరువురు కూడా సమానమే.
1: బోత్ ఆర్ ఈక్వల్.
0: ఇంకా భేదం ఎందుకు?
1: దెన్ వై షుడ్ దేర్ బి డిఫరెన్స్?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: వై షుడ్ దేర్ బి డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ టు మ్యాన్?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: దిస్ ఇస్ ద రీజన్ వై వీ లాస్ట్ ద హ్యూమన్ క్వాలిటీ అండ్ బికమ్ ఎన్ అనిమల్.
0: కనుక మనం సంవత్సరముల కోసమని మనం కాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతా కూడా సన్మార్గంలో కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్ డివోషన్.
0: ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్ బి ఫైట్?
0: ఈ భేదమంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారమని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
0: అందులోనా ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధమైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: Dhanadahamu.
1: First for money.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: There in the city you find a heavy rush.
0: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసరీ.
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు ఎ లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవడం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనము, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుంటుంది.
1: థర్స్ట్ ఫర్ మనీ హాస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్
0: మనీ. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
1: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: Earn money and make proper use.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human
0: value. రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా, గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drinks the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
1: దీస్ టూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మ్యాడ్నెస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకునో ఆశ ఉండాలి.
1: ఎవరి ఇండివిజువల్ హౌఎవర్,
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరి ఇండివిజువల్ నీడ్స్ మనీ.
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్.
0: తప్పు లేదు.
1: నో
0: మనీ, సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppu kutteetundi variki tana pallo tanaku anta adhikaram untundali.
1: Just as the Prime Minister has got his own right, every corporal has got his own right.
0: Nee duty nu sakramanga chey.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoodadu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. Do your duty sincerely.
0: ఈ విధమైనటువంటి భావాన్ని ప్రతి మానవుడు కూడా కలిగి ఉండాలి.
1: This sort of feeling should be there in everyone.
0: నా పని నేను చేసుకోవాలి.
1: I should do my work.
0: నా పనిలో ఎట్టి దోషములు లేకుండా చూసుకోవాలి.
1: I should see that there will be no defect at all.
0: ఒక్కొక్క వ్యక్తి కూడాను తన యొక్క పని యొక్క శ్రద్ధను అభివృద్ధి పరచుకున్నప్పుడు అందరూ కూడా లోక సమస్త సుఖినో భవంతు.
1: If everyone acts sincerely, without any mistake, the whole world will progress.
0: లోకసమస్తా సుగుణోభవంతో అంటున్నాము.
1: We say that you should be happy. లోక
0: సమాచారం ఏమాత్రం విచారించడం లేదు.
1: But we are not bothered what
0: తన లోకమే తనకు.
1: He thinks of his own self.
0: ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చంచరిస్తున్నాడు.
1: Man is moving about today with a narrow feeling.
0: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is Ishwara year.
0: కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది, అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
1: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి.
1: There is divinity in every man.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: Everyone should feel like this.
0: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
1: Ishwara dwells in my heart.
0: ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు.
1: And the mind is nothing.
0: ఈ మనసే విష్ణువు.
1: This mind is Vishnu.
0: కనుక విష్ణు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: Just as you respect Lord Vishnu, you should respect your
0: mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to dwell on the wrong path.
0: ప్రవేశపెట్టకూడదు.
1: We should never use it in a mean way.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: Because mind is a very form of Lord Vishnu.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాజ్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
0: కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్ట్
0: మనసే విష్ణువు,
1: మైండ్ ఇస్ విష్ణు,
0: హృదయమే ఈశ్వరుడు,
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: To see Ishwara, you go to Kailasa.
0: ఎక్కడ ఉంది కైలాసము?
1: Where is Kailasa?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is Kailasa.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం, దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనమేమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What is the use?
0: ఈనాడు సైన్స్ కూడాను అదే రీతిగా ఎప్పుతుండాలి.
1: That is the situation with science.
0: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
1: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel half?
0: ఈనాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
1: Today
0: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
1: Today the devotee goes around all the centers.
0: దేవుడు నీ హృదయమునందే ఉంటున్నాడు.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము.
1: హార్ట్ ఇస్ డర్టీ, పొల్యూటెడ్.
0: బయట చూస్తే మాధవ నామం.
1: Outside they chant the name of God.
0: సరైన భక్తియే కాదు.
1: It is not the proper procedure.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికి హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఇది మానవతా గుణములు.
1: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
1: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
0: సహస్ర శీర్ష పురుష, ఇదంతా కూడా దైవ స్వరూపాలే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఋషికేశ హృదయం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈసే ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీ వన్ ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: గాడ్. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వి షుడ్ నాట్
0: ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
0: నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వి డెవలప్ దీస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాస హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్.
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? విశ్రాంతి కూడా లేదు.
1: I have no time to read.
0: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say we have no time to read an epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: And busy with
0: నాకు బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హౌ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీ వన్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం కానీ సత్యం కానీ దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది. అది నీకు
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: ఆఫీస్ నుంచి వస్తాడు టైర్డ్ అయిపోయినా అని చేరిపైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: Anyone says this being New Year's Day, let's go to the temple. He says, I'm not
0: sober.
1: He's a pakka lazy man.
0: చేరిపైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
1: Is he relaxing on the easy chair? No, he watches TV.
0: TV chuttaniki meeku tired kaleda?
1: Are you not tired to watch TV?
0: Lekapothe club ku poi card raadataniki tired kaleda?
1: Are you not tired to play cards?
0: Ida cheppetundi naaku samayam ledani.
1: Already
0: kaavasanta samayam undi.
1: Lot of time.
0: Samayanni dvinyogam chestunnaru.
1: You are wasting time.
0: Kaalanni vyartham chestunnaru.
1: You are misusing time.
0: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైన మానవతా విలువ.
1: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వీ షుడ్ సెంక్
0: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
0: కనుక టైంను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
0: అది నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈజ్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ నీ
0: ఇంటి నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో ఇది భగవత్ కర్మని.
1: క్లీన్ యువర్ ఓన్ హౌస్ టేక్ ఇట్ డివైన్
0: దేవో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: బాడీ ఇస్ ద టెంపుల్ గాడ్ ఇస్ ఇన్ డ్వెలర్.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమర్నాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: వై డూ గో అరౌండ్ ది ప్లేసెస్ థింకింగ్ దట్ గాడ్ ఇస్ దేర్ ఇన్ అమర్నాథ్?
0: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది అది.
1: హ్యూమన్ మైండ్ హస్ బికమ్ సో నారో.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమర్నాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపుని తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్, హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలం వ్యర్థం చేసిన వాడే.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికి బయట లేదు.
1: గాడ్ ఈజ్ నాట్
0: నీవే దైవము.
1: యు ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక నీ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: కరుకు ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human being.
0: పశువు కన్నా నియమనిష్టలు ఉంటున్నాయి.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: Man has no discipline nor
0: regulation. ఇష్టమే. నిష్టను పక్కకి తిప్పాడు.
1: Yes, brahmacharya
0: ni praveshapettadu.
1: He follows his own lights.
0: Emiti nee ishtam?
1: What are your lights?
0: Tuchyamaina chanikamaina asthiramaina prati yokka jeevitham kosam nee inta prakulaatama?
1: Why should you struggle for this life which is after all temporary?
0: Nee satyamaina daivathyam kosam nai nee prakulaadu.
1: Work and struggle for God.
0: Samajamunaku seva chey.
1: Serve society.
0: Sajeevunu nee poojinchu.
1: And you worship
0: jeevamaina raatulunu nee poojinchavaddu.
1: And you don't need to worship anyone.
0: Deenaati manavulu nichiyamainatundi shilanna poojistunnare kaani sajeevamainatundi manavulu gauravinchatam ledu.
1: Man today is not respecting a human being. On the other hand, you worship
0: manavulu gauravinchaleinatundi poojalu idu oka poojala.
1: If you cannot respect a fellow human being,
0: manavulu gauravinchi vaani tagirinatundi saayam cheyaleinatundi daanamu daanamula.
1: If you cannot help a fellow human being, then you call it yourself a devotee.
0: Manavulu daiva swaroopamla untunnadu.
1: Human
0: daivam manava swaroopamlo untunnadu.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుష రూపేణాని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect do namaskar to
0: devas? ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: Emperor Ashoka prostrated in front of that sadhu, Buddhist monk.
0: మంత్రి చూచాడు.
1: Minister saw this.
0: చాలా కష్టపడ్డాడు.
1: He felt so sad.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: The head of the emperor just prostrated. చాలా
0: కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: The minister felt very sad.
0: తాను మంత్రి మాత్రమే కాని సంకుచితమైన బుద్ధుడు.
1: Being a minister, he has got narrow mind.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: He has no broad feelings.
0: సమయం చూచాడు.
1: హి వెయిటెడ్ ఫర్ టైం.
0: ఇంటికి వెళ్ళిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: హావింగ్ రిటర్న్ హి సెడ్ ఓ కింగ్ ఐ డోంట్ అండర్స్టాండ్
0: ఎందుకోసం మంత్రి దేనికోసం నీకు కష్టంగా ఉంది.
1: ద కింగ్ ఆస్క్డ్ వై ఆర్ యు వరీ.
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: ది హెడ్ ఆఫ్ దట్ ఎంపరర్ అశోక ఇస్ హైలీ వాల్యుబుల్.
0: అతి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: Ashoka Chakravarti jawab ivvaledu.
1: Emperor didn't reply.
0: Navinadu venuku vellaadu.
1: He simply smiled and left.
0: Ee samayaniki kaachukoni untunnadu Ashoka Chakravarti.
1: Emperor is waiting for the proper time.
0: Konni dinamulu jarigina tarvata
1: after a few days
0: mantri itra annadu.
1: And he summoned the minister.
0: Naaku moodu sirasulu kavali annadu.
1: He said I want three heads.
0: Emiti swami tappaga nenu teesukoni vastanu annadu.
1: He said what are they? I'll certainly bring.
0: ఒకటి మేక శిరస్సు.
1: వన్ దట్ ఆఫ్ ఎ గోట్.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: దట్ ఆఫ్ ఎ టైగర్.
0: మూడవది మనిషి శిరస్సు.
1: థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్.
0: ఈ మూడు తీసుకుంరా అన్నాడు.
1: బ్రింగ్ ది త్రీ హెడ్స్.
0: వెళ్ళాడు.
1: హి వెంట్
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు. మేకతి కొట్టాడు. ఒక శిరస్సు తెచ్చాడు.
1: హి బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: అడవికి వెళ్ళాడు. వేటాడాడు. పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: హి వెంట్ టు ది ఫారెస్ట్ బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ టైగర్.
0: శ్మశానానికి వెళ్ళాడు. బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: అండ్ హస్ బి హెడెడ్ బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా నీ ఆర్డర్.
1: అండ్ హి సమన్డ్ మినిస్టర్.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: హి సెడ్ ఐ వాంట్ త్రీ హెడ్స్.
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
1: హి సెడ్ వాట్ ఆర్ దే? ఐ విల్ సర్టన్లీ బ్రింగ్.

0: తీసుకొచ్చాడు.
1: అండ్ హియాస్ బిహెడెడ్ బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు, రాజా నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: హి టోల్డ్ ద కింగ్, హియర్ ఆర్ ద త్రీ హెడ్స్ బ్రాట్ టు యూ యాజ్
0: మంచిది, ఈ మూడింటిని రేపు మార్కెట్ కి తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: అండ్ దిస్ ఇస్ గుడ్, సెల్ దమ్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, తిండిపోతున్నారుగా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాజ్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ద మార్కెట్, సోల్డ్ అవుట్.
0: ఈ పురి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ ఎ టైగర్ వాజ్ ఆల్సో పర్చేస్డ్,
0: కానీ శిరస్సును ఎవరూ కొనలేదు.
1: హ్యూమన్ హెడ్ వాజ్ నాట్ బాట్ బై ఎనీబడీ.
0: తిరిగి వెనుకకు వచ్చాడు
1: రిటర్న్
0: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపర, నోబడీ పర్చేస్ ది హ్యూమన్ హెడ్,
0: కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
1: హి సెడ్ జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్,
0: ఫ్రీ
1: ఫ్రీ గివ్,
0: నో కాస్ట్ ఇచ్చేసి రా అన్నాడు.
1: యెస్ గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు,
1: నోబడీ వాజ్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
0: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
1: లేదన్నారు.
0: జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ, పోతానే ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ ది హెడ్ ఆల్సో లూజెస్ ఇట్.
0: కనుకనే విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: దేర్ఫోర్ వైల్ అలైవ్ బెండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది నోబుల్ సోల్స్ అండ్ బి బెనిఫిటెడ్ బై ద టీచింగ్.
0: జీవముండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
0: అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: And atheists criticize such a trend.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: ఇట్ ఇస్ ఎ ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
0: శరీరంకు కావలసినటువంటి గౌరవం ఇదియే, పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: We should certainly pay our respects to the feet of the noble souls.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: What is head?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: It is comprehensive intelligence.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞానం. సమయంలో
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధను కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద బ్యాక్.
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వస్తా.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుండాలి దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన చెప్తున్నాడు,
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్నింటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్ దట్.
0: నేను పడినప్పుడు నీవు పాదంతో తన్నటం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: నీవే కాదు కొన్ని నిమిషంలో ఎంత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
1: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద క్రోస్ అండ్ ద ఈగల్ ఆల్సో విల్ హిట్ మీ.
0: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
1: వైల్ అలైవ్ వి షుడ్ ప్రొటెక్ట్.
0: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
1: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ వి షుడ్ కన్సిడర్ ద హెడ్ వాల్యుయబుల్.
0: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం
1: గావించుకోవాలి.
0: అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకొని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వేర్ అలై వీ హ్యావ్ అవర్ రిలేషన్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: ఆల్ అవర్ రిలేషన్స్ విల్ ఫాలో టు ద డోర్ స్టెప్ ఇన్ టు ద బరియల్ గ్రౌండ్.
0: బంధమడిచి నేను బాయని ఆపత్ బంధువు భగవన్ నామేమరా.
1: The only the refuge of the forlorn, the God's name
0: ఎక్కడికి
1: వెళ్ళినా కూడా
0: నీ వెంట జంట ఇంట కంట ఉండి కాపాడేటువంటి వాడు భగవంతుడే.
1: ఓన్లీ గాడ్ హూ విల్ ప్రొటెక్ట్ యూ ఇస్ విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, ఇన్ యూ, అరౌండ్ యూ.
0: కానీ బంధువులంతా ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చు.
1: రిలేషన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
0: తర్వాత ఎవరు కూడా చూడరు.
1: లేటర్ నోబడి విల్ బి బాదర్.
0: కనుక నీ ప్రాణం సత్యం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
0: జీవితం శాశ్వతం కాదు.
1: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
1: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
0: కనుక మనం శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
0: దైవానికి అత్యంత సమీపులు కావాలి మనము.
1: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగులుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
1: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్. కానీ
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్గిగా మారి

0: Then once you are in the fire, the coal becomes fire automatically.
1: కనుక మనము దైవ సన్నిధితో చేరి
0: సో వీ షుడ్ బి
1: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
0: వీ షుడ్ ఆల్
1: పక్కన పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
0: సో దే ఫీలింగ్ ఆఫ్
1: అది నీ భ్రమ.
0: ఇస్ యువర్ ఇమాజినేషన్.
1: నేను దైవము అనుకోవటమే సత్యం.
0: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్.
1: ఎవరైనా అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటాం.
0: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
1: దీంట్లో కూడా ఒక న్యాక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
1: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
0: ఎ బిగ్ ఆఫీసర్.
1: లేక అధికారి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: శ్రీమంతుడు వెళ్ళాడు.
0: ఎ రిచ్ మ్యాన్ వెంట్.
1: అస్ట్రాలజర్ దగ్గరికి.
0: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
1: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
0: బికాజ్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
1: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడాను అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
0: బికాజ్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
1: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
0: బికాజ్ హి వాస్ హైలీ ఎగోయిస్టిక్ సిన్స్ హి వాస్ ఇన్వైటెడ్ బై
1: అస్ట్రాలజర్స్. అంతర్గుని కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
0: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
0: దే డోంట్ హావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
1: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకు.
0: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అక్కడికి పోయేటప్పటికి
0: వెన్ హి హస్ గాన్ దేర్
1: చూచాడు.
0: ఈ సా
1: జాతకం చూచాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
1: చూచాడు రాజా.
0: ఈ సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓకే.
1: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారన్నాడు.
0: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
1: రాజుకు కోపం వచ్చింది.
0: కింగ్ వాజ్ యాంగ్రీ.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: ద కింగ్ వాజ్ ఫెల్ట్ లైక్ దిస్. హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్డ్ హిమ్.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: ఈవెన్ ద ట్రూత్
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: ఈవెన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే. యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లై.
1: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు.
0: ఈ సమండ్ అనదర్
1: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
0: హీ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
1: ఆ అస్ట్రాలజర్ చింత వినయంగా వచ్చాడు.
0: దట్ అస్ట్రాలజర్ కేమ్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ.
1: చూచాడు.
0: ఈ సా ద హారోస్కోప్.
1: జాతకం చూచాడు.
0: ఈ సా ద హారోస్కోప్.
1: మహారాజా.
0: ఓకే.
1: నీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పు తెచ్చాడు.
0: యూ జస్ట్ చేంజ్ ఇట్ దిస్ వే.
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యూ విల్ లివ్ లాంగ్.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యూ లివ్.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ లిటిల్ బిట్
1: సాటిస్ఫై. మాటల లోపలనే ఉంటుండాలి మాధుర్యం.
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదటి వచ్చినటువంటి వాడు నీ పిల్లలందరూ చచ్చిపోతారు నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్ యూ విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమనైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హాస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: దేర్ ఇస్ మిస్టేక్.
1: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He is blind man, it's true.
1: ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు.
0: వీ కాంట్ సే ఓ బ్లైండ్ మ్యాన్ గెట్ అప్ హీ విల్ ఫీల్ సాడ్.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందిస్తుంటాడు.
0: అండర్ దాన్ ఇఫ్ యూ గో క్లోజ్ 3 minutes ఓ సూర్యదాస్ ఫాలో మీ హీ విల్ బి హ్యాపీ.
1: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్
1: ప్రీతికరంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్ షుడ్ బి సాఫ్ట్.
1: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్ సో టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: And the man without love is a dead body, corpse.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: So we should not be in a hurry for everything.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదినాభివృద్ధి గావించుకోవాలి.
0: Realize the feeling and the thought of divinity within you.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: Today is a new year.
1: ఈశ్వర నామ సంవత్సరము.
0: Called ఈశ్వర.
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: It has got all forms of wealth.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇస్ ద వన్ రిలేటెడ్ టు ద డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్లా దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి?
0: We have to re-examine ourselves.
1: దైవ చింతన ఒకటి.
0: We should think of God.
1: సమాజ సేవ మరొకటి.
0: We should serve society.
1: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
0: With these two, we can have purity.
1: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
0: If you win the love of God, you can achieve anything.
1: ఎందుకంటే నీ ఎందుకు నువ్వు ప్రేమ ఉంటుండాలి.
0: Because there is love within you.
1: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
0: Love should be spent for love.
1: దివ్యాత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
0: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు? లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
0: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
1: అది కాదు సరైన జవాబు.
0: It's not the proper thing.
1: దేవుణ్ణి ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: Why should you pray to God?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: Not for these things.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: You should pray to God for the divine love, God's love.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: The divine love is permanent.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: Divine love is immortal.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: Divine love is
1: ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
0: Pray to God for the infinite divine love.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: God has second attribute.
1: ఆనందమయుడు.
0: Is one of bliss.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: Is embodiment of
1: God. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందము నాకు పంచమని కోరుతున్నాను.
0: యూ ప్రే టు గాడ్ సో హ్యాస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇట్స్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: ఐ వాంట్
1: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: A true devotee is the one who prays to God like this. Not oh God, I want your love. I want your bliss.
1: వాడు భక్తుడే కాదు.
0: If he prays for worldly mundane things,
1: వచ్చిన ఎట్టైనా మనకు తప్పింది కాదు.
0: You cannot escape from the conflict.
1: వచ్చిన ఎంతకాలం ఉంటాయి?
0: How long they come?
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: It's not the one that you
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైన యొక్క దీనిని మనం ఆశించాలి.
0: You should aspire for that which is permanent.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: Devotion means
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: ప్రే ఫర్ లవ్.
1: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
0: యువర్ డివైన్ ఫీలింగ్స్ విత్ ఇన్
1: యు. ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: వెన్ వన్స్ ది డివినిటీ ఇస్ అవేకెన్ విత్ ఇన్ యు, ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: కనుక నీ జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
0: డిజైర్ ఫర్ ద బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everybody.
1: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss,
1: నీకు ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything would be like that.
1: మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or outlook.
1: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరూ మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
0: What you have to change is your outlook.
1: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెట్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్తంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్ ద హోల్ వరల్డ్ వుడ్
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకని నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: Consider everyone as the
1: devil. ఎవరు మనకు విరోధులు లేరు.
0: There are no enemies for
1: that. ఎవరు మనకు దేశులు కారు.
0: We don't need to hate anybody.
1: అందరూ నా స్వరూపులే.
0: All are the forms of God.
1: అందరూ నా స్వరూపులే.
0: All are forms
1: of God. ఆ భావాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop that conviction day by day.
1: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: In spite of long years of devotion, we don't develop that broad feeling.
1: విశాల హృదయమే లైఫ్.
0: The broad feelings is the
1: life. సంకుచిత హృదయమే చావు.
0: The narrow mindedness is death.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని
0: దట్ ఎనీ వన్ థింగ్
1: ఐ కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్డ్.
1: ఎందుకు మనలో దోషం లేదు?
0: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
1: మనం మంచి మార్గంలో పోతున్నాం.
0: ఐఎమ్ స్టడీంగ్ ఆన్.
1: భయం ఎందుకు?
0: దెన్ వై షుడ్ యు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి?
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: మనం ధైర్యంగా ఉంటుండాలి.
0: Have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you'll be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: It's not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి.
0: ఆ
1: సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది. అదే అమృతత్వము.
0: That love is immortal. That is permanent.

లను వ్యాపి అయి ఎలయువాడు. భక్తి నొసంగి రచించడి

0: ఎత్తుకొనడు. పత్తివాసుడు నిమ్మేర ఎత్తుకొనడు.
1: The one who is present all over this universe and the cosmos for that matter, the one who confers devotion and the needed energy, the one here, Parthivasa, the inhabitant, the Lord Almighty Bhagavan Baba, why does he not come to your rescue, he being the refuge to everyone? Embodiments of love.
0: మానవుడు దేనివలనో జీవిస్తున్నాడని భావిస్తున్నాడు.
1: Man has been thinking that he continues to exist because of some factor.
0: కాదు, దైవానుగ్రహం చేతనే మానవుడు జీవిస్తున్నాడు.
1: Man lives, carries on his life sojourn because of mercy and compassion of God only.
0: మానవుడు ధనం వల్లను, తిండి వల్లను, గుడ్డ వల్లను, ఇండ్ల వల్లను తాను జీవిస్తున్నాడు అనుకుంటున్నాడు.
1: Man has been entertaining the thought that he is able to live because of money, the food, raiment and shelter.
0: ఎంతమంది ఈ జగత్తు లోపల ధనవంతులు లేరు.
1: There are lots of rich people in this world, quite a lot.
0: కానీ వారందరూ జీవిస్తున్నారా?
1: Do you think that they are alive?
0: కాదు, దైవానుగ్రహం లేక ఏది కూడా సాధించలేరు.
1: Nothing can be accomplished without God's grace.
0: కనుక ప్రతి మానవుడు కూడాను అన్నింటికంటే ముందు దైవాన్ని చింతించాలి.
1: Therefore is the bounden duty of every man to think of God to begin with.
0: ఎన్ని గ్రంథములు చదివినను, ఎన్ని కాలేజీలు తిరిగినను, ఎన్ని దేశములు సందర్శించినను, కేవలము మానవుడు అంత మాత్రం చూస్తేనే జీవించడానికి వీలు కాదు.
1: It's not possible to live by merely going through the text, attending a college, are going around different countries either.
0: Goppa goppa degree itti pondinamani or bhavistaru paapam.
1: It's a pity that people pride themselves because of high degrees they have.
0: Kaani ivanni kevalam bookish knowledge ili.
1: All that amounts to bookish knowledge.
0: Ee bookish knowledge maatrame ee naadu andaru kudanu telusukunnaru.
1: Today all have come to acquire this bookish knowledge.
0: Kaani ee bookulu leni puravamu ee vidhanga jeevincharu.
1: Just imagine how mankind survived even before the publication of books.
0: Aa bookulu valla telusukunnatundi gunamulu kevalamu education annaru.
1: All that we learn out of these books comes under the title education.
0: కానీ ఎడ్యుకేర్ లేకుండా ఎడ్యుకేషన్ ఏమిటి? అది ఎడ్యుకేషన్
1: విదౌట్ ఎడ్యుకేర్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ మియర్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేర్ అనగా కాన్షియస్నెస్.
1: ఎడ్యుకేర్ మీన్స్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుడు ఎంత కూడాను ఆ కాన్షియస్నెస్ ఉండటం వల్లనే అన్ని కూడాను తెలుసుకోగలుగుతున్నాడు మానవుడు.
1: This consciousness is immanent, latent in everyone. Therefore, he is able to be aware and know.
0: కానీ ఈ కాన్షియస్ను వాడు ఏమాత్రము గుర్తించడం లేదు.
1: But he is not aware of the consciousness immanent in him.
0: ఈ కాన్షియస్నెస్ సర్వ మానవులను కూడా సంరక్షిస్తుండాలి.
1: It is this consciousness that sustains the entire humanity.
0: తాను విద్యావంతుడు కాని లేక ఇంకేం పండితుడైన కానీ గొప్ప గ్రంథములు చదివినటువంటి వాడని దీన్ని తెలుసుకోలేడు.
1: దిస్ ఫ్యాక్ట్ ఆఫ్ ది బేసిక్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ అండర్స్టూడ్ బై హైలీ ఎడ్యుకేటెడ్ వన్ ఆర్ ఈవెన్ ఎ స్కాలర్.
0: ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా కేవలము నెగిటివ్ వంటి.
1: ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఈజ్ జస్ట్ ఎ నెగిటివ్.
0: ఇలాంటి ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ నేర్చుకుని వారు సాధించేది ఏమిటి?
1: బై ఎక్వైరింగ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్?
0: ఈ ఎడ్యుకేషన్ కోసమని ప్రపంచంలో అన్ని దేశంలో చుట్టున్నారు మానవులు.
1: ఇన్ ఆర్డర్ టు బి లెర్న్డ్ అండ్ ఎక్వైర్ నాలెడ్జ్ మ్యాన్ గోస్ రౌండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ టుడే.
0: ఎక్కడనూ పోనక్కర్లేదు, తామున్న చోటునే తాను ఉంటుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది తప్పక సంరక్షిస్తుంది.
1: You don't have to go that far. Remain where, as you are, where you are, and experience the consciousness.
0: Kaluka educate anaitvanti dani andaru telusukovali.
1: Therefore it's absolutely essential for everyone to know educare.
0: Adi loparu nunchi prati manavuni kudanu anni vidhala samrakshistu vastundali.
1: It is this educare within, lying within, that protects us.
0: లోపల ఒక విధమైనటువంటి థాట్ ఏం లేకపోతే దాన్ని మాట్లాడటం వస్తుంది.
1: ఇఫ్ దేర్ ఇస్ నో థాట్ బిహైండ్, హౌ డు యూ ఎక్స్ప్రెస్ యువర్
0: మనసు, మాట, క్రియ మూడింటి యొక్క ఏకత్వమే ఎడ్యుకేషన్.
1: దేర్ఫోర్ ద హార్మనీ ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఇస్ ఎడ్యుకేర్.
0: ఈ ఎడ్యుకేర్ ను మనం సంరక్షించుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ అండ్ మెయింటైన్ దిస్ ఎడ్యుకేర్.
0: భాషలతో ఎన్ని రకమైనటువంటి యొక్క సంభాషణ జరపవచ్చు.
1: వీ కెన్ కన్వర్స్ విత్ ఆల్ ద లాంగ్వేజ్ నోన్ టు అస్.
0: కానీ తన తత్వాన్ని తాను గుర్తించుకున్నటువంటి వాడే నిజమైన ఎడ్యుకేషన్ కాదు.
1: యూఆర్ రియలీ యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎడ్యుకేటెడ్ ఇఫ్ ఇట్ ఆల్ యూ నో యువర్ ట్రూ ఐడెంటిటీ ఇన్ నేచర్.
0: అన్ని తెలుసుకున్నాడు, ఇతనెవరు, అతనెవరు, అతనెవరు, ఇతనెవరు, కానీ తానెవరు తను తెలుసుకోలేదు.
1: Man has come to know everyone, who is he, so on and so forth, but he does not know himself.
0: Who are you, anitvati telusukani, who am I, anitvati emetru gurtinchukoledu.
1: We go on putting this question, who are you, but we don't put a question to ourselves, who am I.
0: Tan evaro telusukovatam cheppukunnappude, adi nijamainatuvanti education.
1: Therefore the true education, the depth of it lies in understanding one's own true nature.
0: Ayani ekkada nunchi vachavu, nenu India nunchi vachanu antaru.
1: If you put a question, where do you come from, the answer, I am from India.
0: Nenu India nunchi vachana ani cheppi akkada oka vidhamaitpatti negative yerpadipoyindi.
1: Then once you limit yourself to geography India, it is a negative reply.
0: Kani he is not he.
1: Actually speaking, you don't represent the geographical area.
0: Taru vachinatundi ekkadi nunchi vacharu akkadi nunchi vachadu.
1: In fact, the origin is quite different from the one he declares.
0: Adi telukokunda vachindi edi dehamu.
1: In fact, the one that is born is body.
0: India nunchi prayanam ayyadi oka dehamu.
1: And he went around all India in this body.
0: Kani consciousness anitundi అన్ని చోట్ల నుంచి వచ్చిండాలి.
1: బట్ దిస్ కాన్షియస్నెస్ పర్వేడ్స్ ఆల్ ఓవర్ ది కాస్మోస్.
0: హూ ఆర్ యూ అన్నప్పుడు ఐ ఆమ్ ఐ.
1: ఇఫ్ ఎనీ వన్ పుట్స్ దిస్ క్వశ్చన్ హూ ఆర్ యూ, ద రెస్పాన్స్ షుడ్ బి ఐఎమ్ ఐ.
0: అది సరైనటువంటి ఆన్సర్.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్.
0: లేదు నేను అమెరికా నుంచి వచ్చాను, ఇంగ్లాండ్ నుంచి వచ్చాను అని చెప్తే ఇది కేవలం ఒక విధమైనటువంటి నెగిటివ్.
1: On the other hand, if you identify with your nativity and respond like this, I am from India, I am from America, that's all negative.
0: Idi naa deham.
1: This is my body.
0: Idi naa manasu. Naa manasu.
1: This is my mind.
0: Idi naa buddhi.
1: This is my intellect.
0: Maa teli.
1: My intelligence.
0: Teli telu buddhi manasu ivanni kudanu kevalamu artificial.
1: The mind, intellect and intelligence, they are all artificial.
0: ఈ మైండ్ ను అనేక విధాలుగా పరిశోధనలు చేస్తున్నారు.
1: People investigate the mind and its nature.
0: మైండ్ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ తెలుసుకోవడానికి ఇది మైండ్ ఒక స్థిరంలో ఉన్నట్టు కాదు.
1: However much you investigate going to the depth, it is clearly understood that mind is never steady.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: ee monkey ni pattukoni neevu nenu nenu anukuntunnavu idi enta tappu.
1: What a mistake it is if you go by this mind, which is just a monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: కానీ ఈ వాటర్ బబుల్ నీవు కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ దిస్ వాటర్ బబుల్.
0: యు ఆర్ నాట్ మక్కీ కాదు.
1: అండ్ యు ఆర్ నాట్ మ్యాడ్ మంకీ ఎయిదర్.
0: కానీ దానికి పూర్వం ఉన్నటువంటి పేరు మ్యాన్కైండ్.
1: బట్ ప్రయర్ టు దాట్ యు హావ్ దిస్ టైటిల్ మ్యాన్కైండ్.
0: కానీ ఆ మ్యాన్కైండ్ పోయింది, మంకీ మైండ్ అయిపోయింది.
1: మ్యాన్కైండ్ ఈస్ గోన్, మంకీ మైండ్ హ్యాస్ కమ్ టు స్టే విత్ us.
0: ఈ మైండ్ తెలిసి చేసేటువంటి వాడికి ఏమాత్రము దయా దాచిన్యమైనటువంటి కనిపించదు.
1: The one who concentrates, centers around the mind, will not have any kind of mercy or compassion. The true educare, meaning to know one's own self, reality. In fact, when there is no thought, you cannot express in words. When you do not express out with words, you cannot be understood.
0: Kaduka mottamottu niku telusukovadaniki mind anetundi lekunda undali.
1: Therefore, to know the reality, you should transcend the mind.
0: Kani ee mind ni pattukoni prayanam chesthe ekkada pocheyavali telisedi.
1: This vehicle of mind will not take you to the destination or the goal.
0: Thought ni pattukochi,
1: and you should go by the real thought from within.
0: Dinne chaala mandi antakodanu aatma annaru.
1: Many people call it Atma or the Self.
0: Atma anedi lekapothe deham anetundi emaatram kuda artham kaadu.
1: Without this atmic principle or the self, nothing can be understood.
0: Atma gurinchi telipukovatame education.
1: All that is taught, understood, explained with reference to the self is education.
0: Kaaku self ante emtini?
1: What is self then?
0: Nenu nenu antuntaru.
1: We go on responding, I
0: and I.
1: It is not proper word. You cannot call I and the self synonymous. I is aham.
0: Aham anetundi unnanta varaku kodanu emaatramu manaku artham kaadu.
1: So long this I-ness is limited to aham, you cannot get into the depth.
0: Kaluka ee aham ni peraadu prakaku netti.
1: The moment you brush aside this aham,
0: equal bhavam pettukunnappudu,
1: with equal mindedness, you can
0: andari endu kodanu ekanga untuntadi.
1: And this is uniformly present in everyone.
0: Kani andari endu undetundi oka atma tappa marokati ledhi ledhu.
1: That which is present in everyone is only atma, nothing else.
0: Deeniki kodanu atma ane peru pettare gaani idi kuda atma kaadu.
1: Though just verbally it said atma, it is not so.
0: Kanuka idi fundamental I.
1: Therefore this atma I is fundamental I.
0: Ee fundamental okati undinappude,
1: with this fundamental I,
0: migitha vaatukanta kuda value isthunnamu.
1: We don't give them any value while we value the rest of the
0: fundamental
1: things.
0: Fundamental anetundi lekapothe evvaru dehaniki value ivvaru.
1: Without this fundamental I, the atma, the self, you will not have any value.
0: దానిని మనం గుర్తించుకున్నప్పుడే మనం మానవులు అవుతాం.
1: When once we recognize that self, the fundamental I, we can call ourselves manava, the man.
0: కానీ ఆ fundamental I తెలుసుకోకుండా ఉన్నంత వరకు తాను మనిషే కాదు.
1: If you do not know this fundamental I, you are not entitled to be called a man, a human being.
0: లోకంలో ఎన్నో పశుపక్షి మృగాలు అంతా ఉంటున్నాయి.
1: In this world there are many birds, animals and beasts.
0: Avi jeevisthunnayi, neevu jeevisthunnavu.
1: They live, so also you live.
0: Kabatti neevu fundamental I ayyatavu.
1: Then how can you call yourself the fundamental I?
0: Adi modalu nunchi manavulu India lopala dani modalu pettu vacharu.
1: And this has been investigated since long here in this country, India.
0: Prachina kalam nundi kudanu manavulu prachina samskrutini anusaristhu vacharu.
1: People followed the ancient cultural heritage of this land.
0: Man ko ka roopam undi.
1: It has a form.
0: Man ko ka bhavam undi.
1: Man has a thought.
0: Man ko oka vidhamainatvanti artham undi.
1: And there is some meaning in this life.
0: Kaani fundamental deeniki artham em ledu.
1: But this fundamental I is beyond comprehension and interpretation.
0: Anni jeevulu endukodanu untundadi.
1: This fundamental I is present in all beings.
0: Life is wrong.
1: Life is present everywhere.
0: Kanuka fundamental I ni gurtinchukodaniki prayatninchali.
1: Therefore, we should make every effort to know this fundamental I.
0: ఈనాడు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి దాన్ని మాత్రమే గుర్తించటం వల్ల అందరూ చింతలకంత గురి అవుతున్నారు.
1: Today, as we are concentrating on the body, we are worried more and more.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ఆర్టిఫిషియల్.
1: Thus, our life has become totally artificial.
0: ఈ ఆర్టిఫిషియల్ లో మనం ఉన్నంత వరకు కూడా మనకు నీవెవరో నీకు తెలియదు.
1: So long you lead this artificial life, you will never come to know your reality.
0: నేను నేను నేను అనేటువంటిది ఒక విధమైనటువంటి యొక్క వర్డ్.
1: The very one, I-ness, I, is a word.
0: ఈ నేను అనేటువంటిది సర్వుడు ఎందుకు కూడా ఉంటుంది. అది
1: దిస్ ఐ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: అటువంటి సర్వుడు ఎందుకు ఉన్నటువంటి యొక్క ఫండమెంటల్ ఐని మనం కనుక్కోవాలి.
1: This I-ness which is common to all is fundamental that needs to be
0: understood.
1: However, in this transitory world, we need a kind of different approach. This world we spend with food and drink. So the real I, we always say, is fundamental, nothing to do with the body.
0: దేహము పంచభౌతికము.
1: Body is a first senses.
0: పంచభౌతికము కూలదు ఎప్పటికీ.
1: It is bound to fall someday or other.
0: Fundamental అనేటువంటిది కూలడానికి వీల్లేదు.
1: Fundamental I has no end.
0: దేహము పంచభౌతికము.
1: Body is of senses.
0: దేహము కూడా తప్ప ఎప్పుడు.
1: It is bound to fall someday.
0: దేహి నిరాభయుడు.
1: The indweller is immortal.
0: అది నీవు.
1: That reality I is yourself.
0: ఆ దేహికి చావు పుట్టుకల మోహ నిబంధనలు ముద్రలు లేవు.
1: The fundamental I, the reality, has no beginning, no end, no liberation or bondage either.
0: ఈనాడు నేను నేను అనుకున్నటువంటి దేహమే చావటము పుట్టటము.
1: The so-called I identified with the body has got a birth and an end to follow.
0: ఆ దేహియే దేవదేవుడు.
1: And that very indweller, fundamental I, verily God himself.
0: కనుక దేహం ధరించినటువంటి వాడు దీనికి పుట్టుక ఉంది, చావు ఉంది.
1: The one who has put on this vesture of the body has a beginning and also an end.
0: చావు పుట్టుకను లేనట్టు శాశ్వతుడు.
1: But the indweller is beyond permanent.
0: ఆది మధ్యంతరహితుడు అనాది వాడు.
1: And he has been ancient one right from the beginning.
0: తాను పుట్టక చావక చంపబడక.
1: He cannot be annihilated. He has no beginning nor the end.
0: సర్వత్రా ప్రకాశించువాడు దేహి.
1: It's only the indweller, that true I, that shines with all brilliant
0: effulgence. బిచ్చగాడు ఇంటికి వచ్చి అమ్మా బిచ్చం పెట్టండి, దేహి దేహి దేహి అంటాడు.
1: When a beggar approaches the doorstep, he calls for, begs for alms, calling, Dehi, Dehi, I want.
0: Dehi anetvantidi vaadedo bichigaadaga undunnaru ani meer bhavistaru.
1: When anyone stretches out the hand and saying Dehi, we think that he has come for some help.
0: Dehi anetvantidi daivaniki peru gani migitha vaariki peru gaadu.
1: Dehi is the name of God, the indweller.
0: Atti dehini telusukovatame నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
1: Therefore, the true education lies in understanding this dehi, the indweller.
0: గ్రంథాలు ఎక్కువ చదివినప్పుడు అది ఎడ్యుకేషన్ కాదు.
1: By merely going through the books, you cannot call yourself educated.
0: కేవలము bookish knowledge.
1: All that we gather from books is just bookish knowledge.
0: నేను గోల్డ్స్టీన్ కు నరేంద్ర కు వీళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎందుకు ఈ బుక్లు అంతా కూడా ఇక్కడ ఎక్కువ ప్రింట్ వేస్తున్నారు?
1: Bhagavan puts this question to Goldstein and Dr. Narendra quite often. Why do you publish so many books?
0: ఇదంతా కూడా కేవలము పొట్టకూటి కోసం చేసే పని.
1: The publication of books is only to eke out your living, to earn your bread.
0: కనుక ఇది కాదు మనం చేయవలసినటువంటిది.
1: This is not the thing that we are supposed to do.
0: మనం చేయవలసింది వేరే ఉంటుంది.
1: There's quite a different thing that we must do.
0: చదివి వ్రాయ నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: By merely knowing how to learn, how to read and how to write, by acquiring college degrees, can you call yourself educated?
0: సుజ్ఞానం సుకృతి లేక విద్యను సద్విద్య లేకున.
1: Without spiritual knowledge, can any education be true education by any standard?
0: గొప్ప లక్షాధీశుడిగా ఉండొచ్చు.
1: యు మే బి ఎ మిలియనేర్,
0: కానీ ఎంత లక్షాధీశుడు అయినప్పటికీ
1: హి మే బి ఎ రిచ్ మ్యాన్,
0: తన యొక్క ఆత్మతత్వమే అందరూ గుర్తిస్తారు. కానీ
1: పీపుల్ ఐడెంటిఫై విత్ హిస్ రియల్ సెల్ఫ్,
0: దేహాన్ని దేహంకున్నటువంటి ఆస్తిపాస్తులను గురించి వారు ఏమాత్రము చింతించరు.
1: నో వన్ ఈస్ బాదర్డ్ ఆఫ్ యువర్ బాడీ అండ్ ఆల్ ద అఫ్లూయెన్స్ ప్రాస్పెరిటీ యూ హ్యావ్.
0: దేహం ఉన్నంత వరకే అతను పలాని వాడు అని అంటుంటారు.
1: యు ఆర్ ఐడెంటిఫైడ్ సో లాంగ్ యూ హ్యావ్ గాట్ దిస్ బాడీ.
0: కానీ ఇతని మహారాజు
1: యు ఆర్ అన్ ఎంపరర్,
0: కానీ ఎంపరర్ పేరు మాత్రమే, కానీ
1: జస్ట్ ఎ టైటిల్ ఎంపరర్.
0: హీఈస్ నాట్ ఎంపరర్.
1: యు ఆర్ నాట్ అన్ ఎంపరర్,
0: పేరు మాత్రం ఎంపరర్.
1: యు ఆర్ జస్ట్ అన్ ఎంపరర్ ఫర్ నేమ్ సేక్.
0: కనుక పేరును మాత్రం పెట్టుకున్నంత మాత్రం ఇది కేవలం మానవత్వం గ్రహించదు.
1: Therefore, by simply carrying on this title, it doesn't convey the true meaning.
0: అసలు ఈనాడు మానవుడు అశాంతికి గురి కావటం ఏమిటి?
1: What is the reason for restlessness of mankind today?
0: Restlessness.
1: Restlessness.
0: ఒక్క మానవుడైనా కూడాను శాంతిగా జీవించడం లేదు.
1: Not even one person is leading a peaceful life.
0: అంత శాంతిగా ఉంది.
1: Yes, but there is peace.
0: కానీ దీన్ని తెలుసుకోలేకుండా ఉన్నప్పుడు అదంతా వ్యర్థమే.
1: When you do not know the fundamental I, all the knowledge of the rest is in vain.
0: Kanuka manam telusukovalsinatundi laukika vidyalu ee jagatlo jeevinchadaniki avasarame.
1: The worldly knowledge, the secular knowledge is necessary to carry on our life in this world.
0: Deenni oka vipun petti
1: keep it aside.
0: Ee annitikini leader ainatundi vaadu evaro?
1: Who is the leader, top one above all?
0: Adi consciousness.
1: That is consciousness.
0: ఆ కాన్షియస్నెస్ సర్వులు ఎందు ఉంటుండాలి.
1: దిస్ కాన్షియస్నెస్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీ వన్.
0: కోటి పేద వరకు, కోటీశ్వరు నుంచి వరకు ఉంటుంది.
1: రైట్ ఫ్రమ్ ఎ పాపర్ టు ఎ మిలియనేర్.
0: కనుక మనం అన్నింటి ఎందు సమత్వంగా ఉన్నటువంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో దట్ ఫండమెంటల్ ఐ విచ్ ఇస్ ఈక్వల్లీ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుక ఈ ఫండమెంటల్ ఐ అనేటువంటిది ఎక్కడెక్కడ ఉంది?
1: This fundamental eye consciousness, where is it?
0: అతని ఎందుంది, ఇతని ఎందుంది, ఈమె ఎందుంది, ఆమె ఎందు, అందరి ఎందు ఉన్నటువంటిది ఫండమెంటల్ ఐ.
1: This fundamental eye consciousness is present in everyone, everybody.
0: ఇప్పుడు డాక్టర్ ఎవరు అంటే,
1: is there with a doctor?
0: నేను అని చెప్తాడు.
1: He replies, I am the doctor.
0: కానీ ఇంకో ఆ విధంగా చెప్పడానికి వీల్లేదు.
1: The other person can't give the same reply.
0: ఆ యొక్క కేవలము ఆ ఫండమెంటల్ ఐని మర్చిపోయి దేహ సంబంధమైనటువంటి ఐని గిఫ్ట్ అని తెలుసుకోవటం వల్ల అతను నేను నేను నేను అంటున్నాడు.
1: యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ ట్రూ ఐడెంటిటీ, ది ఫండమెంటల్ ఐ కాన్షియస్నెస్. యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ సే ఐ.
0: కానీ నీవు ఐ అనొచ్చు.
1: యూ కెన్ కాల్ ఇట్ ఐ ఎనీవే.
0: కానీ దేవుడు ఎక్కడున్నాడు అంటే అందరి ఎందుకు ఉంటున్నాడు?
1: But where is God? God is present in everyone.
0: He says sarva bhutanam.
1: God is present in all beings.
0: Hi javasam idam sarvam.
1: God is present in the entire universe.
0: Kalka deham anetundi dani mathram nee anukochu gaani dehini mathram nenu ani cheppadaniki veelledu.
1: You may say it from the worldly sense, I as applied to the body and not to the consciousness.
0: మైసూర్పాక్, గులాబ్జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఇలాంటి తీపులు అన్ని రకరకాలుగా చేస్తారు.
1: దర్ సో మెనీ స్వీట్స్ యాజ్ యు నో, మైసూర్ పాక్, గులాబ్జామ్ అండ్ సో అండ్ సో ఫోర్త్.
0: ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టినామే కానీ
1: ఈచ్ స్వీట్ హ్యాస్ ఇట్స్ నేమ్.
0: అన్నింటి ఎందు ఉన్నటువంటిది చక్కెర ఒకటే.
1: ఇన్ ఆల్ ద స్వీట్స్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫండమెంటల్ ఇంగ్రీడియంట్, షుగర్.
0: ఆ షుగర్ ను నేను అని చెప్పడానికి వీల్లేదు.
1: And you cannot call this sugar I.
0: కనుక ఈ ఆత్మతత్వం అనేటువంటిది అందరి ఎందు ఉంటుంది.
1: This atmic principle is universal.
0: అట్టా దానిని నీవు నేను అని చెప్పచ్చు.
1: That you can identify yourself with that cosmic principle.
0: అట్టే ఆత్మను నేను అని చెప్పినప్పుడే ప్రతి మానవుడు కూడా ఆనందంగా ఉంటాడు.
1: If you say that I am that fundamental I consciousness, you have got every right to say I.
0: ఆ స్థితికి రావాలి ఈనాడు మానవుడు.
1: Bhagavan says that man should reach that state of consciousness.
0: Prior. Manavulandaru kudanu.
1: Yeah, all people.
0: Yogi varuluga undetuntaru. Yogi varulu.
1: They were all yogis, these parents.
0: Yogi ani emti?
1: Who is yogi?
0: He is jogi.
1: And actually, a yogi has nothing with him, yogi.
0: Kaduka, yogi ane chunchuvadu, anni vadale pettina chunchuvadu kaadu, yogi.
1: And we cannot simply say that he has given up all, for that reason he is yogi.
0: Anni tanayende untunnavi.
1: In fact, all are in you.
0: ఈ యోగి జోగి భోగి ఈ మూడింటికి ఉన్నటువంటి వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి.
1: వి షుడ్ నో ది డిఫరెన్సెస్ బిట్వీన్ దీస్ త్రీ. యోగి ది స్పిరిచువల్ అఫ్లూయెంట్ వన్ అండ్ ది జోగి ది పాపర్.
0: ది వన్ యూ థింక్ యు ఆర్,
1: ది వన్ యూ థింక్ యు ఆర్.
0: రెండు అనుకున్నటువంటి ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ద సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ ది వన్ అదర్ థింక్ యు ఆర్.
0: ఇది సెకండ్ కూడా కాదు, థర్డ్ ది.
1: Yes, that's the third one.
0: నీవు నేను వాడు.
1: You and I and he there.
0: దీని అన్ని విధాలు కూడా ది వన్ యు రియలీ ఆర్.
1: Therefore we arrive at the conclusion, the one you really are.
0: ఆ మూడు కూడాను తానే ఉన్నారు కానీ మూడు మూడు దేహాలు లేవు.
1: Therefore the one you think you are, the one others think you are, the one you really are is the very same one, not
0: ప్రాచీన కాలంలో యోగులందరూ కూడాను ఈ రకంగా భావించి సంభాషించుకునేటువంటి వారు.
1: In earlier days, in ancient times, people had this kind of approach to life.
0: దీని గురించి చెప్పాలనుకుంటే ఎంతైనా చెప్పవచ్చు.
1: Many things can be said on this.
0: అది ఎప్పటికీ మారేటువంటిది కాదు.
1: This fundamental eye, consciousness is changeless.
0: ఏదో డాక్టర్స్ అంతా కూడా చూస్తున్నారు.
1: Doctors watch.
0: కానీ మొట్టమొదట హార్ట్ ని చూస్తారు.
1: They examine heart to begin with.
0: ఈ హార్ట్ అన్నిటికంటే మూలమైనది.
1: The heart is the main center.
0: ఈ హార్ట్ అనేటువంటిది దేహాన్ని నిలబెడుతుండాలి.
1: ఇట్ ద హార్ట్ దట్ మెయింటైన్ సస్టైన్స్ లైఫ్.
0: ఈ హార్ట్ లేకపోతే
1: when there's no heart,
0: దేహమే లేదు.
1: The body cannot live.
0: అలాంటి దేహమే లేనటువంటి దాన్ని మనం ఈనాడు ఆత్మ అంటున్నాము.
1: Therefore that which is beyond the body is the true self, ఆత్మా.
0: నా కుమారుడు గొప్ప ఉద్యోగం చేస్తున్నాడు.
1: I say my son is in a very big position.
0: నీ సన్ ఎవరు?
1: హూ ఇస్ యువర్ సన్?
0: కేవలం అమెరికాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: ఇస్ ద వన్ హూ ఇస్ స్టేయింగ్ దేర్ ఇన్ అమెరికా.
0: ఇండియాలో ఉన్నటువంటి వాడా నీ సన్?
1: ఆర్ ఈజ్ యువర్ సన్ స్టేయింగ్ ఎల్సెవేర్?
0: ఆ రూపాన్ని బట్టి నా సన్ అని నువ్వు అంటున్నావు.
1: బేసింగ్ ఆన్ ద ఫార్మ్ యు కాల్ హిమ్ సో అండ్ సో ఇస్ మై సన్.
0: ఆ ఫార్మ్ ఏ లేకపోతే నీకెవరు సన్?
1: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ కెన్ యూ ఐడెంటిఫై యువర్ సన్?
0: తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు కట్టమాలవి కారావు.
1: At the time of birth, no one has got the necklace or the jewels around the neck.
0: ఈ యొక్క దేహం సంబంధమైనటువంటిది ఉండినప్పుడే నీవు నీ సన్ అని పిలుస్తున్నావు.
1: When you say so and so is my son on the basis of the body and the form.
0: కానీ ఆ బాడీనే నీకు కనిపించకపోతే నీ సన్ అని ఎవరిని అంటావు?
1: When you do not see the body, whom can you claim as your son?
0: ఈ రిలేషన్షిప్ అంతా కూడా నువ్వు కేవలము భౌతికమైనటువంటి దాని నుంచి లౌకికమైనటువంటి దాని నుంచి వచ్చినవే.
1: All this amounts to worldly relationship and the physical relationship.
0: ఈ ఫిజికల్ రిలేషన్షిప్ ఉన్నంత వరకే నీకు బంధువు మిత్రుడు శత్రువు.
1: Basing on the physical relationship only you say so and so is my friend, so and so is my relation.
0: ఫిజికల్ సంబంధమే నువ్వు పెట్టుకోవద్దు.
1: Do not have these physical connections.
0: నీ ఫిజికల్ కు ఆ ఫిజికల్ శరీరం పుట్టింది కానీ
1: just you are born physically, that's all.
0: ఇది ఒక విధమైనటువంటి నెగిటివ్ నే. అది ఒక నెగిటివ్ నే.
1: ద వెరీ ఫీలింగ్ అట్ ద ఫిజికల్ లెవెల్ ఈజ్ నెగటివ్.
0: కానీ ఈ ఫిజికల్ ని ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే అంతర్యామిగా మారుతావు నీవు.
1: వెన్ వన్స్ యూ గో బియాండ్ ద ఫిజికల్ లెవెల్ యూ కెన్ అండర్స్టాండ్ ద ఇండివెల ద ఇన్నేట్ ప్రిన్సిపల్.
0: ఇప్పుడు మా పిల్లల్ని ఎవరినైనా అడగండి.
1: యూ ఆస్క్ ఎనీ బాయ్ హియర్ అవర్ స్టూడెంట్స్.
0: బాయ్స్, మీ గాడ్ ఎక్కడ అని చెప్పారు అడగండి.
1: యూ ఆస్క్ బాయ్స్ హియర్ వేర్ ఇస్ యువర్ గాడ్?
0: ఎవరీవేర్.
1: They will immediately respond everywhere.
0: You are my God. I am your God.
1: Yes, you are my God. I am your God.
0: But he is my brother.
1: But we say sometimes he is my brother.
0: I am your brother.
1: I am also your brother.
0: Anaga, ee physical body vachinappudike akkada relationship vachestundi.
1: The brotherhood is based on the physical body.
0: Kanuka manam eppudu kodanu ee physical thirpaine mana jeevithanni gadputunnam.
1: We have been spending all our lifetime concentrating on the physical life.
0: Kani physical eye eppatiki undechuvadi kaadu.
1: And this physical eye will never last long.
0: Inaadu untundi, repu pothundi.
1: It may be alive today, may not tomorrow.
0: Repu nee evaru?
1: Tomorrow who are you?
0: Ee deham unnanta varaku idi nenu annavu.
1: So long this body is there, you say I.
0: ఆ బాడీని నీవు కోల్పోయిన తర్వాత నేను అని ఎవరిని అంటావు నీవు?
1: ద మూమెంట్ బాడీ ఈస్ గాన్ హూ కెన్ సే ఐ హియర్.
0: ఈ విధంగా విచారణ చేస్తే అన్నిటి ఎందుకు కూడా జీరోనే వస్తుండది.
1: Therefore, if we find out like that, we get just zero in everyone.
0: కాని అన్ని కూడా ప్రపంచంలో చూసేటువంటి అన్ని కూడా ఈ జీరోలే.
1: Therefore, all that we find in this world identified with the physical body is just a zero.
0: Zero ne manu hero ga bhavistunnamu.
1: And we consider this zero as hero.
0: Neevu zero kaadu.
1: You are not a zero.
0: You are hero.
1: You are a hero.
0: Neevu anetvantidi ekkada neeku kanipinchukokunda untundo ade neevu.
1: And in fact, that you do not find the physical body, beyond that lies the true I-ness.
0: Kanuka మాంసము రక్తము కండరములు జలలు అన్ని ఉండినప్పుడు మాత్రము నేను నేను నేను చెప్తావు.
1: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ బాడీ ద ఫ్లెష్ బోన్ నారో అండ్ ద మజిల్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ.
0: అయితే ఈ బాడీని కదిలించేది మెదించేది సృష్టించేది ఈ యొక్క బోన్స్ మజిల్స్ ఇవి రక్తము.
1: Therefore, at the physical level, the muscle, the bone and the blood circulation will help the movement of the body.
0: కనుక ఈ మూమెంట్ అంతా కూడా శాశ్వతమైనటువంటిది కాదు.
1: అండ్ దిస్ మూవ్మెంట్ ఈస్ నాట్ పర్మనెంట్.
0: కదిలిపోయేటువంటి మేఘమే.
1: ఇట్ జస్ట్ పాసెస్ బై లైక్ ఎ పాసింగ్ క్లౌడ్.
0: ఈ కదిలిపోయేటువంటి దాన్ని మనం పెట్టుకుని
1: వి గో బై దిస్ ఫ్లీటింగ్ కన్సిడరేషన్స్.
0: అదే మనం అనుకుని దాన్ని డెవలప్ కోసం మనం ఇంత ప్రయత్నం చేస్తున్నాము.
1: We have this false identification on the fleeting things and call ourselves I.
0: కనుక దీన్ని మనం శాశ్వతంగా పెట్టుకోకూడదు.
1: దిస్ ఈజ్ నెవర్ పర్మనెంట్.
0: ఏ కార్యములకు ఈ యొక్క దేహం ఉద్భవించిందో ఆ కార్యములకు మాత్రమే ఈ దేహం ఉపయోగించుకోవాలి.
1: ద బాడీ ఈజ్ గిఫ్టెడ్ ఫర్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎ పర్టికులర్ టాస్క్ అసైన్ టు యూ.
0: కనుక నీవు ఆ దేని కోసం పెట్టినప్పుడే నేను అని చెప్పొచ్చు.
1: ఇన్ దట్ సెన్స్ యూ కెన్ సే ఐ.
0: కానీ జీవితం అంతా నీవు కాదు.
1: ద హోల్ లైఫ్ డజంట్ సెంటర్ అరౌండ్ దిస్.
0: కనుక ఇట్టి సత్యమైన నిత్యమైన శాస్త్రమైనటువంటి దానిని మనం తెలుసుకోవటం కోసమనే మానవుడు ఆవిర్భవించాడు.
1: మ్యాన్ ఈజ్ బోర్న్ టు నో దిస్ ఇమ్మోర్టల్ నెక్టరైన్ ఎటర్నల్ ట్రూత్.
0: నీకు ఈనాడు నీ కుమారుడుకు మ్యారేజ్ చేశావు.
1: టుడే యు హావ్ పర్ఫార్మ్ ద మ్యారేజ్ ఆఫ్ యువర్ సన్.
0: ఈ మ్యారేజ్ చేసినప్పుడు ఒక అమ్మాయి వచ్చింది.
1: దెన్ యూ నేచురల్లీ ఫైండ్ ద బ్రైడ్ అకంపనింగ్ హిమ్.
0: ఈ మెవరు ఏంటంటే నా డాక్టర్ ఇన్ లా అంటాడు.
1: If anyone says, who is she? You'll say, she's my daughter-in-law.
0: కానీ ఎంతవరకు ఈమె డాక్టర్ ఇన్ లా?
1: How long is she your daughter-in-law?
0: ఈ పెళ్లి కాకుండా ఆ డాక్టర్ ఇన్ లా ఎవరు?
1: Prior to the wedding, who is she?
0: ఇదంతా కేవలము దానికి పూర్వం లేదు.
1: This title was not there before.
0: దానికి తర్వాత లేదు.
1: At the end also she doesn't remain.
0: మధ్యలో మాత్రమే వచ్చిపోతుంటాది పాసింగ్ క్లౌడ్.
1: This state has come in between like a passing cloud.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ పెట్టుకుని మనము
1: రిలయింగ్ ఆన్ ద పాసింగ్ క్లౌడ్
0: జీవితం అంతా పాస్ చేస్తున్నాము.
1: వీ జస్ట్ పాస్ ఇన్ అవర్ లైఫ్.
0: ఈ జీవితం అంతా పాస్ చేయడానికి నీకు అధికారం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ పాస్ ఎట్ ఆల్ ఇన్ దిస్ లైఫ్.
0: కనుక నీకు అధికారము ఈ దేహము అనేటువంటిది మాత్రమే తెలుసుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యూ హ్యావ్ గాట్ అథారిటీ ఆన్ ద బాడీ అబౌట్ విచ్ యూ నో.
0: ఈ బాడీనే లేకపోతే నీవెవరో నీకు తెలియదు.
1: And in fact, if you do not have body, you know
0: nee talidendru kodanu teliyadu.
1: And nobody will come to know you when you are in India.
0: Pravachamlo evariki teliyadu.
1: Nobody at home will be able to know you without the body.
0: Kaani telisedanta kodanu ee body vallane.
1: All this identification is because of the body.
0: Kaluka prati manavudu kodanu deha bhavanam pettukoni jeevitham gadapukodadu.
1: Therefore, we should not spend our life with this attachment to the body.
0: ఇది అనేక మంది చదువుకున్నటువంటి వారు కూడాను దేహాన్ని ఎక్కువ భద్రంగా పెట్టుకుంటున్నారు.
1: ఈవెన్ హైలీ ఎడ్యుకేటెడ్ వన్ విల్ హ్యావ్ దిస్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: చాలా అటాచ్మెంట్ ఉంటుంది.
1: దే ఆర్ అటాచ్డ్ టూ మచ్ టు దిస్ బాడీ.
0: ఈ అటాచ్మెంట్ వల్లనే చాలా దుఃఖము ఆనందము విచారము కలుగుతుంది.
1: ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ దట్ విల్ టేక్ యూ టు మిజరీ సారో అండ్ పెయిన్.
0: ఈ దేహమే లేకపోతే ఏ విధమైనటువంటి ఒక మిజరీ ఉంటుండదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ అటాచ్మెంట్ యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ ట్రేస్ ఆఫ్ గ్రీఫ్ వాట్స్ ఎవర్.
0: కనుక ఈ అటాచ్మెంట్ తొలగించి శాశ్వతమైనటువంటి అటాచ్మెంట్ను మీరు సంపాదించుకోండి.
1: Therefore, we should give up this body attachment, get ourselves attached to that which is permanent and eternal.
0: దీన్ని పెట్టుకుని రాముడు కావాలి, కృష్ణుడు కావాలి, ఈశ్వరుడు కావాలి అని ఈ దేహాభిమానంతో వాడు కోరుతున్నారు.
1: We pray to God, Rama and Krishna, with this physical attachment.
0: ఈ ఫిజికల్ అటాచ్మెంట్ పెట్టుకుని ఆత్మ అని చెప్పుకోవాలని వీల్లేదు.
1: Having this physical attachment, you cannot call yourself the self, the true I.
0: Atma ane daki attachment ledu.
1: The true I, fundamental I, has no attachment.
0: Adi nee endu unnadi, naa endu unnadi.
1: That is present in you and in me as well.
0: Andari endu untunnadi adi.
1: It is present in everybody.
0: Ekatma sarvabhuta antaratma.
1: The same fundamental I which is present in all of the beings.
0: అటువంటి సర్వభూతాంతరాత్మ అయినటువంటి ఆత్మనే నీవు కాని.
1: Therefore, that reality, the true self, is your own nature.
0: కేవలము నీ దేహం మాత్రమే నేను తీసుకుని ఇది నేను అని అనుకోవడానికి నీకు అధికారమే లేదు.
1: You cannot limit that true fundamental I to this body.
0: ఇదే ఆధ్యాత్మికమని చెప్తూ వచ్చారు.
1: So this is spirituality.
0: నిజమైన స్పిరిచువాలిటీ అంటే పూజ చేయటము, వ్రతములు చేయటము, పేర్లు పెట్టుకోవటం ఇవన్నీ కాదు. ఉన్నది నా యందు ఉన్నది.
1: దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ అండ్ ఇన్ మీ యాజ్ వెల్.
0: అందరి యందు ఉంటున్నది అది.
1: ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీబడీ.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ద సేమ్ ఫండమెంటల్ ఐస్.

0: పూజ చేయటము, వ్రతం చేయటము, పేర్లు పెట్టుకోవటం, ఇవన్నీ కాదు.
1: The true spirituality does not mean worshipping with flowers, observing rituals.
0: కనుకని సీత అనేక రకములుగా కూడాను అనేక మంది ఆమె దగ్గరకు వచ్చారు.
1: Many approached Sita.
0: అమ్మ నీ శ్రీరాముడు ఎక్కడున్నాడు అన్నాడు.
1: They asked her, where is your Sri Rama?
0: ఆమె చెప్పింది, నా శ్రీరామ నాతోనే ఉన్నాడు.
1: She replied, my Rama is with me.
0: ఈ వచ్చిన వారెవరు? ఆయన ఒక ఆయన దేహం పేరు.
1: And who is the one that has come there? Just that it's the name of the body.
0: Dasaratha Maharaja యొక్క కుమారుడు.
1: And he is son of an emperor, Dasaratha.
0: కానీ నా రాముడు ఎవరికి సన్ కాదు.
1: My Rama is not the son of anybody.
0: ఎవరికి అల్లుడు కాదు.
1: And he is not the son-in-law of anybody.
0: కనుక అతను అందరికీ సొంతం వాడే.
1: And he is the owner of everybody.
0: కనుక దేహాన్ని అత్త మామ కోడలు కొడుకు అని ఈ రకంగా భేదం పెట్టుకుని మనం భావించుకుని జీవిస్తున్నాము.
1: We carry on this life establishing physical relationships, calling everybody the ka, uncle, auntie and so on.
0: కానీ అంకుల్ ఎక్కడి నుంచి వచ్చాడు?
1: Where from uncle has come?
0: Auntie ఎక్కడి నుంచి వచ్చింది?
1: So also auntie, where does she come?
0: నీవు ఎక్కడి నుంచి వచ్చావు?
1: Or you for that matter?
0: ఈ ప్రశ్న అడగండి, వాడు ఏం చెప్తారు చూస్తాము.
1: You put this question, let us see what, how they respond.
0: ఏమీ చెప్పలేరు.
1: They have no answer.
0: అంతా ఒక్కటే అంటారు.
1: Everything is one entity.
0: అంతా ఒక్కటే అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఏ చింత ఉండదు.
1: When once we understand this comprehensive totality, you will not have any worry.
0: కనుక అందరికీ సమత్వమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనము బోధించాలి.
1: Therefore we should understand the absolute reality which is oneness present in all.
0: అది ఏకత్వాన్ని మనం విశ్వసించినప్పుడే,
1: then we have full faith in this oneness,
0: అన్నింటి కూడా మేము విశ్వసించిన వారం అవుతాము.
1: Then we can repose faith in the rest of the things.
0: ఏకత్వాన్ని విశ్వసించక,
1: without faith in this unity,
0: భిన్నత్వాన్ని మనం విశ్వసించి,
1: if you go by plurality,
0: దాన్ని మనం ఫాలో చేస్తుంటే,
1: if you follow multiplicity,
0: మన జీవితం అంతా ఇక ఫాలో అయ్యేనే ఉంటుంటది.
1: And we have to follow the whole world,
0: you are a follower,
1: and you just become a follower.
0: కానీ నీవు నిజంగా చూస్తే నీ ఫాలోయర్ కాదు.
1: Truly speaking, you are not the follower.
0: You are an ideal man.
1: You are an ideal man.
0: You are Atma.
1: You are Atma, the Self.
0: You
1: just introduce yourself by name. And if he goes by these physical considerations, he is attached to the world.
0: You are attached to spiritual attachment.
1: Lead your life attached to spirituality.
0: అందరితోనే కూడి మిలుస్తాము.
1: Mingle with everybody.
0: అప్పుడే నీకు నిజమైనటువంటి ఆనందం చిక్కుతుంది.
1: Then only you will earn true bliss.
0: కనుక అప్పుడు నీవు ఏకత్వంగా నిలుస్తావు.
1: Then you will remain in that state of oneness.
0: అటువంటి ఏకత్వాన్ని సంపాదించినటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: A true devotee will have this experience, understanding of oneness.
0: ఈ విధమైనటువంటి యొక్క ఎక్స్పీరియన్స్ లేకుండా,
1: వితౌట్ దిస్ ఎక్స్పీరియన్స్,
0: దేహమే దేహమే దేహమే పోతుంటే,
1: ఇఫ్ హి గోస్ ఆన్ క్లీనింగ్
0: చావు పుట్టుకలతో ఉండేటువంటి వాడే,
1: ఈజ్ జస్ట్ బౌండ్ బై బర్త్ అండ్ డెత్.
0: కాబట్టి ఈ బర్త్ అండ్ డెత్ రెండు లేకుండా పోవాలంటే చావు పుట్టుకలు లేనట్టు శాశ్వతుడు. ఆది మధ్యాత్రహితుడు అనాది వాడు తాను చావక పుట్టక చంపబడక అన్నిటి ఎందు ఆత్మస్వరూపుడై ఉన్నాడు.
1: Therefore, to go beyond this birth and death, one should know the principle of the indweller, who has neither beginning nor an end, who is beyond this bondage and liberation.
0: ఈనాడు ఇండియాలో ఉప్పెన వచ్చింది.
1: And we find in India the floods.
0: నిన్న అమెరికాలో ఉప్పెన వచ్చింది.
1: And we also same state in America.
0: లండన్ లో ఒక ఉప్పెన వచ్చింది.
1: And so also in London.
0: ఇవన్నీ కూడాను ఉప్పెనన్నీ కూడాను ఆ గ్రామానికి ఆ టౌన్ కోసం మాత్రమే సంబంధించినటువంటిది.
1: And this is all confined to those limited places. America faced the situation quite unprecedented. And in fact the whole place is at a level of 15 feet high. All towns are submerged today. We find water everywhere today.
0: మనుషులే లేరు.
1: దేర్ ఇస్ నో పాపులేషన్ ఇన్హాబిటెంట్.
0: ఎవరు ఉన్నారు?

0: ఎవరు పోయినా తెలియదు.
1: హూ ఇస్ గాన్, హూ ఇస్ అలైవ్, నో వన్ నోస్.
0: అంత నీటితో నిండి ఉంది.
1: వి ఫైండ్ వాటర్ అరౌండ్.
0: అంత జలమయం కాకుండా జలమయం అయిపోయింది.
1: అండ్ ఇట్స్ నాట్ మియర్లీ జగా ద వరల్డ్, ఇట్ ఇస్ ఓన్లీ జలా ద వరల్డ్ ద వాటర్.
0: ఆ జలం ఉన్నంత వరకు కూడాను,
1: సో లాంగ్ దిస్ వాటర్,
0: అది ఏకత్వమే.
1: యు ఫైండ్ దిస్ వన్నెస్.
0: ఈ ఏకత్వం అనేటువంటిది పోయినప్పుడే,
1: వెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దిస్,
0: జనం అక్కడ ఆవిర్భవిస్తారు.
1: అండ్ దేర్ యూ ఫైండ్ ద జన, ద ఇన్హాబిటెంట్స్.
0: కనుక జనం అనేటువంటిది ఉన్నంత వరకు కూడాను ఇది కేవలం ఒక జగత్ కాదు.
1: Therefore, there is only jala, water everywhere. You cannot call jaga the world.
0: Jagattu ante emi?
1: What is it, jagat?
0: Janamato vyapinchinatvante jagattu.
1: This jagat is one which spreads everywhere.
0: Kani ippudu aa jagattu ledhe.
1: But that jagat is not present now.
0: Kanuka atra janam lopala idi kevalam jagatte gaani janam kaadu.
1: Therefore, this truly speaking is the world, not merely water. ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇట్టి ఏకత్వాన్ని మీరు భావించి
1: అండర్స్టాండ్ దిస్ వన్నెస్.
0: క్రమేణా ఈ దేహాభిమానాన్ని కొంచెం వదిలిపెట్టి,
1: అండ్ గివ్ అప్ దిస్ బాడీ అటాచ్మెంట్ గ్రాడ్యువలీ,
0: నిజంగా సాధన చేయండి.
1: అండ్ ఫాలో ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: ఒక సాధన చేస్తూ ఉండేది,
1: యు డూ స్పిరిచువల్ ప్రాక్టీస్,
0: ఇంకో దాన్ని స్మరిస్తూ ఉండేది.
1: గెట్ యువర్ సైకలాజికలీ ఎంగేజ్డ్ ఎల్స్వేర్.
0: ఇది నీ తప్పే కానీ జగత్ యొక్క తప్పు కాదు.
1: ఇట్ ఈస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ దిస్ వరల్డ్.
0: నీలో రాంగ్ లేకుండా చూసుకోండి.
1: సీ దట్ దెర్ విల్ నాట్ బి ఎనీ రాంగ్ ఆర్ మిస్టేక్ ఇన్ యూ.
0: అప్పుడే మీకు ఏకత్వం అనేటువంటి భిన్నత్వంగా కనిపించదు.
1: అండ్ దెన్ యూ విల్ నాట్ ఫైండ్ దిస్ మల్టిప్లిసిటీ, యూ ఫైండ్ ఓన్లీ యూనిటీ.
0: యూనిటీని తెలుసుకోవాలి.
1: ఇట్ ఇస్ దిస్ యూనిటీ దట్ హ్యాస్ గాట్ టు బి లెర్న్డ్.
0: ఆ యూనిటీ ప్రతి ఒక్కరి ఎందు కూడా ఉంటుండాలి.
1: అండ్ దిస్ యూనిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఆ యూనిటీని మీరు యూనిటీగా భావించుకోండి.
1: అండ్ గో బై దిస్ యూనిటీ.
0: అది కేవలం ప్యూరిటీగా తీసుకోకూడదు.
1: అండ్ యూ కెనాట్ సింప్లీ లిమిట్ టు దట్ ప్యూరిటీ
0: అలోన్. అనేక మంది నూరుల సంవత్సరాలంతా కూడా బ్రతుకుతున్నారు.
1: అండ్ పీపుల్ లివ్ లాంగ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్.
0: కానీ ఈ 100 ఇయర్స్ కూడా భిన్నంగా భావిస్తున్నారు, కానీ ఏకంగా భావించుకోవటం.
1: ఆల్ దిస్ పీరియడ్ ఆఫ్ 100 ఇయర్స్ ఆఫ్ లైఫ్ టైమ్ ఇస్ స్పెంట్ ఇన్ డ్యుయాలిటీ.
0: కనుక ఈ డ్యువాలిటీని మనం తీసుకువెళ్ళాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ బ్రష్ అసైడ్ దిస్ డ్యువాలిటీ.
0: అప్పుడే మీరు ఏకత్వం అనేటువంటిది సాక్షాత్కరిస్తుంది.
1: దెన్ యూ విల్ ఎక్స్పీరియన్స్ నాన్ డ్యువాలిటీ.
0: ఈ నాన్ డ్యువాలిటీ మీరు ఎప్పుడు సంపాదించుకున్నారో అప్పుడే మీరు నిజమైనటువంటి మానవుడు.
1: ద వన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ నాన్ డ్యువలిజం, నాన్ డ్యువలిస్టిక్ స్టేట్, యూ ఆర్ ఎ ట్రూ మ్యాన్.
0: డ్యువాలిజం ఉన్నంత వరకు కూడా మీరు ఒక హ్యూమన్.
1: సో లాంగ్ దిస్ డ్యువాలిటీ ఇస్ దేర్, యు ఆర్ జస్ట్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: Animal.
1: You are just even animal.
0: The duality ni manam eppudu dooram chestunnamo appude manam humanity.
1: The moment you rise above this duality, you belong to humanity.
0: Ee humanity ni meeru sampadinchukondi.
1: Be worthy of this humanity.
0: Aa humanity kudanu mee ende untunnadi.
1: That humanness is within you.
0: Kaluku meeru unity ni sampadinchukoni,
1: with this unity,
0: appude meeru bhinnatvam anetundi dooram chestukoni,
1: being away from this plurality,
0: ఏకత్వంలోనే మీరు ఆనందాన్ని అనుభవించండి.
1: Enjoy the bliss in unity or oneness.
0: Unity is divinity.
1: This unity is the real divinity.
0: ఆ డివినిటీ ఎక్కడుంది?
1: From that divinity,
0: మీ అందే ఉంటున్నది.
1: Is in you.
0: కానీ ఆ డ్యువాలిటీని చూసినంత వరకు కూడాను యూనిటీ మీకు కనిపించదు.
1: So long you are dual minded, you can never visualize unity.
0: ఏకత్వాన్ని మీరు భావించి,
1: consider this non-duality.
0: ఏకత్వాన్ని మీరు అభివృద్ధి పరిచి,
1: develop this unity.
0: ప్రపంచమంతా ఏకత్వాన్ని సాధించండి.
1: Achieve this oneness, unity all over this world.
0: ఈ ఏకత్వం అనేటువంటిదే,
1: this unity,
0: నిజమైన ప్యూరిటీ.
1: Is the true purity.
0: ఆ ప్యూరిటీనే నిజమైన లవ్.
1: And this purity is the true love.
0: ఆ లవ్ అనేటువంటిది ఒకదాని మీరు పెట్టుకుంటే అన్ని మీరు అర్థమవుతుంది.
1: Then once you have this, the center, the being, love, you will understand all the rest.
0: కానీ ఈ విషయాన్ని మీరు చక్కగా అర్థం చేసుకోవడానికి ఏదైనా ఇంకొక సమయం వచ్చినప్పుడు మీకు అన్ని బోధిస్తాను.
1: At an appropriate time, Bhagavan will explain all the details.
0: కేవలం లోక సంబంధమైనటువంటి ఒక అటాచ్మెంట్ పెట్టుకుని నాకు డివినిటీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది?
1: With all the worldly attachment, how do you expect to attain divinity?
0: కనుక మీరు అటాచ్మెంట్ అనేటువంటిది దూరం చేసుకుని
1: Therefore, give up this attachment.
0: Unity ni meeru tayaru chesukondi.
1: And just hold on to this unity.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Baba on 3rd September 2005 on the occasion of the inauguration of the International Sai Medical Conference at Prashant.

0: In his Guru Purnima address on the 2nd of July 2004, Spiritual Guide to Millions, Bhagwan Baba urges us to live up to our divine destinies as embodiments of love. Love is God. Live in love, he reminds us.
1: Parama Pavanamaina Bharatavaniyan Sahanamam Madhe Manaku Chakkadanamu Parama Pavanamaina Bharatavaniyan Sahanamayunmade Manaku Chakkadanamu. Prema Swarupura.
2: Embodiments of love.
1: Inadi Manavanaku Sahanamannadi Emito Teliyakapochunnadi.
2: The modern man has no idea of what Sahana, tolerance, is.
1: Sahanam annadi Bharatiyuni yokka andachandamani gurtinchukolekapothunnaru.
2: People are not able to realize that it is the tolerance which is the real beauty of this sacred land.
1: Sahanam lenatvanti manavudu manavude.
2: One cannot be a human being bereft of tolerance.
1: Heenulanu, kurupulanu, chuchinappudu, manavunaku, sahanamannadi poyi, asahyam anetuvantidi aarambhistunnadi.
2: When man comes across the unfortunate and the physically challenged, he has got expression of the disgust instead of sympathy and tolerance.
1: Nijamuga sahanamannadanne kevalam goppa viluvainatvanti yokka mantramu mana bharatiyulaku.
2: In fact, this tolerance is the most important, highly sacred mantra to Bharatiyas.
1: Ituvanti pavitramaina మంత్రమును వదలి యంత్రతంత్రమును చేత మానవుడు కేవలము అమాయకత్వంలో పడి అజ్ఞానములో మునుగుతున్నాడు.
2: He has forgotten the sacred principle of tolerance. He is carried away by all the machinery and different procedures and is remaining himself drowned in ignorance.
1: భక్తులకు కావలసినటువంటిది సహనమే.
2: Devotee requires this tolerance.
1: భక్తి భక్తి భక్తి అనగా కేవలము ఏదో పూజలు చేయటము వ్రతములు ఆచరించటము ఇత్యాది మాత్రమే భక్తిగా భావిస్తున్నారు.
2: We consider performance of the worship and observance of rituals as devotion.
1: ప్రతి విషయమును సహనముతో విని ఆనందించి ఆ సహనమును ఆచరణలో పెట్టడమే భారతీయుని యొక్క ప్రధాన కర్తవ్యము.
2: In fact, it is the main duty of all Bharatiyas to observe every subtle thing with tolerance, delight himself and share with others.
1: వ్రతములన్నిటి ఎన్ను వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము.
2: In fact, adherence of truth is the highest form of penance among all rituals.
1: సత్యశీలమే నిజమైనటువంటి తపస్సు అనేటువంటిది ఈనాటి మానవుడు మర్చిపోయాడు.
2: The modern man has forgotten the fact that truth is the true penance.
1: సహనము చాలా ఉత్తేజకరమైనటువంటిది ఉల్లాసకరమైనటువంటిది ఇతరులకు బోధించవలసినటువంటిది అది.
2: In fact, it is this tolerance that has got to be propagated to many of the people, and this tolerance is really enthusiastic and highly zealous.
1: Vratamulanniti yandu vanne ganchina etti kana satya seelame katina tapamu.
2: Therefore, the shining principle of truth is the true form of penance among all of the rituals followed.
1: Madhura bhavam bedi mana desamandanna matrubhavam kanna manyamedi.
2: What is the nectarine feeling in this holy land of Bharat? Can there be any other greater feeling other than the feeling towards mother?
1: ఈనాటి మాతృభావం అనేటువంటిది మర్చిపోతున్నారు.
2: This feeling towards the mother is forgotten.
1: దీనికంటే మధురమైనటువంటిది మరొకటి జగత్తులో ఎక్కడనూ కానరాదు.
2: In this world you don't find any other thing sweeter than the feeling towards the mother.
1: ఆ మధురభావం అయిన ఆ మాతృప్రేమను సంపాదించుకునేటువంటి వాడు మహా అదృష్టవంతుడే.
2: He is really lucky one if he is the recipient of mother's love.
1: ఈ మధుర భావం అనేటువంటిది ఎక్కడ వెతికినా మనకు లభించేటువంటిది కాదు. డబ్బులకు కొనేటువంటిది కాదు, బాడుగకు తీసుకునేటువంటిది కాదు. మధుర భావము మధుర ప్రేమ నుంచినే వచ్చింది.
2: This nectarine feeling cannot be obtained, cannot be purchased, nor rented out. It is born out of nectarine love.
1: Itti pavitra gunamulu kaligineetundi Bharat deshamulo ee naadu mana ullanginchi uttejakaramainatundi yokka ullasamuto parulu gunamulu paatinchutu అవి ఏ మన ప్రాణ సమానమని భావించుతూ వెంటాడుతున్నాడు భారతీయుడు.
2: Bharatiyas are disobeying these principles, encouraging principles of eternity, and have been adopting the alien principles.
1: ప్రేమ స్వరూపులారా,
2: embodiments of love.
1: ప్రేమకు మించినటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క గుణము జగత్తును ఎందు వెతుకును కూడా నువ్వు కానరాదు.
2: ఇన్ దిస్ వరల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ యువర్ ఇంటెన్స్ సర్చ్ యూ డు నాట్ ఫైండ్ మోర్ వాల్యుబుల్ థింగ్ అదర్ దాన్ ద ట్రూత్.
1: లౌకికమైనటువంటి ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమ ఈనాడు ఎక్కడైనా చిక్కుతుంది, కానీ ఆత్మానందంతో కూడినటువంటి ఒక ప్రేమ మనకు లభించటము చాలా దుర్లభం.
2: యూ విల్ బి సక్సెస్ఫుల్ in enjoying the worldly love, physical love, but the love of the bliss of the spirit is not so possible and accessible to everyone.
1: Prema sarupulara, prema annadi okarini okaru preminchukovatam kada, adi kada prema.
2: Embodiments of love. Love does not merely mean loving each other.
1: Hrudayanni ichi హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
2: లవ్ ఈజ్ ఓన్లీ మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.
1: కానీ అలాంటి పవిత్రమైనటువంటి మార్గము ఈనాడు మర్చిపోతున్నారు భారతీయులు.
2: Bharatiyas have forgotten this sacred path of love.
1: అనాది కాలము నుండి పవిత్రమైన మన భారతదేశమునందు మనల్ని వెంటాడుచు, మన కాపాడుచు, అన్ని విధాల కంటి రెప్పవలే మన వెంట తిరిగేటువంటిది నిజమైనటువంటి దైవ ప్రేమ.
2: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ ది సీక్రెట్ ప్రిన్సిపల్, ద సీక్రెట్ వన్ ఆఫ్ ద డివైన్ లవ్ విచ్ ఈస్ హాంటింగ్ అస్, విచ్ ఈస్ ఆఫ్టర్ అస్, విచ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సస్టెనెన్స్ ఆఫ్ అవర్ లైఫ్.
1: ఇట్ దివ్యమైనటువంటి యొక్క దైవ ప్రేమను మనము ఎక్కడ పెట్టామో ఏమో గుర్తించుకోలేకపోతున్నారు.
2: We are not able to know where we have hidden this divine love.
1: ఎందు చూసినా అందే కనిపిస్తున్నది.
2: In fact, it is present everywhere.
1: అందు ఎందు కరడని కాదు, ఎందెందు వెతికిన కూడాను ఆ దైవ ప్రేమనే కనిపిస్తుంది.
2: In fact, you can see the divine love wherever you see, wherever you find.
1: కనుక భారతీయులారా, భక్తి ప్రపత్తులనగా అనాది కాలం నుండి భారతీయుల్ని వెంటాడుచు, భారతీయులను కాపాడుచు, కంటి రెప్పవలే చూస్తూ వచ్చినది ఈ దైవ ప్రేమని.
2: భారతీయస్ హ్యావ్ బీన్ సస్టైనింగ్ దేర్ లైఫ్ బికాస్ ఆఫ్ దేర్ డివోషన్ అండ్ సిన్సిరిటీ, అండ్ ఇట్స్ ఎ డివైన్ లవ్ విచ్ హెస్ బీన్ ప్రొటెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ దట్ ఆఫ్ ఎన్ ఐలిడ్.
1: దైవ ప్రేమ తప్ప జగత్తునందు ఏ ప్రేమ కూడాను జగత్తులో కానరాదు.
2: In this world, universe, you don't find any other thing equal to that of
1: ee kanipinchetuvanti premalanni kudanu bhootakamulu natakamulu.
2: All other forms of love are just bhootaka, falsehood, nataka, the drama.
1: Kaani nijamainatuvanti prema tana naabhi nundi aavirbhavistundi.
2: The true love emanates, originates right from the navel.
1: Atti premanu manam తీసుకోవటం, సంపాదించుకోవటం, అదే నాకు చాలా ఇష్టం.
2: భగవాన్ వాంట్స్ us to experience and share with everybody that wholehearted love.
1: ప్రేమకు మించినటువంటి ప్రేమ జగత్తులో ఎట్టి చూచిన కూడాను అది ప్రేమ కానేరదు.
2: In comparison to the divine love, you don't find any other love in this world equal to that.
1: లౌకికమైన భౌతికమైనటువంటి ప్రేమలు కావలసినన్ని లభిస్తాయి మనకు.
2: The worldly love, the physical love, the ephemeral love is plenty enough in this world.
1: వీటినన్నింటినీ ప్రేమ అని పిలుచుటకు అర్హత లేదు.
2: In fact, they don't deserve to be called love.
1: ఒక్క ప్రేమ హృదయం నుంచి హృదయంలోకి రావాలి.
2: True love should originate out of human heart.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఈ ప్రేమను మీరు బలపరచుకోండి.
2: సేఫ్ గార్డ్, మెయింటైన్ దిస్ లవ్.
1: ప్రేమగల మానవులకు ఎట్టిది కూడాను లోటు కలగదు.
2: దిస్ లవ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు ప్రేమ స్వరూపులనేటువంటి దానికి మీరు సార్థకమవుతున్నారు.
2: We can be called the embodiments of love if only we install that love within us.
1: దైవము సర్వత్రా ఉన్నాడు.
2: God is all pervasive.
1: దైవం ఎవరు?
2: Who is God?
1: నీవే దైవము.
2: You are God.
1: ఇట్టి జవాబును మనం పొందాలి.
2: This answer, response we should get.
1: దైవం ఎందు చూచినా ఉన్నప్పటికీ నీ అందే ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి దైవాన్ని నీవు మర్చిపోవద్దు.
2: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్, నెవర్ ఫర్గెట్ ద బేసిక్ ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఇన్ యూ.
1: దైవం ప్రత్యేకించి ఉన్నాడని భావిస్తుంటారు.
2: యు కన్సిడర్ గాడ్ సెపరేట్.
1: ఎందుకన్నాడు అందు లేడని సందేహం వలదు.
2: నెవర్ డౌట్ దట్ హీస్ హియర్ అండ్ హీస్ నాట్ దేర్.
1: చక్రి సర్వోపగతుండు.
2: God is everywhere.
1: ఎందెందు వెతికి చూచిన ఆనందే కరుడు అని ప్రహ్లాద్ చెప్పాడు.
2: It's Prahlada who said that you will find him wherever you intensely search for him.
1: ఇటువంటి ప్రేమ తత్వాన్ని మనము గుర్తించుకోవడానికి మర్చిపోతున్నాం.
2: We are forgetting this essential thing to know the nature of love.
1: భారతీయ సంస్కృతి ఇదియే.
2: This is the culture of Bharat.
1: Daivam, daivam, daivam. Daivam neeve. Neekante veru daivam ledu.
2: You say God, you are God. God is not separate from you.
1: Tane endunnatundi daivanni visvaristunnadu manavudu.
2: So man is not able to convince that God is in him.
1: Kaani daivamu kaanatvanti danni visvasistunnadu.
2: He reposes faith in every other thing other than God.
1: Prema sarupulara.
2: Embodiments of love.
1: Meer deenini aashinchina aashinchakapoyina premana maatramu meer vadalakandi.
2: whatever you seek after, never give up this love.
1: Idi emana goppa dhanam.
2: This is our prosperity, affluence.
1: Premaku minchina dhanamu marokati manaku kanaradu.
2: There's no other property beyond this love.
1: Ee premane goppa nidhi.
2: In fact, this love is the mine of wealth.
1: Dinni marchinatuvanti vaadu manavude kaadu.
2: If one forgets this love, he cannot be a human being by any standard.
1: Tallini, tandrini, sodarulu kevalam premistunnaru.
2: You love your parents, mother, father, your sisters and brothers.
1: Kaani ivi bhautikamainatuvanti naataka sambandhamaina premani.
2: This is all worldly love relating to the physical.
1: Kanuka mana nija premana manamu gurtinchadaniki prayatninchali.
2: Therefore it's necessary to make quest for true divine love.
1: Nijapainatuvanti premanu vetukonakkaraledu.
2: You don't need to search for true love anywhere else.
1: Adi eppudu mana ventane jantane intane kanipistundadi.
2: The true divine love is always with you, in you, above you, below you, around you.
1: Danni vetukonakkaraledu.
2: You don't need to search for it specially.
1: Kaani nijamainadi vadali nijamu kaanatuvanti danini మనం ఎందెందో వెతుకుతున్నాము.
2: We are after the falsity, that which is not true, forgetting the basic fundamental love.
1: ఇది ఏమిటి?
2: What is this?
1: ఇది పుష్పం.
2: This is a flower.
1: ఇది పుష్పం అని అందరూ వర్ణిస్తుంటారు.
2: People go on describing this flower.
1: ఇది దైవ హృదయ పుష్పము.
2: God is the real flower.
1: ఇది పుష్పం సామాన్యమైనది కాదు.
2: ఫ్లవర్ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: ఇది భగవంతుడి యొక్క హృదయంతో కూడినటువంటిది.
2: దిస్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ గాడ్.
1: దీనికి ఎన్నో రేఖలు ఉంటున్నవి.
2: ఇట్ హాస్ గాట్ సో మెనీ పెటల్స్.
1: ఈ రేఖలన్నీ నువ్వు తీసేస్తే పుష్పం ఎక్కడుంది?
2: వెన్ యూ గో ఆన్ రిమూవింగ్ పెటల్స్, వేర్ ఇస్ ద ఫ్లవర్?
1: కనుక ఈ రేఖలే భగవంతుడి యొక్క లేఖలు.
2: రేఖలు ది పెటల్స్ are the lekhalu, the letters of the divinity.
1: Evare premaloni lekha okati tappipoyinda vaadu prema swarupude kaadu.
2: If one misses this letter of love, you cannot call him the embodiment of love.
1: Ee annintikini aadharam okati.
2: There is only one fundamental basis for all.
1: Adiye మూలాధారమైనటువంటి యొక్క ఆత్మ.
2: దట్ ఈస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఆర్ ఆత్మ.
1: ఆత్మని ప్రేమ అని పిలుస్తూ వచ్చారు.
2: ది సెల్ఫ్ ఆత్మ ఈజ్ లవ్.
1: దానిని మరొక రీతిగా పిలిచేటకు పేరు లేదు.
2: యూ కెనాట్ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్ అదర్ దాన్ దిస్ ఆత్మ.
1: ఈ ఆత్మకే అనేక రకములైనటువంటి ప్రేమలు.
2: ఇట్ ఈస్ దిస్ ఆత్మ దట్ మేనిఫెస్ట్ in varied manner.
1: Mana talli tandri sodarulu sodari veerandaru kodanu ee oka pushpam yokka rekhale.
2: The mother, father, brothers and sisters all represent the petals.
1: Andaru cherinatundi kutumbam anetundi pushpam.
2: All together constitute the flower of the family.
1: Kanuka mana oka kutumba premaliga untundani matramla chaladu.
2: It's not enough if you have this family relationship.
1: Visha kutumbikudu ga nee kavali.
2: One should belong to this universal family, family of the universe.
1: Evaru chusina namaskaram namaskaram namaskaram namaskaram.
2: You should be able to respect, salute, namaskar everyone whom you come across.
1: Deeniki minchinatuvanti ekkadaina manaku labhistunda?
2: This sort of respect towards everybody, you don't get more than this in this world.
1: Kanuka meeku jagatruku kanipinchina vanni kudanu daiva swaroopule.
2: All that is apparent in this cosmos is verily is divine.
1: Daivamu kaanatuvantidi okkati kudanu jagatlo kaanaradu.
2: In this vast world you don't find anything other than
1: ee kanipinchina vanni kudanu vastulu ga nee bhavistunnavu.
2: You consider mereless objects of this material world.
1: ఈ వస్తువులన్నీ కూడాను దైవ కృపములే.
2: ది మెటీరియల్ objects of this world also are symbolic of God's grace.
1: కనుక ప్రపంచంలో భగవంతునికి మించినటువంటిది మనకు ఒక్కటి కూడా కనరాదు.
2: Therefore, it is certainly established there's nothing beyond God in
1: this world. కనుక మనం పిచ్చివారం అయిపోయి భగవంతుడు ఎక్కడో ఎక్కడో అని వెతుకుతూ ఉన్నాం.
2: Like madcaps, we are in search of God elsewhere.
1: ఎక్కడ చూసినా కనిపించినది దైవమే.
2: It's only God who is present everywhere.
1: దైవము కానటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
2: In this world there's nothing other than the divinity.
1: కనుక సర్వము దైవ స్వరూపమని భావించినటము చాలా గొప్పతనము.
2: The greatness lies considering everything as a manifestation of God.
1: దైవము కానటువంటిది మనకు ఏమాత్రం కూడాను జగత్తులో కానరాదు.
2: In this world you don't find anything other than God.
1: కనిపించినదంతా కూడాను దైవ స్వరూపమే.
2: All that is conspicuous is the will of God.
1: Form of God.
2: Is the form of God.
1: కనుక will of God కాదు form of God.
2: It's not the will of God, it is the form of God.
1: కనుక దైవము అన్ని రూపములందు కూడాను మనకు కనిపిస్తున్నాడు.
2: So God is present in all forms.
1: అట్టి సర్వస్వరూపుణ్ణి కూడాను సర్వమానవ ఆకారంలో కూడాను మనం దైవముగా విశ్వసించాలి.
2: Therefore all forms are his. It's only God who assumes all these forms.
1: కనుక మనము ఈ వస్తు స్వరూపాన్ని విసర్జించి
2: so we should give up this material point of view.
1: శక్తి యొక్క స్వరూపాన్ని మనము హృదయంలో దాటుకోవాలి.
2: We should go the power, the strength of God and strengthen in our heart.
1: కనుక దైవము కానటువంటిది మనం ఏది కూడా అనుభవించటం లేదు.
2: You don't experience any other thing other than God in this world.
1: పుణ్యమనము నీటిని తాగాము.
2: You have taken water.
1: ఈ నీటిని తాగటం చేత ఏమి శాంతి కలిగింది?
2: What is that you get by drinking water?
1: దాహం తీరింది.
2: Thirst is quenched.
1: అనగా ఈ దాహం అనేటువంటిది దైవమే.
2: This very thirst is divine.
1: నీరు కూడాను దైవమే.
2: Water is divine.
1: పంచభూతములు పంచేంద్రియములు పంచకోశములు పంచ ప్రాణములు అన్ని కూడాను దైవ స్వరూపాలి.
2: ద ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ ఎసెన్షియల్ షీట్స్, ద సెన్సెస్, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్ ఓన్లీ.
1: ఇవన్నీ సెన్సెస్ అని దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాం మనం.
2: వి ఆర్ మిస్యూజింగ్ అవర్ సెన్సెస్.
1: ఇది మానవుడు చేసేటువంటి పాపములు.
2: దిస్ ఇస్ ద సిన్ కమిటెడ్ బై మ్యాన్.
1: సెన్సెస్ అన్ని కూడాను పవిత్రమైనటువంటివి.
2: ఆల్ సెన్సెస్ ఆర్ హైలీ సేక్రెడ్.
1: నిర్మలమైనటువంటివి.
2: దే ఆర్ ప్యూర్.
1: నిశ్చలమైనటువంటివి.
2: దే ఆర్ స్టడీ.
1: నిస్వార్థమైనటువంటివి.
2: సెల్ఫ్లెస్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధముక్త నిర్మల స్వరూపం.
2: దే ఆర్ ప్యూర్, అన్పొల్యూటెడ్, అన్సలీడ్, క్రిస్టలైన్, క్లియర్, ఇమ్మోర్టల్.
1: దీనికి జాతి మత భేదములు ఏమాత్రం కూడాను లేవు.
2: It is beyond all caste, community, race and nationality.
1: దీనికి కాస్ట్ అంటే ఏమిటో తెలియదు.
2: It has no knowledge of what caste is.
1: కనుకనే ఇటువంటి మన యొక్క గుణములు మన ఎంతే ఉంచుకుని మనం ఎక్కడెక్కడో చాటుకుంటున్నాం.
2: We have the human values within us, but we are in search of them outside.
1: మానవతా విలువలు అంటే
2: human values.
1: ఏమిటి అనుకున్నారు?
2: What do you think of them?
1: మానవతా విలువలే దైవ గుణములు.
2: The human values are the divine qualities.
1: దైవమునకు వేరే గుణమే లేవు.
2: God has no special attributes other than these.
1: దైవము అనేటువంటి పదమే ఒక పెద్ద గుణము.
2: The very term God symbolizes a great quality, supreme.
1: అటువంటి గుణరహితమైనటువంటి ఒక భగవంతుణ్ణి గుణముని ఎందుకు తిప్పుకొని మనము భ్రమిస్తున్నాము.
2: We are deluded by attributing attributes to God.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా నోటి యందు ఏది పలికినను ప్రేమనే ప్రేమనే ప్రేమనే.
2: వాట్ ఎవర్ భగవాన్ టెల్స్ us, వాట్ ఎవర్ హీ స్పీక్స్, ఇట్ ఇస్ ఓన్లీ లవ్.
1: నాకు మరొక పదము నాకు తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ రిఫర్ టు ఎనీ అదర్ థింగ్, హీ డస్ నాట్ నో.
1: ప్రేమకు మించినటువంటి గుణము మన యందు ఎక్కడ కూడా కానరాదు.
2: దేర్ ఇస్ నో గ్రేటర్ క్వాలిటీ దెన్ లవ్ విత్ ఇన్ మ్యాన్.
1: అట్టి ప్రేమను మనం ప్రేమించుకుంటూ పోవాలి.
2: వీ హ్యావ్ టు సీక్ దట్ లవ్.
1: ఇటువంటి ప్రేమకు మించినటువంటిది భగవంతుడు మరొకటి లేడు.
2: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ అదర్ దెన్ లవ్.
1: నిర్గుణం,
2: అట్రిబ్యూట్లెస్,
1: నిరంజనం,
2: షైనింగ్,
1: సనాతనం,
2: ఎన్షియంట్,
1: నికేతనం,
2: ఎగ్జాంపులరీ,
1: నిత్య,
2: ఎటర్నల్,
1: శుద్ధ,
2: ప్యూర్,
1: బుద్ధ,
2: అన్సలీ,
1: ముక్త,
2: లిబరేటెడ్,
1: నిర్మల స్వరూపేణం.
2: ఇట్స్ ప్యూర్ వన్, అన్పొల్యూటెడ్.
1: దీనికి ఇన్ని పేర్లు పెట్టినప్పుడు ఇవన్నీ మన తృప్తి నిమిత్తమై మనం పలుకుతున్నామే కానీ దానికి వర్ణన్ని కానే కాదు.
2: ఆల్ దీస్ సినోనిమ్స్ ఆర్ ఫర్ సెల్ఫ్ గ్రాటిఫికేషన్ బట్ డు నాట్ ఇన్ ఎనీవే రిప్రజెంట్ ద రియాలిటీ.
1: భగవంతునికి వర్ణనే లేదు.
2: యు కెనాట్ డిస్క్రైబ్ గాడ్.
1: తనకు ఒకటే వర్ణన.
2: బట్ ఇట్స్ ఓన్లీ వన్
1: గొప్ప వర్ణన, ప్రేమ.
2: The greatest way of describing God is only
1: ee premaku minchinatundi vannana ekkada chikkidi kodunu manaku adi vannane kaadu.
2: Beyond this realm of description of love, nothing lies ahead.
1: Kopam nandu kaani, taapam nandu kaani, vicharam nandu kaani, dukham nandu kaani, edini endu kodunu ee prema premane.
2: In all moments of life, either in anger or frustration, love remains as it is.
1: Prema swaroopulara,
2: embodiments of love.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
2: యూఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ ఎందున్నటువంటి స్వరూపము ప్రేమనే.
2: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ రియాలిటీ యూఆర్ వెరీ లవ్.
1: ఆ ప్రేమనే భగవత్ యొక్క ఆకారము.
2: అండ్ దిస్ లవ్ ఇస్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
1: అట్టి ఆకారం మనం చింత పెట్టుకుని
2: దట్ ఫార్మ్ యు హావ్
1: ఆకారం లేనటువంటి వాటిని చింతిస్తూ ఉన్నాం మనం.
2: యు థింక్ ఆఫ్ ద రెస్ట్ దట్ ఆర్ ఫార్మ్లెస్.
1: అంగహీనుడైనటువంటి పిల్లలను,
2: ది హ్యాండిక్యాప్
1: సైకిల్ పైన ఎక్కిస్తూ ఉంటే నాకు ఎంతో విచారమైంది.
2: భగవాన్ ఫెల్ట్ వెరీ వెరీ సాడ్ వెన్ దిస్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ లిఫ్టెడ్ టు 3-వీలర్స్.
1: వారు ఒక దైవస్వరూపులు.
2: దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అలాంటి దైవస్వరూపుణ్ణి మన అంగమునందు ఉంచుకొని మనము ఏదో హీనుడనిగా భావించి మనము వాటితో తెల్లాటలాడుతున్నాము.
2: ఇన్ ఫ్యాక్ట్ వీ కన్సిడర్ దెమ్ సో లో, forgetting the fact they are divine.
1: Heenudainatundi vaadu lokamlo ekkada kodanu kaanaraadu.
2: There is none in this world who are low.
1: Aa heenamainatundi gunamu manayende.
2: That quality which is so low and mean is in you only.
1: Adi bhagavantuni quality kaadu.
2: It's no way the God's quality.
1: Bhagavantuniki quality de levu.
2: God has no attributes or qualities.
1: అతని క్వాలిటీ ఒక్కటే ఒకటి.
2: But he has got only one quality.
1: ప్రేమనే అతని క్వాలిటీ.
2: The quality of love is the quality of God.
1: ప్రేమనే అతని స్వరూపము.
2: Love is his form.
1: నేనెవరైనా ప్రేమతో సంభాషిస్తే అది నాకు ఎంత ఆనందమో చెప్పలేను.
2: Bhagavan says it is beyond expression as he talks to people lovingly.
1: Aa prema lekunda kevalamu parihasam tho gaani leka pavitramainatundi deni gaani bhavinchi nannu varnistunte adi naaku chaala asahyam isthundi.
2: On the other hand, if you talk as a matter of fun, limiting to description, Bhagavan is vexed or disgusted with such talk.
1: Kanukani premato nannu palakarinchandi.
2: Talk to Bhagavan with all your love.
1: Aa premato parikinatundi palukulu annitikini akkadane javabu vastundi.
2: You get the response then and there itself when your words are full of love.
1: Premato premato sai ani pilchu.
2: Say with all love, sai.
1: Oi ani palukutaru.
2: You get the response, oi oi.
1: Kanukane prema lenatundi matramu నన్ను ఏమాత్రం కదిలించలేదు.
2: నథింగ్ కెన్ టచ్ ఆర్ మూవ్ భగవాన్.
1: ఆ ప్రేమను మాత్రము కవరుగా చేసుకుని నన్ను పలకరిస్తే నేను ఎప్పుడైనా పలుకుతుంటాను.
2: భగవాన్ విల్ సర్టన్లీ రెస్పాండ్ ఇఫ్ వీ టాక్ టు హిమ్ విత్ లవ్.
1: ప్రేమకు మించినటువంటిది ప్రాణం మరొకటి లేదు.
2: దేర్ ఇస్ నో లైఫ్ అదర్ దెన్ లవ్.
1: కనుక భగవంతుని మనము చూడాలనుకున్నా పలకరించాలనుకున్నా ప్రేమ చేతనే మీరు పలుకరించండి, ప్రేమ చేతనే చూడండి.
2: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ అండ్ టాక్ టు హిమ్, వెల్ హ్యావ్ దిస్ లవ్. టాక్ టు హిమ్ లవింగ్లీ, వాచ్ హిమ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
1: ఎంత ధనం ఉన్నా ఎంత గుణం ఉన్నా ప్రేమకి ఏమాత్రము పనికిరావు.
2: ఆల్ యువర్ వెల్త్ all your status, stand nowhere in front of love.
1: ఈ ప్రేమకు మించినటువంటిది మరొకటి జగత్తులో కానరాదు.
2: In this world you do not find anything more than love.
1: ప్రేమ ఈ రెండు అక్షరములకు మించినటువంటి యొక్క మాధుర్యము ఎక్కడ కూడా కానరాదు.
2: టూ లెటర్డ్ వర్డ్ ప్రేమ, ఆల్ ద స్వీట్నెస్ కంటెయిన్డ్ ఇన్ దిస్ యూ డు నాట్ ఫైండ్.
1: ప్రేమ, ప్రేమకి ఎంత దీర్ఘమిస్తామో అంత దానికి మాధుర్యం వస్తుంది.
2: ప్రేమ యాజ్ యూ అటర్ దట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ స్వీట్నెస్ దేర్.
1: కనుక మీరు ప్రేమను ప్రధానంగా పెట్టుకోండి.
2: హ్యావ్ దిస్ లవ్ యాజ్ ది ఫౌండేషన్.
1: ఎక్కడికైనా మీరు వెళ్ళండి.
2: యు మే గో ఎనీవేర్.
1: అడవుల ఎందున్నా,
2: యు మే బి ఇన్ ద ఫారెస్ట్,
1: ఆకాశమునున్నా,
2: ఆర్ ఇన్ ద స్కై,
1: పట్టణమునున్నా,
2: ఇన్ ఎ సిటీ,
1: పల్లెనున్నా,
2: ఓ విలేజ్,
1: గుట్ట మీదనున్నా,
2: ఆన్ ద మౌంటైన్ టాప్,
1: కట్టేటపడి ఉన్నా,
2: ఆర్ ఇన్ ద డీప్ సీ,
1: ప్రేమించు వానికి ప్రేమయే సాటి.
2: Those that love, it is only love that is unparalleled, unbeaten, unequal.
1: కలుగు ఇదనికి ఏ గృహము, ఏ వసతి, ఏ నివాసము, ఏ మాత్రము లేవు.
2: ద వన్ ఆఫ్ లవ్ ఈజ్ నాట్ బాదర్డ్ ఆఫ్ ఎనీ అదర్ కంఫర్ట్, బీ దట్ రెసిడెన్స్ ఆర్ వాట్స్ ఎవర్.
1: ఇట్టి ప్రేమను మీరు సంపాదించుకోండి.
2: దిస్ లవ్ వీ షుడ్ ఎక్వైర్.
1: ఈ ప్రేమకు ఎంత ధనం ఇచ్చినా లభించేటువంటిది కాదు.
2: యూ కెనాట్ బై దిస్ లవ్ విత్ ఎనీ అమౌంట్ ఆఫ్ మనీ.
1: ఎంత మనసు ఇచ్చినా లభించేటువంటిది.
2: యూ కెన్ ఓన్లీ గెట్ ఇట్ బై ఆఫరింగ్ యువర్ మైండ్.
1: ఇది మనసుకు మాత్రమే లభిస్తుంది కానీ
2: ఇట్ ఓన్లీ ద మైండ్ దట్ కెన్ ఎక్వైర్.
1: ఇటువంటి ప్రేమతత్వాన్ని మొట్టమొదటి మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
2: ఇట్ ఇస్ ఓన్లీ ద లవ్ దట్ వన్ హ్యాస్ టు డెవలప్.
1: నీ ప్రేమను పెంచుకునే నిమిత్తమే భక్తి, భక్తి, భక్తి అని ఒక భక్తి అనేటువంటి పదమును మీకు అందించాడు.
2: ది ఆబ్జెక్టివ్ ఆఫ్ డివోషన్ ఈజ్ టు గ్రో, డెవలప్ లవ్.
1: కనుక మనకు భక్తి, భక్తి అనేటువంటిది ఎక్కడి నుంచో లభించదు.
2: డివోషన్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ ఎల్స్.
1: ప్రేమనే మన యొక్క డివోషన్.
2: అండ్ దిస్ లవ్ ఈజ్ ది ట్రూ డివోషన్.
1: ఈ ప్రేమలేనటువంటి డివోషన్, డీప్ ఓషన్.
2: Devotion without love is only deep ocean.
1: ఆ ఓషన్ కూడా నువ్వు ఎలాంటిది, ఉప్పు నీళ్ళ వారి.
2: దిస్ డీప్ ఓషన్ ఇస్ సాల్టిష్ సెలైన్.
1: డివోషన్ అనేటువంటి స్వీట్ వాటర్.
2: ది డివోషన్ ఇస్ ఫుల్ ఆఫ్ స్వీట్ వాటర్.
1: అమృతమయమైనటువంటిది ఈ ప్రేమ.
2: అండ్ దిస్ లవ్ ఇస్ నెక్టర్.
1: ఆనందమయమైనటువంటిది ఈ ప్రేమ.
2: లవ్ ఇస్ bliss.
1: అద్భుతమైనటువంటిది ఈ ప్రేమ.
2: ఇట్స్ మిస్టీరియస్, వండర్ఫుల్.
1: అంతటా చిక్కునది ఈ ప్రేమ.
2: అండ్ యూ గెట్ ఇట్ సో ఈజీలీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: కనుక ఇట్టి సులభమైనటువంటి ప్రేమను వదిలి
2: యూ గివ్ అప్ దట్ ఈజీ సింపుల్ లవ్.
1: ఇంకొక ప్రేమను మనం ఏమాత్రం ఆశించరాదు.
2: నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీ వరల్డ్లీ లవ్.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరు భక్తి, భక్తి, భక్తి అనేటువంటి ప్రేమను పవిత్రంగా పెట్టుకోండి.
2: యూ సేఫ్ గార్డ్ దట్స్ సీక్రెట్ లవ్.
1: దానికి మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
2: బియాండ్ దిస్ యూ డోంట్ ఫైండ్ ఎనీథింగ్.
1: దానికి మించినటువంటి ముక్తి మరొకటి లేదు.
2: ఇట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ లిబరేషన్.
1: ముక్తి, భక్తి, యుక్తి, రక్తి, అన్నక్తి అన్నింటి అందు కూడా నువ్వు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే లీనమై ఉన్నది.
2: ముక్తి లిబరేషన్, భక్తి ద డివోషన్, రక్తి ది అటాచ్మెంట్, ది అనురక్తి వన్స్ ఓన్ లైక్స్. They all center round this love only.
1: Kanuka ee naadu guru poonam venamu meeku andinchetundi amoolyamainatundi vastuvu oka prema maatrame.
2: On this most auspicious sacred day of guru poornima, Bhagavan gives us most valuable gift, the gift of love to everybody.
1: Ee ప్రేమనే లేకుండా నేను ఏది ఇచ్చి కూడాను అది ఫలితం ఉండదు.
2: వితౌట్ లవ్ వాట్ ఎవర్ దట్ ఇస్ గివెన్ టు యూ ఇస్ యూస్లెస్.
1: కనుక నా ప్రేమనే పవిత్రమైనటువంటి యొక్క సింధూరము.
2: ఇట్ ఈస్ దిస్ భగవాన్స్ డివైన్ లవ్ విచ్ ఇస్ మోస్ట్ ఆస్పిషియస్ సీక్రెట్, ద వెరీ వెర్మిలియన్ సింధూర.
1: ఇట్టి ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
2: దిస్ లవ్ వీ హావ్ టు ఫాస్టర్ అండ్ గ్రో.
1: సాయంకాలము ఈ ప్రేమ యొక్క వివరమును చక్కగా బోధిస్తాడు.
2: దిస్ ఈవినింగ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ద డీటెయిల్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసి.

हवस मूत्र विसर्जन हवे कला माता पिता बंधु सख

0: హృదయము దూరమయ్యే.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ రైచియస్నెస్ ఇన్ అవర్ హార్ట్స్.
0: బ్రతుకు బరువయ్యే, గతులకు గతులు దప్పే.
1: లైఫ్ హ్యాస్ బికమ్ ఎ మ్యాటర్ ఆఫ్ బర్డెన్. వేర్ ఫార్ ఆఫ్ ఫ్రమ్ అవర్ డెస్టినేషన్.
0: జాగు చేసిన కడకు ఏ గతి యునవును.
1: ఇఫ్ ఇట్ ఇస్ డిలేడ్ ఫర్దర్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ఫ్యూచర్.
0: విద్యయందు నైతిక విలువ చేర్చి.
1: ది హ్యూమన్ వాల్యూస్ మస్ట్ బి దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: భారతీయపు ధర్మంబు పడయరయ్యా.
1: అక్వైర్ ది భారతీయ కల్చర్.
0: భారతీయ ధర్మంబు పడరయ్యా.
1: అక్వైర్ ద ధర్మ ఆఫ్ భారత్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థి విద్యార్థినీయులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాపోషకులారా,
1: ఎమాన్సిపేటర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యాభిమానులారా,
1: పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: ఆధ్యాత్మిక సంపత్తికి నిలయమైన ఈ భారతదేశమునందు ధర్మము దినదినమునకు క్షీణించిపోవచ్చున్నది.
1: Bharat, being the center of all spiritual wealth, has lost this righteousness or dharma.
0: Anyaya, akrama, avaniti, aneetvanti paisachika pravartulu swechchaga vilayitandamu chalputunnavi.
1: We find the demonic qualities like injustice, immorality, dishonesty, dancing.
0: Itti tarunamunandu vidyarthi vidyarthiniyulu దీనిని సంస్కరింపజేసి దేశమునకు శాంతి భద్రతను అందించడానికి విద్యార్థులే దీనికి తగిన సమర్థులు.
1: అట్ దిస్ మోమెంట్ స్టూడెంట్స్ షుడ్ టేక్ చార్జ్ ఆఫ్ ఇట్ యాజ్ దే ఆర్ ఎలిజిబుల్ టు బ్రింగ్ బ్యాక్ ద ఏన్షియంట్ కల్చర్ అండ్ ఎస్టాబ్లిష్ పీస్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యా విషయమునందు కానీ విజ్ఞాన విషయమునందు కానీ బిడ్డలు వెనుకబడిన తల్లిదండ్రులు ఎంత పరితపించురో.
1: Don't you find the parents feeling so sad if you are back, if you are backward in education?
0: నైతిక ఆధ్యాత్మిక మార్గమునందు వెనుకబడినటువంటి బిడ్డను చూచి భారతదేశము అంతకు కోయి కోట రెట్టు చాలా విచారపడుతున్నది.

0: If you trail behind, backward in morality and spirituality, motherland also will feel so sad, crores and crores of times more than the human life.
1: Janani janmabhumini rakshinchi ana paritapamunu durma gavinchutaku vidyarthulamu prapradamulo kankanam kattukovali.
0: Students should determine to safeguard, uphold the culture of this country.
1: Deshamulo shanti bhadratanu kapatanki punukovali.
0: They should determine to bring back the peace, safety and security in this country.
1: Deshamanaga yemiti matti kaadu manavuli.
0: The motherland does not mean the dust alone, assembly of human beings.
1: Manavulu samskarimpacheyatam ante yemiti?
0: How to change, transform the human being?
1: Samskaram anaga oka pratyekamainatundi yokka sadhana kaaneyadu.
0: Transformation is not a separate spiritual practice.
1: Nitya jeevitamulo aacharincheyatundi yokka తలంచేటువంటి యొక్క దుర్భావములను దుశ్చర్యలను దూరము గావించుకుని సద్భావములను సచ్చర్యలను అభివృద్ధి పోయించుకోవటమే దీనికి సంస్కృతి అంటారు.
0: రిఫైన్మెంట్ ఆర్ కల్చర్ మెంట్ గివింగ్ అ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ థాట్స్ ఎంటర్టైనింగ్ గుడ్ సెంటిమెంట్స్ గుడ్ ఫీలింగ్స్ అండ్ గుడ్ బిహేవియర్.
1: విద్య అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మెంట్ బై ఎడ్యుకేషన్?
1: ఎట్టి విద్యను ఈనాడు బిడ్డలు ఆచరించాలి అనుభవించాలి?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ యు రిసీవ్ అండ్ అక్వైర్?
1: విద్య యొక్క ప్రమాణములు ఏమిటి?
0: వాట్ ఇస్ ద స్టాండర్డ్ యార్డ్ స్టిక్?
1: ఎట్టి విద్య మానవుని యొక్క అభ్యుదయానికి సాధన కలుగుతుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎన్షోర్స్ ప్రోగ్రెస్ ఆఫ్ హ్యుమానిటీ?
1: ప్రస్తుత విద్య వల్ల కలిగేటువంటి యొక్క ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ది ప్రెసెంట్ డే ఎడ్యుకేషన్ సిస్టమ్?
1: ఈ పంచతంత్రములను ఏ మానవుడు పరిశోధించి పరిశీలించి అనుభవించి ఆనందించి జగత్ అందించను వాడే విఘ్నుడు.
0: ద వన్ హూ అండర్స్టాండ్స్ ద మీనింగ్ అండ్ నోస్ ది ఆన్సర్స్ టు దీస్ క్వశ్చన్స్ ప్రాక్టీసెస్ అండ్ ఫాలోస్ అడియర్స్ టు దీస్ ప్రిన్సిపల్స్ అండ్ డిలైట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ ట్రూలీ ఎ నాలెడ్జబుల్ పర్సన్.
1: వ్యక్తి యొక్క విలువ కేవలం విద్య వల్లనే ఏర్పడదు.
0: The value of a human being does not totally depend on education.
1: దీనికి జీవిత సంస్కృతి కూడాను తోడు కావాలి.
0: ది కల్చర్ ఆఫ్ లైఫ్ షుడ్ ఆల్సో అకంపనీ.
1: సంస్కారం అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై కల్చర్?
1: మానవత్వంలో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని అభివృద్ధి గావించుకొని అవ్యక్తమైనటువంటి దాన్ని వ్యక్తీకరింపచేయటమే నిజమైనటువంటి సంస్కృతి.
0: ద కల్చర్ మెంట్ ద హిడెన్ డివినిటీ మస్ట్ మేనిఫెస్ట్ మస్ట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: సంస్కారం లేని జీవితము కేవలము దీపము లేని ఇల్లు వంటిదే.
0: Life without culture is like a residence without light.
1: దీపములు అనేటువంటి గృహం లోపల దుర్గంధమును అందించేటువంటి ఒక గబ్బిడమును ప్రవేశించునే కాని సుగంధమును అందించేటువంటి ఒక పవిత్రమైన దివ్య భావాలు ఏర్పడవు.
0: At home, if you don't have light, it is full of foul smell, bad bats moving around. There's no place for fragrance or good smell.
1: సంస్కారం అనగా కేవలము తాడు తిరిగిన గాలిపటం వంటిది.
0: కల్చర్ మెంట్ ఈస్ దట్ లైక్ ఎ కైట్ విదౌట్ ఎ స్ట్రింగ్.
1: ఈ గాలిపటము ఏ పొదలపైన పడును, ఏ ఇండ్లపైన పడును, ఏ ముండ్లపైన పడును ఎవరు చెప్పలేరు.
0: నో వన్ కెన్ డిసైడ్ వేర్ దిస్ కైట్ వుడ్ ఫాల్ ఎదర్ ఆన్ బుషెస్ ఆర్ హౌసెస్ ఆర్ రెసిడెన్సెస్.
1: ఇంకా సంస్కారం లేనిటువంటి చదువు చల్లని కాసు వంటిది.
0: అండ్ ఎడ్యుకేషన్ విదౌట్ దిస్ కల్చర్ is like a coin which is useless, fake one.
1: ee chellani kayanu bichchagaadu kudanu angikarinchadu.
0: A coin which is not genuine is not going to be accepted even
1: by a samskaram lentunte vyaktini evaru kudanu gauravincharu.
0: No one would be respected without culture.
1: ilanti paristhitulu yendu manavudaku samskaramu seela samskaram atyavasaramu.
0: At this moment culture and character in particular are very essential.
1: ముఖ్యముగా ఈనాడు విద్యా విధానమునందు అనేక విధములైనటువంటి విప్లవమైనటువంటి మార్పులు సంభవించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్లీ రివల్యూషనరీ చేంజెస్ ఇన్ ఎడ్యుకేషన్ మస్ట్ టేక్ ప్లేస్.
1: స్వతంత్రం వచ్చి 50 సంవత్సరములు అయినప్పటికీ అనేక కమిటీలు ప్రభుత్వము పెట్టింది.
0: We completed 50 years of independence and the government constituted several of the committees.
1: ఈ కమిటీలన్నీ కూడాను అనేక విధములైనటువంటి ఆదేశాలను అందించినాయి.
0: committee suggested many of the recommendations and ideals.
1: Kani andinchinu maatrame kani aacharanalo shunyam.
0: They simply made certain suggestions, but they have not been followed.
1: నేటికి కూడాను ప్రాచీనప యొక్క భావములను ఏ మానవుడు కూడాను ఆచరించడానికి కాని అందుకోవటం కాని ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ దిస్ డే నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు ఫాలో ది ఏన్షియంట్ కల్చరల్ హెరిటేజ్.
1: ఇట్టి విద్యా విధానము చేత దేశము చాలా అశాంతికి గురి అవుతున్నది.
0: Because of this sort of education system, the country is facing restlessness and agitation.
1: Samasta ashantulaku moola karanamu vidyasthaname.
0: In fact, the education institutions have become centers of agitations and disturbances.
1: Vidya anaga gnanamu ani telusukovatamu.
0: Vidya, the education meant to know.
1: Deenini angla bhashanendu education annaru.
0: This in English language vidya is called education.
1: Education.
0: ఎడ్యుకేషన్.
1: ఈ ఎడ్యుకేషన్ అనేటువంటిది లాటిన్ లాంగ్వేజ్ నుంచి కూడా వచ్చినటువంటి పదము ఎడ్యుకేర్ అన్నారు.
0: ఎడ్యుకేషన్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ ది లాటిన్ లాంగ్వేజ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ మీన్ బై ఎడ్యుకేర్?
1: వెలుపలకు తివ్వటము.
0: టు పాస్ ఆన్, టు బ్రింగ్ అవుట్.
1: మనకు అగోచరముగా ఉండినటువంటి దానిని గోచరింపజేసుకోవటమే దీనికి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ is it meant to bring out that which is latent, that which is hidden.
1: ఇది లౌకికమైనటువంటి యొక్క మార్పు.
0: This is physical transformation.
1: కానీ మరొకటి వెలుపులకు తీయవలసినటువంటిది మానవుని హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు ప్రకటించడము.
0: However, there is another interpretation to bring out the divinity, the divine feelings latent in human life.
1: ఒకటి జీవనోపాధి, రెండవది జీవిత పరమావధి.
0: One is earning daily bread living, other is the life itself in general.
1: జీవనోపాధితో పాటు జీవిత పరమావధి కూడాను అత్యవసరము.
0: Along with living, it is also essential to know the goal of life.
1: రెండు నేత్రములు మానవునికి ఎంత అవసరమో జీవనోపాధి జీవిత పరమావధి కూడాను రెండు శాస్త్రములు అనేటువంటివిగా చూపించాయి.
0: Just as the two eyes are most essential, these two aspects are very necessary. One is living and the life in general.
1: సైకిల్ కు రెండు చక్రములు ఎంత ప్రధానమో,
0: జస్ట్ యాజ్ ది టూ వీల్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ఎ సైకిల్,
1: మానవుని యొక్క జీవిత రథమునకు ఈ రెండు కూడాను అంత ఆధారమే.
0: ఫర్ ది చారియట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దీస్ టూ వీల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: ఈనాడు ఒంటి చక్రం పైన జీవితం జరుగుతూ ఉండాలి.
0: టుడే ది హోల్ చారియట్ ఈస్ మూవింగ్ ఆన్ వన్.
1: కేవలం జీవనోపాధి అనేటువంటి యొక్క దీనిపైనే ఆధారపడి ఉంటుండాలి.
0: ఎవ్రీథింగ్ సెంటర్డ్ రౌండ్ దిస్ లివింగ్ ఆస్పెక్ట్.
1: ఇది కూడాను క్రమక్రమేణా దినదినములకు అరిగిపోతున్నది.
0: ఇట్ ఆల్సో విథర్స్ యాజ్ టైమ్ పాసెస్ ఆఫ్.
1: ఈ చక్రములు అరిగిపోవడం చేతనే జీవితం అలసిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ విథరింగ్ వి బికమ్ టైర్డ్.
1: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి ఏ మానవుడు కూడాను ప్రయత్నించటం లేదు.
0: నో మ్యాన్ ఈస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు నో ది డివినిటీ ఇన్ హ్యూమన్ లైఫ్.
1: తానెవరు అనేటువంటి ఒక సత్యాన్ని కూడాను తాను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హీఈస్ నాట్ మేకింగ్ ఎనీ కైండ్ ఆఫ్ అటెంప్ట్ టు నో వాట్ హీ రియల్లీ ఈజ్.
1: అది ఏ జీవిత పరమావధి,
0: దట్ ఈస్ ది మెయిన్ గోల్ ఆఫ్ లైఫ్.
1: తన అంతర్భావమునందు ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని, అంతర్హృదయమునందు ఉన్నటువంటి యొక్క దివ్య ప్రకాశాన్ని వెలుగులకు దివ్వించటమే దీనికి సరి అయినటువంటి ఎడ్యుకేర్.
0: ఎడ్యుకేర్ మెంట్ టు బ్రింగ్ అవుట్ the latent, inherent, immanent atmic principle and also to manifest the light of divinity.
1: Kanuka manavattamlo undinatvanti oka divyatvanni ee reethiga manam velupulaku teevali.
0: How to bring out the divinity out of humanity?
1: Thula jagattunandu,
0: in this gross world,
1: manasika simayandu,
0: and in the mental realm,
1: sanghika prabhavamunandu,
0: the social effect,
1: నిరంతరము వెలిగేటువంటి సత్యమునకు ప్రత్యక్ష స్వరూపమే విద్య.
0: ద ఎడ్యుకేషన్ ఇస్ ద ట్రూ రిఫ్లెక్షన్ ఇన్ ద పర్సోనిఫికేషన్ ఆఫ్ ద లైట్.
1: ఇది కేవలము ఒక్క రంగమునందు మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ లిమిటెడ్ టు వన్ ఆస్పెక్ట్.
1: నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగమునందు కూడాను ఈ యొక్క దివ్యత్వము అనేటువంటిది ప్రకాశింపచేయాలి.
0: The divinity should shine in all aspects of life, the moral, ethical, physical, worldly, all aspects in general.
1: కాని ఈనాటి యొక్క విద్యార్థులు గ్రంథ పరిచయం మాత్రమే విద్యగా భావిస్తున్నారు.
0: But students today consider themselves educated by becoming familiar the book.
1: ఇది కేవలము superficial knowledge.
0: This kind of textual knowledge is superficial knowledge.
1: ఇది కాదు నిజమైనటువంటిది practical knowledge గా ప్రయాణం చేయాలి.
0: This is not the truth. You should acquire the practical
1: knowledge. నిత్య జీవితములో సత్య మార్గమును అనుసరింపజేసి ధర్మ మార్గమును ప్రవేశించి నిత్య సత్యమైనటువంటి స్థానమును చేరడానికి తగినటువంటి యొక్క ప్రయాణం చేయాలి.
0: You should travel in the direction along the path of truth, along the path of righteousness to understand what is permanent and everlasting.
1: ఈనాడు ధనమే దైవంగా భావిస్తున్నారు.
0: Today we consider mammon, wealth as God.
1: ఇది చాలా పొరపాటు.
0: It's a big mistake.
1: ఈ ధనం అనేటువంటిది మానసిక శాంతిని అందించదు.
0: Money will never confer mental peace.
1: ప్రాకృతమైనటువంటి అనుకూలములు చేకూర్చవచ్చునే కానీ మానసిక శాంతిని చేకూర్చలేదు.
0: It may give you physical worldly conveniences but not the mental peace.
1: కానీ దీని యొక్క సత్యస్వరూపాన్ని మానవులు గుర్తించుకొనలేక ప్రభుత్వం కూడా గుర్తించుకొనలేక విద్యారంగమునందు వివిధమైనటువంటి మార్గంలో అభివృద్ధి పొందినదని భావిస్తున్నారు.
0: This truth is not understood by people in general nor the government. But yet they make certain recommendations in the education field.
1: ఈ నాడు భారతదేశమునందు విద్య చాలా అభివృద్ధి నొందిందని విశ్వసిస్తున్నారు.
0: We have full faith that education is progressing in Bharat today.
1: ఏమిటి ఈ ప్రోగ్రెస్?
0: What is this progress?
1: నీతి నియమాలు గ్రంథాన నిలిచిపోయే.
0: The morality and the discipline have confined themselves to books.
1: హృదయమంతయు దుర్గంధ సదనమయ్యే.
0: ద హార్ట్ హ్యాస్ బికమ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫౌల్ స్మెల్.
1: చేతులంతయు స్వార్థంపు చేతులయ్యే.
0: ద హ్యాండ్స్ హావ్ బికమ్ టోటలీ సెల్ఫిష్.
1: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
0: దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ ఇన్ ద మోడర్న్ ఎడ్యుకేషన్.
1: ఇది ఆ ప్రోగ్రెస్?
0: ఇస్ దట్ ప్రోగ్రెస్?
1: నిజమైన విద్య యొక్క లక్ష్యం ఇవియా?
0: ఆర్ దీస్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: కూడుబెట్టిన వారిని కూలద్రోయు.
0: In fact, one harms the person who feeds him, who serves him.
1: Meelu chesina vaanike keedu cheyu.
0: In fact, they betray, they harm the person from whom he receives help.
1: Vidya neerpina vaanine vekkirinchu.
0: In fact, they make fun of their own teachers who teach
1: them. Idi ee progress ee naadu vidyayandu.
0: This is the progress in education today.
1: Idi progress ga bhavinchukotam chaala avumanakaram.
0: It's a matter of shame to take this as progress.
1: Idi progress le kaadu.
0: It is not a progress.
1: ఇలాంటి భావాన్ని ఈనాడు మానవుని హృదయంలోపల ప్రవేశించి సరి అయినటువంటి యొక్క మార్పులు తెప్పించడానికి ప్రయత్నించాలి.
0: We should entertain such feelings in our heart and rectify the defect.
1: తాను చదివిన చదువును సమాజంలో ప్రవేశపెట్టి
0: all the education he acquired should be made use of for the betterment of society.
1: సంఘం యొక్క క్షేమాన్ని మనం ఆశించాలి.
0: We should always pray, work for the progress and welfare of the society.
1: మానవుడు ప్రధానంగా ఆశించవలసినది సంఘ సంక్షేమమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ షుడ్ ఎస్పైర్ అండ్ వర్క్ ఫార్ ఇస్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ప్రోగ్రెస్.
1: సర్వే లోక హితే రతః. సర్వే లోక హితే రతః.
0: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
1: సర్వజ్ఞాన సంపన్నః.
0: యూ షుడ్ హ్యావ్ ఆల్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్.
1: సర్వే సమితా గుణై. ఈ మూడు కూడా విద్య యొక్క ప్రమాణములు.
0: దీస్ ఆర్ ద త్రీ మెయిన్ క్వాలిటీస్ of every educated
1: చదివినటువంటి ప్రతి విద్యార్థి కూడాను సమాజంలో ప్రవేశించి సమాజాన్ని సంరక్షించడానికి పూనుకోవాలి.
0: ఎవ్రీ గ్రాడ్యుయేట్ షుడ్ స్టెప్ ఇన్ టు సొసైటీ, సర్వ్ ద సొసైటీ అండ్ వర్క్ ఫర్ ఇట్స్ ప్రోగ్రెస్.
1: ఈ విధమైనటువంటి యొక్క సేవలు చేయడానికి సర్వ విధమైనటువంటి జ్ఞానం కూడాను మానవుని హృదయంలో ప్రతిష్ఠింప చేసుకోవాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అవర్ హార్ట్స్ that would help us to render service to people.
1: Sarve samidita gunaihi. Anni manchi gunamulu kudanu vidyarthi yandu untundali.
0: All virtues should be present in students.
1: Vidyarthi unna sthanamu prashantamainatundi vatavaranamga untundali.
0: The centers of learning should be peaceful.
1: పవిత్రమైనటువంటి యొక్క స్థానముగా ఉంటుండాలి.
0: ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్ షుడ్ బి సెక్రెట్.
1: పరోపకార సంబంధమైనటువంటి యొక్క పనులతో నిండి ఉండాలి.
0: ఇట్ షుడ్ బి ఫుల్ ఆఫ్ యాక్టివిటీస్ సర్వింగ్ సొసైటీ.
1: ఇది ఏ విద్యార్థి యొక్క లక్షణము?
0: దిస్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ స్టూడెంట్.
1: కానీ ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క భావములు ఈనాటి విద్యార్థులందు ప్రవేశించడానికి ఏమాత్రము అవకాశం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సీక్రెట్ థాట్స్.
1: ఈ దోషం ఎవరి? స్టూడెంట్. విద్యార్థిదే కాదు.
0: ఇస్ ఇట్ ద మిస్టేక్ ఆఫ్ ద స్టూడెంట్? నో.
1: అధ్యాపకుడిదా? కాదు.
0: ఆర్ ద టీచర్? నో.
1: ఎవరిది మరి? అందరిది చేరే ఈ యొక్క దోషం.
0: హూస్ మిస్టేక్ ఇస్ ఇట్? ఇస్ ద మిస్టేక్ ఆఫ్ ఎవ్రీబాడీ.
1: విద్యార్థులు ఈనాడు పవిత్రమైన మార్గంలో ప్రవేశించడానికి తమకు శక్తి సామర్థ్యములు చాలవు.
0: The students not have enough of capacity to tread along the sacred path.
1: విద్యను బోధించేటువంటి అధ్యాపకులకు దీనికి పరిచయమే లేదు.
0: Teachers are not familiar with that sacred path.
1: బాల్యమునందు తమ జీవిత శిలను ఉన్నతమైనటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి ఒక పౌరునిగా రాణింపజేసేటువంటి ఒక ప్రయత్నము ఈ యొక్క అధ్యాపకుడు సలపలేదు.
0: Teachers are not making an effort to mold the students as ideal citizens of this country.
1: మొదలు విద్యార్థికి నేర్పేటందులో ఉపాధ్యాయులు ఐడియల్ లైఫ్ గా మనం తయారు కావాలి.
0: బిఫోర్ దే టీచ్ ఎవ్రీ టీచర్ హ్యాస్ గాట్ టు బి ఐడియల్.
1: ఆ యొక్క అధ్యాపకుడు సక్రమమైనటువంటి మార్గంలో ప్రవేశించినప్పుడే విద్యార్థులు దాన్ని సక్రమంగా అనుసరిస్తారు.
0: When teachers follow the correct path, the students necessarily follow them.
1: విద్యార్థి ఏ విధంగా చదువుతున్నాడు, అధ్యాపకులు ఏ విధంగా బోధిస్తున్నారు అనేటువంటి చూచే దిక్కులే లేదు.
0: Today there is no one to watch how students are studying, how teachers are teaching.
1: ప్రభుత్వము ఒక సంవత్సరమునకు 2,000 కోట్ల రూపాయలు విద్యకు ఖర్చు పెడుతున్నారు.
0: In fact, government is spending at the rate of 2,000 crores per year on education.
1: కానీ ఏమవుతున్నదో, ఏ మార్పు కలుగుతున్నదో ఎవరు గుర్తించేటువంటి వారు లేరు.
0: What is happening all to this money? What transformation is coming up? No one knows.
1: ఎందుకోసం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి?
0: Why crores of money should be spent?
1: దీని ఫలితం ఏమిటి?
0: What is the result?
1: ఏ విధమైన మార్పు జరుగుతుందది?
0: What change you notice?
1: అని విచారణ చేసేటువంటి వారే లేరు.
0: No one is there to investigate.
1: కేవలం ఖర్చు ఖర్చు ఖర్చు.
0: It's just a matter of expenditure.
1: కనుకనే భారతదేశము ఈ విధమైన పరిస్థితికి గురి అయింది.
0: ఇట్ ఇస్ ఫర్ దిస్ రీజన్ భారత్ హస్ కమ్ టు దిస్ ప్లైట్.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: విద్యార్థులను రాజకీయాల్లో ప్రవేశపెట్టి వారి యొక్క భవిష్యత్తును పాడు చేస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆర్ స్పాయిల్డ్ యాజ్ ది స్టెప్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్.
1: విద్యార్థులు కేవలము రాజనీతిని నేర్చుకోవాలి, అది అవసరమే.
0: ఇట్స్ నెసెసరీ టు నో పొలిటికల్ సైన్స్.
1: కానీ విద్యారంగమును రాజకీయంగా మార్చకూడదు.
0: బట్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ నాట్ బి పొలిటికల్ సెంటర్స్.
1: ఈనాడు విద్యార్థులు రాజకీయాలకు ప్రవేశించి కట్టకడపటికి తమ జీవితమనే కాకుండా తమ యొక్క భవిష్యత్తును కూడా భస్మం గావించుకుంటున్నారు.
0: స్టూడెంట్స్ హావ్ టేకెన్ టు పాలిటిక్స్ టుడే, దే రూయిన్ దేర్ లైవ్స్.
1: కనుక విద్యార్థులు పవిత్రమైనటువంటి యొక్క విద్యాసంస్థయందు అభివృద్ధి కావడానికి తగినటువంటి కంకణం కట్టుకోవాలి.
0: Therefore, students should determine to grow along this royal sacred path.
1: విద్యా జీవితము మంచి రాయల్ రోడ్, మంచి రాజరికమైనటువంటి ఒక మార్గము.
0: The life of a student is like a royal path.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈనాటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడాను తగినటువంటి ప్రోత్సాహ ఉత్సాహాన్ని కూడాను అందించడం లేదు.
0: Today you don't find parents encouraging their wards.
1: మా కొడుకు చదువుకుంటున్నాడు,
0: my son is studying well,
1: గొప్ప మార్క్స్ తెచ్చుకుంటున్నాడు,
0: he is securing high marks,
1: అని ఆనందిస్తున్నాడు, గొప్పవాడుగా మారుతున్నాడని భావిస్తున్నారు.
0: The parent thinks that his son is securing very high marks.
1: తల్లిదండ్రులు ఆశించవలసినటువంటిది గొప్పతనము కాదు.
0: What the parents should expect is not merely greatness.
1: మంచితనమును ఆశించాలి.
0: They should expect them to be good.
1: నా కొడుకు మంచివాడుగా చదవాలి, మంచివాడుగా అభివృద్ధికి రావాలి అని ఆశించాలి.
0: ఎవ్రీ పేరెంట్ షుడ్ థింక్ లైక్ దిస్ దట్ మై సన్ షుడ్ బి గుడ్.
1: కానీ ఈ గుడ్ అనేటువంటిది పోయింది, గ్రేట్ అనేటువంటి దానికి బయలుదేరింది.
0: బట్ దేర్ ఇస్ నో గుడ్నెస్ టుడే, బట్ వీ వాంట్ దెమ్ టు బి
1: గ్రేట్. గుడ్నెస్ కు ఉండేటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వేర్ డస్ ద డిఫరెన్స్ లై బిట్వీన్ గ్రేట్నెస్ అండ్ గుడ్నెస్?
1: ఈ గ్రేట్నెస్ అనేటువంటిది కేవలం రావణాసుని గ్రేట్నెస్.
0: Greatness is that of Ravana.
1: Duryodhana yokka greatness.
0: Greatness of Duryodhana.
1: Shishupalunu yokka greatness.
0: Greatness of Shishupala.
1: Karanam emiti? Anni telivitetalu untunnayi, anni vidyalu untunnayi, kani vaatini sadviniyogaparchatam ledu.
0: They have all the intelligence and the various techniques and forms of knowledge, but they don't practice it.
1: Ravanasulu 36 vidyalu nerchadu.
0: Ravana is expert in 36 forms.
1: కానీ ఆ విద్యలన్నీ కూడా ఆచరణలో పెట్టలేదు.
0: బట్ ఆల్ ది ఎడ్యుకేషన్ హి అక్వైర్డ్ హి హస్ నాట్ ప్రాక్టీస్డ్.
1: అది జీర్ణం కాలేదు.
0: దేర్ఫోర్ హి కుడ్ నాట్ ఈట్ వాస్ నాట్ అసిమిలేటెడ్. కనుక
1: ఇటువంటి అజీర్ణ వ్యాధికి గురి అయిపోయి హతమైపోయాడు.
0: అండ్ దేర్ఫోర్ హి లెడ్ టు కాన్స్టిపేషన్ బికాజ్ హి లాక్డ్ ద ప్రాక్టీస్. దేర్ఫోర్ హి రూయిన్డ్ హిమ్సెల్ఫ్.
1: 64 విద్యలంతా కూడాను రాముని కూడాను నేర్చాడు.
0: ద సేమ్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ వెరీ వెల్ నోన్ టు రామ.
1: ఆచరణలో పెట్టి అనుభవించి జీర్ణించుకుని ఆనందంగా జీవితాన్ని గడిపాడు, ఆదర్శంగా జీవితాన్ని అందించాడు.
0: హి అసిమిలేటెడ్ ఆల్ ద నాలెడ్జ్, డైజెస్టెడ్ ఫుల్లీ వెల్ ఆల్ ద నాలెడ్జ్ దట్ హి అక్వైర్డ్ అండ్ ప్రాక్టీస్డ్.
1: కనుకనే మన యొక్క విద్యను ఆచరణలో పెట్టాలి.
0: Therefore, we should put into practice all our education. We should make proper use of it. We should aspire for the welfare of the society. Then only our education will be respected. We should be one of character.
1: ఆ విధమైనటువంటి యొక్క శీలవంతులు అయినప్పుడే విద్యార్థులు యందు పవిత్రమైనటువంటి తేజస్సు ఆవిర్భవిస్తుంది.
0: నేచురల్లీ ఫైండ్ ఏ గ్లో ద బ్రిలియన్స్ ఆన్ ద ఫేస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. విద్య అనగా భగవత్ యొక్క శక్తి. ఆ శక్తి తనలో ప్రవేశించి తాను కూడా భగవత్ స్వరూపంగా రూపొందుతాడు.
0: ఎడ్యుకేషన్ ఇస్ డివైన్ పవర్. వెన్ వన్స్ యు అక్వైర్ యు విల్ బి పవర్ఫుల్.
1: విద్య అనగా కేవలము పదములకు అర్థములు బోధించడం మాత్రమే కాదు.
0: ఎడ్యుకేషన్ డస్ నాట్ మీన్ ఎక్స్ప్లెయినింగ్ ది మీనింగ్స్ టు డిఫరెంట్
1: మనసు యొక్క తలుపులు తెరిపించాలి.
0: ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ హార్ట్.
1: అది నిజమైనటువంటి యొక్క విద్య.
0: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఈ పదములకు అర్థములు నేర్చుకుని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ మియర్లీ నోయింగ్ ద మీనింగ్స్ టు డిఫరెంట్ వర్డ్స్.
1: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని తగినటువంటి మార్గంలో మనం ఆచరించి పరులకు అందించడానికి పూనుకోవాలి.
0: దేర్ఫోర్ ద లేటెంట్ డివినిటీ మస్ట్ బి బ్రాట్ ఫార్వర్డ్ అండ్ షేర్డ్ విత్ ది ఫెలో పీపుల్.
1: ఈనాటి విద్యల వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద మోడర్న్ ఎడ్యుకేషన్ విల్ నాట్ హెల్ప్ అస్ ఎనీ.
1: కేవలం డిగ్రీలు తీసుకుంటున్నారు.
0: వి గెట్ డిగ్రీ.
1: ఈ డిగ్రీస్ వెల ఎంతం?
0: వాట్ ఇస్ ది వాల్యూ ఆఫ్ దిస్ డిగ్రీ?
1: ఏమిటి దీని వెల?
0: వాట్ ఇస్ ఇట్స్ ప్రైస్?
1: దీనిలో ఏమాత్రం విలువలేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ హాస్ నో ప్రైస్.
1: ఈ విలువలేని డిగ్రీస్ తీసుకుని ప్రయోజనం ఏమిటి?
0: వై షుడ్ యు హావ్ సచ్ డిగ్రీస్ దట్ హావ్ నో వాల్యూ?
1: ఈ విలువలేనిటువంటి దాన్ని మనం తీసుకుని మనం ఏ యొక్క పుట్టకూటి కోసం ఏమింతమో పాట పడుతున్నాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వి గెట్ దిస్ డిగ్రీస్ దట్ హావ్ నో వాల్యూ అండ్ స్ట్రగుల్ టు ఎర్న్ అవర్ డైలీ బ్రెడ్.
1: పొట్టకూటి కోసం ప్రయత్నం చేయడం గొప్పతనం కాదు.
0: నథింగ్ గ్రేట్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ లివింగ్.
1: ఈ పొట్టను నింపుకోవడం పశుపక్షి మృగాదులు కూడా నింపుకుంటున్నాయి.
0: యు ఫైండ్ ద బర్డ్స్ అండ్ బీస్ ఆల్సో ఫీడ్.
1: అవి ఏమి చదివినాయి?
0: వాట్ ఎడ్యుకేషన్?
1: ఏ కళాశాలకు పోయినాయి?
0: విచ్ కాలేజ్?
1: ఏ యూనివర్సిటీ డిగ్రీస్ తీసుకున్నాయి?
0: వాట్ యూనివర్సిటీ డిగ్రీ దే రిసీవ్డ్?
1: పొట్ట నింపుకోవటం కాదు ముఖ్యము.
0: నాట్ మెలీ మియర్లీ ఫిల్లింగ్ ద
1: గుణమును పెంచుకోవాలి.
0: వి షుడ్ ఇంప్రూవ్ అవర్ క్వాలిటీ.
1: ఈనాటి విద్యార్థులందరి కూడాను
0: ద మోడర్న్ స్టూడెంట్
1: కలిమి బలిమి చలిమి ఈ మూడింటిని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: దేర్ఫోర్ ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వర్కింగ్ ఫార్ దీస్ త్రీ ఎయిమ్స్ ద కలిమి వెల్త్ బలిమి ద స్ట్రెంగ్త్ చలిమి ద ఫ్రెండ్షిప్.
1: కానీ కలిమి బలిమి చలిమి ఉండి కూడాను గుణము లేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: విత్ ఆల్ దీస్ త్రీ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్ వాట్ ఈస్ ది యూజ్?
1: ఆ గుణము ఒక్క దైవికమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక మార్గం నందే మనకు ప్రవేశిస్తుంది.
0: యూ కెన్ హ్యావ్ దిస్ క్యారెక్టర్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ పాత్ అలోన్.
1: ఆ సద్గుణములు ఉండినప్పుడే తాను కూడా సమాజంలో రాణిస్తాడు.
0: వెన్ యూ హ్యావ్ దీస్ వర్చ్యూస్ యూ విల్ సర్టన్లీ షైన్ వెల్ ఇన్ సొసైటీ.
1: సద్గుణ

0: కర్తవ్య పాలనములు నేర్పునదే విద్య విద్యార్థి నేర్వవలయు.
1: ద వర్చ్యూస్, ద గుడ్ మైండ్, అడిహరెన్స్ టు ట్రూత్, డివోషన్, డిసిప్లిన్, డ్యూటీ ఆర్ ద క్వాలిటీస్ విచ్ ఆర్ సపోజ్ టు బి ఇన్కల్కేటెడ్ బై బీంగ్ ఎడ్యుకేటెడ్.
0: నేటి విద్యలు తెలివితేటలనే పెంచే.
1: The modern education helps us to be more intelligent.
0: Konchamaina gunamu penchabodu.
1: The quality of life doesn't not improve anyway.
0: Koti vidyalundi gunamu lekunnacho.
1: With all the umpty number of knowledge without quality,
0: phalamademi vani viluvademi,
1: what is the result? Where does the value lie?
0: Ivi kaadu mana viluvalu.
1: These are not the value.
0: Gunamee mana viluva.
1: Character is the chief value.
0: అట్టి గుణం అనేటువంటి విలువైనటువంటి దాన్ని ఈనాడు మనం కోల్పోయి ఎన్ని విద్యలు నేర్చి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the character, what is the fun of acquiring the
0: A, B, C, D మొదలుకొని Z వరకు కూడాను అక్షరాలు వచ్చేటువంటి అంత డిగ్రీస్ తీసుకుంటున్నారు.
1: We have degrees that range from all A to Z, all alphabets.
0: దీని వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటి?
1: What is the result by acquiring?
0: ఏమీ ఫలితం లేదు.
1: Nothing whatsoever.
0: కేవలం సమాజమున ఒక భారము.
1: It is a burden to society.
0: తల్లిదండ్రులకు వ్యత.
1: Also it's suffering to parents.
0: సుఖమా శూన్యమే.
1: There's no happiness either.
0: కనుకనే మనము ఏ విధమైనటువంటి విద్యను నేర్చాలి?
1: What sort of education?
0: సమాజమునకు సంతోషపరిచేటువంటి విద్యను నేర్చాలి.
1: We should acquire that form of education to make the society happy.
0: సర్వలోక సుద్ధిత్వంతు ఆ సర్వలోకములకు సుద్ధిమైనక కయ్యేటువంటి విద్యను నేర్చాలి.
1: Our education should make everybody in society happy.
0: సొసైటీకి సహాయం లేనటువంటి ఒక విద్యను నేర్చి ప్రయోజనం లేదు.
1: After all, the education is useless if you cannot render service.
0: Yavvaru chuchina swarthamu swarthamu swartham.
1: We find selfishness everywhere in everybody.
0: Aa swartham unna chota pararthram anetundi e maatramu praveshinchadu.
1: Where there is selfishness, there is no trace of spirituality.
0: Kanukane ee selfish anetundi bodhayinappude ee yokka pavitramaina prema praveshistundi.
1: Unless the selfishness is totally driven out, you cannot have sacred love.
0: Students,
1: boys and girls,
0: కేవలము విద్యతో పాటు వివేక విజ్ఞానములు కూడాను అభివృద్ధి పరచుకోవాలి.
1: అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ యు షుడ్ గ్రో ఇన్ విజ్డమ్.
0: వివేకము లేని విజ్ఞానము
1: అండ్ ది విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: లేనిటువంటి పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: మాధుర్యము లేని సంగీతము
1: అండ్ ది మ్యూజిక్ వితౌట్ మెలడీ
0: వినయము లేని విద్య
1: ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: క్రమశిక్షణ లేనిటువంటి సమాజము
1: అండ్ సొసైటీ వితౌట్ డిసిప్లిన్
0: కృతజ్ఞత లేని స్నేహము
1: అండ్ ఫ్రెండ్షిప్ వితౌట్ గ్రాటిట్యూడ్
0: సత్యము లేని మాట
1: అండ్ ద వర్డ్ వితౌట్
0: ఇవన్నీ నిరుపయోగము లేదు.
1: దే ఆర్ ఆల్ యూస్లెస్.
0: ఏ మానవుడు కూడా దీనిని గౌరవించలేడు.
1: నో మ్యాన్ వుడ్ ఎవర్ రెస్పెక్ట్ విత్ అవుట్ దిస్.
0: ఈ సత్యమైనటువంటి మార్గాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఫాలో దిస్ ట్రూత్ఫుల్ పాత్.
0: సమాజంలో చూస్తే గౌరవం లేదు.
1: దేర్ ఇస్ నో రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
0: ఇంకా సమాజంలో కృతజ్ఞత అనేటువంటిది శూన్యమైపోయింది.
1: దేర్ ఇస్ నో గ్రాటిట్యూడ్ ఐదర్ ఇన్ సొసైటీ.
0: విచక్షణ లేని పాండిత్యము
1: అండ్ స్కాలర్షిప్ వితౌట్ డిస్క్రిషన్
0: వివేకం లేని విజ్ఞానము
1: అండ్ విజ్డమ్ వితౌట్ డిస్క్రిమినేషన్
0: వినయము లేని విద్య
1: అండ్ ఎడ్యుకేషన్ వితౌట్ హ్యూమిలిటీ
0: వినయమే ప్రధానమైనటువంటి విలువ విద్యకు.
1: In fact, his humility is of greatest value in an educated man.
0: ఈ వినయం అనగా ఏమిటి?
1: What do you mean by humility?
0: కేవలము తల వంచుకుని తిరుగుటమా వినయము కాదు కాదు.
1: Humility does not mean walking all along bending your head.
0: మానవత్వాన్ని గౌరవించాలి.
1: You should respect the humanness or human quality.
0: మనం పశువు కాదు ఇతరులను భయపెట్టడానికి.
1: You are not an animal to frighten others.
0: మనం భయపెట్టడానికి కూడా మనము మానవులమే కానీ మనం కూడా పశువులు కాదు.
1: ఇఫ్ యు ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి యు ఆర్ జస్ట్ ఎన్ అనిమల్.
0: భయపెట్టేది మృగము భయపడేది మృగము.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్స్ అనిమల్ దట్ ఫ్రైటన్స్ ఇట్ ఇస్ అనిమల్.
0: మానవుడవు.
1: వీఆర్ హ్యూమన్ బీయింగ్.
0: నీవు భయపడకూడదు భయపెట్టకూడదు.
1: యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈనాడు ఎక్కడ పోయినా భయము భయము భయం.
1: టుడే వీ ఫైండ్ ఫియర్ ఫియర్ ఎవ్రీవేర్.
0: భయం అనేది ఎప్పుడు వస్తుంది?
1: When are you fear stricken?
0: మనలో దుర్భావంలో దుర్గుణంలో దురాలోచనలు ఉండినప్పుడే భయం అనేటువంటి ప్రవేశిస్తుంది.
1: When there is manipulation, wicked feeling and maneuvering, then you are fearful.
0: ఈనాటి విద్యా సంస్థలన్నీ కూడా అనేక విధమైనటువంటి అల్లకల్లోలముగా మారిపోతున్నాయి.
1: Education institutions have become centers of agitation.
0: ప్రాచీన కాలం నుండి విద్యలు దాని విలువను మనం ఒక్కతూరి వెనుకకు తిరిగి చూడాలి.
1: Let's just look back the ancient cultural educational institutions.
0: మన ప్రాచీన సంస్కారం నందు విద్యా విధానము చాలా ఉచితంగా అందించేటువంటి వారు.
1: ఇన్ దిస్ ల్యాండ్ ఆఫ్ ఏన్షియంట్ కల్చర్ ది ఎడ్యుకేషన్ వాజ్ ఆఫర్డ్ ఫ్రీ దెన్.
0: ఫ్రీ ఫ్రీ ఫ్రీ
1: ఎడ్యుకేషన్ వాజ్ ఫ్రీ అండ్ ఫ్రీ దెన్.
0: ఈ వైద్య శాస్త్రం నందు ఆనాటి అధ్యాపకులు విద్యార్థులను అడవులకంతా పంపించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దోస్ టైమ్స్ ఫ్రమ్ ద మెడికల్ సెంటర్స్ ద స్టూడెంట్స్ వర్ ఆస్క్డ్ టు గో టు
0: వారు ఈ విద్యా విధానం నందు ఏ విధమైనటువంటి దీన్ని నేర్చుకున్నారనేటువంటి దానికి అప్పుడప్పుడు పరీక్ష చేసేటువంటి వారు.
1: దే వర్ ఆల్సో ఎగ్జామిన్డ్ నౌ అండ్ దెన్ టు వాట్ ఎక్స్టెంట్ దే హావ్ లెర్న్డ్.
0: నాయన నీవు నిన్న వెళ్లినటువంటి అడవి లోపల ఏ యొక్క వృక్షము పనికిరాని వృక్షము అనేటువంటి ప్రశ్నించేవారు.
1: దే యూస్ టు క్వశ్చన్ దిస్ ఓ బాయ్ యూ హావ్ గాన్ టు దట్ ఫారెస్ట్ టెల్ మీ ఏ యూస్లెస్ ట్రీ దట్ యూ హావ్ సీన్ దేర్.
0: కొంతమంది అది పనికిరాదు ఇది పనికిరాదు అని కొన్ని పొరపాటు చెప్పేటువంటి వారు.
1: సమ్ ఆన్సర్ దిస్ ట్రీ ఇస్ యూస్లెస్ అండ్ దాట్ ట్రీ ఇస్ యూస్లెస్.
0: అలాంటి దానికి మార్క్స్ ఇచ్చేటువంటి వారు కాదు అధ్యాపకులు.
1: ద టీచర్స్ నెవర్ అవార్డెడ్ మార్క్స్ టు సచ్ స్టూడెంట్స్.
0: కట్టగలబడికి అన్ని వృక్షములు మంచివే.
1: అల్టిమేట్లీ దే హ్యాడ్ టు సే ఆల్ ట్రీస్
0: వృక్షము కూడా ఆయుర్వేదమే.
1: ఎవ్రీ ట్రీ ఇస్
0: ప్రతి వృక్షము కూడా రోగములు నివారణ సాధించేటువంటిది.
1: ఎవ్రీ ట్రీ ఇస్ ఆఫ్ మెడిసినల్ వాల్యూ.
0: ఏదీ లేకపోయినప్పటికీ తన గాలైనా అందించేసి తన యొక్క లోపల ఉన్నటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ ని దూరం చేసి ఆక్సిజన్ ను ప్రవేశపెడుతుంది.
1: అట్లీస్ట్ ఎవ్రీ ట్రీ విల్ హెల్ప్ యూ ఫర్ యువర్ రెస్పిరేటరీ ప్రాసెస్ బై షేరింగ్ ద ఆక్సిజన్.
0: కనుక ప్రతి వృక్షం కూడాను ఒక ఔషధమే.
1: దెర్ఫోర్ ఎవ్రీ ట్రీ ఇస్ మెడిసినల్.
0: ప్రతి మానవుడు కూడాను ఒక జీవిత తత్వమే.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ రిఫ్లెక్ట్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు అన్నింటికీ ఫీజు ఎక్కువైపోయింది.
1: టుడే యూ ఫైండ్ ద ఫీ బీయింగ్ వెరీ హై.
0: కనుకనే ఈ విధమైన అవస్థలకు గురి అయిపోతుంది అది ప్రభుత్వం కూడాను.
1: దేర్ఫోర్ గవర్నమెంట్ ఇస్ ఆల్సో ఫీల్స్ ఇట్ ఎ కైండ్ ఆఫ్ సెట్ బ్యాక్.
0: ఫీజు లేకుండా ఫ్రీగా ఎడ్యుకేషన్ చెప్పించేసి
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఆఫర్డ్ ఫ్రీ విదౌట్ ఎనీ ఫీజ్.
0: అప్పుడు ఏ విధమైనటువంటి శ్రమలు ఉంటుండవు.
1: దెన్ దేర్ విల్ బి నో స్ట్రెయిన్ ఆర్ స్ట్రెస్.
0: ఈ సీట్ల యొక్క ఖర్చు, ఈ సీట్ ఇంతే ఉండాలి, ఈ సీట్ ఇంత పర్సెంట్ ఉండాలి, ఈ విధమైన సమస్యలు ఏమాత్రం ఉండవు.
1: దెన్ దేర్ వుడ్ బి నో అలాట్మెంట్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే మనము ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ మస్ట్ బి ఆఫర్డ్ ఫ్రీ.
0: మా యొక్క సంస్థ యందు ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండటం వల్ల ఏ విధమైనటువంటి అశాంతులు మాకు చెల్లనట్లు లేదు.
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ ఎడ్యుకేషన్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ, నో ఎడ్యుకేషన్, నో డిసార్డర్, నో ఇన్డిసిప్లిన్.
0: మా పిల్లలు ఆనందంగా ఉంటున్నారు.
1: అవర్ స్టూడెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: మేము ఆనందంగానే ఉంటున్నాం.
1: వి ఆర్ వెరీ హ్యాపీ.
0: టీచర్స్ ఆనందంగానే ఉంటున్నారు.
1: టీచర్స్ ఆర్ హ్యాపీ.
0: కారణం ఫ్రీ ఎడ్యుకేషన్.
1: ద రీజన్ ఫ్రీ ఎడ్యుకేషన్.
0: తద్వారా పిల్లలు ఎందుకు ఒక పవిత్రమైనటువంటి పరివర్తన జరుగుతూ ఉంటుంది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ ఎ కైండ్ ఆఫ్ సీక్రెట్ ట్రాన్స్ఫర్మేషన్ అమంగ్ స్టూడెంట్స్.
0: సరే ఈ యొక్క సంస్థ మనకు ఉచితమైనటువంటి విద్యను బోధిస్తుండాలి, దీనికి తగిన కృతజ్ఞతనివ్వాలి అని వారిలో వారికి ఆ విధమైనటువంటి యొక్క మంచి భావాలు ఆవిర్భవిస్తున్నాయి.
1: ఎవ్రీ స్టూడెంట్ ఫీల్స్ ఫ్రమ్ విద్ ఇన్ హ్యావింగ్ రిసీవ్డ్ ఫ్రీ ఎడ్యుకేషన్ దట్ యూ షుడ్ బి గ్రేట్ఫుల్ టు దట్ ఇన్స్టిట్యూషన్.
0: కనుకనే ఆ విధమైనటువంటి గౌరవ మర్యాదలను మనం పెంచుకునేటువంటి అవకాశాన్ని వారికి అందించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ గివ్ దెం ఎవ్రీ స్కోప్ టు గ్రో ఇన్ రెస్పెక్ట్ అండ్ ఎస్టీమ్ టు దేర్ ఆల్మా మేటర్.
0: మా పిల్లలకు ఒక పరీక్ష ఫీజు కూడా లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ఏ ఫీజు కూడా లేదు.
1: నో ఫీజ్ వాట్స్ ఎవర్.
0: ఫ్రీ ఫీజ్.
1: ఫ్రీ ఎవ్రీ ఆస్పెక్ట్.
0: ఈ విధమైనటువంటి దీంతో విద్యను మనం అభ్యసించినప్పుడే వారి హృదయం కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: వెన్ యూ స్టడీ లైక్ దాట్ యువర్ హార్ట్ బికమ్స్ సేక్రెడ్.
0: ఆ విధమైనటువంటి యొక్క విద్యా విధానాన్ని, ప్రాచీన యొక్క సంస్కృతిని తిరిగి మనం ఈనాడు ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ బ్రింగ్ బ్యాక్, రీవైటలైజ్, రిజువనేట్ దట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ ది ఏన్షియంట్ ల్యాండ్ ఆఫ్ దిస్.
0: మనము ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క పవిత్ర భావములు పెద్దలు ఎందుకు కాని, ప్రభుత్వమునందు కాని, పిల్లలు ఎందుకు కాని ఏమాత్రము కనిపించటం లేదు.
1: సచ్ సీక్రెట్ థాట్స్ ఆర్ నాట్ దేర్ అమంగ్ స్టూడెంట్స్, అమంగ్ టీచర్స్, నార్ ద గవర్నమెంట్ అఫీషియల్స్.
0: కనుక ఈనాడు మొట్టమొదటి ప్రభుత్వంలో ఈ యొక్క మార్పు రావాలి.
1: ఫస్ట్ దేర్ షుడ్ బి చేంజ్ ఇన్ ద గవర్నమెంట్.
0: అప్పుడే ప్రజలు ఎందుకు ఈ భావములు ఆవిర్భవిస్తాయి.
1: దెన్ యూ విల్ ఫైండ్ సచ్ చేంజ్ అమంగ్ పీపుల్.
0: అందరి ఎందుకు ఒక విధమైనటువంటి ఏకత్వ భావాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ది ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: నిజమైన పవిత్ర భావాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ మోర్ అండ్ మోర్ ది సీక్రెట్
0: హృదయాన్ని పరిశీలన గావించుకోవాలి.
1: వి షుడ్ ఇన్వెస్టిగేట్, లుక్ విత్ ఇన్.
0: సత్శీలవంతులుగా తయారు కావాలి.
1: వి షుడ్ బికమ్ మెన్ ఆఫ్ క్యారెక్టర్.
0: ఆ యొక్క సత్శీలం ఉండినప్పుడే మన జీవితము ఆదర్శవంతమైన జ్యోతిగా ప్రకాశిస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఆర్ ఎ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ యు విల్ బి ఎ లైట్ ఆఫ్ బ్లిస్ and ideal.
0: ఈనాటి విద్యార్థుల్లో మొట్టమొదట మనం నేర్చుకోవాల్సినటువంటిది మిత భాష.
1: వాట్ వీ షుడ్ టీచ్ టు స్టూడెంట్స్ టుడే ఇస్ టు టాక్ ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: టాక్ లెస్, మోర్ మస్ట్.
1: టాక్ లెస్, స్టడీ మోర్.
0: కనుకని ఈ విధమైనటువంటి పిల్లలకు క్రమక్రమేణా పెంచుతూ పోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ సార్ట్ ఆఫ్ ఎ ట్రెండ్ అమంగ్ స్టూడెంట్స్.
0: మా పిల్లలు ఎందు ఎలాంటి పవిత్రమైన భావాలున్నాయటువంటిది ఒక్కొక్కరు నేను చెప్పను కానీ నాకే చాలా ఆనందిస్తుంది.
1: Though Bhagavan does not say openly and publicly, Bhagavan is extremely happy with the sacred thoughts among
0: Chala uttama bhavalu untunnayi.
1: There would have
0: ఇంకా కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు కూడా బోధిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్ స్టూడెంట్స్ టీచ్ దేర్ పేరెంట్స్
0: తండ్రి మీరు ఇట్లా ఉండకూడదు, మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు అని బోధిస్తుంటారు. వినయ విధేయతతో బోధిస్తుంటారు.
1: A student teaches his own father with all humility and obedience, "Father, you shouldn't be like that."
0: అలాంటివి నేను విన్నప్పుడు నాకు ఎంతో ఆనందమేస్తుంది. ఇలాంటి పిల్లలు మా విద్యా సంస్థలో ఉన్నారే అనేటువంటి ఆనందమే నా యొక్క ఫలితము.
1: When such matters are reported to Bhagavan, Bhagavan is extremely happy that such students are here.
0: ఏదిని నేను కోరటం లేదు.
1: In fact, Bhagavan does not expect anything from his students.
0: పిల్లలు మంచి పేరు తెచ్చుకోవాలి.
1: Boys should get a good name.
0: మంచి ప్రవర్తనలో ఉంటుండాలి. ఈ దుష్టమైనటువంటి చదువులు చదివేదానికంటే ఏ చదువులు లేకపోయినా కూడా వాళ్ళు ఎంతో శాంతిని పొందుతారు. ఈ చదువులు చదివే కొలది కూడా మానవుని యందు సంశయాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: తెలివితేటలు
0: ఎంత అధికంగా ఉంటుందో అక్కడంతా కూడా చాలా సంశయాలు అధికంగా ఉంటుంటాయి.
1: A person if is more intelligent, he is full of doubts.
0: Full of doubts. కాలి నుంచి తల వరకు డౌట్స్ ఏ వాళ్లకు.
1: From top to toe, he is full of doubts.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుండదు.
1: Well, an intelligent man has no
0: self-confidence. లేనప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎట్లా వస్తుంది?
1: When there is no self-confidence, how do you expect
0: self-satisfaction? లేనప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ ఎట్లా చేస్తారు?
1: Without self-satisfaction, how do you expect self-sacrifice?
0: Self-sacrifice చేయనప్పుడు self-realization ఎట్లా
1: వస్తుంది? When you are not prepared for self-sacrifice, how do you expect self-realization?
0: కనుకనే మొట్టమొదటి self-confidence కావాలి.
1: So in the first instance, self-confidence is essential.
0: మా పిల్లలు నిరంతరం కూడా ఆనందంగానే ఉంటుంటారు.
1: Our boys are very happy throughout.
0: ఇలాంటి ఆనందమే వారి యొక్క జీవితమునకు సరైనటువంటి అందము.
1: This blissful state is beauty to their life.
0: అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: This beauty is the one most important, and that is the nectar of human life.
0: దేహం యొక్క అందం కాదు ముఖ్యము.
1: Not the beauty of the body.
0: ఆనందం యొక్క స్వరూపమే అందము.
1: That is real the
0: అది ఏ జీవిత మకరందము.
1: That is the nectar.
0: కనుకనే ఈనాడు సత్య ధర్మములంతా కూడాను చాలా సమసిపోతున్నాయి.
1: టుడే యూ డోంట్ ఫైండ్ ఎనీ ట్రూత్ అండ్ రైటియస్నెస్.
0: మన వైస్ ప్రెసిడెంట్ కూడాను ధర్మాన్ని గురించి చాలా బోధిస్తూ వచ్చాడు.
1: ఆ వైస్ ప్రెసిడెంట్ స్పోక్ ఎట్ లెంగ్త్ ఆన్ దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ ధర్మ.
0: ఈనాడు అట్టి సత్య ధర్మములంతా కూడాను కనిపించడమే లేదు.
1: టుడే వీ డోంట్ ఫైండ్ సత్య అండ్ ధర్మ.
0: ఈ సత్య ధర్మములంతా కూడాను మానవుని వదిలిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సత్య అండ్ ధర్మ లెఫ్ట్
0: ప్రకృతి పరుల వీడి ప్రజలకు పోతున్నాయి.
1: They left the society, they left the people by and large.
0: ఈ ధర్మం అనేటువంటి ప్రజలను వదిలిపోతుంది.
1: ధర్మ లెఫ్ట్ ది పీపుల్.
0: ప్రజలు ధర్మాన్ని వదలటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ పీపుల్ హావ్ నాట్ గివెన్ అప్ ధర్మ.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఆ యొక్క హృదయాల్లో ఆ ధర్మం నివసించడానికి ఇష్టపడటం లేదు.
1: బికాస్ ధర్మ ఇస్ నాట్ ప్రిపేర్డ్ టు స్టే ఇన్ హ్యూమన్ హార్ట్స్ ఎనీ లాంగర్.
0: ప్రవృత్తి ప్రకృతి ప్రజల వీడి పోవుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ధర్మ ఇస్ లీవింగ్ పీపుల్ డే బై డే.
0: సత్య ధర్మ ఆచరణలన్నీ దురాచారమగుచుండే.
1: ద అడిహరెన్స్ టు ట్రూత్ అండ్ ఫాలోయింగ్ ద పాత్ ఆఫ్ ధర్మ హావ్ బీన్ టోటలీ మిస్అండర్స్టూడ్.
0: ఆర్య వేద విద్యలు అనగే దుర్విద్యులు పెరుగుచుండే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది ఎన్షియంట్ వేదిక్ నాలెడ్జ్ ఈస్ టోటలీ గాన్ అండ్ లాస్ట్.
0: కనుకనే మనం ఈనాడు ఆర్యవేద విద్యలను మనం అభ్యసించాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రివైవ్ ది ఎన్షియంట్ సేక్రెడ్ టెక్స్ట్.
0: ఆ పవిత్రమైనటువంటి భావాలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దట్ సేక్రెడ్ థాట్స్ మోర్.
0: కనుక పిల్లలు ఎందు కేవలం ధన సంపాదన ప్రధానంగా మీరు భావించకూడదు.
1: So students should not consider earning money.
0: గుణ సంపాదన కావాలి.
1: You should all
0: గుణము లేని చదువు చదివిన బ్రతుకే కాదు.
1: And education without character is no life at all.
0: అది నిజమైనటువంటి మానవ బ్రతుకు కాదు.
1: ఇస్ నాట్ ఎ హ్యూమన్ లైఫ్.
0: పశు బ్రతుకు.
1: ఇట్ ఇస్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్.
0: మానవుడిగా జీవించవాలంటే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి టోటల్ హార్మనీ అండ్ యూనిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: ఇది ఏ నిజమైన మానవునికి ప్రధానమైన గుణం.
1: దిస్ ఇస్ ది మెయిన్ చీఫ్ హ్యూమన్ క్వాలిటీ.
0: ఆ గుణం ఉండినప్పుడే వీడు మానవుడు అనిపించుకోవడానికి వీలవుతుంది.
1: వెన్ హీ హాస్ గాట్ దిస్ హ్యూమన్ క్వాలిటీ, హీ ఇస్ ఎంటైటిల్డ్ టు బి కాల్డ్ ఎ హ్యూమన్.
0: అట్టి ప్రవేశించడానికి అవకాశమే లేదు.
1: టుడే దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సచ్ థింగ్.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: ఇఫ్ ది బ్రెయిన్ ది హెడ్ ఇస్ ఎంప్టీ, యూ కెన్ స్టఫ్ ఇట్ విత్ ఎనీథింగ్.
0: ఏమేమో నిండి ఉన్న తలబుర్రది ఖాళీ గుణ.
1: ఇది కన్ఫ్యూజ్డ్ హెడ్ కెన్ నెవర్ బి ఎంప్టీ.
0: తలబుర్రది ఖాళీ కాక ఇలా సుఖదము నింపనగున.
1: అన్లెస్ ది హెడ్ ఈస్ ఎంప్టీడ్, యూ కెనాట్ ఫిల్ ఇట్ అప్ విత్ ది స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విద్యా సంస్థల నుండి ఎక్కడ చూసినా కూడాను
1: ఇన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవ్రీవేర్
0: బుద్ధిలో తలలుండే.
1: యూ ఫైండ్ ది
0: బ్యాడ్ విను చెవులుండే.
1: అండ్ ది
0: ఎంత చూసి కనులుండే. పంచిచూచు కనులుండే,
1: అండ్ దర్ ఐస్ దట్ వుడ్ వాచ్ ద సినారియో,
0: పంచల విను మనసుండే,
1: అండ్ ద మైండ్ దట్ బిట్రే,
0: వంచిత గుణ చిత్తముండే,
1: అండ్ ద హార్ట్ దట్ డిసీజ్,
0: వంచించే పలుకుండే,
1: అండ్ ద వర్డ్స్ దట్
0: ఈ వ్యక్తులు చూడగాని న్యాయం ఇక బ్రతుకుదన్న.
1: విత్ ఆల్ దీస్ థింగ్స్ దేర్ ఇస్ జస్టిస్ కెనాట్ సర్వైవ్.
0: ఇంకా న్యాయం ఎక్కడ బ్రతుకుతుంది?
1: హౌ డు యు ఫైండ్ జస్టిస్?
0: ఇంకా ధర్మం ఎక్కడ నిలుస్తుంది?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ ధర్మ టు సస్టైన్?
0: కారణం ఏమిటి? వంచే పలుకులు ఉంటా ఉన్నాయి.
1: బికాస్ వీ మేక్ యూజ్ ఆఫ్ డిసీవింగ్ బిట్రేయింగ్ వర్డ్స్.
0: పరులను వంచేటువంటి పలుకులు ఏనాటికి మనకు ఉపకారం కావు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ నెవర్ యూజ్ చీటింగ్ డిసీవింగ్ వర్డ్స్.
0: ఇది కేవలం తోటి మానవులను మోసపరిచినట్టుగానే ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ విల్ బి బిట్రేయింగ్ ద ఫెలో మ్యాన్.
0: అందరూ మానవులుగానే రూపొందుతారు.
1: ఆల్ అపియర్ టు బి హ్యూమన్స్.
0: దున్నపోతు తల మీదనే రెండు కొమ్ములు ఉన్నవి.
1: He buffalo will have two horns.
0: ఏనుగు దంతాల విలువ దానికి ఇవ్వవచ్చునా?
1: డూ యూ థింక్ ది హార్న్స్ ఆఫ్ ఎ హీ బఫెలో వుడ్ వాల్యూ
0: అది కొమ్ములే ఇది కొమ్ములే ఆఫ్ ఎన్ ఎలిఫెంట్? ఏనుగు దంతాలకు ఇచ్చినటువంటి విలువ దున్నపోతు కొమ్ములకు ఇవ్వరు.
1: ద వాల్యూ ద టస్క్స్ ఆఫ్ ఎన్ ఎలిఫెంట్ ఇస్ మచ్ మోర్ దాన్ హార్న్స్ ఆఫ్ ఎ
0: పక్షులన్నీ చిలుకల వల్ల పలుకునా?
1: డూ ఎక్స్పెక్ట్ ఆల్ గ్రీన్ బర్డ్స్ కెన్ స్పీక్ లైక్ దట్ ఆఫ్ ఎ ప్యారెట్?
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగునా?
1: డూ ఎక్స్పెక్ట్ ఆల్ ఇన్సెక్ట్స్ దట్ ఫాల్ ఆన్ ద ఫ్లవర్ కెన్ ఎవర్ బి ఎ బటర్ఫ్లై?
0: ఏనుగంత బల్చి ఉన్న పంది ఏనుగు ఉంటాయా?
1: A pig may be so mightier like that of an elephant, but it can never be an
0: elephant.
1: Therefore, the human heart, which is more important. Make your heart sacred. Speak divine words.
0: చేతులు ఎందు సార్థకమైనటువంటి పనులు చేయాలి.
1: అండ్ అండర్ టేక్ యాక్టివిటీ దట్ యు మేక్ యువర్ హ్యాండ్
0: సెక్రెడ్. అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ హ్యాండ్?
0: దానమే అందము.
1: చారిటీ ఇస్ ద బ్యూటీ.
0: నోటికి అందం ఏమిటి? కంఠములకు అందం ఏమిటి?
1: వాట్ ద బ్యూటీ టు యువర్ టంగ్?
0: దానికి మాటనే అందము.
1: ఇట్ ఇస్ ఎ గుడ్ వర్డ్.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మంచి హృదయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు డెవలప్ వెరీ గుడ్ హార్ట్.
0: తల్లిదండ్రులను గౌరవించండి.
1: రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
0: సమాజాన్ని ఉద్ధరించండి.
1: అండ్ వర్క్ ఫర్ ది మ్యాన్.
0: తోటి మానవులకు సహాయం చేయండి.
1: హెల్ప్ యువర్ ఫెలో మ్యాన్.
0: ఇది నిజమైనటువంటిది.
1: This is the truth.
0: ఈనాటి మీ టెక్స్ట్ బుక్స్ అంతా కూడా ఉన్న ప్రధానం కాదు.
1: ఇస్ నాట్ ది టెక్స్ట్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
0: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్ అన్నారు.
1: నేచర్ ఇస్ ది బెస్ట్ టీచర్.
0: కనుక మన బుక్ ఏమిటి? టెక్స్ట్ బుక్.
1: వాట్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్?
0: నేచర్ ఏ మన టెక్స్ట్ బుక్.
1: నేచర్ ఇస్ అవర్ టెక్స్ట్ బుక్.
0: ఇంత పెద్ద గ్రంథం ఉంటుండాలి మనకు.
1: వీ హావ్ గాట్ సచ్ ఎ బిగ్ బుక్.
0: నీకు గురువు కావాలా?
1: డూ యూ వాంట్?
0: ఈ గురువుల కోసం నువ్వు వెతకనక్కర్లేదు.
1: డోంట్ బీ ఇన్ సచ్ ఎ
0: గురు. హృదయమే నీకు గురువు.
1: యువర్ హార్ట్ ఈస్ యువర్ టీచర్.
0: నీకు ఒక స్నేహితుడు కావాలా?
1: డూ యూ నీడ్ ఎ ఫ్రెండ్.
0: మంచి స్నేహితున్నాడు.
1: యు హవ్ గాట్ ఎ వెరీ గుడ్.
0: అతనే దైవమే నీ స్నేహితుడు.
1: గాడ్ ఈజ్ యువర్ రియల్ ఫ్రెండ్.
0: అతని యొక్క స్నేహం పట్టినటువంటి వారికి జీవితంలో ఎప్పుడూ సుఖమే.
1: ఇఫ్ యు హవ్ ట్రూ ఫ్రెండ్షిప్ విత్ గాడ్, ఎ ట్రూ రియల్
0: ఫ్రెండ్. ఈనాటి లోక స్నేహితులందరూ కూడాను డబ్బులు ఉంటుండాది, మంచి పొజిషన్ ఉంటుండాది, దాని వల్ల అందరూ చేరుతుంటారు. హలో హలో.
1: Today in the world you find friends saying hello to you if the pocket is full of money and your father in position.
0: అతని కాదు నిజమైన స్నేహితుడు.
1: He is not a true friend.
0: దైవమే నీ స్నేహితుడు.
1: God is your real friend.
0: అలాంటి దైవాన్ని స్నేహంగా తీసుకోవాలి.
1: Develop friendship to go with
0: God. ప్రపంచంలో ప్రతి విషయాన్ని కూడా నువ్వు పరిశీలన చేయాలి.
1: Examine everything in this world.
0: ఆ అందులో పరిశీలన చేసిన దాంట్లో మంచి భావాన్ని అందుకోవాలి.
1: Observe everything and receive good knowledge out of it.
0: ఈ మంచితనం చేతనే మానవత్వం రాణిస్తుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ గుడ్నెస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ విల్ షైన్.
0: అంతేకాని గొప్ప విద్యావంతుడు విద్యావంతుడు అనుకుంటే అది నాకేమాత్రం ఇష్టం ఉండదు.
1: భగవాన్ డస్ నాట్ ట్రీట్ పీపుల్, హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ యాజ్ ట్రూ హ్యూమన్స్.
0: ఊరికి డిగ్రీలు ఉంటుంటాయి పెద్దగా.
1: యూ హావ్ సో మెనీ బిగ్ డిగ్రీ.
0: ఏం చేసినావు ప్రపంచానికి?
1: వాట్ ఈస్ ఇట్ యువర్ డన్?
0: ఈనాటి మానవుడంతా కూడా నువ్వు ఏ చదువు చదివినా దీనివల్ల నాకు సొసైటీతో ఏమి ఆనందం కలుగుతుంది అంటున్నాడు.
1: Today every man will think like this, I acquired this degree, what is it I am going to reward?
0: You society yokka income ni pracharam cheyaddu.
1: Never think of income out of the society.
0: Na chaduvu valla ee society ki em upakaram jarugutundi anekunte question vesukovali.
1: Put a question yourself like this, what sort of benefit is going to be given to society out of this education?
0: Na yokka grahamulaku na yokka sahayam em cheyali?
1: In what way am I going to help my family?
0: Toti manavulaku nenu ee vidhanga todpadali?
1: How am I to render service to fellow men?
0: అనేటువంటి విద్యా విధానాన్ని విచారణ చేసుకోవాలి.
1: We have to find out that kind of education.
0: ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, ఫలాన్ చదువు చదివితే ఈ యొక్క ఉద్యోగం వస్తుంది, దీనికోసం మీరు ప్రయత్నం చేయకండి.
1: Never be bothered of this feeling what kind of a job you
0: get. ఉద్యోగాల కోసం కాదు చదువు.
1: Your education is not for employment.
0: విద్య విజ్ఞానం కోసమని.
1: Education is for విజ్ఞానం.
0: కృషి కూటి కోసమని.
1: And you make all kind of effort.
0: కానీ ఈనాడు దురదృష్టవశాత్తు విద్య అంతా కూడా కూటి కోసమని మార్చుకుంటున్నారు.
1: Unfortunately, we are making use of education to carry on our living.
0: కాదు కాదు.
1: Is not so.
0: కూటి కోసం కాదు విద్య.
1: Is not for food.
0: విద్య విజ్ఞానము కోసమని.
1: And this education is meant for wisdom.
0: ఈ విజ్ఞానం అనేటువంటి దాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: We should make every effort to acquire that.
0: పెద్దలతో ఐకమత్యంగా అన్యోన్యంగా ఈ విధంగా కలిసిమెలిసి మెలగాలి.
1: We should move one among the people with all feelings
0: of unity.
1: We should not hate anybody.
0: ఎవరికి మనం అపకారం చేయరాదు.
1: We should not harm anyone.
0: సాధ్యమైనంత వరకు కొన్ని ఉపకారం చేయడానికి ప్రయత్నించు.
1: To the extent possible, try to help.
0: ఇది మన పవిత్ర భారతదేశం నందు ఉండేటువంటి ఒక భారతీయ సంస్కృతి కూడాను.
1: This is the culture of Bharat.
0: Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఈ రెండింటిని మనం ఫాలో చేస్తే ఎంత ధన్యులమైపోతాం.
1: If you work for these two things, your life would be redeemed.
0: చేతనైతే ఉపకారం చేయి.
1: If it's possible, help.
0: లేకపోతే నోరు మూసుకుని కూర్చో.
1: Or else shut your mouth and sit down.
0: అపకారం మాత్రం చేయవద్దు.
1: But never harm anybody.
0: అదే పెద్ద ఉపకారం.
1: That's the greatest help you can do.
0: ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలంతా మీకు అందరికీ తెలుసును.
1: You know what's happening all the world over.
0: ఎన్ని గొప్ప గొప్ప ఉద్యోగాలుగా ఉంటున్నాయి.
1: You find very high jobs.
0: ఈ ఉద్యోగాలు చేసేటువంటి వారికి ఎంత వేల సంపాదన ఒక జీతం ఇస్తున్నారు.
1: These professionals earn thousands and thousands of money.
0: ఈ జీతానికి తగినటువంటి పని నేను చేస్తున్నానా లేదా అని తనకు తాను ప్రశ్న వేసుకుంటే చాలా అవమానంగా ఉంటుంటారు.
1: ఎవ్రీ ఆఫీసర్ షుడ్ క్వశ్చన్ లైక్ దిస్, ఆమ్ ఐ వర్కింగ్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ ఐ రిసీవ్.
0: అరే నేను 20,000 రూపాయలు తీసుకుంటున్నాను నెలకు.
1: ఐ రిసీవ్ 20,000 రూపీస్.
0: 20 రూపాయల పని కూడా చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ వర్కింగ్ ఈవెన్.
0: ఇది దేశ ద్రోహమే కానీ దేశ ఉపకారం కాదు.
1: యువర్ వర్క్ ఈజ్ నాట్ ప్రపోర్షనేట్ టు 20 రూపీస్. యువర్ చీటింగ్.
0: పని చేసేటువంటి వాడు నిజమైన విద్యావంతుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్ ఇస్ ట్రూలీ ఎడ్యుకేటెడ్ ఇఫ్ హీ వర్క్స్ ప్రపోర్షనేట్.
0: జీతాలు మాత్రం దండకి తీసుకోవటము, పని మాత్రం స్వల్పంగా చేసుకోవటం, ఇది దేశ ద్రోహమే.
1: ఇఫ్ యూ రిసీవ్ హై సాలరీ అండ్ వర్క్ లిటిల్, యు ఆర్ చీటింగ్ దిస్ కంట్రీ.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా విచారణ చేసి పనిలో ప్రవేశించాలి.
1: దిస్ ట్రూత్ మస్ట్ బి నోన్ టు ఎవ్రీ స్టూడెంట్ అండ్ వర్క్ అకార్డింగ్లీ.
0: ఆ విచారణ చేయకుండా ఉద్యోగాలు చేస్తుంటే ఉండి చేయి ప్రయోజనం ఏంటి?
1: ఇఫ్ యూ డోంట్ థింక్ లైక్ దిస్, వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్?
0: ఇది ఎడ్యుకేషన్ కాదు, ఎడ్యుటేషన్.
1: ఇట్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుటేషన్.
0: కనుక ఇలాంటి మార్గంలో పిల్లలు ప్రవేశించరాదు.
1: యూ షుడ్ నెవర్ స్టెప్ ఇన్ ది డైరెక్షన్.
0: కష్టపడి పని చేయాలి.
1: వర్క్ హార్డ్.
0: ఈ జీతానికి తగినంత పని మనం చూపించాలి.
1: వర్క్ ప్రపోర్షనేట్ టు ద సాలరీ.
0: అప్పుడే మన హృదయం కూడాను సంతృప్తి పొందుతుంది.
1: అండ్ దెన్ యూ విల్ హావ్ యువర్ కాన్షియన్స్. అది
0: ఈ కాన్షియన్స్ పవిత్రత.
1: ఇట్ ఇస్ సాటిస్ఫాక్షన్ టు వన్స్ ఓన్ కాన్షియన్స్.
0: ఈ విధంగా విద్యార్థులు అభివృద్ధి పొందాలి.
1: స్టూడెంట్స్ షుడ్ గ్రో ఇన్ దిస్ డైరెక్షన్.
0: నిజంగా మా యొక్క సంస్థలందు,
1: ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్,
0: మా విద్యా విధానం నందు,
1: ఇన్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్,
0: పిల్లలు సంతృప్తిగా ప్రవర్తిస్తున్నారు.
1: స్టూడెంట్స్ బిహేవ్ ఇన్ ఎ మోస్ట్ సాటిస్ఫాక్టరీ మేనర్.
0: ఎలాంటి పిల్లలు ఈ యొక్క సంస్థలో ప్రవేశించినప్పటికీ,
1: there may be any type of student here,
0: ఒక్క నెల లోపలనే ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందుతున్నారు.
1: ఇన్ ఎ మంత్స్ టైమ్ ఎ స్టూడెంట్ బికమ్స్ ఎన్ ఐడియల్ స్టూడెంట్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్.
0: ఎక్కువ కాలం కూడా అవసరం లేదు.
1: దే డోంట్ నీడ్ లాంగ్ టైమ్.
0: పరులకు మంచిని బోధించేటువంటి యొక్క సాత్వికమైనటువంటి గుణములు అభివృద్ధి అవుతున్నాయి.
1: దే డెవలప్ పైస్ క్వాలిటీస్ హ్యాస్ టు బి రెడీ టు టీచ్ అదర్స్.
0: సద్గుణంబులు,
1: గుడ్ క్వాలిటీస్,
0: ఇది ముఖ్యమైనటువంటిది.
1: దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఈ సద్గుణములు లేకపోతే ఎంత చదువు చదివి ప్రయోజనం ఏంటి?
1: వితౌట్ వర్చ్యూస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ స్టడీయింగ్?
0: కనుక విద్యార్థులు, విద్యార్థినీయులు గుణములను సంపాదించుకుని మీరు ఎక్కడికి పోయినప్పటికీ, ఏ సంస్థలో పాల్గొన్నప్పటికీ ఆ సంస్థకు తగినటువంటి పేరు ప్రతిష్టలకు గురి చేయాలి.
1: Therefore, students, boys and girls should develop this character. They may go out and work in any institution. They should see that they get a good name to themselves and to the institution.
0: తమకు వివాహమైన తర్వాత అత్తగారింటికి పోయినప్పుడు, అత్తమామలకు భర్తకు సంతృప్తికరమైన రీతిగా నీవు ప్రవర్తించినప్పుడు ఫలాని సంస్థ యొక్క విద్యార్థిని అనేటువంటి పేరును సంపాదించాలి.
1: The girls, after they get married and when they go to spend time with their in-laws, they should bring a good name so that they would also think of the institution where from they are graduating.
0: అలాని సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చదివినటువంటి బిడ్డ మా యొక్క కోడలు చాలా బాగా జరుగుతుంది అనేటువంటి మాట అత్తగారి నుంచి రావాలి.
1: The daughter-in-law, the mother-in-law should say that my daughter-in-law is a product of Sri Satya Sai.
0: Ninnu kanna talli, mother-in-law.
1: Mother-in-law is mother-in-law.
0: Nee kanna talli, mother-in-law.
1: Your own mother, physical mother, is mother-in-law.
0: Puchukunnatunte mother-in-law.
1: And the other one is mother-in-law.
0: And law lo love.
1: There's love in
0: law. Ee law lo law.
1: And there's law in this law.
0: Kada rendittu kuda love e pradhanam.
1: So for both love is important.
0: కనుకనే మానవత్వం ఇంతటి గొప్ప కీర్తిని సంపాదించాలి.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ సో ఇంపార్టెంట్. యూ షుడ్ హ్యావ్
0: ఆ కీర్తి. మాకు తగినటువంటి ఆనందం.
1: దట్ గుడ్ నేమ్ మేక్స్ us happy.
0: మేము ఏ దీనిని ఆశించడం లేదు.
1: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మీ పనులు మీరు సక్రమంగా చేయండి.
1: యూ మే గో
0: డ్యూటీ సిన్సియర్లీ.
1: యూ మే గో ఎనీవేర్, డూ యువర్ డ్యూటీ సిన్సియర్లీ.
0: అది మంచి ఆనందం.
1: దట్ గివ్స్ us happy.
0: మీ అధికారి నుంచి ఈ సత్కీర్తిని మీరు అందుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ యువర్ బాస్.
0: ఇది నా యొక్క ఆనందము, నా యొక్క సందేశము.
1: This is the message of Bhagwan that makes him happy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: అనేక మంది అనేక విధములుగా ర్యాంక్స్ తెస్తున్నారు. ర్యాంక్స్
1: యు నో ద స్టూడెంట్స్ సెక్యూరింగ్ హై ర్యాంక్స్.
0: ఈ సంవత్సరము మా హైయర్ సెకండరీ స్కూల్ నుంచి కూడాను పిల్లలు 150 మంది సెంట్రల్ దీనికి జస్ట్కి వెళ్లారు.
1: From a higher secondary school, 150 students appeared for the central examination.
0: First rank lone vacharu.
1: All of them stood in first rank.
0: Okkoka state lopala okado iddaro first rank vaste vallanta pedda paper lo vesukunnaru.
1: If one student stands first in a state, you will find big publicity in newspapers.
0: Nenu maa pillalni adigalu, మీరందరు కూడాను 150 మంది కూడాను ఫస్ట్ ర్యాంక్ లో వచ్చారు, మీ ఫోటోలంతా ఎందుకు పేపర్లు వేసుకోకూడదు అన్నాను.
1: భగవాన్ ఆస్క్డ్ దెం, సిన్స్ ఆల్ ద 150 స్టూడ్ ఇన్ ఫస్ట్ ర్యాంక్, వై డోంట్ యూ హ్యావ్ యువర్ ఫోటోగ్రాఫ్స్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్.
0: మా స్వామి తృప్తి కోసం మేము చదివాం కానీ పేపర్లు వేయించుకోవటం కోసం చదవలేదు అన్నారు.
1: బాయ్స్ రిప్లైడ్, స్టూడెంట్స్ రిప్లైడ్, వీ హ్యావ్ స్టడీడ్ టు ప్లీజ్ అవర్ స్వామి, నాట్ ఫర్ పబ్లిసిటీ.
0: ఆ మాట విని నాకు ఎంతో ఆనందం వేసింది.
1: దట్ మేడ్ స్వామి వెరీ హ్యాపీ.
0: ఇలాంటి చిన్న పిల్లలు ఎందు ఇలాంటి పవిత్రమైన భావాలు, గొప్ప విలువైనటువంటి గుణములు ఉంటున్నాయనేటువంటిది వారు తరైనటువంటి రీతిగా వెలుపులకు తెచ్చుకోవటం లేదు.
1: In fact, such valuable virtues are present among children.
0: పిల్లలు ఎందు చాలా గొప్ప గొప్ప గుణములంతా ఉంటున్నాయి.
1: Among children there are lofty ideals.
0: జగత్తంతా కూడాను సమృద్ధి కావించేటువంటి శక్తులు కూడా ఉంటున్నాయి.
1: They got all the capacity to develop the whole world.
0: కానీ వారు దానిని ఆవిర్భవింప చేసుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: But they don't make an effort to bring out that latent capacity and capability.
0: ప్రపంచమునకంటే మీరు వేరు కాదు.
1: You are not separate from the world.
0: ప్రపంచమంతా మీ యందే ఉంటున్నది.
1: You are the world within you.
0: కనుక విద్యార్థులు ఏ మాత్రం కూడాను ఎప్పుడు కూడాను విచారించనక్కర్లేదు.
1: So student does not need to be sad.
0: సాధనమున పనులు సమకూరు ధరలోన, సాధించడానికి పూనుకుంటే ఎంతటి ఘనకార్యమైనా చేయవచ్చు.
1: If you make sincere effort, you can accomplish, you can achieve anything.
0: కనుక విద్యార్థులు ఎందు లేనటువంటి బలము ఎవరి ఎందు లేదు.
1: In fact, the strength present in student is not noticed anywhere.
0: కనుక మా విద్యార్థులే నా ప్రాపర్టీ. ఈ విద్యా
1: స్టూడెంట్స్ ఆర్ ద ప్రాపర్టీ ఆఫ్ స్వామి.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మంచి పేరు తేండి.
1: యు మే గో ఎనీవేర్, గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఇంటి మొదలుకొని దేశం వరకు కూడా మంచి పేరు తేవాలి.
1: రైట్ ఫ్రమ్ హోమ్ టు ది కంట్రీ బై అండ్ లార్జ్.
0: ఫలాని పిల్లవాడు మంచి పిల్లవాడు అనేటువంటి పేరు ఒకటి ఉంటే నాకు చాలు.
1: భగవాన్ విల్ బి వెరీ హ్యాపీ అండ్ ప్లీజ్ విత్ యూ ఇఫ్ యూ గెట్ ఎ గుడ్ నేమ్.
0: ఈ కీర్తిని మీరు సాధించినప్పుడే మానవ జన్మం తరించిపోతుంది.
1: ఇఫ్ యూ గెట్ దట్ రెప్యుటేషన్, yes, the whole humanity will be redeemed.
0: ఈ కీర్తి కంటే మించినది మరొకటి లేదు.
1: There is nothing greater than the good name.
0: శంకర్లు వారు కూడా చెప్పారు.
1: శంకర్ ఆల్సో సెడ్.

0: యవ్వన గర్వం, యువకుల లోపల అమితమైనటువంటి గర్వంగా ఉంటుంటాయి.
1: యు ఫైండ్ ద మోడర్న్ యూత్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ప్రౌడ్.
0: కట్టగడపటికి వాళ్ళు నిశ్చేది ఏమిటి?
1: వాట్ విల్ హ్యాపన్ అల్టిమేట్లీ?
0: సత్యం కీర్తి ద్వయం స్థిరం.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే విల్ బి పర్మనెంట్.
0: ఈ రెండింటినీ మనం సత్యంగా భావించుకోవాలి.
1: కన్సిడర్ దీస్ ట్రూ.
0: మిగతా అంతా కూడా పాసింగ్ క్లౌడ్స్ వెళ్లిపోతుంటాయి.
1: ఆల్ ద రెస్ట్ కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: జయాపజయములకు ఏమాత్రం కూడా వెరవకూడదు.
1: నెవర్ బి బదర్డ్ ఆఫ్ ది విన్.
0: నిందాస్తుతులకు ఏమాత్రం కూడా మనం దాన్ని కట్టుకోకూడదు.
1: నెవర్ బి బౌండ్ బై దిస్ ప్రైజ్ ఆర్ బ్లేమ్.
0: లాభ నష్టములకు ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: నెవర్ వరీ యువర్ సెల్ఫ్ బికాస్
0: ఇవన్నీ ప్రకృతి యొక్క సంబంధమైనటువంటి లక్షణములే.
1: దే ఆర్ జస్ట్ నేచురల్ థింగ్స్ దట్ హ్యాపెన్ ఇన్ వన్స్ ఓన్ లైఫ్.
0: లా ఆఫ్ నేచర్.
1: దట్స్ ద లా ఆఫ్ నేచర్.
0: దీనికి ఏమాత్రం కూడా మనం విచారించకూడదు.
1: డోంట్ బి బదర్డ్ ఆఫ్ దీస్ థింగ్స్.
0: సుఖ దుఃఖే సమేకృత్వా లాభో లాభ జయా జయా.
1: యూ షుడ్ మెయింటైన్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: కనుక దీనికి దుఃఖము కానీ ఆనందం కానీ ఏమాత్రం పడకుండా ధైర్యంగా మనం ముందంచి వేస్తూ పోవాలి.
1: నైదర్ షుడ్ యు ఫీల్ సాడ్ నార్ ఎలేటెడ్, యు షుడ్ ఫేస్ ది లైఫ్ విత్ ఆల్ ది కరేజ్ అండ్ వాలర్.
0: కనుక కొంతకాలం లోపలే మా విద్యార్థులందరూ కూడాను యావత్ ప్రపంచమునకుంతా కూడాను ప్రవేశించి సర్వ విధములైనటువంటి సమస్యలు ఎందుకు కూడాను చక్కని కీర్తిని సాధించేటువంటి ఆదర్శాన్ని నిరూపిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నేను ఆ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan expects our students to go all over the world, work in different institutions everywhere, and set an ideal to everybody, and blessing every one of you.
0: విద్యార్థులకు మరొక చిన్న విషయము.
1: Another advice to students.
0: మీరు ర్యాంక్స్ తేకపోయినా కూడా పర్వాలేదు.
1: Doesn't matter if you don't get a rank.
0: మార్కులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure marks.
0: రిమార్కులు మాత్రం తేకండి.
1: But don't get any remark.
0: ఈ ర్యాంకులు తేకపోయినా పర్వాలేదు.
1: Doesn't matter if you don't secure ranks.
0: బ్లాంకులు మాత్రం తేకూడదు.
1: బట్ డోంట్ బి బ్లాంక్ ఎనీ టైమ్.
0: ఇది నేను ఆశించేటువంటి.
1: దిస్ వాంట్ భగవాన్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ.
0: కానీ అది తేరు నాకు తెలుసును.
1: యూ డోంట్ బ్రింగ్ సచ్ థింగ్స్ ఫ్రమ్.
0: కానీ ఏదో ఒకరిద్దరు పొరపాటుతో తేవచ్చును కనుక అలాంటివి కూడా రాకుండా ఉండాలని నేను ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను.
2: You are listening to excerpts from a divine discourse that Bhagwan Baba delivered on 22nd November 1997 in Prashanti Nilayam. Baba observed that beauty does not refer to mere physical beauty, but to spiritual beauty within. Such beauty is possible when we develop noble qualities and practice them in our daily lives. By doing so, we would begin radiating the inner glow of purity and goodness. Thank you. Sai Ram.

0: అర్హుడగును అద్వితీయము. అద్వితీయమునొందంగా అర్హుడగును.
1: లవ్ ఈజ్ ద ఫార్మ్ అండ్ హీజ్ లవ్. బ్రహ్మన్ ఈజ్ లవ్ అండ్ లవ్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ బ్రహ్మన్. Therefore, there should be connection, love to love only. Therefore, strengthen this love so as to attain the state of non-dualism.
0: Namo che navasa pusthe.

మోక్ష ఇతి శృతి నమోక్ష

0: అజ్ఞాన హృదయ గ్రంథేర్నాశే ఇతి శృతి. ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మోక్షమన్నది ఆకాశం నుండి ఉట్టిపడదు.
1: లిబరేషన్ డజంట్ డిసెండ్ ఫ్రమ్ ద స్కై.
0: పాతాళ లోకము నుండి పుట్టి రాదు.
1: నార్ డస్ ఇట్ కమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద ఎర్త్. పాతాళ
0: భూమి నందు మనకు లభ్యము కాదు.
1: యు డోంట్ గెట్ ఇట్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్.
0: అజ్ఞానమును మనం దూరము గావించుకున్నప్పుడే ఇట్టి పవిత్రమైనటువంటి మోహోచ్చయమైనటువంటి మోక్షం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ ద ఇగ్నోరెన్స్ ఇస్ టోటలీ కిల్డ్ దెన్ యు విల్ గివ్ అప్ ఆల్ అటాచ్మెంట్.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. మానవ జన్మము చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఈజ్ నోబ్లెస్ట్ అండ్ ది హైయెస్ట్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఆల్ ఎబిలిటీస్.
0: అనేక జన్మల పుణ్యఫలమును ప్రోగు చేసి అందించి అందుకున్నటువంటి ఒక జన్మము ఈ మానవ జన్మము.
1: హ్యూమన్ లైఫ్ is the result of merits of the past lives.
0: ఎంత తపస్సులు చేసి, ఎన్ని ప్రార్థనలు సలిపి, ఎన్ని విధమైన శ్రమలకో మనం ఓర్చి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగి వస్తున్నది ఈ మానవ జీవితం.
1: This human life is carried on in penance, prayer, the struggle.
0: ఇంత శ్రమించి ఫలించినటువంటి ఒక ఈ మానవ జన్మమును సార్థకము కావించుకొనక నిరర్థకం చేసుకుంటున్నాం ఈనాడు.
1: హ్యావింగ్ గాట్ దిస్ హ్యూమన్ లైఫ్ అవుట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ పాస్ట్ మెరిట్ వీఆర్ నాట్ ఏబుల్ టు వర్క్ ఫర్ ఇట్స్ రిడెంప్షన్.
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్?
0: దీని యొక్క లక్ష్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్?
0: దీని యొక్క గమ్యం ఏమిటి?
1: వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్?
0: ఎందు నిమిత్తమై మనం ఈ మానవ జన్మ ధరించాము?
1: వై హావ్ వి టేకెన్ అపాన్ అవర్ సెల్వ్స్?
0: ఈ సత్యాన్ని మానవుడు కూడాను గుర్తించవలసిన అవసరం.
1: ఎవ్రీవన్ హ్యాస్ టు రికగ్నైజ్ దిస్ ట్రూత్.
0: కానీ దురదృష్టవశాత్తు మానవ జన్మం లభ్యమై కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి తరుణమునందు దీనిని సద్వినియోగపరచుకోలేకపోతున్నాం.
1: అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ టు అచీవ్ ఇట్స్ పర్పస్.
0: ఈ విశాల ప్రపంచమునందు పశుపక్షి మృగాదులు, క్రిమికీటకాదులు, చీమ దోమలు కూడాను తమ తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకుంటూ వస్తున్నాయి.
1: ఇన్ దిస్ వాస్ట్ ల్యాండ్ ఇఫ్ అండ్ బర్డ్స్ బీస్ట్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్ ఆల్సో డిశ్చార్జ్ దేర్ ఓన్ డ్యూటీ.
0: ఘోర క్రూర మృగములు కూడాను తమ యొక్క కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ వస్తున్నాయి.
1: ద వైల్డ్ అండ్ ద క్రూరల్ యానిమల్స్ ఆల్సో డూ దేర్ డ్యూటీస్.
0: కానీ మానవుడు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించడం విస్మరించాడు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ టు డిశ్చార్జ్ హిస్ రెస్పాన్సిబిలిటీస్.
0: కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
1: ద టైమ్ ఇస్ పాసింగ్ ఆఫ్ లైక్ ద వర్ల్డ్ విండ్.
0: దేహములకు కేటాయించినటువంటి ఆయు ప్రమాణము మంచుగడ్డ వలె క్షణ క్షణమునకు కరిగిపోతున్నది.
1: ద లైఫ్ స్పాన్ ఇస్ ఫాస్ట్ డిసపియరింగ్ రిడ్యూస్డ్ లైక్ ద మెల్టింగ్ ఆఫ్ ఎన్ ఐస్.
0: కానీ మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించక పూర్వమే కాయమును వదిలిపోతున్నాడు.
1: బట్ మ్యాన్ ఈజ్ లీవింగ్ దిస్ బాడీ బిఫోర్ హీ రియలైజెస్ ది వెరీ పర్పస్.
0: మానవ జన్మం లభ్యమై ప్రయోజనం ఏమిటి?
1: What is the use of this human life?
0: ఈ మానవ జన్మం యొక్క ఉత్కృష్టత ఏమిటి?
1: What is the greatness of this human life?
0: నరజన్మ దుర్లభము ఏమిటి? దీని యొక్క దుర్లభం.
1: We say human life is rare. What do you mean by this rarity?
0: ఈ సత్యాన్ని మానవుడు ఏ మాత్రం కూడాను విచారించటం లేదు.
1: Man is not inquiring this
0: factor. గుర్తించటం లేదు, ప్రవర్తించటం లేదు.
1: He is not understanding it, nor does he conduct himself accordingly.
0: మానవ జన్మం చాలా పవిత్రమైనది.
1: Human life is highly sacred.
0: Inta pavitramainatvanti ee janmamunu manam enni vidhamainatvanti oka sadupayogamu cheskovali.
1: We have to make full use, good use of this sacred life.
0: Kaani ee sadupayogam jaragatam ledu.
1: But we are not making proper use of
0: mana kalamunu karmamunu kayamunu kudanu manam vyarthamu gavinchukuntunnam.
1: We are wasting time, action and the body.
0: కారణమేమిటి?
1: వై
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి ఈ విషయ భోగములు యందే మన జీవితమును అంకితం గావించుకుంటున్నాం?
1: We spend all the time in these fleeting, physical, ephemeral pleasures of life.
0: ఈ ప్రాకృత ధర్మములు యందే మన యొక్క జీవితము అంకితము గావించి, ఇది ఏమన్న లక్ష్యమని భావించి, ఇది ఏమన్న గమ్యమని విశ్వసించి సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: We consider the ephemeral fleeting joy as the very purpose and dedicate our lives and forget the very truth behind it.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి లక్షణాలే.
1: This is all the outward trend.
0: ఇవన్నీ కూడాను ప్రవృత్తి యొక్క గుణములే.
1: These are the qualities of the outward behavior.
0: కాని మానవుని యొక్క సహజ లక్షణం నివృత్తి తత్వం.
1: But the original nature of mankind is inward path.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరించి లౌకిక భౌతిక ప్రాకృతమైనటువంటి యొక్క అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క ఈ జీవితంలో మన జీవితాన్ని అంకితం గావిస్తున్నాం.
1: We have forgotten that eternal truth, the spiritual life, but we go by this physical world which is ephemeral and momentary.
0: ఎన్ని చదువులు చదివి ఏమి ప్రయోజనం?
1: What is the use of all our learning?
0: ఎన్ని చదువులు చదివి ఏమి ఫలము?
1: What is the use of all this education you acquire?
0: Kannosata vrata tappincha evari taramu.
1: Who can make you escape from your destiny?
0: Chadda buddhulu tanatala chereneni.
1: Then wicked thoughts are there in your head.
0: Enda barunu buddhulu vendu baru. Enda barunu buddhulu vendu baru.
1: You become dunce. You become dunce and you lose your quality.
0: ఏమి ఈ విద్యల వల్ల మనం లభించేటువంటి ఫలం?
1: వాట్ ఈస్ ద రిజల్ట్, ద రివార్డ్?
0: ఈ విద్యల వల్ల మనం ఏమి సాధిస్తూ ఉన్నాము?
1: వాట్ ఈస్ దట్ యు అకంప్లిష్ అవుట్ ఆఫ్ దిస్ ఎడ్యుకేషన్?
0: రావణుడు 64 విద్యలు నేర్చాడు.
1: రావణ హ్యాస్ లెర్న్ట్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్.
0: భస్మాసురుడు కూడా ఎంతో గొప్ప విద్యావంతుడే.
1: భస్మాసుర ఇస్ ఆల్సో హైలీ నాలెడ్జబుల్.
0: కంసుడు చాలా తెలివితేటలు గలవాడే.
1: కంస ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
0: కానీ నిరంతరం కూడా భగవత్ నామాన్ని చింతిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్.
0: రావణుడు ఎన్నో తపస్సులు ఆచరించాడు.
1: రావణ డిడ్ పెనెన్స్ ఫర్ లాంగ్.
0: నిరంతరం కూడా రామచింతన చేస్తూ వచ్చాడు.
1: థాట్ ఆఫ్ రామ్ కంటిన్యూస్లీ.
0: శివ పూజలు అర్చన చేస్తూ వచ్చాడు.
1: అండ్ యూ ఆల్సో వర్షిప్ శివ.
0: కానీ ప్రయోజనం ఏమిటి?
1: బట్ వాట్స్ ది యూజ్?
0: ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి మనస్భావం చేతనే ఇవన్నీ సలుపుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ అట్ ద ఫిజికల్ లెవెల్, అట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్.
0: ఇది భౌతికమైనటువంటి యొక్క మోహంతో ఈ యొక్క అర్చనలు గావిస్తూ వచ్చారు.
1: ఆల్ ద రిచువల్ ఇస్ ఫాలోడ్ విత్ ద ఫిజికల్ వరల్డ్ ఇస్.
0: కనుకనే ఎన్ని విద్యను చదివినప్పటికీ, ఎంత తపస్సు ఆచరించినప్పటికీ, ఎన్ని సాధనలు సలిపినప్పటికీ, ఎంత మంత్రోత్సవం జరిపినప్పటికీ రావణ యొక్క రాక్షస గుణం మారలేదు.
1: In spite of all education, the penance, spiritual practice and chanting the mantra, Ravana did not lose his bad habits or bad behavior.
0: దివ్యమైన భావములు నింపుకున్నప్పుడే ఈ ప్రాకృతమైనటువంటి భావములు దూరం అవుతుంటాయి.
1: Then once you fill your mind with the divine thoughts, the worldly thoughts will go.
0: ఈనాటి మానవుని యొక్క మనసు నుండికు ప్రాకృతమైనటువంటి భావములు నింపుకుంటున్నాం.
1: The human mind today is full of worldly thoughts.
0: అపవిత్రమైన భావములతో దీన్ని నింపుకుంటున్నాం.
1: ఇట్స్ ఫుల్ ఆఫ్ అన్సేక్రెడ్ ఫీలింగ్స్.
0: అశాశ్వతమైన తలంపులతో మన జీవితాన్ని గడుపుతున్నాము.
1: వీఆర్ స్పెండింగ్ అవర్ లైఫ్.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన ఆనందం మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద పర్మనెంట్ బ్లిస్?
0: ఇది కాదు. కనుక మన హృదయాన్ని మనం పవిత్రము గావించుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు శాంక్టిఫై అవర్ హార్ట్.
0: ఈ హృదయం నుండి కొను ప్రేమను నింపుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫిల్ ఇట్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమ చేతనే మనము పవిత్రమైనటువంటి జ్ఞానమును పండించుకోవాలి.
1: యూ కెన్ ఓన్లీ అక్వైర్ సీక్రెట్ విజ్డమ్ త్రూ లవ్.
0: మానవ కోటి మధ్య ప్రేమ బీజములు నాటి సహన ప్రసవనములు వికసింపజేసి శాంతి ఫలములు సమాజములకు అందించేటువంటిది ఈనాటి యువకుల యొక్క ప్రధానమైన లక్ష్యంగా ఉండాలి.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద మోడర్న్ యూత్ షుడ్ బి టు సో ద సీడ్స్ ఆఫ్ లవ్ అండ్ గ్రో ద ఫ్లవర్స్ ఆఫ్ ఫర్బేరెన్స్ అండ్ టాలరెన్స్ అండ్ గెట్ the fruits of peace.
0: సమాజమునకు శాంతి ఫలం అందించేటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: దే షుడ్ బి స్టూడెంట్స్ దట్ వుడ్ హ్యాండ్ ఓవర్ ద ఫ్రూట్స్ ఆఫ్ పీస్ టు ద సొసైటీ.
0: ఈనాడు సమాజము శాంతి నిమిత్తమై అనేక విధములుగా కూడాను కాచి ఉన్నది.
1: ద సొసైటీ ఇస్ రియల్లీ యర్నింగ్, పైనింగ్ ఫర్ పీస్.
0: అయితే శాంతి భద్రతలు బయట ప్రపంచంలో లేవు.
1: హౌఎవర్ ద సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పీస్ ఆర్ నాట్ ప్రెజెంట్.
0: శాంతి భద్రతలు తన యందే ఉన్నవి.
1: Peace and security are with him.
0: సర్వము తన యందే ఉన్నది.
1: Everything is within you.
0: కానీ ఆ సత్యాన్ని తాను మానవుడు మర్చిపోతున్నాడు.
1: Man is forgetting this truth.
0: స్వస్వరూపాన్ని విస్మరించి బాహ్య రూపాన్ని విశ్వసించి కేవలం అనిత్యమైనటువంటి ఒక భావముల చేత ప్రపంచములో అన్వేషణ జరుపుతున్నాడు మానవుడు.
1: Man has forgotten his true nature. He is carried away by the external world, spending time all this which is temporary.
0: సర్వం కల్విదం బ్రహ్మ. ప్రపంచమంతయు కూడాను బ్రహ్మస్వరూపమే.
1: The whole universe is the form of Brahma.
0: బ్రహ్మ లేనటువంటి స్థానము కానీ బ్రహ్మని కానటువంటి నామము కానీ ఈ జగత్తులో మనకు కానరాదు, వినిపించదు.
1: In this world, you don't find any place, you don't find any name where there is no Brahman.
0: చూచే చూపులు, వినే శబ్దములు, అనుభవించేటువంటి అనుభూతులు, ఇవన్నీ కూడా బ్రహ్మానుభూతులే.
1: All your looks and the sounds that you listen to and the experience that you pass through are those of Brahman.
0: చెవులకు వినిపించున్నది, మనసుకు అనిపించున్నది, హృదయాన్ని మరిపించున్నది, మానవత్వాన్ని తెలియజించినది ఈ యొక్క బ్రహ్మతత్వమే.
1: That which makes you look, that which makes you hear, that which makes you pass through the experiences and forget in ecstasy is only this Brahman.
0: కనుకనే మమాత్మా సర్వభూతాంతరాత్మ అనేటువంటి సత్యాన్ని ప్రతి వ్యక్తి కూడాను చక్కగా అర్థం చేసుకుంటే ఈ విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములకు అవకాశమే ఉండదు ప్రపంచంలో.
1: Then once everyone understands this principle that everyone is the spark of the divine, there will be no scope for any agitation or disturbances.
0: జగత్తును ఎందు చూచినప్పటికీ ఒకే విధమైనటువంటి కలతలు, కల్లోలములు, కలహములు, ఇంకా ఘోర కృత్యములు జరుగుతున్నవి.
1: Everywhere, all over the world, today we find the conflict, infights, war, everywhere.
0: ఎవడు మానవుడో ఎవడు దానవుడో గుర్తించడానికి వీలు లేకుండా ఉంటుండాలి.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ అస్ టు డిసైడ్ హూ ఇస్ ఎ హ్యూమన్,
0: ఎవడు సజ్జనుడో ఎవడు దుర్జనుడో అనేటువంటి దాన్ని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు డిసైడ్ హూ ఇస్ గుడ్ అండ్ హూ ఇస్ వికెడ్.
0: ఎవడు మనిషియో ఎవడు పశువో అనేటువంటి దాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు ఈవెన్ ఐడెంటిఫై హూ ఇస్ ఎ హ్యూమన్ అండ్ హూ ఇస్ అన్ అనిమల్.
0: పశుత్వం నుంచి వచ్చిన మానవత్వము, మానవత్వం నుంచి దివ్యత్వానికి పోవలసినటువంటి ఒక ఈ మానవుడు నరుడు కేవలం మానవత్వం నుంచి పశుత్వానికి రివర్స్ వెనుకకు తిరిగిపోతున్నాడు.
1: ది ఆర్డర్ షుడ్ బి వన్ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ ఎనిమాలిటీ టు ది హ్యుమానిటీ అండ్ టు ది డివినిటీ, బట్ అవర్ ట్రావెల్ ఈస్ ఇన్ ది రివర్స్ ఫ్రమ్ హ్యుమానిటీ టు ది ఎనిమాలిటీ.
0: కాదు కాదు,
1: ఇట్ షుడ్ బి సో.
0: కాదు, మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము,
1: దిస్ ఈస్ నాట్ ది మెయిన్.
0: మానవతా ధర్మమును మనము ఆచరణలో పెట్టాలి.
1: వేర్ టు ప్రాక్టీస్ హ్యూమన్ వాల్యూస్.
0: సత్యం మాత పితా జ్ఞానం, ధర్మో భ్రాత దయాసఖ, శాంతం పత్నీ క్షమా పుత్ర, షడ్ విషయే జన బాంధవ. జనులకు నిజమైన బంధుత్వం ఇవ్వే, నిజమైనటువంటి తల్లి ధర్మమే.
1: ది ట్రూ మదర్,
0: సత్యమే తల్లి,
1: ట్రూత్ ఈజ్ ద మదర్.
0: దీనివల్లనే మన భారతీయ వేదములన్నీ కూడాను సత్యం వద ధర్మం చర.
1: దేర్ఫోర్ వేద డిక్టేట్స్ దట్ యు షుడ్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ధర్మ.
0: సత్యములకు మించినటువంటిది మరొకటి లేదు.
1: There is nothing beyond truth.
0: Trikala bhajyam satyam.
1: It's indivisible in all three periods of time.
0: దీని మాత్రటకు దేశకాల పరిస్థితుల ప్రభావం ఏ మాత్రం కూడాను పనికి రావు.
1: It's beyond time and space, unchangeable.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఈనాడు మర్చిపోయినాం.
1: That eternal truth, divinity, is forgotten today.
0: దివ్యత్వాన్ని మనం దర్శించాలంటే ప్రత్యేకమైనటువంటి పరిశ్రమ చేయనక్కర్లేదు.
1: In order to visualize divinity, you don't need to exert yourself.
0: దానికి పైన కప్పినటువంటి యొక్క అహంకార మమకారములను దూరం చేసినప్పుడే సత్యం మనకు సాక్షాత్కరిస్తుంది.
1: When once you remove the covering of ego and attachment, you will be able to see the divinity.
0: ఈనాడు మానవుని ఆవరించినటువంటి మహాగ్రహములు కేవలం రెండే, రాగద్వేషములే పెద్ద గ్రహములు.
1: There are two planets which make us suffer, they are the raga, the attachment, dvesha, the hatred.
0: ఈ రాగ ద్వేషమును మనం నిర్మూలం గావింతమా, మనకు మనమే బ్రహ్మము.
1: When once you give up these two, you become Brahman.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe.
0: జగత్ అంతా కూడా ను దైవ స్వరూపంగానే రూపొందుతుంది.
1: The entire universe will transform into the divine.
0: అలాంటి దివ్యత్వాన్ని మనము ఏ కించిత్తైన కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make every effort to know a fraction of the divinity at least.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: నిజంగా మీకు ఆధ్యాత్మికం అంటే ఏదో పెద్ద శ్రమగా కనిపిస్తుంటారు.
1: You think that spirituality is very difficult.
0: మీరు నేర్చే విద్యల కంటే చాలా వెయ్యింటి ఒక సులభమైనటువంటిది.
1: The spirituality is much easier than your education. Just 1,000.
0: ఈ విద్యల కంటే, లౌకికమైన విద్యల కంటే ఈ ఆధ్యాత్మిక విద్య అత్యంత సులభమైనటువంటిది, అత్యంత సులభమైనటువంటిది.
1: Spiritual knowledge, spiritual education is far easier than the formal knowledge or education.
0: తెలుసుకోలేకపోవటం చేతనే ఇది పెద్ద కష్టంగా కనిపిస్తుంది.
1: As you do not know, you find it difficult.
0: ABCD నేర్చుకునేటప్పుడు మీరు ఎంత శ్రమ పడతారు?
1: How much you struggle to learn the alphabet ABCD?
0: కానీ క్రమక్రమేణా మీరు విద్యావంతులై డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికీ ఈ ఏబీసీడీ చాలా లోగా కనిపిస్తాయి మనకు.
1: As you age and advance in study, the ABCD becomes so simple.
0: కనుక ఈనాడు మన యొక్క భారతీయ విద్యలన్నీ కూడాను కేవలము భౌతికమైనటువంటి విద్యలుగా రూపొంది. ఈ విద్యా విధానములో సరి అయినటువంటి ఒక నైతిక లక్షణము లేకపోవటం చేతనే మానవత్వాన్ని పూర్తి మర్చిపోతున్నాం.
1: టుడే ఇన్ భారత్ దేర్ ఇస్ ఓన్లీ సెక్యులర్ ఎడ్యుకేషన్, ఫార్మల్ నాలెడ్జ్, బిరిఫ్ట్ ఆఫ్ ఆల్ మారల్ వాల్యూస్, దేర్ ఫోర్ హ్యూమన్ వాల్యూస్.
0: మన దేశహితమైనటువంటి ఒక ధర్మాన్ని మనం విస్మరించిపోతున్నాం.
1: వీ హావ్ ఫర్గాటెన్ ది ధర్మ ఆఫ్ రైట్యూస్నెస్ విచ్ ఇస్ ద బేసిక్ థింగ్.
0: ఎక్కువైనందున వేద శాస్త్రములంత పేదబడియే.
1: As this modern education, ABCD learning, has become more and more, people have forgotten the Vedas.
0: ఎంఏను ఎక్కువైనందున లోయర్ సెకండరీకి లోటు గల్గే.
1: As people get degrees, high degrees like BA and MA, there is nothing like lower secondary knowledge, education.
0: ఏంటి ఇది ఎంఏలు బిఏలు?
1: What are these degrees? Amazing.
0: MBA plus D mad. BA plus D bad. ఇవేనా మనం నేర్చుకోవటం?
1: MBA plus D mad. BA plus D is bad. Is that you learn?
0: కనుక ఇవన్నీ కూడా మనకు ఒక మిస్లీడ్ చేస్తున్నాయి, పెడమార్గం పట్టిస్తున్నాయి.
1: దే ఆల్ మిస్లీడ్ యూర్.
0: కేవలం పొట్టకోటి నిమిత్తమై మనం ఈ చదువు చదువుతున్నామే కాని హృదయాన్ని పండించుకునే కోసమని, మనసును నిందించుకునే కోసమని మనం ఈ చదువు చదవటం లేదు.
1: We just study to carry out our living, to earn our daily bread.
0: Manasu nindali, hudayam pandali.
1: The heart should fructify, the mind should be gratified.
0: Adi jnano manaku hudayaveshanga vastuntadi.
1: And then there comes the real trait in you.
0: Ye ok degree teeskunnappudakini employment office lopala register chestadu, ink daniki tirigatam lopale tana kaalam anta vyaktam chesukuntadu.
1: Whatever degree one might receive, he registers his name with the employment office.
0: ఇది కాదు మనం చేయవలసిన పని.
1: దిస్ నాట్ ద వన్ దట్.
0: ఈ భౌతికమైన జీవితానికి, ఈ లౌకికమైన బ్రతుకు ఈ విద్యలు అవసరమే.
1: ఫర్ వరల్డ్లీ లివింగ్ దిస్ ఎడ్యుకేషన్ ఇస్ నెసెసరీ.
0: కానీ ఇది ఎంతకాలము మనకు సరైనటువంటి ఒక గుణమును చేకూర్చదు.
1: ఇట్ విల్ నాట్ కన్ఫర్ ద పర్మనెంట్ వాల్యూస్.
0: అన్నింటికి కూడాను మానవతా విలువైనటువంటి సత్య ధర్మ శాంతి ప్రేమలు అత్యవసరము.
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్. సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా విద్యలన్నీ నేర్చి విలువ సున్నా.
1: Without the truth, the righteousness, love, peace and violence, all this education, the value is just a zero.
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా.
1: Without the truth, righteousness, love and peace, all the acts of charity are, they just become null and void.
0: Satya dharma prema shantunu lekunna padavulanelina phalamu sunna.
1: Without these human values, there is no value in occupying the exalted positions of authority.
0: Satya dharma prema shantunu lekunna bahula satkarya labambu sunna.
1: Without these human values, so many good acts that you undertake, their value will fall into nothingness.
0: ఈ సనాతన ధర్మ హర్మ్యంబు నిలువ గుణములి వినాగు పునాది గోడలప్ప.
1: For this age-old, ancient mansion of dharma to live and sustain, these are the pillars, the foundation. Our human life is present at the center, surrounded by these four walls. Every house should have four
0: walls.
1: Our life is spent at the center. Today, walls are
0: fallen.
1: There is no life actually.
0: We are
1: just spending our lifetime under the shade of the tree. Is that the human life? Don't you find birds living? Don't you find any sex living?
0: క్రూరమైనటువంటి మృగంలో బ్రతకటం లేదా?
1: వైల్డ్ యానిమల్స్
0: అవి ఏ బ్యాంకుల్ బ్యాలెన్స్ పెట్టుకుంటున్నాయి?
1: వాట్ బ్యాంక్ బ్యాలెన్స్ దే హ్యావ్?
0: ఏ భవనాలు కట్టించుకుంటున్నాయి?
1: వాట్ మ్యాన్షన్స్ దే బిల్డ్?
0: ఏమీ లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: రేపు ఏమి అనేటువంటి చింత కూడాను పచ్చలకు లేదు.
1: The birds are not bothered of tomorrow.
0: Kani manavudu 5 years plan, 10 years plan varaku kudanu inka vruddhi chesukunte untadu.
1: But man thinks of 5 year plan and more
0: కానీ పశుపక్షి మృగాదులకు ఏమాత్రం ఇది లేదు. అప్పటికప్పటికి ఆనందంగా ఉంటాయి.
1: బట్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఫీల్ సో కంఫర్టబుల్.
0: జానడు పొట్ట నింపుకున చిక్కులనుందుచు కోటి విద్యలను పూనిగ మీర నేర్చి పరిపూర్ణ సుఖమును పొందలేక ఈ మానవ జాతి జీవితము మృగగనేల.
1: టు ఫిల్ దిస్ స్మాల్ బెలీ we study so much and struggle hard, but we don't have full happiness. To fill this small belly, we are full of troubles. With all the determination we study well, we are not able to get the total happiness. Why should this human society be full of grief?
0: Manava.
1: Oh man, understand this. What is that we do?
0: Nidura nundi lechi.
1: Right from the time we get from bed. Until we retire.
0: Pottakai haddunu padduleka.
1: Without any limits for our living.
0: Yayamandaga jevitu jeevitambu.
1: We spend all our life.
0: Nee vidya dharavosi.
1: We dedicate, spend all our life. Aravinda
0: dalachuni vismarinchi.
1: We forget God.
0: Ye pedda sukhamu nunditiro. Preetiga yochana cheyu. Manava.
1: Oh man, understand clearly what great pleasure that you have been enjoying out of this struggle.
0: Preetiga yochana cheyu manava. Preetiga yochana cheyu manava.
1: Oh man, understand clearly, examine clearly.
0: మొట్టమొదట మనకు కావలసినటువంటిది నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం. ఇవే మనం పంచ ప్రాణములు. మూడు ప్రాణముల్లో ఇది ఒకటి ప్రధానం.
1: వాట్ ఆర్ ఎసెన్షియలీ రిక్వైర్డ్ ఆర్ ద మోరల్, ఎథికల్ అండ్ స్పిరిచువల్ వాల్యూ.
0: ఈనాడు ప్రపంచంలో ఈ నైతిక, ధార్మిక, ఆధ్యాత్మికం అనేటువంటివి అడుగంటిపోయినాయి.
1: Today in society, you don't find even a trace of moral, ethical and spiritual value.
0: ఎక్కడ చూసినా కనిపించడం లేదు.
1: You don't find them anywhere.
0: ఈ ధర్మములు, న్యాయములు అంతా కూడా అడవి పాలైపోయింది.
1: యు ఫైండ్ ద మొరాలిటీ అండ్ ద
0: అన్యాయ, అక్రమ, అనాచార, అసత్యములంతా కూడా గ్రామములో నిండిపోయినాయి.
1: విలేజెస్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంజస్టిస్ అండ్ క్రూయల్టీ.
0: ఏ రోగములకైనా నివారణకు మందు ఉన్నది, కానీ ఈ రాగద్వేషాలకు మందు లేదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ అండ్ రెమెడీ ఫర్ ఎనీ సార్ట్ ఆఫ్ డిజీజ్.
0: కారణం ఏమిటి? స్వార్థము, సప్రయోజనమే.
1: ద రీజన్ ఇస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: స్వార్థము అవసరమే.
1: You need to be
0: సప్రయోజనం అవసరమే.
1: సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఒక
0: కానీ ఒక పరిమితం ఉండాలి.
1: బట్ దే షుడ్ బి అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితంతో లేకపోవడం చేతనే, అపరిమితమైన ఆశల చేతనే మన జీవితం అపరిమితమైన దుఃఖాన్ని అనుభవిస్తుండాలి.
1: బికాస్ దే ఆర్ నాట్ కెప్ట్ అండర్ చెక్ అండర్ సర్టన్ లిమిట్స్, దేర్ ఫోర్ వీఆర్ గ్రీఫ్ స్ట్రిక్ అండ్ మోర్ లిమిట్లెస్లీ.
0: ఏమిటి ఈ పాంచభౌతికమైన దేహం సుఖం?
1: What kind of happiness you have in this body? What is happiness?
0: తినటం సుఖమా?
1: Eating?
0: నిద్రించడం సుఖమా?
1: Sleeping?
0: బిడ్డలు కనటం సుఖమా?
1: Or have progeny, children?
0: ధనం సంపాదించడం సుఖమా?
1: Or money?
0: లేదు, లేదు.
1: Nothing.
0: దేని యందు సుఖం లేదు.
1: There's no happiness anywhere.
0: ఆ సుఖములంతా కూడాను క్షణవంతం.
1: All this happiness is momentary.

0: கோவிந்தம் பஜ மூடமதே, பஜ கோவிந்தம். மா குருதன ஜன யௌவன கர்வம்.
1: The pride of your association, the people, the wealth and youth.
0: Harati nimisha kala sarvam
1: will vanish.
0: Kshanam lopala potunda ivanni
1: will vanish in a moment of time.
0: Neerandaru pillalu meeku telusunu.
1: Students, you know well.
0: Nenu goppa degree teeskovali.
1: I should get big. Nenu
0: MBBS kavali.
1: I should be MBBS.
0: Nenu engineer kavali.
1: I should be
0: MBA kavali.
1: MTech
0: kavali. ఎంఎఫ్ఎం కావాలి అని ఇప్పుడు పాస్ అయినప్పుడు మాకు సంతోషమని ఆశిస్తున్నారు మీరు.
1: స్టూడెంట్స్ యూ థింక్ దట్ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ యు గెట్ ఎంబీఏ డిగ్రీ, ఎంఎఫ్ఎం డిగ్రీ, ఇఫ్ యు బికమ్ అన్ ఇంజనీర్, ఇఫ్ యు బికమ్ అ డాక్టర్ అండ్
0: పాస్ అయింది,
1: యు పాస్ ది ఎగ్జామినేషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఈస్ దర్ హ్యాపీనెస్ దేర్? నో.
0: తర్వాత రెండవ స్టెప్,
1: నెక్స్ట్ స్టెప్,
0: ఇంకా ఎంప్లాయ్మెంట్ పోతున్నాడు.
1: దెన్ యూ గో టు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీస్.
0: అక్కడ ఉద్యోగం కావాలి, ఉద్యోగం కావాలి.
1: యూ వాంట్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కితే నాకు ఆనందం అనుకుంటున్నావు.
1: యూ థింక్ దట్ విల్ బి హ్యాపీ బై గెటింగ్ ఎ జాబ్.
0: ఉద్యోగం చిక్కింది,
1: యూ గెట్ ఇట్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: అది ఒక నెల రెండు నెలల సంతోషం.
1: ఇట్ మే లాస్ట్ ఫర్ ఎ మంత్ ఆర్ టూ.
0: తర్వాత నీకు హై ప్రమోషన్ కావాలి.
1: దెన్ యూ వాంట్ ప్రమోషన్ దేర్ ఆఫ్.
0: ప్రమోషన్ ఏ వస్తుందో మోషన్ ఏ వస్తుందో చెప్పడానికి వీలు కాదు. కానీ ప్రమోషన్ ప్రమోషన్ ప్రమోషన్ కు ఆశపడుతుంటాడు.
1: బట్ యూ వాంట్ ప్రమోషన్ ఆల్ ది టైమ్.
0: ప్రమోషన్ వచ్చింది,
1: యూ గెట్ ద ప్రమోషన్.
0: కానీ ఆనందం ఉందా?
1: బట్ ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: ఇంకా ఫోర్త్ స్టెప్, మ్యారేజ్ కావాలి.
1: ఫోర్త్ స్టెప్, యు వాంట్ టు గెట్ మ్యారీడ్.
0: ఆనందం అనుకుంటారు.
1: యు థింక్ దట్ దట్స్
0: కానీ మ్యారేజ్ అయిపోయింది.
1: యు గెట్ మ్యారీడ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: లేదు.
1: నో.
0: తర్వాత ఒక సన్ కావాలి అంటాడు.
1: దెన్ యు వాంట్ ఎ సన్.
0: సన్ అయినాడు.
1: యు హావ్ ఎ సన్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: నెక్స్ట్ ఒక డాక్టర్ కావాలి అంటాడు.
1: అండ్ వాంట్ ఎ డాటర్.
0: డాటర్ అయింది.
1: యు హావ్.
0: ఆనందం ఉందా?
1: ఇస్ దేర్ హ్యాపీనెస్?
0: ఇంకా అప్పటి నుంచి కూడాను ఆలు మగడికి జబడాలు. కొరియా వార్.
1: Thereafter starts Korean war between husband and wife.
0: అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వస్తాడు.
1: Then they think of God.
0: దేవుడా, ఎందుకు ఈ చింతల్లో పడిపోతుంది, నాకు ఈ కష్టం నివారణ చేయి అని ప్రార్థిస్తాడు.
1: Then they begin to pray to God. Oh God, what the hell I am in.
0: అన్ని తాను కోరుకున్నటువంటివే.
1: All these are the
0: కోరుకున్న దాంట్లో ఏది శాశ్వతమైన ఆనందం లేదు.
1: None of his desires will give him permanent joy.
0: అన్ని కదిలిపోయే మేఘాల వలె పోతున్నాయి.
1: All are like passing clouds.
0: ఎప్పుడు నీకు ఇంకా ఆనందం?
1: Then when do you get happiness?
0: వృద్ధాప్యం వచ్చింది.
1: Old age.
0: పిల్లలకి అన్ని బాధ్యతలు తీర్చేసినావు.
1: You
0: కానీ అప్పుడు కూడా నీకు ఆనందం లేదు.
1: But there's no happiness ultimately.
0: కట్టకట్టు ఎవరి చేతులు చిక్కుతారో ఏమో, ఏ రోగము నన్ను ప్రాప్తిస్తుందో ఏమో అని అక్కడ కూడా విచారమే.
1: యు ఆర్ వెరీ మచ్ వరీడ్ బికాస్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ ఫాల్.
0: 90 సంవత్సరం వచ్చింది,
1: ఏజ్ 90.
0: మంచం పైన పడ్డాడు,
1: ఇస్ బెడ్ రిడెన్.
0: అప్పుడు కూడా సుఖం కావాలని కోరుతున్నాడు.
1: హీ వాంట్స్ టు బి హ్యాపీ ఈవెన్ అట్ దట్ మూమెంట్.
0: డాక్టర్ వచ్చేసి ఇంజెక్షన్ సార్ వచ్చి నొప్పి కాకుండా ఇవ్వండి, సుఖం కావాలి అక్కడ కూడా.
1: అండ్ డాక్టర్ కమ్స్ దేర్ అండ్ రెడీ టు గివ్ హిమ్ ఇంజెక్షన్, హీ సేస్ డాక్టర్ గివ్ ఇట్.
0: పుట్టినప్పటి నుంచి గిట్టినంత వరకు కూడా సుఖం సుఖం సుఖం సుఖం కోరుతున్నాం. ఎక్కడ సుఖం ఉంది?
1: ఫ్రమ్ బర్త్ టు డెత్ వేర్ ఆఫ్టర్ హ్యాపీనెస్ రియలీ, వేర్ ఇస్ దట్ హ్యాపీనెస్?
0: అందువల్లనే త్యాగరాజ్ చెప్పాడు, నీది చాలా సుఖమా, ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగ తెలుపు మనసా అన్నాడు.
1: దేర్ఫోర్ ఇట్ త్యాగరాజ్ హూ సెడ్ ఓ మైండ్ టెల్ మీ ట్రూత్, ఇస్ దేర్ హ్యాపీనెస్ ఇన్ ద
0: మనీ? అన్ని వచ్చినాయి ఇంటికి, ధనకనక వస్తు వాహనాదులు వచ్చాయి.
1: All the conveniences, all the came. He sacrificed.
0: ఈశ్వర సన్నిధి చాలా సుఖము.
1: He wanted proximity to the divine.
0: అన్ని మనం అనుభవించవలసిందే.
1: All these things make sense.
0: కానీ లక్ష్యాన్ని పారమాత్మికంలో ఉంచుకుని ప్రకృతిని మీరు అనుభవించండి, తప్పులేదు.
1: But we should have spiritual goals and experience in this world.
0: కనుక ప్రతి విషయం నందు కూడాను లోక సంబంధమైన సుఖాలు అవసరమే.
1: However, the worldly pleasure is
0: kaani miti meerinatvanti sukhamulu manaku korakoodu.
1: But you should not be in excess.
0: Enta varaku anta enough.
1: You should have the extent enough.
0: Avasaram enanta maatrame undali.
1: To the extent enough needed.
0: Manam bhujistunnamu.
1: You eat.
0: Baaga bhujistunnamu.
1: You eat more.
0: Enta bhujinchavo anta tirigi neevu velupulu pampakapothe nee stomach paadaipothundi.
1: You eat much, but you have to excrete the waste matter, or else it could upset your stomach.
0: Poorge bujistu bujistu bujistu untunte ajirna rogam prarambham avutundi.
1: If you go on eating like that, you will suffer from indigestion.
0: Innatvanti danini modalali.
1: that which has to be is partaken
0: గాలిని మనం తీసుకుంటున్నాము తీసుకున్న గాలిని తిరిగి విసర్జించాలి
1: you breathe in and that must be exhaled
0: ఆ గాలిని అక్కడే నిలుపుకోవడానికి వీలు కాదు
1: it's not possible to hold
0: అదే విధంగా మనం సంపాదించాలి ధనాన్ని
1: we must earn money like
0: ఆ సంపాదించిన ధనాన్ని త్యాగం చేయాలి
1: all that earned must be
0: సకారమో ఒక ధర్మమో దీనులకు దిక్కులేని వారికి దాన్ని సద్వినియోగం చేయాలి
1: you should make use of the money that you earn for the benefit of the poor and the needy and
0: కరుణనీయ మన భారతీయ సంస్కృతి అనాది కాలం నుండి కూడాను చక్కని పాఠములు చెప్తూ వచ్చింది
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ భారత్
0: న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వ మానసు అయ్యా న కర్మణ ఎన్ని యజ్ఞాగాధికత్వం చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ స్పిరిచువల్ రిచువల్స్
0: న ప్రజయా ఎంతమంది పిల్లలు నీకు కలిగినప్పటికీ
1: యూ మే హ్యావ్ చిల్డ్రన్ ఎ బిగ్ ఫ్యామిలీ
0: నా ప్రజయా ధనేన ఎంత నీవు సంపాదించినప్పటికీ
1: యు మే ఎర్న్ ఎ లాట్ అమాస్ వెల్త్
0: త్యాగే నైకే అమృతత్వ మానసు
1: ఇట్ ఈస్ ఓన్లీ ది సెకండ్
0: త్యాగములో ఉంటుండాలి మనకి అమృతత్వము
1: ఇమ్మోర్టాలిటీ
0: త్యాగంలో ఉంటుండాలి మనకి ఆనందము
1: దేర్ ఇస్ బ్లిస్ ఇన్
0: త్యాగంలో ఉంటుండాలి మనకి అమరత్వము
1: దట్ ఇమ్మోర్టాలిటీ ఇస్ దేర్
0: త్యాగంలో ఉండిన ఆనందం మరొక దాంట్లో లేదు
1: అండ్ ద బ్లిస్ దేర్ ఇన్ దిస్ సాక్రిఫైస్
0: ఏమిటి త్యాగం చేయాలి
1: వాట్ ఈస్ ది సాక్రిఫైస్
0: ఇల్లు త్యాగం చేయాలా
1: Should we give up the
0: ఆస్తిపాస్తిని త్యాగం చేయాలి
1: or should we sacrifice your property
0: కాదు కాదు కాదు భగవంతుడు దీన్ని ఏది త్యాగం చేయమని చెప్పడం లేదు
1: God never tells you to sacrifice these things
0: ఈ దుర్గుణాన్ని త్యాగం చేయి
1: give up sacrifice the bad quality
0: భగవంతుని కూడా నీ ఇవ్వవలసినటువంటి మీ సద్గుణాలను భగవంతుడు ఏమాత్రం కోరటం లేదు
1: God doesn't want your good qualities or virtues
0: మీ దుర్గుణాలను భగవంతునికి అందించండి
1: sacrifice offer your bad qualities unto God
0: ఎవరు దీన్ని నచ్చనటువంటి వారికి అందించాలి
1: You have to pass on to those who are not prepared.
0: ఎవరు మీ దుర్గుణాన్ని ఎవరికడను అంగీకరించరు
1: nobody will
0: receive ఎవరు దానిని అందుకోరు
1: nobody will receive
0: కడపటికి తల్లిదండ్రులైన కూడాను అందుకోరు
1: even parents are not prepared to accept your bad quality
0: విద్యార్థులారా
1: చూడండి
0: తల్లిదండ్రులు ప్రేమతో ఉన్నారు భార్యా బిడ్డలు ప్రేమతో ఉన్నారు అని మీరు భావిస్తున్నారు చాలా పొరపాటు అందరికంటే గొప్ప ప్రేమ భగవంతునికి ఉండేది
1: oh students you think that your parents love you Your wife and children love you. No. The supreme love only is in the hands of God.
0: తల్లిదండ్రులంతా కూడా నా కుమారుడు అభివృద్ధి అయిపోయి దండిగా సంపాదించి మాకు సుఖపెడతాడని ఏదో ఒక స్వార్థాన్ని లక్ష్యంగా ఉంచుకుని వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Parents love you, expecting service from you when they grow old.
0: భార్య బిడ్డలు కూడా అదే రీతిగానే మిమ్మల్ని ప్రేమిస్తున్నారు.
1: Wife and children also love for the same reason.
0: కానీ
1: but
0: ఏ స్వార్థము ఏ స్వప్రయోజనం లేకుండా ప్రేమించేటువంటిది ఒక్క భగవంతుడు మాత్రమే.
1: It's only God who loves you without any trace of selfishness or self-interest.
0: కనుకా అతి స్వార్థరహితమైనటువంటి యొక్క భగవంతునికు మీ దుర్గుణాన్ని అర్పితం చేయాలి.
1: God who is selfless.
0: భగవంతుడు దుర్గుణాన్ని చేయమని చెప్పడం లేదు.
1: God only will receive those things, no one else in this world.
0: ఇప్పుడు రూములో ఉంటున్నప్పుడు చెప్తున్నాను మా వైస్ ఛాన్సలర్ సత్యాము వీళ్ళందరికీ.
1: Bhagwan was telling these things there in the interview room there.
0: ఒక 100 రూపాయల నోటు ఉంది.
1: Here you have got 100 rupees currency note
0: chaala panikiranaatvadiga untundali
1: and that 100 rupees currency note is so dirty useless
0: chaala malinyam cheri untundali
1: it is very dirty
0: enta chuttani kudanu impuga untundadu
1: you don't want to look at it
0: aa yokka 100 rupayal note bichchigaaniki ichina gaani ishtapadadu
1: even beggar is not prepared to accept that
0: ఎక్కడైనా చెత్తలో వేసినా కానీ చెత్తను తీసేవాడు కూడా చించి దాన్ని పారవేస్తాడు
1: ఈవెన్ వి త్రో ఇట్ అప్ అవుట్ సైడ్
0: అంగీకరించడు
1: నోబడి విల్ యాక్సెప్ట్
0: కానీ అదే 100 రూపాయల నోటు పనికిరాని నోటు రిజర్వ్ బ్యాంక్ కొండపై ఇచ్చేసి దాన్ని తీసుకుని వాడు మంచి నోటు నీకు అందిస్తాడు
1: బట్ యూ సరెండర్ దిస్ యూస్లెస్ డర్టీ 100 రూపీ నోట్ దేర్ ఇన్ ద రిజర్వ్ బ్యాంక్ దే విల్ యాక్సెప్ట్ అండ్ గివ్ యూ న్యూ ఫ్రెష్ నోట్
0: కనుకనే మీ యొక్క డర్టీ మైండ్ అనేటువంటి యొక్క నోటును ఎవరు కూడా అంగీకరించరు
1: నోబడి విల్ యాక్సెప్ట్ యూ ది నోట్ కానీ
0: తండ్రి కానీ పుత్రుడు కానీ భార్య కానీ బిడ్డ ఎవరు కూడా దాన్ని అంగీకరించరు
1: నో మ్యాటర్ యువర్ ఫాదర్ మదర్ సన్ ఆర్ ఎ డాటర్ ఆర్ వైఫ్
0: కానీ రిజర్వ్ బ్యాంక్ దాన్ని గాడ్ రేజ్ అన్నారు అది భగవంతుడికి మాత్రమే అందిస్తే అది మీకు తప్పక మీకు మంచి నోటును అందిస్తారు
1: రిజర్వ్ బ్యాంక్ గాడ్ ఓన్లీ రిజర్వ్స్
0: కనుకనే ఒక రిజర్వ్ బ్యాంక్ మాత్రమే దాన్ని తీసుకుని మంచి నోటును మీకు అందిస్తాడు
1: గాడ్ ది రిజర్వ్ బ్యాంక్ యాక్సెప్ట్ టు రిసీవ్
0: కనుక భగవంతుడే మీ యొక్క రిజర్వ్ బ్యాంక్
1: గాడ్ ఈజ్ అవర్ రిజర్వ్ బ్యాంక్
0: ఆ యొక్క పెట్టెలో పెట్టండి గాడ్ రేజ్ అదే మీకు మంచిగా అభివృద్ధి అవుతుంది
1: కీప్ ఇట్ ఇన్ ది గాడ్ రేజ్ అల్మారా గాడ్ రేజ్ అండ్ హీ విల్
0: రేజ్ నాట్ రేజ్ గాడ్ రేజ్
1: సో ఇట్ ఈస్ నాట్ గాడ్ రేజ్ అల్మారా గాడ్ రేజ్
0: మీ దుర్గుణాలు దాంట్లో పెట్టండి మిమ్మల్ని ఏమీ బాధించవు
1: keep those bad qualities in the God
0: way, జగత్తుకు సుఖం కలుగుతుంది.
1: అండ్ యూ విల్ బి హ్యాపీ అండ్ ద వరల్డ్ విల్ బి హ్యాపీ దెన్.
0: చెడ్డవి మీ దగ్గర పెట్టుకోకండి.
1: డోంట్ కీప్ ఎనీథింగ్ బ్యాడ్.
0: ఎవరికి అందించకండి.
1: డోంట్ పాస్ ఇట్ ఆన్.
0: అర్పితం చేయి భగవంతునికి.
1: ఆఫర్ ఇట్ టు గాడ్.
0: భగవంతుడా అన్ని సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: ఓ గాడ్ ఐ ఆఫర్ ఆల్ మై యాక్షన్ ఫస్ట్ టు ప్లీజ్ యూ.
0: త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ. అంతా అర్పితం చేసి
1: ఆఫర్ ఎవ్రీథింగ్ టు గాడ్ హూ ఇస్ యువర్ మదర్ యువర్ ఫాదర్.
0: నీ పనులు నువ్వు చేయి, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: అర్పితం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ది సరెండర్ ఆఫరింగ్?
0: ఏ పని చేయకుండా ఊరికి సోమరిగా కూర్చోవటం కాదు.
1: నాట్ టు సిట్ లైక్ లేజీ ఫెలో.
0: నీవు చేసే సర్వ కర్మలు కూడా నువ్వు భగవంతుడికి అర్పితం చేయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: అది తమ తానే అందిస్తాడు.
1: అండ్ హీ విల్ గివ్ యూ ద రివార్డ్.
0: రాసేటువంటి లెటర్ నువ్వు రాయాల్సిందే.
1: యు మస్ట్ రైట్ యువర్ లెటర్.
0: తిరిగి కవర్ తీసుకుని పోయి పోస్ట్ ఆఫీస్ లో వేయాల్సిందే.
1: అండ్ యు మస్ట్ పోస్ట్ ఇట్ దేర్ ఇన్ ద పోస్ట్
0: ఆఫీస్. అంతవరకు నీ కర్తవ్యము.
1: దేర్ నాట్ టు దట్స్ ఫార్
0: యు. అమెరికాకో జపాన్కో జర్మనీకో ఈ కవర్ దాని పాటికనే పోతుంది.
1: ద కవర్ విల్ బి ట్రాన్స్పోర్టెడ్ ఆన్ ఇట్స్ ఓన్ టు అమెరికా.
0: దేర్ ఇస్ డిపార్ట్మెంట్.
1: దేర్ ఇస్ అ సెపరేట్ పోస్టల్ డిపార్ట్మెంట్.
0: నువ్వు దాంట్లో ఏం యోచించేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: అక్కడ నుంచి బొంబాయి, బొంబాయి నుంచి న్యూయార్క్, న్యూయార్క్ నుంచి అమెరికా, అక్కడంతా కూడా తానే పోతుంటాది.
1: ద లెటర్ విల్ గో ఆన్ ఇట్స్ ఓన్ అకార్డ్ బొంబాయి టు న్యూయార్క్.
0: అదే విధంగానే మీరు మీ ప్రకృతమైనటువంటి కర్మలు మీరు ఆచరించండి.
1: యు డూ యువర్ డ్యూటీ.
0: భగవంతునికి అర్పితమైన కవర్ను అందించండి.
1: అండ్ యు జస్ట్ ఆఫర్ దట్ కవర్ టు గాడ్.
0: ఈ భగవంతుడు ఎక్కడ మీకు చేర్చాలో, ఏ విధమైన సుఖాన్ని మీకు అందించాలో తానే అందిస్తాడు.
1: గాడ్ విల్ సడన్లీ గివ్ యూ ద రివార్డ్ దట్ యు డిజర్వ్.
0: నమ్మకం ఈనాడు మానవుని యందు లేకుండా పోతుండదు.
1: దట్ ఫెయిత్ ఈస్ మిస్సింగ్ ఇన్ మ్యాన్ కైండ్.
0: విశ్వాసం అత్యవసరము.
1: ఫెయిత్ ఈస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: ఈ విశ్వాసమే లేకపోతే ఇంక శ్వాసం లేని జీవితమే.
1: వితౌట్ విశ్వాస ద ఫెయిత్ దేర్ ఇస్ నో శ్వాస.
0: కనుక ఆ విశ్వాసం కూడా నువ్వు ప్రేమతో కూడిన విశ్వాసంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు.
1: Without love, it's useless.
0: ఒక స్టూడెంట్ ఉండేటువంటి వాడు.
1: There is a student.
0: ఆ స్టూడెంట్ సమీపంలో ఒక అడవి లోపల ఒక గురువు గారు నివసిస్తుండేటువంటి వాడు చిన్న ఆశ్రమం కట్టుకుని.
1: దర్ ఇస్ ఎ గురు హు వాస్ స్టేయింగ్ దేర్ ఇన్ ఆశ్రమ్ నియర్ బై.
0: ఈ పిల్లవాడు పొద్దున పోవటము, తిరిగి సాయంకాలం ఇంటికి రావటము.
1: దిస్ బాయ్ గోస్ దేర్ ఎవ్రీ మార్నింగ్ అండ్ రిటర్న్స్ బై ది ఈవినింగ్.
0: ఆ గురువు చెప్పేటువంటి వాడు, నాయన మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదర అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: The preceptor used to instruct every day, day in and day out, no father, no mother, no wealth, no family, no house whatsoever, nothing, nothing.
0: Janma dukkam, jara dukkam, jaya dukkam, punah punah, antyakale, maha dukkam, tasmat jagrata jagrata.
1: Be careful, birth is misery, life is misery, death is misery, be careful.
0: Ivanni cheptunte ee pillavadu anukunnadu, Swami, ఇది మీ బోటి వారికి అవంతా సరిపోతుంది కానీ మా బోటి వారికి ఇది చెల్లదు అన్నాడు.
1: ద బాయ్ సెడ్ స్వామి, ఎ ప్రిసెప్ట్ టీచర్ లైక్ యూ దీస్ టీచింగ్స్ ఆర్ క్వైట్ బిఫిటింగ్. ఎంతో
0: మంది ఉండవచ్చు కానీ నా తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు కాదు, నా భార్య అలాంటి వారికి కాదు, నేను లేకపోతే నా భార్య పిడితేనే ఎత్తదు, ఏమీ భోజనం చేయదు.
1: Swami, O teacher, there may be many people in the world, but my wife is different.
0: నా
1: పేరెంట్స్ నేను
0: లేకపోతే అసలు ఏమాత్రం కూడా లోపలికి కూడా పోరు, తలుపు దగ్గర కాచుకొని ఉంటారు.
1: మై పేరెంట్స్ విల్ బి వెయిటింగ్ ఎట్ ద డోర్ స్టెప్.
0: అంత ప్రేమతో ఉంటున్నారు నా పైన.
1: దే లవ్ మీ సో మచ్.
0: కాబట్టి మాతా నాస్తి పితా నాస్తి అని చెప్పడంలో అర్థం లేదే అన్నాడు ఈ యొక్క విద్యార్థి.
1: ద బాయ్ సెడ్ ఇట్ ఇస్ మీనింగ్ లెస్ వెన్ యూ సే దేర్ ఇస్ నో ఫాదర్ నో మదర్.
0: చూడు, నీకు ప్రత్యక్ష ప్రమాణంగా నీకు నిరూపిస్తానన్నాడు.
1: హి సెడ్ ఐ విల్ షో యు డైరెక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవిడెన్స్ నౌ.
0: ఒక మాత్ర ఇచ్చాడు.
1: హి గేవ్ హిమ్ ఎ పిల్.
0: నీ ఇంటికి పోతాను ఆ మాత్రం తినేసేసే అన్నాడు.
1: యు జస్ట్ స్వాలో దట్ పిల్ టాబ్లెట్.
0: అప్పుడు నీవు చావుతో పడిపోయినట్టుగా కనిపిస్తావు.
1: యు విల్ ఫాల్ అన్కాన్షియస్.
0: కానీ నీ కాన్షియస్ మాత్రం పనిచేస్తుంటుంది.
1: బట్ యట్ యూ విల్ బి ఏబుల్ టు హియర్.
0: ఎవరెవరు ఏమేం చేస్తున్నారు, ఏమేం మాట్లాడుతున్నారు అన్ని నీకు తెలుస్తుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు హియర్ ద కన్వర్సేషన్.
0: కానీ బాహ్య ప్రపంచానికి నీవు ప్రాణం లేనివాడిగా కనిపిస్తావు.
1: బట్ ఎవ్రీబడీ యూ విల్ లుక్ యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్.
0: అప్పుడు నీవు ఈ సత్యాన్ని గుర్తించమని చెప్పాడు.
1: దెన్ యూ విల్ నో దిస్ ట్రూత్.
0: చూస్తాం, ఇది ఒక టెస్ట్. పిల్లలకి ఈనాడు యువకులకంతా ప్రతిదానికి ఒక టెస్ట్ టెస్ట్ టెస్ట్.
1: Let us see in this test, because
0: first semester, second semester, third semester, post, you want the test loop, any test loop
1: you have got so many tests, first semester, second semester and so on.
0: ఈ విధంగా పిల్లలకు టెస్ట్ అంటే చాలా టెస్ట్.
1: The students have got taste in these tests.
0: Velladu veskunnadu.
1: Well, he swallowed the pill.
0: Padipoyadu.
1: He fell unconscious.
0: Talli vachindi.
1: Mother came.
0: Tandrini pilchindi.
1: He summoned.
0: Kekalu vesindi.
1: And he shouted.
0: Ayyo kumarunu maraninchadu ani cheppi edustundadi.
1: She went on crying for the death of the son.
0: Ee maata vineteppudiki bharya parigettochindi.
1: In the meantime, why is he?
0: Ayyo naagati emiti ani ayame edustundadi.
1: He was also crying for the loss of the son.
0: Naa talli nenu okadanne kumarte.
1: And the only daughter.
0: Naa bhartha ee vidhanga ayipothe naagati emiti.
1: If this is my fate, what is going to happen in future?
0: నాగతి ఏమిటి, నాగతి ఏమిటి అని ఏడుస్తుంది.
1: ఈవెన్ ఎట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ హర్ హస్బెండ్ షీస్ వరీయింగ్ క్రైయింగ్ ఫర్ హర్ ఓన్ సెక్యూరిటీ.
0: ఇరు పొరుగు వారందరూ చేరారు.
1: ఆల్ అదర్స్ అసెంబ్లెడ్ ఇన్ ది మీన్ టైమ్.
0: అందరూ పాపం మంచి పిల్లవాడే, చాలా ఆధ్యాత్మిక మార్గంలో జీవితాన్ని గడిపేటువంటి వాడని అందరికీ దుఃఖం వచ్చింది. పాపం
1: దే వర్ ఆల్ ఫీలింగ్, దే ఆర్ సింపథైజింగ్ బికాస్ ది ఫెలో హూ డైడ్ ఈజ్ వన్ ఆఫ్ స్పిరిచువల్ వాల్యూ. Everybody
0: ఈ సమయంలో ఆ స్వామి వచ్చాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ దట్ స్వామి కేమ్ దేర్.
0: ఆ బ్రాహ్మణ ఆసన్నమాయ వచ్చాడు సవయాని సమయానికి.
1: హీ కేమ్ దేర్ ఎట్ ద రైట్ అప్రోప్రియేట్ ఎగ్జాక్ట్ టైమ్.
0: స్వామి వస్తున్నాడు అంతకి అంత దారి ఇచ్చారు.
1: ఎవ్రీబడి గేవ్ హిమ్ ద వే.
0: అమ్మా ఎందుకోసం ఏడుస్తున్నారు అని తల్లిని అడిగాడు.
1: ది స్వామి ఆస్క్డ్ మదర్, వై డు యూ క్రై లైక్ దిస్.
0: నా కుమారుడు మరణించాడు స్వామి.
1: స్వామి మై సన్ డైడ్.
0: భార్యను అడిగాడు ఎందుకోసం అమ్మ నీవు ఇంత దుఃఖిస్తున్నావని.
1: వై డు యూ క్రై.
0: అయ్యో ఇతను నా భర్త, అతను పోతే నా గతి ఏమిటి.
1: ద పర్సన్ హూ డైడ్ ఇస్ మై హస్బెండ్, వాట్ విల్ హ్యాపెన్ టు మీ.
0: అప్పుడు తండ్రితో చెప్పాడు. లోపలికి వెళ్లి టంబ్లర్ నీళ్లు తీసుకురామన్నాడు.
1: యాస్ ఫాదర్ టు బ్రింగ్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఏదో కండు మూసుకున్నట్టుగా మూసుకున్నాడు ఈ స్వామి. కొంచెం నాటకం ఆడాడు.
1: దిస్ స్వామి యాక్టెడ్ ఎ డ్రామా దేర్ అండ్ హి క్లోజ్డ్ హిస్ ఐస్.
0: ఈ నీరు ఉంటున్నాయి, ఈ నీరు ఎవరు తాగితే వారు చస్తారు, ఈ పిల్లవాడు బ్రతుకుతాడు.
1: ఎనీబడి హియర్ హూమ్ సో ఎవర్ డ్రింక్స్ దిస్ వాటర్ హీ విల్ డై అండ్ దిస్ ఫెలో విల్ గెట్ అప్.
0: తీసుకుని వెళ్లి భార్యకి ఇచ్చాడు. మొట్టమొదటి భార్య కదా, చాలా ఇది ప్రీతికరమైనటువంటి ఆయన, ఆమెకి ఇచ్చాడు ఈ నీళ్లు త్రాగుతావమ్మా అని.
1: సో ఫస్ట్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ ఇస్ గివెన్ టు ది వైఫ్, ది బెటర్ హాఫ్.
0: నా తల్లిదండ్రులకు నేను ఏకైక పుత్రిని.
1: I'm the only daughter of my parents.
0: Neeru pothe na talidandru pranam teesukuntaru.
1: If I die, my parents will not be able to live.
0: Kaabatti daichesi nenu traganu anindi.
1: So I am not prepared to drink this
0: water.
1: Your husband will come back to life. Better you die.
0: Chachevaadu ettaina chachadu taane poni swami neeru pothunna.
1: The fellow anyway dead and gone, but I am not prepared to go with him.
0: సరే తల్లికి చూపించాడు, అమ్మా నీవు త్రాగుతావా అని.
1: దెన్ హి ఆస్క్డ్ మదర్, ఆర్ యు రెడీ టు డ్రింక్.
0: అయ్యో నాయన, ఇంటికి నా బిడ్డ ప్రసవానికి వచ్చింది, ఆమెకు ప్రసవం చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఇద్దరు ఆడబిడ్డలున్నారు, వాళ్ళకి పెండింటి కావాలి, ఇవన్నీ నా బాధ్యతగా ఉంటున్నది, నేను ఎట్లా చచ్చిపోయేది.
1: ద మదర్ సెడ్ ద ఫస్ట్ డాటర్ కేమ్ ఫర్ డెలివరీ, దెర్ ఆర్ టూ మోర్ డాటర్స్ కెప్ట్ ఇన్ వెయిటింగ్ టు బి మ్యారీడ్, హౌ ఎమ్ ఐ టు డై నౌ.
0: సరే తండ్రికి చెప్పాడు.
1: దెన్ హి టోల్డ్ ఫాదర్.
0: తండ్రి చేస్తే యోచన చేశాడు.
1: అండ్ హి థాట్ ఫర్ ఎ మోమెంట్.
0: ఇంటికంతా పెద్దని నేను.
1: I'm the head of this man.
0: ఇద్దరు ఆడవాళ్లే మిగిలిపోతారు.
1: And two ladies will be remaining.
0: నా కోడలు ముండం వస్తుంది.
1: And the daughter
0: నా భార్యగా ముండం వస్తుంది.
1: And so also the wife.
0: ఇంట్లో మగదిక్కే లేరు.
1: So there is no man to look after.
0: కాబట్టి ఎంత చచ్చేది అన్నాడు. గురు ఇంటి లోపలికి వెళ్లారు.
1: All the three have gone in.
0: ప్లాన్ వేశారు, మాస్టర్ ప్లాన్.
1: They devised a master plan.
0: తీసుకొని వచ్చారు స్వామి.
1: They said, Swami,
0: మీరెంతో దయామయులు.
1: You are one of compassion.
0: మీకు ఎట్టి బాధ్యతలు లేవు.
1: యూ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ.
0: ఈ నీరు మీరే త్రాగి మాకు మాట బ్రతికించండి.
1: వై డోంట్ యూ డ్రింక్ దిస్ టంబ్లర్ ఫుల్ ఆఫ్ వాటర్ అండ్ సేవ్ దిస్ మ్యాన్.
0: మీకు మంచి సమాధి, గొప్ప మార్బుల్ సమాధి కట్టిస్తాము.
1: విల్ సడన్లీ కన్స్ట్రక్ట్ ఎ సమాధి టోంబ్ ఆఫ్ మార్బుల్ ఇన్ యువర్ మెమొరీ.
0: అప్పుడు వీడు లేచాడు, నీళ్లు చల్లేటప్పటికి లేచాడు.
1: బై ద మూమెంట్ వాటర్ స్ప్రింకిల్ దిస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: బాబు నీ ధర ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, తల్లి ఏం చెప్పింది, కట్టగడపు నన్నే చావమని చెప్పారు.
1: దే ఆల్ సెడ్ దట్ ఐ షుడ్ డై నౌ.
0: జగమంతా నిత్యం,
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూషన్.
0: జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపున అంత్యకాలే మహా దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఎవరికి ఎవరు లేరు.
1: బర్త్ ఇస్ మిజరీ, లైఫ్ ఇస్ మిజరీ, డెత్ ఇస్ మిజరీ, నో వన్ హ్యాస్
0: ఏదో దేహాభిమానినంత వరకు ఈ దేహాన్ని వారు ప్రేమిస్తుంటారు.
1: Because of this body attachment, you love the body.
0: ఇది కూడా నువ్వు స్వార్థం కోసమనే ప్రేమిస్తున్నారు.
1: This is all sort of selfishness.
0: ఎట్టి స్వార్థము లేనటువంటి నిస్వార్థమైనటువంటి వాడు భగవంతుడు ఒక్కడే.
1: God is the only one who is selfless.
0: కనుక అట్టి భగవంతుణ్ణి మీరు ప్రేమించి మిగిలినటువంటి సంబంధాలను మీరు పోషించుకోండి, తప్పులేదు.
1: యూ లవ్ సచ్ గాడ్ హూ ఇస్ సెల్ఫ్లెస్ అండ్ హ్యావ్ రిలేషన్షిప్, నో డౌట్.
0: ఏ పని చేసినా కూడా ఇది భగవత్ కార్యంగా భావించండి.
1: వాట్ ఎవర్ యూ మే డూ గుడ్ వర్క్, టేక్ ఇట్ యాస్ గాడ్స్ వర్క్.
0: ఎవరిని మీరు చూసినా దైవంగా మీరు విశ్వసించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ది డివైన్.
0: ఉన్నటువంటిది మమాత్మ సర్వభూతాంతరాత్మ.
1: ఇస్ ఓన్లీ స్పార్క్ ఆఫ్ ద డివైన్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్
0: ఎవరిని ఎవరిని మనం తూలనాడరాదు.
1: డోంట్ హేట్ ఎనీబడీ.
0: ఎవరితో మనం ద్వేషం కలిగించుకోరాదు.
1: డోంట్ క్రిటిసైజ్ ఎనీబడీ.
0: ఎవరితో మనం అధికంగా విశ్వాసం కూడా కలగరాదు.
1: బట్ డోంట్ హావ్ టూ మచ్ ఆఫ్ రిలేషన్ టు
0: మీ. ఈ అందరి విశ్వాసమును భగవంతుని పైన పెట్టండి.
1: రిపోజ్ ఆల్ ద కాన్ఫిడెన్స్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఇది ఎన్నో దారాలు చేరినటువంటి బట్ట.
1: All threads are interwoven.
0: అన్ని దారాలు చేరటం వల్ల చాలా బలంగా ఉంటుండాలి.
1: Because of so many threads interwoven, it's so strong.
0: ఒక్కొక్క థ్రెడ్ విడివిడిగా తీసుకుంటే వేళ్లతో తుంచి వేయచ్చు.
1: If you separate out the threads, you can cut it off.
0: కాబట్టి అందరి ప్రేమను నీవు భగవంతుని పైన పెట్టుకో.
1: Therefore, let all the love to be directed towards
0: God. అందరూ భగవంతుని స్వరూపంగా నీవు విశ్వసించు.
1: Consider everyone is the
0: form of God. సేవించు.
1: Serve all.
0: అందరిని భజించు.
1: Love all.
0: అందరిని నీవు విశ్వసించు.
1: Have faith in everyone.
0: అంతేకాని ఎవరిని నమ్మరాదు.
1: But that doesn't mean
0: ఒక్క దైవాన్ని మాత్రమే నమ్మాలి.
1: బట్ దట్ డస్ మీన్ షుడ్ బి కేర్డ్ అవే. దేహము
0: భౌతికము.
1: ద బాడీ ఇస్ జస్ట్
0: దేహం కూలక తప్పదు ఎప్పుడు.
1: ఇస్ బౌండ్ టు ఫాల్ డౌన్.
0: దేహం నిరామయుండు.
1: ద ఇన్వెలర్ ఇస్
0: గడితింపక దేహం చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
1: యాక్చువల్లీ స్పీకింగ్ ద ఇన్వెలర్ హ్యాస్ నో ది ఇన్సిగ్నియా ఆర్ ద ప్రిన్స్ లైక్ బర్త్ అండ్ డెత్.
0: దేహియే దేవదేవుడు.
1: దట్ ఇన్వెలర్ ఇస్ గాడ్ ఆల్ మైటీ.
0: క్షేత్రం ఇది.
1: This is only the field of the body.
0: లోపల క్షేత్రజ్ఞుడున్నాడు.
1: There you find the knower, క్షేత్రజ్ఞ.
0: మరినపు కొంప.
1: The body is full
0: of రోగముల బ్రగ్గెడు సేవక గంప.
1: It's full of diseases.
0: జాత సంచలనము పొందు దుంప.
1: It perinates like
0: a సాగర మీదగలేని కంప.
1: It cannot cross across the ocean fly.
0: దలంప.
1: Therefore it's full of bones.
0: ఉచ్చలమని నమ్మబోకు మనం.
1: Never think this body.
0: హరిపాదములు ఆశ్రయించవే.
1: Surrender yourself. హరిపాదములు
0: ఆశ్రయించవే.
1: And offer all your prayer to the feet of God.
0: అది ఈనాడు ఈ సమయంలో ఇప్పటి పరిస్థితి ఎందు ఈ కలియుగం నందు ఈ యొక్క మోడర్న్ ఏజ్ లోపల ఇది చాలా అవసరం.
1: దిస్ పర్టికులర్ ఆఫరింగ్ టు గాడ్, ఫుల్ ఫెయిత్ ఇన్ ది లోటస్ ఫీట్ ఆఫ్ గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎసెన్షియల్.
0: ఆ విశ్వాసాన్ని మనం కోల్పోవడం చేతనే దేశం ఇన్ని విధమైనటువంటి అల్లకల్లోలంతో అశాంతితో కుమిలిపోతుందని.
1: బికాస్ సచ్ ఫెయిత్ ఈస్ గాన్ టోటలీ లాస్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్.
0: నైతిక విలువలు పెంచుకోండి.
1: Develop moral values.
0: Dharmikamina samargamlo praveshinchandi.
1: And develop ethical values
0: and anubhavinchandi.
1: And experience the
0: laukika meeku sugamga untundi.
1: And then you will enjoy this world.
0: Kanuka vidyarthulara,
1: students,
0: meeku ee yokka paakshali endukani కళాశాలను ఎందుకని ఆధ్యాత్మికం యొక్క సంబంధం ఏమాత్రము లేకపోవడం చేతనే మీ మనసు ఈ విధంగా అనేక మార్గములు పెడమార్గంలో పడుతుండాలి.
1: బికాస్ దేర్ ఇస్ నో లింక్ విత్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ వీఆర్ అలాంగ్ ద రాంగ్ పాత్.
0: మీ దోషము కాదు. ఇది
1: ఇస్ నాట్ యువర్ మిస్టేక్.
0: ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దోషం.
1: ది మిస్టేక్ లైస్ విత్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఎందుకంటే ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఈ యొక్క ఎడ్యుకేషన్ ఏమాత్రం కూడా లేకపోతుండాలి.
1: బికాస్ ది స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ దేర్ ఇన్ ది ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: ఆధ్యాత్మికం అనేటువంటి ఫౌండేషన్ లేకుండా ఈ భవనం ఎట్ట నిలచగలదు.
1: వితౌట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ద ఫౌండేషన్ హౌ డు ఎక్స్పెక్ట్ ద మ్యాన్.
0: కాబట్టి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ ఫౌండేషన్.
1: సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఫౌండేషన్.
0: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాల్.
1: సెల్ఫ్ సాటిస్ఫాక్షన్
0: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
1: సెల్ఫ్ సాక్రిఫైస్ రూఫ్.
0: సెల్ఫ్ రియలైజేషన్ లైఫ్.
1: సెల్ఫ్ రియలైజేషన్ ఇస్ ద లైఫ్.
0: కనుపని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన ఆధారపడి ఉండాలి.
1: సో ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఆధ్యాత్మికం.
1: దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ స్పిరిచువాలిటీ.
0: ఆత్మవిశ్వాసం.
1: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ఇంపార్టెంట్.
0: ఈ ఆత్మవిశ్వాసం లేకపోతే ఏ చిన్న కార్యాన్ని కూడా మనం సాధించలేము.
1: యు విల్ నాట్ బి ఏబుల్ టు అచీవ్ అకంప్లిష్ ఎనీ సింపుల్ టాస్క్.
0: కనుక మీకు ఏదైనా సమయం చిక్కినప్పుడు
1: ఇఫ్ యు ఫైండ్ టైం
0: ఈ పొద్దుపోని మాటలంతా మాట్లాడకుండా
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ వెయిన్ గాసిప్
0: కాలమును వ్యర్థము గావించకుండా
1: వేస్టింగ్ టైం
0: మీ యొక్క కాయమును పెదమార్గం పట్టించకుండా
1: వితౌట్ మిస్యూజింగ్ ద బాడీ
0: లేని యొక్క దుర్మార్గ భావాలంతా మీ తలలో చేర్చకుండా
1: వితౌట్ ఎంటర్టైనింగ్ వికెట్ థాట్స్
0: సమయం చిక్కినప్పుడు భగవత్ చింతన చేయండి.
1: యు ఫైండ్ టైమ్ థింక్ ఆఫ్ గాడ్.
0: అది మీ యొక్క నిజమైనటువంటి భవిష్యత్తుకు ఒక పెద్ద తీరని ధనం.
1: ఇట్ ఈస్ ద వెల్త్ దట్ విల్ హెల్ప్ యూ ఇన్ యువర్ ఫ్యూచర్ లైఫ్.
0: కనుక అట్టి శాశ్వత ధనాన్ని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ వెల్త్.
0: శాశ్వత కీర్తిని మీరు సంపాదించాలి.
1: అక్వైర్ దట్ పర్మనెంట్ రెప్యుటేషన్ నేమ్.
0: అప్పుడే మీ యొక్క జీవితం సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్
0: సమాజంలో ప్రవేశించండి.
1: ఎంటర్ ఇన్ ది సొసైటీ.
0: ఈ సాంఘిక సంక్షేమాన్ని మీరు అభివృద్ధి చేయండి.
1: అండ్ యూ ఆల్సో సర్వ్ ద సొసైటీ అండ్ డెవలప్ ది సొసైటీ.
0: వారి ప్రేమకు మీరు పాత్రలు కాండి.
1: అండ్ డిజర్వ్
0: అహంకారాన్ని నిర్మూలన చేసుకోండి.
1: అండ్ బీ ఈగోలెస్.
0: దేహాభిమానాన్ని పూర్తి మీరు దూరం చేసుకోండి.
1: గివ్ అప్ ఆల్ ద బాడీ అటాచ్మెంట్.
0: ఈ దేహం ఎందుకోసం వచ్చింది?
1: వై ద బాడీ?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాన్ని ఆచరించే కోసం వచ్చింది.
1: బాడీ ఈస్ గిఫ్టెడ్ ఇన్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ద రైచస్ డీడ్స్ అండ్ యాక్ట్స్.
0: కనుక
1: సో
0: మీరు నిత్యము మీరు శ్రవణం చేసేటువంటి విషయాలు ఏ ఒక్కటి రెండైనా కూడాను హృదయంలో దాచుకోండి.
1: అవుట్ ఆఫ్ ఆల్ దట్ యూ లిసన్ ఎవ్రీ డే అట్లీస్ట్ ప్రిజర్వ్ వన్ ఆర్ టూ.
0: అన్ని దాచుకోవడానికి ఈ పెట్టెలో స్థలం ఉండదు.
1: In fact, you may not be able to contain all that you listen.
0: ఒకటి రెండు ఇంపార్టెంట్ వైనా మీరు దాచుకోండి.
1: At least preserve one or two important points.

0: సాధ్యమగున సర్వజలములయందు సంచరించడి తనకు స్నానంబు చేయింప సాధ్యమగున పొట్ట నిండా కూడు పెట్టదగినంత ఉండిన తనకెవరు భోజనం పెట్టగలరు? తెలియచున్నది మానవులకు తెలివి తప్పి తెలియకున్నది మానవులకు తెలివి తప్పి తాను ఈశ్వరుడని భ్రమించుచున్నారయ్యా. తాను ఈశ్వరుడు కాదు, సర్వ జగత్తునకే ఈశ్వరుడు.
1: When the whole universe is within him, is it possible to build a temple? When he is present in all of the beings, what name can you give him? When he is present in all waters, is it possible to give him a bath? When he has not plentiful of food, can anyone feed him? The man is not able to know the reality. He is not merely Ishvara, but he is the Ishvara of the whole of the cosmos and the universe.
0: He kalpinchina 20 దుష్టమను ఏమనిపించుతున్నాం మనం?
1: హౌ ఇస్ ఇట్ వీ కాల్ ఆల్ ద సినారియో, ది సీన్ దట్ వీ సీ అరౌండ్,
0: దీనిని ప్రపంచము అని పిలుచు.
1: వీ కాల్ దిస్ ప్రపంచం వరల్డ్,
0: అనగా పంచభూతములు సమ్మిళితమే ఈ ప్రపంచం.
1: దిస్ వరల్డ్ ప్రపంచ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ the five elements.
0: Pra anaga vikasinchatam.
1: Pra means that which blossoms, that which manifests.
0: Pra anaga prakatinchatam.
1: Pra means that which expresses.
0: Panchabhutamulo prakatinchetuvantide ee prapancham.
1: Is the world that expresses the five of the elements.
0: పంచభూతములనే కాకు పంచ ప్రాణములు కూడాను ప్రకటించేటువంటిది.
1: నాట్ నియర్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ ఆల్సో ఫైవ్ లైఫ్ బ్రెత్స్.
0: పంచభూతములు అనగా శబ్ద స్పర్శ రూప రసగంధాలు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద సెన్స్ ఆఫ్ టచ్, ద సెన్స్ ఆఫ్ సైట్, ద సెన్స్ ఆఫ్ ఆడిషన్.
0: పంచభూతములు అనగా జలము, వాయువు, వేడి. ఈ యొక్క పరిస్థితి లోపల పంచభూతములు చాలా ప్రకాశిస్తూ ఉంటాయి.
1: We find the five elements shining in the form of the water, the earth, the fire, the ether.
0: ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము.
1: The five are prana, apana, ఉదాహరణ, సమాన, యాన.
0: ఇట్టి పంచతత్వములను ప్రకటింపజేసి ప్రకాశింపజేసి ఈ జగత్తు తాను ఆధారమై ఉంటున్నది.
1: హీ ఈజ్ ద బేసిస్ అండ్ ద ఫౌండేషన్ ఫర్ ఆల్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఫైవ్ లైఫ్ బ్రెత్స్ అండ్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: ఇందులో ఏదైనా శాశ్వతమైనదా?
1: Is anyone, anything among these the everlasting or permanent?
0: Annantikine shastramai samanamainatundi ee yokka brahma tattvame.
1: That which is uniform, that which is everlasting, immortal, is the nature of brahman, brahma tattva.
0: Brahma anaga deeni artham emiti?
1: Brahma, what's the meaning of this?
0: Panchabhuta, panchapranam, పంచకోశతో జీవించినటువంటిది.
1: బ్రహ్మ రిప్రజెంట్స్ ద లైఫ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ద ఫైవ్ లైఫ్ బ్రెత్స్, ద ఫైవ్ సెన్షియల్ షీట్స్ అండ్ ద ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: పంచ ప్రాణములు,
1: The five life principles.
0: Pana, apana, vyana, udana, samana.
1: And they are expressed in the form of prana, apana, samana, udana.
0: Itti, prapanchamunu, kevalamu, oka manavudu, oka aakaramuga bhavinchi, practistunnadu.
1: Man considers the whole world in a particular specific form and goes on worshipping it.
0: Ee rupanamamru shashtamayu kaadu.
1: The name and form are not permanent.
0: Sarvamanakunu aadharamainatundi yokka purna brahmatattvame.
1: That which is the foundation is the totality of Brahman.
0: Iti brahmatattvam marchi edo domaravale dinni bhavinchi chinna chinna bhavamto manam pratisthunnamu.
1: Forgetting that cosmic principle which is Brahman, we consider it as a tiny little creature and go on worshipping, adoring it.
0: Karuka manamu brahmandamane manamu pujinchali.
1: Therefore we have to worship the cosmic form of the divine.
0: Brahmandame bhavaswarupamu.
1: This universe is the very form of God.
0: Kani indulo kudanu andapinda brahmandamulu kudanu koodi unnavi.
1: Here also we find the three essential components under pinda brahmanda.
0: Andamanaga kevalamu padarthamuto pranato kulinatvanti yokka tattvam.
1: Anda means the combination of the material and the life.
0: Pindamanaga gadhamanandu janminchi ta janmamunu sathakam gavinchukune nimittam.
1: Pinda represents having been born, one should find its fulfillment at the end.
0: Ivanni kudanu brahmandamulo ekamayetuntivi.
1: These two get unified in Brahmanda, the universe.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: E brahmandamulaku premaye aadharamu.
1: For all this universe, it is the love which is the foundation.
0: E premaye lekundina asalu prakrutiye ledu.
1: Without this love, there is no prakriti or nature.
0: Prapanchame ledu.
1: There is no world at all.
0: ఈ పంచభూతములు యందు ఉన్నటువంటి యొక్క సమత్వమైనటువంటి ప్రేమని ఈ ప్రపంచము చేకూర్చుతున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ సస్టైన్డ్ బికాస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ విచ్ ఈజ్ యూనిఫార్మ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక ఈ ప్రేమతత్వమును మనము మరచి ఎన్నింటిని మనం పూజించినప్పటికీ ఉపయోగం ఉండదు.
1: ఫర్గెటింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ యూ మే ఫాలో ఎనీ మోడ్ ఆఫ్ వర్షిప్ ఇట్ వుడ్ బి ఆల్ ఇన్ వెయిన్.
0: కనుక ప్రపంచమనగా కేవలము భూతములతో వస్తువులతో వాహనములతో కూడినటువంటిది కాదు.
1: Therefore world does not mean the comforts and the conveniences and the material alone.
0: ఈ పంచభూతములే మానవుని యొక్క తత్వమును ప్రపంచము యొక్క శక్తిని కాపాడుతూ వస్తుంది.
1: The five elements express their power in the human life and the world by and large.
0: ఇందులో ఏ ఒక్కటి లేకపోయినప్పుడు సర్వం కూడాను మనకు శూన్యమే.
1: ఈవెన్ వన్ అమంగ్ దెమ్ ఈజ్ మిస్సింగ్ ఎవ్రీథింగ్ వుడ్ బి ఎంప్టీ.
0: శబ్దము
1: ద సౌండ్
0: చెవులతో వింటున్నాము.
1: యు హియర్ విత్ యువర్ ఇయర్స్
0: చెవులతో వినకుండా అది ఏ మాత్రము మనకు అర్థం కాదు.
1: ఇఫ్ యూ డోంట్ హియర్ యూ కెనాట్ అండర్స్టాండ్.
0: కన్నులతో చూస్తున్నాము.
1: You watch with your eyes.
0: కన్నులో చూడకుండా పలాని వ్యక్తి పలాని వస్తువు అని ఎవరు కూడా నువ్వు చెప్పలేరు.
1: If you don't see, you cannot decide any particular person or any particular object.
0: కనుక ఈ పంచభూతములు కూడాను ప్రపంచమును నిరూపిస్తూ ఉన్నది.
1: Therefore the five elements demonstrate, identify the whole of the world.
0: కానీ మానవులు కేవలము ఈ గొప్ప తత్వమును మరిచి అల్పతత్వములను చేర్చుకుని ఆనందానికి పాటుపడుతున్నారు.
1: బట్ మ్యాన్ హ్యాస్ ఫర్గాటన్ దిస్ జైజాంటిక్ మగ్నిఫిసెంట్ ప్రిన్సిపల్ గో బై ది లోయర్ ఫీలింగ్ అండ్ లోయర్ లెవెల్స్ ఆఫ్ కాంప్రిహెన్షన్.
0: ప్రాణతత్వము
1: ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ ప్రాణము దేనికోసం ఇచ్చాడు?
1: వాట్ ఫార్ ఇస్ ద లైఫ్ గిఫ్ట్?
0: కేవలము ప్రాణం మనుష్య రూపం.
1: దిస్ లైఫ్ ఈజ్ ఇన్ ఎ హ్యూమన్ ఫార్మ్.
0: మనుష్య రూపం నరజన్మ దుర్లభం.
1: And this human life is rarest of all.
0: ఈ మనిషి రూపమే దైవతత్వము.
1: And the human represents the divinity.
0: ఇందులో ఐదు తత్వములు కలిగినవి.
1: Here we find all of the five essential elements.
0: కాయి ఈనాటి మానవుడు కామము అనేటువంటి ఒక మొట్టమొదటి దాన్ని పట్టుకుని వాడు వేలాడుతున్నాడు.
1: In fact, man is running after the first one, the desire, the kama.
0: కాదు కాదు.
1: It shouldn't be so.
0: భగవంతుడు అందరినీ సృష్టించాడు.
1: God has created everybody.
0: భార్య పిల్లలు బంధువులు శత్రువులు అందరినీ సృష్టించాడు.
1: God has created the entire universe.
0: భార్యను భార్యగా పుత్రులను పుత్రులుగా బంధువులు బంధువులుగా వారిని విశ్వసించి వారిని గౌరవించడమే వారిని కూడా పూజించడమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main responsibility of every human being to respect the wife, the children and the relations.
0: భార్యను భార్యగాని అనుభవించాలి.
1: One has to treat the wife as wife only.
0: ఆమె కూడాను దైవంగానే విశ్వసించాలి.
1: She is also the divine.
0: పిల్లలు పిల్లలు కూడాను తన ఇంటి నుండి పుట్టినటువంటి యొక్క బ్రహ్మతత్వములే అని భావించాలి.
1: The children born to you also represent the divinity.
0: వారు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: They are also the very form of Brahman.
0: శత్రువులు శత్రువులు కూడాను బ్రహ్మస్వరూపులే.
1: Even enemy is also Brahman.
0: ఈ ఎనిమీస్ అనేటువంటి వాళ్ళు అనేక రకములుగా భగవంతునితో కూడా పోరాడినారు.
1: ఎనిమీస్ దే ఫాట్ విత్ గాడ్ ఆల్సో ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: పోరాడినప్పటికీ వారిని తనలో చేర్చుకున్నాడు తిరిగి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద కాన్ఫ్లిక్ట్ ఇన్ ద వార్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: మిత్రులు
1: ఫ్రెండ్స్
0: ఈ మిత్రులు కూడాను తన వారిగానే భావించుకుని వారిని కూడాను తన అండ చేర్చుకున్నాడు.
1: హీ కన్సిడర్ హిస్ ఫ్రెండ్స్ అస్ నియర్ అండ్ డియర్ అండ్ దే మర్జ్డ్ ఇన్ హిమ్.
0: ఈ ప్రపంచంలో భగవంతుడు లేనటువంటి ఒక స్థానం ఎక్కడ కూడా లేడు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: ఎక్కడ చూసినా కూడా దేని ఎందుకు చూసినా భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ ఆబ్జెక్ట్.
0: సర్వత పాలిపాదం తర్వత వచ్చి శిరోముఖం తర్వత స్థుతిమధ్యోకి తరుమా వృత్తిస్థితి.
1: ఆల్ ఫీట్ ఆర్ హిస్, ఆల్ ఇయర్స్ ఆర్ హిస్, ఆల్ ఐస్ ఆర్ హిస్, ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఎవరు చూడకపోయినను తాను చూస్తూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ వాచ్ బట్ గాడ్ ఈస్ ద విట్నెస్.
0: ఎవరు వినకపోయినను తాను వింటూనే ఉన్నాడు.
1: అదర్స్ మే నాట్ హియర్ బట్ గాడ్ లిసన్స్.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేడు.
1: బట్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రికగ్నైజ్డ్.
0: దేవుడు కనిపించడం లేదు, అసలు చెవులు ఎక్కడ ఉన్నాయి వినడానికి అని అనేక మంది వాదిస్తున్నారు.
1: పీపుల్ గో ఆన్ ఆర్గ్యూయింగ్ లైక్ వీ డోంట్ సీ గాడ్. How is it possible for him to hear without ears that we don't see?
0: Shabdame tane yok swarupamu.
1: God is the very form of the sound.
0: Shabdame lene sthanam ekkada kanipinchadu.
1: There is no place where there is no sound.
0: Aa shabdame tana vinikidi.
1: In fact, that very sound is his audition.
0: Kaanti lene tundi pravancham ekkada kanipinchadu.
1: There is no place where there is no light.
0: Aa kaanti e prakashamu.
1: That very light is the effulgence of the
0: prakasham ee bhagavanti yokka drushti.
1: And the radiance itself is the vision of God.
0: Kanuka bhagavantudiki emi teliyadani meeru anukokoddu.
1: So never think that God does not know anything.
0: Kantiki kanipinchukunda poyinanta matramna meeku bhagavantudu ledani bhavistunnaru.
1: You may not see with the physical naked eye. You think that God non exists.
0: Nee hrudayam nundi sankalpinchukuneetundi yokka bhavamulu ekkada nunchi vachunnayi?
1: All the thoughts that you entertain within yourself in your heart,
0: adi
1: what is its origin?
0: Aa bhagavantuni yokka sankalpame.
1: It is all God's will.
0: Suti tappina suti echina suti tagina kareka paramatmani yokka tattvamu e matram kuda nu hechadu tagadu.
1: There may be rise or there may not be, but the principle of divinity is always uniform.
0: Lokambudu lokeshudu అంత ఒకటి.
1: లోక ద వరల్డ్ లోకేష గాడ్ ఆర్ వన్.
0: ఈ భగవంతుడు భగవంతుడి యొక్క రూపము రెండు ఒకటే.
1: క్రియేటర్ అండ్ ద క్రియేషన్ ద ఫార్మ్ ఆర్ వన్.
0: ఈ రెండు కూడా అవినాభావ సంబంధములు.
1: దర్ ఇంటిమేట్లీ రిలేటెడ్.
0: దీనిని ఆత్మ అని చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈస్ కాల్డ్ ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: దీనికి ఒక రూపం లేదు.
1: ఇట్ హ్యాస్ నో స్పెసిఫిక్ ఫార్మ్.
0: కేవలము సంకల్ప వికల్పముల యొక్క తత్వమే ఆత్మ.
1: ఆత్మ రిప్రజెంట్స్ ద థాట్స్ అండ్ ద కౌంటర్ థాట్స్.
0: ఇట్టి భగవంతుని స్వరూపాన్ని మనం ఏకంగా భావించుకుని పూజించుకుని ఆరాధించటము ఇది చాలా పొరపాటు.
1: To consider God as only one in the way that you feel is a big mistake.
0: మనం భగవంతుని యొక్క పూర్ణత్వం గుర్తించుకోలేకనే ఈ విధమైనటువంటి పాటుపడుతున్నాం.
1: As we do not understand the universal principle of acceptance, we are deluded.
0: కనుక భగవంతుని స్వరూపము సర్వము భగవత్ స్వరూపమే.
1: In fact, the totality represents the cosmic form of
0: సర్వం కలివిధం బ్రహ్మ.
1: Everything is divine.
0: సర్వము భగవంతుని యొక్క ఆకారమే.
1: Everything represents the form of God.
0: అట్టి పరిపూర్ణ ఆకారమును గుర్తించుకోలేక ఏ అల్పమైన స్వల్పమైన ఆకారమును గుర్తించి రాముడు కృష్ణుడు విష్ణువు అని పేరు పెట్టుకుని పూజిస్తున్నాము.
1: As we are not able to have the holistic comprehensive view of God, we go by specific name and form and go on worshipping as Rama and Krishna.
0: కుమ్మరి బంకమట్టి తీసుకుని కొంత ఒకటి రాముడు కోడి కృష్ణుడు కోడి విష్ణువు అని ఆరాధిస్తుంటాడు.
1: A potter would make so many forms as Rama and Krishna and he goes on worshipping them.
0: కానీ అన్నింటినీ చేర్చి కట్టగడపటికి సంస్కృతి అనేటువంటి దీంతో కాలుస్తుంటాడు.
1: And the whole thing is processed సంస్కృతి so that it would take a specific form.
0: అన్ని కలిసి తిరిగి మట్టియే.
1: Finally, ultimately it's all clay only.
0: కనుక ఈ మట్టి యొక్క తత్వము ఇన్ని రూపములు ధరిస్తున్నది.
1: It is the same clay which is molded in different forms.
0: Shungaramulu veru bangaram okkate.
1: Jewels are many but gold is one.
0: Pasula vannaru veru paalu okkate.
1: The color of the cows may vary but the milk is one.
0: Jeeva jantulu veru jeevundu okkade.
1: And there are several beings and animals but the being is one.
0: Kanuka manu ekatvanni gurtinchukoneleka anekatvamlo padi manaku ajnanamlo munigipothunnam.
1: We have forgotten the principle of oneness and unity. We go by plurality and multiplicity and therefore we are deluded.
0: Tajarara bhagavantuni yokka swarupamu ittidi attidi ani varninchaledu.
1: Nobody can extol, narrate in full the form of God.
0: Sarvata paripadam.
1: He is present everywhere.
0: Sarvata stutimalloke.
1: And he is present all over.
0: Sarvata stutimalloke sarvata paripadam.
1: And as his ears and eyes are spread all over, he is present all over this universe.
0: Kanuka bhagavantuni yokka swarupamu ittidi ani ittidi ani ఎవరు కూడా నువ్వు నిరూపించలేదు.
1: సో నో వన్ కెన్ ఎస్టిమేట్ అండ్ డిక్లేర్ ఇన్ ఎ పర్టికులర్ వే ద డివైన్ ఫామ్.
0: రూపం లేకుండా భగవంతుడు లేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ కెనాట్ విజువలైజ్ గాడ్ విత్ ఎ ఫామ్.
0: నామం లేకుండా రూపం లేదు.
1: వితౌట్ నేమ్ దే కెనాట్ బి ఎ ఫామ్.
0: నామ రూపములు చేరినదే భగవత్తత్వం.
1: దేర్ఫోర్ గాడ్ రిప్రజెంట్స్ ద నేమ్ అండ్ ఫామ్.
0: ఈ ప్రపంచము అనేటువంటిది కేవలము ఒక పేరు.
1: ప్రపంచ వరల్డ్ ఈజ్ మియర్లీ ఎ నేమ్.
0: ఈ ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క పరికరములు అన్ని కూడా ప్రేమ స్వరూపమే.
1: ఆల్ ది ఇన్స్ట్రుమెంట్స్ దట్ వీ ఫైండ్ హియర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: కనుక ఈ ప్రపంచమును మనం ప్రపంచముగా భావించకూడదు.
1: సో డు నాట్ కన్సిడర్ దిస్ వరల్డ్ యాజ్ మండేన్ ఆర్ ఫిజికల్.
0: ఇది భగవంతుని యొక్క స్వరూపంగా అయిన ప్రేమ స్వరూపమే భావించాలి.
1: కన్సిడర్ ఇట్ యాజ్ డివైన్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్.
0: ఇట్టి భగవత్ స్వరూపాన్ని మనము అల్పంగా తీసుకోవడం చేస్తే యద్భావం తద్భవతి.
1: As you estimate the divinity in a low way, you will also experience in a cheap manner.
0: మనము భగవంతుని ఇంత చీప్ గా చూసుకోవటంలే భగవంతుడు మనం అంత చీప్ గా చూస్తున్నాడు.
1: If you have a cheap understanding of God, naturally he would look at you in the same way.
0: పూర్ణతత్వంతో నీవు కూడి భగవంతుని ప్రజించు.
1: Think of God as totality, holistic.
0: భగవంతుడు కూడా పూర్ణ ఆనందమును అందిస్తుంటాడు.
1: God also confers the total law.
0: కనుక భగవంతుడు మధ్యాహ్న మరణములకు చిక్కున్నటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ థింక్ ఆఫ్ గాడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిమ్ లిమిటెడ్ టు బర్త్ అండ్ డెత్.
0: దుఃఖ ఆనందములకు భరించేటువంటి వాడు కాదు.
1: యూ కెనాట్ విజువలైజ్ హిమ్ ఇన్ ద డ్యూయాలిటీ ఆఫ్
0: భగవంతుడు. ఏది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ ఇన్ ది గాడ్స్ నేచర్.
0: దుఃఖము లేదు, ఆనందము లేదు.
1: దేర్ ఇస్ నైదర్ ప్లెజర్ నార్ పెయిన్.
0: దుఃఖమే వచ్చినా అది దుఃఖముగా భావించడు.
1: Even if there is pain, it is not so to him.
0: ఇది ఒక విధమైనటువంటి ఒక అంటే.
1: It is also a kind of an attribute or a quality.
0: ఇది ఆనందంగా వచ్చినా ఇది ఒక విధమైనటువంటి అంటే.
1: Even the bliss that comes to you is also an attribute or a quality.
0: ఈ రెండింటిని కూడా తాను భుజించను.
1: And he is beyond both, beyond these two.
0: కనుక దేనిని కూడా విసర్జించడు.
1: He doesn't go a particular attribute.
0: నీవు పాపవి అని భరిస్తున్నావు.
1: And you think that you are a sinner.
0: ఈ పాపం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: And even this sin is God's creation.
0: పుణ్యం కూడా భగవంతుని యొక్క స్వరూపమే.
1: The merit also represents divinity.
0: పుణ్య పాపములు రెండు కూడాను దాటినటువంటి వాడే భగవంతుడు.
1: God transcends sin and merit.
0: దుఃఖము
1: grief
0: నీ యొక్క కల్పన.
1: It's only your imagination.
0: ఆనందము
1: happiness
0: నీ యొక్క కల్పన.
1: Is also your imagination.
0: దుఃఖానందములు రెండు కూడాను మానవుని యొక్క కల్పితములే.
1: The pleasure and pain are your assumptions, imagination.
0: ఈ pleasure is an interval between two pains.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోని ఒక ఆనందం లభిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద ప్లెజర్ ఇన్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: కనుక భగవంతుడు ప్రత్యేకించినటువంటి వాడు కాదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నాట్ కన్సిడర్ గాడ్ సెపరేట్.
0: కానీ భగవంతుని తత్వాన్ని గుర్తించుకోలేక అనేక మంది అనేక విధములైనటువంటి భావముల చేత పాల్పడుతున్నారు.
1: పీపుల్ అట్రిబ్యూట్ డిఫరెంట్ ఐడియాలజీస్ టు గాడ్ అండ్ దేర్ఫోర్ దే సఫర్.
0: భగవంతుడా నీవు ఒక్కడే.
1: God, you are one.
0: ఏకం సత్వి ప్రభావదంతి.
1: You are one while scholars praise you in different styles.
0: కానీ అనేక విధములుగా డ్రామాలు వచ్చినట్టుగా వేషాలు వచ్చినట్టుగా ఈ యొక్క అవతారం అంతా వస్తుంటాయి.
1: As in a drama you find many roles on display, so also we come across incarnations.
0: ద్రౌపది బాధపడి తాను ఏడుస్తూ ఉంటుంది.
1: ద్రౌపది వెంట్ ఆన్ క్రైయింగ్ బికాస్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: కానీ దుర్యోధన దుశ్శాసనాథుడు శత్రువులుగా భావించి ద్రౌపదిని బాధ పెడుతుంటారు.
1: దుర్యోధన దుశ్శాసన దే కన్సిడర్ యాజ్ ఎనిమీస్ అండ్ దేర్ఫోర్ దే వెంట్ ఆన్ కాజింగ్ గ్రీఫ్ టు ద్రౌపది.
0: కానీ ప్రకృతి భావం కలిగినటువంటి ఒక భీముడు,
1: భీమ హూ హాస్ గాట్ ది ఫీలింగ్స్ ఆఫ్ ప్రకృతి నేచర్,
0: సోదరుడితో చెప్తున్నాడు.
1: వెంట్ ఆన్ టెలింగ్ టు హిస్ బ్రదర్,
0: వీడిని భరించలేరు,
1: ఐ కెనాట్ బేర్ ఎనీ లాంగర్.
0: ఒక్క ముష్టితో వారిని భస్మం చేస్తున్నాడు.
1: Just with one shot I can kill them all.
0: Kanuka meerandaru kuda ee vidhamaitundi balahinatato dvaitamto meeru kaalam gadutunnaru.
1: You have succumbed to duality because of this weakness.
0: Veenin champaleda,
1: you could not kill them.
0: Itvanti reetro unnatundi vaarini champivaru.
1: The one who misbehaves like that must be killed.
0: Kaani bhagavantudu champinada? Champaledu.
1: But God has not killed.
0: ఇటువంటి పరిస్థితి లోపల అన్నింటినీ భగవంతుడేగా చూసుకుని భావించటం, భరించటం, ఊహించటం చాలా అవసరం.
1: ఇట్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు థింక్ ఆఫ్ గాడ్ దిస్ వే, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ విల్, దట్ ఎవ్రీథింగ్ ఈజ్ హిస్ మేనిఫెస్టేషన్.
0: ఇవన్నీ మన మంచి కోసమే.
1: ఆల్ థింగ్స్ హ్యాపన్ ఫర్ అవర్ ఓన్ గుడ్.
0: ఇవన్నీ కూడా నా మేలు కోసమే.
1: దే ఆర్ ఆల్ ఫర్ మై అల్టిమేట్ గుడ్ ఓన్లీ.
0: కనుక ఈ విధంగా అన్నింటినీ మంచిగా మనం భావించి
1: we should consider all of them for our own good.
0: Chetta adi manchi ani bedham ko choti vakudu.
1: We should not observe differences that some are good, some are bad.
0: Kaani adi bharinchukotam konchi kashtame.
1: It is difficult to bear.
0: Aa kashtamanu bharinchukune nimittamai mana poojalu vratamulu vratamulu chestunnam.
1: We undertake various spiritual paths like worship and other forms only to bear the difficulties.
0: Ee naadu dukham ga untadi, repati dinamu ee dukham maaripothundi.
1: You may be miserable today, but tomorrow you will be different.
0: కాబట్టి దుఃఖం ఎప్పటికీ దుఃఖంగా ఉండదు.
1: The grief will not remain like that all through.
0: కష్టం ఏనాటికి కష్టంగా ఉండదు.
1: The difficulties will not be so all through.
0: సుఖం కూడా కలుగుతుంది.
1: Happiness is bound to come.
0: ఈ హ్యాపీ అనేటువంటిది మానవుని యొక్క ప్రధానమైనటువంటి వస్తువు.
1: Therefore the happiness is the primal thing that we need.
0: Happiness is union with God.
1: True happiness lies in union with God.
0: భగవంతుడితో కూడినటువంటిది హ్యాపీ.
1: The happiness when once you are in union with God.
0: కాబట్టి ఆ హ్యాపీ వచ్చినప్పుడు భగవంతుడు ఉన్నాడు.
1: When once you enjoy that happiness, you experience God.
0: భగవంతుడికి ఏమాత్రం కూడా దుఃఖము, విచారము, కష్టము, జాలి, దయ అనేటువంటిది లేదు.
1: God is beyond all dualities like compassion or kindness or anger or whatever you say.
0: నీవు ఏది చేసినా కూడా తదాస్తు తదాస్తు తదాస్తు అన్ని మంచి కోసమే అని ఆశీర్వదిస్తుంటాడు.
1: Whatever you do, God goes on blessing every one of your effort.
0: కనుక ఇలాంటి భగవత్ తత్వాన్ని చక్కగా గుర్తిస్తే మనకు దుఃఖమే ఉండదు.
1: When once you understand the nature of God, you will never be grief stricken.
0: ఏదో ఒక మంచిని అందించుకునే నిమిత్తమై భగవంతుడు మనకు ఈ కష్టమును అనుభవిస్తూ చేస్తున్నాడు.
1: You are suffering today because God has an intention to make you happy later.
0: కనుక హ్యాపీ లేకుండా దుఃఖము, దుఃఖము లేకుండా హ్యాపీ నాకు జరగదు.
1: You cannot get happiness without facing difficulties, and they are bound to happen in our life.
0: కనుక ప్రజలారా, భగవంతుణ్ణి మనము ఏకత్వంగా భావించుకోకూడదు.
1: We should not consider in a narrow way of your choice.
0: ఏ వ్యక్తిని చూసినను ఆ వ్యక్తి భగవత్ స్వరూపమే అనే భావాన్ని మనలో శాశ్వతం చేసుకోవాలి.
1: You may see any firm, any form, any person, consider him as divine.
0: నీ ద్వేషం నుండి చూసినప్పటికీ వీడు నావాడే, నావాడే, నావాడే అనుకోవాలి.
1: Consider your enemies as your own people, so near to you.
0: కనుక ప్రతి మానవుడు కూడాను దుఃఖమునకు, కష్టమునకు, బాధలకు భరించుకోవాలి.
1: Therefore, every man must be able to withstand, must be able to bear all losses, all difficulties, all worries and anxieties.
0: ఇవన్నీ కూడాను నా మంచి కోసమే.
1: All these things will do ultimately good to me.
0: భగవంతుడు ఏది సృష్టించకూడదు అది అన్ని మంచివి.
1: What all that God has created, they are bound to be good.
0: తన సృష్టి ఎంత కూడాను మంచిది అనుకుంటున్నారా లేక చెడ్డది అనుకుంటున్నారా?
1: All his creation, do you think it's good or bad?
0: భగవంతుడి సృష్టి అంత కూడా పవిత్రమైనటువంటిది.
1: The whole of God's creation is highly sacred.
0: దీంట్లో దుఃఖము, కష్టము, ఒక బాధ అనేటువంటిది కలిగారు.
1: There is no trace of misery or grief or difficulty or trouble.
0: మానవాకారం ధరించినటువంటి యొక్క మానవత్వంలో భ్రమనే.
1: The feeling that he is in a human form is also a delusion.
0: ఈ మానవుని యొక్క తత్వము మాయను చేరటం చేతనే.
1: And this human delusion is because of identification of with that what
0: manava annanu.
1: The three letters manava.
0: Na anaga
1: na means
0: kaadu.
1: Denial, no.
0: Ma anaga maya.
1: Ma means maya, delusion.
0: Manava manava anaga mayanu kaadu ani tatchukovali.
1: Manava means that you are not maya, you are not delusion.
0: నీవు మాయనే అయితే నీవు ఇక్కడ మర్మమే తెలియదు.
1: ఇఫ్ యు ఆర్ రియలీ డెల్యూషన్, యూ డు నాట్ ఎక్స్పీరియన్స్ ద రియాలిటీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను మాయలు లేనటువంటిది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బియాండ్
0: మానవుడు, మానవుడి యొక్క కల్పనే.
1: అండ్ దిస్ డెల్యూషన్ ఈజ్ ఓన్లీ ఆఫ్ యువర్ ఓన్ మేకింగ్.
0: తన మానవుడి యొక్క కల్పన చేతనే భ్రమను పొందుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యూమన్ యాక్టివిటీ దట్ డెల్యూట్స్ యూ.
0: సినిమాలో యాక్ట్ చేస్తుంటాడు ఒక వ్యక్తి.
1: You find a person acting in a cinema.
0: అక్కడ రౌద్రం చూపుతుంటాడు.
1: There you find his ferocious
0: ప్రేమ చూపుతుంటాడు.
1: And you find all his heroic
0: ఆనందం చూపుతుంటాడు.
1: And you also you find him happy.
0: ఆహ్లాదం చూపుతుంటాడు.
1: You find his laughter.
0: కట్టకడపటికి వాడు మానవుడి.
1: Whatever it is, ultimately is only a human being.
0: ఇవన్నీ భ్రమించుకున్నటువంటి భ్రమలే.
1: All the rest is merely illusion.
0: ఊహించుకున్నటువంటి ఊహలే.
1: All your imaginations.
0: కనుక ఏ విధమైనటువంటి దీని గురు భగవంతుని మనం గుర్తించుకోవడం వీలు కాదు.
1: సో నథింగ్ విల్ హెల్ప్ యూ టు నో గాడ్ ఇన్ టోటాలిటీ.
0: భగవంతుని కుంతీదేవి ఏమని ప్రార్థించలేదు.
1: హౌ డిడ్ కుంతి ప్రే టు గాడ్?
0: భగవంతుడా,
1: ఓ గాడ్,
0: నీవు భగవంతుడు అని కాని మా గుర్తుకు భగవంతుడు అని కాకుండా కేవలం మానవుడు ఏమో కనిపిస్తున్నావు.
1: ఓ గాడ్, వీ డోంట్ సీ యూ యాజ్ గాడ్. We think that you are in a human form amidst us.
0: Chagaraj kudanu adhe vidhamga bhavistu vacharu.
1: Chagaraj also had similar feeling.
0: Nee mahimanu pogadane varike taramu vasudaina divyasudaina punindudaina evar kudanu deenni gurtinchaleru.
1: He went on questioning this way. Let him be the Vyasa, the highest composer, or Munindra, a sage or a saint, cannot extol you.
0: Nee maya cheta పాండవుల చేత రక్షించుకోబడ్డావు.
1: బికాస్ ఆఫ్ యువర్ ఓన్ విల్ ద పాండవాస్ కుడ్ బి
0: క్రూపియైన కుబ్జావజ్జి వక్రములను పోగొట్టినావు.
1: ది బాడీ దట్ ఈస్ బెంట్ ఆఫ్ దట్ ఆఫ్ కుబ్జా ఈస్ సెట్ రైట్.
0: ద్రౌపది వచ్చి ఓ కృష్ణ అన్నటువంటి తను రక్షించావు.
1: అండ్ ద్రౌపది షౌటెడ్ క్రైడ్, కృష్ణ రెస్పాండెడ్.
0: అటువంటి దివ్యత్వమైన భావములు మనమే కాని చెడ్డవి కాని మనమే కాని వేరు కాదు.
1: Therefore, the good and bad belong to you only, your own thoughts.
0: కనుక నీ భావములను నీవు సర్చ్ చేసుకో.
1: Therefore, correct your thoughts.
0: నీలో మానవత్వం అనేటువంటిది ఉండేటప్పుడు నీవు చెడుగుడముడు దూరం చేయి.
1: When one there is human quality in you, get rid of all bad qualities.
0: నీవు ఎవరిపైనా ద్వేషం చేసినప్పుడు ఆ ద్వేషం చే. ఇది నా యొక్క మానవత్వానికి అవమానమైనటువంటిది.
1: If there is any element of hatred, consider that it's a matter of shame to have been a human being.
0: ఎవరినైనా చూసినప్పుడు నీవు మోహించినప్పుడు కాదు కాదు ఇది నా మోహం యొక్క ప్రభావం.
1: If you are attracted by anybody, understand.
0: మోహించేటువంటి భగవంతుడే.
1: And in fact, the one that attracts everyone is God
0: Himself.
1: You can love all.
0: And the
1: very Son is your own
0: form.
1: In fact, all forms are His.
0: నన్ను మోహించేవాడు, దూషించేవాడు, ప్రహసించేవాడు, ప్రేమించేవాడు అందరూ ఒక్కరే.
1: The one that loves, the one that criticizes, the one that accuses, the one that praises, they are all one.
0: అది తాత్కాలికమైనటువంటి గుణములు.
1: They are all temporary qualities.
0: ఒకతూరి కోపించవచ్చు, రెండవతూరి ప్రేమించవచ్చు.
1: At one time you may be angry, later you may love.
0: కనుక ఇవి శాశ్వతమైనవి కాదు.
1: They are not permanent.
0: ఇటు అశాశ్వతమైనటువంటి ధర్మాలను మనం పెంచుకొని మనము ఈ యొక్క మాయలో మునిగిపోతున్నాము.
1: We are drowned in delusion because we have all temporary feelings and thoughts.
0: నీకెవరూ ద్వేషులు లేరు.
1: In fact, there are none against you.
0: నీ మనసే నీకు ద్వేషము.
1: In fact, your own feelings turn against you.
0: నీకెవరూ ప్రేమ లేరు.
1: In fact, there are none that love you.
0: నీ ప్రేమనే నీకు ప్రేమ.
1: It's only your love which is responsible to be loved.
0: కనుక ప్రతి ఒక్కరి కూడా మన నుంచి ఆవిర్భవించినటువంటి కాని భగవంతుడు అందించినటువంటి కాదు.
1: So you are the origin for everything and God has not given you anything.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: యు ఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఎవరు ఇందులో వేరు కాదు.
1: నన్ ఆర్ సెపరేట్ ఫ్రమ్ దిస్.
0: ఎవరు ఇందులో డిజిర్ లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ దర్ నన్ బియాండ్ దిస్.
0: రెండో వాడు లేనే లేడు.
1: దేర్ ఇస్ నో సెకండ్ అదర్ పర్సన్.
0: పంచభూతములన్నవి ఎక్కడ చూసినా పంచభూతములే, కానీ మరొక ఆరవ భూతం ఎక్కడ కనిపించదు.
1: వేర్ ఎవర్ యు గో, వేర్ ఎవర్ యు ఫైండ్, ఓన్లీ ఫైవ్ ఎలిమెంట్స్ బట్ నాట్ ద సిక్స్త్ వన్.
0: ఈ యొక్క సిక్స్త్ అనేటువంటిది కల్పనే కానీ పంచభూతములు ఎప్పుడు కూడా ప్రాణంతో తెలియదు.
1: ది సో కాల్డ్ సిక్స్త్ ఎలిమెంట్ ఈజ్ ఓన్లీ యువర్ ఇమాజినేషన్ బట్ ఇన్ రియాలిటీ ఎలిమెంట్స్ ఆర్ ఫైవ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీ అందరి ప్రేమను,
1: ద లవ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ,
0: ఈశ్వరు యొక్క స్వరూపము
1: రిప్రజెంట్స్ ద డివైన్ ఫామ్.
0: ఇది బ్రహ్మ యొక్క ఆకారము.
1: దిస్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్ బ్రహ్మ.
0: బ్రహ్మ అనగా ఎక్కడో లేదు, ఇది మన భ్రమనే.
1: బ్రహ్మ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యూ. టు థింక్ దట్ ఈజ్ అవే ఫ్రమ్ యూ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: ఇది మనం మనుషులు అనుకోవటం ఒక భ్రమ.
1: టు జస్ట్ కన్సిడర్ హిమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యువర్ భ్రమ ఆర్ డెల్యూషన్.
0: కనుక సర్వము బ్రహ్మమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ ఆర్ డివైన్.
0: దైవ స్వరూపమే.
1: ఇట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్
0: ఆత్మ స్వరూపమే.
1: ఇట్ ద ఫార్మ్ ఆఫ్
0: ఆనంద స్వరూపమే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ బ్లెస్.
0: కనుకనే నిత్యానందం, ప్రేమ స్వరూపం,
1: సుప్రీం బ్లెస్ అండ్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్,
0: ఇవన్నీ కూడా భగవంతు యొక్క ఆకారంలే.
1: దీస్ ఆర్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి భావములను మనము అపవిత్రంగా మార్చుకోవటం ఇది కేవలము మన యొక్క కర్మనే.
1: ఇట్ ఈస్ ఓన్లీ అవర్ రాంగ్ యాక్షన్స్ టు కన్సిడర్ దీస్ సీక్రెట్ థాట్స్ అండ్ డైవర్ట్ ఇట్ ఆర్ పర్వర్ట్ దెమ్.
0: ఈ కర్మ కూడా బ్రహ్మస్వరూపమే.
1: ద వెరీ యాక్షన్ ఇస్ ఆల్సో డివైన్.
0: దాన్ని కూడా బ్రహ్మస్వరూపంగా భావించండి, అది మీకు మంచి చేస్తుంది.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మ, అల్టిమేట్లీ ఇట్ విల్ డూ గుడ్ టు యూ.
0: నీవు బ్రహ్మను ఏమాత్రం కూడా నువ్వు దూషించవద్దు.
1: నెవర్ అక్యూజ్ గాడ్ బ్రహ్మ.
0: దేవుణ్ణి ఏమాత్రం కూడా నువ్వు తిరస్కరించవద్దు.
1: నెవర్ డినై గాడ్.
0: అంతా బ్రహ్మనే, అంతా దేవుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ లవ్.
0: కనుక మీరందరూ కూడా ఈ శివరాత్రి దినము మీరు తెలుసుకోవలసినటువంటిది సర్వము శివుడే, సర్వము బ్రహ్మనే, సర్వము విష్ణువే, సర్వము శ్రీశ్వరుడే అనేటువంటి భావన మీరు గుర్తించాలి.
1: భగవాన్ వాంట్స్ అస్ టు నో ఇన్ శివరాత్రి మెసేజ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ శివం, ఎవ్రీథింగ్ ఈజ్ విష్ణు, ఎవ్రీథింగ్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.

బ్రహ్మాండమంతయు నిండియున్నవాని ఆలయంబనొచ్చ అలవియగునే సర్వజీవులయందు సంచ

0: Radio Sai brings you now a divine discourse delivered by Bhagavan Baba on 23rd November 1990 on the occasion of 65th birthday celebrations.
1: భరత దేశంబు ఆరంజి పండు పోల్చ భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ జాతులు మతములు తొనలు కాగా భరత దేశంబు ఆరంజి పండు పోల్చ కనగ మతములు జాతులు తొనలు కాగా వివిధ తెగలును వృత్తుల వెన్నియున్నా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌరా భరత దేశాన పుట్టుటే భాగ్యమౌర ఐకమత్యము జ్ఞానంబు అందజేసి జ్ఞాన జ్యోతిని వెలిగించు దేశమిదియే ఐకమత్యము జ్ఞానంబు అందజేసి దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే దివ్య జ్యోతిని వెలిగించు దేశమిదియే
2: భారత్ మే బి కంపేర్ టు ఎన్ ఆరెంజ్ ఫ్రూట్ ఇన్ విచ్ each particular part that tola may be a caste or a religion inside the orange fruit. This is the country which has set model and example for unity, wisdom and illumination. This country of Bharat is making the divine jyoti, effulgence and light, shine forth.
1: Brahmana kshatriya vaishya sudradulu yeka garbha jatulatanchu kansaraya Brahmana kshatriya వైశ్య శుద్రాదులు ఏక గర్భజాతులటంచు కాంచరయ్యా అన్నలు ద్విజులు శుద్రాదులు తమ్ములు బలు ప్రేమ చూపుటే భావ్యమయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా గుణముచే క్రియలచే తనరు వర్ణములెల్ల గుణమున్న గ్రహింపకూడునయ్యా ద్విజుడు దుర్గుణుడైన కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే ద్విజుడు దుర్గుణుడైన కనగ శుద్రుడు కాడే సుగుణి శుద్రుండు భూసురుడు కాడే పితరులకు తనయులకు భేదంబు కలదే తనయులకు పితరులకు భేదంబు కలదే ఐకమత్యము అన్నిట అభివృద్ధి పరచి కలత విలనాడి ఐక్యంబు కాంచరయ్యా అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా కలత విడనాడి ఐక్యంబు కాంచరయ్య. అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా అయ్యా, అప్పుడే ఈ దేశం అభివృద్ధి నందునయ్యా.
2: బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్ అండ్ శూద్రాస్ ఆర్ ఆల్ ది చిల్డ్రన్ బోర్న్ ఆఫ్ ద సేమ్ వూమ్. ప్లీజ్ పర్సీవ్ దిస్ ట్రూత్. Brahmins are like elder brothers. Sudras are like younger brothers. How can there be any difference between children born of the same mother? Caste is based on the basis of the virtues and the behavior. If only people have virtues, they belong to the higher caste. Even if it is a dvija, a Brahmin, if he is suffering from weaknesses and bad qualities, he is a Sudra only. Even if it is a Sudra, if he has virtues, he is as good as a Brahmin. How can there be any difference between brothers born of the same mother? You have to see this unity which is inherent in all the aspects of Bharat. Give up all these differences and quarrelsomeness. See unity. Then only the country can achieve prosperity, progress and welfare.
1: Divyatma Swarupulare,
2: embodiments of divine Atma.
1: Prachina Kalamundi Bharatiyudu సత్యమనే ప్రత్యక్ష దైవముగా భావించి రమించి సేవించి దివ్యత్వాన్ని పొందుతూ వచ్చాడు.
2: రైట్ ఫ్రమ్ ఏన్షియన్ డేస్ భారతీయాస్ కన్సిడర్డ్ ట్రూత్ యాజ్ ది డైరెక్ట్ గాడ్. దట్ ఈస్ హౌ దే కన్సిడర్డ్ ఇట్, దే ఎంజాయ్డ్ ఇట్, దే సర్వ్డ్ ది ట్రూత్ అండ్ దే రీచ్ డివినిటీ త్రూ ట్రూత్ అలోన్.
1: భారతీయులు సత్యవ్రతులు, ధర్మపరాయణులు, న్యాయమే వారి ఆటపట్టు.
2: భారతీయాస్ ఆల్వేస్ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్, పాత్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ది గివ్ టాప్ ప్రయారిటీ ఫర్ మొరాలిటీ ఇన్ సొసైటీ.
1: ఈనాడు సత్యధర్మములను విస్మరించడం చేత దేశ సమైక్యతను కాని జాతి సమిష్టిని కాని అందుకోలేకపోతున్నాం.
2: As we have given up today truth and righteousness, we have not been able to attain the unity among the caste and the religion, and also not been able to improve the society.
1: Turpuna Bangala Gatam, Paschimamuna Arabia Samudram.
2: On the east of our country is the Bay of Bengal, and on the west there is Arabian Sea.
1: Ee rendintikini madhya సంగమ స్థానమే హిందూ మహాసముద్రం.
2: ది పాయింట్ విచ్ జాయిన్స్ దీస్ టూ ఈజ్ హిందూ
1: మహాసముద్రం,
2: ఇండియన్ ఓషన్.
1: అటులనే జీవ బ్రహ్మల యంత్రం ఐక్య సాధనా సంపత్తి భారతదేశము.
2: ఇన్ ద సేమ్ వే the bringing about the unity between the prosperity worldly and spiritual is Bharat.
1: Jeeva Brahma Aikhyana Sandhanamunaku Bharat Deshame Oka Aata Pattu.
2: The country of Bharat is the birthplace wherein the coming together of the Jeeva and Brahma is established.
1: Bharat Anaga Kevalam Oka Deshamunaku Kani ఒక వ్యక్తికి కానీ ఒక కాలమునకు కానీ సంబంధించినటువంటిది కాదు.
2: వెన్ యూ సే భారత్, ఇట్ ఈస్ నాట్ విత్ రెఫరెన్స్ టు ఎనీ పర్టికులర్ ఇండివిజువల్, ఎనీ కంట్రీ ఆర్ ఎనీ సర్కమ్స్టాన్స్.
1: అనేక పురాణములు యందు వివిధ రీతుల భారతాన్ని ప్రకటించినప్పటికీ ఇది కేవలము వారి వారి భ్రాంతులని చెప్పవచ్చు.
2: వాట్ ఎవర్ డిస్క్రిప్షన్ ఈజ్ గివన్ ఇన్ వేరియస్ స్క్రిప్చర్స్ అబౌట్ భారత్, ఇట్ ఈజ్ ఓన్లీ దేర్ ఓన్ ఇమాజినేషన్.
1: జడభరతుడు భారతదేశాన్ని పాలించడం చేత ఈ దేశములకు భారతమని పేరు వచ్చినదని కొన్ని పురాణములు చెప్పవచ్చు.
2: సటన్ స్క్రిప్చర్స్ సే దట్ యాజ్ ఎ పర్సన్ కాల్ జడభరత హ్యాజ్ రూల్డ్ దిస్ కంట్రీ, ది కంట్రీ హ్యాస్ బీన్ గివెన్ ద నేమ్ ఆఫ్ భారత్.
1: శకుంతల దుష్యంతుని కుమారుడైనటువంటి భరతుడు ఈ దేశమును పాలించడం చేత దీనికి భరతదేశం అని పేరు వచ్చినదని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
2: సటన్ అదర్ స్క్రిప్చర్స్ మైట్ మెన్షన్ దట్ యాజ్ భరత్ సన్ ఆఫ్ శకుంతల అండ్ దుష్యంత హ్యాస్ రూల్డ్ దిస్ కంట్రీ, ద నేమ్ హ్యాస్ బీన్ గివన్ టు దిస్ కంట్రీ యాజ్ భారత్.
1: శ్రీరామచంద్రుని సోదరుడైనటువంటి భరతుడు రామ పాదుకలకే పట్టాభిషేకం గావించి పవిత్రమైన హృదయంతో పాలించడం చేత ఆ భరతుని నామే ఈ దేశంలోకి వచ్చిందని మరికొన్ని పురాణములు చెప్పవచ్చు.
2: సెకండ్ అదర్ పురాణాస్ మైట్ మెన్షన్ ది బ్రదర్ ఆఫ్ రామ భరత్ హ్యాస్ కారునేటెడ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ రామ అండ్ రూల్ ద కంట్రీ విత్ సేక్రెడ్ ఫీలింగ్స్. దేర్ఫోర్
1: అయితే ఈ భరత అనే శబ్దము ఏనాడు పుట్టేది?
2: దెన్ అట్ వాట్ టైమ్ హ్యాస్ దిస్ వర్డ్ భారత్ టేకన్ ఇట్స్ ఆరిజిన్?
1: జడ భరతునికి పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఈ జడభరతునికి భరత అని పేరు ఉచ్చరించారు.
2: ది నేమ్ భరత హ్యాస్ బీన్ గివన్ టు జడభరత బికాస్ దిస్ వర్డ్ భారత్ హ్యాస్ ఎగ్జిస్టెడ్ ఈవెన్ బిఫోర్ జడభరత కేమ్ ఇన్ టు ఎగ్జిస్ట్.
1: శకంతల దుష్యంతుని కుమారులకు పూర్వమే ఈ భరత అనేటువంటి పేరు ఉండటం చేత కదా ఆ యొక్క కుమారులకు ఈ పేరు పెట్టారు.
2: యాజ్ దెర్ వాస్ దిస్ వర్డ్ భారత్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఈవెన్ బిఫోర్ ది బర్త్ ఆఫ్ భరత్ టు శకుంతల అని దుష్యంత,
1: అదే విధముగానే భరత అనేటువంటి పేరు అనాదిగా ఉండినటువంటిది.
2: ఇన్ ది సేమ్ వే దిస్ నేమ్ భరత్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఫ్రమ్ టైమ్స్ ఇమెమోరియల్.
1: సరస్వతి భగవతి భారతి అని సరస్వతికి ఈ పేరు సార్థకమైనటువంటిది.
2: గాడెస్ సరస్వతి హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ సరస్వతి భగవతి అండ్ భారతి.
1: సరస్వతి అనగా వాగ్దేవతా స్వరూపిణి.
2: సరస్వతి మీన్స్ ది గాడెస్ ఆఫ్ వాక్ వర్డ్.
1: కనుక వాక్కుచే ఉద్భవించినటువంటి ప్రతి మానవుడు కూడాను భరతుడే.
2: దేర్ ఫోర్ ఎవరీ పర్సన్ హూ హ్యాస్ టేకన్ బర్త్ అన్ అకౌంట్ ఆఫ్ దిస్ వాక్ ఈజ్ భరత.
1: కేవలం ఈ దేశమునకు మాత్రమే, ఈ కాలమునకు మాత్రమే, ఈ వ్యక్తికి మాత్రమే సంబంధించినటువంటిది కాదు.
2: This word Bharat is not confined either to a particular country or to a particular time or to a particular situation.
1: Yavat manava jatike ee Bharata anetvanti shabdam anvayistundi.
2: This word Bharat is applicable to the entire world.
1: Bha anaga
2: bha means
1: divya gnana swarupamainatvanti tattvamunaku bhakaram ani artham.
2: Bha or bhakara stands for
1: జ్ఞానమే భా.
2: సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భా.
1: ఈ భా అనేటువంటి దాన్ని రమించినటువంటి వాడు భారతుడు.
2: హూ ఎవర్ ఎంజాయ్స్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ భరత.
1: కనుక స్వప్రకాశమైన జ్ఞానమును రచించినటువంటి వాడు భారతుడు.
2: ఎ పర్సన్ హూ రెవెల్స్ ఇన్ సెల్ఫ్ ల్యూమినాసిటీ మే బి కాల్డ్ భరత.
1: సంగ్రామం తానేతి ఇది భారత అని దీనికి ఉత్పత్తి స్థానము. అనగా సంగ్రామమునందు కుశలుడైనటువంటి వాడు భారతీయుడు అని.
2: ఏ భారతీయ వాజు ఈజ్ వన్ హూ ఈజ్ స్కిల్ఫుల్ అండ్ డెక్స్టరస్ ఇన్ వేజింగ్ వార్.
1: సంగ్రామం అనగా ఏమిటి?
2: వాట్ డూ యూ మీన్ బై సంగ్రామ ఆర్ వార్?
1: అసుర ప్రకృతి యొక్క శక్తిని ఆత్మశక్తితో ఎదుర్కొనటము.
2: That is, facing the demonic and evil forces with the power of Atma.
1: కనుక ప్రతి మానవుడు కూడాను తన ఎందున్నటువంటి ప్రకృతి శక్తిని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి ఆత్మశక్తితో ఎదుర్కొనేటువంటి వాడు భారతీయుడు.
2: భారతీయ ఈజ్ వన్ హూ మేక్స్ దిస్ డివైన్ ఆత్మిక్ పవర్ మేనిఫెస్ట్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫేసెస్ ఆల్ ద డెమోనిక్ ఈవిల్ ఫోర్సెస్.
1: బలం భరం భగతి విభక్తి అనేటువంటి నిరుక్త పదములు. బలం అనగా బ్రహ్మ బలము, తేజోబలము,
2: The here balam or the strength refers to the strength of Brahma and the strength of Kshatra, Kshatriyas.
1: ఈ ముమ్మూర్తులతో కూడినటువంటి వాడు భరతుడు.
2: భరత ఈజ్ వన్ హూ ఈజ్ ట్రినిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ.
1: భరం అనగా శృతి యందు దీనికి యజ్ఞము అని ఒక అర్థము.
2: వన్ మీనింగ్ గివన్ ఇన్ శృతి ఫార్ దిస్ వర్డ్ భరం ఈజ్ యజ్ఞ.
1: యజ్ఞం ఆత్మం రుద్రతి ఇది భరత అనగా యజ్ఞము చేత ఆత్మబలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
2: భారతీయ ఈజ్ వన్ హూ అక్వైర్స్ ది పవర్ ఆఫ్ ఆత్మ త్రూ కండక్టింగ్ యజ్ఞ ఆర్ సాక్రిఫైస్.
1: ఆత్మబలం అనగా దైవ బలమును పొందేటువంటి వాడు భారతీయుడు.
2: దిస్ ఆత్మిక్ స్ట్రెంగ్త్ మీన్స్ ద వన్ హూ కెన్ అక్వైర్ ద డివైన్ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్, హీ ఈజ్ భరత.
1: కనుక ఏ దేశం వారైనా, ఏ కాలం వారైనా, ఏ వ్యక్తి అని కూడా వీటిని పొందుటకు అధికారి కాగలడు.
2: హూ ఎవర్ హీ బీ, టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్, టు విచ్ ఎవర్ టైమ్ హీ బిలాంగ్, హీ హస్ గాట్ ద రైట్.
1: సంపన్న దేశము
2: భారత్ ఈజ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ ప్రాస్పరస్ అండ్
1: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక సంపత్తికి మూల స్థానము.
2: దిస్ ఈజ్ ది బర్త్ ప్లేస్ ఫార్ ది మోరల్ లైఫ్, ది ఆధ్యాత్మిక్ లైఫ్ అండ్ ది ధార్మిక్ లైఫ్.
1: లౌకిక జీవితముకు ఇది అన్నపూర్ణ వంటిది.
2: దిస్ భారత్ ఈజ్ లైక్ అన్నపూర్ణ.
1: ఇట్టి పవిత్రమైన దేశమును ఈనాడు మనము బీదు దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
2: ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్. ఇఫ్ హూ ఎవర్ హీ బీ, టు విచ్ ఎవర్ కంట్రీ హీ మే బిలాంగ్, టు విచ్ ఎవర్ టైమ్ హీ మే బిలాంగ్, హీ హస్ గాట్ ద రైట్.
1: సంపన్న దేశము

0: మనము బీద దేశంగా భావించుకోవటం ఇది కేవలము ఒక భ్రాంతియే.
1: ఇట్ ఇస్ అ టైప్ ఆఫ్ డెల్యూజన్ విచ్ ఇస్ రాంగ్లీ గాట్ ఇఫ్ యూ కన్సిడర్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ యాజ్ ఎ పూర్ కంట్రీ.
0: మనది బీద దేశము కాదు.
1: We are not a poor country.
0: ఇది సంపన్న దేశము.
1: This is extremely wealthy, rich.
0: సంపన్న దేశమే కాకుండా మొఘల చక్రవర్తులు, తురస్కులు, ఐరోపా వారు దీనిపై దండెత్తి ఎందుకు వచ్చారు?
1: If only this is not a wealthy and rich country, why did these Mughals or people from Europe invade this country to plunder?
0: కానీ సంపద ఉండినప్పటికీ దానిని మనం సంరక్షించుకోలేకపోతున్నాం.
1: We have wealth and richness, but we have not been able to protect it.
0: కారణం ఏమిటి?
1: What is the reason?
0: సర్వ సంపదలు ఉంటున్నవి కానీ భారతీయుని యందు ఐకమత్యం క్షీణించినది.
1: There is all types of wealth and prosperity in Bharat, but there is no unity among them.
0: స్వాతంత్రమును సాధించారు కానీ ఐక్యతను సాధించలేదు.
1: We have been able to get freedom, but not unity.
0: ఐక్యత లేకపోవటం చేతనే ఇన్ని అనర్థములకు మూల కారణమైనది భారతదేశం.
1: All these problems are cropping up on account of lack of unity among us.
0: గజని మహమ్మదు భారతదేశంలో పంజాబ్ పైన నాగరకోటను ముట్టడించినప్పుడు ఆ నాగరకోట నుంచి కూడాను 700 మనువులు బంగారును ఒంటెల పైన ఎత్తుకుని పోయారు.
1: When Gajini invaded India and attacked the Punjab, he plundered 700 mons of gold from here to his place.
0: నాగరకోట యందు 30 గజముల వెడల్పుతో 15 గజముల పొడవుతో ఉండినటువంటి ఒక రజిత గృహముని నిర్మించినప్పుడు ఆ గృహాన్ని కూడాను పునాదులతో తోడుకొని తీసుకుని వెళ్లారు.
1: This place, Nagapatna, had 30 feet by 50 feet, a golden room. Yes. 30 yards by 15 yards, a golden room itself, which was totally removed and taken away.
0: ఇలాంటి సంపన్న దేశమునందు మనం జన్మించి కూడాను ఈ సంపన్న భావమును మనలో ఆవిర్భవించకపోవటం ఇది కేవలం దురదృష్టం.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ రిచ్ కంట్రీ, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ ప్రైడ్ అండ్ రిచ్నెస్ ఆఫ్ థాట్,
0: ఏ కార్యం ముందు చూసినా కూడా స్వార్థము స్వప్రయోజనమే తాండవమాడుతున్నది.
1: వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీఆర్ స్వేర్డ్ బై సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ప్రేమస్వరూపులారా, స్వార్థమును త్యజించాలి.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లా,
0: ఐకమత్యమును చేపట్టాలి.
1: గివ్ అప్ సెల్ఫిష్నెస్,
0: దేశం యొక్క ఐక్యతలో ఆనందాన్ని అనుభవించాలి.
1: అండ్ యూ షుడ్ ఎంజాయ్ బ్లిస్ విత్ ఇన్ ది నేషన్.
0: నిజముగా భారతదేశము ఎంత పవిత్రమైన దేశమనేటువంటిది మీకు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది.
1: దేర్ ఇస్ ఎ నీడ్ ఫర్ యూ టు రియలైజ్ వాట్ ఎ సేక్రెడ్ కంట్రీ భారత్ ఈజ్.
0: ఈ పవిత్రమైన దేశమునందు లేనటువంటిది ఒక్కటి కూడాను లేదు. ఎన్న భారతే తన్న భారత అనింది. భారతదేశమునందు లేనటువంటి ఒక వస్తువును కాని సాంప్రదాయమును కాని సంశక్తిని కాని మరి దేశమునందు కూడా చూడలేము.
1: Whatever is not available in Bharat, in terms of material things, in terms of thought or culture, nowhere else in the world it is available.
0: ఇలాంటి భారతదేశమునందు సర్వశక్తులు కూడా ఉండి కూడాను నిశక్తులుగా మనం భావిస్తున్నాము.
1: In spite of having all such powers and wealth within Bharat, we are considering ourselves as powerless and poor.
0: ఇది కేవలము మన భ్రాంతి మాత్రమే.
1: This is only our own delusion.
0: ఈ భ్రాంతిని దూరం చేసినప్పుడే మనకు నిజమైనటువంటి ఆత్మానందం లభ్యమవుతుంది.
1: Only when we free ourselves from this delusion, we can enjoy atmic
0: brahmanu dooram chesinappude brahma manaku sakshatkaram avutadi.
1: We can experience brahma only when we give up brahma delusion.
0: Bharata desamanaku bhagyammu manakunda.
1: When we are having a rich country like Bharat,
0: idara shaktulu manam koranela,
1: why should we ask for someone else to give something?
0: Hindava dharma himatrulu manakunda.
1: When there is the dharma of Hindavas like Himalayan mountain itself,
0: cheerasagaramunu koranela,
1: where is the need for begging for
0: sarvamunu kudunu manavuniyandu Bharat desamundu aavirbhavinchi unnadi.
1: There is everything in Bharat which is available for all the people in Bharat.
0: Kanuka bharatiyulai putti
1: భారతీయాస్
0: భరతమాత ధర్మం భాగ్యము కాపాడ భారమంతయి మీదే.

0: రాజులారా, ఈ భారతదేశం యొక్క భాగ్యములు కాపాడటానికి ప్రతి భక్తులు కూడాను కంకణం కట్టుకోవాలి.
1: ఎవరీ డివోటీ షుడ్ టేక్ ఎ వో టు ప్రొటెక్ట్ అండ్ సేవ్ గాడ్ ది గ్రేట్నెస్ ఆఫ్ భారత్, ద రిచ్నెస్ ఆఫ్ భారత్.
0: ఏనుగెట్టుల తలబలం ఎరుగలేదో అట్టులైనారు మన భారతీయులు నేడు.
1: అవర్ భారతీయాస్ ఆర్ లైక్ ఎన్ ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్.
0: సర్వశక్తి సంపన్నుడైనటువంటి భారతీయుడు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోవటం చేతనే ఒక మావటి వాడికి వశమైనటువంటి ఏనుగు వలె మనం చిక్కిపోతున్నాం.
1: జస్ట్ యాజ్ ఎ బిగ్ ఎలిఫెంట్ ఈజ్ కంట్రోల్డ్ బై ఎ మావటి, సో ఆల్సో ఆల్దో వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ విత్ ఇన్ అస్, వీఆర్ సకమింగ్ టు వీక్నెసెస్.
0: ఇలాంటి బలహీనతను మనం దూరం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్నెస్ అండ్ వీక్.
0: భారతదేశమునందు అనేక మహనీయులు అనేక విధములైనటువంటి బోధనలు సలిపేటువంటి వారు జన్మించినటువంటి భూమి.
1: భారత్ ఇస్ ఎ కంట్రీ విచ్ హెస్ గివన్ బర్త్ టు గ్రేట్ మహనీయాస్, గ్రేట్ సేజస్ అండ్ సెయింట్స్ హూ హ్యావ్ టాట్ ది హైయెస్ట్ ట్రూత్స్.
0: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి.
1: దిస్ కంట్రీ హ్యాస్ అక్వైర్డ్ రెప్యుటేషన్ విచ్ ఇస్ ఇంటర్ కాంటినెంటల్ ఫార్ హ్యావింగ్ పీపుల్ హు ఆర్ గ్రేట్ సో.
0: పాశ్చాత్య వీరుల పరద్రోణించి స్వాతంత్రమును గన్న సమరభూమి.
1: దిస్ ఈజ్ ఎ ల్యాండ్ వెరిన్ పీపుల్ హ్యావ్ డ్రివన్ అవే ఆల్ ది ఫారిన్ ఇన్వేడర్స్ అండ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్రీడమ్.
0: పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి.
1: దిస్ ఇస్ ద భారత్ విచ్ హెస్ షోన్ ఇట్స్ మెటల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్కాలర్షిప్ అండ్ పోయట్రీ.
0: సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు ధీశక్తి చూపిన దివ్య భూమి.
1: దిస్ ఇస్ ద డివైన్ ల్యాండ్ విచ్ హెస్ షోన్ ఇట్స్ సుప్రమసీ ఇన్ ఆల్ ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, లిటరేచర్ అండ్ డాన్స్ డ్రామా.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దివ్య భూమి యందు మానవుడే జన్మించి కూడాను ఈ దివ్యమైనటువంటి ఒక పవిత్రత మనం గుర్తించుకోలేకపోవటము ఇది కేవలం ఒక దురదృష్టమే.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ కంట్రీ లైక్ భారత్ విచ్ ఈజ్ ఎండోర్డ్ విత్ సో మెనీ గ్రేట్ థింగ్స్, ఇఫ్ వీఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ అవర్ ఓన్
0: మధుర భావం లేని మన దేశమందన్న మాతృభావము కన్న మాన్యముందా?
1: అమంగ్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ ద ఫీలింగ్ ఆఫ్ మదర్హుడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ది స్వీటెస్ట్.
0: మాతృభూమి మనం జన్మించి ఈ మాతృభావంతో మాతృదేశాన్ని మనం ప్రేమించలేకపోతున్నాము.
1: ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ సచ్ ఎ గ్రేట్ మదర్ ల్యాండ్ లైక్ భారత్ వీ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు
0: దేశాన్ని ప్రేమించాలి.
1: We should love our mother
0: దేశ క్షేమాన్ని ఆశించాలి.
1: We should always wish the good of our country.
0: దేశ కళ్యాణ నిమిత్తమైన జీవితాన్ని మనం అంకితం చేయాలి.
1: We should dedicate our lives for the welfare of our nation.
0: ఐకమత్యం అత్యవసరం.
1: For this unity is essential.
0: మహనీయుల యొక్క జన్మదినమును మనం జరుపుకుంటున్నామే కాని మహనీయుల యొక్క వాక్యములను ఏమాత్రం కూడా అనుసరించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ సెలబ్రేటింగ్ ది బర్త్ డేస్ ఆఫ్ ద గ్రేట్ సెయింట్స్ అండ్ సేజెస్ అండ్ గ్రేట్ పీపుల్, బట్ వీఆర్ నాట్ కేరింగ్ టు ఫాలో దేర్ వర్డ్స్.
0: జన్మదినములు చేసుకోవటం గొప్పతనం కాదు.
1: సెలబ్రేటింగ్ బర్త్ డేస్ ఈజ్ నాట్ ఎ గ్రేట్ థింగ్.
0: కారణ జన్ములైనటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను మనం అర్థం చేసుకుని వర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ హ్యావ్ టు లెర్న్ the great things from them and conduct ourselves according to their words and their life.
0: Prema tattvanni manam penchukovali.
1: We have to develop love in us.
0: Jeevitamanta premamayanga marchukovali.
1: We have to transform our lives into lives of love.
0: Kanukane aanati dwapara yugamulandu jeevulanni ikkudunu cheri prema tattvanni abhirudhi parchukoni krishnamrutamunu gorinatunti jeevulu aa gopikalu.
1: The Gopikas of Dwapara age were such great ones whose hearts were filled with love for Krishna.
0: Prema leni jeevitamu kevalamu oka nirupayogamainatundi titti vantidi.
1: A life without love is a useless bellow.
0: Manavudu prema swaroopudu.
1: Man is the very embodiment of love.
0: Ee premanu manamu satyaroopamainatundi reetiga marachukovali.
1: We have to turn our love towards truth.
0: ఈ ప్రేమనే మానవునకు ప్రాణము.
1: దిస్ లవ్ ఇస్ ద వెరీ బేసిస్ ఆఫ్ అవర్ లైఫ్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: దివ్యమైనటువంటి యొక్క భగవత్తత్వాన్ని మనం ప్రేమగా భావించి ప్రేమ చేత సమాజ సేవలో మనం పాల్గొనాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ ద సర్వీస్ ఆఫ్ ద సొసైటీ విత్ లవ్.
0: భారతదేశం యొక్క విశిష్టతను మనం తిరిగి అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ దోస్ గ్లోరియస్ డేస్ ఆఫ్ భారత్ వన్స్ అగైన్.
0: అన్ని దేశములకు ఉపాధ్యాయ స్థానమును అలంకరించినటువంటి భారతదేశము.
1: భారత్ ఆక్యుపైడ్ ది ప్లేస్ ఆఫ్ ది ప్రిసెప్టర్ అండ్ ది మాస్టర్ ఫర్ ఆల్.
0: ఇతర దేశీయులందరూ కూడా శాంతి భద్రత కోసం భారతదేశం ఆశ్రయిస్తూ ఉన్నారు.
1: ఆల్ ది అదర్ కంట్రీస్ అప్రోచ్ భారత్ ఫర్ అక్వైరింగ్ పీస్.
0: ఇలాంటి పరిస్థితిలో భారతీయుల యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోవటం ఇది ఒక దురదృష్టము.
1: వెన్ దట్ ఈస్ ది రియల్ సిచ్యుయేషన్ ఇఫ్ భారతీయర్స్ హ్యావ్ నాట్ బీన్ ఏబుల్ టు రియలైజ్ దేర్ ఓన్ గ్రేట్నెస్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్.
0: భౌతిక జగత్తునకు జీవలోకానికి మానసిక సీమకు సాంఘిక జీవితానికి మూలమై ఆధారమై ఉండేటువంటి యొక్క దివ్య సత్యములకు ప్రతిస్వరూపమే భారతీయుల యొక్క చరిత్ర.
1: ద హిస్టరీ ఆఫ్ భారత్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ట్రూత్ విచ్ ఈస్ ది బేసిస్ ఫర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దర్ లైఫ్ పొలిటికల్ వరల్డ్లీ స్పిరిచువల్ ఎకనమిక్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ దర్ లైఫ్.
0: ఇట్టి భారతీయ చరిత్ర దివ్యమైనటువంటి నిర్మలమైనటువంటి హృదయ అద్దమునందే మనం ప్రతిబింబ చేసుకోవచ్చును.
1: వీ హ్యావ్ టు మేక్ సచ్ సేక్రెడ్ హిస్టరీ ఆఫ్ భారత్ రిఫ్లెక్ట్ విత్ ఆల్ ఇట్స్ గ్లోరీ ఇన్ అవర్ ఓన్ హార్ట్.
0: నిరంతరము భౌతికము లౌకికమే ఈ రెండింటి ఎందే మన జీవితాన్ని అంకితం గావించుకుంటున్నాం.
1: వీఆర్ డెడికేటింగ్ అవర్ లైఫ్ రాంగ్లీ టు వర్లీనెస్ అండ్ ఆల్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ ఆస్పెక్ట్స్.
0: ఈ భౌతికమైనటువంటి సుఖములు ఎన్ని ఉండి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ నంబర్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్?
0: ఆత్మతత్వం అనేటువంటి దాన్ని అర్థం చేసుకునేటువంటి దివ్యత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ షైన్ ఫోర్త్ ఇన్ అస్.
0: ఎన్ని చదువులు చదివినా ఎన్ని పదములు ఏలినా దివ్యమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమతత్వమే మన ఇందు లేకపోయినా ఇవన్నీ కూడా నిరుపయోగములే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే అక్వైర్, వాట్ ఎవర్ పొజిషన్ యూ మే ఆక్యుపై, ఇఫ్ ఓన్లీ యూ డు నాట్ హ్యావ్ లవ్ ఇన్ యువర్ హార్ట్,
0: గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: ఎన్ని చదువులుండి గుణము స్వల్పమున్నా ఫలమేదేమి వాని విలువదేమి?
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మే హ్యావ్, ఇఫ్ వన్ డజంట్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దట్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ది రిజల్ట్?
0: పంట పండని భూమి 10 ఎకరములేలా కొంచెమైన చాలు మంచి భూమి.
1: వై హ్యావ్ 10 ఏకర్స్ ఆఫ్ బ్యారన్ ల్యాండ్? బెటర్ హ్యావ్ ఫర్టైల్ ల్యాండ్ ఈవెన్ ఇట్ ఈస్ అ స్మాల్ వన్.
0: హృదయ విశాలతతో ఉండినటువంటి ప్రేమతత్వం మనలో లేనప్పుడు ఎన్ని విద్య నుండి ఎన్ని అధికారం నుండి ఎన్ని సిరి సంపద నుండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ హార్ట్ విచ్ ఇస్ ఫిల్డ్ విత్ లవ్ అండ్ బ్రాడ్ మైండెడ్నెస్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎనీ అమౌంట్ ఆఫ్ పవర్?
0: ఈనాడు మానవునికి ఆకలి కావాలంటే అన్నం తినాలంటే ఆకలి ఉండాలి.
1: టుడే మ్యాన్ షుడ్ రియలైజ్ దట్ ఇఫ్ హీ హ్యాస్ హంగర్ హీ షుడ్ హ్యావ్ ఫుడ్.
0: నీరు త్రాగాలంటే తన యందు దప్పి కలగాలి.
1: ఇఫ్ హీ వాంట్స్ టు డ్రింక్ వాటర్ దేర్ మస్ట్ బి థర్స్ట్ ఇన్ హిమ్.
0: ఆనందాన్ని అనుభవించాలంటే అతనిలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క సంతోషం అతనిలో కలగాలి.
1: ఇఫ్ హీ వాంట్స్ టు రియలీ ఎంజాయ్ బ్లిస్ దేర్ మస్ట్ బి ఎనర్జీ టు హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎంజాయ్.
0: అదే విధంగానే కారణం లేని కార్యం ఈ జగత్తునందు కానరాదు.
1: దేర్ కెనాట్ బి ఎనీ ఎఫెక్ట్ వితౌట్ ఎ కాజ్.
0: ఈనాడు మీరు ఇన్ని లక్షల మంది ఇందులో ప్రవేశించారంటే దీనికి కారణం ఏమిటి?
1: ఇఫ్ సో మెనీ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్?
0: మీ ఎందు కానీ మీ దేశమునందు కానీ మీ పరిసర ప్రాంతములందు కానీ లేనటువంటిది ఏదో ఒకటి ఇక్కడ ఉన్నదనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ మీరు చేరారు.
1: యూ హ్యావ్ అసెంబ్ల్డ్ హియర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ హియర్ విచ్ ఈస్ యూనిక్ విచ్ యూ కెనాట్ గెట్ ఇన్ యువర్ ఓన్ ప్లేస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
0: మీ అందే కంట్రీ, మీ యొక్క దేశమునందే, మీ యొక్క పరిసరములందే మీరు ఆశించినటువంటిదే ఉండినా ఇంత దూరం ఇన్ని శ్రమలు కోర్చి మీరు ఇక్కడ రానక్కర్లేదు.
1: ఇఫ్ ఓన్లీ యూ హ్యాడ్ దిస్ యూనిక్నెస్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ కంట్రీ ఇన్ యువర్ ఓన్ సర్కమ్స్టాన్సెస్ యూ వుడ్ నాట్ హావ్ కమ్ హియర్ అట్ ఆల్.
0: ఇక్కడ ఒక దివ్యమైనటువంటి ప్రేమ ఉంటున్నది.
1: హియర్ దేర్ ఇస్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటి మ్యాగ్నెట్టే ఈ అన్ని రకములైనటువంటి యొక్క జీవులనేటువంటి ఒక ఇనుప ముక్కలను లాగుతూ ఉంటుండాలి.
1: This divine magnet of love has been able to attract all these The people who may be compared to iron filings.
0: మేము ఒక్క ఇన్విటేషన్ వేయలేదు.
1: We have not invited.
0: ఎవరికి రామని ఆహ్వానం పంపలేదు.
1: We have not sent any invitation to anyone.
0: కానీ ఇది ప్రేమ సంబంధమైనటువంటి యొక్క హృదయ సంబంధమైన ఈ ఆనందం చేతనే అందరినీ ఇక్కడ లాగగలుగుతూ ఉంటుండాలి.
1: This place has been able to attract so many people because here is love which is divine and there is that kind of heart to heart love between you and me.
0: దీనికి అంతే పవిత్రమే దీనికి మూల కారణం.
1: The basis for all this is sacredness.
0: పవిత్రత ఎక్కడ ఉంటున్నదో అక్కడనే ప్రేమ ఆవిర్భవిస్తుంది.
1: Wherever there is sacredness, love surges forth.
0: ప్రేమ పవిత్రములు రెండింటి యొక్క చేరిక చేతనే ఆనందము లభ్యమవుతుంది.
1: If love and sacredness join together, then there will be bliss.
0: మనం ఎన్ని యోగములు చేసినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Whatever work we do is no.
0: ఎన్ని యాగములు సల్పినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Whatever number of sacrifices you conduct.
0: యోగమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములందు కొన్ని రకమైనటువంటి యోగాభ్యాసం చేస్తుంటారు.
1: Some people perform the yoga exercises in inhaling and exhaling.
0: కుండలిని శక్తిని అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: They also develop the power of kundalini.
0: ఇది భౌతికమైనటువంటి ఒక వ్యాపారం మాత్రమే.
1: But all this is physical in its nature.
0: గాలిని తీసుకోవటం పూరకమనియు, గాలిని వదలటం రేచకమనియు, దానిని స్తంభింపచేసుకోవటము ఒక కుంభకమనియు భావిస్తుంటారు.
1: Inhaling is called పూరక, exhaling is called రేచక, and holding the breath is called
0: నిజమైనటువంటి యోగ శక్తి.
1: This is not the real yogic power.
0: మంచిని మనం పీల్చుకోవటమే పూరకము.
1: Inhaling goodness, that is పూరక.
0: చెడ్డను మనం వదలటమే రేచకము.
1: ఎగ్జేలింగ్ అండ్ గివింగ్ అప్ బ్యాడ్ థింగ్స్,
0: మంచిని మన హృదయంలో నిలుపుకోవటమే కుంభకం.
1: రీటైనింగ్ గుడ్ థింగ్స్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, దట్ ఈస్ కుంభక.
0: ఈ యోగానికి ప్రతి ఒక్కరు కూడా తగినటువంటి అర్హులే.
1: అండ్ ఫర్ దిస్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ ది అథారిటీ అండ్
0: ఈ దివ్యమైనటువంటి యోగాన్ని ప్రతి మానవుడు కూడా ఆచరించాలి.
1: దిస్ డివైన్ యోగా మస్ట్ బి ప్రాక్టీస్ బై ఎవరీ హ్యూమన్ బీయింగ్.
0: అది నిజమైనటువంటి భారతీయుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.
1: దిస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవరీ భారతీయ షుడ్ పే అటెన్షన్ టు.
0: కేవలం భారతీయుడనగా ప్రతి వ్యక్తి కూడాను ఈ యొక్క నామము చెల్లినటువంటిది.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ కెన్ ప్రాక్టీస్ దిస్ యోగా.
0: ముఖ్యముగా ఈ యొక్క పుట్టపర్తి గ్రామం నందు, ఇది చిన్న కుగ్రామం.
1: దిస్ విలేజ్ ఆఫ్ పుట్టపర్తి ఈజ్ ఎ స్మాల్.
0: ఈ గ్రామము ఇంతటి స్థాయికి రావడానికి కారణమేమిటి అని ఎవరికి వారు యోచించవచ్చు.
1: ఈచ్ వన్ కెన్ థింక్ ఫర్ హిమ్సెల్ఫ్, వాట్ ఈజ్ ఇట్ దట్ హ్యాస్ మేడ్ దిస్ స్మాల్ విలేజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్.
0: ఇది ఒక యోగమని కానీ, ఇది ఒక భాగ్యమని కానీ, ఇది ఒక అదృష్టమని కానీ భావించరాదు.
1: డూ నాట్ కన్సిడర్ దిస్ ఎయిదర్ యాజ్ ఏ యోగా, ఏ భాగ్య ఆర్ సమ్ ఫార్చ్యూన్, గుడ్ ఫార్చ్యూన్.
0: ఇది కేవలము మానవుని యొక్క సంకల్ప సిద్ధులే.
1: దిస్ ఆర్ ఆల్ ద పవర్స్ ఆఫ్ థాట్ ఆఫ్ మ్యాన్.
0: పవిత్రమైన సంకల్పమే పవిత్రమైనటువంటి దానిని సిద్ధింపజేస్తుంది.
1: ఎవరీ సీక్రెట్ థాట్ హ్యాస్ ది పవర్ టు ఫుల్ఫిల్ ఇట్ సెల్ఫ్.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్భావం తద్భవతి అని పలికింది.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ వేదాంత హ్యాస్ డిక్లేర్డ్ యాజ్ మ్యాన్ థింగ్స్ సో ఇట్ బికమ్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సద్భావాన్ని పెంచుకోవాలి.
1: దేర్ ఫోర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ హిమ్.
0: సరైన ఫలమును తాను అందుకోవడానికి అధికారిక అవుతాడు.
1: Then he will get the authority to acquire good things in life.
0: Prema swarupulara,
1: embodiments of divine love.
0: Ee prashanti nilayamulandu meeku taginatvanti vasatulu lekapoyinappatikini,
1: although there are no facilities suitable for all of you in prashanti
0: nilayam, yenniyo vidhamulainatvanti sukamunu anubhavinchinatvanti srimantulu vachinappatikini,
1: many rich people who have enjoyed so many comforts at their home, they have come here.
0: Ikkada anni vidhamulu kodanu అనుసరించి సవరించుకుని జీవించడానికి ఒక తగినటువంటి ఒక ఉపాయము, ఒక యోగము ఏర్పడింది.
1: యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు అచీవ్ ఎ యోగా హియర్ ఇన్ విచ్ యూ హ్యావ్ బీన్ ఏబుల్ టు అడ్జస్ట్ యువర్ సెల్స్.
0: ఇది ఒక గొప్ప సాధనగా మనం భావించాలి.
1: కన్సిడర్ దిస్ యాజ్ ఎ బిగ్ సాధన.
0: సర్వ సుఖంలో ఉండినటువంటి సాధన కానేరదు.
1: Having all comforts cannot confer sadhana on you.
0: ఈ కష్టమునందే మనకు శుభము సుఖము లభిస్తుంది.
1: All these difficulties and inconveniences also give us joy and happiness.
0: Kashtam lekunda phalam manaku labhinchadu.
1: Without working hard, one would not get the fruits thereof.
0: Ee kashtamainatundi oka tapasuga manam maarchukovali.
1: We should transform all these difficulties into penance.
0: Sukhamulo tamasu perugutundi kaane tapasu peragadu.
1: It is the joys will not give you the penance at all.
0: Kana inni shramalaku meeru ochukoni inni lakshala mandi ee pradeshamlo imidi untunnarante ide nijamainatundi ekatvaniki sarainatundi chinham.
1: If so many lakhs of people have assembled here bearing all the inconveniences and difficulties, this is the proof positive for unity.
0: Aithe pratidaniki ni purusha prayatnam athyavasaram.
1: But for everything human effort is necessary.
0: Purusha prayatnam lekunda ee chinna karyamnu kodanu manam sadhinchalemu.
1: Not even a small thing can be achieved without human effort.
0: Ee vyakti kodanu oka karma yogiga maarali.
1: Every person should transform himself into a karma yogi.
0: Aa karmane dharmamga roopandutundi.
1: That karma action itself will become
0: dharmane janmamu saarthakamga avistundi.
1: And that dharma itself will sanctify the human life.
0: Kanuka daiva bhavamunu hrudayamlo nunchukoni కర్మయోగంలో మనం మునిగి దివ్యమైనటువంటి ఒక జీవితాన్ని ధన్యము గావించుకోవటం ప్రతి వ్యక్తి యొక్క కర్తవ్యం విశ్వసించాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ షుడ్ బిలీవ్ దట్ కీపింగ్ దిస్ డివైన్ ఫీలింగ్ ఇన్ హిస్ హార్ట్ అండర్ టేకింగ్ యాక్షన్ ఆల్వేస్ ఆస్పైరింగ్ టు రీచ్ డివినిటీ.
0: భారతదేశం యొక్క పవిత్రతను మాత్రము భారతీయుడు ఏనాటికి మరువరాదు.
1: భారతీయ షుడ్ నెవర్ ఫర్గెట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్
0: భారతీయం ఏనాటికి కూడా ఒక బీద దేశము కాదు.
1: Bharat is never a poor country.
0: Ee satyanni gurtinchukolekapotam chetane deshamlo anek rakamlaitundi allakallolamulu abhivruddhi avutunnayi.
1: As this truth has not been recognized,
0: tagilatundi tyagamnu manam abhivruddhi parchukovali. Meekandariki telusunu oka nela mundugane entha mandi vidyarthulu pranamulu kolipoyinaru.
1: You know very well about a month ago how many students lost their lives.
0: Karanam emiti deeniki?
1: What is the reason for this?
0: వీరికంతా కూడా ఏదో కొన్ని రకమైనటువంటి యొక్క గ్రేడ్ను వాళ్ళకి ఇవ్వడం నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు గివ్ దెమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్
0: ఈ విధమైనటువంటి అవస్థలకు గురిగావించినారు.
1: ది పీపుల్ హ్యావ్ బీన్ మేడ్ టు లూజ్ దర్ లైఫ్స్.
0: విద్యను ఒక స్వేచ్ఛగా ఒక అనుగ్రహం చేత ఒక ఫ్రీగా అందించేటువంటి ఒక మార్గాన్ని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ ఏ మెథడ్ బై విచ్ ఎడ్యుకేషన్ బికమ్స్ అటానమస్ అండ్
0: విద్యను మాత్రం అభ్యసించాలి.
1: ఫర్ ది సేక్ ఆఫ్ లెర్నింగ్ అలోన్ ఎడ్యుకేషన్
0: అప్పుడు ఈ విద్యార్థులు ఈ విధమైనటువంటి సమస్యలు ఏమాత్రం కూడా అభివృద్ధి కావు.
1: దెన్ దెర్ విల్ నాట్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ ది స్టూడెంట్స్.
0: కనుక ప్రెసిడెంట్ గారు, మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టరు, గవర్నరు వీళ్ళందరూ కూడా ఉంటున్నారు. ఈ విద్యా విషయం లోపల ఈ ఫీజు లేకుండా ఏ యొక్క తారతమ్యం కాకుండా వీరు ముందు జాతి వారు వీరు వెనుక జాతి వారిని కొత్త జాతులు మనం ప్రయత్నం చేయకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ స్వేచ్ఛగా బీదలకు కానీ పెద్దలకు కానీ లేక శ్రీమంతులకు కానీ ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ అందించేటువంటి ఒక మార్గాన్ని మనం చేపట్టినప్పుడు దేశం ఎంతో బాగుపడుతుంది.
1: వీ హ్యావ్ హియర్ ప్రెసిడెంట్, chief minister, governor, and if in our education policy if we can give
0: enni kotlo manu vyartham chestunnam
1: free education to all people irrespective of
0: ee vidhamainatundi pillala yokka bhavishyattuku taginatundi dinni manam saarthakam gaavinchukunte desham ento baagupadutundi.
1: Spending a few crores of rupees among thousands of crores of rupees on education to make it free is worth it.
0: Okka adhyatmika samastha kudanu ee yokka vishayamulandu free education swechchaga inda ivvali.
1: Every spiritual organization also should undertake to give free education.
0: Meekandariki telusu,
1: all of you know,
0: Tirupati lopala kavalsinta dhanamanta proga avutunkuntari.
1: There is so much of wealth accumulating in Tirupati.
0: Meerandaru kodunu akkada enduku free education ivvakoddu?
1: Why not they give free education to students there?
0: Enni kotlu vyathamaipothundadi?
1: How many crores of money is being wasted there?
0: ఈ యొక్క ఉచిత విద్యను అందించలేకపోవడం చేతనే తిరుపతిలో ఉండేటువంటి విద్యార్థులు ఒక్కడైనా కూడా ఒక సంవత్సరం ఒక్కొక్క పారైనా కూడా దేవాలయం ముఖం చూడటం లేదు.
1: As there is no free education at all, although there are thousands of students in Tirupati, they don't even turn
0: భక్తి ఏరీతిగా వీరికి అభివృద్ధి అవుతుంది.
1: How can devotion be developed among students?
0: దేవుని పేరుతో స్వేచ్ఛగా సర్వులకు ఉచితమైనటువంటి వైద్యము ఉచితమైనటువంటి విద్యను అందించాలి.
1: In the name of God, with the money accumulated there, free education and free medical facilities must be provided.
0: ఆ విధమైనటువంటిది అందించే నిమిత్తమై మేము నిన్నటి దినము ఒక పెద్ద వైద్యాలయమును నిర్మించడానికి ప్రయత్నించాము.
1: With this noble and lofty lofty ideals in view, we have started one big hospital.
0: అనేక మంది పట్టణాల్లో దీన్ని నిర్మించాలని చెప్పి ప్రార్థించారు.
1: Many people prayed that this hospital should be started in some city.
0: పట్టణంలో అనేక రకమైనటువంటి వ్యాపార సంబంధమైనటువంటి ఒక వైద్యాలయం ఉంటున్నవి.
1: There are so many hospitals working on
0: ఏ వైద్యాలయం నిర్మించినా ఏ విద్యాలయం నిర్మించినా వ్యాపారం వ్యాపారం వ్యాపారం.
1: Whatever medical facilities and hospitals or schools are started anywhere, it is all a business proposition. Business, business and business.
0: కాని ఉచితంగా బీదలను చూచి కరుణించేటువంటి వ్యక్తి కనిపించటం లేదు.
1: But it is difficult to come across a person who melts looking at the poor and provides facilities.
0: కనుక పల్లెలందు ఇలాంటి పవిత్రమైన యొక్క శక్తిని అభివృద్ధి పరచాలని చెప్పిన సంకల్పించుకుని 100 కోట్ల వ్యయం చేత మన ప్రశాంతి నియమందు ఒక విధమైన వైద్యాలయం స్థాపించడానికి ప్రయత్నించాము.
1: With a view to provide free medical facilities to all people and especially to the poor, in Prashanthi Nilayam we have
0: higher learning atavantido higher vaidyam kudanu atavantidiga manam cheyali.
1: We have started 100 crore rupees worth of hospital. We have laid foundation for that.
0: Ee gunda jabbu vaste konni lakshalu vyayam chesi americaalaku velutunnaru.
1: When people get problems of heart, they spend
0: money to
1: go to America. What about poor people?
0: వారిని చూచేటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ దేర్ హూ కెన్
0: పట్టణానికి వెళ్లితే కలర్ నీళ్లైనా వాళ్ళ మొహాలు కొట్టరు.
1: ఇఫ్ దే పూర్ పీపుల్ వాంట్ టు గో టు సిటీ, పీపుల్ డూ నాట్ కేర్.
0: అలాంటి దురవస్థలను గుర్తించి మనము ఇక్కడ ఒక పెద్ద వైద్యాలయాన్ని నిర్మించాము.
1: రియలైజింగ్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్, వీ వాంట్ టు హ్యావ్ ఎ బిగ్ హాస్పిటల్ హియర్.
0: బైపాస్ సర్జరీ కానీ లేక కిడ్నీ మార్చడం కానీ లంగ్స్ ఆపరేషన్ చేయటం కానీ బ్రెయిన్ ఆపరేషన్ చేయటం కానీ అన్ని ఉచితంగానే.
1: Whether it is a problem of bypass surgery with reference to heart, kidneys, lungs,
0: దీని ప్రారంభోత్సవం కూడాను అప్పుడే నిర్ణయించుకున్నాం.
1: Right in the beginning itself we have decided to make it
0: 91 November 22nd idi prarambhotsam chestam.
1: November 1991
0: Sai Sankalpam ante evaru kudunu artham chesukoleru.
1: No one has been able to understand Sai Sankalpa.
0: Sankalpamu kriya rendu oke paryayam jarugutundi.
1: Sankalpa and action are simultaneously taking.
0: ఇది ఎలాంటిది అంటే తుపాకీతో కొట్టినప్పుడు శబ్దము ఏటు రెండు ఒకే చోట జరుగుతాయి.
1: This may be compared to the sound and the bullet which run when a gun is operated.
0: కనుక సాయి సంకల్పాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది అందరికీ సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఆల్ పీపుల్ టు అండర్స్టాండ్ సాయిస్ సంకల్ప.
0: ప్రేమ స్వరూపులారా, ఇది ఒక అతిశయోక్తిగా మీరు చెప్తున్నానని భావించరాదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, డూ నాట్ థింక్ ఐఎమ్ ఎగ్జాజరేటింగ్.
0: నాలో ఏ యొక్క కొసయందు కూడా స్వార్థం అనేది లేదు.
1: ఇన్ నో పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్
0: నేను ఏది చేసినా పరుల నిమిత్తమే చేస్తూనే ఉన్నాను.
1: వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఫర్ అదర్.
0: వీరు పరులని నేను భావించటం లేదు.
1: ఐ డూ నాట్ కన్సిడర్ యూ యాజ్ సమ్వన్.
0: సమయం నా వారే, నా వారే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ మైన్, మైన్ అండ్ మైన్.
0: ఇట్టి విశాల భావం అనేటువంటిది ప్రపంచమనే కాదు, ఎక్కడ చూసినా కానీ ఎక్కడ మీకు చిక్కదు.
1: నాట్ మెయిన్లీ ఇన్ ది వరల్డ్, నో వేర్ యూ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ టోటల్ బ్రాడ్ బైండ్.
0: 50 సంవత్సరం లోపల ఇంత అభివృద్ది గావించినటువంటి ఒక సంస్థ ఎక్కడైనా మీరు చూచారా?
1: హ్యావ్ యూ కమ్ అక్రాస్ ఎనీ ఆర్గనైజేషన్ విచ్ హాస్ అచీవ్డ్ సో మచ్ విత్ ఇన్ కోర్స్?
0: ఏ అవతారం అయినప్పటికీ ఆ అవతారం ముగించిన తర్వాతనే అభివృద్ధులు పెరుగుతూ వచ్చాయి.
1: ఇన్ విచ్ ఎవర్ అవతార్ యూ టేక్, ఓన్లీ ఆఫ్టర్ ది అవతార్ వాజ్ ఓవర్,
0: జీవిత కాలమునందే ఒక యూనివర్సిటీ, ఒక పెద్ద హాస్పిటల్, విమాన కేంద్రము ఇన్ని స్థాపించి ఈ పల్లెల వారికి ఇన్ని రకమైన అనుకూలం చేయటము, ఇది మాత్రమే కాదు ఇంకా మున్ముందు మీరు చూడబోతారు.
1: ఈవెన్ డ్యూరింగ్ ది లైఫ్ స్పాన్ ఆఫ్ ది అవతార్ ఇట్సెల్ఫ్ టు స్టార్ట్ ఎ యూనివర్సిటీ,
0: అనేక మందికి ఈ విధమైన ఇవి ఎట్ట జరుగుతున్నాయి అని సందేహాలు.
1: So many people get the doubt, how is it that such things have been accomplished here?
0: ఇది 65 సంవత్సరాలు ప్రారంభమైంది.
1: దిస్ బాడీ హస్
0: ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరిని నా చెయ్యి చాచలేదు.
1: ఇన్ దిస్ 65 ఇయర్స్ ఐ హావ్ stretch in
0: ఎవరిని నేను అడగలేదు.
1: I never asked anything.
0: అడుగను అడగబోను అడగలేదు.
1: I never asked, I will never ask, and I will never ask such a thing at all.
0: ఇది ఎట్లా జరుగుతూ ఉండాలి?
1: Then how are these things going on?
0: మంచి కార్యానికి భారతదేశం నందు ఏమాత్రం కూడాను అడ్డు లేదు.
1: There cannot be any dearth of money for good work.
0: హృదయపూర్వకంగా మంచి చేయాలంటే కనకవర్షం కురుస్తుంది.
1: If only from the heart, if one thinks that there should be something good done,
0: సంకుచితమైన భావముల చేత కర్మలలో ప్రవేశించినటువంటి వారికి ఎన్ని చేసినా అవి ఏమాత్రము తృప్తిని అందించవు.
1: But people who are narrow minded, they can never achieve anything at all.
0: విశాలమైన హృదయము,
1: బ్రాడ్ మైండెడ్నెస్, బ్రాడ్ హార్ట్.
0: ఇంత విశాలమైన హృదయాన్ని సంకుచితమైన హృదయాలు ఏ రీతిగా అర్థం చేసుకోగలవు?
1: హౌ కెన్ ఏ నారో మైండెడ్ పర్సన్ అండర్స్టాండ్ రియలీ బ్రాడ్ మైండెడ్ పర్సన్?
0: దివ్యాత్మ స్వరూపులారా, నేను మిమ్మల్ని ఏమిని ఆశించటం లేదు, అడగటం లేదు.
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, ఐ నెవర్ ఆస్క్ ఎనీథింగ్ ఆఫ్ యూ.
0: కేవలం ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
1: Develop love in you.
0: యావత్ మానవ జీవితాన్ని కూడా ఒక సోదర సోదరి భావంను భావించండి.
1: Consider the entire humanity as
0: అందరూ భగవంతుని బిడ్డలుగా విశ్వసించండి.
1: Believe firmly that everyone is a child of God.
0: ఎవరి యందును ద్వేషం కాని అసూయత కాని మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop hatred or jealousy against anyone.
0: ఎవరి మనసును నొప్పించకండి.
1: Do not hurt anyone.
0: ఆ విధమైనటువంటి యొక్క విశాల భావమే మన యొక్క జీవితానికి విశాలమైన ఆనందాన్ని అందిస్తుంది.
1: సచ్ కైండ్ ఆఫ్ బ్రాడ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ విల్ గివ్ అస్ ఎ లాట్ ఆఫ్ జాయ్. ఈనాడు
0: స్వామి యొక్క జన్మదినం చేసుకుంటున్నామంటే నాకు అందించవలసింది అదొక్కటి, మీరందరూ ఐకమత్యంగా ఉంటుంది, భారతదేశం యొక్క ప్రాచీన సాంప్రదాయాన్ని తిరిగి మీరు అభివృద్ధి గావించండి.
1: ఇఫ్ యు ఆర్ సెలబ్రేటింగ్ స్వామిస్ బర్త్డే టుడే, ఆల్ దట్ యూ హావ్ టు జస్ట్ డూ ఈజ్ డెవలప్ యూనిటీ అమంగ్ యూ. Develop the ancient Indian culture, bring it to its pristine purity.
0: నేను ఇక్కడికి వచ్చే సమయంలో అనేక మంది హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే అన్నారు. నేను ఎప్పుడు హ్యాపీగానే ఉన్నాను, నాకు హ్యాపీ అక్కర్లేదు. హ్యాపీ లేనటువంటి వారికి హ్యాపీ బర్త్డే చెప్పండి.
1: వైల్ ఐ వాజ్ కమింగ్ ఎన్ రోడ్, పీపుల్ వర్ టెలింగ్ హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు మీ. ఐఎమ్ ఆల్వేస్ హ్యాపీ, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ వన్ టు టెల్ మీ. టెల్ పీపుల్ హు ఆర్ నాట్ రియలీ హ్యాపీ.
0: కనుక నాకు అనంతమైనటువంటి ఆనందం ఉంటుండాలి.
1: I have infinite joy and
0: yenadu echchanamaina nenu vicharam chesinatundi kshanam ledhu.
1: Never, not even a moment have I worried myself about anything.
0: Kaaranam emiti?
1: What is the reason?
0: Anni kudanu anithyamule.
1: Everything is transient.
0: Anni kadilipoyetundi meghamule.
1: Everything is a passing
0: cloud. Neeni vicharam chesi prayojanam
1: emi? Why worry about such a thing at all?
0: Janana maranalu kudanu emaatram kudanu manam chintinchaladu. Kungakoodadu, pongakoodadu.
1: Even for life and death, no one should bother oneself and one should not sink or one should not boast.
0: Manam putte samayalo inta vastramaina manam teeskoni ramu.
1: When we come into this world, we don't bring
0: manam poye samayalo manavariki manam address ichi pomu.
1: When we are leaving this world, we are not even
0: ikkavaru manavaru etta untaru. Kanuka ivanni kudunu jagat yokka parinamamule.
1: All these are natural changes in the world.
0: Unnanta varaku kudunu andaru kalisi melasi aanandanga kudunu జీవితాన్ని గడపాలి.
1: యాజ్ లాంగ్ యాజ్ వి లివ్ లెట్ దర్ బి యూనిటీ అమంగ్ అస్, లెట్ అస్ అచీవ్ జాయ్.
0: భగవత్ చింతన చేతనే మనం సర్వ బాధలు కూడా నివారణ గావించుకోవచ్చు.
1: వీ కెన్ సాల్వ్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ త్రూ ది
0: విస్తరించి, జగత్తును విస్తరించి ఏమి నీవు పొందుతున్నావు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్? గివింగ్ అప్ గాడ్, హ్యావింగ్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్.
0: భగవంతుని విశ్వసించండి.
1: Have firm faith in God.
0: జాతి మత భేదములు ద్వేషములు ఏమాత్రం కూడా మీరు అభివృద్ధి గావించుకోకండి.
1: Do not develop any differences based upon caste, community, religion or nation.
0: అన్ని నామములు అన్ని రూపములు కూడాను భగవంతునివి.
1: All names and all forms.
0: సహస్రశ పురుష సహస్రాచ సహస్రపాద్.
1: Thousands of eyes, thousands of heads, thousands of
0: hands. ఇవన్నీ కూడాను విశ్వవిరాట స్వరూపమే.
1: This entire area here is a విశ్వవిరాట్, this cosmic form of the Lord.
0: కనుక ఇట్టి దివ్యమైనటువంటి భావాన్ని విశ్వసించి, దివ్యనామాన్ని స్మరించి జీవితాన్ని ధన్యం గావించుకోండి.
1: హ్యావ్ దిస్ ఫర్మ్ ఫెయిత్ ఇన్ దిస్ డివైన్ థాట్, డివైన్ ఐడియాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
0: భజన బినా సుఖ

లోని శత్రువులకు లొంగిపోయిన వాడు, లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బైటరి పుల నెట్లు పట్టగలడు. లోని శత్రువులకు లొంగిపోయినవాడు బైటరి పుల నెట్లు పట్టగలడు.

0: One who has been conquered by the inner enemies would not be able to just conquer the external enemies. How can he do it? It is not possible. One who understands the transcendental principle Tattvam, he alone has sanctified his life. This is a fact which is conveyed to you.
1: Manav parinamam e vishva parinamam.
0: The transformation of man is transformation of the world.
1: Manushi marinappude prapancham maragaladu.
0: Only when man changes, the world can change.
1: Vyakti marinappude samajam kudanu maragaladu.
0: Only when the individual changes, the society can change.
1: Bhautika parivartanato patu, manasika parivartana. Manasika parivartanato patu, adhyatmika parivartana atyavasaramu.
0: It is essential to have the physical transformation, along with that the mental transformation, and along with that spiritual transformation also.
1: Yandaro tattvavetalu, mahaneelu, panditulu, sadhuru, ento kalamunundi, bhagavat tattvamunu, prachara prabodhalu salputu unnaru.
0: From times immemorial, many sages, scholars, saints and great people have been teaching the philosophy.
1: Kevalamu vyakhyana sambandhamaina prachara prabodhamulu salputunnaru kani acharana roopamaina prachara prabodhamulu salputam ledu.
0: All the teachings have been done only by word of mouth and teaching, but they are not demonstrating by practice what they are teaching.
1: Acharana roopamaina prachara prabodhamule ee naadu atyavasaramu.
0: The teachings which are supported by the practice are the need of the day.
1: Okkokka matam varu okkokka granthamunu pradhanamaina lakshyamunandu unchukoni pramanamuga swikarinchi prapanchamunandu pracharam salputunnaru.
0: In the world of today, each religion is having one text as the basis, and all the teachings are based upon the text contents.
1: Christian matamu Bible nu pramananga pradhananga vishwasistu vacharu.
0: Christians have been believing Bible as the most important book.
1: Muslimulu Quran nu pradhanamainatundi pramanamainatundi granthanga vishwasistu danini anusaristu vacharu.
0: Muslims have been taking Quran as the most important and sacred text.
1: Sikkulu grandharajamunu prana samanamuga vishwasinchi pramanamuga taamu angikarinchi prachara prabodhamulu salputu vacharu.
0: Sikhs have been basing all their teachings on Granth Sahib, and they have been carrying on their teachings.
1: Bharatiyula yokka grandhamulu Veda Shastra Itihasa Puranamulu yokka pramanamulu vishwasinchinappatikini Bhagavad Gita ni pradhanamainatundi pramanamuga swikarinchi ee naadu lokamunandu adhikanga pracharam salputu vastunnaru.
0: Bharatiyas have Vedas, Upanishads and a number of other scriptures as the basis, but of which Bhagavad Gita has been taken as the most important for all their teachings even today.
1: ఈ భగవద్గీత సంబంధమైనటువంటి విషయములను మనము అతి జాగ్రత్తగా విచారించి దానిని సరైన ఆచరణ యందు ఉంచి దానిని సక్రమమైనటువంటి మార్గాన్ని అనుభవించాలి.
0: వీ హావ్ టు కేర్ఫుల్లీ ఎగ్జామిన్ భగవద్గీత అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ దెమ్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ప్రతి గ్రంథము యొక్క అంతరార్థాన్ని గుర్తించి వర్తించినప్పుడే ఈ గ్రంథము యొక్క సారము కూడా మనము కొంత అనుభవించటకు వీలవుతుంది.
0: వీ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనీ స్పిరిచువల్ టెస్ట్ ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ప్రాపర్లీ అండ్ ప్రాక్టీస్ ఇన్ ది ప్రాపర్ వే.
1: ఈనాటి గ్రంథములన్నీ కూడాను కేవలం పారాయణములు ఎందును పఠనల ఎందును వినియోగించుతున్నారు. కాని దీని యొక్క అంతరార్థమును గుర్తించి సారసహితమైనటువంటి యొక్క జీవితమును మార్పునకు తెప్పించుకునటం లేదు.
0: టుడే వాట్ పీపుల్ ఆర్ డూయింగ్ ఈజ్ ఓన్లీ డూయింగ్ పారాయణస్, చాంటింగ్స్ అండ్ రీడింగ్స్ ఆఫ్ ద బుక్ ఇన్ ఎ వీక్ అండ్ అబ్జర్వింగ్ సచ్ రిచువల్స్ రాదర్ దాన్ అండర్స్టాండింగ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కంటెంట్స్ ఆఫ్ ది బుక్ అండ్ ప్రాక్టీసింగ్ దెం.
1: సమస్త గ్రంథములు కూడాను పరతత్వమును బోధించేటువంటివే కాని పారాయణములు చేయించేటువంటివి కాదనే సత్యాన్ని గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ది స్పిరిచువల్ టెక్స్ట్ ఆర్ టీచింగ్ ఓన్లీ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపుల్ అండ్ నాట్ మెంట్ మియర్లీ ఫార్ రీడింగ్ ఇట్ ఫర్ ఎ వీక్.
1: కేవలం భగవద్గీత అనేటువంటిది ఒక భారతీయులకు మాత్రమే సంబంధించినదని, ఇది కేవలము భారతీయుల యొక్క ప్రమాణ ప్రచారం సంబంధించిన గ్రంథమని విశ్వసించడము కేవలము ఒక సంకుచితమైన భావమే.
0: ఇట్ ఈస్ ఎ నారో అండర్స్టాండింగ్ టు బిలీవ్ దట్ భగవద్గీత ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫార్ భారతీయస్.
1: ఇది దేశకాల పాత్రకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ఎ కంట్రీ, ఎ టైమ్ ఆర్ ఎవ్రీథింగ్ ఆన్ అర్త్.
1: ఇది జాతి మత కులములకు అతీతమైనటువంటి గ్రంథము.
0: ఇట్ ట్రాన్సెండ్స్ ది కాస్ట్ కమ్యూనిటీ రీజియన్ అండ్ రిలీజియన్.
1: ఇది అద్వైత సారంతో కూడినటువంటి గ్రంథము.
0: దిస్ ఈజ్ ఎ టెక్స్ట్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ అద్వైత ఫిలాసఫీ.
1: ఇది తత్వజ్ఞానంతో కూడినటువంటి మహా పుస్తకము.
0: దిస్ ఈస్ ఎ టెక్స్ట్ విచ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్పిరిచువాలిటీ అండ్ స్పిరిచువల్ ట్రూత్స్.
1: ఇది సర్వస్వరూపమైనటువంటి యొక్క దైవత్వం యొక్క తత్వాన్ని రాసముగా తీసి మానవులకు అందించినటువంటి దైవ రసము.
0: దిస్ ఈస్ డివైన్ ఎసెన్స్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపుల్స్ అండ్ ది ఎంటైర్ డివినిటీ కోడిఫైడ్ ఇన్ టు ఎ సాంగ్.
1: సర్వోపనిషత్సారమైనటువంటి రసోవై సహ, సర్వోపనిషత్తుల యొక్క సారమే ఈ యొక్క భగవద్గీత యొక్క రసము.
0: భగవద్గీత ఈజ్ ఎన్ ఎసెన్స్ అండ్ ది సమ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్.
1: ఈ రసమును గ్రోలినటువంటి వాడు ధీరుడు వీరుడు కావాలని, కాని వీరుడు కేవలం దీనుడు కారాలు.
0: ద వన్ హూ డ్రింక్స్ ది ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత షుడ్ బికమ్ ఎ హీరో అండ్ ఎ కరేజియస్ పర్సన్, నాట్ ఎ టిమిడ్ ఫెలో అండ్ నాట్ ఎ వన్ హూ రన్స్ అవే.
1: కానీ దీని యొక్క అంతరాత్మను గుర్తించుకోలేనటువంటి పెద్దలు కేవలం ప్రచార ప్రబోధముల చేత గ్రంథమునందున్నటువంటి యొక్క విషయములను మాత్రమే ప్రబోధిస్తూ వస్తున్నారు.
0: But those people who may be called elders, they have not really understood the inner significance of Bhagavad Gita, and therefore the externalities only are being preached.
1: Ee jignasulu brahma sahitulu maatrame.
0: These seekers are full of delusion.
1: Kani Bhagavad Gita brahma rahituni kavinchali.
0: Bhagavad Gita on the other hand should take delusion away.
1: ఈ జాతి మత భేదములన్నీ కూడాను కొన్ని భ్రమలకు సంబంధించినటువంటివి.
0: ది క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజియన్ ఆర్ ఆల్ బేస్డ్ అపాన్ ది ఫ్యాక్ట్స్ విచ్ ఆర్ నాట్ ట్రూత్.
1: భ్రమలకు అతీతమైనటువంటిది గీత.
0: గీత ట్రాన్సెండ్స్ ఆల్ డెల్యూజన్స్.
1: గుణముల ద్వారా వెలువడినటువంటివే ఈ భ్రమలు.
0: ఆల్ ది డెల్యూజన్స్ ఆర్ బేస్డ్ అపాన్ ద క్వాలిటీస్.
1: కనుక గుణాతీతుడు భగవంతుడు.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ఆల్ క్వాలిటీస్.
1: కనుక దైవత్వాన్ని గుర్తించవలనన్నా, దివ్యత్వాన్ని మనము చేరవలనన్నా, పవిత్రమైనటువంటి అంతరార్థాన్ని మనము తెలుసుకోవటం అత్యవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ రియలీ రీచ్ డివినిటీ అండ్ యూ వాంట్ రియలీ ఎంజాయ్ డివినిటీ.
1: ఏకో వసి సర్వభూతాంతరాత్మ అనేటువంటి సారమును ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకే భగవంతుడు సర్వులు ఎందు కూడాను ఆత్మస్వరూపుడై ఉండగా నేను నేను నేను అనేటువంటి విచారణ సలిపినప్పుడు నేనుగా బయలుదేరినటువంటి నేనే నేననేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించడం అవసరము.
0: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు అండర్స్టాండ్ దట్ వెన్ ది టెక్స్ట్ డిస్క్రైబ్స్ దట్ గాడ్ రిసైడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఆత్మ ఇన్ ఎవ్రీ వన్, వెన్ యు సే ఐ దట్ ఐ రెఫర్స్ టు ఆత్మ అండ్ గాడ్ అలోన్.
1: కనుక ఈ అహంతత్వం అనేటువంటిది సర్వభూతములు ఎందుకూడను అంతర్భూతమై ఉండినటువంటి యొక్క దివ్యతత్వమే.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ విచ్ ఈజ్ రిపీటెడ్ బై ఎవ్రీ వన్ ఈజ్ బేసికలీ ఇట్ ఇస్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ, ఇట్ ఇస్ గాడ్ హింసెల్ఫ్.
1: కేవలము ఈ భగవద్గీతను మాత్రమే మనము భగవద్గీత అని భావించరాదు. భగవంతుని గురించి చెప్పేటువంటి గ్రంథములన్నీ కూడా భగవద్గీతలే.
0: వీ షుడ్ నాట్ కన్సిడర్ ది భగవద్గీత ఇన్ దట్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ ద టెక్స్ట్ యాజ్ భగవద్గీత అలోన్. ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ ద లార్డ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ భగవద్గీత.
1: సమస్త మత గ్రంథములన్నీ కూడా భగవంతుని గురించియే బోధించుచున్నవి.
0: ఆల్ ది టెక్స్ట్ ఆఫ్ వేరియస్ రిలీజియన్స్ హ్యావ్ బీన్ డిస్క్రైబింగ్ ఓన్లీ అబౌట్ ద లార్డ్.
1: కనుక అన్ని కూడా భగవద్గీతలుగానే మనం విశ్వసించాలి.
0: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి టేకెన్ యాజ్ భగవద్గీత ఇన్ ఎ వే.
1: ఇట్టి అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
0: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ది అండర్లయింగ్ యూనిటీ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్ వీ కెన్ రియలీ అండర్స్టాండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ డివినిటీ.
1: కేవలం సంకుచితమైన భావముల చేత కులము, మతము, వర్ణము ఇలాంటి భేదములు ఎందు మనము జీవితాన్ని వ్యర్థము గావించుకోరాదు.
0: We should not waste our lives with narrow-mindedness, basing our own beliefs on differences of caste, community and religion.
1: ఇలాంటి అభేదమైనటువంటి ఒక భగవద్గీతను భేదమైనటువంటిగా భావించుకోవటము ఇది కేవలం అజ్ఞానము.
0: It is an act of ignorance to believe that Bhagavad Gita is sectarian because it doesn't have any such differences at all.
1: ఇక్కడ తత్వజ్ఞానంతో కూడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ స్పిరిచువాలిటీ, తత్వజ్ఞాన.
1: తత్వము అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ తత్వము?
1: త్వం అనగా జీవస్థానంతో కూడినటువంటిది.
0: త్వం రెఫర్స్ టు ద ఇండివిజువల్ స్టేట్.
1: తత్ అనేటువంటిది ఈశ్వర స్థానంతో కూడినటువంటిది.
0: ది తత్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డివైన్ స్టేట్.
1: కనుక జీవతత్వంతో కూడినటువంటి త్వమును ఈశ్వరత్వంతో కూడినటువంటి తత్వనకు చేర్చినప్పుడే ఇది తత్వం అవుతుంది.
0: వెన్ యు అసోసియేట్ ది త్వం విచ్ ఇస్ ది ఇండివిజువల్ సోల్ విత్ ది ఈశ్వరతత్వ ది తత్ దెన్ ఓన్లీ
1: ఏ తర్వాత జీవేశ్వర సమ్మిళితమైనటువంటి యొక్క జ్ఞానమే ఈ యొక్క భగవద్గీత అనేటువంటి తత్వజ్ఞానం.
0: భగవద్గీత ఎసెన్షియలీ దేర్ ఫోర్ ఈజ్ the one which relates to the unity of God with the individual soul.
1: Prakriti paramatmalu yokka cherikane ee yokka tattvagnanamu.
0: It is a combination and merger of the nature and the creator.
1: Atma anatmalu yokka cherikaye ee tattvagnanamu.
0: It is the joining together of the atma and anatma principle.
1: Itti vishalamainatundi yokka pavitramainatundi grandhamunu manam sankuchitamaina bhavamulu cheta మనము దీనిని ఆరాధనలు సలుపుతూ వస్తున్నాము.
0: వీఆర్ వర్షిపింగ్ భగవద్గీత విత్ ఎ నారో సెన్స్ ఆల్దో ఇట్ ఇస్ సచ్ ఎ సేక్రెడ్ టెక్స్ట్.
1: ఈ గీత యొక్క సారమును మనము ఆచరణ రూపంగా మనము అనుభవించాలని కానీ కేవలము పారాయణములందు ప్రబోధన యందు దీనిని ప్రచురించటం మాత్రము ఇది అపమార్గంగా ఉంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ గీత విల్ హావ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై ప్రాక్టీసింగ్ ఇట్. They should not be restricted only for preaching and teaching.
1: ఈ పవిత్రమైన గ్రంథము యొక్క నిజతత్వాన్ని కూడా మనం కొంత గుర్తించాలి.
0: The true significance of this sacred book will have to be understood by us clearly.
1: భగవద్గీతను మనం తెరిచినంత తక్షణమే
0: when you open Bhagavad Gita for the first time,
1: ధృతరాష్ట్ర ఉవాచ, కృష్ణ ఉవాచ, అర్జున ఉవాచ, సంజయ ఉవాచ అని కేవలము కృష్ణార్జునులను దేహధారులుగా మనం భావించి మనం పఠిస్తూ ఉన్నాం.
0: When we open it and start reading it, we read it with the feeling that it is Krishna, it is Dhritarashtra, it is Arjuna who have been conversing and who have been entering into a dialogue there.
1: ఈ విధముగా కృష్ణార్జునులను దేహధారులుగా మనం భావించి ఈ భగవద్గీతను పఠించి పారాయణం సలిపి మనం ప్రచారం సలిపినంత ఎంత కాలం సలిపినప్పటికీ ఇది ఏమాత్రం కూడాను దైవతత్వాన్ని మనం పొందలేము, అనుభవించలేము.
0: ఫర్ వాట్ ఎవర్ లెంగ్త్ ఆఫ్ టైమ్ యూ గో ఆన్ రీడింగ్ దిస్ పర్టికులర్ టెక్స్ట్ విత్ ది ఫీలింగ్ దాట్ కృష్ణ అండ్ అర్జున ఆర్ ఎసెన్షియలీ ఫిజికల్ ఎంటిటీస్ యూ నెవర్ గెట్ ద బెనిఫిట్.
1: కృష్ణార్జునుడు అనేటువంటిది జీవేశ్వరు యొక్క స్వరూపంగా మనం భావించాలి.
0: వీ హ్యావ్ టు ఫీల్ అండ్ అండర్స్టాండ్ దట్ కృష్ణార్జున రెఫర్స్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ గాడ్ and the principle of individual soul.
1: ఇక్కడ అర్జునుడు కూడాను భ్రమ సంభవించింది.
0: అర్జున ఆల్సో వాజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ డెల్యూజన్. హి వాజ్ డెల్యూడెడ్.
1: యుద్ధభూమిలో ప్రవేశించినప్పుడు ఇందరి బంధుమిత్రులు గురుపుత్రులను చంపి భరించుటెట్టులో నా కన్నులు తిరుగుతున్నవి కాలము కడుపుక కథలు మింటికిన్నన్నాడు కృష్ణుణ్ణి.
0: When he entered the battlefield, he saw the relatives, the friends and the teachers. Krishna and Arjuna are essentially physical entities. You would never get the benefit.
1: Krishna Arjuna netvantidi jeeveshwaru yokka swarupakanga.

0: when he entered the battlefield, he saw the relatives, the friends and the teachers, and he said, well, I am rather confused, I am feeling rather diffident, please let us get back home. He told Krishna.
1: కేవలం బంధుమిత్రులను చూచి తనకు భ్రమ కలిగింది.
0: When he saw the relatives and friends, he felt deluded.
1: ఈ భ్రమ మమత్వంతో కూడినటువంటిది.
0: This delusion is associated with మైండ్నెస్.
1: ఈ మమత్వము అభిమానంతో చేరినటువంటిది.
0: This మైండ్నెస్ is also associated with
1: అధికార అభిమాన మమకారముల చేతనే ఈ భ్రమ సంభవించింది.
0: It is an account of attachment and also that belongingness, that possessiveness.
1: ఈ భ్రమ సంభవించినటువంటి అర్జునుకు కృష్ణుడు ఏమి చేశాడు?
0: What did Krishna do to Arjuna, who was deluded thus?
1: Arjuna, భ్రమ ఉండినంత వరకు నువ్వు బ్రహ్మను కూడలేవు, బ్రహ్మను చేరలేవు.
0: Krishna told Arjuna, well Arjuna, as long as you have delusion, you can never get at Brahma.
1: బ్రహ్మమును దూరము చేశాడు, అనగా భ్రమను విరక్తి గావించాడు.
0: He removed Brahma delusion from Arjuna.
1: భయమును నిర్మూలన చేశాడు.
0: He destroyed all fear.
1: బ్రహ్మతత్వాన్ని నిరూపింపజేశాడు.
0: He established and proved the principle of Brahman to Arjuna.
1: అప్పుడే దీనుడైనటువంటి అర్జునుడు వీరుడిగా ధీరుడిగా రూపొందాడు.
0: Then only Arjuna, who was so humble and timid, became a great hero and courageous person.
1: కనుక అర్జునుడికి ప్రతినిధులైనటువంటి ఒక జీవుడు ఈనాడు భ్రమల చేతను దీనత్వం చేతను కేవలము ఒక అజ్ఞానం నందు మునిగిపోతున్నారు.
0: ఇండివిజువల్ సోల్స్ హూ హావ్ బీన్ రిప్రజెంటెడ్ బై అర్జున టుడే వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ దే ఆర్ ఆల్సో ఫుల్ ఆఫ్ డెల్యూజన్స్ ఫియర్ అటాచ్మెంట్
1: తమ కర్తవ్యాన్ని విస్మరిస్తున్నారు.
0: దే ఆర్ గివింగ్ అప్ దర్ డ్యూటీస్
1: కానీ మానవత్వం అనేటువంటి యొక్క సత్యాన్ని కోల్పోతున్నారు.
0: దే ఆర్ ఆల్సో లూజింగ్ ద హ్యూమానిటీ అండ్ ది హ్యూమన్ ప్రిన్సిపల్ ఇన్ దెమ్
1: నిర్విరామ కృషిచే
0: విత్ సీజ్లెస్ వర్క్
1: నిరంతర తాపత్రయములచే
0: ఫుల్ ఆఫ్ వరీస్
1: అంతులేని ఆశలచే
0: విత్ అన్లిమిటెడ్ డిజైర్
1: అర్థం కాని ఆవేదనలచే
0: విత్ ఎక్సైట్మెంట్ అండ్ ఫీలింగ్
1: అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడేటువంటి మానవునికి శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: ఎ పర్సన్ హూ ఈస్ దస్ ట్రైన్ టు రీచ్ ది అల్టిమేట్ విత్ ఆల్ దీస్ థింగ్స్
1: నిత్య సత్యమైనటువంటి యొక్క
0: వెన్ ఎ పర్సన్ జస్ట్
1: నిర్గుణ నిరూపమైనటువంటి యొక్క
0: పర్మనెంట్ ఎంటిటీ విచ్ ఇస్ ఎ ట్రూత్
1: ఈ నిర్గుణాకార తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి భ్రమను దూరం గావించుకోవాలి.
0: When you want to understand this particular qualityless entity, which is a permanent entity, you must free yourself from delusion.
1: Kanukane manam endundinatvanti ee bhramanu dooramu gavinchukune nimittamai manamu prati vishayamunu kudanu aacharanalo unchatam atyavasaramu.
0: It is therefore essential to practice things in order that we'll be able to remove delusion from us.
1: Ee bhramane mohamu mohamani pilavabadutu vachindi.
0: This delusion is also described as infatuation.
1: ఈ మోహము కేవలము గుణములచే సంభవించినటువంటిది.
0: This infatuation occurs on account of gunas, qualities.
1: గుణములు కల్పితమైనటువంటివి.
0: Gunas and qualities are all created ones, artificial.
1: స్వప్రదృశ్యము వంటి ఈ జగత్తును చూచి కొన్ని విధములైనటువంటి భయభ్రాంతులు ఏర్పడుతూ వస్తుంటాయి.
0: We feel frightened by seeing at the world which is only a something like a sign in the dream.
1: దృశ్య కల్పితమైనటువంటివి.
0: ఆల్ దీస్ ఆర్ ఆల్ క్రియేటెడ్ వన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్
1: విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అన్నారు. కేవలం ఈ విశ్వమంతా కూడాను అద్దములో చూచినటువంటి ప్రతిబింబంగా కనిపిస్తున్నాయి.
0: ది ఎంటైర్ వరల్డ్ ఈజ్ సంథింగ్ లైక్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఇమేజ్ ఇన్ ఎ మిర్రర్.
1: అద్దములో కనిపించుచున్నవి కానీ అద్దమునకు సంబంధము లేదు.
0: We have been able to get the reflection in the mirror, but that has nothing to do with the mirror.
1: నేత్రమునకు గోచరించుచున్నవి కానీ ఇవి నేత్రముతో ఏమాత్రం కూడాను సంబంధం లేదు.
0: They are seen by the eye, but they have nothing to do with the eye.
1: ఎల్లప్పుడూ కూడాను సాక్షిభూతమై ఉంటుంటాయి.
0: Eyes always remain as witness.
1: సమస్త దృశ్యమును కూడాను నేత్రములు చూడగలుగుతున్నవి.
0: Eyes have been able to see all the sights in the creation.
1: కానీ నేత్రములు నేత్రములను చూడలేకపోతున్నవి.
0: But I cannot see itself.
1: Itti andhattamunu nirmoolamu gavinchi divyattamunu praaptimpa chesi anugrahamuto aanandanni andimpa chesinatundi ee Bhagavad Gita.
0: Bhagavad Gita is one which has removed this kind of blindness and which has conferred a divine sight and which has been able to give the divine experience.
1: Ee naadu Bhagavad Gita yokka pracharamulu prabodhamulu viriviga periginavi.

0: These days, the teachings and the preachings of Bhagavad Gita have grown.
1: అనేక విధములైనటువంటి జ్ఞాన యజ్ఞములు భగవద్గీత సప్తాహములు కూడాను విరివిగా పెరిగినవి.
0: The జ్ఞాన యజ్ఞ సప్తాహస్ రీడింగ్ ఫర్ ఎ వీక్ ఆల్ దీస్ థింగ్స్ హావ్ గ్రోన్
1: ఎనార్మస్లీ. ఇవి క్రమక్రమేణ భ్రమలతో కూడినటువంటి మానవుని మరింత భ్రమలకు చేర్చి వారిని భ్రష్టుని గావించుతున్నది.
0: బట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ దే ఆర్ పుట్టింగ్ ది మ్యాన్ టు ఎ గ్రేటర్ సెన్స్ ఆఫ్ రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ బికాస్ దే ఆర్ ఇంక్రీజింగ్ ది డెల్యూజన్ బై రాంగ్ ఎక్స్ప్లెనేషన్.
1: కారణమేమనగా పవిత్రమైన గీతాసారమునందున్నటువంటి యథార్థమును వారు బోధించటం లేదు.
0: ది రీజన్ ఈస్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు ఎక్స్పౌండ్ ది కరెక్ట్ ట్రూత్ యాజ్
1: శ్లోకములను కంఠస్థము గావించటము,
0: మెమరైజింగ్ ది శ్లోకాస్,
1: పారాయణములు సల్పటము,
0: పర్ఫార్మింగ్ పారాయణ,
1: ఉచ్చరించటము,
0: సింప్లీ చాంటింగ్ దెమ్.
1: ఇది కేవలము ఒక గ్రౌండ్ ఫోన్ ప్లేట్ వలె మనం అనుభవిస్తున్నాము.
0: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డన్ మెకానికలీ లైక్ ఎ గ్రామోఫోన్ ప్లేట్.
1: ఇది సరి అయిన ఫలితమును మనం చేకూర్చదు.
0: దిస్ కెన్ నెవర్ గెట్ అస్ ద రియల్ గుడ్ బెనిఫిట్.
1: కనుక మనం ఆచరణయందు ఒక్కటైనా మనం ఆచరణయందుంచి దీని సరైన ఆనందాన్ని మనం అనుభవించుటకు ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్ వన్ అండ్ దస్ ఎక్స్పీరియన్స్ ది రియల్ గ్లోరీ అండ్ జాయ్.
1: గీత యందు ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క సూక్తిని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు రికగ్నైజ్ ద రియల్ మీనింగ్ కంటెయిన్డ్ ఇన్ గీత.
1: అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకుని బోధించినట్టుగా తానే చెప్పాడు.
0: Krishna himself has said that Arjuna is kept only as
1: nimitta matram bhav savya sachi. O savya sachi, ninnu nimittanga pettukunnanu ee bhagavad gita jagattunike sambandhinchinatundi neeku matrame kaadu.
0: O Arjuna, I am keeping you only as an excuse or as an instrument, but it is meant for the entire world, not for you alone.
1: Nenu sarva jeevulu endukudanu atma swarupudai unnanu.
0: I am existing in the form of Atma in all beings.
1: Neevu veru nenu veru kaadu.
0: Yourself and myself, we are not different.
1: Raga dveshamulu che kootatam cheta ee yadarthamainatundi swasvaroopani neevu marchi pothunnavu, koodalekapothunnavu.
0: Because you are having attachment and hatred, you have not been able to know your own real self, real nature.
1: Mappula che kappabadinatundi okka suryudu manaku kanipinchakoyinanta maatramna సూర్యుడు లేడని భావించరాదు.
0: జస్ట్ బికాస్ సన్ కవర్డ్ బై ది క్లౌడ్స్ కెనాట్ బి సీన్, యూ కెనాట్ డినై ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సన్ హింసెల్ఫ్.
1: కనుక నీవు సత్యాన్ని గుర్తించుకోలేకపోయినంత మాత్రం సత్యం లేదని నీవు ఏమాత్రం కూడా వాదించటకు మంచిది కాదు.
0: జస్ట్ బికాస్ యూ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ట్రూత్, ఆర్గ్యూయింగ్ దట్ దేర్ ఇస్ నో ట్రూత్ ఈజ్ నాట్ ప్రాపర్ అర్జున.
1: తనను తాను గుర్తించుకుంటే తానే బ్రహ్మ అయిపోతాడు.
0: If one recognizes oneself, one becomes Brahma himself.
1: Tanu tanuga nilchatame Bhagavad Gita yokka saram.
0: The essence of Bhagavad Gita is to teach one to remain one.
1: Tanu jeevudu krishnudu devudu anekunti yokka vibhagam manam cheyaradu.
0: That kind of difference that the Arjuna is an individual soul and
1: ee bhinnatvamlone manaku bhaya bhrantulu chekurtayi.
0: When you have that kind of difference, you are full of fear.
1: దీనిని ఏకత్వం గావించుకునేటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
0: వీ హావ్ టు అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ విచ్ యూనిఫైస్ ద ఇండివిజువల్ సోల్ విత్ ద సుప్రీం సోల్.
1: ఇది కేవలము ధర్మశాసనము.
0: దిస్ ఈస్ ద లా ఆఫ్ ధర్మ.
1: భగవద్గీత ధర్మశాస్త్రము.
0: భగవద్గీత ఈస్ ధర్మశాస్త్ర.
1: కారణమేమనగా ధర్మాన్ని నిలబెట్టే నిమిత్తమే నేను అవతరిస్తున్నానని చెప్పాడు.
0: ది రీజన్ ఈస్ కృష్ణ హాస్ డిక్లర్డ్ ఫర్
1: ఎస్టాబ్లిషింగ్ ధర్మం నేను అవతరిస్తుంటానన్నాడు.
0: వేర్ ఎవర్ ధర్మ డిక్లైన్స్ ఐఎమ్ బోర్న్ దేర్ హియర్ సెట్.
1: ధర్మం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ అండర్స్టాండ్ బై ధర్మ?
1: మానవుని యొక్క కర్తవ్యాన్ని గుర్తించి వర్తించేటువంటిది ధర్మము.
0: ధర్మ రెఫర్స్ టు పర్ఫార్మింగ్ ది డ్యూటీస్ ఆఫ్ మ్యాన్ బై రికగ్నైజింగ్.
1: ధర్మం మానవుని యొక్క జీవితం వంటిది, ప్రాణం వంటిది.
0: మ్యాన్ హ్యాస్ టు ట్రీట్ ధర్మ హ్యాస్ హిస్ వెరీ లైఫ్ బ్రెత్.
1: చక్కెరకు తీపి ఎట్టిదో, పుష్పమునకు సుగంధం ఎట్టిదో, మానవునకు ప్రీతి అనేటువంటిది అట్టిది.
0: ఫర్ షుగర్ స్వీట్నెస్ అండ్ ఫర్ ఫ్లవర్ ది ఫ్లేవర్, ఇన్ ద సేమ్ వే ఫర్ మ్యాన్ ఇట్ ఈస్ ధర్మ.
1: ఈ ప్రీతి నీతి నీతి నిజాయితీతో కూడినటువంటిది ఉండాలి.
0: దిస్ కైండ్ ఆఫ్ లవ్ మస్ట్ బి అసోసియేటెడ్ విత్ ట్రూత్ అండ్ మొరాలిటీ.
1: కనుక ధర్మాన్ని గుర్తించుకునే నిమిత్తమే మనము ఈ ధర్మమునకు ప్రవేశపెట్టాలి.
0: టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ధర్మ యూ హావ్ టు ప్రాక్టీస్ ధర్మ.
1: ధర్మాన్ని బోధించటము, ధనాన్ని ఆశించటము, పొత్తు కుదురుతుందా?
0: కెన్ దర్ బి ఎ రికన్సిలియేషన్ వెన్ యూ ప్రీచ్ ధర్మ అండ్ వెన్ యూ ఆస్పైరింగ్ ఫర్ మనీ?
1: ధనముతో కొనేటువంటిది కాదు ధర్మము.
0: యూ కెనాట్ బై ధర్మ త్రూ మనీ.
1: హృదయముతో కొనవలసినటువంటిది.
0: యూ హ్యావ్ టు బై ఇట్ త్రూ యువర్ హార్ట్.
1: ఈనాడు ఈ భగవద్గీత ప్రచారములన్నీ కూడాను కొన్ని వ్యాపార రంగములుగా తయారవుతున్నవి.
0: ఆల్ ది ప్రీచింగ్స్ ఆఫ్ భగవద్గీత హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇంటు ఎ టైప్ ఆఫ్ బిజినెస్ దీస్ డేస్.
1: ఈ విధమైనటువంటి మార్గం ఏనాటికి కూడాను వ్యక్తులకు కానీ ప్రొక్కలకు కానీ సుక్తులకు కానీ ఈ సరైనటువంటి మార్గం కాదు.
0: ఫర్ ఇండివిజువల్స్, ఫర్ ద ప్రీచర్స్ ఆర్ ఫర్ ద లిజనర్స్ దిస్ కెన్ నెవర్ డూ ఎనీ గుడ్ ఎనీ డే.
1: మానవత్వం ఉన్నటువంటి భ్రమతత్వం అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారణ చేయడానికి ప్రయత్నించాలి.
0: వీ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ద డెల్యూషన్ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ మ్యాన్.
1: పుట్టినది మొదలుకొని గిట్టునంత వరకు కూడా భ్రమలతోనే మనం జీవిస్తున్నాము.
0: వీ హావ్ బీన్ స్పెండింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఫ్రమ్ బర్త్ టు డెత్ విత్ ఫుల్ ఆఫ్
1: ఈ భ్రమనే మాయా అని చెప్తూ వచ్చాం.
0: దిస్ డెల్యూషన్ ఈజ్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ మాయా.
1: కనుకనే బ్రతుకులన్నీ మాయా.
0: దట్ ఈస్ వై ది ఎంటైర్ లైఫ్ ఈజ్ మాయా.
1: భవబంధములు మాయా.
0: ఆల్ ది కనెక్షన్స్ అండ్ బాండింగ్
1: సంసారం అది మాయా.
0: ఫ్యామిలీ లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ మాయా.
1: సావు మాయా.
0: డెత్ ఈజ్ మాయా.
1: మాయ బ్రతుకుకింత మాయలో పడనేలా?
0: ఫర్ ద సేక్ ఆఫ్ దిస్ మాయా వై ఎంటర్ ఇన్ టు మాయా అగైన్?
1: మాయ బ్రతుకునకి మాయలో పడుతున్నాం మనము.
0: ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ట్రాన్సియంట్ లైఫ్ మాయా లైఫ్.
1: మాయను నిర్మూలన చేసి మాధవత్వాన్ని చేర్చుకునే నిమిత్తం ఏర్పడినటువంటిదే ఈ భగవద్గీత.
0: భగవద్గీత హాస్ కమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ మాయా అండ్ టేక్ యూ టు ది ప్రిన్సిపల్ ఆఫ్
1: మానవుడు మానవుడిగా బ్రతికి,
0: మ్యాన్ లివింగ్ యాజ్ అ మ్యాన్,
1: మాధవత్వంగా మారేటువంటిదే వేదాంతం యొక్క సారము.
0: ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఈజ్ టు మేక్ మ్యాన్ లివ్ యాజ్ మ్యాన్ అండ్ రీచ్.
1: తరతరముల నుండి కూడాను ఈ భగవద్గీత పారాయణం చేసేటువంటి వారు కోటాను కోట్టగలరు.
0: ఫ్రమ్ టైమ్స్ మెమోరియల్ దేర్ ఆర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ హావ్ బీన్ రీడింగ్ భగవద్గీత.
1: కానీ దీని యొక్క సత్యాన్ని ఎంతవరకు గుర్తించారు?
0: బట్ టు వాట్ ఎక్స్టెంట్ హ్యావ్ ది అండర్స్టూడ్ ది మీనింగ్?
1: గుర్తించకుండా పోవడం కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ యాజ్ టు వై దే హావ్ నాట్ అండర్స్టూడ్?
1: మనం ఏ విధంగా దీనిని అనుభవించాలో ఆ విధంగా అనుభవించక దానిని విరుద్ధమైన మార్గంలో అనుభవించడం చేతనే దాని యొక్క నిజ ఆనందాన్ని మనం అనుభవించలేకపోతున్నాం.
0: వెన్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఇట్ నాట్ ద వే దట్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్డ్ అండ్ లివ్డ్ బట్ ఇన్ ది ఆపోజిట్ వే, హౌ కెన్ వీ అండర్స్టాండ్ ద రియల్ మీనింగ్ అండ్ ఎంజాయ్?
1: ఆనందమును అనుభవించలేకపోవటమే కాకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నాము.
0: నాట్ మియర్లీ ఆర్ వీ మిస్సింగ్ జాయ్ బట్ వీఆర్ ఆల్సో సఫరింగ్ సారో.
1: కారణమేమిటి? భగవద్గీత పారాయణం చేయటం వల్ల దుఃఖం ప్రాప్తిస్తుందా?
0: For doing parayana and chanting of Bhagavad Gita, can there be sorrow? What is the reason?
1: Parayana cheyavalsinatundi kaadu ganaka ne dukham manaku praaptistundali.
0: This is not a text which will have to be merely chanted. Therefore, you are getting sorrow.
1: Acharana roopamainatundi grantham Bhagavad Gita.
0: Bhagavad Gita is meant for practicing it.
1: అంతరాత్మతో కూడినటువంటి గీత భగవద్గీత.
0: భగవద్గీత ఇస్ ఫుల్ ఆఫ్ ఇన్నర్ మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్.
1: పరతత్వంతో కూడినటువంటిది భగవద్గీత.
0: ఇట్ ఇస్ అసోసియేటెడ్ విత్ పరతత్వ ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్.
1: అమృతమైన నువ్వు,
0: యు ఆర్ ఇమ్మార్టల్.
1: మనం కంఠమునందు పోసుకున్నప్పుడే దీనికి తగినటువంటి ఫలితం అందిస్తుంది. కానీ అమృతము అమృతం అని ముక్కులో పోసుకుంటే ప్రాణం తీస్తుంది.
0: బై టెలింగ్ దట్ ఇట్ ఇస్ నెక్టర్, ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్ అండ్ స్వాలో దెన్ ఇట్ గివ్స్ యూ ఇమ్మార్టాలిటీ. But instead if you put it in your nose, then it can only cause you confusion and give you trouble.
1: Isha avasyam idam sarvam ishvara sarvabhutanam tanayande ee yokka ishvaratvam unnadaneetti satyanni nijamga bhagavad gita bodhinchinappudu deenini poorthiga visheshinchinatunte vaadaithe bhagavantudu vere unnadu aneetti yokka bhavamu itanlo ee maatram kudanu aavirbhavinchadu.
0: When bhagavad gita is teaching that ishvara is the resident of your heart, if you firmly believe it, why do you search for God elsewhere?
1: Kanuka tana yokka atma tattvamane krishnuniga bhavinchukoni tana hrudayamune brindanamuga visheshinchukoni tana bhavamulne gopikaluga tanu alankarinchukoni indulo tana yokka anandamunu anubhavinchadaniki prayatninchatame nijamaina kunti yokka saram.
0: The real essence and the correct way of enjoying Bhagavad Gita is you have to consider your atma as Krishna and you have to consider your heart as Brindavana. And you have to consider your థాట్స్ ఆఫ్ గోపిక.
1: సర్వులయందు దైవం ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి
0: ఇది పర్సన్ హూ హాజ్ రికగ్నైజ్డ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవరీ హార్ట్.
1: తన స్వవిషయం వచ్చేటప్పటికీ ఈ యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నాడు.
0: బట్ వెన్ ది మ్యాటర్ కమ్స్ టు హిజ్ ఓన్ పర్సనల్ ఇంట్రెస్ట్ హీ ఈజ్ లూజింగ్ ది ఫెయిత్.
1: పరులకు బోధించే సమయమునందు మాత్రము ఇవి చాలా పటుత్వంగా బలమైనటువంటివిగా ఉచ్చరిస్తూ ఉంటాము.
0: వెన్ వీఆర్ టీచింగ్ ఇట్ ఫర్ అదర్స్ విత్ అ లాట్ ఆఫ్ ఫర్మ్నెస్ అండ్ కన్విక్షన్ వీ గో ఆన్ టీచింగ్.
1: తనకు ఒకటి పరులకు మరొకటిగా ఉండటం చేత ఇది భిన్నముగా కనిపిస్తుంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ వన్ థింగ్ ఫర్ హిమ్ అండ్ డిఫరెంట్ థింగ్ ఫర్ అదర్స్ దెన్ వీ దట్ కైండ్
1: తాను వేరుగా దైవం వేరుగా భావించినటువంటి వ్యక్తికే ఇట్టి పిచ్చి భావములు ఉద్భవిస్తుంటాయి.
0: దిస్ కైండ్ ఆఫ్ రాంగ్ ఐడియా ఆఫ్ గెటింగ్ టు ది హెడ్ ఆఫ్ ఎ పర్సన్ హూ కన్సిడర్స్ హిమ్సెల్ఫ్ ఆస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: మొట్టమొదట కౌరవుల చేత తండ్రిని కలిగించి ఈ విధమైన యొక్క ప్రమాదం తప్పించమని కోరినటువంటి వాడు కూడాను అర్జునుడే.
0: ఇట్ వాజ్ అర్జున హూ ప్రే టు కృష్ణ టు గో ఆన్ ఎ మిషన్ అండ్ సీ దట్ దిస్ వార్ ఈస్ అవాయిడెడ్.
1: యుద్ధం అనగా సామాన్యం కాదు.
0: వార్ ఈజ్ నాట్
1: ఎందరో నిరపరాధులు మృతి నొందుతారు.
0: సో మెనీ ఇన్నోసెంట్ పీపుల్ లూజ్ దర్ లైఫ్స్.
1: కనుక అనేక విధములైనటువంటి వంశములు క్షీణిస్తాయి.
0: ఎ నంబర్ ఆఫ్ పీపుల్ డై అండ్ ది వెరీ
1: వర్ణ సంక్రమణ ఏర్పడుతుంది.
0: దెర్ బి ప్రాబ్లమ్స్.
1: కనుక కృష్ణ ఈ యుద్ధమును తప్పించి లోకక్షేమాన్ని చేకూర్చమని ప్రార్థించినాడు అర్జునుడు.
0: అర్జున టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ వార్ ప్రే టు కృష్ణ, కృష్ణ ప్లీజ్ సేవ్ అస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ వార్.
1: అర్జును యొక్క ఇచ్చను పురస్కరించుకుని కౌరవుల దగ్గరికి రాయబారంగా వెళ్ళాడు కృష్ణుడు.
0: ఇట్ ఈస్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ప్రేయర్ ఫ్రమ్ అర్జున కృష్ణ వెంట్ ఆన్ ఎ మిషన్ టు కౌరవాస్.
1: కానీ కృష్ణుడు కూడాను ఈ విధమైన ప్రమాదమును తప్పించాలనేటువంటి ఉద్దేశంతో అనేక విధములుగా కూడాను తాను సంధికి ప్రయత్నించాడు.
0: ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ వార్ కృష్ణ ఆల్సో ట్రైడ్ హిస్ బెస్ట్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ విత్ కౌరవ.
1: కానీ కట్టకడపటికి దుష్టులైనటువంటి యొక్క దుర్మార్గులైనటువంటి యొక్క దుష్టులు దుర్యోధన దుశ్శాసనాదులు దీనిని అంగీకరించలేదు.
0: The wicked ones, Duryodhana, Dushyasana and the others, they never agreed for this kind of
1: ఇది అంగీకరించలేదని కృష్ణుడు వచ్చి తిరిగి అర్జునుడితో చెప్పినప్పుడు అందని ద్రాక్ష పుల్లది అన్నట్టుగా అప్పుడు అర్జునుడు తిరిగి మార్చుకుంటున్నాడు భావాన్ని.
0: When Krishna came back and told Arjuna that he could not succeed in his mission, Arjuna changed his views, thinking that the grapes which you cannot get are
1: అనగా వ్యక్తుల యొక్క భావములు అవసరమైతే ఒక మార్గమును అనుభవిస్తాయి, అవసరము తీరితే మరొక మార్గాన్ని అనుసరిస్తాయి.
0: ద ఫీలింగ్స్ ఆఫ్ ఇండివిజువల్ గో ఆన్ చేంజింగ్ డిపెండింగ్ అపాన్ వాట్ ఈస్ కన్వీనియంట్ ఫర్ దెమ్.
1: వారు అంగీకరించే ఉండినా తాను ఎంతనో ఆనందించేటువంటి వాడు.
0: ఇఫ్ ఓన్లీ కృష్ణ హాడ్ సక్సీడెడ్ ఇన్ హిస్ మిషన్ అర్జున వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: కౌరవులు దీనిని అంగీకరించననేటువంటి విషయం అర్జునుడు కూడా తెలుసును.
0: అర్జున ఆల్సో న్యూ దట్ కౌరవాస్ వుడ్ నాట్ అగ్రీ ఫర్ ద ప్రపోజల్.
1: ఈ కృష్ణుడు వెనుకకు వచ్చినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు.
0: వెన్ కృష్ణ రిటర్న్ ఫ్రమ్ హిస్ మిషన్ అర్జున టోల్డ్ హిమ్ దస్
1: కాలకూటమున అమృతము సృజింప వీల భయద దావాగ్నిలో మల్లె పూల వెద జల్లు లీల ముష్కరు నిమ్రోల హితోక్తులు మేల గుణజాల ఏల ఈ సంధి మాటలిక గోపాల.
0: ఓ గోపాల, why undertake this particular thing again? It is impossible to get poison in nectar. This is a particular leela of yours. It is not possible to succeed in this. Let us not try in this mission.
1: Kuracha buddhula kauravulara maratvaragi mana pottu kottura.
0: Those narrow-minded people, will they agree for our proposal?
1: Yuddhamu siddhamanaka kalaharana mikriyela.
0: Why should we waste time without making preparations for the war?
1: ఈ కాలహరణం చేసింది ఎవరు, అర్జునుడు కాదా?
0: Is it not Arjuna who has indulged in this delay tactic?
1: తన పాచికలు చెల్లలేదని తాను యుద్ధమునకు సిద్ధం కామ్మని తిరిగి కృష్ణుడినే పురికొల్పుతూ వచ్చాడు.
0: As he did not succeed in his idea, he began making Krishna, exhorting Krishna for the war.
1: దీని యొక్క అంతరార్థం ఏమనగా ప్రతి జీవుల యొక్క స్వభావములు ఈ పరిస్థితినే పొందుతూ ఉంటాయి.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ విత్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
1: తన యొక్క స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు సరుపుతారు.
0: ఫర్ ది సేక్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫిష్ ఎండ్స్ దే మేక్ ఎవ్రీ ఎఫర్ట్.
1: జయించినా ఇది నా యొక్క శక్తి సామర్థ్యములు అంటారు.
0: ఇఫ్ దే సక్సీడ్ ఇన్ దేర్ ఎఫర్ట్స్ దే థింక్ ఇట్ ఇస్ ఆల్ మై ఎఫర్ట్.
1: అవి విఫలమాయనా ఇది కేవలము దైవానుగ్రహం లేదు అంటారు.
0: ఇఫ్ దే ఆర్ అన్సక్సెస్ఫుల్ దే సే దేర్ ఇస్ నో గాడ్స్ గ్రేస్ ఆన్ మీ.
1: కానీ జయించినటువంటి దానికి ఇది దైవానుగ్రహం అని చెప్పగలడా? చెప్పడు.
0: వెన్ వన్ ఇస్ విక్టోరియస్ డస్ వన్ సే దట్ ఇట్ ఇస్ అన్ అకౌంట్ ఆఫ్ ది గ్రేస్.
1: ఈ మానవత్వంలో ఇట్టి సంకుచితమైనటువంటి యొక్క భావములు ఉండటం చేతనే ఈ విశాలమైనటువంటి యొక్క తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సచ్ నారో మైండెడ్నెస్ ఇన్ ద మైండ్స్ ఆఫ్ మ్యాన్. హి హస్ నాట్ బీన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ది స్పిరిచువల్.
1: కనుక ప్రతి విషయమును కూడాను మనం భగవద్ విషయంగా వచ్చినప్పుడు విశాలముగా విశాలముగా విశాలముగా విచారించాలి.
0: ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ దెన్ వీ విల్ హావ్ టు థింక్ ఇట్ థింక్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ బ్రాడ్ వే.
1: ఇది ఎక్స్పాన్షన్ లవ్ అన్నారు.
0: దిస్ ఇస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎక్స్పాన్షన్ లవ్.
1: క్రమక్రమేణా దానిని సంకుచితమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం చేత ఇది కేవలము కంట్రాక్షన్ లవ్ అన్నారు.
0: ఇఫ్ యూ గో ఆన్ బ్రింగింగ్ నారోవర్ నారోవర్ దిస్ విల్ బి డిస్క్రైబ్డ్ యాజ్ కంట్రాక్షన్ లవ్.
1: కనుక ఈనాడు ప్రాపంచిక సంబంధమైన విషయం ఏంటనేను మనం విశాలమైన భావమును అభివృద్ధి పరుచుకుంటున్నాము, కానీ దైవ సంబంధమైన విషయంలో వచ్చేటప్పటికే చాలా సంకుచితమైనటువంటి మార్గంలో సంకుచితమైన భావములు పెంచుకుంటూ వస్తున్నాము.
0: టుడే అట్లీస్ట్ విత్ రెఫరెన్స్ టు ద వరల్డ్ వీ మే బి హ్యావింగ్ ఎ లిటిల్ బ్రాడ్ మైండెడ్నెస్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్ ఆఫ్ గాడ్ వీ ఆర్ బికమింగ్ నారోవర్ ఇన్ అవర్ ఓన్ థింకింగ్.
1: ప్రేక్షకుల యొక్క అపేక్షను గుర్తించి ప్రబోధన సల్పుతున్నారే కానీ ఇది సత్యమైనటువంటి యొక్క సత్యము అనేటువంటి యొక్క భావంతో ప్రబోధన సల్పేటువంటి వారు చాలా తక్కువ.
0: Those people who are undertaking expounding and preaching of Bhagavad Gita are explaining the things to suit to the audience. They are not prepared to tell the truth if it is a little bitter for the audience.
1: ప్రజలను ఉల్లాసపరిచి వారిని ఉత్తేజపరిచి వారిని ఆకర్షించుకునేటువంటి యొక్క విధానమునకు ప్రయత్నిస్తున్నారు.
0: All their efforts are to earn the appreciation of the people and get them closer and nearer.
1: ఇది కేవలం మరింత భ్రమల్లో చిక్కించి వారిని భ్రమల్లో బద్దులు చేస్తున్నారు.
0: ది రిజల్ట్ ఆఫ్ దిస్ ఇస్ దే విల్ మేక్ దెం ఫర్దర్ ఎంటాంగిల్డ్ ఇన్ డెల్యూషన్.
1: పెద్దల వాక్యములను శిరసావహించి వారికి సత్యములనే విశ్వసిస్తున్నారు ప్రేక్షకులు.
0: ది లిజనర్స్ దే థింక్ దట్ దిస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ది గ్రేట్ పీపుల్ ది పీపుల్ హు ఆర్ నాలెడ్జబుల్ దే టేక్ దెం అస్ ట్రూత్.
1: ఇది సరి అయినటువంటి బోధలు కావు.
0: దీస్ ఆర్ నాట్ కరెక్ట్ టైప్ ఆఫ్ టీచింగ్.
1: మనము చేయవలసినటువంటి ప్రచారములు కాదు ఆచారములు.
0: It is not the teaching and preaching which we have to do. What we have to do is we have to
1: manam chesi chupinchetvanti vidhanamlo manam prayatninchali.
0: We have to take up the path of practicing and preaching.
1: Cheppina vishayamlo manam cheyalekunda poyina vishwasamlo manam kolipovtam.
0: If we don't practice what we teach, we lose the trust and the faith of others in us.
1: Ee naadu aacharana roopamaina pracharamlo atyavasaram.
0: It is essential these days to preach after practicing them.
1: ఒక్కొక్క దినమునకు ఎన్నో లక్షల భగవద్గీతలు ప్రింట్ అవుతున్నాయి.
0: Lakhs of copies of Bhagavad Gita are printed.
1: ప్రతి విదేశీయుడు కూడాను భగవద్గీతను ఉచ్చరిస్తున్నాడు, దానిని పారాయణం చేస్తున్నారు.
0: ఎవ్రీ ఫారినర్ దీస్ డేస్ ఈజ్ చాంటింగ్ భగవద్గీత.
1: కానీ మానసిక పరివర్తన ఏమాత్రం కూడా కలగటం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ అట్ ఆల్.
1: ఈ మానసిక పరివర్తనకు మొట్టమొదటి భౌతిక పరివర్తన రావాలి.
0: ఫర్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ there is a need for external transformation. The
1: manishi anaga manase.
0: Man essentially means
1: manasu anaga talampule.
0: Mind means thoughts.
1: Talampule anaga mana yokka nitya charyale.
0: Thoughts refer to our daily behavior and practice.
1: Eta vata manishi anaga mana charyale.
0: The sum and substance of this is man refers to
1: motta motta mana nadavadikini mana sarididukovali.
0: In the first place we have to change and make our own behavior.
1: ఈ నడవడికను మనం సరిదిద్దుకుంటే దీనిని అనుసరిస్తుంది మనసు.
0: If we change our conduct and behavior into good, our mind will
1: ఈ మానసిక పరివర్తన చేత ఆధ్యాత్మిక పరివర్తన కూడా సంభవిస్తుంది.
0: Once there is a mental transformation, spiritual transformation also can come.
1: కనుక మన బాహ్య సంబంధమైనటువంటి నడతలే మన యొక్క నడవడికలను సరైనటువంటి మార్గంలో పరివర్తన గావించుకోకుండా పోయినప్పుడు ఇంకా మానసిక పరివర్తన ఏ రీతిగా సంభవిస్తుంది?
0: మెంటల్ థింకింగ్.
1: కానీ భగవద్గీతలోని అర్జునుడు ఆ విధంగా చేయలేదు.
0: బట్ అర్జున ఇన్ భగవద్గీత డిడ్ నాట్ డూ దిస్.
1: కరిష్యే వచనం తవా, స్వామి నీ ఆజ్ఞను శిరసా వహించి నేను చెప్పినట్టుగా చేస్తానన్నాడు.
0: హీ టోల్డ్ స్వామి ఐ ఇంప్లిసిట్లీ క్యారీ అవుట్ యువర్ కమాండ్.
1: ఈ విశ్వాసమును పురస్కరించుకునియే కృష్ణుడు చక్కగా కొన్ని గ్లూకోజ్ కాల్షియం ఇంజెక్షన్లు ఇచ్చినట్టుగా ఈ ధైర్యమును బోధించి దీనత్వమును దూరం చేసి వీరత్వాన్ని అభివృద్ధిపరచి తన కర్తవ్యాన్ని ఆచరింపజేశాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్టర్ లిజనింగ్ సచ్ ఎ ప్రేయర్ హీ గేవ్ ఆల్ ద ఎన్కరేజ్మెంట్, మేడ్ అర్జున ఎ హీరో అండ్ మేడ్ హిమ్ ప్రాక్టీస్, మేడ్ హిమ్ విక్టోరియస్ అండ్ గ్లోరియస్.
1: కర్తవ్యం యోగం ఇచ్చితి, ఈ కర్తవ్యమే నిజమైన మన యోగము.
0: ద రియల్ యోగ ఈస్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్.
1: కర్తవ్యాన్ని విస్మరించినటువంటి వాడికి రోగము.
0: ద వన్ హూ గివ్స్ అప్ హిస్ డ్యూటీస్ హీ కెన్ ఓన్లీ గెట్ డిసీజ్.
1: కనుక భగవంతుణ్ణి తమ హృదయ స్థాయిలో ప్రతిష్ఠించుకోవాలి.
0: యు హావ్ టు ఎస్టాబ్లిష్ గాడ్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క ప్రబోధన చేతనే జరుగుతున్నవనేటువంటి ఒక విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: యు హావ్ టు డెవలప్ ది ఫెయిత్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ బై హిస్ విల్ అండ్ బై హిస్ ఓన్.
1: ఇది నిజమైనటువంటి సారథ్యము.
0: దిస్ ఈస్ రియల్ చారియటర్షిప్.
1: పార్థ సారథ్యం అనగా ఏమిటి? పార్థుడనగా పృథ్వీపుత్రుడు, మానవుడే.
0: పార్థ రెఫర్స్ టు ద సన్ ఆఫ్ అర్త్, పృథ్వీపుత్ర.
1: పార్థ అనగా అర్జునుడు కాదు, పార్థుడనగా పృథ్వీపుత్రుడు.
0: పార్థ డజంట్ రెఫర్ అండ్ ఎక్స్క్లూజివ్ టు అర్జున.
1: కాబట్టి అందరూ కూడాను పృథ్వీపుత్రులే.
0: ఆల్ ఆఫ్ అస్ ఆర్ ది సన్స్ ఆఫ్ ది మదర్.
1: కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడాను తాను సారథియే.
0: ఫర్ ఎవ్రీ ఇండివిజువల్ సారథి.
1: కనుక నా యొక్క జీవితమునకే ఈ యొక్క సారథిత్వాన్ని వహించాలని ప్రార్థించాలి.
0: వీ హావ్ టు దేర్ఫోర్ ప్రే దట్ టు మై లైఫ్ యూ ప్లీజ్ బికమ్ చారిటీ.
1: అప్పుడే నీ ఒక పనిముట్టుగా తయారవుతావు.
0: దెన్ ఓన్లీ వీ కెన్ బికమ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్.
1: ఈ పనిముట్టిని అనుభవించేటువంటి వాడు కర్తగా తాను నిరూపిస్తాడు.
0: దెన్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఈవెన్ బికమ్ ఏ డూయర్.
1: కనుక నీ యొక్క ఇచ్ఛలను, నీ యొక్క భావములను, నీ యొక్క సంకల్పములను, నీ యొక్క దురుద్దేశములను ఇందులో ఏమాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: యూ షుడ్ నాట్ ఇంట్రడ్యూస్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఫీలింగ్, యువర్ ఓన్ ఇండివిజువల్ థాట్ అండ్ యువర్ ఓన్ ఇండివిజువల్ ఐడియాస్ ఇన్ టు దిస్ పర్టికులర్.
1: ఇట్టి ఆజ్ఞను శిరసా వహించాడు అర్జునుడు.
0: దస్ అర్జున ఒబేడ్ ది కమాండ్స్ ఆఫ్ కృష్ణ.
1: అప్పుడే అభయాన్ని ఇచ్చాడు.
0: దెన్ ఓన్లీ కృష్ణ గేవ్
1: మన్మనాభవ మద్భక్తో మధ్యాధీమాం నమస్కరి మామే వైశ్యసీ సత్యం చే ప్రతిజానే ప్రయోజనం. ఇప్పుడు నీవు నాకు భక్తుడవు అన్నాడు.
0: యాజ్ యూ హావ్ జస్ట్ యాక్సెప్టెడ్ మీ అన్కండిషనలీ, నౌ యు ఆర్ మై ట్రూ డివోటీ కృష్ణ డిక్లర్.
1: అనగా ఆజ్ఞను శిరసా వహించటమే ఇది సరి అయినటువంటి యొక్క ప్రమాణం.
0: ద ట్రూ ప్రూఫ్ ఈజ్ ఇంప్లిసిట్.
1: ఈనాటి మానవులకు మాట యొక్క విలువ ఏమాత్రము తెలియదు.
0: బట్ టుడేస్ మ్యాన్ డజంట్ కేర్ ఫార్ ది వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్.
1: ప్రేమ స్వరూపులారా, మాటకు ఖర్చు తక్కువ విలువ ఎక్కువ.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్ ఫర్ ద వర్డ్ ది ప్రైజ్ అండ్ ది ఎక్స్పెండిచర్ ఇస్ లెస్ బట్ ఇట్ ఈస్ ఇన్వాల్యుయబుల్.
1: మాట విలువ తెలియనటువంటి వాడు మనిషి విలువ ఏ రీతిగా తెలుసుకోగలడు?
0: ఏ పర్సన్ హూ డస్ నాట్ నో ద వాల్యూ ఆఫ్ హిజ్ ఓన్ వర్డ్ హౌ కెన్
1: దైవం యొక్క మాటలు కేవలం నిస్వార్థమైనటువంటి మాటలు.
0: ద వర్డ్స్ ఆఫ్ లార్డ్ ఆర్
1: దైవము ఏది చెప్పినా, ఏది చూచినా, ఏది పలికినా అన్ని కూడాను మీ మంచి నిమిత్తమే.
0: Totally selfless they are. What
1: God is everything.
0: Whatever he does, whatever he talks, whatever he tells, everything is only for your own good. Good for you.
1: Kanuka, ee satyanni manam vishwasinchali.
0: You should firmly believe this truth.
1: Appude ee vidhamainatundi yokka sadhanalu manamu sadhinchadaniki veelavutundi.
0: Then only we will be able to get the charitership of God.
1: Tanaku kavalsinadi ee jagattulo emiyu ledu.
0: He doesn't need anything from the world.
1: Tanu cheyavalsinadi ee jagattu nimittam emi ledu.
0: For the sake of the world he owes nothing.
1: Sankalpa matram sarvamu sadhinchavachchu.
0: He can get anything by mere will.
1: Name paatasti kartavyam trishulekeshinchina nanavapta mavaptayam vattaye vachakarmani. Naaku ee trilokamulo endukunu kavalsinadi emi ledu. నేను చేయవలసింది ఏమీ లేదు, దీనితో నేను అనుభవించవలసింది ఏమీ లేదు, కానీ నేను చేసే ప్రతి కర్మ కూడాను మీ నిమిత్తమై చేస్తున్నాను అనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
0: వీ హావ్ టు ఫర్మ్లీ బిలీవ్ ది ట్రూత్ వెన్ కృష్ణ సెట్ దట్ ఐ హావ్ నథింగ్ టు డూ, నో డ్యూటీ టు పర్ఫార్మ్ ఇన్ ఆల్ ద త్రీ వరల్డ్స్. ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అట్ ఆల్, ఐ డూ ఎవ్రీథింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ యూ.
1: భగవద్గీతను చదువుతున్నాము, 700 శ్లోకాలు కంఠస్థం చేసుకున్నాము. ఆ 700 శ్లోకాలు ఏమిటిందో మనకు అర్థం కావటం లేదు.
2: We are reading Bhagavad Gita, memorizing 700 slokas, but we don't understand what they contain.
1: ఈ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాన్ని మనం గుర్తించాలంటే రెండింటిని మనం ఆధారంగా తీసుకుంటే చాలు.
2: If we want to really understand the complete significance of Bhagavad Gita,
1: కొందరు భక్తిని బోధిస్తున్నారంటారు, కొందరు ధర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు కర్మమును బోధిస్తున్నారంటారు, కొందరు మోక్షాన్ని అనుభవిస్తున్నారంటారు.
2: We have to take two things. Some people say that the Bhagavad Gita is teaching bhakti, some say dharma, and some say karma, and various other things.
1: ఈ వ్యాఖ్యాతలు వారి వారి తెలివితేటలను పురస్కరించుకొని అనేక విధములుగా దీనిని అభివృద్ధి పరుస్తూ వస్తున్నారు.
2: All these commentators, in the light of their own understanding,
1: ఈ వ్యాఖ్యానాల లోపల కృష్ణుని వాక్యం ఎక్కడ జారిపోతుందో, జారిపోయింది.
2: In their commentaries, they are losing the real meaning of what Krishna has said.
1: ఈ యొక్క నానార్థములు పెంచటం లోపల యథార్థము పోయి అనర్థాలు బలిచిపోతున్నాయి.
2: వైల్ డెవలపింగ్ డిఫరెంట్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్, ద రియల్ మీనింగ్ ఈజ్ లాస్ట్ అండ్ రాంగ్ మీనింగ్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్ ఆర్ ఎమర్జింగ్.
1: మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకురువత సంజయ. ఈ మొట్టమొదటి శ్లోకము లోపల మొట్టమొదటి పదమేమిటి? ధర్మక్షేత్రే, ధర్మము మొదటి పదం.
2: In the first stanza, what is the first word? The first word, dharma kshetra. In that, dharma is first.
1: Katta kadapati slokamu, yatra yogisvara krishna, yatra paatho dhanuddharha, tatra sri vijaya vibhuti dhruva niti matir mama. Ee kadapati slokamu lo, kadapati padamu mama. Ee mama, aa modati slokamu lo unnatundi modati padamu dharma. Rendittini cheriste mama dharma ani bodhisthundadi.
2: In the last stanza, the last word is mama. If you join this first word and the last word together, it becomes mama dharma.
1: Yavaru yeritiga dharmam acharinchali aneetvantidi aa yokka tattvanni manam gurtinchukodaniki prayatninchali.
2: We have to recognize what is our dharma by reading Bhagavad Gita.
1: Andariki oke dharmamu chelladu.
2: All people may not have the same dharma.
1: Okadu brahmachari ga untadu, మరొకరు గృహస్థుడిగా ఉంటాడు, ఇంకొకడు వానప్రస్థుడిగా ఉంటాడు, రెండు నాలుగో వాడు సన్యాసిగా ఉంటాడు. కనుక వారి వారి స్థాయికి తగినటువంటి ధర్మాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
2: దేర్ ఆర్ డిఫరెంట్ ధర్మాస్ గివెన్ ఫార్ బ్రహ్మచారి అండ్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ వానప్రస్థ.
1: ఇంతే కాదు, ఒకరు విద్యార్థిగా ఉండొచ్చు, ఒకరు వ్యవసాయుడిగా ఉండొచ్చును, మరొకరు ఇంకొకరు వ్యాపారిగా ఉండొచ్చును. వీరి ధర్మాలు కూడా ప్రత్యేకంగా ఉంటున్నాయి.
2: సిమిలర్లీ వన్ మే బి ఏ స్టూడెంట్, వన్ మే బి ఏ అగ్రికల్చరిస్ట్, one may be a businessman.
1: ఒకరు స్త్రీగా ఉండొచ్చును, మరొకరు పురుషుడిగా ఉండొచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
2: One may be a woman, another may be a man. Even for them,
1: ఈ స్త్రీలందు కూడాను గృహిణిగా ఒకరు ఉండొచ్చును, కన్యగా మరొకరు కావచ్చును. వీరి ధర్మములు కూడా ప్రత్యేకంగా ఉంటాయి.
2: Similarly, even among the women, one may be a
1: కనుక ధర్మము అనేటువంటిది అందరికీ సమంగా భావించటం అనేటువంటి వెర్రితనము తమ యొక్క స్థితిని మతిని గతిని అనుసరించుకొని ఆ ధర్మమును పురస్కరించుకొని ప్రవర్తించాలి.
2: ఇట్ ఈస్ ఎ రాంగ్ థింగ్ టు థింక్ దట్ ధర్మ ఈజ్ యూనిఫార్మ్ ఫర్ ఆల్. వన్ హ్యాస్ టు రికగ్నైజ్ ఇన్ వాట్ స్టేట్ హీఈస్, వాట్ ఈస్ హిస్ ఎవల్యూషన్.
1: ఈ విధమైనటువంటి స్థితిగతులను మతులను విచారించుకోవటము చాలా కష్టమైనటువంటి విషయము.
2: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద స్థితి గతి అండ్ మతి.
1: దీనికి సులభమైనటువంటి మార్గము సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం. స్వామి, సర్వము నీకు అర్పితం చేస్తున్నాను, నేను ఏమి చేసినప్పటికీ నీవు చేయించేటువంటివి అనేటువంటి శరణాగతి భావములో చేస్తే చాలా సులభంగా ఏర్పడుతుంది.
2: ద ఈజియెస్ట్ థింగ్ ఈజ్ టు ఆఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెడికేట్ ఎవ్రీ యాక్ట్ టు గాడ్ అండ్ సే దట్ గాడ్, బై యువర్ ఓన్ గ్రేస్ ఐఎమ్ డూయింగ్ దిస్.
1: హృదయము మారాలి, పలుకులు మారకూడదు.
2: ది హార్ట్ మస్ట్ గెట్ ట్రాన్స్ఫార్మ్, నాట్ మియర్లీ ది వర్డ్స్ కమింగ్.
1: కేవలం పారాయణ చేయకూడదు, ఆచరణలో మనం నిరూపించాలి.
2: Chanting Bhagavad Gita is no use. You have to practice it.
1: ఈ సత్యాన్ని మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: We have to achieve this particular thing.
1: తట్టలో పంచపక్ష ప్రమాణాలను పెట్టుకుని పంచపక్ష ప్రమాణం, పంచపక్ష ప్రమాణం, పంచపక్ష ప్రమాణం, పంచపక్ష ప్రమాణం 1000 times ఉచ్చరిస్తే గానీ నీ కడుపు నిండుతుందా? నిండదు.
2: If you keep delicious food items in the plate and repeat those items as delicious items 1000 times, will your stomach be
1: full? నీవు ఉచ్చరించనక్కరలేదు, చేత్తో తీసుకో, నోటికి పనిపెట్టు, చాలు, కడుపు నిండుతుంది.
2: యు నీడ్ నాట్ గో ఆన్ డిస్క్రైబింగ్ దోస్ డెలీషియస్ డిష్. ఓన్లీ థింగ్ ఇస్ యు
1: ఈ నోటికి చేతికి పని పెట్టడమే కర్మాచరణ.
2: If you eat, your stomach will become full. And this refers to...
1: ఆచరణలో నీకు ఆనందం లభిస్తుంది కానీ పారాయణంలో నీకు ఆనందం లభించదు.
2: You get joy only when you practice. Not
1: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి ప్రమాణము, ప్రచారం, ప్రాణము.
2: This is the final proof of the Bhagavad Gita, and this has to be taught in this particular way alone.

0: Radio Sai presents next, a divine discourse delivered by Bhagwan Baba on 21st of April 2002 on the occasion of Sri Ramanavami.
1: Chakra kante teepi Chakra kante teepi Dadi saramu kantenu ruchyamavunu పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు స్మరింపుము రామనామము చక్కెర కంటె తీపి దధి సారము కంటెను రుచ్యమౌను పెంపెక్కిన తేనె కన్నా అతి రుచ్యము నోటను పల్క పల్కగా అమృతమే అనిపించును కాన నిత్యమీ చక్కని దాని మీరు మనసా స్మరింపు రామనామము.
2: స్వీటర్ దెన్ the sugar, tastier than the curd, sweeter than the very honey. As one repeats God's name, Rama's name, it is verily the very nectar. So, O mind, chant his name, sing his name repeatedly.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Kosala Deshamanaku ముఖ్య పట్టణము అయోధ్య.
2: అయోధ్య ఇస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ద కింగ్డమ్ బై నేమ్ కోసల.
1: ఎట్టి శత్రువులు కూడాను ఇందులో ప్రవేశించుటకు వీలుండదు.
2: దెర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ ఎనీ ఎనిమీ టు గెట్ ఇన్ టు దాట్.
1: కనుకనే దీనిని అయోధ్య అని పేరు పెట్టారు.
2: And hence the name, the capital, happens to be Ayodhya.
1: Manu Chakravarti nirminchinatvanti okka gramame ee Ayodhya gramam.
2: It is the one built by the emperor Manu.
1: Vaikunthamulo sankalpinchukunnatvanti okka brahma sankalpame jagattunaku oka pravahanga roopondinadi.
2: It was the will of Brahman in paradise that has manifested in the form, the thought that has taken in the form of creation.
1: Atti sankalpame manasa sarovaram nundi aavirbhavinchinatvanti kanukane ee yokka pravahamunaku manasa sarovaramu ani peru vachindi.
2: As this has pinched to be the manifestation of the will of God that flows incessantly, it is given the name Manasa Sarovara.
1: Andulo oka bhagamu Ayodhya ku samipamulo pravahistu unnadi.
2: Part of this Manasa Sarovara flows across this city Ayodhya.
1: Deenine Sarayu nadi ani pilicharu.
2: That is called by name Sarayu river.
1: Itti pavitramaina Ayodhyanu పరిపాలించేటువంటి చక్రవర్తి దశరథ మహారాజు.
2: ది కింగ్ ఆఫ్ దట్ ల్యాండ్ హ్యాపెన్స్ టు బి దశరథ.
1: సర్వసౌఖ్యములు, సర్వ సదుపాయములు, సర్వానందములు ఉండి కూడాను అతనికి పుత్రులు లేనటువంటి యొక్క విచారము అతన్ని చాలా బాధిస్తూ వచ్చింది.
2: in spite of all comforts, conveniences, plenty and prosperity and the pleasure from the worldly parlance, Dasharatha was feeling so sad, and he, as he had no children.
1: Gudasiludu, Pavitra Hrudayudu, Nirmala Nisvarthaparudu, Ainatuvanti Sumantudu, Okanadu Dasharathuni Daggara Cheri, Prabhu, Mee Vicharamunaku, Naa Yokka Chinna Sankalpamunu, Vinnavinchukuntunnanu, Annadu.
2: Sumanta, who happens to be quite close to that king Dasharatha, the virtuous one, the sacred soul and selfless, approached slowly the king Dasharatha and said, I have got a plan to fulfill your desire.
1: Rajyamanaku aswamedha yagamu atyavasaram.
2: For the kingdom to be safe and secure, a sacred ritual by name aswamedha yaga.
1: Vyaktigatamainatundi mee jeevitamunaku putrakameshti koodanu atyavasaram.
2: And to have children, another sacred ritual by name Putra Kameshti must be performed.
1: Kanuka, ee Putra Kameshti Yagamanu Jaripi, Putrulu Avirbhavinchina Tarvata, Aneka Vidhamainatuvanti Anandamulu, Deshamunaku Andinchavachunu.
2: After performing this sacred ritual, Putra Kameshti Yaga, one can beget children and make the whole country happy.
1: Aite Deeniki Taginatuvanti Yokka Erpatani Unnu శీఘ్రంగా ఆవించమని దశరథుడు ఆజ్ఞాపించాడు.
2: దశరథ కమాండెడ్ ద వేరియస్ అరేంజ్మెంట్స్ టు బి మేడ్ టు కండక్ట్ దిస్ పుత్రకామేష్టి యాగ.
1: స్వామి, దీనికి ప్రధానమైనటువంటి ఋత్విక్కు ఒకడు ఉండాలి.
2: వన్ చీఫ్ ప్రీస్ట్ ఇస్ రిక్వైర్డ్ టు పర్ఫార్మ్.
1: అనేక మంది యజ్ఞయాగాధికృతములకు ఋత్విక్కిష్టుడు ఎన్నుకుంటున్నారు, కానీ ఈ పుత్రకామేష్టి యాగమునకు ఒక ప్రధానమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి యొక్క సూత్రధారి ఒకడున్నాడు.
2: There are so many priests who would undertake this, performing this Putrakameshti Yaga, but a chief priest is very much required.
1: అతనే ఋష్యశృంగుడు.
2: He happens to be Rishyasrunga.
1: ఆ ఋష్యశృంగుని పిలిపించి ఈ పుత్రకామేష్టి యాగమును జరిపింపమని ప్రార్థించాడు శ్రీ సుమంతుడు.
2: Sumanta wanted Rishyasrunga to be the chief priest to conduct this Putrakameshti Yaga.
1: ఇది ఈ విధంగానే అంగదేశంను పాలించేటువంటి యొక్క ఋషిశృంగుడికి కూడాను ఆయన పద్మపాదుడికి కూడాను లోకములో క్షామం ఏర్పడింది.
2: ఇట్ వాజ్ ద టైమ్ ఆఫ్ ద ఫ్యామిన్ వేర్ ఋషిశృంగ అండ్ పద్మపాద హ్యాపెన్ టు స్టే.
1: ఆ పద్మపాదుడు కూడాను ఋషిశృంగుని పిలిపించి తన దేశం నందు ఆవిర్భవించినటువంటి యొక్క ఈ యొక్క అశాంతిని రూపుమాపించాలని సంకల్పించుకుంటున్నాడు.
2: ఇట్ వాజ్ ద డిజైర్ ఆఫ్ పద్మపాద దట్ ఋష్యశృంగ షుడ్ పర్ఫార్మ్ ఎ సీక్రెట్ రిచువల్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ ద పీపుల్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ సఫరింగ్.
1: సుమంతుడు, దశరథుడు ముగ్గురు చేరి ఆ ఋష్యశృంగుడు ఉన్నటువంటి యొక్క స్థానమునకు ప్రయాణమై వెళ్లారు.
2: Sumanta and Dasharatha went there to meet Rishyasrunga there.
1: Prarthinchi Rishyasrungani teesukuni vachi Ashwamedha yagamu Putrakameshti yagamu jaripinchadu Dasharathudu.
2: Dasharatha prayed Rishyasrunga to preside over this performance of Putrakameshti yaga.
1: Yagamu jarugutundaga aa mantala madhya oka tejovantudainatundi oka murti ఒక పాత్రను ధరించి ఆ మంటల నుంచి బయట వచ్చాడు.
2: As the sacred ritual was going on, amidst the fury of all the flames, there emerged a person with a very big container.
1: ఆ పాత్రయే పాయసం పాత్ర.
2: That is the container of the rice pudding payasa.
1: ఆ తేజోవంతుడైనటువంటి యొక్క మూర్తి ఆ పాత్రను తీసుకుని వచ్చి వశిష్ఠ వారికి అందించాడు.
2: దట్ మ్యాన్ ఆఫ్ బ్రిలియన్స్ అండ్ ఎఫల్జెన్స్ పాస్డ్ ఆన్ దిస్ కంటైనర్ విత్ రైస్ పుడింగ్ టు కింగ్ దశరథ.
1: దీని విషయమై దశరథునికి చక్కగా వివరించి ముగ్గురు భార్యలకు కూడాను సమంగా పంచమని చెప్పాడు.
2: ది పర్పస్ బిహైండ్ దిస్ పాయస వాజ్ వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్ టు దశరథ సో దట్ ఇట్ వుడ్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ ది త్రీ ఆఫ్ ది కాన్స్.
1: కానీ ఈ పాయసమును పంచేటువంటి విధానంలో కమ్మరామాయణం ఒక రకంగాను తులసి రామాయణం మరొక రకంగాను వాల్మీకి రామాయణం మరొక రకంగాను ఈ విధంగా అనేక రామాయణములు రావటం చేతనే అనేక మార్గములు అవలంబిస్తూ వచ్చాయి.
2: The ratio or the proportion in which this rice pudding payasa was distributed among the three queens was interpreted in different ways in different Ramayanas composed by Kamba, Tulasi and Valmiki.
1: Kani ivi evi kudanu sariyinatunti yokka samadhanamulu kavu.
2: None of them gives the exact proportion.
1: Sahajanga manavuni yokka jeevithamulo ee vidhamainatunti yokka sthitini పురస్కరించుకొని ఏ విధమైనటువంటి సంకల్పములు ఆవిర్భవిస్తాయో దానిని పురస్కరించుకొని ఏ చెయ్యాలి.
2: ఇన్ ఫ్యాక్ట్ ద విల్ హ్యాస్ టు మేనిఫెస్ట్ డిపెండింగ్ అపాన్ ద పొజిషన్ ద లైఫ్ అండ్ ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్.
1: వశిష్ఠులు వారు దశరథ మహారాజుకు అందించినప్పుడు దశరథుడు వచ్చి ఈ మూవురు భార్యలకు కూడాను మూడు కప్పుల్లో పోశాడు.
2: వశిష్ఠ distributed this payasa to three of the three queens in the presence of
1: samanamgane ichadu.
2: In fact it was distributed equal
1: endukante aa kaalam kaani ee kaalam kaani samatvanni panche samaye lopala samadrushtini penchukovali.
2: Then and now the main principle that has to be followed, that was followed earlier, was this principle of equality.
1: Abhinga sthanamunu acharinchi vachi rishi shringini daggara meeru ee payasamunu భుజించాలి అని చెప్పాడు.
2: The queens were asked to take the holy bath that morning and had to partake this payasa.
1: Kausalya ఆనందించింది.
2: Kausalya was ecstatic.
1: Kaika ఆనందించింది.
2: Kaika was blissful.
1: కానీ సుమిత్రక ఆనందం లేదు.
2: Sumitra was not happy in it.
1: పతియాజ్ఞ మీరటానికి ఇష్టం లేదు.
2: She was not prepared to disobey her.
1: విశిష్టముడు అందించినటువంటి ఈ ప్రసాదమును భుజించకుండా వదులుటకు తనకేమాత్రము మనసు అంగీకరించలేదు.
2: షీ కుడ్ నాట్ సాటిస్ఫై హర్ సెల్ఫ్ బికాస్ షీ హ్యాస్ టు నెసెసర్లీ పార్టేక్.
1: అభ్యంగ స్నానం చేసింది.
2: ఆఫ్టర్ హావింగ్ హోలీ బాత్
1: ప్యాలెస్ టాప్ పైన అనగా పైభాగమునందు ఎండ కాస్తుంటే తన కురులను ఆర్చుకుంటూ కూర్చుంది.
2: షీ క్లైంబ్ అప్ ది స్టేర్ కేస్ అండ్ వాస్ డ్రైయింగ్ హర్ హెయిర్ స్టాండింగ్ ఆన్ ద టెర్రస్ ఆఫ్ ద ప్యాలెస్.
1: ఆ కప్పును ఒక దగ్గర పెట్టి
2: she kept the cup on one side. దీన్ని
1: భుజించి ప్రయోజనం ఏమిటి?
2: What is the fun of eating this food, sacrificial food?
1: జ్యేష్ఠ పుత్రునకు రాజ్యము దక్కుతుంది.
2: The eldest is eligible to rule.
1: పట్టప్రాణి కుమారునకు రాజ్యము చిక్కుతుంది.
2: In fact the queen's son would be the legal heir.
1: కేకేయ రాజ్యమునకు ప్రమాణం ఇచ్చినట్టుగా ఈ యొక్క కోసల దేశమునందు ఈ యొక్క కైకకు కలిగినటువంటి వానికి రాజ్యము దక్కుతుంది.
2: As per the promise given to the king of Kekaya, her son Kaika has to be the king.
1: నాకు ఎట్టి ఆధారములు లేవు.
2: I don't have any evidence to show.
1: అలాంటి సుమిత్రకు పుత్రులు పుట్టి,
2: if Sumitra is to have a son,
1: ప్రయోజనం ఏమిటి?
2: Why, what for?
1: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు దూకుంటుండాలి.
2: Sumitra kept the cup with the sacrificial food on one side, feeling the state of
1: పనికత్తలు పరిగెత్తి వచ్చి
2: frustration.
1: దశరథుడు పిలుస్తున్నాడని రమ్మని చెప్పాడు.
2: There was a message that Sumitra was to report to Dasharatha.
1: ఆ కప్పును కట్టి ఆ కప్పును తీసుకోవడానికి పోయే లోపలనే ఒక గద్ద వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
2: She tied up her plait at that time and in the meantime it so happened eagle came over there and collected this container.
1: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా.
2: The son,
1: ప్రయోజనం ఏమిటి?
2: Why, what for?
1: అని తాను నిరాశగా నిస్పృహ చేత కంటిదారాలు కార్చుకుంటూ ఆ కప్పును అక్కడ పెట్టి కురుళ్ళు

0: And at that time, and in the meantime, it so happened, eagle came over there and collected this container.
1: పూర్వమున్న బాధ కంటే ఈ బాధ వేయింతలు అధికంగా కలిగింది.
0: And she was feeling more sad this time.
1: దశరథుడు ఏమి కోపగిస్తాడో,
0: and how Dashrath
1: శిశుని శాపానికి ఏమి గురి అవుతానో,
0: she would be put to curse.
1: వశిష్ఠ వారు ఏమి దండిస్తారో,
0: Vasishtha would punish.
1: ఇవన్నీ ఒకదానిపైన ఒకటి కలిసి మెలిసి ఆమె మరింత బాధ కలిగింపజేసింది.
0: She was full of anxiety and worries repeatedly.
1: పరిగెత్తిపోయింది.
0: She ran.
1: కౌసల్యకు కైకకు ఇది బోధించింది.
0: She told everything what all that had transpired.
1: నేను చేసినటువంటి పొరపాటు ఇది.
0: This is my mistake, she admitted.
1: నేను కొంచెం అలక్ష్యంగా ఉండటం చేత గ్రద్ద వచ్చి ఆ కప్పును తీసుకుని పోయింది.
0: It is out of negligence I lost this container.
1: నేను ఉద్దేశపూర్వకంగా దీనిని ఏమాత్రము సంకల్పించలేదు.
0: I have not done it wantonly.
1: ఆనాటి సౌతులు కూడాను చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు.
0: In those times the steps sisters also moved.
1: వీరందరూ ఒక తల్లి బిడ్డలుగా
0: intimately
1: గమనించుకునేటువంటి వారు.
0: And they used to observe the comfort of each other.
1: చెల్లి బాధపడవద్దు,
0: సిస్టర్ డోంట్ ఫీల్
1: అని బయటికి లోపల వెళ్ళింది. అలాంటి కప్పునే ఒకటి తీసుకుని వచ్చింది.
0: షీ హాస్ గాన్ ఇన్ అండ్ బ్రాట్ ది
1: కౌసల్య తన పాయసంలో అర్ధ భాగంలో అందులో పోసింది.
0: కౌసల్య హాస్ షేర్డ్ పార్ట్ ఆఫ్ హర్.
1: కైక కూడాను తన భాగంలో అర్థం పోసింది.
0: సో ఆల్సో కైక ఫాలోడ్ ది సూట్.
1: ముగ్గురు సమానమైనటువంటి స్థితి లోపల ఈ కప్పులు తీసుకుని పోయారు పూజా మందిరములకు.
0: ఆల్ ది త్రీ క్వీన్స్ రిటర్న్ కంటే విత్ ఆల్ ది కంటైనర్స్.
1: దీనితో సుమిత్ర కొంత సంతోషించింది.
0: సుమిత్ర వాస్ హ్యాపీ విత్ దిస్ జెస్చర్.
1: నా సౌతులు నన్ను ఈ విధంగా ఆదరించారు, సహకరించారు, ఎంత అదృష్టవంతురాలను, ఎంత అదృష్టవంతుడు ఈ సోదరుడు అని చాలా ఆనందించింది.
0: షీ వాస్ సో హ్యాపీ దట్ హర్ సిస్టర్స్ వర్ సో కన్సిడరేట్ విత్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ హర్.
1: ఇవన్నీ సహజంగా జరగవలసినటువంటివి.
0: ఇట్ హ్యాస్ టు బి హ్యాపెన్ ఇన్ నేచురల్ వే.
1: కల్పితమైనటువంటి రీతిగా ఈ పాయసం ఇంత భాగము, ఈ పాయసం ఇంత భాగం, ఇవంతా కేవలం మ్యాథమెటిక్స్ లెక్చర్.
0: Whereas some of the authors composed on mathematical basis the proportion.
1: Bhujincharu mugguru.
0: They all had partaken this prasada.
1: Bhujinchina tarvata.
0: After that.
1: 9 nalla ayindi.
0: 9 months passed.
1: Kani Kausalyaku kumarudu puttadu.
0: Kausalya gave birth to a son.
1: కాని ఎట్టి సమయం లోపల,
0: పంచభూతము
1: సమస్థితంలో ఉంటుండి ప్రభవించేటువంటి ఒక సమయంలో పుట్టాడు.
0: ఎట్ ఎ టైమ్ వెన్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ పర్ఫెక్ట్ స్టేట్ ఆఫ్ బ్యాలెన్స్ రామ వాజ్ బోర్న్.
1: ఆ బిడ్డకు చాలా ఆనందాన్ని అందించే నిమిత్తమే తల్లి చాలా కుతూహలపడుతూ ఉండాలి.
0: ద మదర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఎక్స్ప్రెసింగ్ హర్ ఫీలింగ్.
1: ఈ వార్త ఇంకా సుమిత్ర కైకేయులకు తెలుపక పూర్వమే అందరికీ కూడాను ఈ నొప్పులు బయలుదేరాయి.
0: As the message was conveyed to Sumitra Kaikeyi, all of them, the other two queens also had labor pains.
1: సుమిత్రకు కుమారుడు పుట్టాడు.
0: Sumitra gave birth to a son.
1: లక్ష్మణుడు పుట్టాడు.
0: Lakshmana was born.
1: మరి కొన్ని నిమిషం లోపలే శత్రుఘ్నుడు వచ్చాడు.
0: And after a couple of moments Shatrughna was born.
1: ఈ యొక్క ఇరువురు కుమారులతో ఆనందిస్తూ ఉండగానే కైకకు మరొక కుమారుడు పుట్టాడు.
0: ఇన్ ద మీన్ టైమ్ కైక గేవ్ బర్త్ టు అనదర్ సన్.
1: అతనే భరతుడు.
0: అండ్ హీ ఇస్ భరత.
1: నలుగురు పుత్రులు కూడాను దశరథునకు 4 వేదములుగా పుట్టాయి.
0: ఆల్ ద 4 సన్స్ సింబలైజ్ ద 4 వేదాస్.
1: చతుర్వేదములే చతుర్విధమైనటువంటి పుత్రులుగా జన్మించినారు.
0: ద 4 సన్స్ రిప్రజెంట్ ద 4 వేదాస్.
1: వారందరికీ తెలిపించి 10th దినమునందు వీరి నలుగురికి కూడాను నామకరణం చేయించారు.
0: ఆన్ ద 10th డే ద 4 సన్స్ వర్ నేమ్డ్.
1: సర్వ విధములు కూడాను జనులను ఆకర్షించి వాళ్ళను భద్రపరిచి వారికి ఆనందాన్ని అందించేటువంటి ఒక కుమారుడు, రమించేటువంటి కుమారుడు కాబట్టి రామ అన్నాడు.
0: ద వన్ హూ ఇస్ సో డిలైట్ఫుల్, ద వన్ సో హూ ఇస్ సో బ్లిస్ఫుల్ అండ్ ద వన్ హూ డ్రాస్ అండ్ అట్రాక్ట్స్ ఎవ్రీబడి ఈజ్ నేమ్డ్ యాజ్ రామ.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: అతను అనేక విధములుగా ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను అద్దమునందు ప్రతిబింబాన్ని చూసినట్టుగా ప్రతి హృదయమునందు కూడాను ఆత్మను దర్శించేటువంటి వాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ గాట్ ద కెపాసిటీ టు ఎక్స్పీరియన్స్ టు విజువలైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ లైక్ ది రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్.
1: కనుకనే అతనికి ఒక విధమైనటువంటి ఒక తేజస్సు సర్వులు ఎందుకు కనిపించేటువంటిది.
0: దేర్ఫోర్ ఎవ్రీబడి కుడ్ విజువలైజ్ దట్ ఎఫల్జెన్స్ బ్రిలియన్స్ అరౌండ్ హిమ్.
1: ఆ యొక్క జ్యోతి ఏ విధంగా కనిపించేటువంటివి.
0: హౌ వాజ్ ద లైట్?

0: సర్వుల హృదయంలో కూడాను చంద్రాకారంతో కనిపించేటువంటివి.
1: ద లైట్ వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ మూన్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీబడీ.
0: ఎక్కడ చూసినా చంద్రుడి చూసినట్టుగా చాలా అనిపించేటువంటిది.
1: ఇట్ లుక్స్ యాజ్ దో ద మూన్ ఇస్ షైనింగ్ ఆల్ త్రూ.
0: అందువల్ల అతనికి రామ చంద్రుడు అని పేరు పెట్టారు.
1: అండ్ సో హీస్ క్రిజెంట్ దిస్ వే రామచంద్ర.
0: వారు నలుగురు పాడుకుంటూ అనేక విధములుగా కూడా కాలమును సంతోషంగా గడుపుతూ వస్తున్నారు.
1: ద ఫోర్ బ్రదర్స్ వర్ స్పెండింగ్ టైమ్ సింగింగ్ టుగెదర్ ప్లేయింగ్ ఆల్ ద టైమ్.
0: కానీ సుమిత్ర బిడ్డలు ఏమాత్రము నిద్రించటం లేదు, పాలు తీసుకోవటం లేదు, ఏ విధమైన ఆహారం కూడా వారికి చేరటం లేదు.
1: ద టూ సన్స్
0: పుట్టిన క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడుస్తూ ఉన్నారు.
1: ద టూ సన్స్ ఆఫ్ సుమిత్ర, దే వర్ నాట్ డ్రింకింగ్ మిల్క్, దే వర్ నాట్ స్లీపింగ్, దే వర్ హైలీ రెస్ట్లెస్, క్రైయింగ్.
0: వారితో పాటు సుమిత్ర కూడా ఏడుస్తూ ఉండాలి.
1: సుమిత్ర ద మదర్ ఆల్సో స్టార్టెడ్ క్రైయింగ్.
0: నా దురదృష్టవశాత్తు నేను మొదలై ఏడుస్తూ ఉన్నాను.
1: Because of the bad luck, I am crying.
0: జన్మించినటువంటి ఈ కుమారులు కూడాను ఏడుస్తూనే జన్మించారు.
1: The two sons born, they too
0: ఏమిటి
1: నా
0: దురదృష్టం,
1: I am very unlucky.
0: అని చాలా బాధపడుతూ ఉండేటువంటిది.
1: She was feeling extremely sad.
0: ఎవరూ లేని సమయం చూచి,
1: at a time when there was no one around,
0: దగ్గరికి వెళ్లి,
1: she approached her sister.
0: గురూజీ, ఈ బిడ్డలు నాకేమి ఇవ్వనక్కర్లేదు, సుఖశాంతితో జీవిస్తే చాలు.
1: She said, Guruji, I don't expect anything from my two sons. It is enough if they
0: sleep.
1: Why they are not sleeping? They have no suffer, no
0: complaint.
1: They don't have any pain whatsoever. Why? Why is it that they have been restless, crying?
0: వశిష్ఠవారు కన్నులు మూశారు.
1: Vasishtha closes his
0: eyes. లేపోయి ధ్యానంలో ప్రదర్శించాడు.
1: Sat in meditation.
0: అమ్మా సుమిత్ర, నీవు అదృష్టవంతురాలు.
1: యు ఆర్ రియల్లీ లక్కీ వన్.
0: అందరి ఎందు కూడాను సమత్వంగా మిత్రంగా చూచేటువంటి దాని నీ పేరు సుమిత్ర.
1: యు ఆర్ సుమిత్ర, యువర్ నేమ్ సో బికాస్ యు ఆర్ క్లోజ్ అండ్ ఇంటిమేట్.
0: నీవు ఏడ్చనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు క్రై.
0: ఒక్క చిన్న పని చేయి.
1: జస్ట్ డూ అకార్డింగ్లీ.
0: కౌసల్య దగ్గరికి, కైక దగ్గరికి వెళ్లి వారిని ఒక పర్మిషన్ కోరుకో.
1: గో టు Kausalya, go to Kaika and seek their permission.
0: Lakshmani Ramatu uyyalalo kunda pandabetti
1: me
0: Shatrughnini Bharatunu uyyalalo pandabetti varidduru kudunu aa vidhanga unde chettigani cheyi bhujistaru nidristaru sarvavidhamaina aanandanni anubhavistaru.
1: Make Lakshmana lie by the side of Rama in the same cradle. Likewise make Shatrughna lie by the side of Bharata.
0: Sumitra kaike chaala aanandinchadu
1: and they start sleeping. Sumitra was happy.
0: కౌసల్య కైకేయి చాలా ఆనందించారు.
1: కౌసల్య అండ్ కైక దే వెరీ హ్యాపీ.
0: అక్క తీసుకుని రా.
1: Yes,
0: బాబు నా బిడ్డలే, వీరు నా బిడ్డలే, అందరు కూడా కలిసిమెలిసి ఉండటం మనందరికీ ఆనందమే.
1: దే వర్ సో హ్యాపీ టు నో దిస్ ప్రపోజల్ అండ్ ఇన్వైటెడ్ ద చిల్డ్రన్.
0: రాముని తీసుకెళ్లింది, లక్ష్మణ్ని తీసుకెళ్లింది,
1: లక్ష్మణ
0: రాముని పండుకునే ఉయ్యాలలో పెట్టింది.
1: వాస్ కెప్ట్ జస్ట్ బై ది సైడ్ ఆఫ్ రామ.
0: శత్రుడిని తీసుకెళ్లింది, భరతుడు పండేటువంటి ఉయ్యాలలో పండబెట్టింది.
1: శత్రుఘ్న వాజ్ మేడ్ టు లై బై ది సైడ్ ఆఫ్ భరత్ ఇన్ ద సేమ్ క్రేడల్.
0: క్షణం నుంచి కూడాను ఇరువురు కూడా ఏడ్చటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ద సెకండ్ దే డిడ్ంట్ క్రై.
0: ఆడుకుంటూ పాడుకుంటూ కాళ్ళు చేతులు కదిలించుకుంటూ ఎంతో ఉల్లాసంగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ వర్ వెరీ యాక్టివ్ మూవింగ్ ద హ్యాండ్స్ అండ్ ద లెగ్స్.
0: ఈ దృశ్యాన్ని చూసి సుమిత్ర,
1: దిస్ హ్యాడ్ హ్యాపెన్డ్,
0: నేను ఎంత అదృష్టవంతురాలను,
1: ఐఎమ్ వెరీ లక్కీ.
0: నా కుమారుడు ఏమి చేయకపోయినప్పటికీ సుఖంగా ఆనందంగా ఆడుకుంటున్నారు.
1: Though nothing has been done, I am so happy to find my children playing.
0: Inte chalani thanu ento aanandanni kalutu vachindi.
1: She was so happy watching children going to sleep.
0: Okanoka samayam lopala,
1: at one time
0: Vasishtha varu ekakaga kanipinchinappudu,
1: when Vasishtha was found all alone,
0: swami veeriruvuru akkadiki cheradaniki kaaranam emiti?
1: Why is it that the children were in the company of
0: Lakshmanu Ramunito cheradaniki, శత్రుఘ్నుడు భరతునితో చేరడానికి ఏమి కారణము?
1: వాట్ ఇస్ ద రీజన్ దట్ లక్ష్మణ హ్యాడ్ టు జాయిన్ రామ, సో ఆల్సో శత్రుఘ్న వాస్ టు జాయిన్ భరత.
0: నీవు సద్హృదయురాలు, సదాచార సంపన్నురాలు, సద్గుణవంతురాలు, ఏ యొక్క కపటము ఎరుగునటువంటి దానవు. నీ మనసు నిర్మలమైనది, నిశ్చలమైనది, నిస్వార్థమైనటువంటిది నీకు తెలియంది కాదు.
1: And he said, look here, you are noble one,
0: ani entaro varnistu
1: pure hearted without any kind of pretentious nature.
0: Nee payasam kappu teeskoni poyinappudu garuda.
1: When that cup was taken away by the
0: brother, ఇరువురును సహకరించి
1: both of you have cooperated.
0: కౌసల్య భాగములోది కొంచెము
1: and part of కౌసల్య
0: కైక భాగములోది కొంచెము పోయటం చేత కైక భాగములో ఉన్నటువంటి అంశమే ఈ శత్రుఘ్నుడు భరతునితో చేరిపోయాడు.
1: And the Shatrughna was in the company of Bharata because he was born out of the sacrificial food collected from the share.
0: కౌసల్య యొక్క భాగములో ఉన్నటువంటి ఒక పాయసం యొక్క అంశమే లక్ష్మణుడు రాముతో చేరిపోయాడు.
1: And Lakshmana was born because of part of the Kausalya. I had to be in the company of Rama.
0: ఏ అంశం ఆయా అంశంతో చేరిపోతూ ఉంటాయి.
1: Therefore each one was in the company of the other.
0: భగవద్గీత యందు కూడాను మమై వాంశం జీవలోకి జీవభూత సనాతన అందరూ నా అంశములే.
1: The same thing has been stated in the sacred text Bhagavad Gita that you are all the sparks of the divine.
0: అదే విధముగానే
1: likewise
0: రామాంశం రాములతో భరతాంశం భరతునితో చేరిపోయినాయి.
1: So happened that the spark of Rama was in the company of Rama, so also of Bharata.
0: ఆనాటి నుంచి ఆడుకుంటూ పాడుకుంటూ కాలం గడుపుతున్నారు.
1: Since then they were spending time.
0: యుక్త వయస్సు వచ్చింది.
1: At an engage.
0: దశరథుడు వీరికి వివాహం చేయాలని సంకల్పించుకున్నాడు.
1: దశరథ thought that it's time to get them married.
0: కానీ ఈ సమయాన్ని సరిగా ఒక దూత వచ్చి స్వామి విశ్వామిత్రుల వారు యాచించినారు అని ప్రార్థించాడు.
1: In the meantime a messenger came and said and reported the arrival of sage Vishwamitra.
0: ఆ కాలమునకు అన్ని కూడా సరిపోతుంటాయి.
1: Things were in right state.
0: సమయ సందర్భానుసారంగా భగవంతుడు అన్ని కూడా సమకూరుస్తూ ఉంటారు.
1: God has got a master plan to provide the situation for the fulfillment of his mission.
0: తానే లేచి దశరథుడు ద్వారం దగ్గరికి వెళ్లి వచ్చినటువంటి విశ్వామిత్రుని లోపలికి తీసుకుని వచ్చాడు.
1: దశరథ got up and ushered in the sage Vishwamitra personally.
0: Swami, నా అదృష్టం పండింది.
1: I'm so lucky.
0: ఈనాడే బాలులకు వివాహం చేయాలని నేను సంకల్పించుకున్నాను.
1: Is my view to get my sons married.
0: మీ ఆశీర్వాదం చిక్కింది.
1: We are blessed by your visit.
0: మీరు ఇక్కడ ఆదేశించడం నాకు చాలా ఆనందమైంది.
1: I'm so happy that you have come here.
0: మీరు వచ్చిన కారణం ఏమిటని ప్రశ్నించాడు.
1: I want to know why you are here.
0: ఎక్కువ దీనికి తిరిగి పోకూడదు. నేను వచ్చిన కారణము నా యజ్ఞ సంరక్షణ నిమిత్తమై రాముని తీసుకుని పోవాలి అన్నాడు.
1: I have not come here to state anything lengthy. I want Rama to protect the performing of sacred rituals there in the forest.
0: ఈ దశరథుని హృదయంలో పెద్ద ఆటం బాంబ్ పడినట్టు అయిపోయింది.
1: It is something like bomb blast in the heart of the
0: ఎంత కాలమునకో నేను ఈ విధమైనటువంటి యజ్ఞయాగాదు చేసి నేను పొందినటువంటి ఈ కుమారులను ఈ యజ్ఞములకు తీసుకుని పోతున్నాడే, ఏ కన్నెరుగున్నటువంటి యొక్క ఈ రాములకు ఏమి చేయగలడు?
1: What is it that you want to take away Rama from me? He is born because of the sacred ritual after a very, very long time. What is that he is going to do being so young?
0: He never visited forest.
1: He never visited
0: forest.
1: He never saw demons.
0: Poratam jaragaledu.
1: And no
0: one. Yavar tona dvesham ledu.
1: He has no hate.
0: Sahanasthitudu.
1: And
0: he is one of the ilanti vaanni ee kathinamaina aranyaniki nenu ee vidhanga pampali.
1: And he is so kind and compassionate. How am I to send him to the forest?
0: Ani baadapadutu.
1: So feeling sad.
0: Rishivarya, na kumarulu balulu.
1: He said, oh, saint.
0: Yukta vayasu kudanu kaledu.
1: My children are so young boys.
0: Alanti pillanu neenu e vidhanga pampali.
1: How can I send such young boys?
0: Ayana oke mata.
1: And it was only one word he said.
0: Nee matanu nilabettukuntava leka na kumarulu na venta pamputava.
1: Are you going to fulfill the promise given or are you going to send your children with me?
0: Ichchakulu vamsamulundu. ఆడిన మాట తప్పిన వారు ఇంతవరకు ఒక్కరు కూడా కనిపించలేదు.
1: ఇన్ ది ఇక్ష్వాకు క్లాన్ ఎవ్రీవన్ స్టూడ్ బై ది ప్రామిస్.
0: దశరథ, నీవు ఆడిన మాట తప్పుతున్నావు.
1: దశరథ, యు ఆర్ జస్ట్ టేకింగ్ బ్యాక్ యువర్ వర్డ్.
0: నీ కీర్తికి అపకీర్తిని సంపాదిస్తుంది.
1: యు ఆర్ బ్రింగింగ్ డిస్రిప్యూట్ టు ది ఎంటైర్ ఫ్యామిలీ.
0: కానీ దశరథ కూడా చాలా యోచించాడు.
1: దశరథ ఆల్సో థాట్ ఓవర్.
0: ఏమి చేసి గురువుల వారిని పిలిపించాడు.
1: అండ్ హిస్ వాంటెడ్ ది గురు టు
0: వశిష్ఠుల వారు వచ్చారు.
1: వశిష్ఠ కేమ్.
0: వశిష్ఠులు వచ్చే చెప్పాడు, ఈ విధంగా విశ్వామిత్రుడు కోరుతున్నాడు, నా గతి ఏమిటి అన్నాడు.
1: దిస్ హాస్ బీన్ ది రిక్వెస్ట్ ఆఫ్ సేజ్ విశ్వామిత్ర, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు మీ?
0: దశరథ, నీకు సహజ పుత్రులు కాదు వీరు.
1: దశరథ, దే ఆర్ నాట్
0: దైవ సంకల్పవశాత్తు నీకు ప్రాప్తించినటువంటి యొక్క వరప్రసాదాలు.
1: యు ఆర్ ది గిఫ్ట్స్ ప్రసాద ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
0: అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క జ్ఞానసూర్యులు.
1: They are born out of fire, the very personification of wisdom.
0: వీరికి ఎట్టి ఆపదలు సంభవించవు.
1: They will not have any trouble.
0: ఎట్టి ప్రమాదములు జరగవు.
1: They will never face any danger.
0: కనుక నీవు మాట ఇచ్చిన ప్రకారం పంపించమన్నాడు.
1: As per the promise, better you send your sons along with me.
0: కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గుర్తించాలి.
1: హియర్ ఎ పాయింట్ మస్ట్ బి నోటీస్డ్.
0: విశ్వామిత్రుడు రాముని ఒక్కరిని మాత్రమే కోరాడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ రామా ఓన్లీ టు ఫాలో హిమ్.
0: రాముడు ప్రిపేర్ అయినాడు.
1: రామా వాజ్ రెడీ.
0: విశ్వామిత్రుని జతలో పోతున్నాడు.
1: అండ్ హీ వాజ్ జాయినింగ్ ద కంపెనీ.
0: లక్ష్మణ్ ఎవరు పిలవలేదు, తల్లిదండ్రులు ఆజ్ఞాపించలేదు, వశిష్ఠుడు వారు రమ్మని కోరలేదు.
1: ఇన్ఫాక్ట్ లక్ష్మణ వాజ్ నాట్ సపోజ్ టు బి దేర్. హీ వాజ్ నాట్ కమాండెడ్. హీ వాజ్ నాట్ ఆస్క్డ్.
0: రాముని వెంట లక్ష్మణ్ కొడుకు బయలుదేరాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ ఆటోమేటికలీ.
0: హంసము
1: బికాజ్ హీ ఇస్ స్పార్క్.
0: బింబం వెంట ప్రతిబింబం పోయినట్టుగా ఆ ప్రతిబింబం కూడా వెళ్లిపోతుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎన్ ఆబ్జెక్ట్ అండ్ ద షాడో. లక్ష్మణ ఫాలోడ్ రామ
0: అనుకున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర థాట్.
0: ఈ సంకల్పానుసారము దైవ ఆజ్ఞ జరుగుతూ ఉంటాయి.
1: Things happen as per the will and command of God.
0: Aithe velle munduga dashrathuniki matramu okka vaagdanam chesadu.
1: But prior to their departure he made a promise to Dasharatha.
0: Dasharatha naalo leni shaktulu levu.
1: Dasharatha has got all capacities.
0: Naalo samasta shaktulu kuda untunnayi.
1: Has got all the power.
0: Naitika bhautika dharmika aadhyatmika laukika అన్ని జ్ఞాన శక్తులు కూడా ఉంటున్నాయి.
1: ఐ గాట్ ఆల్ పవర్స్ ద ఎథీరియల్ ద ఫిజికల్ ద వరల్డ్లీ అండ్ ద స్పిరిచువల్.
0: కానీ యజ్ఞమునకు నేను కూర్చున్న తర్వాత యజ్ఞ దీక్షను వహించుకున్నటువంటి వాడు ఏ విధమైనటువంటి హింసలు ఎవరికి పెట్టేయకూడదు.
1: బట్ వెన్ వన్స్ ఐ ప్రిసైడ్ ఓవర్ ది పర్ఫార్మింగ్ ఆఫ్ ద సీక్రెట్ రిచువల్
0: ఏ రాక్షసుని నేను చంపకూడదు.
1: ఐఎమ్ నాట్ సపోజ్ టు కిల్ ఎనీబడీ.
0: అది నా యజ్ఞ దీక్షలో ఉన్నటువంటి ఒక నియమము.
1: ఇట్ ఈస్ ద డిసిప్లిన్ దట్ హాస్ గాట్ టు బి ఫాలోడ్.
0: లేకపోతే నీ కుమారుని నేను ఎందుకు ఆశించాలి?
1: ఆర్ ఎల్స్ వై డూ ఐ వాంట్ యువర్ చిల్డ్రన్.
0: నాకు అవసరం లేదన్నా.
1: ఐ డోంట్ నీడ్ దెమ్.
0: వెళ్లి యజ్ఞ సంరక్షణ జరిగింది.
1: అండ్ ది హోల్ రిచువల్ వాజ్ వెల్ ప్రొటెక్టెడ్.
0: వెళ్లే సమయం లోపల
1: as this was happening
0: సరయూ నది తీరానికి వెళ్ళాడు.
1: దే వర్ వెరీ క్లోజ్ టు సరయూ రివర్.
0: విశ్వామిత్రుడు రామునే పిలుస్తున్నాడు కానీ లక్ష్మణ్ని పిలిచడం లేదు.
1: విశ్వామిత్ర వాజ్ టాకింగ్ టు రామా ఓన్లీ ఆల్ అలాంగ్.
0: రామా ఇటు రా అన్నాడు.
1: సెడ్ రామా కమ్ ఓవర్ హియర్.
0: రాముడు దగ్గర పోయి కూర్చున్నాడు.
1: హి మేడ్ హిమ్ సిట్ క్లోజ్ బై.
0: విశ్వామిత్రుడు పిలవకపోయినప్పటికీ లక్ష్మణుడు కూడా పోయి దగ్గర కూర్చున్నాడు.
1: దో లక్ష్మణ వాజ్ నాట్ కాల్డ్ యెట్ హి ఫాలోడ్ అండ్ సాట్ బై సైడ్ ఆఫ్ రామా.
0: చెప్పాడు నాయన ఇది అరణ్యంలో జరిగేటువంటి ఆ యజ్ఞము.
1: దిస్ ఇస్ సిద్ధాశ్రమం.
0: సిద్ధాశ్రమం.
1: దిస్ ఇస్ సిద్ధాశ్రమం.
0: ఇక్కడ ఏ విధమైనటువంటి వంటలు వాడలు చేయడానికి వీలు కాదు.
1: దేర్ విల్ బి నో ఫార్మల్ కుకింగ్ వాట్స్ ఎవర్.
0: అంత ఋషులు ఋషిపతులు శిష్యులే ఉంటున్నారు.
1: అండ్ హియర్ వీ ఫైండ్ సేజెస్ స్టేయింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్.
0: కనుక నాయన మీరు రాజపుత్రులు.
1: యు ఆర్ ప్రిన్సెస్.
0: సుఖభోజనం చేసేటువంటి వారు.
1: యు ఆర్ యూస్ టు కంఫర్ట్.
0: సౌఖ్యమైన జీవితాన్ని గడిపేటువంటి వారు.
1: యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లక్షరీ.
0: కనుక మీరు యజ్ఞ సంరక్షణకై వస్తున్నారు.
1: యు ఆర్ హియర్ టు సేఫ్ గార్డ్.
0: మీకు మంత్రోపదేశం ఒకటి చేస్తాను అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ టీచ్ యు ఏ మంత్ర.
0: ఇంత సంరక్షణ చేసేటువంటి రామలక్ష్మణులకు మంత్రోపదేశం ఎందుకు?
1: రామా హూ ఇస్ కేపబుల్ ఆఫ్ సేఫ్ గార్డింగ్ ది రిచువల్ డస్ హీ నీడ్ మంత్ర.
0: అనగా ఇవన్నీ కూడాను లౌకికమైనటువంటి యొక్క బాహ్యమైనటువంటి గుర్తులకై ఈ విధంగా చెప్పాడు.
1: దీస్ ఆర్ ఓన్లీ ఎక్స్టర్నల్ అవుట్వర్డ్ డీడ్స్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వరల్డ్.
0: బల అతి బల ఈ మంత్రాన్ని నేను చెప్తున్నాను.
1: ద టూ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ బల అతి బల వర్ టాట్ టు హిమ్.
0: ఇవి నిద్రాహారం లేకుండా చేస్తాయి.
1: దే విల్ సీ టు ఇట్ దట్ యు డోంట్ నీడ్ టు హ్యావ్.
0: మీరు ఎన్ని దినములు ఈ యజ్ఞం సంరక్షించాలో ఏమిటో.
1: ద వాట్ వే యూఆర్ గోయింగ్ టు సేఫ్ గార్డ్.
0: నిద్ర రాకూడదు.
1: యూ ఆర్ నాట్ సపోజ్ టు స్లీప్.
0: ఆహారములకై పరితపించకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి హంగ్రీ.
0: ఇవి రెండింటిని త్యజించాలి.
1: యూ హ్యావ్ టు సాక్రిఫైస్ మోర్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: స్మరించండి నిద్రాహారం లేకుండా ఉండవచ్చు.
1: యాజ్ యూ రిపీట్ ది టూ మంత్రాస్ యూ నెవర్ ఫీల్ థర్స్టీ నార్ హంగ్రీ.
0: వారు మంత్రములు జపిస్తూ
1: as they were chanting
0: etti aakali ikkadi nidra lekunda kaalamulu gadupthu vacharu.
1: They never had any hunger or thirst at any point of time.
0: Yuddhamu sambhavinchindi
1: and it had happened.
0: Marichudu vachadu.
1: Marichake
0: atanni okka nimisham lopala oka baanam tho kotti vesadu.
1: He was shot dead by one arrow.
0: Ekkado poi padipoyadu ee okka marichudu.
1: And Maricha fell at a long distance.
0: ఇది జరిగిన తక్షణమే
1: ఇమీడియట్లీ
0: శూర్పణఖ వచ్చింది.
1: శూర్పణఖకి
0: పెద్ద శబ్దం చేస్తూ వచ్చింది.
1: హేమిడ్ ఎ బిగ్ సౌండ్.
0: స్వామి ఏమిటి ఈ శబ్దము? పర్వతాలు కూలినట్టుగా ఉంటున్నాయే.
1: వాట్ ఈస్ దిస్
0: అన్నాడు రాముడు.
1: రామ సెడ్ వాట్ ఈస్ ది మిస్టరీ ఆఫ్ దిస్ బిగ్ సౌండ్.
0: పర్వతాలు కాదు నాయన, ఆమె కంఠమే ఆ విధమైనటువంటి ఒక స్వరం.
1: నథింగ్ టు డూ విత్ ఎనీ మౌంటైన్ బిగ్ సౌండ్ వాట్స్ ఎవర్ హర్ వెరీ వాయిస్ ఇస్ లైక్.
0: ఆమె యొక్క కంఠస్వరం చేతనే సర్వులు కూడా భయపడిపోతుంటారు.
1: ఎవ్రీ వన్ వుడ్ బి అఫ్రైడ్ ఆఫ్ హర్ టోన్ ఆఫ్ హర్ వాయిస్.
0: కాబట్టి వస్తుండాలి శూర్పణఖ.
1: శూర్పణఖ వాజ్ అబౌట్ టు కమ్.
0: రామా సిద్ధము అన్నాడు.
1: రామ బీ రెడీ.
0: రాములు సందేహిస్తూ వచ్చాడు.
1: రామ వాజ్ డౌటింగ్.
0: స్వామి స్త్రీవత చేయకూడదు కదా.
1: ఐఎమ్ నాట్ సపోజ్ టు కల్ ద ఉమెన్.
0: ఇది స్త్రీ.
1: హియర్ లైస్
0: దీన్ని ఏ రీతిగా నేను సంహరించాలి
1: వాట్ వే కెన్ ఐ కిల్
0: క్షత్రియ ధర్మం ఇది కాదు
1: అండ్ ఇట్స్ నాట్ జస్టిఫైబుల్
0: కానీ నా తండ్రి కూడా ఆజ్ఞాపించలేదు
1: బట్ ఐ హావ్ నాట్ బీన్ కమాండెడ్
0: మీరు మాత్రమే ఆజ్ఞాపిస్తున్నారు
1: అండ్ యు ఆర్ ఓన్లీ కమాండింగ్ మీ టు డూ సో
0: నేను ఏ విధంగా దీన్ని పొందుకోవాలి
1: హౌ కెన్ ఐ కిల్ తాటకి
0: చెప్పాడప్పుడు విశ్వామిత్రుడు
1: అండ్ విశ్వామిత్రుడు సేడ్
0: యజ్ఞ సంరక్షణ సమయం నందు
1: వై ప్రొటెక్టింగ్ యజ్ఞ
0: స్త్రీ పురుష భేదమే లేదు
1: యూ డోంట్ హ్యావ్ టు అబ్జర్వ్
0: ఇచ్చారామో భవతి తప్తో భవతి మత్తో భవతి ఆత్మారామో భవతి అంత ఆత్మారాములే
1: ఎవ్రీథింగ్ ఈస్ జస్ట్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ ద సుప్రీం సెల్ఫ్
0: వీరికి ఎట్టి చింతలు లేవు
1: యూ డోంట్ నీడ్ టు వరీ
0: కాబట్టి దీంట్లో స్త్రీ పురుషుల యొక్క భేదమును ఏమాత్రము నీవు విచారించకూడదు
1: ద డిఫరెన్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ జెండర్ డస్ నాట్ అరైజ్
0: సరే గురువాజ్ఞ కదా అని పెట్టాడు చంపినాడు
1: అండ్ ఇట్ వాస్ ద కమాండ్ ఆఫ్ ద గురు
0: క్షణంలో చచ్చినటువంటిది కాదు ఎంతో యుద్ధం జరిగింది దాని అంతా మనం ఇప్పుడు తీసుకోనక్కర్లేదు
1: వీ డోంట్ నీడ్ టు నో ది ఎంటైర్ నరేషన్ ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్
0: చంపిన తర్వాత
1: ఆఫ్టర్
0: ప్రశాంతంగా సిద్ధాశ్రమము ఆనందంగా నవ్వులతో ఉంటుండాలి
1: ద సిద్ధాశ్రమ was a place of peace
0: devatalu pushpavarshamnu kurpincharu
1: and there was a rain of flowers by deities over there
0: idi ittu undaga
1: as it was happening
0: ayodhya nunchi anaga dware bharatam nunchi oka letter teeskovachadu oka bantu
1: and in the meantime a message was sent
0: andru em undi
1: what is it
0: shivadhanasunu virchetvanti yagnam prarambhinchavu
1: it was the commencement of breaking the
0: meeru raavali అని ఆహ్వానించాడు జనకుడు
1: ఇట్ వాజ్ జస్ట్ ఇన్విటేషన్ సెండ్ బై కింగ్ జనక
0: బయలుదేరాడు విశ్వామిత్రుడు
1: అండ్
0: వీళ్ళకి ఏమి సన్యాసులు తాడు పేడు ఏమీ లేదు ఏమి సర్దుకోనక్కర్లేదు
1: యాజ్ దే వర్ అన్మ్యారీడ్ దే డోంట్ నీడ్ టు క్యారీ హెవీ లగేజ్ విత్ దెమ్
0: తీసుకున్నాడు ఒక బట్ట వేసుకున్నాడు
1: వెల్ దే వర్ జస్ట్ గోయింగ్
0: రామలక్ష్మణ మీరు కూడా వస్తున్నారా అన్నాడు
1: విశ్వామిత్రుడు సెడ్ రామలక్ష్మణ ఆర్ యూ రెడీ టు ఫాలో మీ
0: దేనికి మీ యజ్ఞ సంరక్షణ కోసం నా తండ్రి పంపించాడు ఈ యజ్ఞం ఏమిటో నాకు తెలియదు
1: వాట్ ఫార్ మై ఫాదర్ వాంటెడ్ అస్ టు ఫాలో యూ టు ప్రొటెక్ట్ యజ్ఞ
0: జనక మహారాజ్ చేసేటువంటి యజ్ఞం ఏమిటో నాకు అర్థం కావటం లేదు
1: ఐ డోంట్ నో వాట్ యజ్ఞ ఇస్ గోయింగ్ టు పర్ఫార్మ్ బై జనక
0: చాలా గొప్ప యజ్ఞము
1: ఇట్స్ ఎ వెరీ బిగ్ వన్
0: పిల్లలకు ఉత్సాహాన్ని కలిగించే నిమిత్తమై విశ్వామిత్రుడు ఈ విధమైనటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ వచ్చాడు
1: విశ్వామిత్రుడు స్టార్టెడ్ స్పీకింగ్ లైక్ దట్ టు ఎంకరేజ్ ది చిల్డ్రన్ టు ఫాలో
0: శివధనస్సు
1: ఇట్ వాస్ శివధనస్సు
0: ఎవరు ముట్టడానికి కూడా శక్తి లేదు
1: నో వన్ హస్ గాట్ ఎనీ పవర్
0: కదిలించడానికి ఎవరికీ చేత కాదు
1: నోబడీ కెన్ మూవ్ ఇట్
0: అలాంటి దీనిని తన కుమార్తె అయిన సీత దాన్ని ఎత్తింది
1: And the daughter of King Janaka could lift it.
0: ఆనాటి నుంచి జనక మహారాజు ఈ యొక్క శివధనస్సును ఎత్తినటువంటి వాడికి నేను నా బిడ్డనిచ్చి పెండి చేస్తానని తాను సంకల్పించుకున్నాడు
1: అండ్ జనక హ్యాస్ టేకెన్ ఎ వావ్ ద వన్ హూ వుడ్ బ్రేక్ దిస్ శివధనస్ వుడ్ బి గివెన్ ఇన్ మ్యారేజ్ టు హిస్ డాటర్
0: కనుక ఈనాడు ఆ ధనస్సును ఎత్తే విషయమై ప్రారంభించారు యజ్ఞం
1: అండ్ దేర్ఫోర్ దిస్ యజ్ఞ ఇస్ అండర్ టేకెన్ టు ఫుల్ఫిల్ ద వావ్
0: ఈ మిథిలాపుర జనులంతా వచ్చారు
1: రాజులంతా
0: వచ్చారు
1: Everybody, all kings attended.
0: అందులో ఈ యజ్ఞం లోపల రావణుడు కూడా వచ్చాడు
1: రావణ ఆల్సో వాజ్ వన్
0: అమంగ్ వచ్చారు
1: ఆల్ అటెండెడ్
0: ఆకాయభూషుడు ఈ రావణుడు
1: రావణ ఈజ్ మైటీ వన్
0: పెద్ద గొప్ప శరీరం కలిగినటువంటి వాడు
1: హెస్ గాట్ హెఫ్టీ వెల్ బిల్ట్ పర్సన్
0: మొట్టమొదట తానే ఎత్తడానికి మంచి వచ్చాడు
1: హి వాజ్ ద ఫస్ట్ వన్ టు ప్రొసీడ్ టు బ్రేక్ ద శివ
0: అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూసినటువంటి రాజులంతా కూడా చాలా ఆశ్చర్యపడ్డారు
1: హెవెల్స్ హి వాజ్ ప్రొసీడింగ్ విత్ ఆల్ ద మెజెస్టీ ది హెఫ్టీ పర్సనాలిటీ ఎవ్రీవన్ వాస్ సర్ప్రైజ్డ్
0: ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతిగా అందించగలడు జనకుడు
1: King Janaka, how is he going to offer his daughter so tender and dedicated to this person? They were not able to
0: understand.
1: The personality itself was the size of a mountain.
0: Sorry, emaina kaani anukoni evarlo varu tandukunnaru.
1: Okay, they just pacified themselves, thinking that things happen as per divine will.
0: Yadam cheyi pattadu.
1: And he can't hold the left hand.
0: Kadalledu.
1: And the Shivadana
0: rendu chethulu pattadu. కదలలేదు
1: అండ్ రావణ యూజ్ బోత్ హిస్
0: బలమునంతా ఉపయోగపెట్టాడు
1: అండ్ హి యూజ్ ఆల్ హిస్ స్ట్రెంగ్త్
0: కదలలేదు కట్టకడపడి క్రింద పడిపోయాడు
1: హి ఫెల్ డౌన్ అల్టిమేట్లీ
0: ఈ దృశ్యాన్ని చూచి చాలా అవమానంగా తాను భరించుకోలేకపోయాడు
1: హి వాస్ పుట్ టు షేమ్ అండ్ హ్యూమిలియేషన్
0: అహంకారానికి కలిగి ఎప్పుడు కూడాను సభల్లోపల అవమానమే జరుగుతుంటాడు
1: ఎ మ్యాన్ విత్ ఈగో విల్ బి
0: అహంకారం అత పతనము అన్నారు.
1: అండ్ ప్రైడ్ గోస్ బిఫోర్ ఫాల్.
0: ఇంత అహంకారంగా ఉన్నటువంటి మానవునికి జనుడే దీనికి పతనం గావిస్తారు.
1: అండ్ మ్యాన్ విత్ ప్రైడ్ విల్ బి పుట్ టు ఇన్సల్ట్ బై సొసైటీ.
0: మీరికి గౌరవ మర్యాదలు ఎక్కడ కూడా దక్కవు చిక్కవు.
1: హీ విల్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రెవరెన్స్ ఆర్ రెస్పెక్ట్ ఫ్రమ్ ఎనీ.
0: అహంకారమునకు అవమానమే దీనికి తగినటువంటి ఫలితం.
1: అండ్ ఈ గో విల్ సర్టన్లీ రూయిన్ యూ.
0: పడిపోయాడు పాపం.
1: అండ్ రావణ ఫెల్ డౌన్.
0: ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు.
1: ఆల్ వర్ టేకెన్ సర్ప్రైజ్ టేకెన్ అబ్యాక్.
0: ఎవరి చేత కాదు ఇంకా.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడీ.
0: అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు.
1: నో వన్ అటెంప్టెడ్ టు గెట్ అప్.
0: చూచాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాచ్డ్ ది సీన్.
0: రామా
1: రామా
0: కనుసైగు చేశాడు.
1: హీ జస్ట్ గేవ్ హిమ్ సిగ్నల్ సైన్స్.
0: రాముడు లేచాడు.
1: రామా గాట్ అప్.
0: చాలా చిన్న పిల్లవాడు.
1: వాస్ వెరీ యంగ్.
0: 15 సంవత్సరం.
1: ఏజ్డ్ 15.
0: ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే
1: యాజ్ ద బాయ్ వాస్ ప్రొసీడింగ్
0: ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది.
1: ద వెరీ జెస్చర్ ది స్టైల్ ఆఫ్ వాక్
0: ఆ తేజస్సునందే ఎంతో తీక్షణమైన
1: శక్తి కనిపించింది. ఆల్ ద స్ప్లెండర్ ద గెయిటీ
0: సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది.
1: ఆల్ పవర్స్ నెసెసర్లీ ఫాలోడ్ హిమ్ ద కెపాసిటీస్ వర్ విత్ హిమ్.
0: శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు.
1: హి వాస్ వాకింగ్ విత్ ఆల్ ది మెజెస్టీ.
0: వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు. కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు.
1: ఆల్ కింగ్స్ వర్ వాచింగ్ ద బ్యూటిఫుల్ ఫేస్ ఆఫ్ రామా అండ్ దే వర్ నాట్ థింకింగ్ ఆఫ్ థింగ్స్ టు హ్యాపెన్ లేటర్. హి కేమ్
0: చిరునవ్వు నవ్వుకుంటూ
1: స్మైలింగ్లీ
0: అంగవస్త్రం సర్దుకుని
1: అండ్ హి జస్ట్ అడ్జస్టింగ్
0: ఎడమ చేత్తో దాన్ని పట్టాడు.
1: అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ శివదర్శన్
0: పట్టిన తక్షణమే అది లేచింది.
1: ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్
0: కానీ దాని దారాన్ని కట్టాలి.
1: బట్ యెట్ ఇట్ హాస్ గాట్ టు బి
0: దాన్ని వంచాలి.
1: ఇట్ హాస్ టు బి బెండ్.
0: ఎత్తడమే అంత పెద్ద కష్టమైతే వంచడం మరింత కష్టం.
1: టు లిఫ్ట్ శివధనుస్ ఈజ్ ఎ బిగ్ డీల్.
0: దాన్ని వంచాడు ఎడమ చేత్తో.
1: అండ్ హీ మేడ్ ఇట్ బెండ్.
0: కుడి చేత్తో ఆ నారని కట్టాడు.
1: అండ్ హీ టైడ్ అప్.
0: ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనుస్.
1: యాజ్ హీ వాస్ బెండింగ్ శివధనుస్ ఇట్ బ్రోక్ ఇమ్మీడియట్లీ.
0: ఆ శివధనుస్సు విరిగేటప్పటికి
1: యాజ్ ఇట్ బ్రోక్
0: బ్రహ్మాండమైన ఒక శబ్దం వినిపించింది.
1: ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్ బిగ్ సౌండ్.
0: అందరూ ఉలిక్కిపడ్డారు.
1: ఆల్ వర్ సర్ప్రైజ్.
0: ఏమిటి ఈ విచిత్రము?
1: వాట్ ఇస్ దిస్?
0: ఏమిటి ఈ రామశక్తి?
1: వాట్ ఇస్ ద పవర్ ఆఫ్ రామ?
0: యోచించుకుంటూ కూర్చున్నారు.
1: దే వర్ థింకింగ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రామ.
0: తక్షణమే
1: ఇమ్మీడియట్లీ
0: సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు.
1: సీత కేమ్ దేర్ ది గార్లండ్.
0: విశ్వామిత్రుడు చెప్పాడు.
1: విశ్వామిత్ర సార్
0: రామా
1: రామా
0: నువ్వు సిద్ధమేనా?
1: ఆర్ యూ రెడీ?
0: స్వామి నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు.
1: స్వామి
0: సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు.
1: స్వామి ఐఎమ్ సెంట్ టు ది సిద్ధాశ్రమ ఫాలోయింగ్ యూ బై మై ఫాదర్ టు ప్రొటెక్ట్ యజ్ఞ.
0: నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు.
1: అంటిల్ ఐ గెట్ పర్మిషన్ కమాండ్ ఫ్రమ్ మై ఫాదర్.
0: విశ్వామిత్రుడు పోయి జనకుని చెవిలో చెప్పాడు.
1: అండ్ దెన్ హీ విస్పర్డ్ ఇన్ ది ఇయర్ ఆఫ్ జనక.
0: జనకుడు రాజనీతి కలిగినటువంటి వాడు కనుక అంగీకరించాడు.
1: జనక ఈస్ ఫుల్లీ అవేర్ ఆఫ్ ది ఎథిక్స్ అండ్ మారల్ ప్రిన్సిపల్స్.
0: అయోధ్యకు పంపించాడు సిపాయిలను.
1: అండ్ మెసేజ్ వాస్ సెంట్ టు అయోధ్య.
0: జరిగిన విషయం అంతా తెలపమని చెప్పి వారందరూ కూడా సమూహంగా రావాలని.
1: ద హోల్ థింగ్ వాస్ రిపోర్టెడ్ to Dasharatha there in Ayodhya. They were all asked to come here.
0: 3 dinamulu pattindi.
1: It took 3 days time for them to reach.
0: 3 dinamulu kudanu రామలక్ష్మణులు ఒక రూమ్ నందు కూర్చున్నారు.
1: రామ లక్ష్మణ వర్ స్టేయింగ్ ఇన్ ఏ రూమ్ దేర్ ఆల్ దీస్ 3 డేస్.
0: చిన్న తమాష.
1: హియర్ సంథింగ్.
0: రాములు కాలుపైన కాలు వేసుకొని
1: రామ సిట్టింగ్ క్రాస్ లెగ్
0: ఒక కాలును మెత్తగా ఒత్తుకుంటున్నాడు తనకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ ప్రెసింగ్ వన్ ఆఫ్ హిస్
0: మసాజ్ చేసుకుంటూ.
1: హీ వాజ్ జస్ట్ మసాజింగ్ వన్ ఆఫ్ హిస్ ఫీట్.
0: చూచారు.
1: హీ డస్ నోటీస్డ్.
0: నారదుడు వెళ్ళాడు.
1: నారద వెంట
0: చిన్న సందులో చూచాడు.
1: హీ జస్ట్ వాచ్డ్ హిమ్.
0: పాపం రాజకుమారులు కుమారులు.
1: హీఈస్ ఎ ప్రిన్స్.
0: ఇంత దూరం నడుచుకుని వచ్చారు.
1: దే కేమ్ బై
0: ఏనాడు కూడా వారి ఇంత శ్రమ పడి ఉండరు.
1: దే నెవర్ స్ట్రెయిన్డ్.
0: పాదాలు నొప్పిగా ఉన్నాయేమో.
1: దర్ హాస్ దే మే బి ఫీల్ ది పెయిన్ ఇన్ ద లెగ్.
0: తన నొప్పును తానే ఒత్తుకుంటున్నాడు.
1: సో హీ ఇస్ మసాజింగ్ హిస్ ఓన్
0: ఫీట్. అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ సర్ప్రైజ్డ్.
0: లక్ష్మణుని పిలిపించాడు.
1: అండ్ హీ కాల్డ్ లక్ష్మణ.
0: లక్ష్మణుడు తలుపు తెరిచి చూచాడు.
1: లక్ష్మణ ఓపెన్ ద
0: డోర్. అందరికి పోవడానికి ఎట్టి అభ్యంతరము లేదు ఎవరు కూడా.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నోబడీ కమ్ ఇన్ ద వే యాజ్ వన్ బ్రదర్ వాంట్స్.
0: లక్ష్మణుడు పాదం దగ్గర కూర్చొని ఒత్తుతూ ఉన్నాడు.
1: లక్ష్మణ వాస్ జస్ట్ ప్రెసింగ్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: లక్ష్మణ నాకు నొప్పులు కాదు.
1: లక్ష్మణ దేర్ ఇస్ నో పెయిన్ ఇన్ ద లెగ్ హియర్.
0: నేను ప్రజలకు ఈ విధమైనటువంటి యొక్క దీన్ని దృశ్యాన్ని చూపించాలనే ఉద్దేశంతో నేను చేస్తున్నటువంటి యొక్క నాటకము.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎ డ్రామా ఎనాక్టెడ్ బై మీ టు షో టు ద వరల్డ్ వాట్ ఐ యామ్ డూయింగ్.
0: లక్ష్మణుడు కూడా తెలుసును.
1: లక్ష్మణ ఆల్సో నోస్.
0: రామునికి ఎట్టి బాధలు లేవని.
1: రామ హ్యాస్ నో పెయిన్ వాట్స్ ఎవర్.
0: ఎట్టి బాధలు రావని.
1: నథింగ్ విల్ ఎవర్ కమ్ టు హిమ్.
0: కానీ
1: బట్
0: మూడు దినములు గడిచిపోయింది.
1: త్రీ డేస్ పాస్.
0: గొప్ప సైన్యంతో వస్తున్నాడు దశరథ మహారాజు.
1: దశరథ వాస్ కమింగ్ విత్ బెటాలియన్ ఆఫ్ ఆర్మీ.
0: కేవలం వీరిద్దరు మాత్రమే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్ టు,
0: భరత శత్రుఘ్నులు కూడా వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నులు కూడా ఆల్సో
0: కమింగ్. వాళ్ళ మిత్రులంతా వస్తున్నారు.
1: ఆల్ పీపుల్ అకంపనీ.
0: అందరు వేలాది ప్రజలంతా వస్తున్నారు.
1: థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫాలోడ్.
0: వచ్చారు, దిగారు.
1: దే కేమ్ అండ్ గాట్ డౌన్.
0: ఒకరికొకరు చేర్చుకున్నారు, చాలా ఆనందించారు.
1: దే వర్ జస్ట్ ఎంజాయింగ్ ద ఫన్ టుగెదర్.
0: ఒకరి శిరస్సును ఒకరు ముద్దాడారు.
1: అండ్ దే వర్ సో హ్యాపీ వాచింగ్ ఈచ్ అదర్.
0: భరత శత్రుఘ్నులు, రామలక్ష్మణులు నలుగురు చేరారు ఒక రూమ్ లో.
1: అండ్ ఆల్ ఫోర్ బ్రదర్స్ అసెంబ్ల్. రామలక్ష్మణ భరత శత్రుఘ్న.
0: అంతా జరిగింది. నాలుగవ దినం కళ్యాణం.
1: అండ్ ఫోర్త్ డే ద హోలీ వెడ్డింగ్.
0: ఈ కళ్యాణం కూడా జరిగింది. మీకు అన్ని ఎన్నో పర్యాయం చెప్పాను.
1: భగవాన్ డిస్క్రైబ్ దిస్ హోల్ హోలీ సెలెస్టియల్ వెడ్డింగ్.
0: మొట్టమొదట ప్రథమ పుత్రునికి కన్యాదానం చేయాలి.
1: ఫస్ట్ ది ఎల్డెస్ట్ మస్ట్ బి మ్యారీడ్.
0: జనకుని యొక్క మొదటి పుత్రిక ఉంటుండాలి. ఈమె గాలిసాడిలో వచ్చినటువంటిది, అనగా దున్నేటువంటి దాంట్లో చిక్కినటువంటిది సీత.
1: సీత ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఊర్మిళ జనకుని ప్రథమ పుత్రి.
1: ఊర్మిళ ఇస్ ది ఎల్డెస్ట్ డాటర్.
0: ఈ ఇరువురిని కూడా తెచ్చిపెట్టారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆస్క్డ్ టు బి దేర్.
0: ఎందుకంటే రామలక్ష్మణులు వచ్చారు కదా ఇద్దరు.
1: బికాజ్ రామలక్ష్మణ బోత్ ఆఫ్ దెమ్ వర్ దేర్.
0: రెండవ దినము భరత శత్రుఘ్నులు కూడా వచ్చారు.
1: అండ్ ది ఫాలోయింగ్ డే భరత శత్రుఘ్న కేమ్.
0: ఈ నరగరిని చూచారు.
1: అండ్ ఆల్ ది ఫోర్.
0: ఎంత అదృష్టవంతుండే నేను.
1: హౌ లక్కీ.
0: దశరథుడు తనలో తాను ఉప్పొంగిపోతూ వచ్చాడు.
1: దశరథ వాస్ హ్యాపీ థింకింగ్ ఆఫ్ దిస్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: కుశద్వితుని బిడ్డలు, ఈ యొక్క ఇద్దరు బిడ్డలు, మాండవి శృతకీర్తి.
1: మాండవి శృతకీర్తి
0: అనగా జనక మహారాజు యొక్క తమ్ముడు బిడ్డలు.
1: దే ఆర్ ది డాటర్స్ ఆఫ్ ద బ్రదర్ ఆఫ్ జనక.
0: సరిగా సరిపోయింది.
1: ఇట్ ఇస్ దే సూటెడ్.
0: ఈ నలుగురు బిడ్డలకు నలుగురు బిడ్డలు సరిపోయినారు.
1: ఇట్స్ ఎ పర్ఫెక్ట్ మ్యాచ్.
0: నిల్చుకున్నారు.
1: దే స్టూడ్.
0: ఇంకా మాలలు వేసుకోవాలి.
1: దేవర్ అబౌట్ టు బి
0: గా. ఆ మాలలు వేసుకునే సమయం లోపల
1: అట్ దట్ మూమెంట్ ఆఫ్ గార్లింగ్
0: రామేమో చాలా ఆజానుబాహుడు.
1: ఓ దే హడ్ వెల్ బిల్ పర్సన్.
0: నిల్చుకున్నాడు, మాల వేశాడు. కానీ సీత కొంచెం పొట్టిది.
1: సీత వాజ్ షార్ట్.
0: ఆమె ఈ ఆజానుబాహునికి తగినంత శక్తి కలిగినటువంటిది కాదు.
1: హౌ కెన్ షీ గార్లండ్ రామ హూ ఇస్ సో టాల్ ఇన్ హైట్.
0: అప్పుడు ఎంతసేపు అయినా కూడాను నేను శివధనస్సు విరిచినటువంటి వాడిని, ఇంతమంది వీరుల లోపల నేను తలవంచటము చాలా అవమానం.
1: రామ ఫెల్ దిస్ వే, ఐ బ్రోక్ దట్ శివధనుస్, ఐ కాంట్ బెండ్ డౌన్ మై.
0: పురుష లక్షణం అక్కడ కూడా నిరూపించింది.
1: దట్ ది మాస్కులిన్ సుపీరియర్ మేల్ డామినేషన్ వాజ్ దేర్ ఈవెన్ అట్ ద టైమ్.
0: శిరస్సు వంచటము రాజు యొక్క ధర్మం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ మ్యాన్.
0: అందులో ఇంతమంది ప్రజల లోపల ఒక స్త్రీ నిమిత్తమై నేను శిరస్సు వంచటము చాలా అవమానం.
1: దట్ టు ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఫర్ ద సేక్ ఆఫ్ ఎ వుమన్ హి వాస్ నాట్ ప్రిపేర్డ్ టు బెండ్ డౌన్ హిస్ హెడ్.
0: చక్కగా నిల్చుకున్నాడు రాముడు.
1: రామ స్టూడ్.
0: ఈమె చాలా ప్రయత్నం చేస్తుండాలి.
1: షీ వాజ్ మేకింగ్ ఎవరీ ఎఫర్ట్.
0: ఎక్కడ ఉందో శిరస్సు, ఎక్కడ ఉందో ఏమి, ఎక్కడికి వెయ్యాలో తెలియటం లేదు ఆయన.
1: రామ వాజ్ సో టాల్, షీ కుడ్ నాట్ వాచ్ హర్ వాచ్ ది హెడ్ ఆఫ్ రామ. హౌ టు గాల్ అని వాజ్ ద ప్రాబ్లం.
0: చూచేటువంటి వారు కాదు.
1: అండ్ రామ విల్ నెవర్ బెండ్ హిస్ హెడ్.
0: కిందికి వంచుకొని వేస్తూ ఉంటుండాలి.
1: అండ్ సీత వాజ్ అబౌట్ టు గాల్ హిమ్ విత్ హర్ హెడ్ బెంట్.
0: కానీ అతని శిరస్సే తగలటం లేదు.
1: బట్ ఇట్ వాజ్ ఇన్ నో వే అరౌండ్ ది హెడ్ ఆఫ్ రామ.
0: మెత్తగా తల వంచి లక్ష్మణుకు సైగ చేశాడు రాముడు.
1: రామ సాఫ్ట్లీ ఇన్ ఎ టెండర్ వే సీక్రెట్లీ
0: ఇది నీ యొక్క చేసినటువంటివే అన్నాడు. అంతా అన్ని చేశాడు. భూమిని ఎత్తితే అందరూ ఎత్తైపోతారు.
1: ఇఫ్ దట్
0: చీట ఒకటి మాత్రమే పెరగదు.
1: ఇఫ్ దట్ అర్త్ ఈస్ టు బి లిఫ్టెడ్ ఎవ్రీబడి లెవెల్ వుడ్ బి.
0: చూచి చూచి జనులంతా కూడా చాలా విసుగెత్తిపోతున్నారు.
1: ఆల్ పీపుల్ ఆర్
0: తల వంచడం లేదు. ఈమె అతని మెడలో మాల వేయటం లేదు. దీనికి కారణం ఏమిటి?
1: Why is it Rama doesn't bend his head? Why is it that Sita is not garlanding him? What's the reason behind it?
0: ఈ చిత్ర విచిత్రములు కనిపెట్టినటువంటి లక్ష్మణుడు పరిగెత్తి వచ్చి రాముని పాదాల పైన పడ్డాడు.
1: Watching the whole thing, Lakshmana came running all the way, fell at the feet of Rama.
0: రాముని పాదాల పైన పడినవాడు లేవలేదు.
1: And he fell at his feet and he didn't get up.
0: ఎంతసేపైనా చూచాడు రాముడు.
1: Rama waited long.
0: లక్ష్మణ లెమ్ము అని వంగినాడు ఇట్టారు.
1: So Rama had to bend Lakshmana, it's time for you to get up.
0: ఈ సమయ సందర్భానుసారంగా సీత కనిపెట్టి తక్షణమే ఆ మెడలు
1: వాచింగ్ ది రైట్ అప్రోప్రియేట్ టైం నోటీసింగ్ దిస్ సీత ఇమ్మీడియట్లీ గార్లెండ్ రామ.
0: ఇది లక్ష్మణ యొక్క యుక్తి.
1: దిస్ ఇస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజ్ ఆల్సో సే
0: కపివారది దాటునా
1: విల్ ది మంకీ బి ఏబుల్ టు క్రాస్ దిస్ పోర్షన్. possible to bind him?
0: Lakshmanundu valachuna.
1: Will Lakshmana serve him?
0: Lakshmi Devi kolachuna.
1: Will concert Lakshmi love him?
0: Buddhigal Lakshman Bharatudu chuchi chuchi brukuna.
1: Such intelligent Bharata of all the people will ever serve him.
0: Yantu gopara.
1: The power of Rama is so mighty, so great.
0: Ee parama bhakti yokka shakti evaru kanipettaleru.
1: That is the power of intense devotion. No one can measure.
0: Pendi ayindi, anta ayipoyindi.
1: The wedding happened.
0: Sarive inka goppa vaibhavanga andaru kuda ayodhyaku vacharu.
1: It was all celebrated.
0: Madhyalo konchi kalahalu kuda jariginayi. మధ్యలో కలహాలు కూడా సంభవించాయి.
1: But there happened some conflict.
0: See, pleasure is an interval between two pains. అని రెండు సుఖముల మధ్య లోపల ఒక కష్టం కూడా వస్తుంటది.
1: There was infighting conflict, no doubt. The pleasure is an interval between two pains.
0: అప్పుడు ఏదో జయించాడు.
1: They won.
0: అయోధ్యకు వచ్చి చేరాడు.
1: They reached Ayodhya.
0: చేరిన తర్వాత,
1: after that,
0: కొన్ని దినములు జరిగిన తర్వాత,
1: after few days passed,
0: దశరథునికి ఒక విధమైనటువంటి యొక్క అర్లీ మార్నింగ్ 3 గంటల సమయం లోపల ఒక స్వప్నం వచ్చింది.
1: దశరథ హ్యాడ్ ఏ డ్రీమ్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్.
0: ఈ 3 గంటల సమయంలో వచ్చినటువంటి స్వప్నము పరమ సత్యం అవుతుంది అని దశరథుని యొక్క విశ్వాసం.
1: ఇట్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ దశరథ వాట్ ఆల్ దట్ హీ డ్రీమ్స్ ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ విల్ కమ్ ట్రూ.
0: ఏం వచ్చింది?
1: వాట్ వాస్ ద డ్రీమ్?
0: తాను వృద్ధుడైనట్టు,
1: as if
0: he chetru kallu unukutu unnattu,
1: as if his age, the hands and the feet were
0: apashaknalanta kuda jariginattu,
1: while he was facing all kinds of bad omen,
0: chaala baadha padutu lechadu,
1: and feeling so sad he got up.
0: Nenu inki ekku kaalam undalenu.
1: I don't think I would live long.
0: Ramulu patta abhishekam cheyali.
1: Rama must be karuni.
0: He sankalpichukunnadu appadikappude.
1: That was his determination.
0: Raju talisthe దీనికి ఏం కొద్దు ఉంటుంటుంది.
1: When king decided, everything will necessarily happen.
0: ఏర్పాటు గీర్పాటు ఏమి అవసరం లేదు.
1: Arrangements are not necessary.
0: కాబట్టి చేయాలన్నాడు.
1: So he was prepared for to coronate Rama.
0: వశిష్ఠులు వారిని పిలిపించాడు.
1: He summoned వశిష్ఠ.
0: అతని దగ్గర కూడా ఆజ్ఞ తీసుకున్నాడు.
1: And he took his permission.
0: కానీ రాములు,
1: but Rama,
0: సమత్వము అనేటువంటి దాన్ని, సోషల్ అనేటువంటి దాన్ని ఆనాడే ప్రారంభించాడు.
1: In fact, that equal mindedness, the social obligation was very well realized by Rama.
0: అందరూ సమత్వంగా ఉండాలి.
1: ఆల్ షుడ్ బి ఈక్వల్.
0: ఈ హెచ్చు పల్లములు ఏమాత్రం ఉండకూడదు.
1: దేర్ నథింగ్ లైక్ అప్స్ అండ్ డౌన్.
0: భేదములకు అవకాశమే అందించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫరెన్స్.
0: సర్వులు సమానత్వమైన జీవితాన్ని గడపాలి.
1: ఆల్ షుడ్ లీడ్ లైఫ్ ఇన్ ఎన్ ఈక్వల్ వే.
0: జీవులందరూ ఒక్కటే.
1: ఆల్ బీయింగ్స్ ఆర్ వన్.
0: దేవుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: కాబట్టి దేవుడు ఒక్కడు, జీవులు అనేకత్వము.
1: గాడ్ ఈజ్ వన్ బట్ ది
0: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చడమే రాముని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం అనుకున్నాడు.
1: ఇట్ వాస్ ది ఫీచర్ ఆఫ్ రామ టు ఫైండ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వశిష్ఠుల వారు అంగీకరించారు.
1: వశిష్ఠ అక్సెప్టెడ్.
0: రాములు దగ్గర పిలిచాడు.
1: అండ్ హీ కాల్డ్ రామ టు కమ్ క్లోజ్ టు హిమ్.
0: రామ, నీకు యువరాజ పట్టం కట్టాలని సంకల్పించుకున్నాను.
1: ఇట్స్ మై ఐడియా టు
0: రేపటి దినమే సిద్ధంగా ఉంటుండన్నాడు.
1: బీ రెడీ, యు ఆర్ గోయింగ్ టు బి కారునేటెడ్ టుమారో మార్నింగ్.
0: రాములు సర్వజ్ఞుడు.
1: Rama is omniscient.
0: సర్వశక్తిమయుడు.
1: He is all powerful.
0: సర్వవ్యాపకుడు.
1: He is all pervasive.
0: సర్వచింతామయుడు.
1: And he knows everything.
0: యోచించాడు.
1: And he thought.
0: ఒకరు చెప్పనక్కర్లేదు.
1: I don't need to be told by anyone.
0: కానీ తండ్రికి జవాబు చెప్పటము మంచిది కాదని కొంచెం యోచిస్తూ కూర్చున్నాడు.
1: And he was thinking this way, that it's not appropriate to answer the father's command.
0: నాన్న,
1: he said, father,
0: భరతుడు ఇక్కడ లేడు కదా.
1: భరత ఇస్ నాట్ హియర్.
0: శత్రుఘ్న ఇక్కడ లేడు కదా.
1: శత్రుఘ్న ఇస్ నాట్ ప్రెసెంట్.
0: కాబట్టి వాడు రావాలి కదా అన్నాడు.
1: షుడ్ దే నాట్ బి ప్రెసెంట్ ఫర్ ద కరోనేషన్?
0: నీకు అనవసరము.
1: ఇట్స్ నాట్ నెసెసరీ. డోంట్
0: నా ఆజ్ఞ నీవు శిరసా వహించమన్నాడు.
1: యూ ఫాలో మై కమాండ్, హీ సెడ్.
0: మంచిది,
1: హీ సెడ్.
0: కానీ
1: యట్
0: మేము నలుగురు ఒక రక్షకంలో పుట్టాము.
1: In fact, all four brothers are born in the same
0: star. Oka yagna homam payasam nunchi puttamu.
1: One is born because of the sacrificial food.
0: Maaku nalagariki akshabhyasam oka samanangane chesaru.
1: All the four started learning alphabet
0: at the same time. Samanangane chesaru.
1: In fact, all were trained in the same way.
0: ఉపనయనం అందరికీ సమానంగానే చేశారు.
1: ది సీక్రెట్ థ్రెడ్ సెరమనీ వాస్ పర్ఫార్మ్డ్ ఆన్ ది
0: సేమ్ డే. వివాహం కూడా అందరికీ సమానంగానే చేశారు.
1: అండ్ ది మ్యారేజ్ ఆల్సో వర్ పర్ఫార్మ్.
0: కానీ పట్టాభిషేకం నాకు మాత్రమే ఎందుకు కట్టాలి?
1: వై ఇస్ ఇట్ ఐ అలోన్ షుడ్ బి కరోనేటెడ్? వై
0: నలుగురికి ఒకే తొలి పట్టాభిషేకం కట్టాలి?
1: ఆల్ ది ఫోర్ బి కరోనేటెడ్ ది సేమ్ మొమెంట్.
0: అప్పుడు దశరథుడికి చాలా ఇదేసింది.
1: దెన్ దశరథ వాస్
0: ఆయన రాజ్యం ఒక్కటి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ఓన్లీ వన్
0: రాజు ఒక్కడే.
1: ఓన్ వన్ కింగ్, దట్స్ ఆల్.
0: కాబట్టి నలుగురికి చేయడానికి వీలు కాదన్నాడు.
1: అండ్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు కార్నేట్ ఆల్ ది ఫోర్.
0: నాలుగుగా విభజించు, నలుగురికి నాలుగు భాగం అందించు.
1: అండ్ హీ సెడ్ లెట్ దిస్ కింగ్డమ్ బి స్ప్లిట్ ఇంటూ ఫోర్.
0: కాబట్టి మా నలుగురికి ఒకే పర్యాయం పట్టి అభిషేకం జరగాలి.
1: లెట్ ఆల్ ది ఫోర్ ఆఫ్ us బి డిక్లేర్డ్
0: అస్ కింగ్స్. జరగడానికి వీలు లేదు అన్నాడు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ అమంగ్ us.
0: దశరథుడు తల తిరిగిపోయింది.
1: దశరథ ఫెల్ ద రీలింగ్ సెన్సేషన్.
0: రామా నువ్వు కొంతసేపు పోయి రామని చెప్పాడు.
1: హి సెడ్ రామ్ బెటర్ యూ లీవ్ స్పెండ్ సమ్ టైమ్.
0: రాముని పంపించాడు.
1: అండ్ హీ సెంట్ అవే.
0: వశిష్ఠుడు వారిని పిలిచి ఆలోచిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కాల్డ్ వశిష్ఠ స్టార్టెడ్ కన్సల్టింగ్ హిమ్.
0: వశిష్ఠుల వారి కూడాను రాములకు నేను నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాను అన్నాడు.
1: వశిష్ఠ సెడ్ దట్ యు విల్
0: మన తరతరముల నుంచి కూడాను మన రాజ్యము ఒకే రాజుగా వచ్చేటువంటిది.
1: సిన్స్ many of the generations the entire kingdom was under the control of one
0: Ramuni yokka sankalpa anusaranga aneka vidhamulainatvanti oka rajyamunu vibhajinchali.
1: And today Rama wants the kingdom to be split.
0: Vibhajinchatam kaadu okoka gramam okoki.
1: No, that in fact a part should be given to one each of them.
0: Ee vidhanga thanu vibhajinchadaniki vellinappudu Ramulu angikarinchaledu.
1: And this has not been acceptable.
0: Inte kaakunda ee dasharathuniki vruddudaipoyadu.
1: Dasharatha was aged.
0: Vayasu vachina tarvata buddhi astavyastamaipothuntadi.
1: Quite old in age he is suffering from this.
0: Chintalanta athaniki sarainatundi artham kalagadu.
1: And he could not understand the reality.
0: Kanuka athaniki arthamayye reetiga Bharata Shatrughnulu ravali annadu.
1: And to make him understand he said that Bharata Shatrughna should be present.
0: Vaadu raavadaniki 15 dinamulu padutundi.
1: And it will take 15 days for them to be here.
0: Kabatti deeni valla entaina yochana chesukovachu annadu kaalam gadupthu vachadu.
1: In the meantime they can
0: రాముని యొక్క శక్తి సామర్థ్యములు రాముని యొక్క యుక్తి ప్రయుక్తులు చాలా విచిత్రమైనటువంటివి చిత్రమైనటువంటివి.
1: ద పవర్ అండ్ ద కెపాసిటీ అండ్ ద పొటెన్షియల్ ఆఫ్ రామ వాస్ సో మిస్టీరియస్.
0: అందరూ సమర్థులుగా ఉండాలి.
1: ఎవ్రీబడీ షుడ్ బి.
0: అది ఏ భారతీయ సంస్కృతి యొక్క ప్రథమ సత్యము.
1: దట్ ఈస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: సర్వ లోక సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు అందరూ సుఖంగా ఉండాలి.
1: దట్ ఎవ్రీబడీ ఇన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ బి హ్యాపీ అండ్ కంఫర్టబుల్.
0: ఇలాంటి ప్రాచీనమైన యొక్క సంస్కృతిని తాను పాటిస్తూ వచ్చున్నాడు.
1: దిస్ హాస్ బీన్ ది టీచింగ్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: కాబట్టి ఈ పట్టాభిషేకం అప్పటికి నిలిచిపోయింది.
1: సో కరోనేషన్ హ్యాడ్ టు బి స్టాప్.
0: తర్వాత భరత శక్తుని పిలిపించారు.
1: ఇన్ ద మెయిన్ టైం భరత శక్తుడు నాకే.
0: ఇందులో కూడాను ఎలాంటి పవిత్రమైనటువంటి యొక్క దృశ్యాలు. ఎవరు కూడా రామాయణాలు చదువుతున్నారు.
1: పీపుల్ గో త్రూ రామాయణ.
0: పెద్ద పెద్ద తలదిండు మాదిరి ఉండేటువంటి పుస్తకాలంతా తెచ్చిపెట్టుకుంటున్నారు.
1: దే గాట్ ది బుక్స్ ఆఫ్ ది సైజ్ ఆఫ్ పిల్లో.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఇస్ ది యూజ్?
0: కంఠస్థం చేస్తుంటారు.
1: దే గెట్ ఇట్ బై హార్ట్.
0: కానీ సారాన్ని ఇంతైనా కూడా దాన్ని గ్రహించలేరు.
1: దే గెట్ ఇట్ బై హార్ట్ రీడ్ ఇట్ రిపీటెడ్లీ బట్ దే డోంట్ క్యారీ ఎనీ ఎసెన్స్.
0: అందరూ ఎంతో రామాయణం గురించి ఆశ్చర్యపడిపోతుంటారు.
1: ఆల్ పీపుల్ ఆర్ మిస్టిఫైడ్.
0: కౌసల్య చాలా గుణవంతురాలు, ఆమె పట్టపురాణి, ఆమె చాలా సద్గుణవంతురాలు, ఆమె యొక్క ఆజ్ఞను అందరూ శిరసా వహించాలి అని చెప్పుతూ వచ్చారు.
1: People start speaking that Kausalya is the queen and everyone will have necessarily follow her. She is one of nobility.
0: Kadapati bharya Kaikeyi.
1: And
0: aame aadnuku e maatram kuda addu ledu.
1: And Kaikeyi was the youngest of all. No one can interfere.
0: Kurchonte kurchola leyamante leyali.
1: If he says sit down one has to do so.
0: ఈ విధమైన యొక్క చేతిలో పెట్టుకుని నాటకం ఆడుతుండాలి కైక.
1: సో ఎవ్రీథింగ్ వాజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ కైక.
0: ఈ విధంగా జరుగుతూ ఉంటే
1: యాజ్ థింగ్స్ హావ్ హ్యాపెనింగ్
0: సుమిత్రని ఎవరూ మాట్లాడించేవారు లేరు.
1: నో వన్ వాజ్ టాకింగ్ టు సుమిత్ర.
0: సుమిత్ర యొక్క గుణము
1: ది క్యారెక్టర్ ఆఫ్ సుమిత్ర.
0: శత్రుఘ్ని యొక్క గుణము
1: ది క్యారెక్టర్ ఆఫ్ శత్రుఘ్న.
0: ఎటువంటిది ఎటువంటిది అలాంటి దీన్ని వర్ణించడానికి ఎవరికి చేత కాదు.
1: అండ్ ది కెనాట్ బి నరేటెడ్ ఇన్ ఫుల్ బై ఎనీబడీ.
0: ఒకానొక సమయంలో రాములు అరణ్యానికి వెళ్లిపోతున్నాడు.
1: ఈ
0: పట్టాభిషేకం జరగలేదు.
1: కరోనేషన్ డిడ్ నాట్ టేక్ ప్లేస్.
0: కైక కోరింది 14 సంవత్సరం అరణ్యానికి పంపమని.
1: కైక వాంటెడ్ దట్ రామ షుడ్ స్పెండ్ 14 ఇయర్స్ ఇన్ ఎక్సైల్.
0: ఈయన వెళ్లిపోతున్నాడు.
1: హి వాస్ ప్రొసీడింగ్.
0: కౌసల్యకు నమస్కారం చేయడానికి అని వెళ్లాడు.
1: అండ్ హి వాస్ అబౌట్ టు
0: ఆమె ఏడుస్తూ ఉంటుండాది.
1: షీ వాస్ క్రైయింగ్.
0: అంతఃపురం అంతా కూడా ఏడుపులే.
1: ఎవ్రీవన్ ఇన్ ద
0: ప్యాలెస్. ఎక్కడే గాని ఏ ఆనందమో జరగలేదు.
1: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ హ్యాపీనెస్ ఎనీవేర్.
0: తర్వాత లక్ష్మణుడు కూడాను ఎవరికి నేను చెప్పలేదు. కానీ సుమిత్ర దగ్గరికి పోయి నమస్కారం చేయడానికి వెళ్ళాడు.
1: లక్ష్మణ ప్రాస్ట్రేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుమిత్ర.
0: ఆమె ఒకటే ఒకటి చెప్పింది.
1: షీ సెడ్ వన్ థింగ్.
0: నాయన లక్ష్మణ,
1: లుక్ హియర్ మై సన్ లక్ష్మణ,
0: నీవు అరణ్యానికి వెళుతున్నానని నీవు బాధపడద్దు.
1: డోంట్ ఫీల్ సాడ్ ఫర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
0: అది అరణ్యం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ఎ ఫారెస్ట్.
0: రాములు లక్ష్మణుడు లేనటువంటి అయోధ్యనే అరణ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ అయోధ్య ఇస్ ద ఫారెస్ట్ వితౌట్
0: రామ లక్ష్మణుడు జీవించేటువంటి అరణ్యమే అయోధ్య.
1: ద ఫారెస్ట్ వేర్ రామ లక్ష్మణ లివ్ ఇస్ అయోధ్య.
0: కాబట్టి నీవు అరణ్యంలో ఉండినా గానీ అయోధ్యలో ఉండినట్టుగా భావించు.
1: దేర్ఫోర్ కన్సిడర్ దట్ ఫారెస్ట్ ఇస్ అయోధ్య అండ్ స్పెండ్ యువర్ టైం.
0: రామునే నీ తండ్రి, సీతనే నీ తల్లి.
1: రామ ఈజ్ యువర్ ఫాదర్, సీత ఈజ్ యువర్
0: వారి సేవలకు ఎట్టి అభ్యంతరం కాకుండా నువ్వు చూసుకోమని చెప్పి.
1: లెట్ దేర్ నాట్ బి ఎనీ ఆబ్స్టికల్ యాజ్ యు సర్వ్ బోత్ ఆఫ్ దేమ్.
0: ఏ తల్లి అయినా చెప్తుంది అట్లా?
1: Will any mother talk like that?
0: ఏదో వాడు వరాలు ఇచ్చాడు రాముని అరణ్యానికి పంపవచ్చును.
1: That as
0: నీవు పోనక్కరేమి.
1: As per the boon granted to
0: Kaika, నిలబెట్టి వేస్తారు.
1: Rama can go to the forest. You don't have to go.
0: కానీ ఏ తల్లి కూడా నువ్వు ఆ విధంగా చెప్పలేదు.
1: నో మదర్
0: మాతృమూర్తులు ఎందు ఉన్నటువంటి యొక్క సుగుణములు సుమిత్రి ఎందుకు కనిపిస్తూ వచ్చాయి.
1: The virtues of a chaste woman are very much noticed in Sumitra.
0: తర్వాత 14 సంవత్సరం రావడానికి వీలుండదు కదా.
1: To make it possible for his
0: pastor.
1: And he wanted a thing to be conveyed to
0: Urmila. Janaka Maharaja oka modati bidda.
1: Urmila is the first daughter of Janaka.
0: Ame goppa gunavanturalu.
1: She is noble.
0: Ame tyagamu, ame avudhayamu evariki ledu.
1: That sacrifice and the spirit of generosity.
0: Ame paint veskuntu kurchundi.
1: And she was painting it that day.
0: Emiti paint?
1: What was the painting?
0: Repati dinam jarigeetundi pattabhishekamu Sri Ramachandrunuku Sitaku undinatundi oka sannidhi sambandham anta paint vesi tana tandi ainatundi Janakuniki pampalani sankalpinchukundi.
1: She was painting the coronation ceremony of Rama and Sita, and as the old painting has to be sent to her father King Janaka.
0: Adi vestu undinadi papam.
1: She was painting.
0: Urmila annadu Lakshmanudu.
1: Lakshmana said at one instance, Urmila.
0: Okkatori ulikki padi lechinattiga lechindi.
1: She just got up.
0: Lechetappudiki aa paint aa photo anni chellipoyinayi dani paina padipoyinayi aa vesina paint anta kuda chedripoyindi.
1: In the meantime what happened was the paint spilt over the painting and the whole paint was erased.
0: Ayyo నేను దీన్నంతా చెడగొట్టుకున్నానే అని బాధపడుతుండాలి.
1: She was feeling sad because the painting was spoiled.
0: అప్పుడు లక్ష్మణుడు చెప్పాడు, విచారించవద్దు.
1: లక్ష్మణ said, don't bother.
0: రాముల యొక్క నిజ పట్టాభిషేకము
1: the coronation
0: కౌశల్యం చెడగొట్టింది.
1: Coronation was spoiled.
0: నీ పెయింట్ యొక్క పట్టాభిషేకము నీ భర్త లక్ష్మణుడే చెడగొట్టాడు.
1: And Lakshmana also spoiled the coronation.
0: కాబట్టి దీనికి విచారించనక్కర్లేదు.
1: So don't worry.
0: నేను వెళ్తున్నాను.
1: ఎక్కడికి? Where are you going?
0: రామసేవకు అన్నాడు.
1: I am proceeding to serve Rama.
0: ఆమె ఆనందంగా అంగీకరించింది.
1: అండ్ షీ వాస్ సో హ్యాపీ.
0: నేను వస్తానని కానీ నువ్వు పోతున్నావే నేను కూడా నన్ను కూడా తీసుకెళ్ళమని కానీ అవి ఏమీ ఒత్తిడి పెట్టలేదు.
1: అండ్ ఊర్మిళ నెవర్ సెడ్ యు ఆర్ గోయింగ్ దట్ యూ షుడ్ నెసెసర్లీ టేక్ మీ, ఐ విల్ ఫాలో యూ, నథింగ్ ఆఫ్ దట్ సార్ట్.
0: నాత, నిన్ను, నీ సోదరుణ్ణి, నా అత్తగారు ఈ సోదరుల యొక్క సేవ నిమిత్తమే కన్నది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ బాన్ టు సర్వ్ యువర్ బ్రదర్స్. That is the very purpose behind your birth.
0: Shatrughnudu bharata seva kosamai.
1: Shatrughna is there to serve Bharata.
0: Lakshmanudu rama seva kosamai.
1: Lakshmana is born to serve Rama.
0: Kabatti mee sevanu meer cheskondi.
1: So let you
0: mee kartavyanni meer nirvartinchandi.
1: Let you do your duty.
0: Ani cheppi
1: so saying
0: okka maata maatram cheppindi.
1: She said once
0: ee samayam nandaina kuda nu 14 samasam lopala okka chalam kuda nu nannu talanchavaddu.
1: During the 14 years of exile, never think of me.
0: Bhariyane cheptunda itla.
1: Will any wife talk like that?
0: Evvaru chepparu.
1: Nobody.
0: Sankalpincharu.
1: Nobody.
0: Nannu kshanamaina kuda meer chalanchakoddu.
1: And you should not think of me even for a moment, she said.
0: Rama Sita yokka sevaku abhyantaram kalugutundi.
1: Because it may come in the way of service.
0: Sita Ramuni yokka ninne chintistu.
1: And you should think of Mother Sita.
0: Varni ee vidhamaina adankam lekunda kaapaadutundani.
1: Without any obstacle in the way.
0: Nannu maatrame poorthi marchipondi 14 samvatsaramulu.
1: And that you forget me during this period of 14 years.
0: Aa vishalamainaatundi bhavamunaku Lakshmanude kantidaarulu kaachadu.
1: And Lakshmana was shedding tears watching the broad mindedness of Urmila.
0: Neekinta goppa vishala buddhi untunnadani nenu tarchukoledu.
1: I never thought that you are so broad minded. Said
0: కనుక నీ విశాల హృదయమునే నేను ఏమాత్రం హృదయం నందించుకుంటాను.
1: అండ్ ఐ కీప్ వాట్ యూ సెడ్ బికాస్ యూ ఆర్ బ్రాడ్ మైండ్.
0: అప్పుడు ఊర్మిళ చెప్పింది, ఈ విశాల హృదయాన్ని కూడా నీవు తలంచవద్దు.
1: యూ డోంట్ థింక్ ఆఫ్ దిస్ టెంపర్మెంట్ బ్రాడ్ అండ్ మైండ్.
0: సీత యొక్క విశాల హృదయాన్ని నీవు స్మరిస్తురా.
1: అండ్ యూ థింక్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్
0: రాముని యొక్క ప్రతిజ్ఞను నువ్వు నెరవేర్చుకుంటురా.
1: అండ్ యూ సీ దట్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ రామ్.
0: అని సీతారాముని యొక్క సేవ యందు ఎట్టి అభ్యంతరం కాకుండా ఉండే నిమిత్తంగా ఈ యొక్క సాధించింది.
1: She said that nothing should interfere as this as he serves Rama.
0: ఊర్మిళ యొక్క గుణవంతురాలు
1: ఊర్మిళ ద వర్చువస్ వన్ ఊర్మిళ
0: సుమిత్ర వంటి మాతృమూర్తులు
1: అండ్ ద మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్
0: ఈ లోకంలో కాదు ఏ లోకంలో కూడా ఎక్కడ కనిపించారు.
1: నాట్ ఓన్లీ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీవేర్.
0: వీళ్ళందరినీ పంపించినారు, అయిపోయింది ఇంకా.
1: దే వర్ ఆల్ సెంట్, ద స్టోరీ వెంట్ ఆన్.
0: యుద్ధం లోపల
1: దేర్ ఇన్ ద వార్
0: లక్ష్మణుడు మూర్చబడ్డాడు.
1: లక్ష్మణ ఫెయింటెడ్.
0: మూర్చబడినటువంటి లక్ష్మణ్ని చూచి రాముడు చాలా పరితపిస్తూ ఉన్నాడు.
1: లక్ష్మణ,
0: ఈ ప్రపంచంలో వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కుతుంది, కానీ లక్ష్మణుడు వంటి సోదరుడు నాకు చిక్కడు, చిక్కడు, చిక్కడు. నేను లక్ష్మణ్ని కోల్పోయినానే, ఇంక నేను ఎందుకు బ్రతికుండాలి అని చాలా బాధపడుతున్నాడు.
1: రామ వాస్ ఫీలింగ్ సో సాడ్ బికాజ్ ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు గెట్ ఎ వైఫ్ ఆఫ్ ద టైప్ ఆఫ్ సీత, ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు గెట్ ద బ్రదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ లక్ష్మణ. హి వాస్ ఫీలింగ్ సో సాడ్.
0: అక్కడ ఉన్నటువంటి వైద్యుల లోపల సంప్రదించి సంజీవ పర్వతాన్ని తీసుకుని రండి అన్నారు.
1: అండ్ ద సంజీవ మౌంటైన్ వాస్ టు బి బ్రాట్.
0: వచ్చాడు హనుమంతుడు.
1: హనుమాన్ కేమ్.
0: ఎగిరాడు ఒక దుంకు.
1: హి ఫ్లూ ఆల్ ద వే.
0: సంజీవ పర్వతాన్ని తాను ఎక్కడుందో ఆ చెట్టు ఏమిటిందో ఎవరికి తెలియదు, పర్వతాన్ని తీసుకుని పోయాడు.
1: వేర్ దట్ యాక్చువల్ మెడిసినల్ ప్లాంట్ వాజ్ అవైలబుల్ యాజ్ హి కుడ్ నాట్ రైస్ ఇట్ ఆల్ ద హోల్ మౌంటైన్ వాస్
0: గ్రామం పైన బయలుదేరి వస్తున్నాడు పాపం.
1: అండ్ హి వాస్ ప్రొసీడింగ్ అక్రాస్ దిస్ విలేజ్ నంది.
0: నంది గ్రామం లోపల భరతుడున్నాడు.
1: భరత స్టేట్ దగ్గర నంది
0: చూచాడు. ఎవడో రాక్షసుడు ఈ పర్వతాన్ని తీసుకుని పోతున్నాడని ఒక్క తూరి అంబు విచ్చాడు.
1: అండ్ భరత షాట్ అన్ ఏరో థింకింగ్ దాట్ ఇట్ వాస్ ఎ డెమన్.
0: ఆ పర్వతంతో పాటు లక్ష్మణుడు హనుమంతుడు కింద పడ్డాడు.
1: అలాంగ్ ద మౌంటైన్ హనుమాన్ ఆల్సో ఫెల్ ఆన్ ద గ్రౌండ్.
0: కింద పడినటువంటి హనుమంతుడు నమస్కరిస్తూ అందరూ చేరారు. ప్రజలంతా కూడా,
1: ఆల్ పీపుల్ అసెంబ్ల్,
0: నంది గ్రామ ప్రజలు, అయోధ్య ప్రజలు అందరూ పరుగులు ఎత్తుకుంటూ వచ్చారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ అండ్ సిటిజన్స్ ఆఫ్ నంది గ్రామ్ అండ్ అయోధ్య కేమ్ రన్నింగ్.
0: చూచారు.
1: దే సా దిస్.
0: చూచేటప్పటికి అందరికీ ఒక నమస్కారం చేశాడు హనుమంతుడు.
1: అండ్ హనుమాన్ డిడ్ నమస్కార్ టు ఆల్.
0: భరత,
1: భరత,
0: మీ సోదరుడైనటువంటి లక్ష్మణ్ని మూర్చిందినాడు.
1: అండ్ లక్ష్మణ
0: అతన్ని బ్రతికించే నిమిత్తమై లంకాపురి డాక్టర్స్ అంతా కూడాను ఈ సంజీవ పర్వతాన్ని తీసుకుని రామన్నారు.
1: టు సీ దట్ హీస్ కాన్షియస్ అగైన్. అందులో
0: సంజీవ వృక్షము అని
1: దేర్ లైస్ ఎ ప్లాంట్ బై నేమ్ సంజీవ.
0: నాకు తెలియదు కనుక దాన్ని తీసుకుని పోతున్నాను అన్నాడు.
1: సిన్స్ ఐ డు నాట్ నో వేర్ దిస్ సంజీవ ప్లాంట్ ఈస్, ఐ బ్రాట్ ద హోల్ మౌంట్.
0: దేనికోసం? లక్ష్మణుడు మూర్చబడిపోయాడు.
1: లక్ష్మణ ఫెయింట్.
0: లక్ష్మణుడు మూర్చ వినేటప్పటికి
1: యాజ్ హీ హెర్డ్ ద న్యూస్
0: అందరూ కంటిదారులు కాచారు.
1: Everybody feeling sad.
0: లక్ష్మణుడు ఈ విధంగా ఉన్నాడా? అతన్ని చూసి రాముడు బాధపడుతున్నాడా?
1: ఇస్ దిస్ ది ప్లైట్ ఆఫ్ లక్ష్మణ? రామ ఫీల్
0: ఈ కారణం లోపల ఇంత అవస్థలు పడటానికి కారణం ఏమిటి? అందరూ చాలా బాధపడుతున్నారు. ఇంకా ఆడవాళ్ళు చెప్పనక్కర్లేదు.
1: దే వర్ జస్ట్ ఎంక్వైరింగ్ ద రీజన్ ఫర్ ద సాడ్నెస్ ఆఫ్ రామ అండ్ లక్ష్మణ దేర్ ప్లైట్ అట్ దట్ మూమెంట్. విమెన్ ఫెల్ట్ మోర్ సాడ్ అండ్ సారీ ఫర్ ద సిచ్యువేషన్.
0: చూచాడు ఒక్కతూరి హనుమంతుడు.
1: హనుమాన్ వాచ్ ద హోల్ సీన్.
0: అందరి కంటల నుంచి నీరు కారుతుండాలి.
1: ఆల్ వర్ షెడ్డింగ్ టియర్స్.
0: కానీ ఒక్క స్త్రీ మాత్రం అక్కడ కార్చలేదు.
1: బట్ దేర్ ఇస్ వన్ లేడీ హూ డిడ్ షెడ్.
0: ఎవరు?
1: హూ ఇస్ షీ?
0: ఆమె సుమిత్ర.
1: షీ ఇస్ సుమిత్ర.
0: ఆమె కంటిదారుల కారలేదు.
1: షీ డిడ్ షెడ్ ఇట్.
0: ఎందుకు దీనికి కూడా?
1: వై?
0: రాములకు ఎట్టి బాధలు కలగవు.
1: నథింగ్ వాట్స్ ఎవర్ విల్ హ్యాపెన్ టు రామా.
0: రామనామాన్ని స్మరించేటువంటి నా కుమారుడు అయినటువంటి లక్ష్మణికి అతనికి ఎట్టి బాధలు సంభవించవు.
1: మై సన్ లక్ష్మణ హూ ఇస్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామా విల్ నాట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం.
0: నిరంతరము రామ రామ రామ రామ రామ రామ అని రామనామాన్ని స్మరించేటువంటి నా లక్ష్మణికి అణువణువు కణు కణు కూడాను రామనామే నిండి ఉంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ మై సన్ లక్ష్మణ థింగ్స్ ఆఫ్ రామా అండ్ సింగ్స్ హిస్ గ్లోరీ.
0: కాబట్టి నా కుమారుడికి రామునికి ఎట్టి బాధలు ఉండవు.
1: సో నథింగ్ నో ప్రాబ్లం నో
0: ధైర్యంగా ఆమె ఉంటుండాలి.
1: అండ్ యూ సో హ్యాపీ అండ్ స్టాండింగ్.
0: ఈ ధైర్యాన్ని చూచి
1: సో కరేజియస్
0: భరతుడు,
1: భరత,
0: ఈ హనుమంతుణ్ణి ఊర్మిళ దగ్గరికి తీసుకెళ్లాడు.
1: అండ్ టుక్ హనుమాన్ టు ఊర్మిళ
0: అనగా లక్ష్మణ్ యొక్క భార్య.
1: అండ్ షీ ఇస్ ది వైఫ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఆమె ఎక్కడికి బయటకు రాలేదు.
1: అండ్ షీ డిడ్ స్టెప్ అవుట్ ఆఫ్ హర్ హౌస్.
0: ఏ మాట ఇచ్చిందో లక్ష్మణ్ పోయే సమయంలో ఏ రూమ్ లో నేను ఉంటానని చెప్పిందో అదే రూమ్ లో లక్ష్మణ్ తిరిగి వచ్చేంత వరకు అదే రూమ్ లో వదలకుండా ఉంటుంది.
1: ఊర్మిళ ద వైఫ్ ఆఫ్ లక్ష్మణ స్టేడ్ ఇన్ ద సేమ్ రూమ్.
0: అలాంటి ప్రతిజ్ఞ పట్టింది ఆ యొక్క ఊర్మిళ.
1: దట్ వాస్ ది వౌ ది డిటర్మినేషన్ ఆఫ్ ఊర్మిళ.
0: భరతుడు వెళ్లి
1: భర్త వెన్
0: వదిన
1: సెడ్,
0: ఇదిగో ఇతను హనుమంతుడు.
1: Here lies Hanuman.
0: తల కింది కొంచుకుంది అన్ని ఊకొడుతూ ఉండాలి.
1: And she was listening what all that has been said to her.
0: ఎక్కడ నుంచి వచ్చాడు?
1: Where you come from?
0: రామా రావణ యుద్ధం సంభవించింది.
1: It was the time of the war.
0: లక్ష్మణుడు మూర్చి ఉన్నాడు.
1: And Lakshmana stood.
0: రాముడు బాధపడుతున్నాడు.
1: And Rama was feeling sad.
0: లక్ష్మణ, లక్ష్మణ, లక్ష్మణ.
1: And you
0: said, "You again now, ki bratik enduku?"
1: Rama was shouting the name of Lakshmana.
0: Ramulu chaala baadhapadutunnadu.
1: Rama was not prepared to live without Lakshmana.
0: Lakshmani kaapade nimittamai nenu ee yokka sanjeeva parvatanni teesukupothunnanu annadu.
1: To protect Lakshmana, I am carrying this Sanjeeva mountain.
0: Okka thuri Urmila kuda pakku navvindi.
1: Urmila laughed at once.
0: Hanuman, nee vayuputrudu.
1: Hanuman, you are son of wind god.
0: నీవు సంకల్ప సర్వ సంకల్పబలుడు.
1: యు నో ఎవ్రీథింగ్.
0: నీకు కూడా అంత మాత్రం తెలియదా?
1: డోంట్ యు నో దిస్ మచ్?
0: లక్షణం పీల్చే గాలి, తీసుకునే గాలి, ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎందుకు రామనామం ఉంటుండాలి?
1: ఇన్ ఫ్యాక్ట్ ద వెరీ బ్రెత్ ఆఫ్ లక్ష్మణ విల్ క్యారీ ద
0: నామం. ఎట్టి ప్రమాదం జరుగుతుందా?
1: Will that nama, the name of the Lord, will ever face any problem?
0: Jaraniki veeleledu.
1: Nothing can happen.
0: Kabadi Lakshmanu ke maatramu pramadam ledu.
1: Lakshmana will never.
0: Oka prashna adigindi.
1: Even that was the situation.
0: Aa samayalo Ramulu em chestunnadu, Lakshmanu em chestunnadu anedi.
1: What is that Rama was doing at that moment?
0: Ramulu baadapadutunnadu.
1: Rama was feeling.
0: Kanti daralu karustunnadu.
1: He was shedding tears.
0: Lakshmanu kannu musukoni prashantanga unnadu.
1: Lakshmana was just lying down with his eyes closed.
0: అప్పుడు చెప్పింది ఊర్మిళ.
1: దెన్ ఊర్మిళ సెడ్,
0: నా భర్తకి ఎట్టి బాధలు లేవు కనుకనే ప్రశాంతంగా కన్నులు మూసుకుని ఉండండి.
1: యాజ్ మై హస్బెండ్ హ్యాడ్ నో ప్రాబ్లమ్ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్,
0: రాముడు రాముడు యొక్క రాక్షసులు వేసినటువంటి విల్లులంతా కూడా రాములకు తగులుతున్నాయి కాబట్టి రాములు బాధపడుతున్నాడు.
1: అండ్ రామ వాజ్ ఫీలింగ్ సాడ్ బికాస్ ఆల్ ది ఆరో షార్ట్ లక్ష్మణ ఫెల్ ఆన్ రామ.
0: కనుకనే ఈ విధంగా కూడా ఊర్మిళ యొక్క సుమిత్ర భక్తి ప్రపత్తుల యొక్క లక్షణాలంతా కూడా రామాయణం ఎక్కడ కూడా చూపలేదు.
1: ఆల్ ది రామాయణ ఇస్ కంపోజ్డ్ బై మెనీ పీపుల్ డు నాట్ కంటెయిన్ ద మిస్టరీ అండ్ ది సీక్రెట్.
0: ఇలాంటి పవిత్రమైన
1: ఊర్మిళ అండ్ సుమిత్ర
0: ఆనాటి ఉండటం చేతనే
1: బికాస్ ఆఫ్ సచ్ సీక్రెట్ నో
0: ధర్మమూర్తి అయినటువంటి మాతృమూర్తి
1: అండ్ దట్ వెరీ ధర్మమూర్తి
0: అయినటువంటి యొక్క సతీమూర్తి
1: అండ్ షీఈ్ వన్ ఆఫ్ ట్రూత్
0: ఊర్మిళ సుమిత్ర.
1: ఊర్మిళ అండ్ సుమిత్ర సింబలైజ్ ది మదర్
0: ఊర్మిళ. ఈ జగత్తునంతా కూడా అన్ని విధాలుగా కాపాడుతూ వచ్చారు.
1: అండ్ దే వెరీ chastity no
0: kalli andaru kudunu mitrulu ga undali.
1: So Sumitra, let you be friendly.
0: Aa peru mitruga untundi meerantha kudunu roopamlo meeru mitruga undali.
1: And you should be friendly to everybody.
0: Andaru sumitrule kavali.
1: Everybody should be sumitra.
0: Andaru suputrule kavali.
1: All should be suputra good son.
0: Adi ee desham koreetundi ee naadu.
1: That's what the country needs today.
0: Pura kaalam nandu
1: earlier
0: bharat desham nandu ramayanam yokka charitranu evvaru kudunu vinanetunte vaaru undaru.
1: In fact, most of you must have necessarily heard Ramayana.
0: కొన్ని వేల సంవత్సరము జరిగినప్పటికీ నేటికి కూడా రామాయణ చరిత్ర ఏమాత్రము చెరగిపోలేదు.
1: Though thousands of years passed, yet Ramayana is read and gone through.
0: ఎప్పటికప్పటికీ నూతనమైనటువంటి రామాయణంగా అభివృద్ధి అవుతుంటుంది.
1: Ramayana is ever new, ever brilliant, ever fresh.
0: రామనామం తలచినటువంటి వారికి,
1: the one who chants name,
0: రామరూపాన్ని దర్శించినటువంటి వారికి,
1: the one who sees Rama form, they don't have any kind of holy desire.
0: ప్రపంచం లోపల రామశక్తిని రామనామమును ఎంతవరకు వర్ణిస్తుంటూ వచ్చింటాడు వాల్మీకి చాలా గొప్పగా వర్ణించాడు.
1: వాల్మీకి డిస్క్రైబ్డ్ ఇన్ ఫుల్ ద గ్రేట్నెస్ అండ్ ద డెప్త్ ఆఫ్ రామాస్ నేమ్ అండ్ హిస్ ఫామ్.

0: ప్రేమ స్వరూపులారా, రామనామమునకు మించినటువంటి అమృతం మరొకటి లేదు.
1: Nothing sweeter, nothing is greater than Rama's name.
0: ఈనాడు ప్రజల లోపల నామచింతను మర్చిపోతున్నారు.
1: And today people have forgotten to chant.
0: ఏదో సినిమా నామములంతా చెప్పారు.

0: people have forgotten to chant.
1: ఏదో సినిమా నామాలను ఇంత చెప్పుకుంటూ ఉంటున్నారు.
0: They are only repeating film songs.
1: కాదు కాదు, దాని వల్లనే దేశం ఈ గతి పట్టిపోయింది.
0: That is responsible for the present state of the country.
1: ఎక్కడే గాని ఏ వ్యక్తి కాని ఏ గొప్పవాడైనా కాని రామకృష్ణాన్ని కూడా తలుచుకోవటం లేదు.
0: No great man of any stature is thinking of
1: goppa chadavarlu goppa scientistlu goppa goppa medhavulu kudanu ee naadu vibhuti pettukotam marchipothunnaru.
0: The great people, the intellectuals, they are forgetting to apply vibhuti on their forehead.
1: Intlo pettukuntaru bayatiki vastane turchi vestaru.
0: They will have it at home and erase it the moment they come out of the house.
1: ఈ విధమైన ఫ్యాషన్ గా మై బెల్ దేరింది.
0: దిస్ హాస్ బీన్ ద మోడర్న్ ఫ్యాషన్.
1: ఈ ఫ్యాషన్ మానవుని హతం చేస్తూ ఉంటుంది.
0: అండ్ ద మోడర్న్ ఫ్యాషన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టోటల్
1: కనుక మనం ఎవరైనా ఏమైనా అనుకోని
0: ఎనీబడీ థింక్ వాట్స్ ఎవర్
1: ఏ విధమైనటువంటి భయపడనక్కర్లేదు.
0: లెట్స్ నాట్ బి అఫ్రైడ్.
1: దైవనామాన్ని చెప్పుకోవడానికి ఎందుకు భయం?
0: వై షుడ్ బి అఫ్రైడ్ టు రిపీట్ గాడ్స్ నేమ్?
1: కాబట్టి ప్రపంచంలో మూల మూల వీధి వీధి వాడవాడ కూడా రామనామాన్ని చెప్తూ రావాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ చాంట్ రామాస్ నేమ్.
1: రామ కృష్ణ గోవింద నారాయణ శివ విష్ణు అనే ఈ శివనామం కాని విష్ణునామం కాని రామనామం కాని ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ ఉండాలి.
0: అండ్ వి షుడ్ రిపీట్ గాడ్స్ నేమ్ ఎనీ నేమ్ ఆఫ్ యువర్ చాయిస్.
1: ఈనాడు ఆ స్మరణ అనేటువంటి తప్పిపోయింది.
0: అండ్ టుడే యూ హావ్ ఫర్గాటన్ నామస్మరణ.
1: భగవత్ నామస్మరణ లేకపోవడం చేతనే ఇంటింటి ఎందుకు కూడా చిక్కులు బయలుదేరుతున్నాయి.
0: అండ్ దర్ ప్రాబ్లమ్స్ అండ్ వరీస్ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ బికాజ్ పీపుల్ ఆర్ నాట్
1: ఒక్కొక్క అన్నదమ్ములు కూడా కలహాలు బయలుదేరుతున్నాయి.
0: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ అమంగ్ బ్రదర్స్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ పవిత్రత లోపల లేకపోవడం చేతనే ఈ అపవిత్రత వచ్చి
0: నో సేక్రెడ్ క్వాలిటీ విద్ ఇన్ దేర్ ఫోర్ ఆల్ అన్సేక్రెడ్ థింగ్స్.
1: ఈనాడంతా కూడా ధనము ధనము ధనము ధనము ధనము ధనము.
0: అండ్ టుడే మనీ మనీ ద మెయిన్
1: పదవి పదవి పదవి పదవి పదవి పదవి. ఏమిటి ఈ పదవులు?
0: వి వాంట్ మనీ అండ్ పొజిషన్.
1: ఏమిటి ఈ ధనము? ఇవే మనం రక్షించేటువంటిది. ఎంతమంది ధనవంతులు లేరు ప్రపంచంలో? ఎంతమంది అధికారులు లేరు ఈ ప్రపంచంలో? వారంతా సుఖశాంతిని పొందుతున్నారా? మనకు సుఖాన్ని ఆనందాన్ని శాంతిని అందించేటువంటిది భగవత్ నామము భగవత్ స్మరణే.
0: దట్ విచ్ కన్ఫర్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పీస్ అండ్ హ్యాపీనెస్ ఈజ్ ఓన్లీ గాడ్స్ నేమ్, నథింగ్ వాట్సెవర్.
1: దీన్ని అలక్ష్యం చేసేటువంటి వాడికి అవల అదో గతే పడుతుంది.
0: ద పీపుల్ హూ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్ విల్ రూయిన్ దెంసెల్వ్స్.
1: కనుక మనం అలక్ష్యం ఏనాడు కూడా చేయకూడదు.
0: వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ నేమ్.
1: ప్రతి నామాన్ని కూడా మనం చింతిస్తూ రావాలి.
0: వీ షుడ్ సింగ్ ఎవ్రీ నేమ్ ఆఫ్ గాడ్.
1: శివుడు పంచాక్షరి స్వరూపుడు.
0: అండ్ శివాస్ నేమ్ హాస్ గాట్ ఫైవ్ లెటర్స్.
1: నమో నారాయణ అష్టాక్షర స్వరూపము.
0: నమో నారాయణ ఎయిట్ లెటర్స్.
1: ఈ పంచాక్షర స్వరూపము అష్టాక్షర స్వరూపంలో ఉన్నటువంటి ప్రాణములే మన యొక్క నామములు.
0: అండ్ దేర్ఫోర్ దట్స్ ద నేమ్ దట్ వి హావ్ టు ఫాలో అడ్హియర్ అండ్ రిపీట్.
1: కనుకనే భగవంతుడు చెప్పాడు,
0: గాడ్ సెడ్
1: పంచాక్షరంలో ఉన్నటువంటి యొక్క మకారము.
0: And this, the letter ma
1: ee astachamlo unnatundi yokka raksharamu
0: and this eight letter
1: rakaram
0: ra
1: ee renditi yokka ekatvame
0: the combination of ra and ma is rama
1: panchachamlo untundadi
0: and then we find panchacham
1: om namo నమశివాయ
0: నమశివాయ ఫైల్
1: నమశివాయ
0: నమశివాయ
1: మకారమిగిన లేకుండా పోతే అందులో
0: వితౌట్ దిస్ లెటర్ మా
1: నశివాయ అంతా మంగళమేవి.
0: నశివాయ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆస్పిషియస్.
1: మకారమే చేరినా అంతా మంగళమే.
0: వన్స్ దేర్ ఇస్
1: నమశివాయ
0: నమశివాయ
1: నమ మకారం తీసేస్తే నశివాయ శివం కాదు ఇది.
0: దెన్ మా ఇస్ డిలీటెడ్. Well, there's nothing of peace.
1: Namo Narayanaya.
0: Namo Narayanaya.
1: Anaga akkada makaram undala.
0: And there the ra is necessary.
1: ఆ మకారం అనేటువంటిది
0: వితౌట్ దిస్
1: లేకపోతే అక్కడ కూడా నామంగళమే.
0: వితౌట్ దిస్ ఇట్స్ మీనింగ్లెస్.
1: ఈ శివాక్షరంలో ఉన్నటువంటి రకారము
0: అండ్ దిస్ లెటర్ హియర్ ఇన్ శివ
1: అష్టాక్షరంలో ఉన్నటువంటి మకారము
0: రెండు
1: చేరే రామ అని
0: బోత్ టుగెదర్ కన్స్టిట్యూట్ రామ.
1: కనుక విద్యార్థులారా
0: స్టూడెంట్స్
1: ప్రజలారా
0: ఎల్డర్స్
1: భక్తులారా
0: డివోటీ
1: కానీ భగవత్ నామస్మరణ కంటే మనకు రక్షించేటువంటిది మరొకటి లేదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్స్ నేమ్ దట్ కమ్స్ టు యువర్ రెస్క్యూ.
1: ఎటువంటి పదవులైనా రాని ఈనాడు వస్తాయి రేపు పోతుంటాయి.
0: పొజిషన్స్
1: అంత పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్ పాసింగ్ క్లౌడ్స్
0: పొజిషన్స్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: మనం దీనికోసం మనం పాటు పడకూడదు.
0: వీ డోంట్ నీడ్ టు స్ట్రగుల్ ఫర్
1: ఎలాంటి వారికైనా గాని ఒక అధికార బలం రావచ్చు.
0: యు మే హావ్ పొజిషన్.
1: దేనివల్ల?
0: వై
1: పాలిటిక్స్ వల్ల.
0: పాలిటిక్స్
1: ఈ పాలిటిక్స్ వల్ల వచ్చినటువంటి అధికారం ఎంతవరకు ఉంటుంది?
0: ద పొజిషన్ దట్ యు ఆక్యుపై బికాజ్ పాలిటిక్స్
1: ఊపితే పోతుంది.
0: దే జస్ట్ వానిష్.
1: కనుకనే మనకు ఈ పాలిటిక్స్ వల్ల వచ్చేటువంటి భావానికి మనం ఏమాత్రము ప్రాకులాడకూడదు.
0: లెట్స్ నాట్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ పొలిటికల్ పొజిషన్.
1: హృదయం నుంచి రావాలి.
0: ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ విదిన్.
1: హృదయం నుంచి ఎవరి హృదయంలో భగవత్ నామం ఉంటుండదో వాడు ధన్యుడు పుణ్యుడు.
0: వేర్ దెర్ ఇస్ గాడ్స్ నేమ్, వేర్ గాడ్స్ నేమ్ ఇస్ ప్రిజర్వ్డ్ సస్టైన్డ్ ఇన్ హ్యూమన్ హార్ట్, that soul is liberated.
1: వారు ఇష్టం లేనటువంటి వారు వద్దని చెప్పవచ్చును.
0: అండ్ దోస్ పీపుల్ డు నాట్ రిలీజ్.
1: నీకొద్దు, నాకు కావాలి.
0: యు మే డినై బట్ ఐ నీడ్ గాడ్.

0: క్రియేటర్ రాముడు నాకున్నాడు.
1: యు మే డినై యువర్ గాడ్.
0: నా రాముడు లేడంటే నీవెవరు?
1: వాట్ రైట్ హ్యావ్ యూ?
0: హూ ఆర్ యూ?
1: హూ ఆర్ యూ? ద క్వశ్చన్ యూ హావ్ టు పుట్.
0: నా రాముడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై
0: నా శివుడు నాకున్నాడు.
1: ఐ హావ్ మై సెల్ఫ్.
0: నీవు లేదని చెప్పడానికి నీకు లేదేమో కానీ నాకున్నాడు.
1: వాట్ రైట్ హ్యావ్ యూ టు డినై మై గాడ్?
0: ఎవరికి ఏ విధమైనటువంటి లేదని చెప్పడానికి రైటే లేదు.
1: నో వన్ హ్యాస్ ఎనీ రైట్ వాట్స్ హియర్.
0: కాబట్టి ఈ రైట్ తో మనం ఫైట్ చేసుకుంటూ
1: దిస్ రైట్ ఇన్ డివినిటీ వి హావ్ టు ఫైట్.
0: కనుక నీ భగవంతుని యొక్క నామస్మరణను ఏనాడు కూడా నువ్వు ఎక్కడ గాని ఎక్కడ కూడా వదలకూడదు.
1: ఎనీవేర్
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం.
1: వి షుడ్ ఎవ్రీవేర్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం వి షుడ్ చాంట్ హిస్ గ్లోరీ సింగ్ హిస్ గ్లోరీ.
0: రామ రామ రామ సీతారామ రామ.

0: ప్రేమ స్వరూపులారా, ఈనాటి యొక్క భావాన్ని హృదయం లోపల ఏమాత్రం కూడాను కదలకుండా మెదలకుండా ప్రతిష్ఠ చేసుకోవడానికి తగినటువంటి కృషి చేయండి.
1: యూ షుడ్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు ఇన్స్టాల్ దీస్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ ఇన్ ఎ స్టెడీ వే, ఇన్ అన్షేకబుల్ వే.
0: ప్రసాదాలు స్వీకరించి
1: రామప్రసాదం
0: అనుకోండి,
1: యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ రామప్రసాదం దిస్ మార్నింగ్.
0: రామనామమును ప్రసాదమిదిగో రండి భక్తులారా.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ చరాచర ప్రపంచం నందు కనిపించే సర్వరూపములు కూడాను శాంత స్వరూపములే.
1: ఇన్ దిస్ యూనివర్స్ ఆల్ ఫార్మ్స్ దట్ యు సీ దే ఆర్ ఆఫ్ పీస్ ఓన్లీ.
0: ఈ సమస్త ప్రాణములు ధరించినటువంటి ఈ పాంచభౌతిక శరీరములన్నీ కూడాను సుందరములే.
1: All the living creatures with all the senses are the very reflections of beauty.
0: కారణం సర్వభూతముల యందు సర్వ ప్రాణుల యందు సర్వ జీవుల యందు ఏకాత్మ స్వరూపమై ఉండినటువంటి ఒక సత్యం శివం సుందరం, అది ఏ దైవత్వం.
1: The reason behind this is in all creatures, in all living beings, we find the same principle of divinity, Satchidananda being present over there.
0: Kani prati manamuni endukudanu satyam shivam sundaram ee moodu kudanu undinappatikini manavudu tana yokka satyanni tana yokka shivatvanni tana yokka sundaranni tanu gurtinchukolekapothunnadu.
1: These three eternal principles, truth, goodness and beauty, are present over there. Man is not able to know his own beauty.
0: దీనిని కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జీసస్ ముందర అరిస్టాటల్ శిష్యుడైనటువంటి ప్లేటో దీన్ని చెప్పాడు. ట్రూత్, goodness and beauty, ఈ మూడే జగత్తునకు మూలాధారములు అన్నాడు.
1: The same thing is stated by Plato, a disciple of Aristotle, that the entire basis, foundation for this universe are these three principles, truth, goodness and beauty.
0: సత్యము సర్వములకు ఆధారము.
1: Truth is the basis for whole thing.
0: సత్యం త్రికాల భాజ్యం.
1: Truth is changeless in all the three periods.
0: Goodness anaga ide nijamainatvanti yokka divyattvam.
1: Goodness is the true divinity.
0: Karanam emanaga goodness is godness.
1: The reason is goodness is godness.
0: Kanuka ee sundaramainatvanti yokka tattvanni ee satyamainatvanti tattvanni ee pavitramainatvanti tattvanni ప్రతి వ్యక్తి గుర్తించినప్పుడే మానవత్వం కొంతవరకు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: When anyone recognizes these three principles, truth, goodness and beauty, he'll be able to know the human quality.
0: ఈనాటి మానవుడు పురాణములు చదువుతున్నాడు.
1: Man today goes through the epics.
0: బైబిల్ చదువుతున్నాడు.
1: He reads Bible.
0: ఖురాన్ చదువుతున్నాడు.
1: హి స్టడీస్ ఖురాన్.
0: మహాగ్రంథాన్ని చదువుతున్నాడు.
1: హి రీడ్స్ సేక్రెడ్ టెక్స్ట్.
0: భగవద్గీతను చదువుతున్నాడు.
1: హి రీడ్స్
0: రామాయణం చదువుతున్నాడు. కానీ ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ తన యందున్నటువంటి యొక్క మానసిక తత్వము ఆచరణ యందు లేకపోవటం చేతనే తాను అశాంతికి గురి అవుతున్నాడు.
1: దో హి గోస్ త్రూ ఆల్ ఇంపార్టెంట్ టెక్స్ట్ గీత రామాయణ ఖురాన్ అండ్ బైబుల్, he is not able to translate into action what all he reads and collects, gathers in his mind.
0: ఇతిహాస పురాణములు కూడాను పఠిస్తున్నాడు.
1: He reads all epics and all sacred
0: బ్రహ్మ సూత్రము భగవద్గీతను కూడాను ఆరాధన చేస్తున్నాడు.
1: He worships Brahma Sutra and Bhagavad Gita.
0: ఇవన్నీను కేవలము పలచని మజ్జిగ వంటివే.
1: That's all diluted buttermilk.
0: అయితే
1: however
0: ఈ ఆచరణ రూపమైనటువంటి యొక్క ప్రేమ తత్వమే చక్కగా కాంచి చిక్కనైనటువంటి యొక్క తీరం వలె ఉంటుంటాయి.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ లవ్ ఇన్ ప్రాక్టీస్ ఈజ్ లైక్ బాయిల్డ్ థిక్ మిల్క్.
0: ఇలాంటి క్షీరమును వదిలి నీవు మజ్జిగను త్రాగటం ఇందులో ఏమైనా సారమున్నదా?
1: యు లీవ్ దట్ థిక్ మిల్క్ బాయిల్డ్ but you drink this diluted buttermilk, what's the use?
0: Acharane మన యొక్క జీవితమునకు పుష్టి.
1: ఇట్స్ ఓన్లీ ద ప్రాక్టీస్ దట్ గివ్స్ ద స్ట్రెంగ్త్ ఇన్ అవర్ లైఫ్.
0: కేవలము ప్రచారమే, ప్రబోధమే, కేవలం పాండిత్యమే ఇందులో ఉన్నటువంటి యొక్క ఆడంబరము.
1: ఇట్స్ పబ్లిసిటీ, ఇట్ ఇస్ ద స్కాలర్షిప్, ద పాంప్ అండ్ షో అండ్ ఎగ్రాండైజ్మెంట్, దే ఆర్ ఆల్ ఎక్స్టర్నల్ సైన్స్.
0: ఆచరణ ప్రధానము కానీ ప్రచారం ప్రధానము కాదు.
1: ఇట్ ఇస్ ద ప్రాక్టీస్ దట్స్ ఇంపార్టెంట్ అండ్ నాట్ ప్రాపగేషన్.

0: ಪ್ರೀತಿ ಕಲುಗಬಹುದು ಪಿಸಿನಿಗೊಟ್ಟು.
1: ಇಟ್ ಈಸ್ ದಿ ಡಾಗ್ ದಟ್ ಲಿಕ್ಸ್ ವಾಟರ್. ದೋ ದೇರ್ ಇಸ್ ಕಂಟಿನ್ಯೂಸ್ ಫ್ಲೋ ಆಫ್ ವಾಟರ್ ಓವರ್ ದೇರ್, ಇಟ್ ಲಿಕ್ಸ್. ದಟ್ ಈಸ್ ದ ಫೇಟ್ ಆಫ್ ಎ ಗ್ರೀಡಿ ಮ್ಯಾನ್.
0: ಈನಾಟಿ ಮಾನವನಕು ಸಮಸ್ತ ಸೌಭಾಗ್ಯಮನು ಉಂಟುನ್ನವಿ.
1: Man has got all sorts of pleasure.
0: Samasta vidyalu untunnavi.
1: Has all forms of knowledge.
0: Samasta shakti samarthyamulu untunnavi.
1: Has got all capacities and abilities.
0: Kani prayojanam emiti.
1: But what is the use?
0: Kevalamu manavuni yandu lobhattam praveshinchinappudu ivi inni undi kudanu taanu parikarane timti vaade avutadu.
1: When one sees greedy, all other things would be in vain.
0: Ee kali prabhavam cheta ఆధునిక యుగములోన మానవుని యందు లోభత్వం అమితముగా పెరిగిపోయేది.
1: యాజ్ ఎన్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ కలి ఏజ్ వీ ఫైండ్ మైజర్లీనెస్ ఇన్ మ్యాన్కైండ్.
0: తాను తినడు పరులకు పెట్టడు.
1: హీ డజంట్ ఈట్ అండ్ హీ డస్ నాట్ సర్వ్ టు అదర్స్.
0: పెట్టకపోయినను పర్వాలేదు, పరులు సుఖించటం చూచి కూడాను ఓర్వలేడు.
1: డజంట్ మ్యాటర్ హీ డజంట్ షేర్. But he cannot bear others being happy.
0: Ilanti manava jeevitamunu ee naadu manava jeevitamani pilavachuna leka pasuttam ani cheppavachuna.
1: Can you call it a human life or do you call it the life of an animal?
0: Daachukune atvanti yokka doshattamu abhiruddhi parchukune atvanti yokka murkhattamu pasulu endukudanu ledu.
1: This sort of tendency to amass things and also to hide, the foolishness to hide, are not noticed even among animals.
0: Ee daachukuneetundi murkhattamu dochukuneetundi okka kruratvamu manulu yandu mitimiri poyedi.
1: Today we find people exploiting things. They hide, they amass. These qualities are increasing day by day.
0: Kanukoni enni sadhanalu chesinappatikini enni japamulu chesinappatikini enni poojalu salipinappatikini ఇవన్నీ కూడాను కేవలము కృత్రిమమైనటువంటి ఒక రూపాన్ని ధరిస్తుంది.
1: Therefore, in spite of all spiritual practices, the chanting of Lord's name and worship, they all have become artificial.
0: ప్రేమలేని పూజ,
1: worship without love,
0: విశ్వాసములేని ఆరాధన,
1: the worship without faith,
0: నిరర్థకమైనటువంటివి,
1: they are useless.
0: కనుకనే ఏ విద్యను చదవకపోయినప్పటికీ, ఏ శాస్త్రములు మనం వినకపోయినప్పటికీ, ఏ గ్రంథములు ఎందుకును ఉన్నటువంటి అంతరాత్మని మనం గుర్తించగలేకపోయినప్పటికీ, ఒక్క ప్రేమ విశ్వాసములు రెండు ఉంటే చాలు.
1: Therefore, you may not be highly educated, you may not go through a sacred text, you may not be knowing the inner significance of all great books, but at the same time, it is enough if you have love and faith.
0: ఏమి కొనిపోతున్నాము?
1: What is that you take with you?
0: ఈ శరీరంతో ఎన్నో విధములైనటువంటి కార్యములు చేస్తున్నాం.
1: విత్ దిస్ బాడీ యు అండర్టేక్ వేరియస్ యాక్షన్స్.
0: ఈ శరీర పోషణార్థమై ఎన్నో విధములైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాము.
1: టు ప్రొటెక్ట్ అండ్ టు గ్రో దిస్ బాడీ వి సఫర్.
0: తాను తన కుటుంబాన్ని సుక్షేమంగా కాపాడుకునే నిమిత్తమై అనేక విధమైన శ్రమలు కోరుచుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ హార్డ్ టు క్యారీ అవుట్ ఎ లివింగ్ అండ్ టు అవర్ ఫ్యామిలీ.
0: తన కలిమి భంగపుచ్చును.
1: And he loses his all his
0: wealth. Tanakungala gauravam dagdam seyunu.
1: All his respect would be burned.
0: Tanavarana kedaseyunu.
1: And he will be separated
0: from his
1: home.
0: Jennaku lobhambu valana sarvamu chedugu.
1: It is this miserliness that puts him to ruin.
0: Idiye ee naati kali prabhavamlo unnatundi goppa mahatyam.
1: This is the mystery which you find as an
0: ee lobhattamu anetundi kali lopala oka goppa fashion ga untundadi.
1: This greed has become a matter of fashion in this Kali.
0: Ye okka danikaina kudanu tyagam aneetundi manavuni yendu aavirbhavinchadu.
1: There's no trace of sacrifice in mankind today.
0: Kaani mana prachina sampradayamunandu bharatiya sampradayamunandu nakarmana naprajaya dhaneena tyageneke amritatva manasu.
1: But in the ancient culture of Bharat it is stated, it's only through sacrifice you'll attain the state of immortality.
0: కలిమి గలిగిన నాడు కైలాసపతినైనా ధిక్కరించి పాపి తిరుగుతుండు.
1: So long he has got wealth with him, money with him, he will disobey even God.

0: The moment money is gone, he will start finding the world around.
1: అది తొలగినప్పుడే జగత్ కనిపిస్తుంది. అది
0: ద మూమెంట్ మనీ ఇస్ గోన్ హీ విల్ సీ ద వరల్డ్.
1: వరకు జగత్ కూడా కనిపించదు.
0: టిల్ దెన్ హీ విల్ బి అన్మైండ్ఫుల్ ఆఫ్ ద వరల్డ్ అరౌండ్.
1: ఏమిటి ఈ జగత్?
0: వాట్ ఇస్ దిస్ వరల్డ్?
1: ఏమిటి ఈ జీవితము?
0: వాట్ ఇస్ దిస్ లైఫ్?
1: ఎంతవరకు ఈ జీవితము?
0: హౌ లాంగ్ డస్ ఇట్
1: లాస్ట్? ఈ జీవితంలో నువ్వు సాధించేటువంటిది ఏమిటి?
0: వాట్ ఇస్ దట్ యు అచీవ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్?
1: ఏమీ సాధించలేము.
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: అన్ని కదిలిపోయే మేఘములే.
0: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్.
1: ఈ లేత వయస్సునందు
0: at the standard age
1: ఎన్నో శ్రమలకు వస్తున్నారు, ఎన్నో విద్యలు చదువుతున్నారు,
0: at the standard age you study,
1: ఎన్నో పరీక్షల్లో పాల్గొంటున్నారు,
0: you also participate in several activities.
1: అనిత్యం యవ్వనం సుఖం, అనిత్యం బంధు జనుశ్రయం, అంతా అనిత్యం.
0: Everything is temporary.
1: శాశ్వతమైనటువంటి ఒకటే ఒకటి.
0: దేర్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈస్ పర్మనెంట్.
1: అది దైవ ప్రేమ.
0: దట్ ఈస్ ద డివైన్ లవ్.
1: ఈ ప్రేమను పొందలేనటువంటి ఒక జీవితము ఎన్ని ఆర్జించి ప్రయోజనం ఏమిటి?
0: ద లైఫ్ దట్ డజంట్ ఎర్న్ దిస్ డివైన్ లవ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ది రెస్ట్ ఆఫ్ ది థింగ్స్?
1: ఎంతకాలం బ్రతికినప్పటికీ కట్టకడప్పటికీ ఒట్టి చేతుల్తోనే వెళ్లవలసింది.
0: One may live long enough, but they have to go back, return
1: empty-handed.
0: Though they prescribed 100 years of lifespan, you cannot believe it.
1: Leka prayamam do.
0: The daughter, adolescence or youth?
1: Mudimiyando leka musaliyando.
0: Or old age or prime of youth,
1: urano adavino,
0: either in the city or in the forest,
1: madjambuno,
0: in the midst of water,
1: eppudu vidachedi erukaledu,
0: when one dies no one knows,
1: maraname nischayamu buddhimantudaina దేహమున్నంతలో తాను తెలియవలయు.
0: బట్ డెత్ ఈజ్ సర్టన్. సో లాంగ్ యూఆర్ అలైవ్ విత్ ఆల్ యువర్ ఇంటెలిజెన్స్ యూ షుడ్ నో యువర్ సెల్ఫ్ ఫస్ట్.
1: కారే రాజులు రాజ్యమును కలుగరే, కర్మోన్నతిని పొందరే వారేది?
0: డోంట్ యూ సీ ద సేమ్ కింగ్స్ రూలింగ్ ది కింగ్డమ్స్? వాట్ హ్యాపన్ టు దేమ్ నౌ?
1: కనుక మనము ఏ ఒక్క విషయం నందు కూడాను మన జీవితానికి లోటు లేకుండా కష్టపడి సంపాదించవలసింది.
0: However, we have to work and earn money so that they will be regarded.
1: గారి ఏ విధంగా మనం పిలుచుకుంటున్నాము అదే విధంగా దీన్ని విసర్జించవలసింది.
0: Just as we have inhale and exhale, you must give up someday.
1: ఆహారం ఏ విధంగా మనం స్వీకరించుతున్నాము అదే విధంగా దాన్ని కూడా విసర్జించవలసింది.
0: Just as you take food and also evacuate the useless stuff,
1: ధనమును కూడా సంపాదించవలసింది కానీ విసర్జించవలసింది.
0: You have to earn money, but you must sacrifice.
1: దానిని మనం దాచిపెట్టుకోవటానికి వీలు కాదు.
0: యూ కెనాట్ ఎమాస్ అండ్ హోల్డ్.
1: దాచిపెట్టుకోవలసినటువంటి ధర్మమే దాచిపెట్టుకోవాల్సింది.
0: వాట్ యూ హ్యావ్ టు హైడ్ ఇన్ ఎమాస్ ఇస్ ధర్మ.
1: ఆ ధర్మమే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆస్తి.
0: దిస్ ధర్మ ఇస్ ఎ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: మన ప్రాపర్టీ, మన పర్మనెంట్ ప్రాపర్టీ.
0: ధర్మ ఇస్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అలాంటి దానిని మనం ఈనాడు గుర్తించాలి.
0: యూ హ్యావ్ టు రికగ్నైజ్ దిస్ నౌ.
1: ఒక గ్రామంలో,
0: ఇన్ ఎ విలేజ్,
1: లోభి, మహాలోభి.
0: A miser and a greater miser.
1: Lobhi tammudu.
0: Miser is younger.
1: Mahalobhi anna.
0: Greater miser is elder brother.
1: Varu kavasanta dhanam pettukunnaru.
0: They amassed wealth.
1: Kani.
0: But.
1: Kasaila kadapa daatiki bayatiki velladu.
0: But they don't spend single pai.
1: Kadupunakaina kudunu sariyainatundi bhojanam bhujincharu.
0: They don't eat belly full at least.
1: కావలసినంతా కూడా నువ్వులు పెట్టుకున్నారు.
0: దే హావ్ లాట్స్ అండ్ లాట్స్ అట్ హోమ్.
1: లైట్ ఏమైనా ఒక 5 నిమిషాలు ఎక్కువగా వెలిగిందంటే కరెంట్ ఖర్చు అవుతుందో ఏమో అని భయం.
0: ఇఫ్ యు ఫైండ్ లైట్స్ బర్నింగ్ ఫర్ 5 మినిట్స్ మోర్, దే ఆర్ అఫ్రైడ్ దట్ అడిషనల్ కరెంట్ మే బి కన్స్యూమ్.
1: ఒకనాడు,
0: వన్ డే,
1: సమీపులైనటువంటి ఒక ఇంటి లోపల ఒక గ్రామంలో ఒక వ్యక్తి మరణించాడు.
0: ఏ క్లోజ్ రిలేటివ్ డైడ్ ఇన్ ఏ విలేజ్ క్లోజ్ టు దిస్ విలేజ్.
1: ఇది తప్పనిసరిగా పల్లెల్లో పోయి మాట్లాడించవలసినటువంటిది ఒక ధర్మం.
0: It is the tradition in villages this to necessarily go and visit them, the bereaved family.
1: 10 miles duram untundali.
0: It is 10 miles long distance.
1: Bus ekkite ye 5 rupayalo kharcha avutundani nadchukoni povataniki prayatninchadu peddanna.
0: The elder brother thought if he were to travel by bus he may have to spend 5 rupees.
1: Tellavaru jamanne lechadu edo rendu guddalu oka bag lo pettukunnadu.
0: Early morning he got up, packed 2 pairs of his clothing.
1: Tammuniki cheppadu.
0: He told his younger brother,
1: oka chinna deepamunu antinchara oil batti antinchamani cheppadu.
0: He said, light a small lamp, the oil lamp.
1: ఆ ల్యాంప్ లోపల ఇవన్నీ బ్యాగ్ లో పెట్టుకున్నాడు, సర్దుకున్నాడు, వెళ్ళాడు.
0: విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ ఆయిల్ ల్యాంప్ హి ప్యాక్ 2 pairs ఆఫ్ క్లోథింగ్.
1: ఇతను వెళ్లిపోయేటప్పటికి ఈ తమ్ముడు లోపి కదా తక్షణమే ఆ దీపం మారిపోయాడు.
0: ది యంగర్ బ్రదర్ ఈస్ ఎ గ్రీడీ పర్సన్, హి హస్ పుట్ ఆఫ్ ద ల్యాంప్.
1: ఆయిల్ ఖర్చు అవుతుందో ఏమో అని,
0: బికాస్ ది ఆయిల్ మే బి కన్స్యూమ్డ్.
1: తిరిగి ఒక అర్ధ గంటకు అన్న తిరిగి వెనక్కి వచ్చాడు.
0: The elder brother returned in 30 minutes time.
1: Into 3 miles nadichipoyadu.
0: He walked on the way
1: 3 miles nadichivachadu.
0: And he returned all the 3 miles.
1: 4 miles ayipoyindi.
0: 6 miles total.
1: Talupu tattadu.
0: He tapped the door.
1: Evaru talupu tattedi annadu chinna tammudu.
0: Younger brother asked, who are you? Who is tapping the door?
1: Nenu annandra annadu.
0: I am your elder brother.
1: Enduku vachavu annadu.
0: Why have you come?
1: Nenu poyye samaya lopala deepamu aaripoyamani cheppaledu. అందువల్ల దీపం వెలువన వెలుగుతుండదు ఏమో అని చెప్పడానికి వచ్చాను అన్నాడు.
0: వై లీవింగ్ ది హౌస్ ఐ ఫర్గాట్ టు టెల్ యూ దట్ యూ హ్యావ్ టు పుట్ ఆఫ్ ద ల్యాంప్, దేర్ ఫోర్ ఐ రిటర్న్ టు రిమైండ్ యూ దాట్.
1: అప్పుడు తమ్ముడు చెప్పాడు,
0: యంగర్ బ్రదర్ సెడ్,
1: బ్రదర్ నాకు మాత్రం అంత బుద్ధి లేదా, నీ వెళ్లిన తక్షణమే నేను ఈ దీపం ఆర్పేశాను.
0: ఆమ్ ఐ నాట్ దట్ ఇంటెలిజెంట్? I had immediately put off the lamp the moment you
1: కాని నీవు 3 miles వెళ్లి 3 miles వచ్చేసావు. ఈ 6 miles లోపల నువ్వు నడిచేటప్పుడు చెప్పులు ఎంత అరిగిపోయి ఉంటాయో, ఎంత నువ్వు చుచ్చుకోలేదా?
0: బట్ బ్రదర్ నో యూ వాక్ 3 miles లాంగ్ అండ్ రిటర్న్ 3 miles. జస్ట్ ఇమాజిన్ ది వేర్ అండ్ టేర్ ఎఫెక్ట్ ఆఫ్ యువర్ స్లిప్పర్స్.
1: స్లిప్పర్స్ అంతా ఎంత అరిగిపోయినాయో అన్నాడు.
0: స్లిప్పర్స్ మస్ట్ హావ్ బీన్ వార్న్ అవుట్.
1: అప్పుడు అన్న చెప్తున్నాడు,
0: దెన్ బ్రదర్
1: బ్రదర్ నేను తెలివి తక్కువ కాదురా.
0: హి సెడ్, ఓ బ్రదర్ ఐఎమ్ నాట్ ఎ ఫూల్.
1: ఈ చెప్పులంతా కూడా మూట కట్టి చెంకలో పెట్టుకున్నాను.
0: I bundled the slippers, now I am carrying in my arms now.
1: ee vidhamainatundi lobattam unte ee cheppulu enduku?
0: This is the miserliness. Why does he need
1: daanu sukhapadanaatvanti okka ee dandandamidi enduku?
0: If the money doesn't make you happy, why do you need it actually?
1: Parrokaina sukhaanni andinchali,
0: at least make others happy.
1: Taanaina sukhapadali,
0: at least you should be happy.
1: Ee rendu lenatvanti okka sukham em prayojanam?
0: With neither, what is the use of all this money?
1: మీరు విద్యను అభ్యసిస్తున్నారు.
0: లైక్ వైజ్ యూ స్టడీ టుడే.
1: ఈ విద్యను అభ్యసించినటువంటిది ఉద్యోగం నిమిత్తం కాదు.
0: యూ షుడ్ స్టడీ నాట్ ఫర్ ది జాబ్ సేక్.
1: మన సమాజం లోపల, మన విలేజ్ లోపల, మన గ్రామం లోపల ఈ చదువును సమాజం యొక్క సద్వినియోగానికి ఉపయోగించాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ లెర్నింగ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ యువర్ విలేజ్.
1: సమాజం యొక్క సంక్షేమాని కోసమని మీ చదువులు ఉపయోగపెట్టాలి.
0: యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టడీస్ ఫర్ ద ప్రోగ్రెస్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: కేవలము చదివి డిగ్రీలు తీసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు.
0: ఇట్స్ యూస్లెస్ ఇఫ్ యూ జస్ట్ లిమిట్ యువర్ సెల్ఫ్ బై గెటింగ్ ఎ డిగ్రీ.
1: ఇది కేవలము డిగ్రీ అనేటువంటిది భిక్షాపాత్ర.
0: డిగ్రీ ఇస్ ఎ సార్ట్ ఆఫ్ బెగ్గింగ్ బౌల్.
1: ఎందుకంటే ఈ డిగ్రీ అనేటువంటి ఒక పాత్ర ఉంటే ఒక్కొక్క ఆఫీస్ కు ఒక్కొక్క ఆఫీస్ కు వెళ్లి ఉద్యోగం ఉద్యోగం ఉద్యోగం అని బెగ్ చేస్తున్నావు.
0: విత్ దిస్ డిగ్రీ విచ్ ఇస్ ఎ బెగ్గింగ్ బౌల్ యూ గో స్టెప్
1: మన చదువు
0: ఎవ్రీ ఆఫీస్
1: మన పాదముల పైన మనం నిల్చుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: యూ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ యువర్ సెల్ఫ్
1: స్వయం కృషి జరగాలి.
0: యూ షుడ్ బి సెల్ఫ్ రిలయన్స్.
1: మన విలేజ్ లోపల అవసరమైనటువంటి యొక్క కర్మలంతా కూడా తగినటువంటి అభివృద్ధి చేయాలి.
0: యూ షుడ్ సర్వ్ యువర్ విలేజ్ ఇన్ ద వే దట్స్ రిక్వైర్డ్ నీడెడ్.
1: మన విలేజ్ లో నిత్య జీవితంలో కావలసినటువంటి కూరగాయలు మనం పెంచాలి.
0: వీ షుడ్ గ్రో ద వెజిటబుల్స్ ఇన్ అవర్ విలేజెస్.
1: మన విలేజ్ యొక్క పరిశుద్ధత కోసమని మన డ్రైనేజ్ ఇవంతా కూడా కట్టించి చెప్పాలి.
0: వీ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ ప్రాపర్ డ్రైనేజ్ క్లీన్లీనెస్ మెయింటైన్ ఓవర్ దేర్.
1: మన విలేజ్ లోపల పూర్ పీపుల్ అంతా ఉంటారు.
0: దర్ ఆర్ మెనీ పూర్ పీపుల్ ఇన్ అవర్ విలేజెస్.
1: పరిశుద్ధమైనటువంటి యొక్క తత్వాన్ని ప్రబోధించాలి.
0: వీ షుడ్ ఆల్సో టెల్ దెమ్
1: రోగములు రాకుండా చూసుకోవాలి.
0: అండ్ వీ షుడ్ సీ దట్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ బి అఫ్లిక్టెడ్ బై డిసీజ్.
1: చిన్న పిల్లలకంతా మనం నేర్చుకునేటువంటి విద్యను నేర్పాలి.
0: వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దట్ వి హావ్ లెర్న్డ్.
1: ఇది పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
0: ఇస్ ద రియల్ హెల్ప్ టు అదర్స్.
1: ఇతరులకు కొంచెం సహాయపూర్వకంగా చెయ్యాలి.
0: యూ షుడ్ హెల్ప్ అదర్స్.
1: ఈనాడు మన పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న తక్షణమే
0: Today, the moment we receive high degrees,
1: employment office lo poi book chestam man register.
0: We register ourselves there in employment exchange office.
1: Kani adi kontha ekkuvaipothe videshalaku apply chestam.
0: Further, we also apply to find jobs elsewhere abroad.
1: Idi chaduvulu yokka lakshaname kaadu.
0: This is no true
1: mana gramanni manam poshinchali.
0: We should serve our village.
1: Neevu puttindedi nee gramamlo.
0: You are born in this village.
1: Nee perigindedi nee gramamlo.
0: You have grown in this
1: village. Nee chadivinedi nee gramamlo.
0: You have studied here.
1: Sarvamu ee gramame neeku andinchindi ee shaktulunu.
0: It is the village that gave you all these abilities.
1: Kanuka neevu chadivina sarva shaktulu kodanu nee yokka society ni neeku andinchindi.
0: Therefore, through society you got all your capacity.
1: Kanuka nee society ki neevu krutagnatalu andinchanakkarleda?
0: Should you not show gratitude to your village and society?
1: చదువులోనే మనం సమ సొసైటీలోనే పుట్టాము.
0: యు ఆర్ బోర్న్ ఇన్ సొసైటీ.
1: సొసైటీలో పెరిగాము.
0: వి గ్రో ఇన్
1: సొసైటీలోనే అంత్యమవుతున్నాము.
0: సొసైటీకి
1: తగినటువంటి కృతజ్ఞతను మనం అందించాలి.
0: వి షుడ్ ఎక్స్‌ప్రెస్ గ్రాటిట్యూడ్ టు సొసైటీ.
1: విశాలమైన భావమును కోల్పోతున్నారు విద్యార్థులు.
0: టుడే దట్ బ్రాడ్ మైండెడ్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ గాన్.
1: నేను నా వారు.
0: ఐ అండ్ మైన్.
1: కానీ మిగతా ప్రజలంత గతి ఏమిటి?
0: But how about the rest of the people?
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: All are children of God.
1: అందరూ అన్నదమ్ములే.
0: All are brothers.
1: కనుక మనలో మనం ఏ విధమైనటువంటి కలతలు లేకుండా అందరూ సహన భావంతో అభివృద్ధికి రావాలి అనేటువంటి ఒక సహనము సానుభూతిని మనం పెంచుకోవాలి.
0: Without any conflict, we should live together in brotherhood. In cooperation
1: ఐకమత్యం
0: and understanding.
1: చాలా అవసరము.
0: Unity is very essential.
1: దాని ప్రాక్టికల్లే దాని అభివృద్ధికి మార్గము.
0: It is to practice unity is the path to progress. This unity is not confined to saying hello. We should work together. And if we work together, we'll earn merit.
1: కనుక విద్యార్థులలో ఈనాడు విశాల భావం రావాలి.
0: Students should have broad mind.
1: విశాల హృదయాన్ని మనం పెంచుకోవాలి.
0: We should widen our
1: heart. ఈ హృదయం ఎక్కడ ఉంటుండాలి మన దేహంలో?
0: Where is this body?
1: కానీ
0: ఎడమైనటువంటి
1: హృదయం. హృదయం కాదది, గుండెకాయ.
0: It is a simple physical heart, what you say that.
1: ఈ ఫిజికల్ హార్ట్ అనేటువంటిది బాడీకి మెయిన్ స్విచ్ వంటిది.
0: Physical heart is the main switch to our body.
1: అది స్విచ్ బోర్డ్.
0: It is a switch board.
1: కానీ హృదయం అనేటువంటిది అది కాదు.
0: It's not that heart.
1: హృదయం దేహం సర్వత్రా ఉంటుండాలి.
0: The spiritual heart is present all over the body.
1: ఈ హృదయానికి వెలుగునే లేదు, ఒక విలువనే లేదు, ఒక పరిమితమే లేదు.
0: It has no limit, it has no boundary.
1: సర్వత్రా ఉంటుండాలి హృదయం.
0: This hridaya, heart is present everywhere.
1: కరుణని సర్వతః పాణిపాదం తస్ సర్వతోటి శిరోముఖం.
0: Therefore it encompasses everything around.
1: కాబట్టి మన హృదయం ఎక్కడి వరకు ప్రయాణం అవుతుందో అక్కడ వారందరూ మన బంధువులే.
0: Therefore all those that you find, to all those your heart reaches, they are your relations.
1: ఈ విధమైనటువంటి ఒక సహన భావం చేత ఐకమత్యంతో మన జీవితాలు సాధించాలి.
0: With this kind of understanding, you should achieve unity.
1: ఈ చదువు కేవలం పొట్టకూటి కోసం కాదు.
0: ది స్టడీస్ ఆర్ నాట్ ఫర్ ఎలివింగ్.
1: చదువు సంస్కారం కోసం.
0: యు స్టడీ సో యాస్ టు గెట్ కల్చర్.
1: ఈ సంస్కారాన్ని మనం అభివృద్ధి పరుచుకుంటే మన పొట్టకూటిది మనం జరుపుతూనే ఉంటుంటాయి.
0: వెన్ వన్స్ యూ డెవలప్ యువర్ కల్చర్ ఇస్ నాట్ దట్ డిఫికల్ట్ టు క్యారీ అవుట్ ఎలివింగ్.
1: ప్రార్థన చేస్తున్నారు, ధర్మో రక్షతే రక్షిత.
0: యు ఆల్ ప్రే ఇఫ్ యూ ప్రొటెక్ట్
1: ధర్మాన్ని నీవు రక్షిస్తూ పోతే ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది.
0: ఇఫ్ యూ ప్రొటెక్ట్ ధర్మ, Dharma will protect you in turn.
1: కనుక మనము ధర్మాన్ని మన సమాజం లోపల సరైన రీతిగా మనం నడిపించాలి.
0: So we have to see that the society conducts
1: along the path of dharma. టౌన్ అంతా బాగవుతుంది.
0: ఇఫ్ ఎవ్రీ విలేజ్ ట్రెడ్స్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ధర్మ, ద హోల్ టౌన్ విల్ డెవలప్.
1: భారతీయ సంస్కృతి కానీ లేక విదేశీ సంస్కృతి కానీ ఇంకా అంతో ఇంతో పల్లెల్లో ఉంది కానీ పట్టణాల్లో లేదు.
0: Either culture of Bharat or foreign culture for that matter is noticed more in villages.
1: పల్లెల్లో ఉండినటువంటి ఒక ధర్మము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక న్యాయము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక సహనము, పల్లెల వారిలో ఉన్నటువంటి ఒక ప్రేమ పట్టణాల్లో లేదు.
0: ధర్మ, జస్టిస్, అండర్స్టాండింగ్, టాలరెన్స్ ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ ప్రెసెంట్ మోర్ ఇన్ విలేజెస్ దాన్ సిటీస్.
1: లోపల కోర్టు తయారైపోయినాయి.
0: In township and crore.
1: Banks tayaraipoyinayi.
0: Banks are there.
1: Universities tayaraipoyinayi.
0: Universities.
1: Inka inninno ivanni tayaraipoyinayi.
0: So many are there.
1: Inni undinatuvanti yokka aa pattanallo jarigetuvanti anyayalalu akramalu anacharalu inta antari kaadu.
0: You find lot of injustice, horror and terror in cities.
1: Kaani pallallone kocha neethi nijayati untundadi.
0: The honesty and integrity are more in villages.
1: Karukani inka pallali endukodanu కొన్ని ట్రైబల్స్ ఉంటా ఉంటారు.
0: దేర్ ఆల్సో ట్రైబల్స్ ఇన్
1: అడవుల్లో ఏ సంబంధము లేనిటువంటి వారు ఉంటారు.
0: దేర్ పీపుల్ దట్ ట్రైబల్స్,
1: వాళ్ళల్లో ఉన్నటువంటి సత్య ధర్మాలు కూడా టౌన్ లో లేదు.
0: Among tribals you find satya and dharma and not in towns.
1: వాళ్ళు మన కల్చర్ అంతా కాపాడుతూ వస్తున్నారు.
0: దే ఓన్లీ ఫాలో అవర్ కల్చర్ అండ్ ప్రొటెక్ట్.
1: ఈనాడు మనం చదివినందుకు ఏం చేస్తున్నాము?
0: What is that we do have in
1: our culture? మన కల్చర్ కాల్చి వేస్తున్నాము.
0: We are burning our culture.
1: మన నీతి నిజాతినంత మంట పెడుతున్నాము.
0: We are really burning our
1: మానవత్వాన్ని మంటగలుపుతున్నాము.
0: We are burning the human quality.
1: మానవ
0: What is this human quality?
1: మానవుడు పుట్టి కొన్ని లక్షల సంవత్సరములు అయిపోయింది.
0: Man is born lakhs and lakhs of years
1: ago.
0: కానీ
1: మానవత్వం ఇంకా మానవుని నుండి పుట్టలేదు.
0: But the human quality is not yet born.
1: మానవుడు పుట్టాడు కానీ మానవత్వం ఇంకా పుట్టలేదు.
0: Man is born, human is born, but not humanness.
1: ఈ మానవత్వం
0: when do you expect it?
1: ఎన్ని జన్మలు నశించాయో,
0: we passed through so many
1: ఎన్ని జన్మలు రాబోతుందో,
0: how many more in store.
1: మానవంతో పాటు మానవత్వం కూడాను పుట్టాలి.
0: So along with man the human quality also should be born.
1: సత్యాన్ని పలకాలి.
0: We should speak truth.
1: సత్యమును పలికేటువంటి వ్యక్తి ఎక్కడ కనిపించడం లేదు.
0: Actually there is none who speak truth.
1: నోరెత్తితే అసత్యమే.
0: The moment opens his mouth full of lies, pack of lies.
1: చేయి పెడితే అధర్మమే.
0: Once he resorts to action with his hand, it is adharmic.
1: ఇది మానవత్వం ఎట్టవుతుంది?
0: How do you call it human?
1: ఒక పశువులకు, ఒక పక్షులకు, ఒక మృగములకైనా ఒక నీతి నిజాయితీ ఉంటుండాలి.
0: Animals, birds, they have got a particular code of conduct and behavior.
1: దానికి కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి.
0: The animals follow a season and a reason.
1: కానీ మానవుడిగా పుట్టినటువంటి వాడికి నో సీజన్ నో రీజన్.
0: But human has no reason, has no season.
1: ఇంకా మీ చదువులు ఎందుకోసం?
0: Then why do you need study?
1: ఎందుకు ఈ చదువులు చదవాలి?
0: Why should you study?
1: పనికి రాని చదువులు మనం ఎందుకు చదవాలి?
0: Why should you study all this useless stuff?
1: చెత్త చదువులు.
0: It's all rotten stuff.
1: సమాజమునకు ఉపయోగకరమైనటువంటి చదువులు మనం చదవాలి.
0: You should study such that as to help
1: మన మానవత్వాన్ని పెంపొందింప చేసుకునేటువంటి చదువులు చదవాలి.
0: We should learn so as to uphold the human
1: quality. మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాన్ని పెంచుకునే చదువులు చదవాలి.
0: We should develop inter relationships among mankind.
1: ఈ వాడు మానవుడికి మానవుడికి మధ్యలో ద్వేషము.
0: Today there is hatred between
1: గ్రామానికి గ్రామానికి మధ్యలో ద్వేషము.
0: There is hatred among
1: రాష్ట్రానికి రాష్ట్రానికి మధ్యలో ద్వేషము.
0: Among provinces there is enmity.
1: ద్వేషం లేకుండా ఎట్ట పోతుంది?
0: Well, don't you get expect the same thing
1: elsewhere? నీ కంట్రీ లోపల, నీ రాష్ట్రం లోపల, నీ గ్రామం లోపలనే కావలసిన ద్వేషాలు పెంచుకుంటున్నారు.
0: There are so many conflicts and infighting.
1: ఎక్కడో బయట దేశం వారంతా మన దేశం పైన పడుతున్నారంటే ఇది చెప్పుకోవటమే అవమానం.
0: You say that you are attacked by the neighboring countries. It is a matter of shame to say so.
1: మొట్టమొదటి నీ ఇంటిని నువ్వు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్.
1: నీ గ్రామాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ విలేజ్.
1: నీ రాష్ట్రాన్ని నువ్వు చక్క చేసుకో.
0: సీ దట్ యువర్ ప్రావిన్స్ ఇస్ పర్ఫెక్ట్.
1: ఇంటిలోనే ఉంటున్నాయి కావలసినన్ని కలహాలు.
0: వి గాట్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ అట్ హోమ్.
1: దీన్ని నిలుపుకోవడానికి నీకు చేత కాకుండా ఉంది.
0: యు ఆర్ నాట్ ఏబుల్ టు చెక్.
1: నీకు ఎట్ట ఈ విదేశాల యొక్క కారణాలు ఏ విధంగా నిలుపగలవు?
0: హౌ డు యూ సే దట్ అదర్స్
1: హూ ఆర్ యూ
0: రెస్పాన్సిబుల్? హూ ఆర్ యూ?
1: నీకు ఏం శక్తి ఉంది?
0: వాట్ రైట్ యూ హ్యావ్? వాట్ పవర్ యూ హ్యావ్?
1: కనుకనే మొట్టమొదటి నీ ఇంటిని నీవు నిలుపుకో.
0: ఫస్ట్ చారిటీ బిగిన్స్ అట్ హోమ్. కరెక్ట్ యువర్ హోమ్.
1: నీ మానవత్వాన్ని పోషించుకో.
0: కీప్ అప్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అందరు కూడా ఒక దైవ బిడ్డలుగా భావించుకో.
0: కన్సిడర్ దట్ ఆల్ అ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: ఇది నిజంగా విద్యార్థులు జరపవలసినటువంటి ప్రధానమైనటువంటి ఒక చదువు.
0: దిస్ ఈస్ ది మెయిన్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్.
1: ధనము ధనము ధనము ధనము ధనము.
0: And everywhere we think of money.
1: ఈ ధనం ఎందుకు కాల్చడానికి?
0: What for is the money? To burn it or what?
1: ఈ ధనమును ఏమి చేస్తున్నారు?
0: What is it you do with
1: it? ఏదైనా దేశానికి ఉపకారం చేస్తున్నారా?
0: Are you helping this country?
1: 10 మందికి ఏమైనా సహాయం చేస్తున్నారా?
0: Are you helping anybody?
1: లేక భిక్షాలేమైనా పెడుతున్నారా?
0: Are you just offering to anyone?
1: లేక ఒక విధమైనటువంటి విద్యా విశేషాలకు సంబంధించినటువంటి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా?
0: Do you spend to entertain educational activity? Nothing.
1: ఈ ధనమంతా కూడాను కేవలం ఒక గుంతలో పెట్టిన మట్టి వంటివి.
0: All this money is something like the one hidden in a pit. That deep.
1: కనుకనే మనం ధనం కోసమని మన జీవితాన్ని అర్పితం చేయకూడదు.
0: Therefore we should not waste our life for money.
1: ప్రేమ కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
0: We should spend our life for love.
1: దేహం కోసం ధనాన్ని అర్పితం చేయాలి.
0: For the body you need money.
1: ఇంకా మానవ కోసం దేహాన్ని అర్పితం చేయాలి.
0: And therefore for human quality be ready to sacrifice your life.
1: దైవం కోసము దేహము మానము సర్వం కూడా అర్పితం చేయాలి.
0: ఫర్ గాడ్ యూ షుడ్ బి రెడీ టు సరెండర్ యువర్ అటాచ్మెంట్ యువర్ బాడీ ద మైండ్ సోల్ అండ్ స్పిరిట్.
1: కనుకనే ఉన్నటువంటిది మూడే మూడు కారణములు.
0: దేర్ ఓన్లీ త్రీ రీజన్స్.
1: సత్యాన్ని నిలుపుకోవాలి.
0: అప్హోల్డ్ ట్రూత్.
1: ధర్మాన్ని ఆచరించాలి.
0: ఫాలో ధర్మ.
1: మానవత్వంలో ఇవి రెండే ప్రధానమైనటువంటి సంబంధం.
0: దీస్ ఆర్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్.
1: కనుకనే వేదం కూడా ఉచ్చరించండి. సత్యం వద ధర్మం తెర.
0: స్పీక్ ట్రూత్. ఫాలో ధర్మ.
1: ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ నిన్ను కొండపోయి జైల్లో పెట్టేటువంటి పరిస్థితి వచ్చినా సత్యాన్ని వదలదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ situation may lead you to imprisonment yet.
1: A moment
0: when you are about to be beheaded, be ready to speak.
1: Harishchandrani aadharanga teeskondi.
0: Take Harishchandra as an example.
1: Enni vidhamainatundi kashtam vachinappudiki tanaku dayamamundi satyanni nilukuntu vachadu.
0: In spite of all troubles and difficulties he had, he stuck to the truth.
1: Sarvamunu rakshinchi kolipoyinatundi tana rajyanni kuda tanaku andinchi.
0: It is the truth that he spoke all his lifetime, protected him, and he got all that he lost. What is the manure that you would offer to truth? Love is the manure. So we have to develop love. You should not take it under limits. It should not be limited to I and mine. If you restrict yourself to I and mine, then why should you be here?
1: Ee society lo endukundali?
0: Why should you be in society?
1: Society lo unnanduku society ni yokka kshemani kuda korali.
0: Being in the society, desire the welfare
1: society
0: of society.
1: Society lo nenu na family, ante em nu enta oka pratyekamainatundi antu jabbu vachinatundi vaadiga aipothavu.
0: Being in the society, if you confine, limit yourself to your family, it appears as if you are suffering from a disease, severe disease.
1: కనుకని అందరితోనూ కూడాలి.
0: యూ షుడ్ బి ఇన్ విత్ అదర్స్.
1: ఆ ఐకమత్యం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ యూనిటీ.
1: నేను నా యొక్క కుటుంబమే అనేటువంటి జిడ్డు వ్యాధిని మనం సంపాదించుకోకూడదు.
0: యూ షుడ్ నాట్ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ డిజీజ్ యాజ్ టు రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు యువర్ ఫ్యామిలీ.
1: ఇట్స్ ఎ బ్యాడ్ డిసీజ్.
0: ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ డిసీజ్, బిగ్ డిసీజ్.
1: అందరూ ఉండాలి.
0: ఆల్ షుడ్ ఎగ్జిస్ట్.
1: కష్టం నా వంటిదే కదా ఇతరులకు.
0: ద అదర్స్ ఆల్సో సేమ్.
1: బాధలు నా వంటివే కదా ఇతరులకు.
0: ద ఫీలింగ్స్ ఆర్ సేమ్.
1: ఈనాటి విద్యార్థులు ఇలాంటి గుణాల్ని పెంచుకుంటే భావి భారతోద్ధారకులుగా తయారవుతారు.
0: ఇఫ్ స్టూడెంట్స్ డెవలప్ సచ్ ఐడియాస్ దే విల్ బి
1: ప్రాచీన కాలం నుండి భారతదేశంలో ఆవిర్భవించినటువంటి ఈ సత్య ధర్మమును పోషించేటువంటి యొక్క ఆదర్శ మూర్తులుగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్ ఇన్ సొసైటీ సో యాస్ టు ప్రొటెక్ట్ ది ట్రూత్ అండ్ రైట్నెస్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరే భావి భారతోద్ధారకులు.
0: యు ఆర్ గోయింగ్ టు ది ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
0: యు ఆర్ ది ఫ్యూచర్ లీడర్స్ అండ్ లీడర్స్.
1: లీడర్స్,
0: లీడర్స్, లీడర్స్.
1: కనుకనే మీరు సత్యమైన తీసుకోండి.
0: సో
1: ఈ లీడర్షిప్ అనేటువంటిది కూడా పెడ మార్గంలో పోకూడదు.
0: డోంట్ వర్క్ ఫర్ లీడర్షిప్ ఇన్ ద రాంగ్ వే.
1: ఎట్ట ఉంది తెలుసినా,
0: యు నో ద పొజిషన్ ఆఫ్ ద కంట్రీ.
1: సాక్షాత్ హరిశ్చంద్రుడు వచ్చి దిగినప్పటికి అతనితో 100 అబద్దాలు ఆడిస్తాడు ఈ లీడర్.
0: ఈవెన్ ఇఫ్ హరిశ్చంద్ర ఇస్ టు కమ్ అండ్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, వీల్ మేక్ హిమ్ స్పీక్ 100 లైన్స్.
1: ఈనాటి కలి ప్రభావం,
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి.
1: కాదు, అందువల్ల ఈనాడు హరిశ్చంద్రులు ఎవరు లేరు.
0: సో దేర్ ఇస్ నో హరిశ్చంద్ర నౌ.
1: ఈ భయానికి విదిపోయి హరిశ్చంద్రంతా పారిపోయారు కొండలకు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫియర్ అరౌండ్ హరిశ్చంద్ర లెఫ్ట్ దిస్ ప్లేస్.
1: సత్యమే పరిగెత్తిపోయింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ట్రూత్ ర్యాన్ అవే.
1: అంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ యు ఫైండ్ ఇస్ ఫాల్స్.
1: ధర్మమే పరిగెత్తిపోయింది.
0: ధర్మ ఇస్ అవుట్ ఆఫ్ ప్లేస్.
1: కానీ ఉన్నదంతా అధర్మమే.
0: వాట్ వి ఫైండ్ ఇస్
1: అన్రైచ్యస్. మనం ఈనాడు ప్యూరిఫై చేయాలి.
0: వి హావ్ టు ప్యూరిఫై.
1: ఎట్లా చేయాలి?
0: హౌ?
1: మనం ఆచరించాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి
1: సే. నోటితో చెప్పడం కాదు.
0: ఇట్స్ నాట్ ఎనఫ్ బై సింప్లీ సేయింగ్.
1: ఆచరణ రూపంలో దీన్ని ప్రవేశపెట్టాలి.
0: వి హావ్ టు ప్రాక్టీస్ వాట్ వి సే.
1: హృదయంలో ఉన్నది మాటతో, మాటలో ఉన్నది క్రియతో మనం ఆచరించాలి.
0: సో వాట్ వి థింక్ వి షుడ్ సే, వాట్ వి సే వి షుడ్ యాక్ట్.
1: కనుకనే మనం ఈ సత్య ధర్మాన్ని మనం సరైన మార్గంలో ఉంచుకున్నప్పుడే విద్యార్థులు విద్యార్థులే.
0: సో లాంగ్ వి అడిహియర్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: ఈ సత్య ధర్మంలోనే మీరు పాటించినప్పుడు విద్యార్థులు కాదు, మీరు విషయార్థులైపోతారు.
0: ఇఫ్ యూ డోంట్ ఫాలో దీస్ టూ, వి ఆర్ నాట్ విద్యార్థి స్టూడెంట్స్, బట్ వి ఆర్ విషయార్థి. ద వన్ ఆఫ్ సెన్సువల్ ప్లేజర్.
1: జ్ఞానమనంతం బ్రహ్మ.

0: ఒక చిన్న విషయము. మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఎలాంటి పిల్లలు వచ్చినప్పటికీ వారిని ఎంతో ఆదర్శంగా, వారిని ఎంతో ఆప్యాయంగా, అన్నదమ్ముల కంటే అధికంగా వారిని చూసుకుంటూ వారిలో ప్రేమను అమితమైనటువంటి రీతిగా చేసి వారి ఎందున్నటువంటి దుఃఖాలను కూడాను మరిపింపజేస్తాం. కేవలం మన ఇన్స్టిట్యూట్ అని చెప్పుకోవటం కాదు, సత్యంగా నిత్యము జరుగుతూనే ఉంటున్నాయి.
1: An important point here. In our institute, all students mingle as brothers of the same family, sharing love with mutual concern.
0: మిగిలినటువంటి ఇన్స్టిట్యూట్లో శ్రీమంతులకు, ధనవంతులకు, డొనేషన్లకు ఇట్లాది మనము కొన్ని చూస్తూనే ఉంటున్నాం. కానీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్క ప్రేమే, ప్రేమే దీని యొక్క సుంకము.
1: Rest of the institutions you know pretty well, the priority and importance is given
0: alanti variki
1: nenu encapitation
0: pradhanyam istuntanu alanti variki manam ekku pradhanyam istunnam.
1: We give importance to those people having love.
0: Meeru kuda nu vinnaru,
1: you heard
0: second boy sanskritam lo maatladadu.
1: The second boy spoke in Sanskrit.
0: Kani aa bhai abbai ki veruku aadharam ledu.
1: Yes, none to support him.
0: Talli dandulu yokka idi ledi.
1: He lost his parents.
0: Grandparents avva tata iddaru poshistu unnaru.
1: He is taken care of by his grandparents, grandmother and father.
0: Teppinchi veer inni vidhamaitundi abhirudhi parichesesi aa pilla vaadu sanskritam lopala anni vidhamuluga taa nichinante enta dukkhanni marchipoyi undali meer yochinchesukondi.
1: Just imagine the situation. Such a child is here. Today he has come up to that position as to speak in Sanskrit.
0: దుఃఖాన్ని మరిపించి,
1: yes, forgotten
0: ఆనందాన్ని పెంచి,
1: has grown in bliss.
0: తల్లిదండ్రులు లేనటువంటి లోటును ఇక్కడ తీర్చేటువంటిది తాయి యొక్క ప్రధాన సంకల్పం.
1: సాయి's love is immeasurable to such an extent that one would
0: అది నేను చేస్తున్నాను, మిమ్మల్ని చేయమని చెప్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు డూ అండ్
0: మీరు కూడా అంతే. ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏమైనా చిక్కితే వారిని తగినటువంటి సహాయం చేసి వారిని ఉన్నత ఉద్యోగానికి లేక ఉన్నత స్థితికి తెప్పించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి.
1: ఇఫ్ యూ ఫైండ్ సచ్ పీపుల్ ఇన్ యువర్ టర్న్ యూ షుడ్ హెల్ప్ దెమ్
0: అవుట్ సైడ్ చూస్తున్నారు.
1: అవుట్ సైడ్ యూ నో
0: ఏదైనా కొత్త కాలేజీకి పోయింటే ఇంజనీరింగ్ మెడికల్ రెండు చూస్తే మహా నరకాలు.
1: You know, outside the medical colleges, engineering colleges, they are worse than hell.
0: ఎవరైనా అక్కడ పోయి ప్రవేశిస్తున్నారంటే ఒక్క వారం కూడా ఉంటుండరు. ఏదో ర్యాగింగ్ ర్యాగింగ్ అంట, అదేమో నాకు అర్థం కాదు. కొత్త పిల్లలంతా నానా పదితు పట్టించి వాళ్ళని అల్లరి చేపించి చదువు నుంచి ఇచ్చిపెట్టిపోతున్నారు.
1: What happens outside? All the newcomers face all troubles in the name of ragging, such that they would run away in 1 week time.
0: జూనియర్ బాయ్స్ సీనియర్ బాయ్స్ పెద్దన్నలుగా భావించి వారిని ఎంతో ఆదరించాలి.
1: The junior boys should consider seniors as their elder brothers.
0: సొంతం బ్రదర్స్ మాదిరి మనం భావించాలి.
1: We should take them as our own.
0: వారికి ఉన్నటువంటి అనుకూలాలు మనం తీర్చాలి.
1: We should provide all conveniences.
0: వారి అశాంతిని మనం నిర్మూలన చేయాలి.
1: We should help them so that they will not
0: be. శాంతిని మనం పెంచాలి.
1: We should see that they will be happy.
0: అది నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చేయమని చెప్తున్నాను.
1: That's what Bhagavan does here and he wants you to do.
0: Education anta free ainappudikini ilanti pillalikanta kudanu bhojanaandi kudanu scholarship lu kuda istunnanu.
1: Though education is offered free here, the students receive scholarship fees
0: kani, oka examination fees kani, laboratory fees kani, library fees kani, tuition fees kani, inke fees kani. నయా పైసా లేదు.
1: నాట్ ఈవెన్ సింగిల్ నయా పైసా ఇస్ కలెక్టెడ్ ఇన్ ఎనీ నేమ్ ఇన్ ఎనీ ఫార్మ్. నో ట్యూషన్ ఫీ, నో ఎగ్జామినేషన్ ఫీ, నో లెబొరేటరీ ఫీ, వాట్స్
0: అలాంటి దీని కింద ఈ విద్యను పిల్లలకు చెప్పినప్పుడు వాడు ఎంత ఉన్నతమైనటువంటి ఆదర్శవంతమైన విద్యార్థులుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా కొంచెం బిచ్చం ఎత్తుంటే వాడిని సహజంగా తీసి నాయన నువ్వు బిచ్చమెత్తకూడదు, నీకేం గతి పట్టింది, ఏదైనా మార్గాన్ని చూపిస్తామని, వారికి ఏదైనా ఒక ఉద్యోగాన్ని చూపించాలి,
1: ఇఫ్ యు ఫైండ్ ఎనీబడీ
0: సహాయం చేయాలి.
1: If you find anybody begging on the street, you should call him. Talk to him softly.
0: Why
1: do you beg like that? Help him to carry
0: the limb. ఆకలి లేనటువంటి వాడికి రెండు చేపలు ఇచ్చాడు.
1: జీసస్ సర్వ్డ్ టూ ఫిష్ టు ఎ హంగ్రీ పర్సన్.
0: దిన్నము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్ట వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీ డే?
0: ఇది మంచి కర్తలుగా రావాలి.
1: యూ షుడ్ బి నాచురలీ ఐడియల్.
0: ఇలాంటి ఐడియల్ బాయ్స్ గా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్ బాయ్స్.
0: ఎక్కడ పోయినప్పటికీ బజార్లో చూసినక్కడిని ఎవరైనా

0: హంగ్రీ పర్సన్
1: దిన్నుము ఆ విధంగా చేపలు ఇవ్వడానికి ఎట్ట వీలవుతుంది?
0: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సర్వ్ ఫిష్ ఎవ్రీడే?
1: ఇది మంచిది కాదన్నాడు. ఒకవేళ వలను కొనేసేసి ఆయనకి ఇచ్చేసాడు.
0: దెన్ హీ పర్చేజ్డ్ నెట్ and presented to this
1: poor man. తీసుకుని నీవే నీ జీవితాన్ని గడుపుకో.
0: With this net, carry out your living.
1: అట్టిని మన పిల్లలకు కూడా ఆ విధంగా చెయ్యాలి.
0: Our students should do like that.
1: ఒక జీవనోపాధి కూడా మనం తగినటువంటి ఆ అధికారాన్ని అందించాలి.
0: We should help others so as to carry out their living.
1: వాళ్ళందరూ మన బ్రదర్స్.
0: All the rest are our brothers.
1: అందరూ ఒకే ఇన్స్టిట్యూట్.
0: All belong to one institute.
1: మన ఇన్స్టిట్యూట్ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
0: All members of this institute are brothers and sisters.
1: ఆ ప్రేమను మీరు పెంచుకోవాలి.
0: You should develop that.
1: ఆప్యాయతను మీరు విశాలం గావించుకోవాలి.
0: You should have that affection.
1: హృదయాన్ని కూడాను విశాలం చేసుకోవాలి.
0: We should broaden our hearts, widen our feelings.
1: అది ఈనాడు మన విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది.
0: That's what our students should learn today.
1: అహంకారానికి కానీ
0: either for ego
1: ఆడంబరాలకు కానీ
0: or show
1: ఏ మాత్రం అవకాశం లేదు.
0: We should never give scope to that.
1: అమిత ప్రేమకు మనము అవకాశాన్ని ఇవ్వాలి.
0: We should have more and more of
1: ఆదర్శానికి అవకాశం ఇవ్వాలి.
0: We should be ideals in society.
1: అప్పుడే అలాంటి పిల్లలు కూడా అభివృద్ధికి రాగలరు.
0: Then such students will progress and improve.
1: కనుక పూర్వమంతా కూడా గొప్ప అభివృద్ధికి వచ్చినటువంటి వారంతా ఇలాంటి వాడే. ఒక బజార్ లో పేపర్లు అమ్ముకునేటువంటి వాడు.
0: There is one person who just sells
1: newspapers. మరి ఇంకొక వ్యక్తి బూట్స్లకు పాలిష్ వేస్తుండేటువంటి వాడు.
0: There is another person cobbler who polishes the shoe.
1: ఆ బూట్స్కు పాలిష్ వేసేటప్పుడు దానికి ఇచ్చేసేసి గాడ్ బ్లెస్ యూ అనేటువంటి వాడు.
0: As he polishes the shoe, as he returns them, he used to say, God bless you.
1: ఇంకొక ఆయన అడ్రస్ రాసి ఇచ్చేటువంటి వాడు.
0: Another person used to write addresses on envelopes.
1: అడ్రస్ రాసి ఇచ్చేటప్పుడు ఏదో ఒక సెంటీమీటర్ ఏమో అంటారు సీలింగ్
0: సీలింగ్
1: అలాంటివి ఇచ్చేవాడు. నాలుగు కాసులు ఇచ్చేవాడు. దానికి కూడా థ్యాంక్స్ అని చెప్పి గాడ్ బ్లెస్ యూ అనేవాడు.
0: ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్ ఆన్ ది ఎన్వెలప్స్ హి పాసెస్ ఆన్ టెలింగ్ గాడ్ బ్లెస్ యూ.
1: హృదయం కలిగినటువంటి వాడు,
0: గుడ్ హార్టెడ్,
1: బూట్స్లకు పాలిష్ చేస్తున్నటువంటి వాడు,
0: ద వన్ హూ పాలిష్
1: అడ్రస్ రాస్తున్నటువంటి వాడు,
0: ద వన్ హూ
1: భక్తి విశ్వాసంతో జీవించడం చేత అతను ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాడు ఒక ఇంగ్లాండ్ కు.
0: Because of faith and devotion he rose to the position of prime minister there in Great Britain.
1: చూసారా ఎంతటి ఉన్నత స్థాయి.
0: బట్ పొజిషన్ ఇట్ ఈస్.
1: కనుకనే మనలో ఉండినటువంటి యొక్క వినయ విధేయతలకి గొప్ప స్థానం వస్తుంది మనకు.
0: దేర్ఫోర్ వి రీచ్ హైట్స్ విత్ దిస్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
1: కాదు,
0: ఇట్స్ నాట్ ది ఎడ్యుకేషన్.
1: మన ఎడ్యుకేషన్ ఏమిటి ఉంటుందా అని
0: చెప్పి దేర్ ఇన్ ఎడ్యుకేషన్
1: చర్చిల్, మీకు అందరికి తెలుసును,
0: యు నో చర్చిల్, ప్రైమ్ మినిస్టర్ చర్చిల్.
1: ఆయన ఏ విద్యను చదవలేదు.
0: హి డిడ్న్ట్ స్టడీ.
1: మిలిటరీలో పోయి చేరిపోయాడు. కానీ అతనిలో గొప్ప అభివృద్ధి వచ్చింది.
0: హీ జాయిన్డ్ మిలిటరీ బట్ హీ హస్
1: అతను కేవలం నోబెల్ ప్రైజ్ కూడా పొందాడు.
0: హీ ఆల్సో రిసీవ్డ్ నోబెల్ ప్రైజ్.
1: అతని కుమారుడు మిలిటరీ లోపల సిపాయిగా చేరాడు.
0: హిస్ సన్ వాస్ ఎన్ ఆర్డినరీ సోల్జర్ ఇన్
1: ఆర్మీ. ఈ విధంగా కూడా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ వినయమే దీనికి మూల కారణం.
0: ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిప్యూటెడ్ బికాస్ ఆఫ్ దేర్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్. విద్య
1: యోసగును వినయంబు వినయమునను కలుగు పాత్రత పాత్రత వలన ధనము.
0: Out of education you cultivate humility, out of humility you get deservedness and then money thereafter.
1: వినయం చాలా గొప్పది.
0: This humility is
1: vinayame vidyarthiki goppa kiritamu.
0: It is the humility which is the crown.
1: Kanuka ilanti pillalu evaraina mee class lopunu mee room meet gaane untunte vaadiki edaina vicharinchi tagina sahayam cheyandi.
0: If you find such students,
1: వాళ్ళకి ఎప్పుడో మర్చిపోయినటువంటి దుఃఖానికి అవకాశం ఇవ్వకండి.
0: See that they will not feel sad any longer.
1: ఆ దుఃఖాన్ని మర్చిపోయేటువంటి ఒక ఆనందాన్ని ఇవ్వాలి.
0: Make them happy so that they would forget all the sad events.
1: మెడలు చేయిని వేయటం వల్ల ఎంత ఆనందం వచ్చింది. తల్లిదండ్రులు కూడా మర్చిపోయాడు పాపం.
0: Because Bhagavan presented him a golden chain now.
1: అలాంటి మీరు చేసి చూపించాలి. దానికోసమే నేను చేస్తున్నాను.
0: Bhagavan does all these things to set an ideal example to everybody.
1: తలచటము, చెప్పటము, చేయటము ఈ మూడింటి నేను ఏకత్వంతో చేస్తాను.
0: వాట్ ఎవర్ భగవాన్ సేస్ హి డస్.
1: కనుకనే నాకు చెప్పడానికి కూడా నా అధికారం ఉంటుంది.
0: సో భగవాన్ హస్ ఎవ్రీ రైట్ టు సే.
1: కనుకనే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: అందరు కూడా మనుష్యులుగా మీరు బ్రతకండి.
0: లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: పశువులుగా బ్రతకకండి.
0: నాట్ ది లైఫ్ ఆఫ్ అనిమల్.
1: రాక్షసులుగా బ్రతకండి.
0: నాట్ ది లైఫ్ ఆఫ్ ఎ డెమన్.
1: కాఠిన్యమైనటువంటి హృదయాన్ని పెంచుకోకండి.
0: స్టోన్ హార్టెడ్.
1: కరిగి ప్రవహించేటువంటి హృదయాలుగా మీలో ఉండాలి.
0: యువర్ హార్ట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.

0: ప్రేమస్వరూపులార,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఎవరి హృదయము దయతో నిండి ఉండును, ఎవరి వాక్కు ప్రేమతో చేరి ఉండును, ఎవరి కాయము పరోపకార నిమిత్తమై పాటుపడును, అట్టి వాణిని ఎట్టి దుష్టశక్తులైనా కూడాను, ఎట్టి కలి ప్రభావమైన కూడాను ఏమీను చేయజాలదు.
1: The one having the heart full of compassion, the one whose word is full of love and truth, and the one who spends all his time, the body, working, serving for others, will not be affected by any evil effects of Kali age.

0: All the sacred texts, Vedas and Vedangas, will never break that iron curtain of the mind of the individual. On one side of the curtain is present the individual, on the other side, God. This side of the curtain is the effect, on the other side, the cause.
1: Jeevudu Devudu Vakatainarpatagini.
0: Though the individual and God are one,
1: Karya Karanamulu Vakatainarpatagini.
0: Though cause and effect are one,
1: ఈ రెండింటికి మధ్య మనస్సు అనేటువంటి తెర ఉండుట చేత ఇవి రెండును విభజించినట్టుగా గోచరిస్తూ వచ్చినాయి.
0: As there is curtain of the mind in between the two, they appear to be different.
1: మనస్సును సాధించినప్పుడే జీవుడు దేవుడు,
0: the one
1: who is పరమాత్మ, కార్యము కారణము కాగలదు.
0: The one who has got control over the mind will understand the identity of the individual with the divine and the cause with the effect.
1: Manasu karanamu.
0: Mind
1: mari endu undina. Manasu karanamu. Mari endu undina. Illu adavi mukti niyalevu.
0: You may be anywhere. It is the mind that is responsible. The house and the forest will never give you liberation.
1: Manasu leni vadu mandiramunanunna kananamunanunna karyamokate.
0: The one without the mind, the result is same. Maybe he is in the temple or in the forest.
1: Ee prakrutamainatunti yokka bheda bhavamulaku bhinna sthitulaku raga dveshamulaku మనసే మూల కారణంగా నిలుస్తున్నది.
0: ఇట్స్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ద ఫిజికల్ డిఫరెన్సెస్, ద అటాచ్మెంట్స్ అండ్ ద హేట్రెడ్.
1: మనస్సు చేతనే జగత్తు గోచరింపబడుతున్నది.
0: ద హోల్ వరల్డ్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ మైండ్.
1: జగత్తంతా ఇప్పుడు మనోమయమై ఉంటున్నది.
0: ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
1: మనసే లేకుండా జగత్తే లేదు.
0: Without the mind, there is no universe.
1: Jagatte lekunda raga dveshamule ledu.
0: When there is no universe, there is neither
1: raga dveshamule lekunda sukadukkamule ledu.
0: Without attachment hatred, there is no pleasure.
1: Sukadukkamulo lenitunti yokka sthitiye manavattam.
0: The state which is beyond pain and pleasure is real human quality.
1: Kani ee naati manavudu sukadukkamulato kumali kulli pothunnadante deeniki kaaranam raga dveshamule.
0: The man is frustrated, down, disappointed. Because of the pain and pleasure is the mind that
1: raga dveshamulaku ee prakrutiye karanamu.
0: For hatred and attachment, the nature is responsible.
1: Ee prakruti yokka karanamulaku manase moolamu.
0: For this nature, the mind is the cause.
1: Mano moolam vidam jagatte.
0: The mind is the one that reflects in the universe.
1: Kanuka prakrutamainati manastattvam nundi,
0: from the physical mind,
1: over mind, అతీతమైనటువంటి మనోస్థాయికి మానవుడు చేరినప్పుడే ఈ దివ్యత్వము మానవుడు గుర్తించడానికి వీలవుతుంది.
0: When man reaches from the physical mind to the level of over mind, he will be able to realize the divinity.
1: జాగ్రత్త స్వప్న సుషుప్తుల యందు కూడాను మనస్సు చేతనే మానవుడు కట్టబడి ఉంటున్నాడు.
0: In all the three states, the waking state, the dream state and the deep sleep, man is bound by the mind only.
1: ఈ మూడింటికి అతీతమైనటువంటి ఒక అంతర్దృష్టిని మనం ఏనాడు అలవర్చుకుందమో ఆనాడే ఈ మానవత్వము మాధవునిగా రూపొందుతుంది.
0: That day when we go beyond all the three states of consciousness, then the human will be divinity.
1: తన్నత్యం. ఏది దృశ్యంలో ఉన్నదో అది అంతై కూడాను నత్యం, శూన్యమైనటువంటిది.
0: What is that's all seen is just emptiness.
1: యత్ పిండమే తత్ బ్రహ్మాండం. ఈ పిండమే బ్రహ్మాండమైనటువంటి ఒక ఆకారమును ధరిస్తూ ఉంటుంది.
0: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది మైక్రోకాజం మానిఫెస్ట్ ఇన్ టు మాక్రోకాజం.
1: ఈ పిండ అండాండములంతా కూడాను ఒక్క ఆకారం యొక్క భిన్న స్వరూపములే.
0: ద స్మాలెస్ట్, ద మైన్యూటెస్ట్ అండ్ ద లార్జెస్ట్ ఇస్ ఆల్ ద డిఫరెన్స్ లైస్ ఇన్ ది ఫామ్.
1: విత్తనములో వృక్షము ఉంటున్నది.
0: దేర్ ఇస్ ఎ ట్రీ విదిన్ ద సీడ్.
1: వృక్షమంతా ఇప్పుడు విత్తనంతో కూడి ఉంటున్నది.
0: ది ఎంటైర్ ట్రీ హ్యాస్ గాట్ విత్ ఇన్ ద సీడ్.
1: బీజ వృక్షములు రెండు కూడా భేదములు కాదు.
0: ద ట్రీ అండ్ ద సీడ్ డు నాట్ డిఫర్.
1: కానీ ఆకారములు కొంతము సాకారత్వాన్ని పొందినప్పుడు ఈ నిరాకారమైనటువంటి ఒక తత్వాన్ని పొందుతుంది బీజం.
0: ఇట్స్ ఓన్లీ ది ఫీల్డ్ సీడ్ విచ్ ఇస్ అన్మానిఫెస్టెడ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ది మానిఫెస్టెడ్ ట్రీ.
1: కనుక సాకార నిరాకారములు రెండింటి ఎందు కూడాను సత్తత్వం అనేటువంటిది ఏకంగానే ఉంటున్నది.
0: Therefore, in the form aspect and formless aspect, it is only the sat, existence aspect remains. When you see the seed, you don't find the tree.
1: కాని ఆ వృక్షములోని కొమ్మలు రెమ్మలు ఆకులు బీజములు సర్వం కూడాను ఈ బీజమునందే ఇమిడి ఉంటున్నవి.
0: But all the branches, the leaves, they are all contained within the seed.
1: ఇది కేవలము ఒక విధమైన మానవత్వంతో కూడినటువంటి ఒక దివ్యత్వాన్ని మనం పరికించినప్పుడే ఈ పవిత్రమైనటువంటి యొక్క స్వస్వరూపాన్ని మనము చూడడానికి వీలవుతుంది.
0: When we view in our human life with the divinity alone, we can understand the comprehensive view. మనకు
1: బాహ్య దృష్టి ఉండినంత వరకు కూడాను ఇవి బాహ్య లక్షణాలుగానే మనకు రూపొందుతాయి.
0: So long the man has external vision, he will have this external sight.
1: ఏనాడు మానవుడు అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోగలడో,
0: the day when he develops inner vision,
1: realization of inner divine,
0: he will have the realization of inner divine.
1: ఈ అంతర్దివ్యత్వాన్ని మనం దర్శించినప్పుడే,
0: when we visualize inner divine,
1: దీని యొక్క ప్రతిబింబమే విశ్వరూపంగా మారుతుంది.
0: Its very reflection transforms into universe.
1: అప్పుడే దీనిని realization of cosmic divine అన్నారు.
0: Then it is called realization of cosmic divine.
1: ఈ cosmic divine కును inner divine కును ఉండిన వ్యత్యాసం ఏమిటి?
0: Where does the difference lie between the cosmic divine and inner divine?
1: రెండింటి యందు భేదం ఏమాత్రము లేదు.
0: There is no trace of difference between the two.
1: వ్యక్తిత్వంతో కూడినప్పుడు,
0: when it is with individuality,
1: ఇది కేవలం inner divine అన్నారు.
0: It is called inner divine.
1: ఈ వ్యక్తిత్వం యొక్క వ్యాప్తి సర్వత్రా వ్యాపించినప్పుడు,
0: when
1: ఇది ఏ cosmic design అన్నారు.
0: When the same above the individual level, it is called cosmic divine.
1: Cosmic divine, inner divine, ఇవి రెండు కూడాను ఒక్కటియే.
0: Cosmic divine, inner divine are one and the same.
1: Inner divine యొక్క ప్రతిబింబమే cosmic divine.
0: The reflection of inner divine is cosmic divine.
1: కనుక మానవత్వమునందు ఇమిడి ఉండినటువంటి యొక్క దివ్యత్వము, విశ్వవ్యాప్తి అయినటువంటి యొక్క దివ్యత్వము కేవలము రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
0: The divinity at the individual level and the divinity pervading all of the universe are the just the effects of reaction,
1: reflection.
0: However, we have to leave one, accept another.
1: ఒక ముసంబి ఫలం ఉంటున్నది.
0: Here we have orange fruit.
1: ఈ ముసంబి ఫలం పైన చర్మం కప్పి ఉంటున్నది.
0: This orange fruit has rind ever.
1: లోపల తీయని రసము చేరి ఉంటున్నది.
0: There is sweet juice within.
1: ఇవి రెండూ చేరినటువంటి దానిని ముసంబి అని పిలుస్తాము.
0: We call it orange fruit with both juice and rind.
1: భిన్నము కాదు.
0: They are not separate.
1: రెండు ఒక్కటే.
0: Both are one.
1: కానీ లోని తీయని రసమును మనం స్వీకరించవలనన్నా పైన ఉన్నటువంటి యొక్క చర్మమును మనం తీసివేయాలి.
0: If you want to drink the sweet juice inside, you have to remove the bitter rind outside.
1: ఇది తీసివేసినప్పుడే ఆ లోనున్నటువంటి యొక్క మధురమైన రసము మనకు ప్రాప్తిస్తుంది.
0: When only you remove the bitter rind of the orange fruit, then you can have the sweet juice inside.
1: Kanuka prakruti paramatma rendu okati ayinappudukini,
0: though creator and creation are one,
1: prakruti bhavamunu manam visarjinchinappude paramatma bhavamunu swikarinchadaniki veelavutundi.
0: When you leave away the worldly feeling, then only you can have the divine feeling.
1: Kanuka prakruti paramatma yokka tattvamu le bhinnatvamu kaadu ekatvame.
0: Therefore, the creator and creation are one but not different.
1: Inati manavudu tama bhavamulanu marchukovalasi vastundi.
0: Man today has to change his thoughts.
1: Ee bhedamulaku drushtiye karanam kaani srushti karanam kaadu.
0: It is the body that is responsible for the vision, not creation.
1: Inadu manamu drushtini marchukovali.
0: Today we have to change our view.
1: Idi oka vendi plate.
0: This is a silver plate.
1: Manamu ప్లేట్ దృష్టితో దీనిని చూస్తున్నామే కానీ వెండి దృష్టితో చూడటం లేదు.
0: వి లుక్ ఎట్ ది ప్లేట్ యాజ్ ప్లేట్, నాట్ యాజ్ సిల్వర్ ప్లేట్.
1: దీనిని ఆధారమైనటువంటి ఒక సిల్వర్ ను మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ ప్లేట్ మనకు మరుగవుతుంది.
2: But when you think of the silver, you don't think of the plate.
1: కనుక సిల్వరు ప్లేటు రెండు ఒక్కటే.
2: Therefore, silver and plate are one.
1: దీనిని వేరు చేయడానికి వీలు కాదు.
2: It's not possible to separate.
1: ఇది అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయం.
2: They are interrelated and interdependent.
1: కనుకనే ప్రకృతి పరమాత్మ యొక్క తత్వం కూడాను భిన్నత్వము కాదు.
2: Therefore, the nature of creator and creation are not different.
1: జీవునకు దేవునకు మధ్య ఒక తెర వంటిదిగా ఉంటున్నది మనస్సు.
2: The mind stands as a curtain between the individual and God.
1: మనస్సును స్వాధీనము చేసుకున్నప్పుడే జీవుడు దేవుడు ఏకమైపోతుంది.
2: When you have a full control over the mind, the individual and God become one.
1: ఇది అనుభూతితో మనము దీనిని ఆశ్రయించాల్సిందే కాని తర్క వితర్కములతో కాని విచారణతో కాని ఇంకే విధమైనటువంటి పరిశీలనతో కాని మనకు అర్థము కాదు.
2: యు కెన్ రియలైజ్ ఓన్లీ త్రూ ఎక్స్పీరియన్స్, నాట్ అవుట్ ఆఫ్ రీడింగ్ ఆర్ పాత్ ఆఫ్ ఎంక్వైరీ.
1: ప్రతి మానవుడు కూడాను అనేక విధములుగా విద్యను నేర్చుతున్నాడు.
2: ఎవ్రీ ఇండివిజువల్ ఎక్స్ప్రెసెస్ ఇన్ డిఫరెంట్ వే.
1: ఈ విద్యలు కేవలము బాహ్యమైనటువంటి విద్యలే కాని అంతర్ముఖమైనటువంటి విద్యలు కాదు.
2: ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ వరల్డ్లీ, ఫిజికల్, సెక్యులర్.
1: మానవుడు తెల్లవారి మొదలు రాత్రి పరుండినంత వరకు కూడాను బాహ్య దృష్టిని మనము అభివృద్ధి గావించుకుంటున్నామే కాని అంతర్దృష్టికి ఏమాత్రం కూడా ఆరాయించైన కూడా మనం లోపల ప్రవేశించడం లేదు.
2: Right from the moment we get up from the bed, from dawn to dusk, we develop only external vision, external view.
1: ఈ యొక్క బహిర్ముఖమైనటువంటి అన్ని కూడాను క్షణభంగురమైనటువంటివి, క్షణికమైనటువంటివి.
2: All that is external is just momentary, ephemeral.
1: అప్పటికి అప్పటికి మాత్రమే ఆనందాన్ని అందిస్తుంది.
2: They give you momentary happiness.
1: కానీ ఇందులో శాశ్వతత్వం ఏమాత్రమూ లేదు.
2: Nothing is permanent here.
1: మానవుని యొక్క మంచి చెడ్డలు ముఖంలో ప్రతిబింబిస్తాయని భావిస్తారు కొంతమంది.
2: Some feel that the good and bad reflect on the face.
1: ఇది ఆధునిక యుగములో ఈ మాట నీళ్ల మూట.
2: What is said in the modern age is just collection of water as a bundle.
1: మనసులో ఒకటి మాటలో మరొకటి రూపొందుతూ వస్తున్నాయి.
2: Today we find one thing in the mind and one thing what he says.
1: ఇది ఆధునిక నాగరికత యొక్క ప్రకాశం.
2: This is just the radiance of modern civilization.
1: ఈ నాగరికత యొక్క ప్రకాశమును ఈనాడు సర్వ మానవులు కూడాను అభిలషిస్తున్నారు, ఆశిస్తున్నారు.
2: Every man wants to develop this modern civilization.
1: కాని ఇందులో ఉండినటువంటి రహస్యాన్ని ఏ వ్యక్తి కూడాను లోనకు దిగి విచారించటం లేదు.
2: But no individual is inquiring in depth.
1: జీవితం అంతా కూడాను కేవలము ఒక క్షణకాలంగా మారిపోతుంటుండాలి.
2: The entire life becomes just a moment.
1: కానీ జీవితము క్షణకాలంగా మనం భావించరాదు.
2: But we should not take it as a
1: moment. ఇది శాశ్వతమైనటువంటిది.
2: It is permanent.
1: ఇది అనంతమైనటువంటిది.
2: It is infinite.
1: ఇది అమృతమైనటువంటిది.
2: It is nectarine.
1: ఇది అమరమైనటువంటిది.
2: It is immortal.
1: అలాంటి మానవ జీవితాన్ని క్షణికంగా భావించి అల్పంగా విశ్వసించి కేవలము అప్పటికప్పటికి తృప్తి పడడానికి మానవుడు ప్రయత్నిస్తున్నాడు.
2: Such a noble life is taken just a fractional, momentary and temporary and wastes his life.
1: కనుకని మానవుడు శాంతి సంతోష సుఖములకు దూరమైపోతున్నాడు.
2: For that reason, man is away from peace and happiness and security.
1: శాంతి అనేటువంటిది ఈ విధమైన ప్రయత్నంతో మనం ఎన్ని సంవత్సరములు చేసినప్పటికీ మనం దానిని చూడలేము, అనుభవించలేము.
2: In spite of years of efforts, you cannot experience peace, you cannot acquire peace.
1: ఇది ఒక చిన్న ఉదాహరణము.
2: A small example.
1: ప్రతి మానవుడు కూడాను సహజంగా నిత్య జీవితము లోపల సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
2: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ డైలీ లైఫ్ ఎస్పైర్స్, ఎక్స్పెక్ట్స్ బ్యూటీ.
1: ఇంటి మొదలుకొని వంటి వరకు కూడాను ఈ సౌందర్యాన్ని ఆశిస్తుంటాడు.
2: He expects beauty right from the house to his own body.
1: మహిళకు తగినటువంటి యొక్క సౌకర్యాలు సౌందర్యాలు అమర్చుకుంటుంటాడు.
2: He decorates as he wants.
1: ఈ గృహం యొక్క సౌందర్యమే తనకు ఆనందాన్ని అందిస్తుందని భ్రమిస్తున్నాడు.
2: He is deluded with the idea that the beauty of the house.
1: అదే విధంగానే ఈ పాంచ భౌతికమైనటువంటి యొక్క ఈ దేహమునకు కూడాను సౌందర్యాన్ని చేకూర్చుకున్నటకు అనేక విధమైనటువంటి యొక్క ప్రయత్నములు చేస్తుంటాడు.
2: He also makes so many efforts to decorate his body so as to look beautiful.
1: కానీ ఈ సౌందర్యం ఎంతవరకు?
2: How long does this beauty last?
1: క్షణికమే.
2: Just a moment.
1: ఈ సౌందర్యములు మనకు ఏమాత్రం కూడాను శాంతిని, ఆనందాన్ని, సుఖమును అందించటం లేదు.
2: This beauty is not in any way giving the peace and happiness.
1: క్షణికమైనటువంటి తృప్తిని మాత్రమే అందిస్తుండాలి.
2: It gives satisfaction, momentary satisfaction.
1: ఇది కాదు మన సౌందర్యం.
2: This is not beauty.
1: అంతర్ముఖమైన సౌందర్యాన్ని మనం ఈనాడు తీర్చిదిద్దుకోవాలి.
2: We should shape the inner beauty.
1: అది హృదయ సౌందర్యము.
2: That is the beauty of the heart.
1: ఈ హృదయ సౌందర్యం ఎవ్వరికీ కనిపించదు.
2: No one can see the beauty of the heart.
1: ఈ సౌందర్యం ఎట్టిది అట్టిదిని వర్ణించుటకు వీలు కానటువంటిది.
2: It's not possible to describe this way or that way the beauty of the
1: heart. దీని సౌందర్యం ఏమిటి?
2: What is this beauty?
1: ప్రేమ.
2: Love.
1: సహనము.
2: Tolerance.
1: సానుభూతి.
2: Sympathy.
1: దయ.
2: Compassion.
1: ఇలాంటి దీనితో దీనిని సౌందర్యపరచుకోవాలి.
2: We have to beautify with these traits.
1: ఇట్టి అంతర్ముఖమైన యొక్క హృదయ సౌందర్యమే మానవులకు శాశ్వత ఆనందాన్ని అందిస్తుంది.
2: ఇట్స్ ఓన్లీ ది బ్యూటీ ఆఫ్ ది ఇన్నర్ హార్ట్ గివ్స్ పర్మనెంట్ హ్యాపీనెస్.
1: అట్టి హృదయ సౌందర్యాన్ని అమర్చుకున్నటువంటి మానవుని యొక్క మాట అతి మధురంగా ఉంటుంటాయి.
2: ద మ్యాన్ లైఫ్ వుడ్ బి సో స్వీట్ ఇఫ్ హాస్ గాట్ ది బ్యూటీ ఆఫ్ ది హార్ట్.
1: అతని చేతులు కూడాను ఎన్నో విధమైన అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి యొక్క ఆహ్లాదకరమైనటువంటి యొక్క మార్గములను చేకూరుస్తూ వస్తుంది.
2: ఆల్ హిస్ యాక్టివిటీ ద హ్యాండ్స్ విల్ గివ్ హిమ్ ఆల్ ద హ్యాపీనెస్ ఫుల్ ఆఫ్ బ్లిస్.
1: కనుకనే ఇట్టి మానవుడి యొక్క ప్రకాశమే నిజమైనటువంటి ప్రకాశము.
2: దిస్ ఈస్ ది ట్రూ లైట్ ఆఫ్ మ్యాన్.
1: ఇట్టి మానవుని ఆరాధించడంలో తప్పేమున్నది?
2: వాట్ ఈస్ ది మిస్టేక్ ఇన్ జస్ట్ వర్షిపింగ్ సచ్ ఎ మ్యాన్.
1: ఇట్టి ఆరాధన స్వరూపులుగా కావాలి ప్రతి మానవుడు కూడా.
2: ఎవ్రీ మ్యాన్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ దిస్ వే.
1: ఆరాధన అనగా ఏమిటి?
2: What do you mean by worship?
1: ఏదో పూజలు పునస్కారములు అభిషేకములు ఇలాంటివంతా చేయటం ఆరాధనగా భావిస్తున్నాము.
2: You consider worship as prayer or abhishekam.
1: ఆరాధన అనగా ఇది కాదు అర్థము.
2: This is not the meaning of ఆరాధనా వర్షిప్.
1: ఆకర్షణ చేత రెండు హృదయములు ఏకము కావటమే ఆరాధన.
2: ఆరాధనా వర్షిప్ మెంట్ యూనిఫికేషన్ ఆఫ్ ది టూ.
1: ఐకమత్యము చేత ఏకత్వాన్ని పొందటమే ఆరాధన.
2: టు అటైన్ వన్నెస్ అవుట్ ఆఫ్ యూనిటీ ఇస్ వర్షిప్.
1: అర్థ సహితమైనటువంటి ఆనందాన్ని అనుభవించటమే ఆరాధన.
2: టు ఎక్స్పీరియన్స్ ది బ్లిస్ ఆఫ్ ది సెల్ఫ్ ఈజ్ వర్షిప్.
1: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే ఆరాధన.
2: రికగ్నైజింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈజ్ వర్షిప్.
1: ఈ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనము ఆనందంగా అనుభవించడమే ఆరాధన.
2: ఎక్స్పీరియన్సింగ్ బ్లిస్ఫుల్లీ ద ట్రూ సెల్ఫ్ ఇన్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ వర్షిప్.
1: కనుక బహిర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అంతర్ముఖమైనటువంటి సౌందర్యమునకు అమితమైన భేదములు ఉంటున్నవి.
2: Thus there is lot of difference between external beauty and internal beauty.
1: కనుక ఈనాటి మానవుడు
2: మ్యాన్ టుడే
1: అంతర్ సౌందర్యాన్ని తగినటువంటి రీతిగా తీర్చిదిద్దుకోవాలి.
2: Has to shape appropriately the inner beauty.
1: హృదయమును పరిపాకము గావించుకోవాలి.
2: He should change his heart.
1: ప్రకృతి పరమాత్మ స్వరూపం అయినప్పటికీ
2: Though the nature is the form of God,
1: అది కేవలము ప్రాకృతమైనటువంటి భావంలో అనుభవించినంత వరకు కూడాను అది కేవలము కొన్ని విధములైనటువంటి యొక్క మధుర రహితంగానే మనకు గోచరిస్తాయి.
2: లాంగ్ వీ ఎంజాయ్ విత్ ద వరల్డ్లీ ఫీలింగ్ ఇట్ బికమ్స్ టేస్ట్లెస్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ద రీజన్?
1: ఆయా స్థాయిని పురస్కరించుకుని ఆయా రుచులను అందిస్తూ ఉంటుండాలి ఈ జగత్తు.
2: దిస్ వరల్డ్ గివ్స్ యూ ద టేస్ట్ డిపెండింగ్ అపాన్ యువర్ పొజిషన్.
1: మంచి జాతి మామిడి పండు అయినప్పటికీ
2: దో ఇట్ మే బి ఎ గుడ్ మ్యాంగో ఫ్రూట్ ఆఫ్ ఎ గుడ్
1: కాయ స్థితిలో అది వగరుగానే ఉంటుంది.
2: When it is unripe, it is soft.
1: మధ్యస్థితిలో అది పుల్లగానే ఉంటుంది.
2: Later it becomes bitter.
1: పరిపూర్ణ ఫలమైన తర్వాతనే అందులో మాధుర్యము మనకు గోచరిస్తాయి.
2: When the mango fruit is fully ripe, it is sweet.
1: కనుకనే ప్రకృతి అనేటువంటి ఒక మధురమైనటువంటి ఫలము.
2: So nature is a sweet fruit.
1: కానీ దానిని మనోభావంతో చూసినంత వరకు కూడా సుఖ దుఃఖములు అనేటువంటి రుచులనే మనకు అందిస్తుంటాయి.
2: సో లాంగ్ యూ హావ్ గాట్ ది ఫీలింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద మైండ్ యూ ఫైండ్ ఆల్ దీస్ టూ.
1: పరతత్వంతో దీనిని పరికించినప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి మాధుర్యం మనకు అర్థమవుతుంది.
2: వెన్ యూ జస్ట్ ఎంక్వైర్ స్పిరిచువలీ యూ విల్ అండర్స్టాండ్ ద స్వీట్నెస్.
1: కనుక మనస్సును మార్చుకునేటువంటి విధానమును ఈనాడు మానవుడు ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
2: మ్యాన్ షుడ్ అకంప్లిష్ హౌ టు చేంజ్ ద మైండ్.
1: ఈ మనస్సు అనేటువంటిది కేవలము దృష్టి చేతనే ఏర్పడుతూ వచ్చింది.
2: మైండ్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ లుక్స్ ఎక్స్టర్నల్.
1: ఈ దృష్టికి కారణము సంకల్పములే.
2: ఫర్ దిస్ ద థాట్స్ ఆర్
1: ఈ సంకల్పముల యొక్క వికల్పములే ఈ యొక్క వికార స్వరూపాన్ని ధరిస్తుండాలి.
2: అండ్ ద థాట్స్ లీడ్ టు పర్వర్షన్.
1: కనుక మానవుడనగా మంచి తలంపులు కలవాడు మానవుడు.
2: సో హీఈస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ హెస్ గాట్ గుడ్ థాట్స్.
1: మంచి భావములు కలవాడు మానవుడు.
2: True man is the one with good feelings.
1: మంచి దృష్టి కలవాడు మానవుడు.
2: He is a true man with good looks.
1: మంచి పలుకు కలవాడు మానవుడు.
2: The true man is the one with good behavior.
1: కనుకనే దీనిని చెడును అనకు కనకు వినకు.
2: Therefore, don't see evil. Don't listen evil. Don't see evil.
1: చెడును అనకు.
2: Never see
1: వినకు కనకు.
2: Never see.
1: ఇది మూడు మంకీల యొక్క స్పష్టమైన కథ యొక్క స్వరూపం.
2: This is the message of the three monkeys.
1: ఒకటి మంచిని చూడు అని చెవులు మూసుకుంటుంది.
2: One only see good and closes the eyes.
1: మంచిని విను.
2: Listen to what is good.
1: మంచిని అను.
2: Say good.
1: అప్పుడే నీకు ఈ ఇంద్రియములు సార్థకమవుతాయి.
2: Then only the limbs will be sanctified.
1: మంచికి విరుద్ధమైనటువంటి దృశ్యములు చూడవద్దు.
2: Don't see anything that is not good.
1: మంచికి విరుద్ధమైనటువంటి పలుకులు పలకవద్దు.
2: Don't speak that what is not good.
1: మంచికి విరుద్ధమైనటువంటి యొక్క విషయములు వినవద్దు.
2: Don't listen to that what is not good.
1: కనుక శ్రవణము,
2: listening,
1: వాక్కు,
2: word,
1: ఈ యొక్క దృష్టి
2: and the vision,
1: ఈ

0: ఇంటి యొక్క వికారముల చేతనే
1: బికాస్ ఆఫ్ ది అబరేషన్స్
0: ప్రకృతి పొల్యూషన్ అయిపోతుండాలి, మాలిన్యమైపోతుండాలి.
1: ది నేచర్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ పొల్యూటెడ్ కావడానికి మార్గం ఏమిటి?
1: వాట్ ఇస్ ది కాజ్ ఫర్ పొల్యూషన్?
0: నీ లోపల ఉన్నటువంటి యొక్క భావములు మలినమైనటువంటి కావటం చేతనే బయట దృష్టి కూడా నువ్వు మలినంగా కనిపిస్తుండాలి.
1: యాజ్ యువర్ ఇన్నర్ ఫీలింగ్స్ ఆర్ పొల్యూటెడ్, ది ఔటర్ వన్ ఈజ్ ఆల్సో పొల్యూటెడ్.
0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్,
1: దట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: కనుక ఈ మనస్తత్వం అనేటువంటి దానిని,
1: ద నేచర్ ఆఫ్ ది మైండ్,
0: దివ్యత్వంగా మార్చుకోవాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ డివినిటీ.
0: మనసును నిర్మూలన చేయటం ఎవరి తరము కాదు.
1: నాట్ పాసిబుల్ టు రిమూవ్ ద మైండ్ ఆల్టుగెదర్.
0: మనస్సును మాధవత్వంతో దీనిని ఐక్యం గావించాలి.
1: We have to merge the mind with the divine.
0: అప్పుడే దీని మాధుర్యం కూడా మనకు అర్థమవుతుంది.
1: Then we can understand the sweetness.
0: గంధపు చెక్క ఉంటుంది.
1: Here is a sandalwood.
0: కానీ దానిని ఎంత కనమైనా కూడా మనం సరైన దాని సుగంధాన్ని మనం అందుకోలేము.
1: But you cannot experience the fragrance.
0: దానిని చక్కగా నూరినప్పుడే అందులో నుంచి ఒక విధమైనటువంటి యొక్క రసం ప్రారంభమవుతుంది.
1: When you grind the sandalwood, then you get the juice.
0: ఆ గంధమే దీని యొక్క సుగంధాన్ని అందిస్తుంది.
1: ద సాండల్ పేస్ట్ గివ్స్ యూ ద ఫ్రాగ్రెన్స్.
0: ప్రకృతిలో ఉంటుండాలి ఈ పవిత్రమైనటువంటి సుగంధం.
1: ది సేక్రెడ్ ఫ్రాగ్రెన్స్ ఈజ్ ఇన్ నేచర్.
0: కానీ ఆ సుగంధాన్ని మనం అనుభవించవాలంటే
1: ఎక్స్పీరియన్స్ దట్ ఫ్రాగ్రెన్స్,
0: దైవత్వంతో దీన్ని ఐక్యం గావించాలి.
1: వీ హావ్ టు మర్జ్ ఇట్ విత్ ది డివినిటీ.
0: కనుక నీ మానవుని యొక్క మనసు అనేక స్థితులను దాటవలసి వస్తుంది.
1: సో ద మైండ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ టు ట్రాన్సెండ్ ది ప్రెజెంట్.
0: దానిని సహజ మనస్సు,
1: ద నేచురల్ మైండ్,
0: సూపర్ మనస్సు,
1: ద సూపర్ మైండ్,
0: హైయర్ మైండ్,
1: హైయర్ మైండ్,
0: ఇల్యూమినేటెడ్ మైండ్,
1: ఇల్యూమినేటెడ్ మైండ్,
0: ఓవర్ మైండ్,
1: ఓవర్ మైండ్.
0: ఈ స్థితిని మనం పొందడానికి ఏమి చెయ్యాలి మనం?
1: What should we do to reach that?
0: Unna oka manasune manamu sariyinattu sthitilo pettukolekapothunnam.
1: The one mind we have, we are not able to keep it properly.
0: Ee sahaja manasune manamu sariyinattu sthitilo nilupukolekapothunnam.
1: We are not keeping it the proper position, the natural mind.
0: Super mind ki ee vidhanga manam prayanam cheyali.
1: How to touch down?
0: Pattu pattina sadhinchadaniki ee maatram kodunu వెనుకాడకూడదు.
1: వెన్ వన్స్ యూ డిటర్మిన్ యూ షుడ్ నెవర్ గో బ్యాక్.
0: తప్పక సాధించవచ్చు.
1: యూ షుడ్ సర్టన్లీ చీ.
0: నిజముగా మనసు మార్చుకోవటమే చాలా సులభమైనటువంటి పని.
1: ఇట్స్ ఈజియెస్ట్ థింగ్ టు చేంజ్ ద మైండ్.
0: మంచిని చేయటం చాలా సులభం.
1: టు డూ గుడ్ ఈజ్ వెరీ ఈజీ.
0: సత్యమును పలకటం చాలా సులభము.
1: ఇట్స్ వెరీ ఈజీ టు స్పీక్ ట్రూత్.
0: అసత్యమును పలకటమే చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అటర్ లై.
0: అసత్యమును చెప్పాలంటే
1: టు అటర్ లై,
0: ఎన్నో ప్లాన్లు వేసి ఎన్నో యోచనలు చేసి ఆ విధమైనటువంటి యొక్క దీంతో అసత్యంలో ప్రారంభించినప్పుడు అప్పుడు కూడా మనం పట్టుబడుతుంటాం.
1: యూ హ్యావ్ టు ప్లాన్, యూ హ్యావ్ టు డివైస్ సో మెనీ నాక్స్ టు అటర్ లైస్, దెన్ యూ విల్ బి కాట్ ఆల్సో.
0: సత్యమునకు శ్రమ పడనక్కర్లేదు.
1: Don't say truth. You
0: సత్యమును యోచించనక్కర్లేదు.
1: You don't need to think to
0: say సత్యమును విచారించనక్కర్లేదు.
1: You don't need to bother to
0: say సత్యమును ఏ మాత్రం కూడా కొంచెం పరిశీలించనక్కర్లేదు.
1: You need not to inquire about truth.
0: ఉన్నదున్నట్టు చెప్పడం అతి సులభం.
1: It's quite easy to say what exactly.
0: ఈనాటి మానవుడు,
1: man today,
0: మంచి కావటం చాలా సులభం.
1: It's very easy to become good.
0: చెడిపోవటమే చాలా కష్టం.
1: It's very difficult to get spoiled.
0: కనుక చెడిపోయేటువంటి కష్టములనే మనం ప్రవేశించి ఆ కష్టమునే భరించుకుని అమితంగా చెడిపోతున్నాం మనం.
1: వి గెట్ స్పాయిల్డ్ ఫాలోయింగ్ దిస్ డిఫికల్ట్ పాత్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ స్పాయిలింగ్.
0: తప్పు చేయటము తప్పు కాదు.
1: ఇట్స్ నాట్ ఎ మిస్టేక్ టు కమిట్ ఎ మిస్టేక్.
0: ఈ తప్పును తెలుసుకుని సరిదిద్దుకొనటకు తగిన కృషి చేయటమే సాధన.
1: ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇస్ టు రియలైజ్ వన్స్ ఓన్ మిస్టేక్ అండ్ రెక్టిఫై లేటర్.
0: కనుక మానవత్వం అనగా
1: the human life,
0: దైవత్వం అనే మనం విశ్వసించాలి. కానీ
1: యాక్సెప్ట్
0: ఆకారం ఆధారం చేసుకుని మనము సామాన్యమైన మానవుడిగా మనము భ్రమించరాదు.
1: బేసింగ్ ఆన్ ద ఫామ్ వీ షుడ్ నాట్ బి డెల్యూటెడ్ యాజ్ అన్ ఆర్డినరీ బీయింగ్.
0: ఈ దేహమునకు బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము అనేటువంటి నాలుగు స్థితులు ఏర్పడుతున్నాయి.
1: The body has got all the four states, the childhood, the youth, the vanaprastha.
0: ఈ స్థితులు వేరు వేరు అయినప్పటికీ
1: though the states are different,
0: దైవత్వం ఒక్కటిగానే ఉంటుంది. అదే జీవత్వం.
1: ద డివినిటీ ఈజ్ వన్, దట్ ఈజ్ జీవత్వ.
0: జీవిత్వం మారడానికి అవకాశమే లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ
0: చేంజ్. ఇది మారేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ చేంజ్.
0: ఇది మారేటువంటిది అయిపోతే ఇది సత్యము కాదు.
1: ఇఫ్ ఇట్ చేంజెస్ ఇట్ ఇస్ నో ట్రూత్.
0: కనుక ట్రూత్ ఈజ్ గాడ్.
1: సో ట్రూత్ ఈజ్ గాడ్.
0: ట్రూత్ మారునటువంటిది కాదు.
1: ట్రూత్ విల్ నెవర్ చేంజ్.
0: ఏకం జీవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టూ ఓన్లీ వన్.
1: ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నాట్ టు ఓన్లీ వన్.
0: ఒకటిగా ఉండినప్పుడే ఇది మారుతుంది, కానీ ఒకటిగా ఉండినప్పుడు మారడానికి వీలు లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ టూ ఇట్ చేంజెస్, ఇస్ ఓన్లీ వన్, ఇట్ కెనాట్ చేంజ్.
0: తొమ్మిది,
1: నైన్,
0: ఎనిమిది
1: ఎయిట్
0: ఏడు
1: సెవెన్
0: ఆరు
1: సిక్స్
0: ఐదు
1: ఫైవ్
0: నాలుగు
1: ఫోర్
0: మూడు
1: త్రీ
0: రెండు
1: టూ
0: ఒకటి
1: వన్.
0: ఈ ఒకటి తర్వాత అన్ని సంఖ్యలు కూడా మారిపోతున్నాయి.
1: రైట్ ఫ్రమ్ వన్ ఆల్ నంబర్స్ చేంజ్.
0: తొమ్మిది మైనస్ ఒకటి వేస్తే ఎనిమిది అయిపోతుండాలి.
1: నైన్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్.
0: ఎయిట్ మైనస్ వన్ తీస్తే సెవెన్ అయిపోతుండాలి.
1: ఎయిట్ మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్.
0: సెవెన్ ప్లస్ వన్ పెడితే ఎయిట్ అవుతా ఉండాలి.
1: సెవెన్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎయిట్.
0: కానీ అన్ని మారుతుండాలి.
1: ఆల్ చేంజ్.
0: వన్ మాత్రమే మారదు.
1: One is changeless.
0: అది ఒక్కటే సత్యం.
1: That's one single truth.
0: అందువల్లనే ఏకం సత్ విప్రో బహుధా వదంతి.
1: That single truth is represented by scholars.
0: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ మానవులు తమ యొక్క దృష్టిని, తమ యొక్క భావమును, తమ యొక్క భ్రమను పురస్కరించుకుని అనేక రీతులుగా దాన్ని విచ్చరిస్తూ వస్తున్నారు.
1: Though the truth is one, depending upon his thoughts and the feelings, man describes the same truth in different ways.
0: మనోభావములు దీనికి మూల కారణములు.
1: It's not the language of the mind, the feeling of the mind that is responsible.
0: ఈ టంబ్లర్లో నీరు ఉంటుండాలి.
1: In this tumbler, there is water.
0: తెలుగు వారు దీనిని నీరు అన్నారు.
1: తెలుగు పీపుల్ కాల్ ఇట్ నీరు.
0: తమిళ వాడు వచ్చి దీనిని తన్ని అన్నాడు.
1: తమిళ్ పీపుల్ కాల్ ఇట్ తన్ని.
0: హిందీ వాడు వచ్చాడు పానీ అన్నాడు.
1: హిందీ పీపుల్ కాల్ ఇట్ పానీ.
0: ఇంగ్లీష్ వాడు వచ్చాడు వాటర్ అన్నాడు.
1: ఇంగ్లీష్ పీపుల్ కాల్ ఇట్ వాటర్.
0: సంస్కృత వాడు వచ్చాడు వారి అన్నాడు.
1: సంస్కృత్ పీపుల్ కాల్ ఇట్ వారి.
0: భాషలు పదములు వేరు వేరైనప్పటికీ నీతిని మాత్రం మార్చలేదు కదా.
1: Though the language and words
0: ఉన్నది ఒక్కటే.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఎగ్జిస్ట్.
0: ఆ ఒక్కటే దైవత్వము.
1: దట్ వన్ దట్ ఎగ్జిస్ట్.
0: మానవుడు జీవుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి ప్రకృతి లేనే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ ది మ్యాన్ అండ్ ఇండివిజువల్.
0: జీవేశ్వర ప్రకృతి అని మూడుగా భావిస్తూ వస్తున్నారు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది యూనిఫికేషన్ ఆఫ్ ది ఇండివిజువల్.
0: ఇది కేవలం మనోభావంలో ఉండేటువంటి మార్పులే.
1: దేర్ ఆల్ చేంజెస్ ఆఫ్ ది
0: మనసును కూడా తాను భిన్నం చేసుకుంటున్నాడు.
1: హి డివైడ్స్ ఈవెన్ హిస్ మైండ్.
0: ఉన్న ఒక్క మనసునే మనం సక్రమంగా అనుభవించుకోలేకపోతున్నాం.
1: We are not able to experience a single mind.
0: ఇంకా మనసును అనేకంగా మార్చినప్పుడు ఇంకెంత వికారం అవుతుందో చూడండి.
1: When you change that mind, it make it fragments, it leads to aberration.
0: కనుక ఉన్న మనసునే మనం ఊడగొట్టుకోవాలి.
1: Therefore, you should withdraw the mind.
0: ఈ విధంగా దీన్ని ఊడగొట్టుకోవాలి.
1: This you should get away.
0: ఇది మనసు కాదు.
1: It's not the mind.
0: మనిషి.
1: It is మనిషి, human being.
0: ఇది మనసు అనుకుంటున్నంత వరకు మారుతుంటది.
1: So long you take it mind, it changes.
0: మనిషి అనుకుంటే ఇది మారదు.
1: When once you take it a human being, it is changeless.
0: మనిషి అనేటువంటిది మారడానికి అవకాశం లేదు.
1: Human being cannot change.
0: ఇది దివ్యత్వమైనటువంటి మానవత్వం.
1: This is the divinity within the humanity.
0: ఈ దివ్యత్వం అనేటువంటిది ఏ రీతిగా ప్రకటిస్తూ ఉంటుండాలి?
1: How does divinity express?
0: దీనికి మొట్టమొదటి పేరు,
1: the first name,
0: ఆత్మ కాదు.
1: Not Atma, self.
0: Atma అనేటువంటిది కూడా తర్వాత పెట్టినటువంటి పేరే.
1: The self Atma is the name given later.
0: లేక
1: ఆర్
0: దైవము అనటం కూడా తర్వాత పెట్టిన పేరే.
1: ద నేమ్ గాడ్ ఈజ్ ఆల్సో గివెన్ లేటర్.
0: మరికొంతమంది అద్వైత సిద్ధాంతులు దీనికి ఓం, ఇది ప్రథమ తత్వము, ఇది ప్రథమమైనటువంటి పేరు అని భావిస్తున్నారు.
1: నాన్ డ్యూయల్స్ కన్సిడర్ దట్ ఓం ఇస్ ద ప్రైమల్ సౌండ్.
0: ఇది కూడా మొదటి పేరు కాదు దీనికి.
1: ఈవెన్ దట్ ఈస్ నాట్ ద ఫస్ట్ నేమ్.
0: మొట్టమొదటి పేరు ఏమిటి ఈ యొక్క దైవత్వానికి?
1: వాట్ ఈస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ?
0: నేను అనేటువంటిది పేరు.
1: ద ఫస్ట్ నేమ్ ఆఫ్ డివినిటీ ఇస్ ఐ.
0: అదే నిజమైన పేరు.
1: దట్ ఈస్ ద ట్రూ నేమ్.
0: కనుకనే ఆ నిజమైనటువంటి పేరు మనం క్షణ క్షణమునకు వినియోగించుకుంటున్నాం.
1: We make use of that correct name I moment to moment.
0: Nenu maatadutunna.
1: I talk.
0: Nenu nilchukunna.
1: I stood.
0: Nenu navutunna.
1: I smile.
0: Nenu tintunna.
1: I eat.
0: Nenu nadustunna.
1: I am walking.
0: Ivannitiki ni nadachadaniki, tiradaniki, chudadaniki, undadaniki, maatadaniki anniti kuda nenu lekunda pothe iniki artham ledu.
1: So for writing, eating, talking, everything without I, it is all meaningless.
0: Karmala kudalu mooladharamaitundi nenu.
1: For all actions, the main basis is this I.
0: Ade pranamu.
1: That is life.
0: Ade daivamu.
1: That is God.
0: Ade divyattamu.
1: That is divinity.
0: Ade uniki.
1: That is existence.
0: Ade atma.
1: That is self.
0: Ade brahma.
1: That is brahma.
0: Sarvamu ade.
1: Everything is that.
0: కనుక నేను అనేటువంటిది ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: సో ఐ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: దీనిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ దిస్,
0: ఈశావాస్యం ఇదం సర్వం అందరి యందు ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్
0: బీయింగ్. అందరి యందు లేకపోతే ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి పదములకు అర్థమేమిటి ఉండాలి?
1: ఇఫ్ గాడ్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్, వాట్ ఈస్ ది
0: మీనింగ్? ఈ పదం పుట్టాలి.
1: వై షుడ్ సచ్ వర్డ్ బి
0: ఎందుకు ఈ పదం పెట్టాలి
1: వై షుడ్ దే బి యూస్డ్
0: ఇది అర్థరహితమైనటువంటిది
1: దట్స్ ఆల్ మీనింగ్లెస్
0: కాదు కాదు
1: నో
0: అర్థసహితమైనటువంటిది
1: ఇస్ ఆల్ మీనింగ్ఫుల్
0: అందరి ఎందు ఉంటుండ కనుక నేను అనేటువంటిది కనుక ఈశ్వర సర్వభూతానా
1: As this I is present in everyone, so it is called Ishvara Sarvabhutana.
0: కనుక ఈనాడు చెప్పే మాటలకు చేసే పనులకు అనుభవించే అనుభూతులకు ఏమాత్రం కూడా అర్థం లేకుండా ఉంటుండాలి.
1: Today the feelings and the words and experiences, there is no relationship.
0: కారా చెప్పిన మాటకు సరియైనటువంటి నడత ఉంటుండాలి.
1: Therefore, our behavior should be appropriate to what we say.
0: ఈశ్వర సర్వభూతానాం అన్నప్పుడు సర్వులు యందు ఉంటున్నాడు భగవంతుడు దీనికి తగినటువంటి ఒక విశ్వాసం పెంచుకోవాలి
1: When you say that God is in all beings, you should have proportionate faith.
0: కానీ అట్ట చెప్తున్నామే కానీ చేయలేకపోతున్నాం
1: But we say so, but we don't act.
0: తుచ్చమైనటువంటి వాంఛల చేత మనము భగవంతుని కూడాను కేవలము విశ్వసించలేకపోతున్నారు
1: Because of low mean desires, we are not having faith in God.
0: ఒకానొక సమయం లోపల
1: At one time,
0: రామకృష్ణ పరమహంస రాణి రాసుమణి టెంపుల్ లోపల పూజ చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడిపేటువంటి వాడు
1: రామకృష్ణ పరమహంస వాజ్ ఆఫరింగ్ వర్షిప్ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై రాణి రాసుమణి అండ్ డిలైటెడ్ హిమ్సెల్ఫ్
0: ఒకనాడు రాత్రి ఆ టెంపుల్ లోపల దొంగలు పడి ఆ యొక్క దేవి విగ్రహం పైన ఉండేటువంటి నగలన్నీ కూడా తస్కరించారు
1: One day, thieves entered into that temple. They have stolen all the jewelry round the neck of that deity.
0: కానీ తన యొక్క కర్తవ్యము నిర్వర్తించటము రామకృష్ణునికి తనైనటువంటి యొక్క కర్మ.
1: రామకృష్ణ పరమహంస has to discharge his duty.
0: మధురనాథ దగ్గరికి పోయి అతను రాసుమణి యొక్క అల్లుడు.
1: మధురనాథ is the son-in-law of రాసుమణి.
0: అయ్యా, నగలన్నీ కూడా దొంగలు తస్కరించారు అన్నాడు.
1: He said, sir, Thieves have stolen all the jewelry. అది కూడా
0: నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు.
1: He said smilingly.
0: అతనికి కోపం వచ్చింది.
1: He was angry.
0: ముఖం మార్చుకున్నాడు.
1: He changed his face.
0: తక్షణమే మందిరంలోకి వచ్చాడు.
1: Immediately came to the temple.
0: చూచాడు.
1: He watched.
0: ఆ యొక్క కృష్ణ విగ్రహం పైన ఒక్కటైన కూడా నగలేదు.
1: He didn't notice any ornament on Krishna's idol.
0: ప్రక్కనే రామకృష్ణుడు నిలుచుకున్నాడు.
1: రామకృష్ణ stood by his side.
0: ఈ మధురనాథకి క్రోధం వచ్చి వివేకం శూన్యమైపోయి విచక్షణ జ్ఞానం లేకుండా కృష్ణ సిగ్గుచేటు
1: అండ్ దిస్ మధురనాథ సెడ్ కృష్ణ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్
0: నీ ఒంటి పైన ఉన్నటువంటి నగల్ని నీవు రక్షించుకోలేనటువంటి వాడు జగత్తును ఏ రీతిగా రక్షించుకోగలవు
1: కృష్ణ ఇఫ్ యు ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ యువర్ ఓన్ జ్యువెలరీ హౌ డు యూ ప్రొటెక్ట్ దిస్ వరల్డ్
0: దొంగలు పడి నీ ఒంటి పైన ఉన్నటువంటి నగలను దోచుకుంటుంటే నీవు ఏమి స్తంభించిపోయావా లేక ఉన్మత్తుడైపోయినావా
1: When thieves entered, took away the jewelry, what happened to you? Were you
0: chatting? ఈ దైవత్వానికి ఒక సిగ్గు చేటు అన్నాడు.
1: It's a matter of shame to the divinity.
0: ఈ మాట విన్నాడు రామకృష్ణుడు.
1: రామకృష్ణ heard it.
0: మధురనాథ నోరు మూయి.
1: He said, మధురనాథ, shut up.
0: నీ తుచ్చమైనటువంటి అల్పమైనటువంటి యొక్క దీని నిమిత్తమై భగవంతుని ఈ విధంగా నీవు భావిస్తున్నావా?
1: Because of your low desires, do you think God in that way?
0: సర్వ సంపద యొక్క తత్వమైనటువంటి యొక్క లక్ష్మియే ఈ యొక్క కృష్ణుని యొక్క రాణి అయి ఉండగా నీ అల్పమైనటువంటి నగల కోసం నీవింత భ్రమపడటం ఎందుకు
1: And the goddess of wealth is very conscious of Krishna. Why do you think in that way?
0: భగవంతునికి ఈ తుచ్చమైనటువంటి భావం ఏమాత్రము లేవు.
1: God has no low feelings.
0: ఏదో దొంగలు ఆశించి దైవాన్ని అనుసరించి ఆశ్రయించి ఈ కించిత్ నగలు తీసుకుని పోతే నీవింత నీవు బాధపడుతున్నావా
1: When thieves have entered and they have stolen the jewelry, do you feel so sad?
0: ఆశలు గడవాడవుట చేతనే నీవు ఈ బాధలకు గురి అవుతున్నావు
1: Because you got the desire, you are bound.
0: భగవంతునికి ఆశలు లేవు
1: God has no desire.
0: తనం తాను కూడా దోచుకోమని సిద్ధంగా ఉంటున్నాడు
1: He will allow himself to be stolen.
0: తనం తానే అర్పితం కావించుకుంటుంటాడు భగవంతుడు
1: God offers himself.
0: ఈ తుచ్చ నగల కోసం తాను ఏమాత్రమైనా భ్రమిస్తాడా
1: Will he be worried because of this?
0: నీ దృష్టిని మార్చుకో
1: Change your outlook.
0: అంతేకాని దైవాన్ని ఏమాత్రము విమర్శించకు
1: But never criticize God.
0: అని ఆ మధురనాథకు బుద్ధి చెప్తూ వచ్చాడు
1: Then Ramakrishna Paramahamsa taught a lesson to Madhurnatha.
0: Madhurnathudu vellipoyadu sigguto.
1: Madhurnatha returned.
0: Krishnudu daggara kurchunnadu Ramakrishna.
1: Ramakrishna sat in the temple.
0: Krishna, manavulu yokka matalu kevalamu konni unmattamainatti mataluga untuntayi.
1: Krishna, the words of human beings appear as if they are
0: set
1: of
0: intoxication.
1: When he becomes intoxicated,
0: కేవలం జగత్ ప్రాంతి ఉండినంత వరకు వీరు ఉన్మత్తుడే
1: హీఈస్ ఇంటాక్సికేటెడ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ ఫీలింగ్
0: జగత్ ప్రాంతిని వదలినప్పుడు దైవ భ్రాంతి మిగులుతుంది
1: When once he is away from the worldly feeling, he
0: will get attached to God. తన్మయత్తుడై పోతాడు.
1: When he is attached to God, he forgets
0: కాబట్టి గుణవత్తమునకును తన్మయత్తమునకును ఎంత భేదం ఉంటుంది.
1: What lot of difference between intoxication and total identification.
0: కనుక నాకు తన్మయత్తును ప్రసాదించు, ఉన్మత్తము నాకు ప్రసాదించవద్దు.
1: Grant me the total identification with the divine, not this intoxication.
0: అది ఏ బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: That is the knower of the Brahman becomes Brahman.
0: కనుక దివ్యత్వమైనటువంటి ఒక తత్వాన్ని మనము దృష్టి యందు ఉంచుకున్నప్పుడే
1: when we keep in view
0: సర్వము దివ్య స్వరూపంగా మనకు గోచరిస్తుంది.
1: Everything appears as the form of the divine.
0: కానీ ఈ జగత్తంతైకును దైవమయమే.
1: The whole world is full of God.
0: విశ్వమంతయును విష్ణు స్వరూపమే.
1: The entire universe is the form of the divine.
0: ఈ కార్యమంతయును కారణునికొక కార్యములే.
1: It's all the cause and effect.
0: కార్యకారణ సంబంధమే ఈ యొక్క స్వరూపము.
1: It is all this form out of cause and effect.
0: కనుక జగత్తు స్వప్నమునందు కాని, జాగ్రత్తనందు కాని, సుషుప్తి ఎందు కాని, తుర్యావస్థ ఎందు కాని, సర్వత్రా కూడాను ఒక్కటిగానే ఉంటున్నది.
1: Therefore, the waking state, the dreaming state, the deep sleep, everything appears as one.
0: ఈ తుర్యావస్థ అన్నారు.
1: The final తురియ.
0: తుర్యావస్థ అనగా నాలుగవ స్థానము.
1: The state తురియ is the fourth state.
0: దీనినే ఓవర్ మైండ్ అన్నారు.
1: This is called ఓవర్ మైండ్.
0: ఓవర్ మైండ్.
1: ఓవర్ మైండ్
0: అనగా మనసుకు అతీతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: మీనింగ్ ఇట్ ఈస్ బియాండ్ ద మైండ్.
0: అప్పుడు ఏమైపోతుంది?
1: దెన్ వాట్ హ్యాపన్స్?
0: అప్పుడే ఈ మానవుడు ది ప్యూర్ డివైన్ సెల్ఫ్ ఈ రూపాన్ని ధరిస్తాడు.
1: దెన్ మ్యాన్ విల్ రిమైన్ ఇన్ దట్ ఫామ్ ప్యూర్ డివైన్
0: దివ్య పురుషుడు.
1: దట్ ఈస్ ఇన్నర్ పురుష.
0: ఈ దివ్య పురుషునకు ఎట్టి గుణములు కూడా ఉండవు.
1: ఫర్ దిస్ డివైన్ పురుష గాడ్
0: గుణములున్నటువంటి వాడికి మాత్రమే స్థలము ఉంటుండాలి ఈ జగత్తు.
1: This, in this world there is a position the one with quality.
0: గుణము లేనప్పుడు సర్వత్రా వ్యాపించిపోతాడు.
1: When the attributes are not there, he is all pervasive.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: శబ్ద స్పర్శ రూప రస గంధము ఈ నాలుగు గుణములు ఉంటుండాలి ఈ ప్రకృతి.
1: The five elements, the sound, the touch, all five characters are there to the nature.
0: ఈ ఐదు గుణములు ఉండటం చేతనే ఈ ప్రకృతి కేవలం స్తంభించి ఒక దగ్గర పడి ఉండినట్టుగా ఉంది.
1: Because of these five traits, it remains stable.
0: ఇందులో శబ్ద స్పర్శ రూప రస గంధము పోయింది.
1: The gandha, that smell is absent. With other four qualities remaining.
0: ఈ గంధము పోయేటప్పటికే
1: when once the smell is gone,
0: ఈ ప్రకృతి పైన ఉన్నటువంటి ఒక జలము కదలడానికి ప్రారంభమైంది.
1: Because there is no smell of attribute to the water, it starts moving.
0: ఇంతకు పూర్వం ప్రకృతి కదలటం లేదు, ఇది కదులుతూ ప్రవహించడానికి ప్రారంభమైంది.
1: The earth doesn't move, but whereas the water starts moving.
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ రసముగా ఉండేటువంటి దాన్ని కదలడానికి ప్రారంభమైంది.
1: That with in the form of the rasa
0: క్రమక్రమేణ ఇంకొక గుణము పోయింది.
1: లేటర్ ఇట్ లూజెస్ అనదర్ క్వాలిటీ.
0: రూపము పోయేటప్పటికే ఇది కేవలం అగ్నిగా పైకి లేస్తూ వచ్చింది.
1: వెన్ ఇట్ లూజెస్ ద ఫార్మ్ ఇట్ కమ్స్ అవుట్ యాజ్ ఫైర్.
0: దాని తర్వాత మూడవ గుణము.
1: దెన్ ది థర్డ్ క్వాలిటీ.
0: రూపము రసము గంధము ఈ గంధం అనేటువంటిది పోయేటప్పటికి కేవలం ఒక గాలిగా మారిపోయింది.
1: వెన్ దీస్ త్రీ ఆర్ అబ్సెంట్ ఇట్ బికమ్స్ ఎయిర్.
0: ఇది నాలుగవ స్థితి గాలి.
1: The fourth state is air.
0: Tarvata ee yokka gaali kudanu poyindi.
1: Even the air is also out
0: now. Sparsha kuda poyindi. Sparsha
1: touch
0: kevalam shabdam maatrame untundali.
1: Only sound remains.
0: Adi aakasham ga roopondindi.
1: That becomes the sky.
0: Aa shabdam kudanu poyindi.
1: Even the sound is also gone.
0: అప్పుడు శబ్దం కూడా పోయేటప్పటికి సర్వత్రా వ్యాపించిపోయింది.
1: When the sound disappears, it is all pervasive.
0: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు ఈ ఐదు గుణములు ఉండినంత వరకు కూడా స్తంభించి పడిపోయింది జగత్తు.
1: So long these five attributes are the
0: ఒక్కొక్క గుణం మారే కొలది కూడా ఇది సర్వవ్యాపిగా రూపొందింది.
1: As it starts losing one quality after another, it becomes all pervasive.
0: భగవంతునికి ఎట్టి గుణములు లేవు కనుకనే అతను సర్వవ్యాపకుడు అన్నారు.
1: As God has no attributes, he is all pervasive.
0: ఒక్క గుణముడినటువంటి ఆకాశమే సర్వత్రా కనిపిస్తుంటే ఆ గుణం కూడా లేనటువంటి ఒక భగవంతుడు ఎంత సర్వవ్యాపకుడిగా ఉంటాడు.
1: When the ether with one quality, when it is all pervasive, why not the God even with one quality? Why don't you think that he is everywhere?
0: భగవంతుడు సర్వవ్యాపకుడనగా గుణాతీతుడు భగవంతుడు.
1: When we say that God is everywhere, it means he has no
0: ఎటువంటి వాడే ఈ మనస్సు కూడిన మానవుడు.
1: He is only the human being who is bound by the attributes.
0: కనుక మనస్సును మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: So we should make an effort to change the mind.
0: అమనస్సుడు కావడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make an effort to withdraw the mind.
0: దీనిని చక్కగా విచారణ చేయాలి.
1: We should inquire clearly.
0: దీనిని
1: this
0: డిస్క్రిమినేషన్ అంటారు.
1: This is called discrimination.
0: ఈ డిస్క్రిమినేషన్ ఏ రీతిగా చేయాలి మనం?
1: హౌ టు
0: జగత్తునంతా నేను ప్రశ్నిస్తున్నాను.
1: I question the entire world.
0: జగత్తుతో నాకు పని లేదు.
1: I'm not bothered with the world.
0: నేను సత్యమా కాదా?
1: Am I true or not?
0: తాను తాను సత్యమా కాదా అనుకుంటే తాను సత్యము అనేటువంటి చక్కగా ఒక్క కొన్ని మాటలతో మనకు స్పష్టమవుతుంది.
1: If he starts inquiring whether he's true or not, the truth will be expressed.
0: లోకములో మన కంటెదురుగా ఎంతమందో మరణిస్తున్నారు.
1: Right in front of our eyes in this world, many
0: మరణించిన వారిని భస్మం చేస్తున్నారు.
1: The dead or burned.
0: మరణించిన దేహాన్ని పాతి పెడుతున్నారు.
1: The dead body is
0: buried. మనం చూస్తూనే ఉన్నాము.
1: We see all that.
0: కానీ నేను శాశ్వతంగా ఉండాలని ఆశిస్తున్నాను.
1: But I expect to be permanent.
0: అనగా ఏమిటి అంతరార్థము?
1: Then what is the significance?
0: నీవు శాశ్వతమే.
1: You are permanent.
0: కనుక నీ శాశ్వతత్వం అనేటువంటి నీలో ఆవిర్భవిస్తుండాలి.
1: Therefore the feeling of permanence emanated.
0: శాశ్వతత్వం అనేటువంటి సంకల్పం నీలో పుడుతుండాలి.
1: The thought of permanence originated in you.
0: అశాశ్వతమే కానీ నీవు శాశ్వతమవు.
1: The body is temporary, but you are
0: ఈ సత్యాన్ని మనం చక్కగా విచారణ చేయాలి.
1: This truth we have to inquire.
0: ఎన్ని చూస్తున్నా నేను ఉండాలి, నేను ఒకనాటి పోయేవాడినే కదా అని ఎవడు అనడు.
1: వి సీ మెనీ పీపుల్ డైయింగ్
0: అనుకున్నప్పటికీ కూడా తిరిగి నేను ఇంకా బ్రతకాలి, నేను ఇంకా ఉండాలి.
1: అట్ ద లాస్ట్ మూమెంట్ ఆల్సో హి స్ట్రగుల్స్ టు లివ్.
0: 100 సంవత్సరములు ముతికి అయినటువంటి యొక్క ఈమె కూడాను తిరిగి కొంతకాలం బ్రతకాలని, సార్ ఇంజక్షన్ కూడా మెల్లగా ఇవ్వండి, కష్టపెట్టద్దండి అంటుంది.
1: Though we live long, when injection is given, sir, give it smoothly.
0: సుఖ స్వరూపమైనటువంటి ఈ మనసు.
1: ద మైండ్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్.
0: కనుకని సత్యం సుఖం వీరి యొక్క అందం.
1: సో ది బ్యూటీ ఆఫ్ ది మైండ్ ఇస్ ద ట్రూత్.
0: సత్యం సుఖం అందం
1: ది త్రీ, ది సత్యం,
0: ఈ మూడు కూడా భగవత్ స్వరూపమే.
1: ఆల్ ది త్రీ ఆర్ ది ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: దీనిని సత్యం శివం సుందరం అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సత్యం శివం సుందరం.
0: ఈ సత్యం శివం సుందరము మానవుని యొక్క నిజమైన స్వరూపం.
1: ది సత్యం శివం సుందరం ఆర్ ది ట్రూ ఫార్మ్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్.
0: శివం
1: శివం
0: శవము కానటువంటిది శివం.
1: దట్ విచ్ ఇస్ నాట్ డెడ్ కార్స్ ఇస్
0: సత్యం. మార్పు లేనటువంటిది సత్యం.
1: సత్యం ట్రూత్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: సౌందర్యం
1: సౌందర్యం
0: దైవ స్వరూపం.
1: ద బ్యూటీ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: కనుకనే
1: సో
0: అలంకారో విష్ణు ప్రియ శివధారో ఈశ్వర ప్రియ లోడ్కారో అరుణ ప్రియ అని ఈ యజ్ఞోపవేతము ధరించే ముందుగా భగవంతుని ప్రార్థిస్తుంటారు సూర్య నమస్కారాల్లో.
1: At the time of the threat ceremony, we pray to God this way.
0: Alankaro Vishnu Priyaha.
1: Lord Vishnu likes that alankara decoration.
0: Ishvara Priyaha.
1: Lord Shiva likes that water.
0: Namaskaro Aruna Priyaha.
1: God's son likes this namaskara.
0: Bhojanam Manava Priyaha.
1: Manava, human being, likes food.
0: Ee manavudu ee mooditini aashinchatam ledu.
1: Man is not expecting
0: that. Bhojanam Bhojanam Bhojanam.
1: He always wants food, food, food.
0: ఏమిటి ఈ భోజనం?
1: వాట్ ఇస్ దిస్ ఫుడ్?
0: ఏమిటి ఈ అన్నం?
1: వాట్ ఇస్ దిస్?
0: అన్నమయమైనటువంటిది ఈ దేహము.
1: ద బాడీ ఇస్ ఆఫ్ ది షీట్ ఆఫ్
0: ఫుడ్. ఇది స్థూలమైనటువంటిది.
1: ఇట్ ఇస్ గ్రాస్.
0: ఈ స్థూల దేహము ఏ నాటికైనా కూడా ఉండేటువంటిది కాదు.
1: దిస్ గ్రాస్ బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ కోశం అనేటువంటి సూక్ష్మ దేహము కూడాను శాశ్వతమే.
1: వేర్ ఇస్ ది షీట్? ద లైఫ్ షీట్ అండ్ ఆల్సో ది షీట్ ఆఫ్ విజ్డమ్.
0: ది సకల బాడీ శాశ్వతము.
1: Then what is permanent?
0: మనసు ఉన్నంత వరకు ఇది శాశ్వతమే.
1: So long there is mind, it is permanent.
0: అక్కడ కూడా మనసు పోయిన తర్వాత సుషుప్తి.
1: The moment mind is
0: కారణ దేహము. ఈ కారణ దేహములో మనసు ఉన్నది కనుకనే నిరంతరం ఆనందంగా ఉంటాడు.
1: In the deep sleep there is no mind, therefore he is continuously blissful.
0: కనుక మనస్తత్వాన్ని ఈనాడు మొట్టమొదట మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Therefore we should recognize to understand the nature of the mind.
0: కనుక మనస్సు భావాన్ని మనం కొంతవరకు మరుపు చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: We have to make an effort to understand the
0: nature. మనిషి మనసు రెండు లేవు.
1: మనిషి హ్యూమన్ బీయింగ్ మనస్ ద మైండ్ ఆర్ నాట్ సపరేట్.
0: మనస్ అంటే మనిషే.
1: ద మైండ్ మెన్స్ మ్యాన్.
0: దీనికి మనసు అనేది ప్రత్యేకంగా లేదు.
1: మైండ్ ఈజ్ నాట్ సపరేట్.
0: అలాంటి దీనిని మనం ప్రత్యేకంగా తీసుకుని
1: దట్ వీ టేక్ ఇట్ అపాన్
0: దీనికి అధికారాన్ని మనం అందిస్తున్నాము.
1: వాట్ అథారిటీ వీ గివ్.
0: మనమే మనం అధికారాన్ని అందించి మనమే దానికి వశమైపోతున్నాం.
1: వి గివ్ అథారిటీ టు ద మైండ్ అండ్ సబ్మిట్ అవర్ సెల్ఫ్.
0: కనుక మనం దీనికి అధికారాన్ని ఏమాత్రమో అందించకూడదు.
1: నెవర్ గివ్ అథారిటీ.
0: ఒకవేళ మనసు ఉండేటువంటి భావం అందకూడదు. ఈ మనసును నీవు సర్వెంట్ గా పెట్టుకోవాలి.
1: ఇఫ్ యు హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ ద మైండ్, మేక్ ద మైండ్ ద సర్వెంట్.
0: అప్పుడే దీన్ని నీవు చెప్పినట్టు అది వింటుంది.
1: దెన్ ఇట్ విల్ ఫాలో యూ.
0: కానీ ఈనాడు నీవు మనసును అనుసరిస్తున్నావు.
1: బట్ టుడే యూ ఫాలో ద మైండ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనసు ఉండవచ్చును.
1: The mind may be there.
0: తక్షణమే దీనిని మార్పు చేసుకోవడానికి వీలు కాదు.
1: ఇట్ నాట్ పాసిబుల్ టు చేంజ్.
0: మనసు ఉండినప్పటికీ నీవు బుద్ధితో నీ మనసును కొంతవరకు అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: Though the mind is there with the intellect, you should correct.
0: మనసు ఏదో ఒక ఆశను వాంఛిస్తుంది.
1: Mind is after desire.
0: తక్షణమే బుద్ధిని పంపాలి అక్కడ.
1: Then you should apply.
0: దేనికి పంపాలి? మనసుకు బుద్ధి చెప్పడానికి బుద్ధిని పంపాలి.
1: You should send the intellect to teach the lesson to the mind.
0: Hey mind, నీవు పిచ్చి ఆటలు ఆడవద్దు.
1: Oh mind, don't dance like this in a
0: matter. విచారిత విషయాన్ని పరిశీలన చేయి.
1: You just understand that you
0: should have a problem. పెంచుకో.
1: You develop yourself.
0: కోరినవంతా నీవు లభించాలని నీవు ఆశపడవద్దు.
1: Don't expect all the
0: things. ఈ విధంగా దానికి బోధన చేస్తూ రావాలి.
1: So the intellect should teach the mind.
0: అప్పుడు ఈ బోధన చేయడానికి మనం ప్రయత్నించినప్పుడు మనసు యొక్క స్పీడ్ తగ్గిపోతుంది. నీవు బుద్ధితో నీ మనసును కొంతవరకు అరికట్టుకోవడానికి ప్రయత్నించాలి.
1: దో ద మైండ్ ఈస్ దేర్ విత్ ది ఇంటెలెక్ట్ యూ షుడ్ కరెక్ట్.
0: మనసు ఏదో ఒక ఆశను వాంఛిస్తుంది.
1: మైండ్ ఈస్ ఆఫ్టర్ డిజైర్.
0: తక్షణమే బుద్ధిని పంపాలి.

0: చూసినప్పుడు మనసు యొక్క స్పీడ్ తగ్గిపోతుంది.
1: యాజ్ ద మైండ్ ఈజ్ థాట్ బై ది ఇంటెలెక్ట్ ద స్పీడ్ వుడ్ బి లెస్.
0: కనుకనే దీనిని విజ్ఞానము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ విజ్ఞాన.
0: ఇది ఎలాంటి విజ్ఞానము?
1: వాట్ సార్ట్ ఆఫ్ విజ్ఞాన?
0: ఇది ఒక శాశ్వతమైనటువంటి విజ్ఞానము.
1: ఇట్ ఈస్ పర్మనెంట్ విజ్డమ్.
0: ఇన్ఫినిట్.
1: ఇన్ఫినిట్ విజ్డమ్.
0: ఇన్ఫినిట్.
1: ఇన్ఫినిట్.
0: ఈ విజ్ఞానం అనేటువంటిది తెలివితేటలతో కూడినటువంటిది.
1: దిస్ ఇన్ఫినిట్ విజ్డమ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఇంటెలిజెన్స్.
0: డివైన్ ఇంటెలెక్చువల్ విల్ అన్నారు.
1: డివైన్ ఇంటెలెక్చువల్ విల్.
0: ఆ విల్లును మనం సంపాదించుకోవాలి.
1: దట్ విల్ వి షుడ్ అక్వైర్.
0: అప్పుడే నిజమైన యొక్క మానవత్వాన్ని కొంత గుర్తించుకున్న వారమే పోతాం.
1: దెన్ విల్ బి రికగ్నైజింగ్ ద మీనింగ్ ఆఫ్ ది హ్యూమన్ లైఫ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఈ విల్ పవర్ చేతనే మనము ప్రపంచమంతా కూడాను కాస్మిక్ డివైన్ గా మార్చవచ్చు.
1: విత్ దిస్ విల్ పవర్ వి కెన్ కన్వర్ట్ ద హోల్ వరల్డ్ ఇంటూ కాస్మిక్ పవర్.
0: ఆ కాస్మిక్ పవర్ అనేటువంటి దాన్ని మనము చక్కగా కంటితో చూడాలి.
1: యు హావ్ టు సీ క్లియర్లీ.
0: మనసుతో అనుభవించాలి. దేహంతో దీనిని సరైన స్థితిలో తెచ్చుకోవాలి.
1: యు హావ్ టు క్లియర్లీ సీ విత్ ది ఫిజికల్ ఐ ద కాస్మిక్ పవర్.
0: సాధ్యం అవుతుంది. ఇది అసాధ్యమని భ్రమించకూడదు.
1: ఇట్ ఈస్ పాసిబుల్. నెవర్ థింక్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్.
0: నీవు పట్టుపట్టి తప్పక నీవు సాధించవచ్చు.
1: వెన్ వన్స్ యూ డిటర్మిన్ యూ కెన్ సెటిల్ ఇట్. నీవు
0: ప్రయత్నించటం లేదు.
1: But you are not trying.
0: Prayatnisthi ante na sadhinchavachu.
1: If you effort, certainly you can accomplish.
0: Ravalante throve leda, kavalante karune rada annadu.
1: If you want to come, there's certainly a path. If you really desire, there's certainly there's no doubt.
0: Nivu cheyalante enta palaina cheyavachu.
1: If you determine, you can achieve.
0: Gradda egaralante enta paikile egaravachu.
1: This kite can fly high to an extent.
0: Kani ఎగరకూడదు అనుకుంటే ఉన్న చోటునే పడి ఉంటాడు.
1: బట్ ఇఫ్ ఇట్ డజంట్ వాంట్ టు ఫ్లై ఇట్ రిమైన్స్ వేర్ ఇట్ ఈజ్.
0: చీమైనా నడచాలనుకుంటే ఎంత దూరమైనా నడుస్తుంది.
1: ఈవెన్ ది యాంట్ వాంట్స్ టు వాక్ కెన్ వాక్ ఎనీ లాంగ్ డిస్టెన్స్.
0: చూసారా చీమ ఎంత చిన్నది.
1: ది యాంట్ ఈజ్ సో స్మాల్.
0: ఎన్ని మైళ్ళు అయినా కూడా నడుస్తుంది.
1: ఇట్ కెన్ వాక్ మైల్.
0: కారణం
1: ద రీజన్
0: నడచాలనే సంకల్పమే దీనికి.
1: ఇట్ విల్స్ టు వాక్.
0: నేను దీనిని అనుభవించాలి, దీనిని నేను సాధించాలి అనేటువంటి సంకల్పాన్ని దృఢ సంకల్పంగా మార్చుకోవాలి.
1: ఇట్ హస్ గాట్ ది డిటర్మినేషన్ ఐ మస్ట్ వాక్ అండ్ ఐ మస్ట్ ఎక్స్పెక్ట్.
0: నాకు నా ఎదుట వ్యక్తికి ఎట్టి మార్పులు లేదు, ఎట్టి భేదము లేదు.
1: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
0: మా ఇరువురికి ఉండినటువంటి మధ్య ఉన్నటువంటి మనసును కేవలం మనం తుంచుకోవాలి.
1: లెట్ మీ కట్ ఆఫ్ ద మైండ్ దట్ స్టాండ్స్ బిట్వీన్ మీ అండ్ ద మ్యాన్ ఇన్
0: ఫ్రంట్. అనేటువంటి యొక్క పట్టుదలను మనం సాధించాలి.
1: వి షుడ్ హావ్ దట్ కైండ్ ఆఫ్ డిటర్మినేషన్.
0: ఇది అంత సులభమైనటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: కానీ ఏనాటికైనా కూడా ఈ సంకల్పమును మీరు దృఢంగా ఉంచుకున్నప్పుడు తప్పక మీరు సాధించవచ్చు.
1: ఎనీవే వన్ టైమ్ అర్ అదర్ ఇఫ్ యు హావ్ ద డిటర్మినేషన్ యు కెన్ సర్టెన్లీ కమ్.
0: విద్యార్థినిలారా,
1: స్టూడెంట్స్,
0: ఆధ్యాత్మికం అంటే ఏదో కొన్ని సహజంగా నిత్య జీవితంలో మనం చేసేటువంటి ఆరాధనలుగా మనం భావిస్తున్నాము. అది కాదు ఆధ్యాత్మికము.
1: యు టేక్ దట్ స్పిరిచువాలిటీ యాజ్ అ రిచువల్. ఇట్ ఇస్ నాట్ స్పిరిచువాలిటీ.
0: ఏకాత్మ భావాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ హ్యావ్ దట్ ఫీలింగ్ ఆఫ్ వన్.
0: అది నిజమైన ఫిలాసఫీ.
1: దట్ ఈస్ ట్రూ ఫిలాసఫీ.
0: అదే నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఈస్ ట్రూ డివినిటీ.
0: అదే నిజమైనటువంటి భక్తి సాధన.
1: అది ట్రూ డివోషన్.
0: అదే నిజమైన జ్ఞానము.
1: దట్ ట్రూ విజ్డమ్.
0: అట్టి జ్ఞానాన్ని మనం ఈనాడు పొందలేకపోతున్నాము.
1: దట్ విజ్డమ్ వీఆర్ నాట్ ఏబుల్.
0: గ్రంథాన్ని పఠించి జ్ఞానాన్ని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాము.
1: వీ థింక్ వీ గో త్రూ ఏ బుక్ అండ్ థింక్ వీఆర్ వన్.
0: గ్రంథ జ్ఞానం ఇది గ్రంథ జ్ఞానమే కాదు.
1: The book is knowledge is nowhere knowledge.
0: ఇది అంత కూడా ఆర్టిఫిషియల్. ఇది
1: ద బుక్ ఇస్ నాలెడ్జ్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: హార్ట్ తో అనుభవించేటువంటి జ్ఞానాన్ని మనం పొందాలి.
1: వీ హ్యావ్ టు రిలేట్ టు ద హార్ట్ అండ్ ఎక్స్పీరియన్స్. దట్ ఇస్ నీడెడ్.
0: మనస్సు దూరమైనప్పుడే ఆత్మజ్ఞానం మనకు లభ్యమవుతుంది.
1: వెన్ వన్ వీ విత్డ్రా ద మైండ్ ద సెల్ఫ్
0: నేను భగవంతుడు ఒకటే. నేను భగవంతుడు ఒకటే.
1: ఐ అండ్ గాడ్ ఆర్ వన్. ఐ అండ్ గాడ్ ఆర్ వన్.
0: ఆ భావాన్ని మనం తప్పక మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దట్ ఫీలింగ్ వీ మస్ట్ డెఫినెట్లీ డెవలప్.
0: భగవంతుడు వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
0: భగవంతుడు నేనే. నేనే నేనే.
1: ఐఎమ్ గాడ్. ఐఎమ్ గాడ్.
0: కానీ ఈ విధంగా మాటలతో చెప్తే ప్రయోజనం లేదు.
1: బట్ ఇస్ నో యూజ్ బై సేయింగ్.
0: ఒక సాధకుడు నామస్మరణ చేస్తూ ఉండినాడట.
1: వన్ ఎస్పిరెంట్ వాజ్ చాంటింగ్ లార్డ్ నేమ్.
0: ఏదో ఉపదేశం చేయటం చేత అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, శివోహం శివోహం శివోహం అని ఉచ్చరిస్తూ ఉన్నాడు.
1: హీ స్టార్టెడ్ రిపీటింగ్ ఐఎమ్ బ్రహ్మన్, ఐఎమ్ శివ అండ్ సో ఆన్.
0: శివోహం శివోహం అంటుంటే ఎదుట స్నేహితుడు ప్రశ్నించాడు.
1: When he starts declaring, I am Shiva, another friend questioned him.
0: Devataya, Shivoham, Shivoham, antunnavu. Idi ekkada nunchi vachindi padam annadu.
1: Oh friend, you are saying, I am Shiva. Where from you got this word?
0: Maa guru upadesham annaru.
1: He thought that I am taught by this.
0: Guruvulu kudanu attune untunnaru.
1: Modern gurus are like that.
0: మంచిదే గురు ఉపదేశం చేశారు. శివోహం అంటే అర్థం ఏమిటి?
1: ఇట్స్ గుడ్ యూ హ్యాడ్ మెసేజ్ దెన్ వాట్ యూ మీన్ ఆఫ్ శివోహం.
0: నేనే శివుడు నేనే శివుడు నేనే శివుడు అని అనుకోవటం అన్నాడు.
1: మీనింగ్ ద ఫీలింగ్ దట్ ఐ

0: మంచిది అయ్యా నీవే శివుడు నిజమే పార్వతి నీకేం కావాలి అన్నాడు.
1: దెన్ సెడ్ ఇట్ ఇస్ గుడ్ యువర్ శివ దెన్ వాట్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్ యువర్ పార్వతి
0: అపరాధం అన్నాడు.
1: అరే వాట్ ఇస్ సిన్ ఇట్ ఇస్ హిస్ నాట్ సిన్.
0: మంత్రాన్ని ఉచ్చరించుకుంటున్నాడు, అర్థాన్ని తెలుసుకుంటున్నాడు. పార్వతి అంటే ఎవరు? అది నేనే అని ఎందుకు అనకూడదు? ఆ విశ్వాసం ఎందుకు ఉండకూడదు?
1: హీ అటర్స్ ది మంత్ర, హీ నోస్ ది మీనింగ్, బట్ వెన్ ఆస్క్ హీ హస్ నో ఆన్సర్.
0: ఇంత భేదం పెట్టు, పార్వతి అంటే మహాదేవి, నాకు ఆమెకి ఏమి సంబంధం అనుకుంటున్నాడు, శివోహం శివోహం అంటున్నాడు. ఇది ఎంత ఆర్టిఫిషియల్!
1: పార్వతి ఇస్ మదర్, బట్ హీ డిక్లేర్స్ హిమ్సెల్ఫ్ ఐఎమ్ శివ ఐఎమ్ శివ.
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క కృత్రిమైనటువంటి మంత్రాన్ని అంతా ఉచ్చరిస్తున్నారు ఈనాడు.
1: టుడే వీ అటర్ వీ చాంట్ ఆర్టిఫిషియలే.
0: ఒక మంత్రాన్ని ఉచ్చరించుకుంటే ఆ అర్థానికి తగినట్టుగా అనుసరించాలి.
1: వెన్ వన్స్ వీ చాంట్ ఎ మంత్ర వీ షుడ్ కండక్ట్ అవర్ సెల్ఫ్ అప్రోప్రియేట్ టు ఇట్ మీనింగ్.
0: అది నిజమైనటువంటి యొక్క ఏకాగ్రత, అది నిజమైనటువంటి ఏకత్వం.
1: దట్ ఇస్ రియల్ కాన్సన్ట్రేషన్, దట్ ఇస్ రియల్ యూనిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: That's what Swami says, the proper study of mankind
0: thought
1: is man.
0: Thought, words, action, ఒకటి కావాలి.
1: There should be harmony between thought, word and deed.
0: ఇది నిజమైనటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: This is true spirituality.
0: ఇది సత్య మార్గము.
1: This is the path of truth.
0: ఈ సత్య మార్గాన్ని సాధ్యమైనంత వరకు కూడాను విద్యార్థులు ఆచరించినప్పుడే అనుసరించినప్పుడే ముందుకు ఎంతైనా దేశం బాగుపడుతుంది.
1: When students spread along the path of truth, the country will certainly progress.
0: చాలా మంది విద్యార్థులు,
1: many students,
0: విద్యార్థినీయులు
1: and
0: సరిగా వినటం కూడా లేదు, ఇంకా ఆచరించడం ఎక్కడి నుంచి వస్తుంది?
1: మెనీ స్టూడెంట్స్ మెన్ అండ్ విమెన్ డోంట్ లిసన్ ప్రాపర్లీ.
0: వినటం కూడా సరిగా వినటం లేదు.
1: దే డోంట్ లిసన్ ప్రాపర్లీ.
0: కన్నులు చూస్తుంటాయే కానీ స్వామిని,
1: ఓన్లీ ఐస్ వాచ్
0: స్వామి మాటలపైన చెవులను ఏకాగ్రత పరచడం లేదు.
1: స్వామిస్ మెసేజ్ విల్ నాట్ గెట్ ఇన్ టు ద ఇయర్.
0: వారు ఇంకా ఆచరణలో ఏమాత్రం పెట్టగలరు.
1: సచ్ పీపుల్ హౌ డు యూ ప్రాక్టీస్?
0: కానీ ఏ కొంతమంది అయినప్పుడు ఇందులో లభ్యం కావచ్చు.
1: అట్లీస్ట్ సమ్ అవుట్ ఆఫ్ దిస్ మే బి దేర్.
0: ఏ ఒకరిద్దరైనప్పుడు చిక్కితే కూడా చాలు.
1: ఇట్ ఎనఫ్ ఇఫ్ దేర్ వన్ ఆర్ టూ.
0: కనుక చక్కగా వినండి.
1: సో లిసన్ క్లియర్లీ.
0: విన్న దాన్ని మననం చేయండి.
1: నాట్ వాట్ యూ లిసన్ టు,
0: మనం దాన్ని ఆచరణలో పెట్టండి.
1: స్టార్ట్ ప్రాక్టీసింగ్.
0: ఇది ఏ శ్రవణ మనన నితిధ్యాస అనేటువంటి పదములకు సరియైన అర్థం.
1: దిస్ ఈస్ లిసనింగ్ అండ్ రికాపిచ్యులేషన్ అండ్ ప్రాక్టీస్.
0: వంటింట్లో వంట వండినాము.
1: We cooked in the kitchen.
0: వండి ప్రయోజనం ఏమిటి?
1: What is the use of kitchen?
0: డైనింగ్ రూమ్ లో తెచ్చి పెట్టుకొని తినాలి.
1: You should eat in the dining hall.
0: ఆ తిన్న తర్వాత జీర్ణించుకోవాలి.
1: Then you have to digest the food.
0: జీర్ణించుకున్న తర్వాతనే అన్నం యొక్క శక్తి మన దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: After digestion only you get the strength out of the food consumed.
0: కాబట్టి వంట ఇంట్లో వంట చేయటమే శ్రవణము.
1: Therefore cooking in the kitchen is listening.
0: డైనింగ్ హాల్లో దీన్ని తెచ్చుకొని తినటమే దీనికి మననము.
1: Eating in the dining hall is recapitulation.
0: ఈ తిన్నటువంటి దాన్ని జీర్ణింపజేసుకుని ఆచరణలో పెట్టుకోవటమే నిత్యాస.
1: Digesting, what is that? Is eaten and practicing it.
0: ఆనందం అనేటువంటి మనకు లభ్యమవుతుంది.
1: Then only you will earn bliss.
0: అంతేకాని శ్రవణం చేశాము, మరణం చేయి, మరణం చేసిన నిధిధ్యాసి ఏమిటి పిచ్చి వేదాంతములు?
1: అదర్వైజ్ వీ సింప్లీ సే లిసన్ రికాపిచులేట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ఆల్ మ్యాడ్నెస్.
0: ఈ వేదాంతములు ఏనాటి కూడా మన మనసును మార్చలేదు.
1: సచ్ ఫిలాసఫీ విల్ నెవర్ చేంజ్ అవర్ మైండ్.
0: ఆచరణలో పెట్టి దీన్ని ఆనందించాలి.
1: వీ మస్ట్ ప్రాక్టీస్ అండ్ ఎర్న్ ద బ్లెస్.
0: నూరు చెప్పేటువంటి దానికంటే ఒకటి ఆచరించు.
1: ఇట్స్ సేయింగ్ 100 ప్రాక్టీస్ 1.
0: ఇది ఈనాడు మనం నేర్చుకోవాల్సినటువంటి వేదాంతము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ యు హావ్ టు లెర్న్.
0: ఇది ఈనాడు మనం తెలుసుకోవాల్సినటువంటి యొక్క ఆధ్యాత్మికము.
1: దిస్ ఇస్ ది ట్రూ ఫిలాసఫీ దట్ హాస్ టు బి లెర్న్.
0: కానీ నోటితో భగవత్ నామము,
1: అటరింగ్
0: భగవత్ చింతన,
1: బట్ లిసనింగ్ సమ్వేర్,
0: కన్నులతో భగవత్ రూపము,
1: అండ్ గాడ్స్ ఫార్మ్
0: తో భగవత్ యొక్క విచారము,
1: అండ్ థింకింగ్ ఆఫ్ గాడ్ ఇన్ హార్ట్,
0: నాలుగింటి యొక్క ఏకత్వము,
1: ది యూనిటీ ఆఫ్ ఆల్,
0: ఇది మానవత్వానికి సరైన అర్థంగా వస్తుంది.
1: దట్ ఇస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అనుభవించడానికి తగిన కృషి చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎర్న్ దట్ బ్లెస్.

0: Sai Ram, dear listeners, Bhagwan Baba has on several instances highlighted the sacred power of the Gayatri Mantra. It is in fact considered to be the essence of all mantras. In today's discourse, Baba elaborates on the various subtle aspects of the Gayatri principle and declares that constant chanting of the Gayatri Mantra will protect us from all dangers in life. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 10th of February 2000 in Prashanti Nilayam.
1: Dear youngsters,
2: జీవితములకు చాలా ప్రధానమైనటువంటి యొక్క సమయం ఇది.
1: This is the most auspicious important moment of time in our life.
2: జీవితము నాలుగంతస్తుల మేడపైన జీవిస్తుంది.
1: Life is a mansion of four floors.
2: మొదటిది అది Gayatri.
1: The first floor is Gayatri.
2: అది ఏ బ్రహ్మచర్యము.
1: This is the state of celibacy.
2: రెండవది గృహస్థము.
1: The second floor is Gruhastha, householder.
2: మూడవది వానప్రస్థము.
1: Third, Vanaprastha, recluse.
2: నాలుగవది సన్యాసము.
1: Fourth, Sannyasa, the renunciant.
2: కనుక జీవితమునకు ఈనాడు మీరు పునాది వేస్తున్నారు.
1: Today you are laying the foundation for the mansion of life.
2: ఈ పునాది ఎంత భద్రముగా ఎంత గట్టిగా ఉంటుందో ఇంకా మూడు అంతస్తులు కూడాను దీనికి తగినట్టుగా భద్రంగా ఉంటాయి.
1: If the foundation is so safe, secure and strong, the rest of the three floors would be safe.
2: మానవునికి కూడాను నాలుగు విధములైనటువంటి యొక్క జన్మలు ఉంటున్నాయి.
1: Man has four births.
2: మొదటిది తల్లి గర్భం నుండి జన్మించినప్పుడు సహజమైన శుద్ర జన్మము.
1: ద ఫస్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వూంబ్ ఆఫ్ ద మదర్ విచ్ ఇస్ నేచురల్ వన్ ఫిజికల్.
2: రెండవది గాయత్రి మంత్రోపదేశం చేత ద్విజుడవుతున్నాడు.
1: బికాస్ ఆఫ్ రిసీవింగ్ దిస్ హోలీ గాయత్రి హీ టేక్స్ ద సెకండ్ లైఫ్.
2: మూడవది వేదాధ్యయనం చేత మూడవ జన్మం నొందుతున్నాడు.
1: బై గోయింగ్ త్రూ ద హోలీ స్క్రిప్చర్ వేద హీ గెట్స్ ఇన్ టు ద థర్డ్ లైఫ్.
2: బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాత బ్రాహ్మణుడవుతున్నాడు.
1: ఆఫ్టర్ రియలైజింగ్ ద సుప్రీం బ్రహ్మన్ హీ బికమ్స్ బ్రాహ్మణ్.
2: కేవలం జన్మ బ్రాహ్మణుడు మాత్రమే కాదు కర్మ బ్రాహ్మణుడు కూడా కావాలి.
1: నాట్ మేర్లీ బ్రాహ్మణ్ బై వర్చ్యూ ఆఫ్ బర్త్ బై వర్చ్యూ ఆఫ్ యాక్షన్ టూ.
2: మనము బ్రహ్మతత్వాన్ని గుర్తించిన తర్వాతనే బ్రాహ్మణాన్ని చెప్పడానికి ఒక అధికారం ఉంటుండాలి.
1: యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ బ్రాహ్మణ్ ఇఫ్ యూ రియలైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్.
2: ఈ మూడింటికి కూడాను దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి గాయత్రి నామమే ప్రధానమైనటువంటిది.
1: ఫర్ ఆల్ దీస్ త్రీ స్టెప్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఇస్ గాయత్రి విచ్ ఇస్ నోవెల్ అండ్ డివైన్.
2: సర్వ దేవతలు కూడాను మానవుని యందే జీవిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద హోలీ డెయిటీస్ రిసైడ్ ఇన్ మ్యాన్.
2: మనం భుజించేటువంటి స్థూలమైన అన్నం యొక్క స్వరూపమే నిజమైన బ్రహ్మతత్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫుడ్ దట్ వీ పార్టేక్ ఇస్ బ్రహ్మన్ దట్ బిల్డ్స్ అప్ అవర్ ఫిజిక్.
2: ఆ అన్నం యొక్క సూక్ష్మ స్వరూపమే విష్ణు స్వరూపము.
1: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ విష్ణు.
2: మూడవది అతి సూక్ష్మమైన స్వరూపమే ఈశ్వర స్వరూపము.
1: ద సటిలెస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ ఈశ్వర.
2: అందువల్లనే అన్నం బ్రహ్మ.
1: So it is said, annam brahma, food is God.
2: ఈ బ్రహ్మతత్వమును మొట్టమొదట మన యందు ప్రవేశపెట్టుకోవాలి.
1: We have to install the nature of Brahman within ourselves first.
2: స్థూలమైన అన్నము దేహానికి పుష్టిని అందిస్తుంది.
1: In fact, the grass part of the food will build the body.
2: సూక్ష్మమైన అన్నము మనసుకు పుష్టిని అందిస్తుంది.
1: The subtle part of the food will nourish our mind.
2: అతి సూక్ష్మమైనటువంటి ఒక ఆహారము వాక్ శుద్ధి గావిస్తుంది.
1: ద సట్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద ఫుడ్ విల్ ప్యూరిఫై అవర్ వర్డ్.
2: కనుక వాక్ శుద్ధికి కానీ దేహపుష్టికి కానీ మనోపుష్టికి కానీ ఈ యొక్క అన్నమే మూల కారణము.
1: దేర్ఫోర్ ఐదర్ ఫార్ ద ప్యూరిటీ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద వర్డ్ ద బాడీ అండ్ ద మైండ్ ద ఫుడ్ ఈస్ ద కాజ్.
2: కనుకనే అన్నం బ్రహ్మ రసో విష్ణు.
1: సో ఇట్ ఈస్ సెడ్ food is Brahma, the essence is Vishnu.
2: ఈ విధమైనటువంటి రసోవై సహ దైవము రసస్వరూపుడే.
1: God is essence rasaha.
2: గాయత్రి కూడాను సర్వదేవతా స్వరూపిణి.
1: గాయత్రి is multi-dimensional.
2: సర్వ మంత్రముని యొక్క స్వరూపిణి.
1: She is the very personification of different mantras.
2: గాయత్రి ఛాందసా మాత. వేదములకు అంతటికి తల్లి వంటిది.
1: గాయత్రి ది మదర్ ఆఫ్ వేద.
2: ఇటువంటి గాయత్రి మంత్రం స్మరించిన తర్వాత ఏ మంత్రములు కూడా మనము స్మరించనక్కర్లేదు.
1: Once you recite, chant Gayatri, you don't have to recite any other mantra.
2: గాయత్రికి మూడు పేర్లు ఉన్నాయి.
1: Gayatri has three names.
2: మొదటిది గాయత్రి.
1: The first one is Gayatri.
2: రెండవది సావిత్రి.
1: The second is Savitri.
2: మూడవది సరస్వతి.
1: Third one is Saraswati.
2: గాయత్రి సావిత్రి సరస్వతి.
1: గాయత్రి సావిత్రి సరస్వతి.
2: గాయత్రి ఛాందసా మాత అని ఆ వేదముల యొక్క స్వరూపిణి.
1: గాయత్రి ఇస్ ఎ వెరీ ఎంబాడీమెంట్.
2: గాయత్రి గాయత్రి మన యొక్క సెంటెన్స్ కు మాస్టర్ అయినటువంటిది గాయత్రి.
1: గాయత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ అవర్ సెంటెన్స్.
2: ప్రాణమునకు అధిపతి అయినటువంటిది సావిత్రి.
1: సావిత్రి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ది లైఫ్ ప్రిన్సిపల్.
2: కనుకనే మరణించిన భక్తులు కూడాను సత్యవంతుని కూడాను ప్రార్థన చేత తిరిగి ప్రాణం తెప్పించుకున్నది.
1: బై వర్చ్యూ ఆఫ్ అవర్ ప్రేయర్ ఇన్సెసెన్ ప్రేయర్ షీ కుడ్ రిజరెక్ట్ హర్ హస్బెండ్.
2: కనుక గాయత్రి సావిత్రి సావిత్రి అనగా లైఫ్ కు మాస్టర్.
1: సావిత్రి ఇస్ ద మాస్టర్ ఆఫ్ లైఫ్.
2: ఇంకా సరస్వతి.
1: థర్డ్ వన్
2: సరస్వతి అనగా మన వాగ్దేవతా స్వరూపిణి.
1: సరస్వతి ఇస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ ఆఫ్
2: ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జీవితము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ.
2: సత్యము రీతి.
1: ట్రూత్ ఇస్ ద వే.
2: ధర్మము కీర్తి.
1: ధర్మ ఇస్ ద రెప్యుటేషన్.
2: న్యాయము శాంతి.
1: జస్టిస్ ఇస్ పీస్.
2: కనుకనే ఈ మూడింటి యొక్క స్వరూపమే దైవతా స్వరూపము.
1: దీస్ త్రీ కాన్స్టిట్యూట్ ద వెరీ డివైన్.
2: మానవుడు ఈ మూడింటి ఎందు కూడాను తన జీవితమును సార్థకం గావించుకోవాలి.
1: మ్యాన్ హ్యాస్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అలాంగ్ దీస్ త్రీ ఛానల్స్.
2: కనుక గాయత్రి మంత్రం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు.
1: గాయత్రి మంత్ర ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వన్.
2: మొట్టమొదట మన వాక్ శుద్ధిని గావించుకోవాలి.
1: ఫస్ట్ వీ హావ్ టు ప్యూరిఫై అవర్ వర్డ్.
2: మాట మంచిదైనప్పుడే మన జీవితం మంచిదవుతుంది.
1: ఇఫ్ అవర్ వర్డ్స్ టు యథర్ గుడ్ అవర్ లైఫ్ ఇస్ బౌండ్ టు బి.
2: కాలు దారితే కలుగదు నష్టము, నాలుక దారితే నరకమేరా. నాలుకను మాత్రము జారనివ్వకుండా చూసుకోవాలి.
1: ఇఫ్ యు స్లిప్ డజంట్ మ్యాటర్ బట్ ద స్లిప్ ఆఫ్ ద టంగ్ విల్ పుట్ యు టు డేంజర్.
2: ఈ కారణమును పురస్కరించుకునియే పూర్వపు ఋషులంతా కూడాను మిత భాషను అభ్యసిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఏన్షియంట్ సేజెస్ అబ్జర్వ్డ్
2: అతి భాష చేత కొంత ఉడుదుకులైనటువంటి మాటలు రావచ్చు.
1: ఎక్సెసివ్ టాక్ విల్ మేక్ యూ స్పీక్ దాట్ విచ్ ఇస్ నాట్ నెసెసరీ.
2: కనుక తక్కువ మాటలు మాట్లాడి
1: టాక్ లెస్,
2: సత్యాన్ని కాపాడుకుని
1: అపోల్డ్ ట్రూత్,
2: కీర్తిని సంపాదించాలి.
1: ఎర్న్ ఆల్ ద రెప్యుటేషన్.
2: మిత భాష అతిహాయి.
1: Limited talk will make you comfortable.
2: అతి భాష మతిహాని.
1: Too much talk will turn you mad.
2: కనుకనే మిత భాష చేత మనం ఈ సత్యాన్ని కాపాడుకోవాలి.
1: In fact, you can keep up truth by talking less.
2: ఈ విధమైన యొక్క సత్యోపదేశములు గావిస్తూ గాయత్రి సావిత్రి సరస్వతి ఈ మూడు దేవతా స్వరూపులు కూడా మానవుని ఎందే ఉంటున్నవి.
1: Therefore, గాయత్రి సావిత్రి సరస్వతి speak the principle of truth present latent in everyone.
2: Bhur annadu.
1: Bhur is said.
2: Mottamodati emti bhur.
1: The first one is bhur.
2: Anaga emti bhulokamu ani.
1: Bhur, the planet earth.
2: Bhulokam anaga emti material tu chedinatvantadi.
1: What is this earth? It is all the one of material.
2: ఈ మెటీరియల్ లోకం అనేటువంటిది మన దేహమే.
1: The body is made up of material.
2: Bhuva.
1: The second bhuvaha.
2: ఈ భూ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ భూవహ?
2: భూ భూవహ.
1: భూ భూవహ.
2: భూవహ అనేటువంటిది ఈ మెటీరియల్ లోకమైనటువంటి దేహానికి కొంత విధమైనటువంటి యొక్క వైబ్రేషన్ కలిగిస్తుండాలి.
1: భూవహ ఈస్ దట్ వైబ్రేటింగ్ ప్రిన్సిపల్ పాసింగ్ త్రూ పెర్ఫెక్టింగ్ ద
2: ప్రాణము.
1: దట్ ఈస్ ద లైఫ్.
2: ఆ ప్రాణమే ఈ దేహాన్ని కదిలిస్తూ ఉంటుండాలి.
1: ఇట్ ఇస్ ద లైఫ్ దట్ పల్సేట్స్ ద బాడీ.
2: ప్రాణం మాత్రం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యూ గెట్ ద లైఫ్?
2: భూవహ.
1: It is from Suvaha.
2: Adi ye, oka vidhamainatundi jnana shakti.
1: Suvaha is the strength of wisdom.
2: దీనిని ప్రజ్ఞాన శక్తి అన్నారు.
1: It is the strength of supreme knowledge.
2: దీనిని ఇంగ్లీష్ లో కూడాను కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అన్నారు.
1: This in English is termed as constant integrated awareness.
2: కనుకనే ఇది రేడియేషన్ అన్నారు.
1: This is the radiation.
2: మెటీరియల్ లోకము,
1: మెటీరియలైజేషన్ సార్,
2: వైబ్రేషన్ లోకము,
1: వైబ్రేషన్
2: రేడియేషన్ లోకము,
1: ఈ
2: మూడు కూడా మానవుని ఎందు ఇమిడి ఉంటున్నాయి.
1: ఆల్ ది త్రీ వర్డ్స్ ఆర్ ఇమ్మనెంట్ ఇన్ మ్యాన్.
2: ది వన్ యూ థింక్ యు ఆర్ అదే మన దేహము.
1: ది వన్ యూ థింక్ యు ఆర్ ఇస్ ద బాడీ.
2: ది వన్ అదర్ థింక్ యు ఆర్ మెంటల్ లోకము.
1: ద వన్ అదర్ థింక్ యు ఆర్ ఇస్ సైకలాజికల్ ప్లేన్.
2: ది వన్ యూ రియలీ ఆర్ అదే ఆత్మ లోకము.
1: ది వన్ యూ రియలీ ఆర్ ఇస్ ది ఆత్మిక్ ప్లేన్.
2: దేహమునకు, ప్రాణమునకు, జ్ఞానములకు మూడింటికి మన దేహమే మూలాధారము.
1: బాడీ ఇస్ ద బేసిస్ ఫర్ ఆల్ ద ఫిజిక్ ద లైఫ్ అండ్ ద విజ్.
2: ఏ సాధనలు ఎందు మనం విద్యను సాధించగలనన్నా దీనికి మూడింటికి ఆధారం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ వీ నీడ్ ఎ బేసిస్.
2: దేహం చాలా పవిత్రమైనటువంటిది.
1: బాడీ ఇస్ సేక్రెడ్.
2: కానీ ఇంత పవిత్రమైనటువంటి దేహాన్ని మనం దుర్వినియోగం చేసుకోవటం చేతనే మనకు దుష్ట బుద్ధులు, దురాలోచనలు, దుశక్తులు మనలో ప్రారంభిస్తున్నాయి.
1: ద సీక్రెట్ బాడీ ఇస్ మిస్యూజ్డ్, వేస్టెడ్. దేర్ఫోర్ వి ఫైండ్ ప్లేస్ ఫర్ ద వికెడ్ థాట్స్ అండ్ వికెడ్ యాక్షన్స్.
2: కనుకనే మనము ఈ దేహాన్ని సద్వినియోగం సాధించాలి.
1: హెన్స్ వి హావ్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ ద బాడీ.
2: సత్సంగంలో ప్రవేశించాలి.
1: టేక్ టు గుడ్ కాన్
2: సదాచారంలో దిగాలి.
1: టేక్ టు ఆల్ గుడ్ ప్రాక్టీస్.
2: సత్కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ హావ్ టు అండర్టేక్ గుడ్ యాక్షన్.
2: అప్పుడే ఈ దేహం చాలా పవిత్రమవుతుంది.
1: దెన్ ద బాడీ బికమ్స్ హైలీ.
2: దేహం పవిత్రమైనప్పుడు మనసు కూడాను పవిత్రమవుతుంది.
1: దెన్ వన్స్ ద బాడీ ఇస్ సేక్రెడ్, మైండ్ ఆల్సో బికమ్స్ సేక్రెడ్.
2: కనుక మనస్సు, దేహము పవిత్రమైనప్పుడు ఆత్మ నిరంతరము శుద్ధిగానే ఉంటాయి.
1: వెన్ వన్స్ ద బాడీ అండ్ ద మైండ్ ఆర్ సేక్రెడ్. ఇన్ ఫ్యాక్ట్ ఆత్మ హెస్ నో అట్రిబ్యూట్.
2: ఎట్టి అపవిత్రతను లేదు.
1: నథింగ్ అన్సేక్రెడ్.
2: కనుకనే ఆత్మ పరిశుద్ధమైనటువంటిది.
1: ఆత్మ ఇస్ ప్యూర్.
2: దీనిని వేదము నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపమని ఎనిమిది విధములైనటువంటి వర్ణన చేస్తూ వచ్చింది.
1: ఆత్మ హెస్ గాట్ ఎయిట్ క్వాలిటీస్. దట్ ఇస్ ప్యూర్, ఇట్స్ అన్సలీడ్, ఎటర్నల్, బ్లెమిష్లెస్, ఇమ్మోర్టల్.
2: కనుక మానవత్వం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
2: ఇన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఇన్ని జన్మలు ఎందుకు మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనటువంటిది, సౌజన్యమైనటువంటిది, సౌశీల్యమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ ద లైఫ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ దట్ హెస్ గాట్ టు బి లివ్డ్, విచ్ ఇస్ మోస్ట్ ప్రెషస్ అండ్ డిజర్వింగ్.
2: ఈ శరీరం దేనికోసం అందించాడు భగవంతుడు?
1: వై గాడ్ హెస్ గిఫ్టెడ్
2: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం, ధర్మము నాచరించే కోసమని.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్ కైండ్ టు అండర్టేక్ గుడ్ యాక్టివిటీ ధర్మ.
2: కనుకనే మానవుడనగా కేవలం సామాన్యమైనటువంటి ఒక రూపంగా చూచి మనం భ్రమించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ ద హ్యూమన్ లైఫ్ సో చీప్ అండ్ ఆర్డినరీ.
2: సర్వ గమ్యములకు,
1: ఫర్ ఆల్ డెస్టినేషన్,
2: సర్వ ప్రాప్తులకు,
1: ఫర్ ఆల్ డిజర్వ్నెస్,
2: సర్వ దివ్యమునకు అన్నింటికి ఈ దేహమే మూల కారణము.
1: బాడీ ఇస్ ద మెయిన్ ఇన్స్ట్రుమెంట్ దట్ అటైన్స్ ఎవ్రీథింగ్.
2: కనుక ఇట్టి పవిత్రమైన దేహం చేత,
1: విత్ ది సేక్రెడ్ బాడీ,
2: పవిత్రమైన మంత్రములు ఉచ్చరించి,
1: అటర్ సేక్రెడ్ మంత్ర,
2: పవిత్రమైన కర్మలు ఆచరించి,
1: వి అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ,
2: పవిత్రమైన జన్మలుగా మనము పొందాలి.
1: అండ్ వి హావ్ టు వర్క్ ఫర్ అవర్ రిడెంప్షన్ మేకింగ్ ఇట్ సేక్రెడ్ లైఫ్.
2: కనుక మనము ఏ విధమైనటువంటి ఒక అలక్ష్యం కూడాను దేహం పైన ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నెవర్ నెగ్లెక్ట్ అవర్ బాడీ.
2: దీనికి ఐదు శక్తులు ఉన్నాయి.
1: బాడీ హాస్ గాట్ ఫైవ్ ఫ్యాకల్టీస్.
2: ఏమిటి ఆ శక్తులు?
1: వాట్ ఆర్ దోస్ పవర్?
2: ప్రతి దాని ఎందుకు ఒక విధమైనటువంటి ఒక దివ్య శక్తి లేకుండా దీనికి ప్రభావం అనేటువంటిది ఉండదు.
1: ఇట్ ఇస్ ద డివైన్ పవర్ విచ్ ఇస్ ది కాజ్ ఫర్ ఆల్ ది ఎఫెక్ట్స్.
2: దీనిని మానవతా విలువలు అన్నారు.
1: దీస్ వీ కాల్ హ్యూమన్ వాల్యూస్.
2: మానవతా విలువలు అంటే ఏమిటి?
1: వాట్ ఆర్ హ్యూమన్ వాల్యూస్?
2: ఈ విలువలు మానవంతోనే ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే బిగిన్ విత్ వెరీ బర్త్.
2: అది సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలు.
1: దీస్ ఆర్ ది ఫైవ్ హ్యూమన్ వాల్యూస్. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస.
2: మనం వీటిని కొత్తగా సంపాదించనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు అక్వైర్ దెమ్. న్యూ
2: నీ వెంటనే ఉన్నాయి.
1: దే ఆర్ విత్ యూ.
2: కానీ నీవు దాన్ని మర్చిపోయినావు.
1: యు హావ్ ఫర్గాటన్ దెమ్.
2: కనుకనే అవి నీకు జ్ఞాప్తికి రావటం లేదు.
1: దేర్ఫోర్ యు ఆర్ నాట్ రిమైండింగ్ యువర్ సెల్ఫ్.
2: ఆచరణలో పెట్టడం లేదు.
1: యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
2: ప్రతి దానిని కూడా నువ్వు ఆచరణ ఎందుకు ఉంచాలి?
1: ఫర్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ప్రాక్టీస్.
2: టన్నులు టన్నులు ఉపన్యాసం చెప్పేదానికంటే,
1: ఇన్స్ ఆఫ్ గివింగ్ టాక్స్ టన్స్ అండ్ టన్స్,
2: ఒక్క ఔన్స్ ఆచరణలో పెడితే చాలు.
1: అన్ ఔన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ ఎనఫ్.
2: కనుక మనము ఒక్క మాటను మనం ఆచరణలో పెడితే చాలు.
1: వీ హావ్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్ అట్లీస్ట్
2: వన్. ఈనాడు ఆచరణ శూన్యం కావటం చేతనే,
1: దిస్ ప్రాక్టీస్ ఈజ్ జీరో టుడే,
2: మానవత్వం అంతా మరుగుపడిపోయింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ లాస్ట్.
2: మానవుడు దానవుడిగా మారిపోతున్నాడు.
1: మ్యాన్ హ్యాస్ బికమ్ ఎ డెమన్.
2: ఆదర్శాలు మర్చిపోతున్నాడు.
1: హి హాస్ ఫర్గాటెన్ ఐడియల్స్.
2: కానీ ఆశలు మాత్రం పెంచుకుంటున్నాడు.
1: బట్ హి హాస్ గాట్ అంబిషన్.
2: దేహాభిమానం అధికమవుతుంది. అది
1: బాడీ అటాచ్మెంట్ ఈస్ రైజింగ్.
2: కానీ ఆత్మాభిమానం క్షీణిస్తుంది.
1: బట్ అటాచ్మెంట్ టు ద సెల్ఫ్ ఈజ్ ఆన్ ద డిక్లైన్.
2: ఆత్మాభిమానం పెంచుకోవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు డెవలప్ అటాచ్మెంట్.
2: దేహాభిమానం కూడా ఉండవచ్చును. కానీ దేహం ఎంతవరకు కర్మాచరణకు మాత్రమే.
1: వీ క్యాన్ హ్యావ్ బాడీ అటాచ్మెంట్ టు ది ఎక్స్టెంట్ నెసెసరీ యాజ్ టు అండర్టేక్ యాక్టివిటీ.
2: కనుకనే ఈ దేహం పుట్టినటువంటి దేశాన్ని మనం గౌరవంగా చూడాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ హావ్ టు రెస్పెక్ట్ దిస్ బాడీ.
2: అది ఏ జాతీయత గౌరవము అని.
1: అండ్ వీ హావ్ టు రెస్పెక్ట్ ద కంట్రీ నేషనాలిటీ.
2: రాముడు కూడాను
1: రామ
2: అరణ్యము లోపల ఉండినప్పుడు
1: కట్టగలిపటికి
2: లంకకు చేరుతాడు.
1: రీచ్ లంక అట్ ద ఎండ్.
2: లంకలో కావలసినంత ధనం ఉంటుంది.
1: లంక ఇస్ ఫుల్ ఆఫ్
2: కనకనక వస్తు వాహనాలతో నిండి ఉంటుంది.
1: దేర్ ఇస్ నో డర్త్ ఆఫ్ వెల్త్ దేర్.
2: కనపటికి లక్ష్మణుడు కూడాను చెప్పాడు, భరతుడు ఏలుతున్నాడు మన భరత రాజ్యాన్ని.
1: ఇన్ ఫ్యాక్ట్ భరత ఇస్ రూలింగ్ అవర్ కింగ్డమ్ ఓవర్ దేర్.
2: దానికి మనం అడ్డు తగలటం న్యాయం కాదు.
1: లెట్ నాట్
2: ఈ క్రూరుడు దుర్మార్గుడైనటువంటి రావణుడు మరణించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద క్రూయల్ వికెట్ రావణ డైడ్.
2: ఈ దేశాన్ని నీవే పాలించమన్నాడు.
1: బెటర్ యూ రూల్ దిస్ లంక.
2: ఈ మాట విని విభీషణ్ కూడా వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: విభీషణ్ ఆల్సో ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ ద లార్డ్.
2: స్వామి
1: స్వామి
2: మదీయ ధనధారాది సర్వభారత సమర్పితం ఆత్మానం శేషభూతం ఈ రక్షమాం శరణాగతి అన్నాడు.
1: హి సెడ్ స్వామి ఐ సరెండర్ మై సెల్ఫ్ అన్ టు యూ ఆల్ మై కింగ్డమ్ ఆల్ మై వెల్త్ ఆల్ మై ఫ్యామిలీ.
2: రాముడు ఏమన్నాడు?
1: యు నో వాట్ రామా సెడ్.
2: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదిపు గరియసి.
1: ది మదర్ ల్యాండ్.
2: నేను పుట్టిన దేశము, నాకు పుట్టిన తల్లి నాకు చాలా ప్రధానము, వీరే స్వర్గంతో సమానము.
1: ఇస్ ఇట్ మై మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ ద వెరీ పారడైస్.
2: అటువంటి నా తల్లి అయినటువంటి దేశాన్ని నేను వదిలి పరదేశంలో నేను ఎట్ట ప్రవేశించాను?
1: ఐ కెనాట్ గెట్ అవే ఫ్రమ్ మై మదర్ ల్యాండ్.
2: నాకు అక్కడ లేదన్నాడు.
1: ఐ డోంట్ వాంట్ దాట్.
2: కనుక ఈనాటి మానవుడు జనని మనకు జన్మం ఇచ్చినటువంటి ఒక తల్లి.
1: సో వీ హ్యావ్ టు రిమెంబర్ మదర్.
2: మహాపూజనీయురాలు.
1: యూ హ్యావ్ టు వర్షిప్ హర్.
2: ఆమె లేక నీవు లేవు.
1: యూ కెనాట్ ఎగ్జిస్ట్ విదౌట్.
2: కనుకనే జనని జన్మభూమి ఆ యొక్క పుట్టినటువంటి దేశం కూడా చాలా ప్రధానమైనటువంటి.
1: మదర్ ల్యాండ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
2: ఇది జాతీయత హక్కులు అని మనవి.
1: దిస్ ఇస్ వాట్ యు కాల్ ద రైట్.
2: భారతదేశంలో ఉండినటువంటి హక్కులు ఏ దేశంలో కూడా లేవు.
1: ద రైట్ యూ హ్యావ్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఆర్ నాట్ నోటీస్ ఎనీవేర్.
2: ఈ భారతదేశంలో హద్దులు ఏమిటి?
1: వాట్ ఆర్ ద బౌండరీస్?
2: హిమాచల పర్వతం లే దీనికి హద్దులు.
1: హిమాలయ ఆర్ ద బౌండరీ.
2: హిమాచలములు కదలనటువంటివి. అది ఏ మన దేశం యొక్క హద్దులు.
1: దే ఆర్ ద బౌండరీస్ ఆఫ్ దిస్ కంట్రీ.
2: అక్కడ నీ ఈశ్వరుడు ఉన్నాడు.
1: దేర్ లైస్ ఈశ్వర.
2: అనగా ఎక్కడ ఈ ఈశ్వరుడు?
1: వేర్ ఇస్ ఈశ్వర?
2: హిమ అచలం.
1: హిమ అచల.
2: హిమం అనగా మంచు.
1: హిమ ఇస్ ఐ.
2: మంచు అనగా తెల్లగా ఉంటుంది.
1: ఇట్ ఈస్ వై.
2: కానీ కరిగిపోతుంటాయి.
1: బట్ ఇట్ మెల్.
2: అది ఏ మన హృదయము తెల్లగా ఉండాలి, పవిత్రమైనదిగా ఉండాలి.
1: అవర్ హార్ట్ షుడ్ బి వైట్ అండ్ బ్రైట్.
2: కరిగి ప్రవహించేటువంటి హృదయంగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ మెల్ట్ అండ్ ఫ్లో.
2: క్రిస్ప్లెస్ దయా హృదయం. కరిగేటువంటిదిగా ఉండాలి హృదయం.
1: క్రిస్ప్లెస్ దయా ద హార్ట్ దట్ మెల్ట్.
2: అచలం. హిమ అచలం. కదలనటువంటిదిగా ఉండాలి.
1: అచల స్టడి అన్వేవరింగ్ అన్షేకబుల్.
2: అటువంటి హిమముతో కూడినటువంటి యొక్క పర్వతమైనటువంటి హృదయమును కదలకి లేనటువంటి స్థితిని ఉంచుకోవటమే నిశ్చలము అన్నారు.
1: ద స్టడీనెస్ ఈజ్ నథింగ్ బట్ కీపింగ్ అవర్ హార్ట్ సో ప్యూర్ అండ్ స్టడీ అన్షేకబుల్.
2: కానీ ఈనాడు మన హృదయము చలించిపోతుంది.
1: బట్ టుడే అవర్ హార్ట్ ఈజ్ షేకింగ్ ఎవరి.
2: కారణం మన వాంఛలు మితిపేరిపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ టూ మెనీ డిజైర్.
2: ఇవి మితిమీరిపోవడం చేతనే ఈ యొక్క భరించుకోలేక ఈ హృదయం కదిలికగా ఉంటుంది.
1: బికాస్ ఆఫ్ ఇన్ఫినిట్ డిజైర్ ద హార్ట్ స్టార్ట్ వేవరింగ్ టేకింగ్.
2: కొరకు నేను లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్ అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ప్లెజర్.
2: మనం కోరికలను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: హావ్ టు రిడ్యూస్ అవర్ లగేజ్ ఆఫ్ డిజైర్.
2: ఎంత తగ్గించుకుంటే అంత నీవు సుఖంగా ఉంటుంటావు.
1: మోర్ యూ రిడ్యూస్ మోర్ హ్యాపీ విల్ యూ బీ.
2: ఇది ఏ గాయత్రి మంత్రం ప్రబోధించేటువంటిది.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: నాయన నీవు సర్వభారములు భయం అర్పితం చేయవి.
1: యు ఆఫర్ ఎవ్రీథింగ్ టు
2: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
1: దట్ ఆల్ యువర్ యాక్షన్స్ బి ప్లీజింగ్
2: టు గాడ్. భగవంతుని ప్రీతిగా చేయను.
1: వాట్ ఎవర్ యు డు ఇట్ షుడ్ బి ప్లీజింగ్ టు గాడ్.
2: చేసేటువంటి సత్కర్మ.
1: దట్ ఇస్ గుడ్ యాక్షన్ ఐ డు.
2: దీంట్లో ఎట్టి బాధలు నీకు లభించవు.
1: యు విల్ నాట్ ఫేస్ ఎనీ సఫరింగ్.
2: ఎట్టి కష్టములు ప్రవేశించవు.
1: నో డిఫికల్టీ.
2: కనుక నేను సుఖంగా జీవించాలనుకుంటే
1: ఇన్ ఆర్డర్ టు లీడ్ ఎ హ్యాపీ లైఫ్
2: కోరికలు తగ్గించుకోవాలి.
1: యూ షుడ్ హ్యావ్ లిమిటెడ్ డిజైర్.
2: కానీ తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: యు హావ్ టు లవ్ యువర్ పేరెంట్స్.
2: మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
2: నేను అనేక పర్యాలు స్టూడెంట్స్ చెప్తుంటాను.
1: భగవాన్ టెల్స్ ద స్టూడెంట్స్ రిపీటెడ్లీ,
2: పిల్లలారా,
1: బాయ్స్,
2: మీ యొక్క జీవితం అనేటువంటిది చాలా అదృష్టవంతమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఇస్ వాల్యుబుల్.
2: మీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
2: మీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
2: మీ హెడ్,
1: యువర్ హెడ్,
2: మీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ,
2: ఈ నాలుగును తల్లి యొక్క గిఫ్టే.
1: ఆల్ దీస్ ఫోర్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ యువర్ మదర్.
2: కనుక నీ మొట్టమొదటి నీవు తల్లికి నీవు జీవితానికి కృతజ్ఞత అందించమన్నారు.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ టు యువర్ మదర్.
2: నీవు అందించవలసినటువంటి తల్లికి మొట్టమొదట.
1: ఫస్ట్ యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్
2: గ్రాటిట్యూడ్. ఏ దేశమైనా పోనీ మాతృదేశం అంటారు.
1: యు మే గో ఎనీవేర్, వి సే మదర్ ల్యాండ్.
2: కానీ ఫాదర్ ల్యాండ్ అని ఎవరు చెప్పరే.
1: నో వన్ సేస్ ఫాదర్ ల్యాండ్.
2: ఫాదర్ కంత ప్రధానం కాదు.
1: ఫాదర్ ఇస్ నాట్ దట్ ఇంపార్టెంట్.
2: మదరే చాలా ముఖ్యం.
1: మదర్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
2: తొమ్మిది నెలలు మోసి కని పెంచి అనేక కష్టములకు ఓర్చి మీకు వచ్చినటువంటి డబ్బులంతా కూడా రాత్రింపగలు మేలుకొని ఆహారం మాని మిమ్మల్ని రక్షించుకుంటూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ మదర్ హాస్ గివెన్ బర్త్ టు యూ బేరింగ్ ఆల్ ద పెయిన్ ఫర్ 9 మంత్స్, feeding you, taking care of you, caressing you.
2: కనుకని మొట్టమొదటి తల్లి చాలా ప్రధానమైనటువంటి.
1: సో మదర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
2: ఇటువంటి తల్లిని మనం మర్చకుండా నిరంతరం కూడా తల్లి ఆజ్ఞను తెలుసా వహించాలి.
1: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ యువర్ మదర్, యూ హావ్ టు ఒబే హర్.
2: తల్లి ఏది చెప్పినా కానీ అది వేద వాక్యే.
1: వాట్ ఎవర్ మదర్ టెల్స్ ఇట్ ఇస్ వేద.
2: అది సత్యమైనటువంటి వాక్యే.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ ట్రూత్.
2: నీ క్షేమాన్ని కోరే చెప్తుంది కానీ, నీ మంచిని కోరే చెప్తుంది కానీ, నీ చెడ్డని కోరే తల్లి ఎక్కడా కనిపించదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మదర్ టెల్స్ ఇన్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్. దేర్ ఇస్ నో బ్యాడ్ మదర్ ఎనీవేర్.
2: నీవు గొప్ప విద్యావంతుడు కావచ్చు,
1: హైలీ ఎడ్యుకేటెడ్,
2: తల్లి విద్యాహీనురాలు కావచ్చు,
1: మదర్ మే బి లిటిల్,
2: ఎంత విద్య లేకపోయినప్పటికీ తల్లి ఎందు నీ క్షేమాన్ని కోరేటువంటి శ్రేయస్సు భావం ఉంటుండాలి.
1: మదర్ మే బి ఇల్లిటరేట్ బట్ షీ థింక్స్ ఆఫ్ యువర్ వెల్ఫేర్, యువర్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్.
2: అటువంటి తల్లి యొక్క స్వరూపమే గాయత్రి.
1: గాయత్రి ఇస్ ది వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ మదర్.
2: అటువంటి గాయత్రి మాత్రమును,
1: ద గాయత్రి,
2: మనము మూడు వేళలు ఎందుకు స్మరిస్తూ ఉంటే,
1: వీ హావ్ టు చాంట్ థ్రైస్ ఎ డే.
2: మొట్టమొదటి ప్రాత సంధ్య అన్నారు.
1: ఫస్ట్ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ట్వైలైట్,
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: సాయం సంధ్య,
1: అండ్ ఈవినింగ్ ట్వైలైట్.
2: అనగా తెల్లవారి ఏమవుతుంది?
1: మార్నింగ్ వాట్ హ్యాపన్?
2: తెల్లవారి నీవు సూర్యుని వైపును మొహం తిప్పి కూర్చున్నప్పుడు,
1: యాజ్ యూ టర్న్ టువర్డ్ సన్,
2: నీ నీడ నీకంటే ఎన్నో రెట్లు అధికంగా కనిపిస్తుంది.
1: అండ్ యూ ఫైండ్ ద షాడో ఇంక్రీజింగ్ మోర్ దాన్ యువర్ సైజ్.
2: కానీ ఎంతకాలం నీవు ఆ విధంగా కూర్చున్నా కానీ నీ నీడని నీవు దాటలేవు.
1: యూ మే స్టాండ్ లైక్ దట్ బట్ యూ కెనాట్ క్రాస్.
2: నీడనే మాయా.
1: ఎవరీ షాడో ఇస్ ఇల్యూషన్.
2: దాన్ని మనం దాటాలంటే ఏం చేయాలి?
1: వాట్ షుడ్ యూ డూ టు క్రాస్?
2: నీ ముఖం సూర్యుడి నుంచి తిప్పాలి.
1: టర్న్ టర్న్ అగెన్స్ట్ ది డైరెక్షన్ ఆఫ్ ద సన్.
2: అప్పుడే నీ నీడ వెనకబడిపోతుంది.
1: దెన్ యువర్ షాడో విల్ ఫాల్ బిహైండ్.
2: అప్పుడు నీ మాయ నిన్ను ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: మధ్యాహ్న సంధ్య,
1: అండ్ ద మిడ్ డే,
2: అనగా 12 గంటల సమయం లోపల సూర్యుడు నీ శిరస్సు పైన ఉంటుంటాడు.
1: 12 o'clock నూన్, సన్ ఇస్ ఆన్ ద టాప్ రైట్ ఆఫ్ ద హెడ్.
2: అప్పుడు నీ నీడ నీ పాదాల కింద పడిపోతుంది.
1: అండ్ ద వెరీ షాడో విల్ బి అండర్ యువర్ ఫీట్.
2: నీకు ఇటు పోదు అటు పోదు.
1: ఇట్ నైదర్ దిస్ సైడ్ నాట్ దట్ సైడ్.
2: సాయం సంధ్య,
1: ఇట్ ఈవినింగ్ టైం.
2: నీవు సూర్యుడు వైపు తిరుగుతూ ఉంటే ఇంకా నీ నీడ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పోతుంటాయి.
1: అండ్ ద షాడో విల్ బి ఇంక్రీజింగ్ మోర్ అండ్ మోర్ యాజ్ యూ టర్న్ టువర్డ్ ద సన్.
2: కనుక నీవు సూర్యుని వైపు తిరగనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు టర్న్.
2: చంద్రమా మనసో జాత, తెచ్చో సూర్యో జాత, నీ మనసే నీ చంద్రుడు.
1: అండ్ ఫ్యాక్ట్ ద వెరీ మూన్ ఇస్ అవర్ మైండ్.
2: నీ యొక్క మనసే నీ యొక్క చంద్రుడు. ఆ చంద్రుడు మనసు పైన నీవు ఏకాగ్రత పరచుకో.
1: కాన్సన్ట్రేట్ ఆన్ ద మూన్, ద మైండ్.
2: అప్పుడే నీ యొక్క మాయ ఏమాత్రమో బాధించదు.
1: దెన్ యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఇల్యూషన్.
2: కానీ
1: బట్
2: ఈనాడు కలియుగ ప్రభావం చేత,
1: బికాజ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ఏజ్ కలి,
2: ఇంతేకాకుండా ఆధునిక యుగము చేత,
1: బికాజ్ ఆఫ్ మోడర్న్ ఏజ్,
2: చదువులు మితిమీరి పెరుగుతూ ఉండటం చేత,
1: బికాజ్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ స్పెషలైజేషన్ ఇన్ నాలెడ్జ్,
2: దీంతో పాటు బుద్ధి తక్కువ అవుతుండాలి,
1: బికాజ్ ఆఫ్ పర్వర్టెడ్ ఇంటెలిజెన్స్,
2: బుద్ధి బాగా కుశలతగా ఉంటుండాలి.
1: In fact, one is intellect.
2: కానీ గుణం తగ్గిపోతుండాలి.
1: But yet the virtue is less than
2: that. గుణము లేని బుద్ధి ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is intelligence without
2: గుణము లేని చదువు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: What for is the knowledge without
2: virtue? చదువులు కేవలం గ్రంథ పరిచయమే మాత్రమే కానీ,
1: all the knowledge is textual information.
2: మరి దివ్యమైన జీవితాచరణ లోపల ఏమాత్రము సహాయం చేయటం లేదు.
1: It doesn't help you to lead a divine life.
2: కనుక మనం దివ్య జీవితానికి తగినటువంటి యొక్క చదువును మనం చదవాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యు హావ్ టు స్టడీ టు లీడ్ ద డివైన్ లైఫ్.
2: లౌకిక చదువులు కూడా అవసరమే.
1: ద సెక్యులర్ ఎడ్యుకేషన్
2: దానితో పాటు
1: అలాంగ్ విత్ దట్
2: ఆధ్యాత్మిక విద్య కూడా అత్యవసరము.
1: ద స్పిరిచువల్ ఎడ్యుకేషన్
2: ఆధ్యాత్మిక విద్య విద్యానాం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ ద ట్రూ.
2: ఈనాడు చదివినటువంటి చదువులు అన్ని కూడా చిన్న చిన్న నదులు కాలువలు వంటివి.
1: ఆల్ అవర్ ఫీల్డ్స్ ఆఫ్ స్పెషలైజేషన్ ఆర్ లైక్ రివర్స్ అండ్ రివర్.
2: ఇవన్నీ తీరి ఎక్కడ పోతున్నాయి?
1: వేర్ టు ది గో అల్టిమేట్లీ?
2: నదీనాం సాగరోవతి, సగం సముద్రంలో చేరిపోతున్నాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ మైటీ ఓషన్.
2: ఆ సముద్రమే లేకపోతే ఈ నదులకు స్థానమే లేదు.
1: వెన్ దేర్ ఇస్ నో ఓషన్ రివర్స్ ఫైండ్ నో ప్లేస్.
2: కనుక అన్ని విద్యల కంటే ఆధ్యాత్మిక విద్య చాలా అవసరమైనది.
1: ఆఫ్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ద స్పిరిచువల్ ఇస్ హైయెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
2: కానీ ఈనాటి కొందరు విద్యావంతులు,
1: సమ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ టుడే,
2: విద్యావంతులుగా ఉండినప్పటికీ
1: దో దే ఆర్ ఎడ్యుకేటెడ్
2: వివేకహీనులుగా ప్రవర్తిస్తున్నారు.
1: దే హావ్ లాస్ట్ ఆల్ దేర్ ఇంటెలెక్ట్ డిస్క్రిమినేషన్.
2: చిన్నపిల్లలు దేవుడు అని చెప్పిన ఏమైనా పూజిస్తూ ఉంటే,
1: వెన్ యంగ్ బాయ్స్ ప్రే టు గాడ్,
2: భజనలు చేస్తుంటే,
1: వెన్ దే డూ భజన్,
2: ఆ పిల్లలను మందలిస్తున్నారు తల్లిదండ్రులు.
1: దే చెక్ దెమ్, దే రిప్రిమాండ్ దెమ్.
2: ఏమిట్రా ఈ చిన్న వయసు లోపలే నీకు దేవుడు?
1: Why are you bothered of God at this tender age?
2: నా మాదిరి ఉద్యోగం చేసి,
1: జాబ్ లైక్
2: రిటైర్డ్ అయిపోయిన తర్వాత,
1: ఆఫ్టర్ రిటైర్మెంట్
2: అప్పుడు ఏ పని ఉండదు, అప్పుడు నీవు స్మరించుకో దేవుణ్ణి.
1: డూ జాబ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ సిన్స్ యూ హ్యావ్ నో అదర్ వర్క్ టు డూ, థింక్ ఆఫ్ గాడ్ దెన్.
2: ఈ చిన్న వయసు నుంచి నీవు ఎందుకు స్మరిస్తావు?
1: వై డూ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ దిస్ టెండర్ ఏజ్?
2: చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
2: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ సేస్ భగవాన్.
2: ఈ చిన్న వయసు నుంచినే మనం దైవ చింతన చేస్తున్నప్పుడే పెద్ద అయిన తర్వాత రిటైర్ అయినప్పుడు కూడా మనకి దైవ చింత జ్ఞాపకం వస్తుంది.
1: When you think of God right at this tender age right now, you can think of God later in during.
2: కనుకనే దైవ చింతకు మాత్రం ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
1: This is the right stage to
2: think of God. Golden age.
1: Very important age.
2: ఇది పవిత్రమైనటువంటి వయసు.
1: This is a sacred
2: age. ఈ వయసును మాత్రం మనం ఏమాత్రం చెరుపుకోకూడదు.
1: We should never neglect this sacred time.
2: ఇంకా కొంతమంది తల్లిదండ్రులు,
1: some parents,
2: పిల్లవాడు ఏదైనా ఒక డిగ్రీ పాస్ అయినాడంటే,
1: the moment boy gets a degree,
2: తక్షణమే విదేశాలకు పాస్పోర్ట్ కోసం అప్లై చేయమంటారు.
1: ఇమ్మీడియట్లీ పేరెంట్స్ ఇన్స్ట్రక్ట్ దేర్ చిల్డ్రన్ టు అప్లై ఫర్ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
2: స్వదేశంలో లేనటువంటి విదేశంలో ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యు ఫైండ్ దేర్ విచ్ ఇస్ మిస్సింగ్ హియర్?
2: దీనినే చెప్తారు, ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది మరి ఏ దేశంలో ఉండదు?
1: దట్ విచ్ ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ భారత్ ఈస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఎల్స్.
2: నీవు చదవచ్చు, చదువు భారతదేశంలో లేదా?
1: ఇస్ దాట్ ఎడ్యుకేషన్ యూ వాంట్ గో దర్? ఇస్ ఇట్ నాట్
2: అవైలబుల్ హియర్? విదేశానికి పోయి చదవాలి.
1: వై డు యూ వాంట్ టు గో అబ్రాడ్?
2: విదేశానికి పోతున్నావు కానీ నువ్వు చదువుతున్నావా?
1: యు గో దేర్, డు యు స్టడీ దేర్?
2: చదవటం లేదు. వికార బుద్ధులు పెంచుకుని విపరీతమైనటువంటి చేష్టల చేత మనము కేవలము వికృతమైనటువంటి రూపాన్ని పొందుతున్నాం.
1: యూ అండర్టేక్ ఆల్ సిల్లీ యాక్టివిటీ విత్ పర్వర్టెడ్ మైండ్, పర్వర్టెడ్ జీనియస్.
2: నా దృష్టిలో నేను చూసినటువంటి ఇంతవరకు కూడా ఎంతమందో విద్యాశాలకు వెళ్ళినారు.
1: Bhagavan knows many you have gone abroad.
2: ఎవరు సరైనటువంటి దీంతో ఇంటి భారతదేశాలు చేరలేదు.
1: నాట్ ఈవెన్ వన్ రిటర్న్ సేఫ్ ఇన్ ద ప్రాపర్ కండిషన్.
2: విదేశాలకు పంపేది ఏ నిమిత్తమై పంపుతున్నారు?
1: వై డు వి సెండ్ దెం అబ్రాడ్?
2: వీడు గుణవంతుడు కావాలని కాదు పంపించేది, ధనవంతుడు కావాలని పంపుతున్నారు.
1: నాట్ దట్ హి షుడ్ బి గుణవంత, ద వర్చ్యువస్, బట్ ఓన్లీ ధనవంత.
2: ధనము, ధనము, ధనము,
1: మనీ అండ్ మనీ.
2: ఈ ధనం ఏం చేస్తుంది?
1: వాట్ ఇస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ ఇట్?
2: ధనం ఉంటుంది, లోక సౌకర్యాలు చేకూరుస్తుంది.
1: మనీ ఇస్ నెసెసరీ ఫర్ కన్వీనియన్స్.
2: కానీ మానసిక శాంతిని అందించగలదా?
1: బట్ కెన్ ఇట్ కన్ఫర్ పీస్?
2: లేదు.
1: నో,
2: ఒక ఆధ్యాత్మికమే మానసిక శాంతిని అందిస్తుంది.
1: ఇట్ ఓన్లీ స్పిరిచువాలిటీ దట్ కన్ఫర్ పీస్.
2: ప్రతి మానవుడు కూడా ఈనాడు,
1: ఎవ్రీ మ్యాన్ టు
2: డే, ఏదో ఒక పిచ్చి పట్టినట్టుగా విదేశాలకు పంపడం, విదేశాలకు పంపడం.
1: ఇట్ హాస్ బికమ్ ఎ మోర్ ఆర్ లెస్ మ్యాడ్నెస్ టు గో అబ్రాడ్.
2: ఆ విదేశాల వారంతా కూడా భారతదేశానికి చేరటం.
1: ఆల్ ఫారినర్స్ కమ్ హియర్ టు భారత్.
2: నిజంగా ఆ విదేశంలో శాంతి సుఖమే ఉంటుంటే ఆ దేశం వారు ఈ దేశానికి ఎందుకు వస్తారు?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఇస్ పీస్ అబ్రాడ్, వై షుడ్ దే కమ్ హియర్?
2: అక్కడ ఏమాత్రమూ లేదు.
1: దేర్ నో పీస్ దేర్.
2: ధన సౌకర్యాలు ఉంటున్నాయి,
1: హావ్ కన్వీనియన్స్.
2: గుణ సౌకర్యం అసలే లేదు.
1: బట్ నథింగ్ వాట్స్ ఎవర్ ఇట్ గాట్ ఇస్ సెల్ఫ్.
2: ధనమెచ్చిన మదమెత్తును.
1: ఇఫ్ యు హావ్ గాట్ మనీ యు విల్ బి అరగెంట్.
2: మదమెచ్చిన దుర్గుణము మానక హెచ్చు.
1: ఇఫ్ యు ఆర్ అరగెంట్ యు విల్ హావ్ బ్యాడ్.
2: ధనముడిగిన మదముడుగును.
1: ద మోమెంట్ మనీ ఇస్ గాన్,
2: దుర్గుణము మానులువేమో.
1: ద మోమెంట్ వెన్ వన్స్ మనీ ఇస్ గాన్,
2: దుర్గుణాలు ప్రవేశించకుండా ఉండాలంటే స్వదేశంలోనే ఉండాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ విల్ బి గుడ్, యూ హావ్ టు రిమైన్ ఇన్ యువర్ మదర్ ల్యాండ్.
2: నేనే పెద్ద ఆదర్శం.
1: భగవాన్ ఇస్ ద బిగ్గెస్ట్ ఐడియల్.
2: ఎన్ని వేల మందో, ఎంతమందో భక్తులంతా వచ్చి, స్వామి మా దేశానికి రావాలి, మా దేశానికి రావాలి, ఎంత దిన్నము ప్రార్థిస్తూనే ఉన్నారు.
1: మిలియన్స్ ఆఫ్ డివోటీస్ ఆర్ ప్రేయింగ్ భగవాన్ దట్ హి షుడ్ గో అబ్రాడ్.
2: ఈనాటి వరకు నేను ఆ తలంపే లేదు నాలో.
1: టిల్ దిస్ డే హస్ నాట్ ఎంటర్‌టైన్డ్ ఎనీ థాట్.
2: కారణం ఏమిటి?
1: వై?
2: సర్వధర్మములకు మూలాధారమైనటువంటి భారతదేశం.
1: భారత్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఫెయిత్.
2: ఈ దేశంలో ఉండేటువంటి యజ్ఞయాగాది క్రతువులంతా ఎంత పవిత్రమైనటువంటివి.
1: ద సీక్రెట్ రిచువల్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఐడియల్.
2: ఒక ఉదాహరణము, ట్రైన్ పోతుంది అనుకోండి.
1: As the train is going,
2: train lo enno boxes unta untayi,
1: you find so many compartments.
2: Kaani daniki okkati maatrame mundu engine stage room untadi.
1: The train will have engine in the front.
2: Aa mundu untuntadi engine.
1: The engine is in the front.
2: Dantone poga, dantone munippulu, dantone mantalu untayi.
1: There you find the coal and the fire and the driver.
2: పెట్టి పెట్టిలో కూడా ఈ మంటలు ఉండవు.
1: యూ డోంట్ ఫైండ్ ఫైర్ కోల్ ఇన్ ఎవరీ కంపెనీ.
2: కాబట్టి సర్వ దేశంలో కూడా భారతదేశము ఇంజన్ వంటిది.
1: భారత్ ఇస్ ది ఇంజన్ ఫర్ ఆల్ ఆఫ్ ది కంట్రీస్ ఇన్ ద ట్రైన్ ఆఫ్ ది వరల్డ్.
2: భారతదేశం నుండి యజ్ఞయాగాది క్రతువులంతా కూడా ఉప్పొంగిపోతున్నాయి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ భారత్ వేర్ యూ ఫైండ్ సీక్రెట్ రిచువల్ ఫుల్ ఆఫ్.
2: మిగతా దేశంలో దీనికి అతికించినటువంటి పెట్టెల వంటివి.
1: ఆల్ అదర్ కంపార్ట్మెంట్స్ ఆర్ లింక్డ్ టు ది ఇంజన్.
2: కానీ కొన్ని కొన్ని దేశాలు పడిపోతుంటాయి.
1: ఆఫ్ కోర్స్ వి ఫైండ్ ది
2: రేంజ్. కారణం ఏమిటి?
1: వై
2: లింక్ సరిలేకపోవటం వల్లే పడిపోతుంది.
1: బికాస్ దేర్ ఇస్ నో ప్రాపర్ లింకేజ్.
2: కనుక భారతదేశం యొక్క దివ్యతత్వం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి.
1: ది డివినిటీ ఆఫ్ భారత్ ఇస్ హైలీ సేక్రెడ్.
2: కనుక భారతదేశం నందు ఉండి భారతీయ సంస్కృతిని నీవు కాపాడి, భారతీయ సంస్కృతిని నీవు ఆచరణ యందు ఉంచి, భారతీయ సంస్కృతిని ప్రచారం చేయాలి.
1: దేర్ఫోర్ స్టే హియర్ ఇన్ భారత్, థింక్ ఆఫ్ కల్చర్ ఆఫ్ భారత్, ప్రాక్టీస్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ ప్రాపగేట్.
2: అది నిజమైనటువంటి యొక్క తత్వము గాయత్రి స్వరూపము.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఇన్ ది టీచింగ్ ఆఫ్ గాయత్రి.
2: గాయత్రికి పంచముఖి అని పేరు.
1: వి సే గాయత్రి హస్ ఫైవ్ ఫేసెస్.
2: ఐదు ముఖములు ఉంటున్నాయి ఆమెకు.
1: హి హస్ ఫైవ్ ఫేసెస్.
2: ఏమిటి ఐదు ముఖములు?
1: వాట్ ఆర్ దే?
2: ఓ ఒక ముఖము.
1: ద ఫస్ట్ ఫేస్ ఓం.
2: భూహ తుహ తత్. ఈ ఐదు ముఖములు.
1: ఇట్ హస్ గాయత్రి ఫైవ్ ఫేసెస్. ఓం భూర్ భువ సువ.
2: చతుర్వరేణ్యం.
1: చతుర్వరేణ్యం.
2: భర్గో దేవస్య ధీమహి.
1: భర్గో దేవస్య ధీమహి.
2: ఓ దేవత, నా ఎందున్నటువంటి అంధకారమును, నా ఎందున్న అజ్ఞానమును దూరం చేసే.
1: ఓ మద, సీ ద ఇన్నర్ డార్క్నెస్ ఇస్ డిస్పెల్డ్, ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
2: ధియో యోన ప్రచోదయాత్. ధియస్ అనగా బుద్ధిని అభివృద్ధి పరచు.
1: ధియో యోన ప్రచోదయాత్. గ్రాంట్ మీ ద
2: గాయత్రి మంత్రం అంతా ఇదియే.
1: దిస్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
2: తర్వాత ప్రార్థన.
1: దెన్ ప్రేయర్.
2: ధియో యోన అదే ప్రార్థన.
1: ధియో యోన ప్రచోదయాత్ ఇస్ ద ప్రేయర్.
2: తల్లి నాకు ఈ మంచి బుద్ధిని అనుగ్రహించు అని భక్తి.
1: ఓ మదర్, విత్ ఆల్ ద డివోషన్ ఐ ప్రే అంటు యూ టు గ్రాంట్ మీ ఇంటెలిజెన్స్.
2: ఈ విధమైనటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములతో కూడినటువంటి ఒక మంత్రము గాయత్రి మంత్రము.
1: గాయత్రి ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ది త్రీ ప్రిన్సిపల్స్ ఆఫ్ డివోషన్, విజ్డమ్ అండ్ రెనన్సియేషన్.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి ఒక గాయత్రి మంత్రమును స్మరించడం చేత ఎంతో మనసు పవిత్రమవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ చాయింట్ గాయత్రి ద మైండ్ విల్ బి సేక్రెడ్.
2: అందులో విద్యావంతులు,
1: ఎడ్యుకేటెడ్
2: యువకులైనటువంటి వారు తప్పక గాయత్రి మంత్రమును స్మరించాలి.
1: Youngsters educated must necessarily chant Gayatri.
2: మీరు బాగా విచారం చేసుకోండి, గాయత్రి మంత్రోపదేశము చాలా మందికి పెద్ద వయసు అయిన తర్వాత చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ గాయత్రి ఇస్ గివెన్.
2: అంతవరకు వారి యొక్క బుద్ధి ప్రభావము అభివృద్ధి కాదు.
1: Till Gayatri teaching is given, they will not be intelligent.
2: Gayatri mantrochara jarigina tarvatane buddhi vikasistundi.
1: The moment he receives Gayatri,
2: prakatistundi, prabhavistundi.
1: The intellect blossoms and manifests.
2: Karukane motta motta manu Gayatri mantrani ashtavayasulo opane cheyali.
1: So
2: garbhashtami annaru.
1: At the age of 8.
2: ఆ వయసులో చేసినప్పుడు ఎంత తెలివితేటలుగానో పెరుగుతుంటాడు పిల్లవాడు.
1: If Gayatri mantra is given at the age of 8, he will be highly intelligent.
2: కనుక మనం చిన్న వయసు నుండి చేయటం చాలా మంచిది.
1: ఇట్స్ వెరీ ఎసెన్షియల్ టు డూ ఇట్ అట్ యంగ్.
2: కానీ ఎప్పుడైనా సరే జీవితం లోపల గాయత్రి మంత్రాన్ని స్మరిస్తే చేత ఎంతైనా ధన్యులవుతారు.
1: దట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు చాంట్ గాయత్రి అట్ ఎనీ ఏజ్, సర్టెన్లీ యు విల్ బి లిబరేటెడ్.
2: కనుక భక్తి శ్రద్ధలు చాలా ప్రధానమైనటువంటివి.
1: బట్ డివోషన్ అండ్ సిన్సెరిటీ ఆర్ ఇంపార్టెంట్.
2: ఈనాటి ప్రభావము చాలా మితిమీరిపోతుంది.
1: యు నో ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్.
2: దీనికంత కారణము భక్తి శ్రద్ధలు లేకపోవటమే.
1: ది రీజన్ ఫర్ ఆల్ ద రూయిన్ అవుట్ సైడ్ ఇస్ అబ్సెన్స్ ఆఫ్ డివోషన్.
2: ఎక్కడ చూసినా అశాంతియే.
1: రెస్ట్లెస్నెస్ ఎవ్రీవేర్.
2: ఎక్కడ చూసినా భయమే.
1: వి ఫైండ్ ఫియర్ ఆల్ ఓవర్.
2: కారణము దైవ చింతన లేదు.
1: బికాస్ పీపుల్ డోంట్ ఫియర్ ఆఫ్ గాడ్.
2: సర్వ భయములు కూడా నువ్వు నివారణ గావించేది ఒక దైవ మంత్రమే.
1: యు కెన్ బి ఫియర్లెస్ బై థింకింగ్ ఆఫ్ గాడ్.
2: దైవం అనేటువంటి ఆస్తి మన ఎందు ఉన్నప్పుడు
1: దేనైనా
2: మనం సంపాదించుకోవచ్చు.
1: యు కెన్ అచీవ్.
2: దైవము కేవలము సువర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ గోల్డెన్.
2: కనుకనే భగవంతుణ్ణి సువర్ణ గర్భాయ నమః అన్నారు.
1: సో వి కాల్ గాడ్ సువర్ణ గర్భాయ.
2: హిరణ్య గర్భుడు భగవంతుడు.
1: గాడ్ ఇస్ గోల్డ్.
2: హిరణ్య గర్భుడు.
1: హిరణ్య గర్భ.
2: కాబట్టి ఆ గోల్డ్ అనేటువంటి మన దగ్గర ఉంటుంటే దేనైనా మనం సామాన్లు కొనవచ్చు.
1: విత్ గోల్డ్ ఆన్ హ్యాండ్ యూ కెన్ హ్యావ్ ఎనీ జ్యువెల్ ఆఫ్ యువర్ చాయిస్.
2: కనుక దైవ చింతన అనేటువంటి మనం వెంట ఉన్నప్పుడు ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: ద మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ గాడ్ ద
2: గోల్డ్ ఆన్ జ్యువెల్ కొనవచ్చు.
1: యూ కెన్ హావ్ ద జ్యువెల్ ఆఫ్ ధర్మ
2: ప్రేమ అనే జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్ లవ్
2: ధర్మము అనేటువంటి జ్యువెల్ కొనవచ్చు.
1: జ్యువెల్ ఆఫ్ సన్నిహిత
2: ప్రేమ అనే ధనం చేత ఎంత ధనమైనా ఎంత వస్తువులైనా మనం ఆశించవచ్చు.
1: విత్ ది వెల్త్ ఆఫ్ లవ్ యూ కెన్ బై ఎనీ కమాడిటీ ఎనీ ఆర్టికల్ ఆఫ్ ఎనీ ప్రైస్.
2: కనుక సర్వమునకును హిరణ్య గర్భుడు చాలా ముఖ్యుడు.
1: ఫర్ ఎవ్రీథింగ్ హిరణ్య గర్భ గోల్డ్
2: అతనే దైవము.
1: ఇస్ గాడ్.
2: ఆ దైవమును మన హృదయం నందించుకున్నప్పుడు సర్వము దైవ భావములు ఆవిర్భవిస్తుంటాయి.
1: వెన్ యూ ఇన్స్టాల్ గాడ్ ఇన్ యువర్ హార్ట్ ఎవ్రీథింగ్ ట్రాంక్విల్ గెట్
2: ఒక పాత్రలో పాయసం పోసి మూసి పెట్టినప్పుడు పది రంధ్రములు కొట్టినా ఒక్కొక్క రంధ్రంలో కూడా పాయసమే వస్తుంది కానీ మరొక విషయం రాదు.
1: వెన్ యూ కీప్ ద రైట్ పుడింగ్ ఇన్ ఎ వెసల్ మేడ్ అప్ ఆఫ్ హోల్ నేచురలీ దట్ వుడ్ కమ్ అవుట్ డ్రైన్.
2: కనుక మన హృదయం నిండుకును దైవమునే పెంచుకున్నప్పుడు సర్వము కర్మను కూడాను దైవ స్వరూపాలుగానే మారుతుంటాయి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్ సో దట్ ఆల్ యువర్ థాట్స్ అండ్ యాక్షన్స్ ఆర్ బౌండ్ టు బి డివైన్.
2: నీవు చేసే సర్వ పనులు కూడాను దైవ కర్మలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ యువర్ యాక్షన్స్ ఆర్ డివైన్.
2: కానీ ఈనాటి మానవులకు శ్వాస ఉన్నది కానీ
1: మ్యాన్ టుడే హ్యాస్ శ్వాస బ్రెత్
2: విశ్వాసము లేదు.
1: హ్యాస్ నో విశ్వాస ఆఫ్ ఫెయిత్.
2: విశ్వాసం లేని శ్వాసం ఉంటే ప్రయోజనం ఏమిటి?
1: వితౌట్ విశ్వాస ఆఫ్ ఫెయిత్ వాట్ ఫర్ ఇస్
2: శ్వాస విశ్వాసంతో కూడినటువంటిదిగా ఉండాలి.
1: సో యూ షుడ్ హ్యావ్ ద బ్రెత్ శ్వాస విత్ విశ్వాస ఆఫ్ ఫెయిత్.
2: కనుక మంచి దానిపైన విశ్వాసం ఉండాలి.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ గుడ్ థింగ్.
2: ఈనాటి మానవుడు మంచిని విశ్వసించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ఫెయిత్ ఇన్ గుడ్
2: చెడ్డని విశ్వసిస్తున్నాడు.
1: ఫెయిత్ ఇన్ బ్యాడ్
2: అది మంచిది కాదు.
1: ఇట్ నాట్ ప్రాపర్.
2: మన జీవితం మనకి ఏమాత్రం సుఖం నందించదు.
1: యూ విల్ నెవర్ బి హ్యాపీ బై దట్ వే.
2: ఈనాటి యువకులందరూ కూడాను
1: యంగ్స్టర్స్ టుడే
2: దేశ క్షేమాన్ని
1: ది వెల్ఫేర్ ఆఫ్ ది కంట్రీ
2: లోకహితాన్ని
1: గుడ్ ఆఫ్ ది కంట్రీ
2: దివ్యమైన భావాన్ని పెంచాలి.
1: They should work for the welfare, the progress of the country, and the divine thought.
2: హితోపదేశములుగా ఉంటుండాలి.
1: And all your teaching should be good.
2: దేశమునకంత ఉపకారమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: You should render service to the country.
2: ఇది వ్యాసుడు కూడా చెప్పాడు.
1: This is stated by Vyasa.
2: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణములు రాసి కట్టగలబడికి ఈ పురాణము చదివేటువంటి టైం మీకు చిక్కటం లేదు.
1: Vyasa composed 18 epics. You don't have time to go through them all.
2: కనుక ఈ రెండింటి ఎందుకును ఒక చిన్నదిగా మీరు భావించుకొని దాన్ని స్మరించండి.
1: ఐ సేట్ ఇన్ సమ్మరీ ది ఎసెన్స్ ఇన్ టూ సెంటెన్సెస్ ఆఫ్ ఆల్ ది
2: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 18 పురాణములు చదవనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు రీడ్ ఆల్ ది 18 ఎపిక్స్.
2: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
2: ఈ రెండింటిని మనం తీసుకుంటే చాలు.
1: ఇఫ్ యూ టేక్ దీస్ టు దట్ సీ నౌ
2: ఎప్పుడు ఇతరులకు సహాయం చేద్దాం.
1: హెల్ప్ ఎవ్రీబడి
2: ఇతరులకు ఏమాత్రం కీడు జరగకుండా ఉందాం.
1: నెవర్ హార్మ్ ఎనీబడి
2: అది నిజమైనటువంటి భక్తి యొక్క ప్రవర్తి.
1: That is the true devotion and surrender.
2: Bhakti, bhakti ante poojalu cheyatamu, pratamam cheyatamu, bhajan cheyatamu, inta maatrame kaadu.
1: Devotion does not mean worship or chanting or meditation alone.
2: Ivanni kevalam bahyamaina karmalu.
1: They are only external physical actions.
2: Ee bahyamaina karmalu enni undinappatiki antarbhavamlo parishuddhame lekapothe idantha ashuddhame.
1: If the inner feeling is not pure, all the external acts are bound to be impure.
2: కనుక మీరందరూ ప్రేమను పెంచుకోండి.
1: సో గ్రో డెవలప్
2: ప్రేమే దైవము దైవమే ప్రేమ.
1: లవ్ ఇస్ గాడ్ గాడ్ ఇస్ లవ్.
2: కనుక తల్లిదండ్రులను ప్రేమించండి.
1: లవ్ యువర్ పేరెంట్స్
2: తల్లిదండ్రులను సేవించండి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్
2: తల్లిదండ్రులకు సంతృప్తి పెట్టండి.
1: సాటిస్ఫై దెమ్.
2: కానీ తల్లిదండ్రులు ఆజ్ఞ నడుచుకోండి.
1: ఫాలో ది కమాండ్.
2: ఒక్కవేళ కొంతమంది తల్లిదండ్రులు ఇది తెలియకునో తెలుసు కొంతవరకు తప్పుడు మార్గం తప్పిస్తారు.
1: ఇన్నోసెంట్లీ ఆర్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ పేరెంట్స్ మే గివ్ మిస్గైడ్.
2: వాళ్లకు మీరు సహజంగా శాంతభావం చేత వాళ్లకు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి.
1: రిమైన్ ఇన్ పీస్ ట్రై టు కన్విన్స్ దెమ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ నీట్లీ.
2: నాయన నీవు ధర్మం సంపాదించాలి.
1: మై డియర్ సన్ యూ షుడ్ ఎర్న్ మనీ.
2: నీ విదేశాలకు పోవాలి.
1: యూ షుడ్ గో అబ్రాడ్
2: అని చెప్పితే అప్పుడు చెప్పాలి మీరు.
1: నీ
2: ఆజ్ఞ ఆయన శిరసా వహిస్తాను కానీ ఈ ధనం కాదు నాకు మూలము.
1: Mother, I'll follow your command, but money is not important.
2: నా గుణమే నాకు ప్రధానము.
1: గుణా వర్చ్యూ ఇస్ ఇంపార్టెంట్.
2: గుణము లేని ధనం ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ ద మనీ వితౌట్ గుణా వర్చ్యూ?
2: కనుక నేను గుణాన్ని సాధించుకునే నిమిత్తం దైవాన్ని రక్షించుకోవడానికి నేను ప్రయత్నిస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంట్ క్యారెక్టర్ దేర్ ఫోర్ ఐ ఫాలో గాడ్.
2: ఆ విధంగా చెప్తూ ఉంటే తల్లిదండ్రులు కూడా మనసు కలుగుతుంది.
1: ఇన్ ద బాయ్ సేస్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్.
2: కనుక తల్లిదండ్రులు రాజు నడుచుకోవాల్సిందే కానీ కొన్ని కొన్ని మాత్రము మూర్ఖమైనటువంటి వాటి కూడా నడుచుకోనక్కర్లేదు.
1: యూ హావ్ టు నెసెసర్లీ ఫాలో ద కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్ బట్ నాట్ ఫూలిష్ డిక్టేషన్.
2: కానీ కొన్ని పరిస్థితులు ఈనాడు కలిగి ప్రభావం చేత విరుద్ధమైన భావాలు కూడా బోధిస్తున్నారు తల్లిదండ్రులు కొందరు.
1: As an effect of the Kali Age, even parents also advise their children in the wrong way.
2: అది వాళ్ళకి తెలియక బోధిస్తున్నారే కానీ నీ పైన ప్రేమ లేక కాదు.
1: It is out of their innocence, ignorance.
2: తల్లిదండ్రులకు బిడ్డల పైన ప్రేమ మెండుగా ఉంటుండాలి.
1: In fact, parents love their children very much.
2: కానీ భవిష్యత్తు వాళ్ళకి తెలియదు.
1: But you don't know the future.
2: కనుకనే వాళ్ళు ఆ విధంగా చెప్తుంటారు. వాళ్ళని మనం ద్వేషించకూడదు.
1: Don't hate them anyway.
2: వారికి సహజంగా వారికి మనం చెప్పడానికి ప్రయత్నించాలి.
1: యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ ఇన్ ఎ నేచురల్ సింపుల్ స్వీట్ వే.
2: ఆ విధంగా చేసి వారి మనసు కూడా సంతృప్తి పరచాలి.
1: అండ్ మేక్ దెమ్ హ్యాపీ అండ్ సాటిస్ఫై దెమ్, ప్లీజ్ దెమ్.
2: యువకులారా,
1: యంగ్స్టర్,
2: మీ వయసు చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ ఏజ్ ఇస్ హై.
2: ఈ వయసులో మీరు అభివృద్ధి చెందాలంటే దేశమంతా కళ్యాణంగా జరుగుతుంది.
1: If you are perfect now, the whole country will prosper.
2: ఈ నాడు ఉపనయనం చేసుకున్నటువంటి పిల్లలందరూ కూడా గాయత్రి మంత్రాన్ని హృదయపూర్వకంగా స్మరించాలంటే దేశంలో ఎట్టి బాధలు ఉండవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది గాయత్రి మంత్రా యూ రిసీవ్ టుడే, ఇఫ్ యూ చాంట్, దేర్ బి నో ప్రాబ్లమ్,
2: మీకు సంభవించవు.
1: దేర్ బి నో ఎడ్యుకేషన్,
2: బాధలకు మీరు గురికారు.
1: నో సఫరింగ్.
2: కనుకనే దైవ చింతన మాత్రం మీరు మానకండి.
1: Never give up thinking of God.
2: Prahlada is my brother.
1: Prahlada is your brother after all.
2: Vaadi tandi Hiranyakashipudu.
1: And his father is Hiranyakashipu.
2: Atanu chaala durmargudu.
1: He is very bad fellow.
2: Ainappudikini naamam ante dani ishtapaddu.
1: He doesn't relish God's name.
2: కానీ దాన్ని లెక్క చేయలేదు.
1: బట్ ప్రహ్లాద
2: తండ్రి మాట ధిక్కరించలేదు.
1: ఇన్ఫాక్ట్ ఇట్ ఇన్ దిస్
2: ఒబే, నవ్వుకుంటూ వినేటువంటి వాడు.
1: హి యూజ్ టు లిసన్ స్మైలింగ్.
2: కానీ తన పద్ధతి తాను మానలేదు.
1: బట్ హి డిడ్ గివ్ అప్ హిస్ ఓన్ టెంపర్మెంట్.
2: ఇలాంటి వాడిని బాధించాలి, వీడికి మనసు మార్చాలి అని ఏనుగులు చేతి తొక్కించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ హాస్ పుట్ హిమ్ టు సఫరింగ్. హి మేడ్ ఎలిఫెంట్ ట్రాంపుల్ ఆన్ హిమ్.
2: ఉన్నప్పటికీ నారాయణ్ నారాయణ్ నారాయణ్ అన్నాడు.
1: దో హి వాస్ ట్రాంపుల్డ్ అండర్ ద ఫీట్ ఆఫ్ ది ఎలిఫెంట్, హి డిడ్ గివ్ అప్ ది గాడ్స్ నేమ్ నారాయణ్.
2: ఏనుగు కూడా నారాయణ స్వరూపాన్ని పొందాయి.
1: ఈవెన్ ఎలిఫెంట్ హాస్ గాట్ ది ఫామ్ ఆఫ్ నారాయణ.
2: రాజుబాముల చేత కనిపిస్తూ వచ్చారు.
1: ఆ పాయిజన్ స్నేక్
2: నారాయణ నారాయణ అన్నాడు.
1: అండ్ హీ టాంటెడ్ గాడ్స్ నేమ్.
2: అనుకుడు నారాయణ స్వరూపాన్ని పొందిన
1: ఈవెన్ ద పాయిజన్ స్నేక్ ట్రాన్స్ఫార్మ్డ్
2: పర్వతం నుంచి సముద్రంలో నెట్టించాడు.
1: దెన్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ఓషన్.
2: ఆ పడే సమయంలో నారాయణ నారాయణ అన్నాడు.
1: వైల్ హి వాస్ థ్రోన్ ఇన్ టు ఓషన్ హీ టాంటెడ్
2: సముద్రం నుంచి నారాయణ వచ్చి రక్షించాడు.
1: దేర్ కేమ్ అప్ నారాయణ ఇన్ రెస్క్యూ.
2: కనుకని హృదయంలో పవిత్రమైన భావాలు ఉన్నప్పుడు ఎక్కడైనా మనకు రక్షణ తప్పింది కాదు.
1: When you have sacred feelings within you, you are bound to be protected.
2: కనుకని దైవ భావాన్ని నిస్సంశయంగా,
1: have divine thoughts undoubtedly,
2: అకింతలంగా,
1: unwavering,
2: ప్రేమ చేత,
1: with love,
2: నీ స్మరించడానికి ప్రయత్నించు.
1: Hands in sing his glory.
2: కానీ ఒక్కొక్క పర్యాయము దైవం పైన కూడా నువ్వు కోపం వస్తుంటాది.
1: Sometimes you are angry with God also.
2: కానీ కోపం మంచిది కాదు.
1: It's not good.
2: కామ క్రోధ లోభము ఈ మూడు కూడాను నరక ద్వారములే.
1: ఇన్ ఫ్యాక్ట్ కామాది డిజైర్, క్రోధాది యాంగర్, లోభాది గ్రీడ్.
2: రావణుడు ఎలాంటి వాడు తెలుసునా?
1: యు నో వాట్ రావణ వాట్?
2: రావణుడు చాలా గొప్ప శక్తివంతుడే, గొప్ప విద్యావంతుడే, బలవంతుడే, గుణవంతుడే. కానీ ఒక కామానికి లోబడి చేతనే తన కన్న బిడ్డలను తన రాజ్యాన్ని కూడా భస్మం చేసుకున్నాడు.
1: బికాస్ హీస్ బికమ్ ఎ విక్టిమ్ టు కామాది డిజైర్, హీ లాస్ట్ హిస్ కింగ్డమ్, ద క్లాన్.
2: ఇంకా క్రోధము,
1: క్రోధ యాంగర్,
2: క్రోధమంటే హిరణ్యకశిపుడే.
1: హిరణ్యకశిపు సింబలైజెస్ యాంగర్.
2: హిరణ్యకశిపునికి క్రోధం పెట్టుకోవడం చేత ఏం సాధించాడు?
1: హిరణ్యకశిపు ఫుల్ ఆఫ్ యాంగర్ అండ్ ఫ్యూరీ,
2: తాను కూడా భస్మం అయిపోయాడు.
1: హీ గాట్ హింసెల్ఫ్ బర్న్.
2: ఇంకా లోభము,
1: లోభాగ్రి,
2: లోభం దుర్యోధనుడే.
1: దుర్యోధన స్టాండ్స్ ఫర్ గ్రీడ్.
2: ఆ దుర్యోధనుడు లోభం పెట్టుకోవడం చేత కట్టగడపకి ఏమైపోయింది?
1: బికాస్ హీ వాస్ గ్రీడీ, వాట్ హ్యాపెన్డ్?
2: 100 మంది అన్నదమ్ములు కూడా ఒక్క భస్మం అయిపోయారు.
1: హీ లాస్ట్ ఆల్ హిస్ బ్రదర్స్, 100 ఆఫ్ దెమ్.
2: కానీ పంచపాండవులు ధర్మమును మాత్రమే ఆచరిస్తూ వచ్చారు.
1: పాండవ ఫైవ్ ఇన్ నంబర్.
2: ఆ పాండవులు సుక్షేమంగా జీవించారు.
1: దేవర్ సేఫ్ అండ్ సెక్యూర్.
2: భారతదేశానికి ఆదర్శ పురుషులుగా నిలిచారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఐడియల్స్ ఎంటైర్ కంట్రీ.
2: ధర్మమూర్తులుగా ప్రచారం చేశారు.
1: దేర్ వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ధర్మ.
2: కాబట్టి కామక్రోధ లోభములు చాలా చెడ్డవి.
1: Therefore the desire,
2: ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత బలవంతుడైనా కట్టగడపడి లొంగిపోక తప్పదు.
1: He may be noble one, a rich one, and a strong one, yet
2: కనుక ధనబలమును, విద్యాబలమును, గుణబలమును, భుజబలమును ఆధారం చేసుకుని మనం గర్వించరాదు.
1: Therefore we should not be carried away by this ego of wealth, the knowledge and the physical thing.
2: ప్రేమ బలమును పెంచుకోండి.
1: We have to develop love.
2: ప్రేమ ఉంటే విరోధి కూడా మీకు మంచి మిత్రుడు మారిపోతాడు.
1: When you have love, even the worst of your enemy will become your friend.
2: కనుక ప్రేమను పెంచుకోండి.
1: Develop love.
2: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
1: You talk lovingly with
2: everyone. ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
1: You may do anything with love.
2: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.
1: Then your life is an ideal one.
2: అంతేకాని ప్రేమ లేకుండా భగవత్ భక్తి లేకుండా దీన్ని చేసినప్పటికీ నీ ప్రయోజనం లేదు.
1: వితౌట్ లవ్ అండ్ డివోషన్ యు మే డు ఎనీథింగ్, ఇట్స్ ఆల్ బీన్ వెయిన్.
2: అనేక మంది వాదిస్తుంటారు ఏమిటి నీకు ఈ భక్తి.
1: మెనీ ఆర్గ్యూ వాట్ ఫర్
2: కనిపించని దేవుణ్ణి నీవు ఎట్లా నమ్ముతున్నావు?
1: వై డు యు బిలీవ్ గాడ్ హూమ్ యు డోంట్ సీ?
2: ఇదంతా మూర్ఖత్వం అంటారు.
1: ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్.
2: సర్వము భగవంతుని చూస్తూనే ఉన్నాము.
1: ఇన్ఫాక్ట్ వి సీ గాడ్.
2: చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
1: వి సీ హిమ్ బట్ యెట్ వి డినై హిమ్.
2: ఏది చూసినా భగవంతుడే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
2: సర్వ రూపములు కూడా
1: డెవలప్ లవ్.
2: ఎవరితో మాట్లాడినా ప్రేమతో మాట్లాడండి.
1: యు టాక్ లవింగ్లీ విత్ హిమ్.
2: ఏ పని చేసినా ప్రేమతో చేయండి.
1: యు మే డు ఎనీథింగ్ విత్ లవ్.
2: అప్పుడే నీ యొక్క జీవితం చాలా ధన్యమవుతుంది.

0: In fact, we see God.
1: చూస్తూ కూడా భగవంతుడు లేడని ఎట్లా చెప్పగలవు?
0: We see him, but yet we deny him.
1: ఏది చూసినా భగవంతుడే.
0: Everything is divine.
1: సర్వ రూపములు కూడా భగవంతుడే.
0: All forms are his.
1: సర్వ పురుగులు భగవంతుడే.
0: All are his.
1: సర్వ జంతువులు భగవంతుడే.
0: All beings are his.
1: సర్వ క్రిమికీటకాదులు కూడా భగవంతుడే.
0: Therefore, all insects and birds and creatures are divine.
1: సర్వ భూతానాం అనింది వేదం.
0: Veda says God dwells in all of the beings, creatures.
1: అంతా భగవంతుడిగా చూస్తున్నప్పుడు నీవు భగవంతుడిగా చూడటం లేదు ఈ ప్రకృతిని.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ దట్ డివైన్ లుక్.
1: ప్రకృతిగా చూస్తున్నావు కాబట్టి నీకు భగవంతుడు కనబడటం లేదు.
0: యూ హావ్ గాట్ దట్ వరల్డ్లీ విజన్, దేర్ఫోర్ యూ డోంట్ హ్యావ్ దట్ ఎక్స్‌పీరియన్స్.
1: ప్రకృతి భావం మర్చిపో, ప్రకృతిని భగవంతుడిగా చూడు, తప్పక నీకు సాక్షాత్కరిస్తా.
0: గివ్ అప్ దిస్ వరల్డ్లీ అవుట్ లుక్, హ్యావ్ దట్ డివైన్ ఫీలింగ్, డివైన్ విజన్.
1: ఇది పుష్పం అనుకుంటే పుష్పంగానే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఎ ఫ్లవర్, ఇట్స్ ఫ్లవర్.
1: కానీ ఈ పుష్పంలో ఫ్లవర్ ఒక గంధం ఎక్కడి నుంచి వచ్చింది?
0: వేర్ ఫ్రమ్ యూ గెట్ ది స్మెల్ ఫ్రాగ్రెన్స్?
1: ఈ గంధాన్ని ఎవరు పెట్టారు?
0: హూ ఇస్ ది కాజ్ బిహైండ్ ఇట్?
1: ఇది దీని యొక్క సహజము.
0: ఇట్ ఇస్ నేచురల్ క్వాలిటీ.
1: అదే రీతిగానే మానవుని యొక్క ధర్మము, మానవత్వము, దైవత్వము తనతో కూడిన ఉండటమే.
0: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ ఈజ్ టు థింక్ ఆఫ్ గాడ్.
1: ఆ దైవత్వం తనతోనే ఉన్నది.
0: గాడ్ ఈజ్ విత్ యూ.
1: లేడని చెప్పడం ఏ రీతిగా అయితే
0: ఉంటుంది? హౌ కెన్ యూ డినై హిమ్?
1: తల్లిని నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ మదర్.
1: తల్లికి రూపం ఉంది.
0: మదర్ హ్యాస్ ఎ ఫామ్.
1: కానీ తల్లి ప్రేమకు రూపం ఉందా?
0: మదర్ లవ్ హ్యాస్ నో ఫామ్.
1: ఆ ప్రేమ లేకపోతే ఈ దేహాన్ని ఏం ప్రేమిస్తావు?
0: దెన్ దేర్ ఇస్ నో లవ్. హౌ డు యూ లవ్ దిస్ బాడీ?
1: ఆ దేహములో ప్రేమ ఉంది.
0: దట్ బాడీ దేర్ లైక్ ద లవ్.
1: ప్రేమనే దైవము.
0: అండ్ దట్ వెరీ లవ్ ఇస్ గాడ్.
1: అటువంటి ప్రేమను మనం ప్రేమించినప్పుడే మన ప్రాణం కూడాను ప్రేమిస్తుంది మన వల్ల.
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హ్యావ్ దట్ లవ్ విత్ ఇన్ అస్, ద హోల్ లైఫ్ వుడ్ బి లవ్లీ.
1: కనుక తల్లిదండ్రులను గౌరవించండి.
0: పే రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: నీ భావం నీవు పరిశుద్ధం గావించుకో.
0: కీప్ యువర్ ప్యూర్ ఫీల్.
1: ఈ గాయత్రి మంత్రం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటిది.
0: గాయత్రి మంత్ర ఇస్ హైలీ సేక్రెడ్
1: చెప్పినారు కూడా శాస్త్రుల వారు.
0: శాస్త్రిజీ సేడ్
1: ఈ గాయత్రి మంత్రంలో ఉండేటువంటి సారము ఏ దేవత ఎందుకు కూడా లేదు.
0: ది ఎసెన్స్ ఆఫ్ గాయత్రి.
1: దేవతలు అనేక దేవతలుగా ఉన్నారు.
0: ఇస్ నాట్ నోటీస్ ఎనీవేర్ దట్ సో మెనీ డైటీస్.
1: ఎన్ని దేవతలైనా కానీ అందులో ఉన్నది ఒక్కటి.
0: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
1: చూడండి ఇందులో ఎన్నో పువ్వులు ఉన్నాయి.
0: సో మెనీ ఫ్లవర్స్ హియర్.
1: ఫ్లవర్స్ అనేకము గాని
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ.
1: దారం ఒక్కటే. ఈ దారమే ఈ ఫ్లవర్స్ అంతా కట్టి వచ్చేసింది.
0: ఇట్ ఇస్ ద థ్రెడ్ దట్ బైండ్స్ ఆల్ దీస్ ఫ్లవర్స్.
1: కాబట్టి దివ్యమైన శక్తి ఒక్కటే.
0: ద డివైనిటీ ఇస్ వన్.
1: ఈ వ్యక్తులు అనేకంగా ఉంటుంటాయి.
0: ఇండివిజువల్స్ ఆర్ మెనీ.
1: కాబట్టి అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని మీరు గుర్తించండి.
0: రికగ్నైజ్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఆ ఏకత్వాన్ని గుర్తించినటువంటి వానికి ఏ నాటికి నీ బాధలు ఉండవు.
0: ఇఫ్ యు ఎక్స్‌పీరియన్స్ యూనిటీ యు విల్ నెవర్ సఫర్ ఎనీ.
1: పర్వతముల వంటి బాధలు మనం వెంటాడినప్పటికీ మంచు మాది మాయమైపోతాయి.
0: యు మే ఫేస్ అన్బేరబుల్ సఫరింగ్ బట్ దట్ వుడ్ ఆల్ వానిష్ లైక్ ఎ మిస్ట్.
1: కనుక ఆ విశ్వాసాన్ని పెంచుకోండి. ఎవరేమి చెప్పినప్పుడు మీరు దాన్ని ఆలకించకండి.
0: డోంట్ ఫాలో అదర్స్ వర్డ్స్.
1: వారి తృప్తి కోసం వారు చెప్పవచ్చు. కాన్షియస్ నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియస్.
1: అప్పుడే నీకు క్షేమం జరుగుతుంది.
0: దెన్ యుల్ బి గుడ్ అండ్ సెక్యూర్.
1: యువకులారా,
0: యంగ్స్టర్,
1: ఈనాడు చాలా పవిత్రమైనటువంటి దినము.
0: టుడే సెక్రెడ్ డే.
1: జీవితానికి ప్రధానమైనటువంటి ఫౌండేషన్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ ద ఫౌండేషన్ డే.
1: పునాది చాలా భద్రంగా ఉండినప్పుడే
0: కీప్ ఇట్ సేఫ్ అండ్
1: స్ట్రాంగ్. దేశం అనేటువంటి భవనం కూడా చాలా భద్రంగా ఉంటుంది.
0: ద మ్యాన్షన్ ఆఫ్ ద నేషన్ వుడ్ బి సేఫ్ అండ్ సెక్యూర్.
1: కాబట్టి దేశ భావన కూడా మీరు మనసులో పెట్టుకోవాలి.
0: హ్యావ్ ద నేషనల్ ఫీల్.
1: నేషనల్ థాట్ మనలో ఉండాలి.
0: హ్యావ్ నేషనల్.
1: ఈనాడు నేషనల్ భావమే పోయింది.
0: టుడే దేర్ ఇస్ నో నేషనల్ ఫీలింగ్.
1: కారణం ఏమిటి?
0: వాయ్
1: ఈ రాజకీయ నాయకులు చేసినటువంటి పని.
0: దిస్ ఈస్ ది యాక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్.
1: మనం కేవలం ఒక దేశాభిమానం మాత్రం పెట్టుకుంటే దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా మారాలి?
0: యూ షుడ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సర్కమ్స్టాన్సెస్ ఆఫ్
1: దేశాభిమానాన్ని మనం పెంచుకోవాలి.
0: డెవలప్ ఫీలింగ్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: వీలైతే దేహాభిమానాన్ని ఏమైనా త్యజించాలి.
0: డజంట్ మ్యాటర్, యూ షుడ్ బి రెడీ టు సాక్రిఫైస్ లైఫ్.
1: అప్పుడే మనం ఆశయాల కోసం పోతున్నాం. ఆశయాలు పెట్టుకోకూడదు.
0: దెన్ యూ వర్క్ ఫర్ ఆశయ. That ideals, not for asha, that desire.
1: Asalu matram pettukokoli.
0: Don't have the desire.
1: Asayal teeskoli.
0: Go by ashayalu.
1: Ee vidhamaina yokka bhavani meeru penchukunnappudu.
0: When you develop this idea,
1: daivam iyandi aavirbhavistundi.
0: How do you expect God?
1: Ee naatikaina kuda dani yokka tattvani meeru anubhavinchagalaru.
0: You are bound to experience God.
1: దైవాన్ని చూడాలని మీకు చాలా ఆశగా ఉంటే
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్
1: స్థిరమైనటువంటి విశ్వాసంతో మీరు కొలుచండి. తప్పక దైవం మీకు కనిపిస్తాడు.
0: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ విత్ దిస్ ఫెయిత్ ప్రొసీడ్ యూ విల్ సీ హిమ్.
1: ఉన్నాడో లేదో, ఉన్నాడో లేదో అని సందేహంతో మాత్రం ఉండకూడదు.
0: బట్ ఇఫ్ యూ హావ్ గాట్ ద డౌట్ వెదర్ హీ ఇస్ దేర్ ఆర్ నాట్, యూ కెనాట్ సీ హిమ్.
1: ఉన్నవారికి ఉన్నాడు.
0: హీ ఇస్ దేర్ టు హూమ్ దట్
1: బిలీవ్.
0: He doesn't exist to whom that do not believe.
1: కాని అది వారి వారి భావంపైన ఆధారపడి ఉంటుంది.
0: It goes by their thought.
1: మనము విశ్వాసం పెంచుకుని
0: డెవలప్
1: ఈ గాయత్రి మంత్రం ఈనాడు చెప్పినట్టుగా మూడు రకములుగా ఉచ్చరించుకొని

0: We have to repeat it thrice, Gayatri Mantra.
1: Bhurbhuvasvaha.
0: Bhurbhuvasvaha.
1: Tat Savitur Varenyam.
0: Tat Savitur Varenyam.
1: Bhargo Devasya Dhimahi.
0: Bhargo Devasya Dhimahi.
1: Diyo Yonok Prachodayat.
0: Diyo Yonok Prachodayat.
1: Ee vidhamainatuvanti mantra ni meeru nirantaram smarinchukuntundandi.
0: You chant this mantra continuously.
1: Ee pradhana madhyanam sayankalam ane kaadu.
0: It's not only
1: sarvada sarvakalasu sarvatra Gayatri.
0: Everywhere, in all periods of time you can chant.
1: Neeku madhyanamu tellavari sayankalam ante దేవతకు మధ్యాహ్నం సాయంకాలం తెల్లవారు కాలమే లేదు.
0: ఇట్ మే బి టు యూ ది ఎర్లియర్ ఆఫ్ ద మార్నింగ్ మిడ్ డే అండ్ ద ఈవినింగ్ బట్ గాడ్ ఇస్ బియాండ్ టైం.
1: కాలాతీతమైనటువంటిది.
0: గాడ్ ట్రాన్సెండ్స్ ద లిమిటేషన్స్ ఆఫ్
1: టైం. అలాంటి కాలాతీతమైన దైవాన్ని స్మరించడానికి ఒక కాలమే నిండే మీరు చేసుకోవాలి.
0: దెన్ గాడ్ ఈస్ టైమ్లెస్, వై డు యూ స్టిపులేట్ టైం?
1: కనుకనే సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనం అన్నారు.
0: యూ కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ టైమ్.
1: కనుక మీరు ఎక్కడికి వెళ్ళినప్పటికీ, మీ బాధలు కలిగినప్పటికీ, బాధలు లేకుండా ఉండినప్పటికీ నామస్మరణ మాత్రం చేయండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ డు నాట్ గివ్ అప్ ది సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. చాంట్ హిస్ గ్లోరీ.
1: భజన దినాసుక శాంతి నై.

0: குழுக்குள்ளார மாதா பித்துள்ளார ஈராடு ఈ యొక్క గాయత్రి మంత్రోపదేశం జరిగింది. ఈ గాయత్రి మంత్రం చేత ముందు దేవతలు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మన ఎందే ఉన్నారనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించండి.
1: యు గివెన్ దిస్ గాయత్రి ఉపదేశ దిస్ మార్నింగ్ హావ్ ఫుల్ ఫెయిత్ దట్ బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ఇన్ యూ.
0: స్థూలమైనటువంటి అన్నం అంతా కూడా కేవలము ఒక బ్రహ్మ రూపంగా ధరిస్తుంది.
1: ద గ్రాస్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇస్ బ్రహ్మ.
0: సూక్ష్మమైనటువంటి ఒక స్వరూపం అంతా కూడా విష్ణు స్వరూపంగా ఉంటుందని.
1: ద సటిల్ ఫార్మ్ ఇస్ విష్ణు.
0: అతి సూక్ష్మమైనటువంటి ఆహారం అంతా కూడా ఈశ్వరుడిగా ఉంటుందని.
1: సటిలెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ ఈశ్వర.
0: కాబట్టి మీరు ఇంకా వెళ్లి క్యాంటీన్కి వెళ్లి ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భోజనాన్ని భుజించి ఆ ముగ్గురిని కూడా మీ హృదయంలో నిలుపుకొని శాంతి జీవితాన్ని గడపండి.
1: భగవాన్ వాంట్స్ యు to have these three deities Brahma Vishnu Maheshwara there in the canteen accept food in the divine form of trinity.
0: Kevalam Brahma Vishnu Maheshwara anetu bhavame kaadu,
1: not simply trinity.
0: Sura dehamu dehani bhava krishna andistundadi.
1: The gross form will give strength to the body.
0: Sushmaina dehamu manasuku krishna andistundadi.
1: And the subtle form will make your mind strong.
0: Adi sushmaina kridi vaakunu samrakshistundadi.
1: The subtlest strengthens the faculty of speech.
0: Kabatti sharira manasika vaakunaitunnattu meeru దివ్యమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు స్ట్రెంగ్థన్ యువర్ బాడీ, స్ట్రెంగ్థన్ యువర్ మైండ్, ప్యూరిఫై యువర్ వర్డ్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ దిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.